0: age old lady which has given birth to many avatars down the ages. This again is a man where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema Sarupulara.
0: Embodiment of love.
1: Prati Sadhakudu. Tana Jivitamulu. Sadhin Chavasakunti Karyamulalu. Pradhanamainatunti. Bhagavat Prema.
0: Embodiment of love. The first and foremost task ahead of a true Sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించుటమా మనము సర్వ సాధన యొక్క సారమును కూడా నువ్వు సాధించడమా రమవుతావు.
0: If you are to secure just love, you would have secured everything possible.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: One who has been the recipient of this love need not undertake any other form of sadhana.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: So long as the food is cooked, you have a need for the fire.
1: వంట పూర్తి అయిన తర్వాత మంటతో మనకు పని లేదు.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: భగవత్ ప్రేమ అనేటువంటి దీనికి పాత్రుడైనటువంటి యొక్క సాధకులకు మరొక సాధన అనేటువంటిది అనవసరం.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: అయితే ఈ సాధనకు మార్గం ఏమిటి?
0: But then, what is the path for this sadhana?
1: మానవునకు రెండు విధములైనటువంటి యొక్క భ్రాంతుల చేత తన జీవితమును చుట్టబడుకుని తద్వారా బంధితుడవుతున్నాడు.
0: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
1: ఒకటి ఇష్టము, రెండవది అయిష్టము.
0: One is a liking, the other dislike.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: One is a fondness for something, second a hatred.
1: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్పుతూ వచ్చింది.
0: In the Vedas, the same has been talked of as a duality.
1: Savikarshana, Uprakarshana ani deeniki rendu perulu.
0: You have two other names for the same thing.
1: Savikarshana, Viprakarshana.
0: Savikarshana and Viprakarshana.
1: Savikarshana anaga okka padarthamunu maroka padarthamu chintaku lagatamu.
0: The first one, Savikarshana, means trying to attract something through one entity.
1: Viprakarshana anaga okka padarthamu maroka padarthamu nundi దూరం కావటం.
0: విప్రకర్షణ ఆన్ ద అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ సంథింగ్ త్రూ వన్ ఆబ్జెక్ట్.
1: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ దాట్ విచ్ టెండ్స్ టు అట్రాక్ట్ సంథింగ్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్.
1: ఈ ప్రేమ తత్వమునే భక్తి అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ దిస్ ప్రేమ ఆర్ లవ్ విచ్ హెస్ బీన్ ఆల్సో కాల్డ్ భక్తి.
1: ఈ విప్రకర్షణ ఎందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
0: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్ సెల్ఫ్.
1: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు.
0: When this Savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who is much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తమతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: ద సేమ్ సెంటిమెంట్ డైరెక్టెడ్ టువర్డ్ సంబడి హూస్ ఆన్ ద సేమ్ ఫుటింగ్ యాజ్ యు ఆర్, ఇట్ టెండ్స్ టు బి నోన్ యాజ్ ఫ్రెండ్షిప్.
1: తనకంటే తక్కువ వారితో

0: సంబంధ బాంధవ్యమును కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ద సేమ్ థింగ్ వెన్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్ సంబడీ హూస్ బిలో యూ, దెన్ యూ టాక్ ఆఫ్ కంపాషన్ ఆర్ మర్సీ ఆర్ కైండ్నెస్.
0: కానీ అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఎందు, అనగా గురుత్వమునందు, దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యం ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెప్తూ వచ్చారు.
1: ద సేమ్ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ఇఫ్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్ సమ్వన్ హూస్ ఫార్ అబౌట్ యూ, దట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్, యూ టాక్ అబౌట్ ఇట్ యాజ్ భక్తి.
0: ఈ కవికర్తనేటువంటి దాని ఎందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
1: This Tadikarshana Bhakti once again can be classified into two, the attributes and the attributeless.
0: ఈ సగుణ భక్తి యందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
1: And in that bhakti denoted by the attributes, you have three categories.
0: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
1: And these saguna bhakti, the three types are tamasika, rajasika and sattvika.
0: ఈ తామసికమైనటువంటి భక్తి హింసతో, ఆడంబరముతో, ఒక విధమైనటువంటి యొక్క మచ్చరముతో కూడి ఉంటుంటుంది.
1: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
0: ఆడంబరము అధికంగా ఉంటుంటుంది.
1: And this exhibitionism has a prominent place.
0: పరులు చూడవలనన్నను, పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
1: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
0: అతను చేసేటువంటి సాధనలన్నీ కూడాను శారీర మానసిక కర్మలతో హింసను కోరి ఉంటాయి.
1: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
0: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మచ్చరముతో కూడి ఉంటుంటాయి.
1: Now this is something which is dotted.
0: కనుక ఇట్టి భక్తి చక్రమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
1: Such a bhakti cannot be called the true type of bhakti.
0: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు ఎందు, బాధ్యములు ఎందు, కీర్తి ఎందు, ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటాడు.
1: And the second type, the rajasic bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
0: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యముగానే ఉంటుంటాడు.
1: For the ordinary man, this certainly looks to be an ordinary one.
0: కష్టములు తీరవలనని, ఐశ్వర్యము కలగవలనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని ఎందున్నటువంటి అభిష్టములే.
1: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
0: ఇది కూడాను సరియైనటువంటి భక్తి కానేరదు.
1: But then this again is not the true type of bhakti.
0: ఇది రాజసికమైన భక్తి.
1: This is a rajasic bhakti.
0: ఇంకా తాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరనని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
1: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
0: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
1: This also has an element of duality in it.
0: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడాను ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
0: పాపమును పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడాను ఒక భ్రాంతియే.
1: It again is an illusion for you to feel that you would like to put an end to your sins.
0: అనుగ్రహమునకే పాత్రుడైన ఈ గ్రహములో మనం ఏం చేయగలం?
1: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
0: కాని ఇది పరాభక్తికి సంబంధం కాదు.
1: So this attitude is not something which is tuned in to the other aspect.
0: పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటుంది.
1: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
0: బలిచక్రవర్తి వామనుకు ధారపోశాడు.
1: ఎంపరర్ బలి గేవ్ హిస్ ఆల్ టు వామన.
0: ఇది కేవలం అహంకార రూపం కాదు.
1: This is not a case of ego.
0: ఆడంబర ప్రదర్శనము కాదు.
1: Nor is it a case of exhibitionism.
0: ఆత్మానంద నిమిత్తము తాను అర్పితము గావించుకున్నాడు.
1: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
0: దీనిని శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు.
1: This is what has been called surrender.
0: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
1: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
0: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
1: In such a type of bhakti, there are 9 distinctive categories.
0: కానీ మరికొంతమంది మంత్రస్థులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
1: But then those who have realized the efficacies of the mantras, who have seen the form of the Lord through the mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా అన్నీ కూడాను దైవత్వము యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
1: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but divinity itself.
0: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
1: Whatever they undertake to do is for in the service of the Lord.
0: తాను ఎక్కడికి ప్రయాణమైనప్పుడును దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
1: Wherever they might go, they would think they are going on the Lord.
0: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
1: Their eyes would be such that they would constantly be seeing the form of the Lord.
0: తన స్తోత్రములు నిరంతరము కూడాను దైవము యొక్క గుణగణములను మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
1: They would constantly hear the attributes and the charms of the Lord.
0: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
1: So all said and done, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
0: కానీ ఈనాటి భక్తి జపత్తుల యందు యథార్థమైనటువంటి యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
1: But today we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
0: మనసు యొక్క మాలిన్యమును తుడుచుట శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
1: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
0: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది, కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
1: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
0: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశకర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది. మన అభిష్టములు నెరవేరకుండా పోతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద ఎక్స్టర్నల్ ఫీల్డ్ వితౌట్ ఎ సెన్స్ ఆఫ్ పర్పస్, వితౌట్ ఎ సెన్స్ ఆఫ్ సిన్సియరిటీ, ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ బి ఫ్రిటర్డ్ అవే.
0: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
1: బట్ దెన్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ఎ హయ్యర్ గోల్.
0: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ లాఫ్టీ ఐడియా టు ఫీల్ దట్ ద నేచర్ అరౌండ్ us ఇస్ ఎ విజిబుల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
1: నౌ ఆల్సో ఇన్ రిలేషన్ టు దిస్ నేచర్ దేర్ ఆర్ 3 డిస్టింక్టివ్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అడ్వాన్స్.
0: మొదటిది ఆరంభవాదన అని.
1: ద ఫస్ట్ ఈజ్ కాల్డ్ ఆరంభవాదన.
0: రెండవది పరిణామవాదము.
1: ద సెకండ్ ఈజ్ కాల్డ్ పరిణామ.
0: మూడవది వివక్తివాదము.
1: ద థర్డ్ ఈజ్ కాల్డ్ నివృత్తివాదం.
0: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనం విచారించాలి.
1: వీ షుడ్ ఫస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ ఆరంభవాదన.
0: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థ పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
1: What they argue is, the first category people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
0: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
1: He makes the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
0: పరమాణువే లేకుండినా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
1: But for these sub-microscopic entities, the creation cannot come into being.
0: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
1: They say that there ought to be some support and basis for this creation.
0: రెండవది పరిణామవాదము.
1: The second category of people called పరిణామవాదులు.
0: అనగా దైవము తన నుండియే ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
1: What they argue is, the Lord has created from himself this creation around us.
0: ఏ విధమైనదనగా ఒక్క బీజమును నేలయందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు రెమ్మలు ఆకులు కాయలు పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వం నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
1: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
0: దైవమే ఈ ఒక్క విత్తనమని,
1: that God is the seed proper.
0: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
1: that his ideas, his thoughts are these branches and twigs.
0: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
1: that you have the flower and the fruit in the form of mamakara and abhimana.
0: ఏ కోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మలకు దీని సరి అనే స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
1: That the one manifest as the many is shown in this case.
0: ఇంకా వివక్షివాదం అనేటువంటిది, ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయభ్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
1: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
0: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
1: God is essentially God, but through this veil of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
0: Daiva Chaitanyam anetvanti yokka deeni yandu daiva upadhi anetvanti maya tattvamuto ee prakruti swaroopam dharinchinadani.
1: The innate spark of divinity, that which moves everything, is the base, and the maya is what you see around you, this creation.
0: ఈ నిమిత్త కారణమైనటువంటిది ఈ చైతన్యము.
1: దాట్ విచ్ ఈస్ ద బేసిస్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్తు.
1: అండ్ వాట్ యు సీ ద స్ట్రక్చర్ అబౌవ్ ఈస్ దిస్ జగత్.
0: అయితే రెండు అవినాభావ సంబంధమే.
1: బట్ దెన్ దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ.
0: కానీ ఉపాదాన కారణమైనటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
1: బట్ వాట్ యు సీ అరౌండ్ యూ టెన్స్ టు థ్రో యూ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ డెల్యూజన్.
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపములకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
1: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
0: సమస్త జగత్తు అంతా కూడాను చైతన్యమైనటువంటి యొక్క దైవత్వంతోనే ఇది జరుగుతూ ఉన్నది.
1: All that you see around you is driven by this divine force inherent and latent in them.
0: సూదంతరాయి దగ్గర జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెలించుతున్నదో అదే విధముగానే దైవత్వం యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెలించుతున్నది.
1: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
0: ఏ తర్వాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్షివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
1: సో ద థర్డ్ కేటగిరీ ఆఫ్ దోస్ హూ ఆర్గ్యూ say that there is a close relationship between God and His creation.
0: కనుక జగత్తనగా వేరని దైవమనగా వేరని మనం భావించరాదు.
1: So we should not feel that this jagat of creation is something and God is something else.
0: ఈశా వాస్యం ఇదం సర్వం. దైవమే సర్వత్రా ఉండినటువంటి యొక్క చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుంది.
1: That God exists in the form of this activity that you see around you.
0: అయితే ఈ ఉపాదాన స్వరూపులైన మానవత్వమునకు ఈ దివ్యత్వము అర్థమయ్యే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి యొక్క నిమిత్త కారణమైన దైవత్వమే ఒక విధమైన స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నది.
1: బట్ ఫర్ మ్యాన్ హూ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ యూ, ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ప్రాపర్, గాడ్ టేక్స్ అప్ సర్టన్ ఫార్మ్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్.
0: దీనిని అవతారము అని చెప్తూ వచ్చారు.
1: This is what has been called as avatarana or avatara.
0: Avatarana anaga avatarinchatamu anaga digiravatamu ani.
1: Avatarana means coming down.
0: Digiravatam anaga ekkadi nunchi digiravatam.
1: Where is he coming down from?
0: Nirakara tattvamainatti sthanam nundi narakaramainatti sthanamunu digiravatam.
1: Coming down from a formless state to a formful one.
0: Aithe nirguna bhaktulu నిరాకార తత్వమునే ప్రధానమైన లక్ష్యం నందు ఉంచుకుందురు.
1: బట్ దోస్ డివోటీస్ హు గో ఇన్ ఫర్ ది అట్రిబ్యూట్లెస్ ఫార్మ్ ఆఫ్ గాడ్ టెన్ టు ప్లే గ్రేట్ షో బై ద ఫస్ట్ కేటగిరీ, ద ఫార్మ్లెస్ అస్పెక్ట్.
0: సగుణ భక్తులు అనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో వారు ప్రవేశిస్తున్నారు.
1: బట్ దోస్ హు థింక్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ అట్రిబ్యూట్స్ take the form as the basis and then finally go on to the higher state of
0: ee naadu manavulu chesetunte sarva sadhanalu kudanu kevalamu manasunaku sambandhinchinatundi.
1: All the sadhanas undertaken by man of today relate to the mind.
0: Ivanni kudanu manavu srishtiye.
1: All these are born of his mind.
0: Ee manasu yokka tattamunu puttinchukunnappudu ee srishti antayu shunyam avutundi.
1: When you can understand the nature of the mind, you can understand the creation around you.
0: Unnadi okkate ainappatikini aneka mandi aneka vidhamaitunte sambandha bandhavyamnu kalpinchukuntaru.
1: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meanings.
0: Ekam satya prabhavadanti ani unnadi okkate ainappatikini aneka mandi aneka vidhamaitunte roopanamamulnu kalpinchukuntu smarinchukuntu daniki nirupistu vastuntaru.
1: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
0: Srishtilo etti bhedam kudanu ledu kevalamu bhedam unnadella manavuni yokka drishtiloni.
1: There is absolutely no distinction in the world around you. This distinction is born out of the way you look at things.
0: Yokka inti yajamanunu chusi kumarudu tandri ani tanu aa sambandhanni kaligi untadu.
1: The son in the house addresses the master of the house as father.
0: Adhe aa yokka vyakti yokka bharyanu adiginappudu adanu naa bhartha antundi.
1: The same person is addressed by the wife as her husband.
0: Aa intilo undinatvanti kodalle manam prashninchinappudu aa vyakti naa mama antundi.
1: The daughter in law in the house would address him as a father in law.
0: Aa inti yende undinatvanti chinna bittanu manam prashninchinappudu aa vyakti naa tata antundi.
1: A tiny top in the household would address the same person as grandpa.
0: Ade inti endunnatundi okka uttaralanu mana prashninchinappudu aa bitta naa bitta antundi.
1: And if you were to ask a very old person in the house would regard this as
0: kanuka talli yokka drishti atani paina kumaruni yokka bhavamga untundi.
1: So the son regards him as a son.
0: Bhari yokka drishti ade vyakti paina bhatta bhavamto chustundi.
1: The mother regards as a son, the wife as a husband.
0: Kumarudu ade vyaktini tandri drishtito chustunnadu.
1: The son regards him as a father.
0: Inta mandi inni vidhamainatundi drishtito chusinappudikini vyakti okkade kada.
1: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
0: Ade vidhamugane divyattamainatundi yokka daivattamu okkate ainappudikini bhaktulu yokka bhavamulanu anusarinchi vaari drishtini maarchukoni sambandha bandhavyamante దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ, బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్ at him, he shows himself in different forms, different names.
0: ఈ విధముగానే అనాది కాలము నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: This has been what we see right from ancient times downward. That people have been looking upon God, have been building up their own bridges of friendship and fondness and liking for Him in their own chosen way.
0: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద రిలీజన్స్ ఆల్సో టుక్ షేప్.
0: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
1: ఆల్సో అవర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ధర్మ
0: కాలానుగుణ్యముగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలముగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
1: This dharma, which is essentially a permanent entity, which has undergone transformation with the passage of time, we tend to feel that it is not a permanent thing, thereby we have suffered in the process.
0: Marpu chendetundi ee jagattunandu nirantaramu dharmame marpu chendakundina idi stambinchipothundi.
1: This world which undergoes a radical change second to second, if the dharma also does not change in tune with the times, the world would come to an end. Desikala
0: paristhitula prabhavamunu purastarinchukoni dharmamu kudanu మారవలసి వస్తుంది.
1: ధర్మ ఆల్సో హస్ టు అండర్గో ఏ చేంజ్, కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద చేంజ్.
0: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
1: ఈచ్ పర్సన్ ఇస్ గవర్న్డ్ బై అ సర్టన్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్, కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద ప్లేస్ అండ్ ద టైమ్ ఆఫ్ హిస్ రెసిడెన్స్.
0: కనుక దివ్యత్వమైనటువంటి ఒక గమ్యము, పవిత్రమైనటువంటి స్థానము, ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గము ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ తమ అభిష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై అనుకూలమైనటువంటి మార్గములను అనుసరిస్తూ వస్తున్నారు.
1: Therefore the goal is essentially divine. The goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: The faiths or religions could be different, but the path is the same.
0: ఈనాడు లోకములో మనము భ్రమించేటువంటి యొక్క బ్రాహ్మణులని, క్షత్రియులని, శూద్రులని, వైశ్యులని, ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎన్నో మనము మతములను మనం సృష్టించుకుని అనేక విధములుగా దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
1: టుడే వీ కేటగరైజ్ ద ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటూ బ్రాహ్మిన్స్, క్షత్రియస్, శూద్రస్, వైశ్యస్ అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
0: అయితే వీరి వీరి భావములు, వీరి వీరి ఆశయాలు, వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కానీ అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దిస్ కేటగిరీస్ వుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, లుకింగ్ అపాన్ థింగ్స్, బట్ ద ఎండ్ గోల్ ఇస్ ద సేమ్.
0: కనుకనే మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే. అదే దివ్యమైన మార్గము, భక్తి మార్గము.
1: దట్స్ వై ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ద రిలీజన్స్ కుడ్ బి డిఫరెంట్ but the path is the same, that the path of bhakti.
0: Vastra bhedamu veru vastu okate.
1: You could have different types of cloth, but cloth as such is the same.
0: Okati pant ani pilavachunu, maroka danni shirt ani pilchavachunu, rendavadi baniyan ani pilchavachunu, moodavadi katti ani pilchavachunu. Deeni roopanamulu peru veruga unnadi kaani deeni yokka padartham yokka tattvamu prati anedi okate.
1: You could have cloth in the form of a shirt, in the form of a pant, in the form of a handkerchief, but the basic entity, cotton, is the same.
0: Shrungaramulu veru, bangaram okkati.
1: You could have different ornaments, but gold is the same.
0: Manamu darinchetuvanti yokka aabharanamulu mana anukoolam koladi manamu nirminchukuntunname kaani ee aabharanamu yandu antarbhootamainatuvanti yokka bangaram okkati.
1: The ornaments that we adorn ourselves could be but as a suit of convenience, but the basic entity gold is a common factor.
0: Pasula vannelu veru paalu okati.
1: You could have different complexions of the cow, but the milk they give is the same.
0: Nalla govu ani nalla paalemaina istunnada.
1: If you look at a dark black cow, do you expect to get black milk?
0: Tella govu ani tella paalu andistunnada.
1: Or a white cow, would it give you white milk?
0: Leka nalupu telupu kaliginatunte avani nalupu telupu paalu andistunnada.
1: Or where you have an intermixture of black and white in the cow's complexion.
0: Kaadu, anninti paalu yokka rangu okkate.
1: No, the color of the milk is the same.
0: పశువుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: The జీవ జంతువులు వేరు,
0: జీవుండు ఒక్కడే.
1: The colors of the cows may be different, but the milk is the same.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: The different life forms could be different, but jiva is the same. You could have different categories of people, but essentially the nature is the same.
0: తెలియనేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడులై.
1: He doesn't know this and he leads himself astray and suffers in the process.
0: ఈ బ్రతుకు నిమిత్తమై ఈ విధమైన మార్గములను మనం అవలంబిస్తున్నామే కాని నిజమైనటువంటి యొక్క ఆత్మానంతమును అనుభవించేటువంటి బ్రతుకునకు ఇవి ఏమాత్రం కూడాను అడ్డు తగలవు.
1: For the sake of eking out a livelihood, we undertake such paths, but they do not take us any far.
0: కనుక సర్వుల యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని మనం ఏనాడు గుర్తించుమో ఆనాడే మనము ధన్యులమవుతాం.
1: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity, would we be seeking a sense of fulfillment in our life.
0: కనుకనే అనాది కాలము నుండి ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వములను అనేక విధములుగా జగత్తునకు చాటుతూ వస్తూ వచ్చారు.
1: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
0: భక్తికి మించినటువంటి యొక్క మార్గము మరొకటి లేదు.
1: There is no path greater than bhakti.
0: ఈ ప్రేమానుగ్రహములకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
1: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
1: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
0: జగత్తునకు చేసేటువంటి ఒక సేవని దైవ సేవ.
1: What the service that you undertake for the cause of others is the service to the Lord.
0: అనంతమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
1: You cannot possibly worship God who is infinite.
0: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
1: So we must make an endeavor to try and live in this world which is His creation.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
1: The service that we do to anyone is a service in the form of the Lord.
0: కనుక సేవా మార్గమునందు మనము ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభం.
1: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
0: దైవ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
1: There are absolutely no limits whatsoever to the love of God.
0: లేక దైవము ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
1: Nor does anybody have the right to decide upon God being this or that.
0: కేవలము వారి వారి భ్రాంతులకు వారు గురి అయి కేవలం ఆవేశపూరితమైనటువంటి పలుకులు పలుకుతురు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
1: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways. But actually nobody has a right to do so.
0: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
1: God has the freedom to grace a devotee of His in any manner chosen by Him.
0: దీనినే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: The same has been categorized into 4 ways. The first is salokya.
0: Salokyam anaga nirantaramu daivam yokka chintana chestu daivam yokka panulanu aacharistu ye karyamulu chesinappatikini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
1: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter is in the glory of the Lord.
0: Daniye salokya సహానగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
1: ద వర్డ్ ఈజ్ సా లోక్య. దేర్ సా ఈజ్ అసోసియేటెడ్ విత్ గాడ్.
0: దైవం యొక్క చింతన తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
1: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్.
0: దీనిని చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: We have an illustration for this in the Bhagavad Gita.
0: మావను స్మరించుచ నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైన చేయమన్నాడు.
1: Think of me constantly and jump into the battlefield.
0: కనుక నీవు భగవద్భావమును నీ హృదయమునందు చేర్చుకుని నీ హస్తములతో నీ అంగములతో యజ్ఞ కార్యములు చేసినప్పటికీ అవి భగవంతునికే చెందుతాయి.
1: సో బై కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాట్ ఎవర్ యు డూ వాట్ ఎవర్ యు సే విల్ సర్టన్లీ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ అండ్ రీచ్ హిమ్.
0: నీ భావం మాత్రము భగవంతుని పైన లక్ష్యం చేయాలి.
1: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: దీనినే సాలోక్యము అన్నారు.
1: దిస్ ఇస్ సాలోక్యం.
0: ఇంకా సారూప్యము,
1: ద సెకండ్ ఇస్ సారూప్య,
0: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి.
1: దట్ ఈస్ వి షుడ్ ట్రై టు ఎక్స్‌పీరియన్స్ ద డివైన్ నేచర్.
0: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
1: దోస్ పార్ట్స్ విచ్ ఎమినేట్ ఫ్రమ్ ఫైర్ హావ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫైర్.
0: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములకు కూడాను వేడి వెలుతురు ఉంటుంటాయి.
1: జస్ట్ ఆస్ ఫైర్ హావ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ షెడింగ్ ఆఫ్ లైట్ అండ్ బర్నింగ్ సంథింగ్, సో ఆల్సో ద
0: స్పార్క్ సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్ చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్య చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ దిస్ సారూప్య టైప్ ఆఫ్ సర్వీస్ సత్ చిత్ ఆనంద బీయింగ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్ ద పర్సన్ ఆల్సో షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ దీస్ త్రీ.
0: ప్రతి జీవి కూడాను దైవత్వం నుంచి వెలువడినటువంటి కణములే.
1: ఎవ్రీ బీయింగ్ ఈజ్ లైక్ ఎ స్పార్క్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద లార్డ్.
0: కనుక దీనిని సారూప్యము అని కూడా చెప్పుటలో ఒక విధమైనటువంటి అంతరార్థం ఉన్నది.
1: సో దట్ ఇస్ వై దేర్ ఇస్ ఎ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు క్లాసిఫై దిస్ యాజ్ సారూప్య.
0: ఇంకా సామీప్యము,
1: ద థర్డ్ ఇస్ కాల్డ్ సామీప్య,
0: అనగా అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురును కూడా మనం అందుకోవచ్చు. ఈ విధముగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబుల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు, తదుపరి హోలీ గోస్ట్ అన్నాడు. ఇవి నాలుగు తత్వములు.
1: సో వి హావ్ సాలోక్య సామీప్య సారూప్య అండ్ ద ఫోర్త్ వే యు మర్జ్ ఇన్ ద బీయింగ్ సాయుధ్య. ద సేమ్ హాస్ ఆల్సో బీన్ టోల్డ్ టు అస్ బై ద బైబిల్. ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ ఫస్ట్, దెన్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ థర్డ్, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అండ్ దెన్ వి హావ్ ద హోలీ గోస్ట్.
0: ఇంకా ఆర్య సమాజమునందు కానీ లేక భారతీయ సంస్కృతి నందు కానీ కొన్ని విధములైనటువంటి అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతముల యొక్క తత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చారు.
1: వి ఆల్సో హ్యావ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ కల్చర్ అద్వైత ద్వైత అండ్ విశిష్టాద్వైత.
0: ఇవి కూడాను కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
1: నౌ దీస్ ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్ వేస్ టు షో టు మ్యాన్ టు సూట్ హిస్ కన్వీనియన్స్ అండ్ పర్పస్ ద సెల్ఫ్ సేమ్ డెస్టినేషన్.
0: వీటిని కర్మ ఉపాసన భక్తి జ్ఞానం అని కూడా చెప్తూ వచ్చారు.
1: ద సేమ్ వీ హ్యావ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కర్మ ఉపాసన ఆఫ్ భక్తి అండ్ జ్ఞానం.
0: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
1: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
0: Karma marga managa kevalamu kali baata vanti.
1: The karma marga is like the kacha road.
0: Konni shramalaku manam guri kavalsi vastundi.
1: We certainly have to undergo some hardship.
0: Sharirikanga konni dukkamulaku kani aladadaku kani manam guri kavalsi vastundi.
1: We might come to some physical discomfort.
0: Shrama padavalsi vastundi.
1: We also have to undergo some trouble.
0: భక్తి మార్గం అనగా బండి బాట అని.
1: నౌ ద సెకండ్ వన్ ది భక్తి మార్గ ఈజ్ ది పాత్ వే యూ కెన్ హ్యావ్ ఎ కార్ట్ గోయింగ్.
0: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
1: టు లుక్ అట్ ఇట్ ఇన్ అనదర్ వే, కర్మ మార్గ ఈజ్ అకిన్ టు ఆర్డినరీ ట్రావెల్ బై ట్రైన్.
0: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
1: Now when we travel by train, we have to undergo some hardships.
0: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
1: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
0: అయితే దీనికి రెండవ మార్గం ఏంటంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
1: Now the second type is the భక్తి మార్గ. You get into the through coach or through carriage.
0: ఈ రైలు నేరుగా పోకపోయినప్పటికీ ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగటం అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
1: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
0: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
1: So this looks to be a little more comfortable than the karma marga.
0: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
1: Now the third one, the జ్ఞాన మార్గం, is the through train itself.
0: మనం కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే. మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము, కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ది కర్మ మార్గం ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ కీప్ చేంజింగ్ ఫ్రమ్ వన్ పార్ట్.
0: పూర్వమంతా కూడా ట్రైన్ లోపల కూడా ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేటువంటి.
1: ఇన్ ది నాట్ టూ డిస్టెంట్ పాస్ట్ వి హ్యాడ్ దీస్ త్రీ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద ట్రైన్ జర్నీ.
0: అదే థర్డ్ క్లాస్ టికెట్ ఒక కర్మ మార్గము,
1: ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్లాస్.
0: సెకండ్ క్లాస్ టికెట్ ఒక భక్తి మార్గము.
1: ది థర్డ్ క్లాస్ టికెట్ ఇస్ కర్మ, సెకండ్ ఇస్ ది భక్తి మార్గ.
0: ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఫస్ట్ క్లాస్.
1: అండ్ ద జ్ఞాన మార్గ ఇస్ ద ఫస్ట్ క్లాస్.
0: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంటుంది. కానీ ముక్కు రోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలు ఎక్కాలి.
1: Now in the first class compartment, maybe there will be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
0: Manamu prayanamu chese enta varaku, konni sukhadukkamulaku manu guri kavalsine tappa, gamyamu okkate.
1: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
0: Kalukane, ee bhautikamainatuvanti dehamuto, ee yokka jagattu nandu, manam undinanta varaku kudanu, కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాకులాడుతుంటాం.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఎండోర్డ్ యాజ్ వి ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ, ఫర్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్ వి హావ్ టు అండర్టేక్ ఎ జర్నీ ఆఫ్ థాట్, వి హావ్ టు థింక్ ఆఫ్ దిస్ జ్ఞాన మార్గ.
0: కనుక దేహతత్వమునందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ ఫర్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇన్స్టెడ్ ట్రైంగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
0: ఐహికమునందు కాని ఆగుస్ముఖమునందు కాని కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును, కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
1: We might certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
0: ఇది అన్నము ఉన్నది, విషము ఉంటుంది.
1: హియర్ యూ హ్యావ్ ఫుడ్, యూ హ్యావ్ పాయిజన్.
0: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
1: వెన్ యూ లుక్ ఎట్ ద పాయిజన్ వి డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్.
0: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
1: వెన్ యూ లుక్ ఎట్ ద ఫుడ్ ప్రాపర్ వి హ్యావ్ ఎ డిజైర్ టు పార్టేక్ ఆఫ్ ఇట్.
0: కనుక మనం ఐహికమునందు కానీ ఆముచుకునేటువంటి స్వత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖములు మనకు చిక్కవు.
1: సో either in this world or the world after in heaven as we call it,
0: tine chine punye matya lokam visanti annaru,
1: we cannot seek happiness which is permanent. That which is basically
0: manamu chesinatvanti punyamu enta varaku unduno anta varaku maatrame manaku sugam untuntai.
1: We tend to experience comfort to the extent that we have performed some good deeds.
0: ee punyamulu chirinchina tirigi matya lokamlo raavalsi vastundi.
1: The moment these good deeds have exhausted themselves or the efficacy, we come back to the first.
0: Kanuka ee kashtamulaku nashtamulaku dukkhamulaku vicharamulaku nindalaku nishturamulaku manam ye maatram kodunu lekka cheyaka divyattamainatundi yokka daivattanni pondeetundi deentlo aatmaatmana buddhini manamu abhiruddhi parchukovali.
1: So we should not become victims of all these fleeting things that we experience in life, a sense of joy, a sense of distress, sense of ridicule, being criticized. Instead, strive on ceaselessly to reach the Atma state.
0: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవాతత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితం సాత్వికం చేసుకోవాలి.
1: ఆల్ ద ఫ్యాకల్టీస్ అట్ అవర్ డిస్పోజల్ ఇన్ ద ఫిజికల్ అండ్ ద మెంటల్ ప్లేన్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ దేర్బై రీచ్ గాడ్.
0: మనసు, మాట, క్రియలు మనిషికి ఒకటైన.
1: The thought, the word, and the deed, if these were to be the same for man,
0: ఇది దివ్యమైన మానవత్వము.
1: This is the highest form of one's life.
0: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: It is through these three that we should plunge into service of society.
0: ప్రేమ స్వరూపులారా, స్వామి పుట్టిన దినమని అనేక మంది ఉజాని వీరందరూ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే అన్నారు.
1: Embodiments of love, saying that it is Swami's birthday, many people like Charles Spin, Hislop, Ojaki, came close to Swami and said, happy birthday.
0: ఇంకా అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే. ఇది ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతిగా వారు భావించి, ఒక ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతుంటారు.
1: And then many others at a distance were also saying, happy birthday, to give joy to their own sense of feeling.
0: నేను చెప్తుంటాను, హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
1: I always tell you that to that person who does not enjoy happiness, go and tell him happiness. Happiness be yours.
0: బర్త్డే అనగా కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహములకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
1: బట్ ఐఎమ్ హ్యాపీ ఎవ్రీ సెకండ్.
0: ఇది ఏనాటికైనప్పుడు శాశ్వతమైనటువంటి కావు.
1: వి టాక్ ఆఫ్ బర్త్డే, బట్ బర్త్డే ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు.
0: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి, పనిముట్లుగా విశ్వసించి, తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
1: ద బాడీ హ్యాస్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్ దట్ ఇస్ ఎండోర్డ్ ఇంటూ ద బాడీ హ్యాస్ టు బి యూజ్డ్ సో దట్ వి డూ సమ్ యాక్టివిటీ.
0: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
1: హావింగ్ బీన్ బోర్న్, we should try and see that in this world before we die we do something which is sacred and ennobling.
0: ee birthday swami ki ivvabadinatvanti yokka kaanuka emiti anetundi vicharinchali.
1: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
0: Choti manavarannu preminchi vaari paadala yendu meeru bhagamanu vahinchi vaariki sariyaina sevalu aacharinchinappude swami ki oka vidhamainatvanti sariyaina kaanuka ichinattuga untundi.
1: Love your fellow men, share in their distress and grievances, do some good for them. That is the true gift which you can give to Swami.
0: Swami koreetvanti kaanuka adi okkate.
1: This is the gift, this is the only gift.
0: Nirmalamaina, nischalamaina, nisvarthamainatvanti yokka premanu paramatmaniki present ga andinchali.
1: This is the only gift that Swami wants. Try and give him that love which is serene, pure and unsullied.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: ఈ జగత్ అంతా కూడాను ఒక విధమైనటువంటి ఒక క్యాంప్ వంటిది.
1: This world is like a camp.
0: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
1: In this camp, in this world, you have activities towards the welfare.
0: ఇది ఒక కర్మ క్షేత్రము.
1: This is the field of activity.
0: ఈ క్షేత్రమునందు కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
1: And all the good things that are undertaken are the sacred ones.
0: ఈ కళ్యాణములు మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయం అనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
1: In order to do this, we go to the Lord, who is our master, and seek from him these bodies of ours.
0: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్య తరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమయ్యి శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
1: Even in our day-to-day world, we notice that some middle-class people who can't afford go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessel.
0: తెచ్చుకున్నటువంటి పాత్రలు మన పని పూర్తి అయిన తర్వాత దానిని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
1: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
0: అట్టు కాకుండా మనము తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధము చేయకుండా చిల్లులు బొర్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైనటువంటి రీతిగా మనం విశ్వసించాలి.
1: యూ డోంట్ డూ దిస్ ఇన్స్టెడ్ రిటర్న్ ద వెసల్ ఇన్ ద ఫార్మ్ వేర్ దే హ్యావ్ హోల్స్ వేర్ దే హ్యావ్ లాస్ట్ ఆల్ దే షీప్ యూ డ్ ఓన్లీ రిసీవ్ ద యాంగర్ ఆఫ్ ది ఓనర్ హూ విల్ సెండ్ యూ బ్యాక్.
0: ప్రత్యేకమైనటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకుని వస్తున్నాం.
1: So in the same manner, these bodies have been received from us by God, from God, and we have to use them for a certain purpose.
0: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు, చూడవలసినటువంటి దృశ్యములు, అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా, నిశ్చలముగా, నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం గావించుకున్నప్పుడు దైవం అనుగ్రహాన్ని కూడాను మనం పాత్రలం అవుతాం.
1: After using the bodies for the sake of seeing all that we have to see, after doing all that we have to do, we must return these vessels called bodies in a pure, unsullied state to God.
0: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకు దానిని తగ్గించుకుంటూ జనసేవని, జనార్దన సేవని, సామాజ సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
1: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God and make the fullest use of the bodies given to you.
0: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
1: On this birthday, there is only one thing I would like to ask.
0: ఇది కూడాను నా ఆశ మాత్రం కాదు, మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
1: This is not to be taken to be my sense of asking for something.
0: రాబోయేటువంటి ఒక 60th birthday అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
1: I am doing it so as to give you ananda in the process. We are marking out plans for the 60th birthday.
0: ఈ 60 సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
1: Before the celebration of the 60th birthday celebration, it is my hope that you must take upon yourself, you must adopt at least 6,000 villages and take care of the villagers and the villages in the proper way.
0: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు కొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
1: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
0: దిక్కులేనటువంటి వారికి, పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
1: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their
0: aid. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను, మీరే మిత్రులుగాను, మీరే ఆప్తులుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
1: So go to such people and become their relatives, their friends and those to whom they could turn in their hour of need.
0: ఆకలితో అల్లాడేటువంటి వారికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోసినా అది చేరడానికి వీలు కాదు.
1: One who is letting out cries of hunger, you go and preach him the spiritual truths, he can't get any of it.
0: మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడప్పుడు.
1: Try and satiate his hunger and that food is will take him
0: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: You are giving him God in the form of his food.
0: ఒక బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: Try and give God to him in the form of his cloth.
0: బాధలతో ఉండినటువంటి వానికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
1: One who is troubled, give him peace in the form of God.
0: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించు.
1: One who is diseased, give him medicine. That is God for him.
0: కనుకనే ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
1: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
0: కనుక మనము ఈ 6,000 గ్రామములకు విద్య, వైద్య, ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
1: So our organizations should endeavor to give to these 6,000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
0: There are many
1: villages which suffer from lack of
0: pure drinking water.
1: We cannot say that the government alone is going to do
0: all this.
1: It is not possible. Without the cooperation of the people,
0: government
1: is something which is not independent, dependent on the people.
0: ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహకరిస్తుంది.
1: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something
0: for them. మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంది.
1: So don't depend on the government entirely. Be self-dependent. And to the extent that you can, plunge yourself in the service of your fellow beings. This is the true form of worship, true act of surrender to God.
0: Kanaka prema swarupulai prema anugrahamunu ponte nimittamai mee sarvangamunu kodunu sarveshuni yokka sevayandu arpitam gavinchukuneetunte swarupuluga meeru tayaru kavali.
1: You must become such embodiments of love who would have secured the grace of Lord in abundance through the form of service, through act of service to your fellow beings.
0: Japatapadi yajnayagadi katula valla vacheetunte phalitam anta kodunu ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటారు.
1: All that you tend to accrue through the means of japa, dhyana or things like that, you can get in the form of
0: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
1: You secure the love of God and there is nothing greater than this.
0: కానీ ఆ ప్రేమ తత్వాన్ని కొంత అర్థం చేసుకోవాలి.
1: But you should also try to understand the nature of this love.
0: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
1: You tend to bring down this divine love to your status and try to experience it from that
0: level.
1: This is a mistake.
0: ఇది కేవలము ప్రేమ తత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
1: This love is ego.
0: నిర్మలమైనటువంటిది.
1: Serene and pure.
0: నిస్వార్థమైనటువంటిది.
1: Selfless.
0: సాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తము కాదు.
1: Whatever సాయి would tell you. Whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about,
0: he
1: is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
0: Kanuka mee aanandame naa aanandam kaani naaku pratyekamaina aanandam ledu.
1: Your happiness is my happiness. I have
0: no aanandam kavalanu kuda nu aashinchaledu.
1: I have no separate
0: naaku aashale ledu.
1: I have no
0: separate. Meeru anukovachunu స్వామి ఇది చేస్తున్నాడే అది చేస్తున్నాడే ఇది నా కోసం కాదు మీకోసమే.
1: ఐ హావ్ నో సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. యూ మైట్ సే దట్ స్వామి ఇస్ డూయింగ్ దిస్, స్వామి ఇస్ డూయింగ్ ఇట్, బట్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సీక్ ఫర్ మై సెల్ఫ్.
0: గర్చిన పుట్టినదినం కూడా నువ్వు చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
1: ఐ హావ్ టోల్డ్ యూ దిస్ డ్యూరింగ్ ద లాస్ట్ బర్త్డే సెలబ్రేషన్ దట్ ఫర్ మై సేక్ I don't spend even a naya paisa.
0: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
1: And whatever I do is for the sake of the society.
0: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క naya paisa ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా కుట్టించుకోలేదు.
1: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
0: భక్తులు ఇచ్చినవే ధరిస్తున్నాను.
1: Whatever the devotees give, I wear.
0: ఈనాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాత విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణ ఇది తెచ్చి ఇవ్వటం వల్ల వేసుకున్నాను.
1: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old students. రాధాకృష్ణ హూ హెడ్ గివెన్ దిస్
0: ఈనాటి వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు ఏనాటికి రాదు రాలేదు రాబోదు ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు యువకుల యొక్క అభివృద్ధి కోసమని మార్గదర్శకులైనటువంటి యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind.
0: కనుక సాయకత్వాన్ని చక్కగా గుర్తించి సాయికి స్వార్థం లేదనేటువంటి యొక్క దీనిని కూడా మీరు గమనించి మున్ముందు మన కార్యక్రమంలో అతి ఉత్సాహాన్ని కూడా పెంచుకుని లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
1: సో అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్, ప్లన్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము సాయికత్వాన్ని చక్కగా గుర్తించి సాయికి స్వార్థం లేదనేటువంటి యొక్క దీనిని కూడా మీరు గమనించి మున్ముందు మన కార్యక్రమంలో

0: కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి కట్టిన దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్క తూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరైనటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశము మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in His love. Experience this bliss which is very much your own. Don't fritter away this golden opportunity.
0: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా పాటించడానికి కొనుక్కుంటారు.
1: The world will very soon become a big prashanti nilayam by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
0: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
1: This diamond, which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now, cutting then.
0: పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
1: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
0: ఇవి జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
1: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
0: అదే విధముగానే సాయి సమస్తని ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారో, ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారో, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కాని క్షీణించడానికి వీలు కాదు.
1: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of his organization, are taking to means to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which
0: ఈనాటి విండర్ఫుల్ అన్ని కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
1: అండ్ ఆల్ దట్ బీయింగ్ డన్ నౌ బై దెం వుడ్ ఎయిడ్ అండ్ అసిస్ట్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద కేస్ ఆఫ్ గెటింగ్ ఫేమ్ అండ్ నేమ్.
0: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దోస్ హూ ఆర్ గివెన్ టు జెలసీ ఫీలింగ్.
0: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
1: బట్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ జెలసీనెస్ ఆన్ ఇన్ ది అదర్ you cannot have this case of anasuya
0: taruku ittivadina manam lekka cheyaka mana aasayanni mana kartavyanni manam deekshaga pooni dinini sadhinchataku sai samasthala varu entaina kodunu meeru mundajja veyali.
1: So don't pay any heed to such efforts by others. Be firm in your resolve, be firm in your ideals, be strengthened in your duty, and plunge forward and move forward.

0: ఈ విధంగా మనం ఇక్కడ ప్రవేశించినందుకు, ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు, ఈ విషయాలు మీరు హృదయంలో భద్రపరచుకొని ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి ఊనుకోండి.
1: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't wait even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
0: Sankalpamu karyamu rendu okke paryayam jarigadu.
1: You must have your resolve, your thought and your action at the same time.
0: Kanuka nete nundiye meeru cheyavalsinatundi okka dinlo konni vidhamaina master plan ga vesukoni ఈనాటి మధ్యాహ్నము కొంతమంది ఒక కమిటీగా చేరి దీనికి తగినటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నిర్ణయించండి.
1: సో రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ గెట్ టుగెదర్ ఇన్ ది ఆఫ్టర్నూన్, చాక్ అవుట్ ఎ మాస్టర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్.
0: అన్ని రాష్ట్రములు ఎందుకు దీనిని అభివృద్ధి పరచాలి.
1: ఆల్ ద స్టేట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ సచ్ యాక్టివిటీ.
0: సాయి కేవలం ఆంధ్ర రాష్ట్రం అని మీరు భావించరాదు.
1: డోంట్ ఫీల్ దట్ సాయి బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర.
0: ప్రపంచమే సాయి యొక్క గృహము.
1: ద ఎంటైర్ వరల్డ్
0: అందరూ సాయి వారే.
1: ద ఎంటైర్ వరల్డ్ ఇస్ ద హోమ్ ఆఫ్ సాయి. ఆల్ ఆర్ సాయి పీపుల్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ తత్వాన్ని ఈ కలియుగంలోనే మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: యూ మస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రూవ్ టు ద వరల్డ్ ఇన్ దిస్ కలియుగ దిస్ ప్రిన్సిపల్.
0: ఇదే నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
1: దిస్ ఈస్ వాట్ మై హోప్ ఈస్ ఆన్ దిస్ డే.
0: నీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
1: I am fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్ధిల్లి దేశ సేవలో మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

అస్థిరం జీవనం లోకే అస్థిరం

0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు సర్వము మార్పు చెందినది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్.
0: సుఖము దుఃఖము,
1: ద పెయిన్ అండ్ ద ప్లెజర్,
0: అశాంతి అల్లకల్లోలం,
1: agitation and disturbances,
0: anandam apriyam,
1: bliss and that also which is not acceptable,
0: ivanni kudanu maarpu chendunavi,
1: all of them change.
0: Kani manavudu tana nija swaroopanni gurtinchukonaleka nasaramaina anityamaina ashashtamaina ఈ దేహమే సత్యమని భ్రమించి దీనిని నమ్ముకుని జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ ఇస్ ట్రూ నేచర్ ఈస్ క్యారీడ్ అవే బై దాట్ విచ్ ఇస్ టెంపరీ ఫ్లీటింగ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ విత్ ద మిస్టేకన్ ఐడియా దట్ ఇట్ ఈస్ పర్మనెంట్.
0: మానవుడు వెస్టి జీవి కాదు, సమష్టి జీవి.
1: Man is not a separate individual, but he is community.
0: Manavudu eka jeevudai jeevinchadaniki prayatninchadu.
1: Man does not prefer to lead the life in loneliness.
0: Kanukane purusha suktam nandu sahasra sisha purushaha sahasraksha sahatrapat.
1: Therefore, in Purusha Sukta, it is clearly stated that there is divinity with thousands of heads, thousands of hands and the feet.
0: Tanu samasti swarupudane satyanni gurtinchukoleka prati manavudu kudanu nenu dehaswarupudanu nenu vesti swarupudanu ani bhramistu dukkhamunaku guri avutunnadu.
1: Man is not able to visualize the cosmic form which is his reality, but he identifies himself with his body and considers himself as a mere individual, and hence he is miserable.
0: Bharatiya sanskruti yandu anantamainatundi jagattunandu anekatvamloni ekatvanni gurtinchukotame bharatiyulaka వ్యవధి అన్నారు.
1: ద మెయిన్ ట్రైట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ టు కాంప్రిహెండ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి మానవుడు వెస్ట్లోని ఏకత్వాన్ని భావించుకుంటూ సమత్వాన్ని విస్మరిస్తూ కేవలము ఒక విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ హైలీ రెస్ట్లెస్ బికాస్ హీ గోస్ బై హిజ్ ఓన్ ఇండివిజువల్ లైఫ్, కన్సిడర్స్ హిజ్ ఓన్ సెల్ఫ్, ఫర్ గెటింగ్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ వేర్ హీ హాస్ టు ఎంజాయ్ ఈక్వాలిటీ.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
1: So the actual truth lies in comprehending unity in diversity, but the untruth is to find this unity as plurality or multiplicity.
0: Ittidi anadi kalam nundi bharat desham nandu aacharistu anusaristu aalochistu ee vidhanga kalamnu vyartham chestu vacharu.
1: The time has been wasted since long because of these feelings of diversity.
0: అయితే వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు.
1: బట్ ద డిక్ట్ అండ్ ద మెసేజ్ ఆఫ్ వేద హ్యాస్ నాట్ బీన్ స్టడీడ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ డీటెయిల్ అండ్ నో వన్ ట్రై టు ప్రాపగేట్ అండ్ షేర్ ద వేదిక్ నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ఈనాడు కొంతవరకు గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: హౌఎవర్ లిటిల్ నాలెడ్జ్ ఇస్ గెయిన్డ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ అండ్ బై లిజనింగ్ టు గ్రేట్ స్కాలర్స్.
0: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
1: However, they have not made an attempt to experience the truth in its totality.
0: ప్రాచీన కాలమునందు అనేకమంది రాక్షసులు కూడా ఉండి కూడాను వేదమును పరిపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ వారు కూడాను తమ ఎంతున్నటువంటి యొక్క సత్యతత్వానికి విస్మరించి అసత్యము అప్రమాణము అనీతమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
0: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunnu goppa vidyavantuli.
1: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
0: Goppa scientistu kudanu.
1: They are very great scientists of eminence.
0: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
1: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
0: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi yokka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
0: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: దో దేర్ ఇస్ plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
0: Atti kovaku sambandhinchinatundi vade narakasurudu.
1: And narakasura belongs to that trend of people.
0: Itani goppa shakti samarthude.
1: Narakasura is one of ability and capacity.
0: Goppa vidyavantude.
1: Is highly educated.
0: Endariku sahayam chestu vachadu.
1: And he helped many people.
0: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులను కూడా తెచ్చి ఇచ్చాడు.
1: He could bring back to life the sons of his preceptor.
0: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
1: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
0: Nirne Tyagaraja kuda paadadu.
1: This was sung by Tyagaraja.
0: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
1: Tyagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
0: Kucheruni aarti teechinavu.
1: You have relieved Kuchela from suffering.
0: Kubira sakramalanu pogottinavu.
1: And in fact you made him
0: melu melu pandavulanu kaachinavu.
1: And you protected Pandavas.
0: Intiye kaadu 16000 ramamulanu brochinavu.
1: And you gave refuge to 16000 women.
0: Rama vaachama gocharundavi.
1: Rama, you are beyond the comprehension.
0: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
1: Even the creator Brahman cannot describe
0: ani varninchadu.
1: That was his narration.
0: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
1: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: చైతన్య మహాప్రభు
1: చైతన్య మహాప్రభు
0: తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
1: అప్రోచ్ హిస్ మదర్ మదర్ ఐ వాంట్ టు స్టడీ గ్రాంట్ మీ పర్మిషన్.
0: సునీతి ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులున్నవి.
1: She said, there is a lot of education available.
0: ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనను అంతమయ్యేటువంటివే కాని దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు.
1: The education will not take you to the end, serve the purpose of life.
0: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
1: All this education has certain its limitation.
0: ఆధ్యాత్మిక విద్య అది ఏ విద్య అనింది.
1: The spiritual knowledge is true education.
0: దానికి మరణము లేదు.
1: It is deathless.
0: దానికి పరిమితం లేదు.
1: It has no limit.
0: ఇది సర్వత్రా సర్వకాలంలో ఎందుకూడను జీవించేటువంటిది.
1: It is of the same standard in all periods of time then and now.
0: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
1: She wanted him to cultivate that form of education.
0: అందువలననే చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
1: దట్ మేడ్ చైతన్య చాంట్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ థింక్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ లీలాస్ దట్ మేడ్ హిమ్ గో అక్రాస్ ద స్ట్రీట్స్ అండ్ ప్రొపగేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవతార్ కృష్ణ.
0: అడవులు ఎందున్న ఆకాశములనున్న పల్లెనమునున్న పట్టణమునున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న కృష్ణనామమే స్మరిస్తూ వచ్చాడు.
1: చైతన్య వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఎయిదర్ హీ వాజ్ ఇన్ ఫారెస్ట్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ద సిటీ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ డీప్ సీ.
0: కట్టకడబడి సామాన్య ప్రజలకంతా ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత
1: ultimately gave a message to mankind in a simple way in the worldly sense.
0: Anna danamu kanna adhika danam vedi.
1: Is there any other greater charity other than offering food?
0: Talli dandrulakanna daivam edi.
1: Is there any other god beyond one's own parents?
0: Jagadeetapam kanna satyaseelam vedi.
1: In this what can be the greater penance than truth?
0: Dayakante ekkuva dharmam edi.
1: What is greater property than compassion?
0: Sujana sangati kanna chuda labham edi.
1: And good company gives you the profit more than anything else.
0: Shatrutvam kanna veru daivam edi.
1: And its enmity which is worse than all dangers.
0: Kanukane ee annintikante mooladharam entundi శత్రుత్వమును దూరం చేసుకుని మిత్రత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరమైనటువంటి విద్య.
1: Therefore education wants us to be away from this enmity and be closer to friendship.
0: కేవలము అందరినీ ద్వేషం చేసుకుని ఏకంగా జీవించాలనేటువంటి భ్రమ ఇది కేవలము రాక్షస భ్రమనే.
1: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
0: Sahasrasisha purushahani ee purusha suktam enduku uchcharinchindi.
1: Why did purusha sukta say that god has thousands of heads feet and hands all over?
0: Anaga bhagavantudu ekaswarupudu kaadu.
1: God
0: samasti swarupude.
1: God is the form of the universe.
0: Sarva jeevula yendu sarva pranamula yendu taru chalinchaka kadalaka sthiramga undetunti vaadi.
1: God is steady, present in all of the living beings and in all of creatures.
0: Atti sthiramainatundi bhagavantudu samipamunde undaga enduku manavulu inta bhraminchi lokala sancharinchi aneka rakamainatundi yokka kashta jeevitanni gadugutunnaru.
1: When that God is so near, how is that man is deluded? Why does he move about in this world full of confusion and chaos?
0: Bhagavantudu prati hrudayamulandu kudanu అచంచలుడై ఉంటున్నాడు అప్రమాణుడై ఉన్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ అట్ ద ఆల్టార్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ స్టడీ ఇన్స్టాల్డ్.
0: ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
1: You can visualize God everywhere.
0: స్పర్శించవచ్చును.
1: You can touch him.
0: సంభాషించవచ్చును.
1: You can converse with him.
0: కానీ అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
1: That capacities, that abilities are lacking in man, and therefore he is not able to converse with God.
0: చైతన్యుడు వెళ్ళాడు. తమ నారాయణుని దర్శించాలని వెళ్ళాడు.
1: చైతన్య వెంట్ టు సీ నారాయణ.
0: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి.
1: He said, O God, you present in all over the world.
0: నీవు లోకనాథుడివే కాదు.
1: You are not only the master of
0: సర్వజీవనాథుడు,
1: you are also the
0: సర్వ ప్రాణనాథుడు.
1: You are the life of all of the living beings.
0: కాని
1: but
0: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
1: I don't want all this.
0: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
1: I don't want that paradise.
0: మీ కైలాసము నాకు అవసరం లేదు.
1: I don't want that heaven.
0: మీ మోక్షము నాకు అవసరం లేదు.
1: I don't want liberation.
0: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
1: I want your love, that's enough.
0: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
1: Gift me that love has to be so near you.
0: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనింది ఎక్కడి నుంచి నువ్వు శబ్దం.
1: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
0: ఎన్ని విద్యలుండి కూడాను, ఎన్ని శక్తులు ఉండి కూడాను, ఎంతటి పరమ భయపడినప్పటికీ ఇవన్నీ కూడా మధ్యలో జారిపోయేటువంటివి.
1: ఆల్ అవర్ నాలెడ్జ్, ఆల్ అవర్ అచీవ్మెంట్స్ డ్రాప్ ఇన్ ద మిడిల్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్
0: ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు.
1: లవ్ ఇస్ చేంజ్లెస్.
0: మార్పుకు కూర్పు లేదు.
1: It has no addition either.
0: అలాంటి సత్యనిత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
1: అండ్ హీ ప్రేడ్, ఓ కృష్ణ, ఐ వాంట్ దట్ ఎటర్నల్ లవ్ విచ్ ఇస్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
1: ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఫ్లీటింగ్.
0: అనిత్యం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్ టెంపరరీ.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
1: ఓ గాడ్, గ్రాంట్ మీ దట్ లవ్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్లు.
1: The liberation, the heaven, paradise are your branch addresses.
0: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
1: I don't want them.
0: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
1: I know your exact address.
0: ఎక్కడ నీ అడ్రస్?
1: What is your
0: నా హృదయమే నీ యొక్క అడ్రస్.
1: My heart is your address.
0: నా హృదయమునందే నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
1: You are there at the altar of my heart, one, the steady.
0: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
1: Gift me with that experience. That was his prayer.
0: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను,
1: that demon with supreme devotion,
0: ఒకానొక సమయంలో నరకాసురుడు,
1: at one time నరకాసుర,
0: సత్యభామ సమేతుడై,
1: along with సత్యభామ,
0: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
1: Krishna went to the battlefield accompanied by సత్యభామ.
0: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చిండకూడదు?
1: Why not?
0: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
1: Where is the need for Satyabhama to accompany Krishna?
0: అనగా అక్కడ కూడా కొన్ని క్వాలిఫికేషన్ అంతా ఉంటున్నాయి.
1: There also certain qualifications required.
0: ఇట్టి దుర్మార్గుణ్ణి నా చేత చంపడం న్యాయం కాదు.
1: And it's not justifiable for me to kill him.
0: అబలులైనా ఆడవారితో ఇతన్ని చంపించాలి.
1: So this wicked demon must be killed by a weak woman.
0: నేను సర్వశక్తిమయుడను.
1: I'm all powerful.
0: వీడు సర్వహీనుడు.
1: And you are so mean.
0: దయా ప్రేమను లేనటువంటి ఒక రాక్షసుడు.
1: You are the demon without love and compassion.
0: పరమను ప్రేమించినటువంటి ఒక పరదూషణుడు.
1: And you cannot love anybody. That she has been your temperament.
0: అలాంటి వాని యొక్క జీన్ని నేను చంపకూడదు అనుకున్నాడు.
1: And they don't deserve to be killed in my hands. That was his feeling.
0: కనుక అట్టి సత్యభామ సమేతుడై వెళ్ళినటువంటి కృష్ణుడు,
1: Krishna accompanied by సత్యభామ, the consort,
0: ఈ నరకాసుని హతమార్చి,
1: he killed నరకాసుర.
0: అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు?
1: How many were there in the company of నరకాసుర?
0: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు,
1: devotees and princess were there.
0: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు.
1: They are the very personification of love, who thought of God.
0: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని,
1: They were held as captives
0: by the
1: They were passing through the hell.
0: అది 16,000 రమామణులను బ్రోచినావు అని చెప్పాడు త్యాగరాజు.
1: దట్ వాస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ త్యాగరాజ హూ సెడ్ దట్ యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ 16,000
0: నరకాసుని హతమార్చి
1: యోకిల్ నరకాసురా
0: ఈ గోపికలను విచ్చలు విడిగా ఇచ్చి పెట్టాడు.
1: అండ్ దే వర్ సెట్ ఫ్రీ ఫ్రమ్ హిస్ బాండేజ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక బంధ విముక్తి.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ బాండేజ్.
0: రాక్షసత్వం అనేటువంటి ఒక దుర్గుణముల నుండి దూరము గావించి సద్గుణ సదాచారములో ప్రవేశపెట్టడం.
1: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ట్రేడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ద డివైన్ పాత్ కటింగ్ ఆఫ్ ఫ్రమ్ ద డెమోనిక్ అన్రైచువస్ వే.
0: ఈ దుర్గుణముల యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
1: ఇట్ లీడ్స్ టు సర్టన్ డేంజర్ ఇఫ్ యు ఆర్ విత్
0: చెడ్డ సంసర్గం.
1: సో రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏమాత్రం కూడా చేరకూడదు.
1: వి షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ గుడ్ కంపెనీ ఆల్వేస్.
0: కుర పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: ఈ విధమైనటువంటి ప్రమాణం సలిపి
1: హ్యావింగ్ ప్రామిస్డ్ సో
0: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
1: అండ్ హి స్టెప్ ఇన్ టు దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వసామాన్యులకు కూడాను నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ వెంట్ ఆన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ అన్కండిషనల్ అండ్ సెల్ఫ్లెస్.
0: ఈ నరకాసుర వదానగా ఏమిటి, నరుడియందు రాక్షసుడైనటువంటి నరక అసురుడు అసురుడు ఉన్నాడు.
1: ఇన్ మ్యాన్ నర దేర్ ఇస్ అసుర ఆర్ ద డెమన్ నరకాసుర.
0: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నా రా అనగా ఆత్మస్వరూపుడే.
1: ఇఫ్ యు గో బై ద ఎటిమాలజీ ద టర్మ్ ఇస్ నా రా.
0: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రము మార్పు లేదు.
1: దిస్ రా ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా హ్యాస్ నో చేంజ్.
0: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
1: నరకాసుర ఇస్ ద రిఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
1: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
0: ఈ అసురుడు అనగా ఎట్టివాడు,
1: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హి.
0: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
1: దిస్ డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ ద వికెడ్నెస్ ది అన్రైచియస్నెస్ ద ఇంజస్టిస్.
0: అట్టివారి అందే దుర్గుణములు దుష్భావములు క్షణక్షణము కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
0: సత్యవంతుల చేత సహవాసం చేయనివ్వడు.
1: They will not allow you to be in good company.
0: పవిత్రమైనటువంటి పరమాత్మల చేత వారిని చేరడానికి ప్రయత్నించడం.
1: It makes no chance to be so near God.
0: దుర్గుణములు దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటాది.
1: Such people in the company of people full
0: ఇది
1: of vices. ఎన్ని
0: జన్మల యొక్క కర్మమో ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటుంది.
1: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
0: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
1: You are deluded by the feeling that you will be the recipients of very high knowledge.
0: సత్సంగం అనేది లేకుండా, సత్ప్రమాణములే లేకుండా ఇది ఎట్లా విద్య అవుతుంది?
1: Without the good company, without good conduct, how could that be good company?
0: 300 విద్యలు చదివాడు రావణుడు.
1: రావణ వాస్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: అట్టి విద్యలే రాములు కూడాను చదివాడు.
1: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్.
0: కానీ రాముని ఎప్పుడు కూడాను సత్సంగం సత్సంగం సత్సంగం.
1: But Rama was always in good company.
0: Sadbhavamu.
1: Good feeling.
0: Satpravartana.
1: Good conduct.
0: Sadalochana.
1: Good thinking.
0: Satkarmalu.
1: And good deeds.
0: Kani inni chadavulu chadinatunte Ravanaki emiti chestundadu?
1: With all this, what is that?
0: Dujjana sambandham.
1: Ravana.
0: Sadalochanalu. Durgunamulu. Nishpravartanalu. Ilanti vanta cherthu vachayi.
1: Ravana was always in bad company. He was always doing misdeeds. Wicked thoughts and bad feelings.
0: Entati goppa vidyavantudu Ravanudu.
1: Ravana was highly educated.
0: Ravanakunnatvanti vidya Ramuniki kuda untundadi.
1: Rama is as much educated as Ravana himself.
0: Kani Ramulu chuste namaskaristaru.
1: But people offer their respects to Rama.
0: Ravanu chuste veedu krodhulu veedu rakshasulani ataniki aneka rakamaina veedu dushana bhushanalu ostayi.
1: People go on accusing Ravana because of his wicked thoughts and wicked
0: behavior. The
1: good and bad name, what is the
0: basis? It is
1: the behavior of the person that is the basis. So, the conduct of the person should be good and perfect. To think that you will be lonely, spending time in meditation and penance,
0: it is demonic.
1: What is that you can do being all alone? It is only bad thinking. And you will be in bad company.
0: ఇలాంటివి మంచివి అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్.
0: రాక్షస కృత్యములే ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్.
0: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
1: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్.
0: ఎక్కడ భగవత్పత్తం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్ జాయిన్ దేర్ కంపెనీ.
0: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
1: But you don't go to a place where
0: ఎక్కడ పవిత్రమైన పురుషులు ఉంటారో అక్కడికి పోరు.
1: యూ డోంట్ గో టు ఎ సీక్రెట్ ప్లేస్.
0: ఎందుకు వీడికి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for are the eyes?
0: Purandadas cheppadu.
1: So he said so.
0: Kanulerara, ee kanulerara, Ravana chudani ee kanulerara.
1: Why these eyes? What for is this vision?
0: Kannundi uttilai, kalyanakaramani nee murti darshimpa neralaidi.
1: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
0: Paani pankajamandu paramatma yundivu paadu samsarambu korirai.
1: Though God is in me, the immortal, I have drowned myself in this avenue.
0: నిజంగా సర్వ జీవులు ఎందుకు పరమాత్మనుటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి నడ.
1: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly. అట్టి
0: దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
1: One should recapitulate, recall the divinity constantly and also adopt.
0: నరకాసురుడు భజించిన తర్వాత
1: after killing Narakasura,
0: aanaati rajyamanta kudunu goppa samrajyanga maaripoyindi.
1: It was a very big kingdom indeed.
0: aanaade ee rakshasa netvanti yokka deshattvamu andhakaramu ajnanamu duramaina danni grahinchi uranta chakkani alankaram chesukoni deepalu pettaru.
1: Because hatred was killed, the darkness of ignorance is dispelled, the whole kingdom was
0: decorated.
1: So long there is a wicked man, you don't find any lamp around.
0: There
1: is no light
0: there.
1: In darkness, what is that you notice? Only bats.
0: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
1: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
0: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్లే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
1: There may be unfortunate people who say yes, yes to that.
0: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevanmukti.
1: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation. So we should not be in the bad company even for a moment.
0: కనుకనే అలాంటి కాలం నుండి రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
1: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
0: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి ఒక ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెంట్ డివోటీ.
0: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
1: But Prahlada could realize
0: Narayan.
1: He has drowned his life singing his glory of Narayana.
0: Narayanaku priti ayyina puttuvadu Prahladudu.
1: Narayana is so dear to Prahlada.
0: Rakshasulaku priyamaina puttuvadu veedu Hiranyakashipudu.
1: Whereas Hiranyakashipu is full of demonic temperament.
0: Evi prayojanam.
1: What for is this?
0: Chakravarti taru.
1: Where is he? He is emperor.
0: Ye chakravarti? Durmargapu chakravarti.
1: What kind of emperor?
0: Durachara chakravarti.
1: An emperor?
0: Durgunamula yokka chakravarti. Duschintana yokka chakravarti.
1: An emperor of all vices. A king of bad behavior. A ruler of all bad thoughts and bad deeds.
0: Kanuka manamu okkadaina chale manam chakkani. Chakkani varu chikkite chalu.
1: Therefore, it is enough even if we have one righteous man.
0: దినమునకు ఒక పర్యాయమైనకును పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి.
1: At least once we should sanctify the time at our disposal.
0: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
1: Then only our life would fructify.
0: ఈ చక్రవర్తి తాను.
1: Where is he? His emperor.
0: ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి.
1: What kind of emperor?
0: దురాచారపు చక్రవర్తి.
1: An emperor.
0: దుర్గుణముల యొక్క చక్రవర్తి. దుశ్చింతముల యొక్క చక్రవర్తి.

0: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
1: Then only our life would fructify.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యములే జరుగుతున్నాయి.
1: Today in the present day world we find demonic.
0: చెవులతో వినేక కాదు.
1: We can't even bear.
0: కండతో చూచేక కాదు.
1: You cannot witness those deeds.
0: కనుకనే కండతో చూడలేనిటువంటివి చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
1: You cannot bear the very sight of it, nor could tolerate hearing about them.
0: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divine in our hearts.
0: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all creatures.
0: Sarva bhutamni endu kodanu undetundi vaadu bhagavantude.
1: God is present in all living beings.
0: Kaani atti bhagavantuni kodanu bhagavantuniga bhavinchatam ledu.
1: But we don't think of God in the true sense.
0: Adaka rakshasa krutyamuliga bhavistunnaru.
1: We go in the contradictory way.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Tamaku etti bhavamlo atti swaroopale untuntai lopala.
1: As is your feeling, so is the form
0: atti swaroopamle atanni hatamarchipothayi.
1: And that form that you assume will ruin you.
0: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
1: మ్యాన్ మే అపియర్ టు బి పైయస్.
0: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
1: బట్ దేర్ మే బి వికెడ్నెస్ ఎట్ హార్ట్.
0: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమూ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ దెమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు నరకాసురు సంహారం.
1: టుడే ఇస్ ద కిలింగ్ ఆఫ్ నరకాసురు.
0: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుణ్ణి చంపటం.
1: మీనింగ్ కిలింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
0: నర ఆత్మ అసురుడు, రాక్షసుడు.
1: అసుర డెమన్
0: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
1: హీస్ నసుర డెమన్ ఈస్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఎక్వైర్ వెపన్స్ టు కిల్ ది డెమన్ విత్ ఇన్.
0: మన హృదయమునందే నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నర విత్ ఇన్ అస్.
0: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
1: You think of the self constantly.
0: అది ఏ ప్రేమ స్వరూపము.
1: That is love.
0: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
1: That is eternal and immortal.
0: అట్టి ప్రేమ చేతనే ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
1: With that intense love you can kill the demon.
0: ఈ రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణకలేదు.
1: You don't need any weapons to kill that demon.
0: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ అదర్
0: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ ఆర్మ్స్.
0: అంటే ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
1: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
0: ఎన్ని అస్త్రములు చేయలేదు లోకంలో లేవు.
1: వీ ఫైండ్ సో మెనీ వెపన్స్.
0: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ దే డూ యాక్చువల్లీ?
0: ఏమీ చేయగలటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: తమ తామే హింసించుకుంటున్నారు.
1: వన్ హర్ట్స్ హింసెల్ఫ్ బై దిస్ వెపన్.
0: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని ఎందున్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
1: దేర్ఫోర్ టు కిల్ ది నరకాసుర వన్ హ్యాస్ టు స్పెండ్ ద టైమ్.
0: ఆత్మతత్వాన్ని అభివృద్ధిపరుచుకున్నప్పుడు ఈ నరకుడు చచ్చిపోతాడు.
1: అండ్ వెన్ వన్స్ ద సెల్ఫ్ ఈస్ ఫర్గాటన్ మ్యాన్ ఈస్ రూయిన్డ్ టోటలీ.
0: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి యొక్క భక్తి.
1: ద ట్రూ డివోషన్ ఎంఫసైజెస్ ఆన్ ద రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma,
0: pavitramainti ee narakasu samharam dinamu,
1: this day which is so holy and sacred,
0: yedo manam oka pandugga maadri chesukoni padarthalu maatram maarchukuntu bhojanalu maatram tintu lakshanamga jeevisthunnamu.
1: We spend this holy festival full of delicious items prepared at home and we party.
0: Ee pavitramaina parvadinam yokka antaratham emiti ani gurtinchukodaniki ఎవరు సరైన ప్రయత్నం చేయటం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ అన్ ఇన్వెస్టిగేషన్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్.
0: కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలనుకుంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ వీ షుడ్
0: జాయిన్. నీవు ఒంటరిగా జీవించవద్దు.
1: నెవర్ బి అలోన్.
0: అది దైవం యొక్క తత్వం కాదు.
1: దాట్ ఈస్ నాట్.
0: అది వ్యష్టి జీవితము.
1: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండివిజువల్.
0: వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
1: The vyasti jivita, the individual life is waste life.
0: Samasti jivitame nijamaitundi sarvesam yokka sadamu.
1: The life in the community is the one that is the reality.
0: Samasti jivitamto manam jivitanni aanandanga gadapali.
1: We should lead the life of the universe community, samasti.
0: Kanukane samastini bhagavantudu ani pilicharu.
1: This samasti universe is the divinity.
0: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
1: That has been the essence of Veda.
0: Sahasra shisha purushah sahasraksha sahasrapat.
1: The 1,000 feet, the 1,000 head and 1,000 hands.
0: ఇలాంటి జీవితాన్ని మనం గడపడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to lead this life of universal life.
0: మానవ జీవితం ఇచ్చిందేది ఎందుకోసం?
1: Why the human life is given?
0: కేవలము పశుపక్షులు కాదు వలె తిని తీగి తాగటము.

0: ఆనందంగా జీవించడం అది కాదు.
1: ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వి హ్యావ్ ద ఫుడ్ వాటర్ అండ్ అదర్ రెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్.
0: పశుపక్షులు కూడా తింటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ యుట్ ఈస్ ఈక్వలీ షేర్డ్ బై
0: నీవు అనుభవించేటువంటి యొక్క క్రియావాసనలంతా కూడా పశుపక్షులు కూడా అనిపిస్తున్నాయి.
1: ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దేర్ ఇన్ ద అనిమల్ కింగ్డమ్ ఆల్సో.
0: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ దట్ వాట్ వి ఆర్ సపోజ్ టు డూ.
0: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
1: అండ్ వి హావ్ టు అపోల్డ్ ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ది ట్రూత్ అండ్ రైచస్నెస్.
0: అది బహిరంగంగా మనం ప్రబోధించాలి.
1: అండ్ వి షుడ్ ప్రాపగేట్ ఇన్ దిస్ వరల్డ్.
0: దాన్ని ప్రచారం చేయాలి.
1: వి షుడ్ పబ్లిసైజ్.
0: ప్రవర్తనలో అనుభవించాలి.
1: అండ్ వి హావ్ టు ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధనలు వేస్ట్ అయిపోతుంది.
1: వితౌట్ ట్రూ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ మియర్ ప్రాపగేషన్ ఈజ్ యూస్లెస్.
0: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
1: సో వీ హ్యావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సేక్రెడ్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
0: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
1: ది హ్యూమన్ బీయింగ్ ఇస్ రియల్లీ వెరీ లక్కీ.
0: మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రంగా ఉంచుకుంటున్నాం.
1: దిస్ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ మేడ్ అన్సీక్రెట్.
0: మానవుడు అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
1: The word manava means the one who is sacred.
0: ఈ పవిత్రమైనటువంటి మానవుని అపవిత్రం గావించుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు?
1: Why should we make this sacred life?
0: అది ఏ జన్మ జన్మాంతరం యొక్క కర్మసారము.
1: It is only because of the destiny, the fate of the past life.
0: చెప్పేదేవు మంచి చెప్తున్నారు, మనం పవిత్రమైన జీవితం అని అంటున్నాడు.
1: We declare that this is a sacred life.
0: కానీ దాన్ని ప్రవర్తనలో పెట్టడానికి చాలా శ్రమ పడుతున్నాడు.
1: But in experience, we are not able to translate in reality.
0: పాపముల యొక్క ఫలితము.
1: దిస్ ఇస్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ద సిన్స్ కమిటెడ్.
0: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
1: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
0: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
1: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
0: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
1: వీ షుడ్ బి అవేర్ ఫ్రమ్ దెమ్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: రామా
0: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నాడు.
1: రామా ఐ డూ నమస్కార్.
0: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
1: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కార్.
0: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
1: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
0: అప్పుడు త్యాగరాజు చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
1: దెన్ ఇట్ వాస్ సెడ్, there is some justification.
0: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలి?
1: There is justification if you respect a good man.
0: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తుంది.
1: You do namaskar to noble souls because you don't want to be away from them.
0: దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వారికి ఒక నమస్కారం.
1: You do namaskar to the bad company because you don't want
0: to be away from them. ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
1: You just do namaskar and do away with their company once for all.
0: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
1: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బీ ఇన్ ది గుడ్ కంపెనీ.
0: కనుకని మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకంగా గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
1: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
0: Endaro rakshasulu unnaru.
1: There are many demons.
0: Enduku rakshasulu anta mandi raavali?
1: Why?
0: Anaga vaari endu unnatundi gunamulu yokka prabhavame.
1: This demon represents the feelings, the behavior.
0: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
1: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
0: Aa dushta buddhulu raaka purame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
1: ప్రయర్ టు దాట్ హీ వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
0: కంస నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
1: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
0: కోపం వచ్చింది.
1: హీ వాస్ వెరీ యాంగ్రీ.
0: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
0: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు,
1: Vasudeva objected to that and said, what harm?
0: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటాను అన్నాడు.
1: I'll see to it that you will not be put to any harm.
0: ఆమె గర్భంలోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
1: It was the ethereal voice declared that the eighth child will kill you.
0: అట్టి వారి మాటలు నువ్వు నమ్మినావా?
1: Do you believe those words?
0: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
1: If you really believe that, wait till then.
0: ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు?
1: వై డూ యూ వాంట్ టు కిల్ హర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెడ్డింగ్?
0: ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ బోర్న్ చైల్డ్ హుడ్ కిల్ యూ.
0: కనుక నీ అంతకాలం నీవు కాచుకుని ఉంటుంది.
1: సో వెయిట్ టిల్ దట్ టైమ్.
0: అన్యాయంగా ఈ రకమైనటువంటి ఒక పాపానికి గురి కట్టుకోవద్దు.
1: డోంట్ కమిట్ దిస్ సిన్ విచ్ ఇస్ అన్జస్టిఫైయబుల్
0: అని చెప్పేటప్పటికీ,
1: వెన్ హీ సెడ్ సో,
0: వాడికి కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
1: Then he could have good thoughts at that moment.
0: అనగా సద్బుద్ధులు దుర్బుద్ధులు కూడాను తమ యొక్క హృదయం నుంచినే వస్తుంటాయి.
1: The good thoughts and bad thoughts will find their origin in human heart.
0: కానీ అష్టగర్భం వరకు కాచుకున్నాడే కానీ తాను శాంతిగా లేడు.
1: Though he waited that long till the birth of the eighth child,
0: ఎప్పుడు
1: చూసినాడు,
0: ఎప్పుడు పుడుతుందో, ఎప్పుడు పుడతాడో అని దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
1: He was in constant worry when the eighth child is going to be born.
0: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
1: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్.
0: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్.
0: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
1: నోస్ ఇట్స్ గాడ్స్ వాయిస్.
0: అదే భగవంతుని చెప్పిన మాట, ఒక దాంట్లో నువ్వు నడుచుకున్నవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
1: వెన్ హీ యాక్ట్స్ అకార్డింగ్ టు గాడ్స్ వాయిస్ ఇన్ వన్ రెస్పెక్ట్, వై నాట్ ఇన్ అనదర్ పాయింట్?
0: దేవకీ దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరకు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
1: ద గాడ్ క్లియర్లీ సెడ్ ద చైల్డ్ హుడ్ బి బోర్న్ టు దేవకీ వసుదేవ వుడ్ కిల్, నాట్ ఎనీబడీ ఎల్స్.
0: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
1: వై షుడ్ యూ కిల్ ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ విలేజ్?
0: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
1: డూ యూ థింక్ దట్ హి హస్ ఫెయిత్ ఇన్ గాడ్స్ వర్డ్? నో.
0: ఇది రాక్షస విశ్వాసమే.
1: ఇట్ ఈస్ డెమోనిక్ ఫీలింగ్.
0: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
0: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
1: We should follow God in total faith in whatever he says.
0: నీకు ఇష్టమైనటువంటి దానిపై నమ్మకము, ఇష్టం లేని దానిపై నమ్మకం లేకుండా పోవటము అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు.
1: You have faith if you like that and you have no faith if you dislike it is not proper.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఒక 10 సంవత్సరముల పూర్వము,
1: 10 years before,
0: ఒక పెద్ద మనిషి,
1: an elderly person,
0: Sat Sai Baba is god ani cheppadu.
1: Declared that Sat Sai Baba is god.
0: Sat Sai Baba ne kaadu, prati jeevi endukudunu god unnadu.
1: In fact god is present in every individual.
0: Kaani aa vidhanga chaatutu vacharu.
1: He went on declaring like that.
0: Tirigi tama yokka abhishtamnu kontha varaku nu viruddhanga maarithappudiki he is not god ani cheptaru.
1: The moment when his desires are not fulfilled, he said he is not god.
0: Yes no rendu cheppindi oke nore.
1: The same man declared yes and no.
0: Anadu yes annadu.
1: He said yes then.
0: Anadu no annadu.
1: Today he says no.
0: Adi nijama idi nijama.
1: Is that true or is this true?
0: ఏదో ఒకటి ఇందులో అబద్ధం ఒకటి ఉంది కదా.
1: వన్ మస్ట్ బి ఫాల్స్ అవుట్ ఆఫ్ దీస్ టూ.
0: కానీ ఏది అబద్ధము?
1: వాట్ ఆర్ లైస్?
0: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
1: దాట్ విచ్ హెస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హెస్ బీన్.
0: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
1: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ అ డెమన్.
0: ఎస్ అను వారికి ఎస్ అను రా.
1: God says yes to those that say
0: no.
1: Yes.
0: No anuvariki no anura.
1: If you say no, God says no.
0: No yes ulu nee notiki gaani saayiki sarvam yes yes yes.
1: Yes no belong to you, your declaration, your feeling, but to Sai God everything is yes.
0: Not andaru manchi vare.
1: To Bhagwan all are good.
0: Evaru chedda vaaru leru.
1: There are no bad people.
0: Kaani
1: but
0: laukikamaina ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు.
1: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్, యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
1: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
0: నాకు అందరూ ప్రీతియే.
1: భగవాన్ లైక్స్ ఆల్,
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: స్వామి లవ్స్ ఆల్.
0: కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రమే వారిని వారికి నిచ్చి చెప్పాలి.
1: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
0: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: ఆర్ ఎల్స్ యు విల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
1: యు మే హ్యావ్ డౌట్స్.
0: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
1: నో మ్యాన్ కెన్ లివ్ వితౌట్ డౌట్స్.
0: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
1: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
0: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధముల అశాంతికి గురి వచ్చేస్తుంది.
1: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్, అజిటేటెడ్.
0: ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ మీ హృదయం నిండు పెంచుకున్నప్పుడే,
1: when there is love in your heart, everything will be full of love.
0: ఆ ప్రేమమున్న దగ్గర ద్వేషం అనేది ఉండదు.
1: Where there is love, there is no hatred.
0: ద్వేషం లేనప్పుడు క్రోధం అనేది రాదు.
1: When there is no hatred, there is no
0: క్రోధం అనేది లేనప్పుడు ఈ హింసలే పానుకుంటారు.
1: When there is no anger, there is no violence.
0: కనుకనే where there is విశ్వాసం అనగా కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడనే ట్రూత్ వస్తుంది.
1: Where there is confidence, there is truth.
0: Where there is truth,
1: where there is truth,
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is peace,
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss,
0: there is God.
1: There is God.
0: కనుకనే మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
1: So first we should cultivate faith.
0: ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం?
1: Without this faith, what for is the human life?
0: అందరినీ నమ్ము, తప్పులేదు.
1: There's nothing wrong if you believe everybody.
0: కాని దైవ భావంతో నీవు విశ్వసించు.
1: But have faith with the divine prompting.
0: ఆ దైవ భావంతో విశ్వసించినప్పుడు సర్వము నీకు దైవత్వంగానే కనిపిస్తుంది.
1: With the spiritual promptings, everything would be divine.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
1: Thought is one and that which is said is different.
0: ఇది కాదు, సరైనటువంటిది కాదు.
1: Is not proper on your part.
0: మనసు యందు ఒకటి, మాట యందు ఒకటి, క్రియలో మరొకటి.
1: The thought is one, that what is said is different, and action is altogether opposite.
0: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
1: When thought, word and deed are at variance,
0: మూడు చేరి ఒకటి కావాలి. అది ఏ త్రిపుటి అన్నారు.
1: There should be perfect unity and harmony in thought, word and deed.
0: త్రిగుణముని యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
1: You are a true human being if you have got the perfection in all the attributes. Who is vyakti?
0: Sarva vishayamunandu kudanu tani yandunnatundi shakti tattvanni swikarinchatame vyakti.
1: Vyakti, the person, is the one who could acquire shakti, the energy, out of all.
0: Aa energy ni swikarinchali.
1: And then you should acquire that energy.
0: Kaani energy antunnavu, energy lo pothunnavu.
1: But you say energy, but you are along allergy.
0: దాని వల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
1: వాట్ హ్యాపీనెస్ యూ
0: హ్యావ్? ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
0: ప్రియమైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
0: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
1: యూ మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
0: చైతన్యుడు చెప్పినట్టుగా,
1: as Chaitanya said,
0: nee swargamo nai kailasamo naaku akkarledu.
1: I am not bothered of your heaven and paradise.
0: Nee vaikuntamo nee ide naaku akkarledu.
1: I am not bothered of your vaikuntha.
0: Na kavasindi prema sadhyam rajyame.
1: What I want is this love.
0: Kalukuni prema sadhyam samrajyamlo naaku oka chotu icche.
1: Give me a place in this kingdom of love.
0: Adi okati naaku chalu.
1: That is enough.
0: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
1: With that, that gives me fulfillment.
0: ప్రేమతో సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు.
1: There's nothing that you cannot achieve in this world without love.
0: కనుకనే ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
1: So you can accomplish anything through love.
0: ఈ నరకాసుర ఉదానగా ఏమిటి? దుర్మార్గులు, దుష్టులు, దురాచారం లేనటువంటి వారిని సంహరించడమే నరకాసుర సంహారం.
1: The killing of Narakasura symbolizes annihilation of wickedness in man.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
1: One has to cultivate and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
0: కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
1: So three
0: points. సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు, బద్ధ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: కుర పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్.
0: అందుకోసమే మానవుడు పుట్టాడు.
1: Man is born for that.
0: మానవుడు పుట్టిండే తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
1: Human life is not to spend time for food, raiment and shelter.
0: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
1: This eating and drinking is equally done by animals.
0: ఉత్తముడు.
1: Human is noble,
0: pavitrudu,
1: sacred,
0: sarthakamainatundi vaadu,
1: and he
0: satyangam kaliginatundi vaadu,
1: and he is one of truth,
0: sadbhavamulu chandiche vaadu.
1: He has got good feelings.
0: Atuvanti manavuniki ilanti buddhulu raakoodadu.
1: Such a man should not have such mean thoughts.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం సాధించుకుంటూ రావాలి.
1: Therefore one should be away from that wicked thoughts.
0: అప్పుడే అందరూ కూడా దైవ స్వరూపులుగా మారుతారు.
1: Then everyone would be divine.
0: అందరి ఎందుకు దైవ స్వరూపం ప్రకటిస్తుంది.
1: Divinity manifests in everybody.
0: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
1: లెట్ us be in search of that process which would help for the manifestation of the divinity within and share this with the rest of the people in the neighborhood.
0: ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
1: Let there not be any wicked activity, cruel activity in us.
0: కనుకనే సద్భావం పెంచుకోండి.
1: కల్టివేట్ గుడ్ ఫీలింగ్
0: సత్ప్రవర్తన ఉంచుకోండి.
1: డెవలప్ గుడ్
0: కాన్డక్ట్. ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
1: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
0: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
1: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
0: మీ భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దట్ విచ్ ఈస్ రియల్లీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
0: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
1: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
1: where there is self confidence,
0: self satisfaction vastundi.
1: Then you will have self satisfaction.
0: Self satisfaction vachinappude
1: when there is self satisfaction,
0: self realization chestavu.
1: Then you will be able to realize yourself.
0: Self realization chestappude
1: when you realize the self,
0: self sakshatkaram avutundi.
1: Then you will have the manifestation, visualization of the self.
0: కనుకని మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటూ రండి.
1: టుడే వి హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్షన్.
0: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
1: అండ్ దిస్ ఫౌండేషన్
0: ఎవరికి కనిపించదు.
1: యు డోంట్ సీ ది ఫౌండేషన్.
0: భూమిలో మునిగిపోతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
0: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అంత చందంగా కనిపిస్తుంటాయి.
1: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
0: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఇస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ విచ్ ఇస్ ఇన్ ద గ్రౌండ్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈజ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దానిపైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అండ్ ద రూఫ్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
1: వెన్ వన్స్ ద రూఫ్ ఈజ్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
0: ఆ రూఫ్ లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
1: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్.
0: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యం.
1: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిసైడ్.
0: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది ఇది కోసమని.
1: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
0: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడి.
0: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
1: డోంట్ గో బై ద కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
0: పోనీ అందరి దగ్గర గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
1: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ టు ఎవ్రీబడి.
0: ఈ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది.
1: దిస్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇస్ నాట్ అవర్స్ ట్రూలీ.
0: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
1: సే నమస్కారం, యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
0: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
1: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
0: ఇదేమో మొరట మనిషి నమస్కారం అంటున్నాడే.
1: We consider that he is uncultured if he says namaskar.
0: Good evening cheppu.
1: Say good evening.
0: Even good evening.
1: What is good evening?
0: Evening ledu, morning ledu.
1: There is neither evening.
0: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
1: If you think in scientific way, there is neither morning nor evening.
0: Ee vidhamaina marpulu kalugutunnayi.
1: Morning and evening are the results of the
0: sunrise ledu, sunset ledu.
1: Are the or due to the earth that revolves.
0: Ee lendani matram nishchayinchutunnaru.
1: But we have faith in this unreality.
0: Unnadanni matramu ఏ మాత్రం విచ్చరించటం లేదు.
1: వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దట్ విచ్ ఇస్ రియాలిటీ.
0: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడా తల్లిదండ్రులు గౌరవించండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: యూ లవ్ దెమ్.
0: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
1: అండ్ యూ బి ద రిసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
0: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రత ఉంటుంటది.
1: అండ్ ఇఫ్ యు రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
1: And the blessing of the mother is
0: essential. తల్లుల మనసును ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటాయి.
1: If your parents suffer, you are going to suffer in future.
0: కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి.
1: Never make your parents suffer.
0: వాళ్ళని ఆనందపెట్టి
1: you make them
0: happy. ఆనందపడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు.
1: When you make them happy and when you are happy in turn, your children will make you happy.
0: కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
1: Therefore share this happiness with everybody and receive happiness.
0: కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
1: Not simply giving, you should also
0: receive. This is not one way traffic, give and take, give and take.
1: It's not one way traffic, it's two way traffic by channel, give and take.
0: కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
1: And speak well so as to redeem your lives.
0: మంచి చూపులు చూడండి.
1: Have good looks.
0: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
1: Listen to sacred things.
0: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
1: Lead a sacred life.
2: భజన బినా సుఖ శాంతి నహి. భజన బినా సుఖ శాంతి నహి.

नहीं हरि भजन दिखा।

0: Sai Ram, dear listeners. The face is the index of the mind. The faces of great visionaries like Swami Vivekananda and Mahatma Gandhi shone with a brilliant luster, which reflected inner peace and strength. This was because they always had pure thoughts and feelings. In today's Divine Discourse, Bhagwan Baba explains how noble thoughts alone can ferry us across this ocean of worldly life. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanthi Nilayam during the Dasera celebrations on the 1st of October 2006.
1: Embodiments of love.
2: చాలా మంది స్త్రీలు ఆమె తెలుగు పదములు వినాలని ఆశించవచ్చు.
1: Many people have been aspiring, praying for Bhagwan's talk, speech. They were expecting Bhagwan's sweet, melodious voice making use of Telugu language.
2: Vidyarthulu, Vinyo, Vidyaru Nerchi, Technical Engineering, ఇలాంటి విషయాలంతా చెప్తూ ఉన్నారు, కానీ అవి మాకెవరికీ అర్థం కావటం లేదు. వాటిని స్వామి కూడా అనుసరిస్తున్నాడు.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ క్వాలిఫికేషన్ ఇన్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దే ఆర్ స్పీకింగ్ రిలేటింగ్ టు దోస్ సబ్జెక్ట్స్ అండ్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దేర్ టాక్స్ అండ్ స్వామి ఈజ్ అప్రిషియేటింగ్ ద టాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అస్ వెల్.
2: చక్కెర కంటే తీపి తది సారము కంటెను నృత్యమౌరు పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్కక మాటి మాటికి. చక్కెర కంటే తీపి తది సారము కంటెను రుచ్యమవును పెంపెక్కిన తేనె కన్నా మరి రుచ్యము నోటను బల్క.
1: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద ఘీ, స్వీటర్ దాన్ ద హనీ, యాజ్ వీ చాంట్ అండ్ రిపీట్స్ గాడ్స్ నేమ్, ఇట్ ఈస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: అది అతి రుచ్యమై మానసికంబున అమృతంబుగా మారి మా నాలుకలు అమృతం త్రాగినట్టు అనిపించుచున్నవి ఈ రామనామము.
1: As we repeat again and again, it appears as though, as if, we have taken in ambrosia. The tongue is nectarous. It starts tasting the sweetest in this whole of the world. That is the nectarous taste of Ramanama.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: భారతదేశము ప్రాచీనమైన ప్రసిద్ధమైన చారిత్రక చరిత్రము నిరూపించినటువంటిది.
1: భారత్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ వరల్డ్ ద హిస్టరీ, ద ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఎమినెంట్ ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ నోబిలిటీ.
0: ఏ చిన్న గ్రామం నందే నేను రాముని టెంపుల్ లేనటువంటి యొక్క గ్రామం లేదు.
1: Every hamlet necessarily has a Rama's temple. You don't find any place without Rama's temple.
0: Ramamlo vicharinchiga evaro okaru Ramani peru perito vaalu velugutu unnaru.
1: And every village you find a person bearing the name Rama.
0: Kanuka Rama namam anetundi prachina kaalam nundi kudanu ee vidhamuga maarpu chendaka velugutu unnadi.
1: Rama's name is passed on down the ages without any change over a period of time.
0: Nastikudu, yastikudu, aastikudu, nastikudu, aastika nastikudu kudanu Rama anetuvanti peru pilustunnaru.
1: Tis saritis, sarthis, tiketis, saritis, tis, whatever may be, they repeat Rama's name most necessarily in every village.
0: Kuchunnatuvanti vyakti leje samayamlo kudanu Rama andestunnadu.
1: The person who sat comfortably, when he gets up, he says Rama and then gets up.
0: Kabatti Bharatadeshamlo Rama namamu goppa prasiddhi kekkindi.
1: Rama's name is highly reputed, very well known.
0: Kevalam ikkadane kaadu China deshamlo kudanu ee Rama namamu chaala prasiddhi gaanchindi.
1: Not only here, Rama's name is highly popular.
0: Prapanchamantai kudanu Rama namamayamainadi.
1: The whole world is full of filled with resonance of Rama's name.
0: Atti Rama namamulo mana gramamulo abhivruddhi gaanchali abhivruddhi gaavinchali ani atvanti aasha prati vaanulukulu dinadinamulo perugutu vachindi.
1: The desire to spread Rama's name more and more day by day is ever on the rise among people.
0: Dasaratanaku బిడ్డలు లేరు.
1: దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్.
0: కానీ ముగ్గురు భార్యలు.
1: బట్ హీ హాస్ త్రీ వైవ్స్.
0: ఎవరి వలనైనను ఒక కుమారుడు వంశోద్ధారణకు కలుగునా అని చాలా ఆశిస్తూ నిరాశతో ఉంచిపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ బీన్ ఎక్స్పెక్టింగ్ హిస్ సన్ టు బి ద లీగల్ హైర్ అండ్ హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ హీ కుడ్ నాట్ హ్యావ్ ఎ సన్.
0: కానీ నిరంతరము తపస్సు గావిస్తూ వచ్చాడు.
1: బట్ హౌఎవర్ హి డిడ్ పెనన్స్ ఫర్ ఎ లాంగ్ టైం.
0: ఒకానొక సమయం లోపల దైవం ప్రత్యక్షమై
1: అట్ వన్ టైం గాడ్ మానిఫెస్టెడ్.
0: ఆనాటి కాలం కాదు, ఈనాటి కాలం కాదు, ఎప్పుడైనా కూడా తపస్సు అనేటువంటిది ఫలించే తీరుతుంది.
1: దట్ డే ఆర్ దిస్ డే బి దట్ వాట్ ఇట్ మే, ద పెనన్స్ విల్ సర్టన్లీ బేర్ రిజల్ట్స్. Fructify.
0: Muguru bharalto cheri karadavulu yendu cheri dasarathudu tapasu gavistu vachadu.
1: And Dasaratha did penance along with three other wives in deep forest.
0: Ee vidhanga vastu undaga okanoka samayam lopala pratyakshamai oka patra ichadu.
1: At one time God manifested and handed over them a big container.
0: నాయన దశరథ ఇవి ఈ పాత్ర ఎందు పాయసం ఉన్నది ఈ పాయసము ముగ్గురికి సమానంగా పంచమని చెప్పాడు.
1: He said, Dasharatha, this container has payasa, rice pudding. I want you to distribute to all of your three wives.
0: సరే నేను చెప్పి వశిష్ఠుడి వారిని చేర్చుకుని అయోధ్యకు వచ్చి చేరాడు.
1: And then he consulted Vasishtha and he was in the company of the seers.
0: ఒకానొక సమయం లోపల తవ ఫలితమైనటువంటి ఒక పండుగ గావించి తవ ఫలితము
1: and expecting the results of his tapas or penance,
0: యజ్ఞం గావించాడు.
1: And they performed sacred ritual yajna.
0: ఆ యజ్ఞం పూర్ణాహుతి దినము
1: on the final day పూర్ణాహుతి
0: ముగ్గురు భార్యలను కూడా శిరస్నానం చేయించి రమ్మని చెప్పాడు.
1: All the three wives were asked to assemble there, sit there at the altar, having had their head bowed.
0: ముగ్గురికి మూడు కప్పులు ఇచ్చాడు.
1: And they were given three cups, one each.
0: ముగ్గురికి సమానంగానే పంచాడు.
1: And this payasa was equally distributed among them.
0: కానీ కొన్ని గ్రంథములు సమానంగా పంచలేదని ఒకదాంతో కొన్ని భాగములు కొన్ని దాంట్లో ఇచ్చు భాగములు కొన్ని భాగములు కొన్ని తక్కువ భాగములు ఈ విధంగా పంచాడు అని చెప్తారు. ఇది చాలా పొరపాటు.
1: బట్ సమ్ పీపుల్ ఇంటర్ప్రెట్ దిస్ వే దట్ దే వర్ నాట్ ది పాయసా వాజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ దట్ సమ్ కంటైనర్ కంటైన్ మోర్ అండ్ అదర్ కంటైన్ లెస్ ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్ టు ఇంటర్ప్రెట్ లైక్ దట్
0: అందరికీ సమానంగా వశిష్ఠ వారు పంచి ఆ కప్పులను అందించారు.
1: Vasishtha distributed this payasa rice pudding in equal proportion and handed over them.
0: దీన్ని త్రాగి మీ అభిష్టం నెరవేర్చునుగాక అని చెప్పాడు.
1: And he blessed them saying that, let your wish be fulfilled.
0: సరే వారు ఆనందించి వారి వారి కప్పులు వారు తీసుకుని పోయి స్నానం చేసి భుజించారు.
1: They all have taken the three containers, they had bath, and then they have partaken this prasad.
0: కాని ఒక సుమిత్ర మాత్రము
1: except Sumitra
0: త్రాగలేదు.
1: But she couldn't partake it.
0: కారణం ఏంటి?
1: What's the reason?
0: దీనికి ఒక కొన్ని రీజన్ ఉంది.
1: There is a plan, a reason behind this.
0: దశరథ మహారాజు కేకేయ రాజ్యమునకు వెళ్ళినప్పుడు కేకేయ రాజు తన కుమార్తె అయిన కైకను ఇచ్చి పెళ్లి చేసినప్పుడు నా కుమార్తెకు పుట్టినటువంటి కుమారునికి నువ్వు రాజ్యం కట్టాలి అని ప్రామిస్ చేశాడు.
1: When Dasharatha visited the kingdom Kekaya Raja, Dasharatha made a promise to the king that he would offer the kingdom to the son if his daughter were to be married to him.
0: తప్పకట్ట చేస్తానని చెప్పాడు.
1: And he said he will certainly do follow.
0: సరే ఆ విధంగా వచ్చినప్పుడు ఈమెకు కుమారుడుకు కలగాలంటే కైకకిచ్చినటువంటి మాటను తప్పడానికి వీలు కాదు.
1: It's not possible to go back by the promise given to Kaika.
0: Kaika తన యొక్క గర్భంను ధరించి తద్వారా తన కుమారుడు కలుగుతాడని ఆమె చాలా ఆశగా ఉన్నది.
1: Kaika was desiring strongly that her son would be the future king of the kingdom as per the promise.
0: Kausalya పెద్ద భార్య కనుక ప్రథమ భార్య ఆమె ప్రథమ పుత్రుడు కని ఆమె కుమారులకు రాజ్యం కట్టాలని ఆమె కూడా సంతోషిస్తుండాలి.
1: Kausalya was equally happy because she being the queen, her son would be the future king.
0: కనుక వీరిద్దరికి కూడా ఆనందించడానికి అవకాశం ఎంతో ఉన్నది.
1: There's wide scope for these two to feel extremely happy.
0: కాని సుమిత్రకు ఇట్టి ఆశ ఏమాత్రం లేదు.
1: But Sumitra had no hope at all.
0: ఒకవేళ నాకు కుమారుడు కలిగినా ఎవరికో ఒకరికి సేవ చేయాలి.
1: If I am to beget a son, the son has to serve either of the two.
0: అని నా కుమారుడు ఎందుకు అని నిరాశతో కప్పును అక్కడ మేడ పైన పెట్టి
1: she was depressed and kept that container aside.
0: ఆనాడు ఈ యొక్క ఫ్యాన్లు కానీ తిరుస్నానం చేసిన తర్వాత ట్రై చేసేటువంటి యొక్క మిషన్లు కానీ ఏమీ లేవు.
1: In those days, there were no fans or hair dryers.
0: అప్పుడు ఒక కప్పు పైన పెట్టి తాను చాలా ఏడుస్తూ ఉండాలి.
1: Keeping the cup on one side And she was crying.
0: ఈ కప్పు నాకెందుకు?
1: Why do I need this?
0: అని ఈ విధంగా ఏడుస్తూ ఉండగా తక్షణం ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకొని పోయింది.
1: In the meantime, as she was feeling so sad, bird the kite came over there and collected this container.
0: కప్పును ఎత్తుకొని పోవటం చేత ఈమెకు చాలా భయం వచ్చింది.
1: And then she was fear stricken at that moment.
0: అయ్యో కప్పు పోతే పోయింది, కానీ నా పతి గురువుగారు ఏ విధంగా నిందిస్తారు ఏమిటో, ఇంత అలక్ష్యమా స్త్రీలకు అని తనలో తాను చాలా బాధపడుతూ వచ్చింది.
1: She was feeling so bad because what her husband would say for losing this container. Doesn't matter, the container is lost, but she has to account for its loss because husband may accuse her for her negligence.
0: పరిగెత్తి కిందికి వచ్చింది.
1: And she got down.
0: కౌసల్య కైక ఇద్దరు కాచుకుని ఉన్నారు.
1: కౌసల్య అండ్ కైక వర్ వెయిటింగ్.
0: ఏమక్క ఎందుకోసం ఈ విధంగా ఇంత తొందరపడుతున్నారు అని చెప్తే జరిగిన విషయం అంతా కూడాను పూసగుచ్చినట్టుగా చెప్పింది.
1: And both of them asked, what is it? Why are you hurried? Why are you worried? And she explained all things that went on till then.
0: కానీ ఈనాటి సమతుల వలె ఒకరికొకరు పోట్లాడలేదు.
1: Well, they didn't fight among themselves as in modern times.
0: వారందరూ కూడా నీవు బాధపడనక్కర్లేదు.
1: They too were happy, they could understand the situation.
0: నా పాయసంలో కొంత భాగం నీకు ఇస్తాను అని కైక కొంచెం పోసింది.
1: And Kaika was prepared to share half of that prasad.
0: గొప్ప హృదయం కలిగినటువంటి ఒక కౌసల్య కూడాను కొంత భాగం తన కప్పులో పోసింది.
1: The large-hearted Kausalya was also prepared to share her half.
0: ముగ్గురు కూడాను సమానమైన లోపల కప్పులు తీసుకుని అది గురువు వారి దగ్గరికి వెళ్లారు.
1: And they carried the three containers and approached the preceptor.
0: వశిష్ఠుల వారు చక్కగా ఆశీర్వదించి
1: వశిష్ఠ blessed them.
0: అమ్మా మీరు దీన్ని త్రాగి గర్భము ధరించి చక్కని చిరంజీవులైనటువంటి ఒక రాజ్యములైనటువంటి ఒక కుమారుడు కనమని ఆశీర్వదించాడు.
1: వశిష్ఠ blessed them. Let you have this prasad. Let you beget children who would rule this kingdom in a befitting way. Let you all live long life.
0: కానీ కౌసల్య కుమారుడు పుట్టాడు.
1: కౌసల్య had a son.
0: ఆ యొక్క తేజస్సు, ఆ యొక్క బలమును, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క ప్రకాశమును చూచి వశిష్ఠుల వారు ఇతనికి రమించేటువంటి వాడు కనుక రామా అని పేరు పెట్టాడు.
1: వాచింగ్ ది బ్యూటీ, ద రేడియన్స్ అండ్ ద బ్రిలియన్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రామ, వశిష్ఠ నేమ్ ద చైల్డ్ యాజ్ రామ.
0: అందరినీ రమించేటువంటి వాడు,
1: ఈ ద రమించుట, ద వన్ హూ అట్రాక్ట్స్ ఎవ్రీబడి,
0: రామ అని పేరు పెట్టాడు.
1: అండ్ సో హీ వాస్ క్రిజన్డ్ దట్ వే రామ.
0: రెండవ భార్య అయినటువంటి యొక్క సుమిత్ర ఇద్దరు బిడ్డలను తీసుకుని పోయింది.
1: అండ్ సుమిత్ర క్యారీడ్ టూ సన్స్, ట్విన్స్.
0: చాలా ఆశ్చర్యం వేసింది.
1: అండ్ దే వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఏమిటిది, ఈమెకు ఇద్దరు ఆమెకు ఒకరేనా అని ఆ ఆశ్చర్యపడిపోయి కళాతుడికి ఈ కథ అంతా తెలుసుకున్నాడు.
1: హీ వండర్డ్ టు బిగిన్ విత్ హౌ ఇస్ దట్ దిస్ హ్యాస్ టూ సన్స్ while Kausalya had only one. But however,
0: కొంత భాగం
1: కైక
0: ఇచ్చిందని, కొంత భాగం కౌసల్య ఇచ్చిందని ఆయన గుర్తించాడు.
1: You could recognize the fact. The one is the result of half of the share of Kausalya. The other is the result of half of the share of Kaika.
0: కనుకనే కౌసల్య ఇచ్చినటువంటి భాగం లోపల లక్ష్మణుడు పుట్టాడు.
1: Therefore, out of the half of the share of Kausalya, Lakshmana was born.
0: కైక ఇచ్చినటువంటి భాగం లోపల శత్రుఘ్నుడు పుట్టాడు.
1: And out of the half of the share of Kaika,
0: Kaika ku Bharatudu, Bharatunlo ardha bhagamu Shatrughnudu.
1: Therefore, Shatrughna represents half of Bharata.
0: Kaluka appudu cheppindi emike manaslo thanu anukunnadi, evvarto kuda cheppaledu.
1: He felt this way without telling anybody.
0: Naaku iruvuru puttrulu puttatamu rendu kaaranalu unnai.
1: I have two sons now. There must have been a reason.
0: రాములు రాజైన నా కుమారుడు పెద్ద కుమారుడు తనకి సర్వెంట్ గా ఉండాలి.
1: If Rama were to be the king, one son should serve him.
0: భరతుడేగిన రాజైపోతే నా రెండవ కుమారుడు అతనికి సర్వెంట్ గా ఉండాలి.
1: If Bharata is going to the emperor, my second son should serve him.
0: నా ఇరువురు కుమారులకు రాజ్యం అక్కర్లేదు.
1: Both of my sons. Well, they don't expect to
0: రాముడు సేవ భరతుని సేవ చేస్తుంటే అంతే చాలని చాలా తృప్తి పడింది.
1: She was so much satisfied because one son is going to serve Rama, the other son is going to serve Bharata.
0: అందుకోసమని ఈ ఇరువురిని రెండు తొట్టుల్లో పెట్టినప్పుడు ఇరువురు కూడా ఏడుస్తూ వచ్చారు.
1: When both of the sons were kept in the swing, the cradle, both of them started crying.
0: ఎప్పటి నుంచి కూడాను తిరిగి ఎంతవరకు తాను ఎత్తుకోగలదో అంతవరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు, కానీ ఏ విధమైన ఆహారం కూడా పుచ్చుకోలేదు.
1: So long they were there in the swing, they went on crying. They didn't have anything.
0: ఏమి కారణమని,
1: what's the reason?
0: ఎన్నో మంత్రాలను పిలిపించి మంత్రాలు చెప్పించి విభూతులు పెట్టించి అనేక రకములుగా వారికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాయి.
1: The two boys were treated in different ways. Many mantras and also vibhuti also was applied.
0: యంత్రాలు కట్టించింది.
1: And they also made use of yantras.
0: మంత్రాలు చెప్పించింది.
1: All yantras and mantras.
0: కానీ దేనికి వారి హెల్ప్ మాడలేదు.
1: But they didn't stop crying.
0: ఆహారం పుచ్చుకోలేదు.
1: They didn't take any food.
0: Vasishtha varini pilipinchi.
1: And Vasishtha was asked to come there.
0: Guruji, నా కుమారులు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుపమని ప్రార్థించింది.
1: And they prayed, why is it that both of my sons are crying?
0: ఆ యోగి దృష్టితో చూచి,
1: he could have that vision.
0: అమ్మా, ఇతను రామాంశము, అతను భరతుని అంశము.
1: One is part of Rama, the spark, while other is the spark of Bharata.
0: కనుక నీవు నీ కుమారుణ్ణి రామతట్టుల్లోనే పండబెట్టు అని చెప్పి కౌసల్యకు చెప్పాడు.
1: So he told her, let this boy, let this child be kept by the side of Ramachandra.
0: రెండవది కైకు చెప్పినాడు, అమ్మా నీ కుమారుని యొక్క అంశమే ఇది, కనుక నీ కుమారుని తొట్టులో పండబెట్టమని చెప్పింది.
1: The other child being the spark of Bharata, we also be kept very close to him.
0: ఇద్దరు చక్కగా నిద్రపోయారు.
1: Both of them slept perfectly.
0: ఏ విధమైనటువంటి యొక్క ఆహార విహారం ఎందు కించిటే కూడా లోటు రాలేదు.
1: There was no problem at all while eating or drinking water or anything.
0: అప్పటి నుంచి,
1: since that time,
0: రాములు వెంట లక్ష్మణుడు,
1: లక్ష్మణ ఆల్వేస్ ఫాలోడ్ రామ.
0: భరతుని వెంట శత్రుఘ్నుడు,
1: అండ్ శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: ఫ్రెండ్ అయిన తక్షణమే కైకను కేకేయ రాజు తన కేకేయ రాజ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ ది కేకేయ కింగ్ టు కైక అలాంగ్ విత్ హిమ్.
0: ఆ కుమారుని చిత్రలోపలనే శత్రుఘ్నుడు కూడా వెళ్లాడు.
1: అండ్ శత్రుఘ్న నేచురలీ ఫాలోడ్ భరత.
0: రామును అరణ్యానికి పంపించే సమయంలో,
1: రామ వాస్ సెంట్ టు ది ఎగ్జైల్,
0: తండ్రి ఆజ్ఞకు ఏమాత్రం కూడా జోదాటకుండా,
1: వితౌట్ డిసోబీయింగ్ ఫాదర్స్ కమాండ్,
0: తండ్రి ఆజ్ఞకు జవాబు చెప్పకుండా,
1: వితౌట్ గివింగ్ ఎనీ రిప్లై టు
0: తండ్రి ఆజ్ఞను తీసుకోనకుండా,
1: అండ్ హస్ టేకెన్ పర్మిషన్ టు ది మదర్.
0: రాముడు వెళుతుంటే రాముడు జత లోపలే లక్ష్మణుడు వెళ్లాడు.
1: రామ వాస్ ప్రొసీడింగ్ అహెడ్, లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: కనుకని ఈ విధంగా రాముడు లక్ష్మణుడితో, శత్రుఘ్నుడు భరతునితో చేరి ఇరువురు కూడాను జత జతగా వెళ్లారు.
1: లైక్ దిస్ లక్ష్మణ ఫాలోడ్ రామ, శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: ఇద్దరు కూడా ఈ విధంగా జత జతలుగా ఉంటుండేప్పుడు కడకు రామలక్ష్మణుడు వేరు, శత్రుఘ్నుడు భరతుడు వేరు అన్నట్టుగా అనిపించింది.
1: When they were followed like that, it appeared as if that Rama Lakshmana are different from Bharata Shatrughna.
0: ఈ విధంగా సంచరిస్తూ ఉండే సమయం లోపల అరణ్యానికి పోవాల్సి వచ్చింది. సీతమ్మ వారు సిద్ధంగా అయ్యారు.
1: In the meantime, they had to go to the forest, and it was the time that they had to attend that.
0: ఇరువురే పోతుంటే ఇరుకు కొంచెం సహాయం చేసి సేవ చేసే నిమిత్తమై నేను కూడా వెళ్ళాలి అని తండ్రి ఆజ్ఞను పుచ్చుకోకుండా తాను కూడాను వెళ్ళాడు.
1: Without father's permission, he also followed him.
0: లక్ష్మణుడు కూడా వెళ్ళాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడాను, రామ లక్ష్మణ సీత, ముగ్గురు కూడా అడవిలో సంచరిస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ, రామ లక్ష్మణ సీత, దే వెంట్ అరౌండ్ ది ఫారెస్ట్.
0: కొంత దూరం పోయిన తర్వాత ఆశ్రమం కనిపించింది.
1: దే కుడ్ నోటీస్ ఎ హెర్మిటేజ్ ఎట్ క్లోజ్ డిస్టెన్స్.
0: చూచి ఏం ఆశ్రమం అని అనుకున్నాడు.
1: దెన్ దే వాంటెడ్ టు నో వాట్ ఆశ్రమ హెర్మిటేజ్ ఇట్ ఈస్.
0: ఇది సిద్ధాశ్రమం అని చెప్పి చెప్పారు.
1: దెన్ దే కుడ్ గెట్ ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ ఇస్ సిద్ధాశ్రమ.
0: అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే రామలక్ష్మణ సీతను చూసి ఆ సిద్ధాశ్రమ వాసులంతా కూడా ఎంతనో ఆనందించారు. చాలా వారికి కృతజ్ఞతపూర్వకంగా ఆనందాన్ని అనుభవించారు.
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ సిద్ధాశ్రమ ఇన్వైటెడ్ దెమ్ హోల్ హార్టెడ్లీ అండ్ దే గివ్ దెమ్ ఆల్ రిసెప్షన్ హాస్పిటాలిటీ బిఫిట్టింగ్ దేర్ స్టేజ్.
0: కానీ అతను చెప్పాడు, ఆ ఋషికి తెలుసును, వీరు ఏనాడైనా కూడాను స్త్రీలతో ఉన్నారు, వీరు ఆశ్రమవాసులు కారు.
1: బట్ ది సేజెస్ నో దట్ దే డోంట్ బిలాంగ్ టు ఆశ్రమ్ ఎనీవే బట్ దే ఆర్ హౌస్ హోల్డర్స్ దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ.
0: కనుక రాముతో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ రామ,
0: రామ మీరు ఈ ఆశ్రమంలో ఉంటుండి సుఖపడలేదు.
1: హి సెడ్ రామ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ టు స్టే ఇన్
0: సిద్ధాశ్రమ
1: యూ కెనాట్ బి హ్యాపీ.
0: మతంగ ఆశ్రమం వస్తుంది.
1: క్లోజ్ బై దేర్ ఇస్ అనదర్ ఆశ్రమ మతంగ ఆశ్రమ.
0: ఆ మతంగ ఆశ్రమంలో ఉంటుంటే సీతకు సుఖంగా ఉంటుంది, మీకు సుఖంగా ఉంటుంది, మీరు మతంగ ఆశ్రమానికి పోమన్నారు.
1: ఇఫ్ యూ గో ఓవర్ టు మతంగ ఆశ్రమ సీతా విల్ బి కంఫర్టబుల్ దేర్ అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇట్ వెరీ కన్వీనియంట్.
0: అక్కడ ఈటబుల్ ఫ్రూట్స్ కావలసిన చిక్కుతున్నాయి.
1: అండ్ దేర్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్.
0: అక్కడికి పోయి వాళ్ళు ఈ ఫ్రూట్స్ అంతా తింటూ కాలం గడుపుతూ వచ్చారు.
1: దే వెంట్ టు దట్ మతంగ ఆశ్రమ వైల్ పార్టేకింగ్ దేర్ ఫ్రూట్స్ దే స్పెండ్ దేర్ టైమ్.
0: అట్ట ఉండగా కొంతకాలం నాకు ఒక ఇది వచ్చింది, ఒక విధమైనటువంటి ఆపత్తు.
1: అట్ ద టైమ్ ఆఫ్ సమ్ టైమ్ దే హ్యాడ్ టు ఫేస్ సమ్ ఇన్సిడెంట్.
0: అనగా ఆ ఆశ్రమంలో అనేక రకములైనటువంటి ఒక జంతువులంతా చేరుతూ వచ్చాయి.
1: అరౌండ్ ద ఆశ్రమ్ ఇన్ ద విసినిటీ దేర్ వర్ మెనీ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అబౌట్.
0: ఆ సమయం లోపల ఒక బంగారు లేడీ కూడా వచ్చింది.
1: At that time, they could also notice a golden deer.
0: కాని సీతకు తెలుసును,
1: సీత knows.
0: బంగారు లేడి ఈ జగత్తులో పుట్టడానికి వీల్లేదు.
1: There's no possibility in nature to have the golden deer.
0: నాకున్నటువంటి గోల్డ్ జ్యూయల్స్ అంతా కూడాను నేను ఆశ్రమంలో పెట్టుకుంటూ ఉన్నాను.
1: And in fact, I have got all my jewelry left there.
0: అయోధ్యలోనే దాచిపెట్టాను.
1: I left all my jewelry there in Ayodhya.
0: కాబట్టి ఈ వచ్చినటువంటి ఒక గోల్డెన్ లేడీ ఏదో మాయగా ఉంటుండాలి అని భావించింది.
1: She could imagine, she could understand this golden deer is not a reality. It must have been a plan.
0: కాని విధి వరీయము.
1: The fate is inscrutable, so strong, golden deer.
0: కాని సీతకు తెలుసును,
1: సీత knows.
0: బంగారు లేడి ఈ జగత్తులో పుట్టడానికి వీల్లేదు.
1: There's no possibility in nature to have the golden deer.

0: కాని విధి వరీయము.
1: ద ఫేట్ ఇస్ ఇన్స్క్రూటబుల్, సో స్ట్రాంగ్.
0: ఎంత బలంగా ఉండినప్పటికీ ఈ బంగారు లేడీ లేదని తెలుసుకూడను, రావడానికి వీలు కాదని తెలుసుకూడను ఆ బంగారు లేడీని ఆశించింది.
1: దో షీ నోస్ ప్రిటీ వెల్ దట్ గోల్డెన్ డేర్ కెనాట్ ఎగ్జిస్ట్ బట్ యెట్ షీ వాంటెడ్.
0: రామలక్ష్మణ్ ఇద్దరిని చూచి, రామ ఎంత బాగున్నది ఈ లేడీ.
1: వాచింగ్ రామా సైడ్, సీతా సెట్, సీ దట్ గోల్డెన్ డేర్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: దాన్ని తీసుకుని పోయి నా ఇంటి దగ్గర దాంతో ఆడుకుంటూ కాలం గడుపుకుంటుంటాను, దాన్ని పట్టి తెమ్మని చెప్పింది కోరింది.
1: ఐ వాంట్ టు క్యారీ ఇట్ హోమ్ అండ్ ఐ వాంట్ టు ప్లే ఇట్. బెటర్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ గోల్డెన్ డే.
0: నాకు ఈ కొంచెం ఆనందమైన వందించి మీ పాటికి మీరు ఎక్కడన్నా తిరగండి అని చెప్పింది.
1: అట్లీస్ట్ మేక్ మీ హ్యాపీ లిటిల్ బిట్ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మూవ్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో.
0: నేను ఆనందంగా ఉంటాను.
1: ఐల్ బి హ్యాపీ అట్ హోమ్.
0: సరే, ఆనందమే మా ఆనందం అని అనుకుని రాముడు దాన్ని తెవడానికి పోతున్నాడు.
1: అండర్స్టాండింగ్ దట్ సీతాస్ హ్యాపీనెస్ ఈజ్ హిస్ ఓన్, హీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ గోల్డెన్ డే.
0: కాని లక్ష్మణుడు చెప్పాడు,
1: లక్ష్మణ సెడ్,
0: అన్నా ఇది మాయా లేడీ.
1: దిస్ గోల్డెన్ డే ఈజ్ నాట్ ట్రూ, ఇస్ నాట్ రియల్.
0: ఇది నిజమైనటువంటి గోల్డెన్ లేడీ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ గోల్డెన్ డే. నో,
0: ఇది ఏదో మాయల పడినటువంటి ఒక రాక్షస రూపము.
1: దిస్ మస్ట్ హావ్ బీన్ ది డివైస్ ఆర్ ద నెక్ ఆర్ ద ప్లాన్ ఆఫ్ సమ్ డెమన్.
0: పోనక్కర్లేదు, నేను వెళ్తాను అన్నాడు.
1: హి సెడ్ బెటర్ యూ డోంట్ గో, ఐ విల్ గో అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
0: కానీ సీత బుద్ధి ఆమె కూడా ఒకది, ఆపదలు వచ్చే సమయంలో అన్ని కూడా మర్చిపోతారట.
1: Sita knows, it is said that in times of difficulties, people forget everything.
0: అప్పుడు ఆమె రాముల్నే పొమ్మని చెప్పింది.
1: సో పర్టికులర్ దట్ రామా షుడ్ గో.
0: నీవు పట్టుకుని తెచ్చినప్పుడే నేను దాంతో ఆనందాన్ని అనుభవిస్తాను.
1: ఇఫ్ ఓన్లీ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ గోల్డెన్ డేర్ అండ్ బ్రింగ్ ఇట్ హోమ్, దెన్ ఓన్లీ ఐ విల్ బి హ్యాపీ.
0: ఇప్పుడు రాముదే వెళ్ళాడు.
1: దెన్ రామ హింసెల్ఫ్ వెంట్.
0: రాముడు వెళ్లి అమ్మ విడిచేటప్పటికి అది ఆ సీత అని పిలిచింది.
1: దెన్ హీ షాట్ ఎన్ యారో, ది గోల్డెన్ డేర్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ షౌటింగ్ రిపీటింగ్ నేమ్ రామ రామ.
0: కాబట్టి అది రాముని యొక్క గొంతుగా కనిపించి వినిపించింది ఆమెకు.
1: ద వాయిస్ సౌండెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ రామాస్ వాయిస్ టోన్.
0: లక్ష్మణ నీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు తక్షణమే వెళ్ళు.
1: అండ్ సీతా సెడ్ లక్ష్మణ గో ఇమీడియట్లీ.
0: రాములు ఎందుకు ఈ విధంగా పిలుస్తున్నాడు, సీతా సీతా సీతా సీతా అని.
1: యూ హియర్ ద షౌట్స్ ద రామాస్ వాయిస్ సేయింగ్ సీతా సీతా సీతా.
0: ఇంకొకరు సీతా అని పిలిచడానికి వీలు లేదు.
1: నో వన్ కెన్ కాల్ లైక్ దట్.
0: కనుక రాములే పిలుస్తున్నాడు.
1: ఇట్స్ రామాస్ కాల్.
0: కనుక నీవు తక్షణమే వెళ్ళమని చెప్పి చెప్పింది.
1: దేర్ఫోర్ యు గో ఇమీడియట్లీ.
0: కానీ లక్ష్మణుడు పోలేదు.
1: బట్ లక్ష్మణ డిడ్ంట్ గో.
0: పోకుండా పోవటం చేత ఆమె లక్ష్మణుడి పైన కొన్ని నిందలు వేసింది.
1: బికాస్ లక్ష్మణ డిడ్ంట్ గో ఒబే హర్ ఇమీడియట్లీ, ఇనిషియలీ షీ వెంట్ ఆన్ బ్లేమింగ్ హిమ్.
0: రాముడు పోతే నీవే నన్ను నేరాలను చూస్తున్నావా అని చెడ్డ మాట చెప్పింది.
1: He spoke in a very bad way, telling, if Rama is to be lost, that you want to have me.
0: ఈ మాటలు వినలేక తాను వెళ్ళిపోయాడు.
1: Lakshmana could not bear these words and he left that spot immediately.
0: గీత గీశాడు.
1: And then before leaving, he just made a line there.
0: తల్లి, నీవు నన్ను తిట్టితే తిట్టివి, కానీ ఈ గీతను దాటి నువ్వు బయట పోవద్దు అన్నాడు.
1: He said, mother, here is a line. I don't want you to step, cross this line.
0: ఈ రాక్షసుడు గాని ఏ విధమైన క్రిమికీటకాదులు గాని దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
1: It is impossible for any demons or any birds or beasts to cross this line.
0: కనుకనే ఈనాటికి కూడాను చాలా మంది బజారు రాముతుంటారు లక్ష్మణ గీత అని.
1: And this Lakshmana Gita, that which cannot be crossed.
0: దాన్ని గీస్తే ఏ క్రిమికీటకాదులు కూడా దాటి రాలేవు.
1: And once Lakshmana Gita, if you draw it there, no insect or anything whatsoever can cross.
0: కాని రావణుడు రావడానికి వీల్లేకపోయింది.
1: So it was not possible for Ravana to come there.
0: కాని బిచ్చం బిచ్చం బిచ్చం బిచ్చం అని ఏడుస్తున్నాడు ఈ రావణుడు.
1: But Ravana went on shouting, I want arms, I want one arms.
0: అప్పుడు ఆమె, అయ్యో పాపం, బిచ్చగాని ఈ విధంగా బాధ పెట్టడం న్యాయం కాదని దాటి వచ్చింది.
1: She took pity upon him that she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
0: గీటు దాటిన తక్షణమే ఎత్తుకుని పోయాడు.
1: The moment she crossed that border, she was kidnapped.

0: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారం చేస్తే ఈ విధమైనటువంటి కథ తెలిసింది.
1: రామలక్ష్మణ కుడ్ నో వాట్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెన్.
0: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
1: లక్ష్మణ డిడ్ పే హీడ్ టు వర్డ్స్ ఆఫ్ సీత.
0: అప్పుడు లంకలో వెళ్లిన తర్వాత తాను చెప్పుకుంటుండాలి.
1: And there in Lanka she went on.
0: ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల చూచేనా. ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల.
1: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
0: నాము దుమరది ఓ లక్ష్మణ నిన్ను తామసలాడితే దుర్గుణ.
1: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you, Lakshmana.
0: Noti matalu ento maati vachitinani tunitiva nannittu punishment chestiva.
1: Oh Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this result of all that I said, that I had to face this punishment?
0: Lakshmanudiki ni kashtamulu kaliginchatamu navalane ani tanu chaala baadha.
1: And she felt so bad because Lakshmana were in difficulties because of her words only.
0: ఈ విధంగా బాధపడి తాను అనేక రకములుగా కష్టములు పడుతుండగా 10 నెలలు గడిచినది.
1: She was feeling so sad and 10 months passed by.
0: ఈ 10 నెలలు కూడాను ఒక్కనాడైనా గాని అని రావణుని ముఖం చూడలేదు.
1: These 10 months she never faced Ravana any time.
0: వాడు ఎన్ని రకములైనటువంటి ఒక వేషములు వేసుకుని వచ్చినా ఎన్ని రకమైనటువంటి ప్రామిసులు చేసినా ఏమాత్రము తాను లొంగలేదు.
1: షీ డి నాట్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు ఆల్ ద ప్లాన్ ద డివైసెస్ ఆఫ్ రావణ. హీ చేంజ్ సో మెనీ ఫార్మ్స్ అండ్ డ్రెస్సెస్. షీ డి నాట్ ఈల్డ్.
0: చీ నీవెంత ఈ కాలు గోరెంత అని కాలు గోరెం గిల్లి బయట పడేసింది ఆమె.
1: షీ జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ స్పెక్ అండ్ షీ హస్ బ్రష్డ్ హిమ్ అవుట్.
0: ఇలాంటి హీనుడవు నీవు,
1: యూఆర్ సో మీన్.
0: రావణుని హిందిస్తావా?
1: How dare you accuse Rama?
0: Ramachandrudu heenudu ani cheppi nivu cheptunnavu.
1: You say that Rama is so mean.
0: Kaadu kaadu.
1: Oh no, no.
0: Atha mahadheerudu.
1: He is a dheera.
0: Gambheerudu.
1: He is a dheera and gambheera, the one of valor and courage.
0: Alanti Ramuni ivanta ninichandi iga arhata ledu annindi.
1: You have no right to blame him or accuse him.
0: Cheppi aa vidhanga dandinchinappudu vaadu cheppadu, నీకు 10 దినములు మాత్రమే టైం ఇస్తున్నాను.
1: అల్టిమేట్లీ రావణ సెడ్ ఐఎమ్ గివింగ్ యూ ఓన్లీ 10 డేస్ టైం.
0: కానీ ఈమె చెప్పింది, నా మనసులో ఉన్నటువంటి సాక్షి నాకు సాక్షిగా ఉంటుండాలి. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాడకు మూర్ఖం సాక్షి అని.
1: అండ్ సీత సెడ్ అండర్స్టాండ్ దిస్, ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్నెస్ విచ్ ఇస్ ది విట్నెస్ టు ఏ ఫూల్. It is only the mind which is witness to the entire behavior and the character that is the witness to the body.
0: Karuka nannu evaru
1: cheyaledu. Swami is the eternal witness.
0: Evaru cheyaledu.
1: Nobody could do anything.
0: Ee vidhanga thanu vicharinchukuntu yelchukuntu kucchundindi.
1: So feeling so bad, she was crying all the time.
0: Kani Shakini Dhakini iddaru unnaru.
1: But there are two, Shakini and Dhakini.
0: వీళ్ళిద్దరు ఎవరంటే విభీషణుని బిడ్డలు.
1: దీస్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ విభీషణ.
0: షాకిని ఢాకిని ఇద్దరు కూడాను ఆయన కావ్యాన్ని ఉంచారు.
1: షాకిని ఢాకిని దే ఆర్ కెప్ట్ దేర్ యాజ్ వాచ్ గార్డ్స్.
0: షాకిని చెప్పి చెప్పింది, అమ్మా తల్లి రాత్రి నాకు స్వప్నం వచ్చింది అంది.
1: షాకిని సెడ్ మదర్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ లాస్ట్ నైట్.
0: ఆ కల లోపల రాముడు రావటము లంకను కాల్చటము కేవలము రావణుని వచ్చడము నిన్ను తీసుకుని పోవటము నా కల వచ్చింది అని.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ ఐ డ్రీమ్డ్ దట్ రావణ వాజ్ కిల్డ్ అండ్ రామ కేమ్ హియర్ అండ్ దెన్ హీ టుక్ కేర్ ఆఫ్ యూ అండ్ బోత్ ఆఫ్ యూ రిటర్న్ బ్యాక్ టు అయోధ్యా. దట్ వాజ్ మై డ్రీమ్.
0: ఢాకిని చెప్పింది,
1: ఢాకిని సెడ్,
0: ఇది నిజమమ్మా, నాకు కూడా అదే సఫలమే వచ్చింది.
1: షీ సెడ్ ది సేమ్ డ్రీమ్ ఐ హ్యాడ్, ఇట్ ఇస్ ట్రూ.
0: కనుక మీరేమాత్రము బాధపడనక్కర్లేదు.
1: సో డోంట్ ఫీల్ సాడ్ ఎనీమోర్.
0: వారి ఇరువురు కూడా సీత పైన చాలా విశ్వాసము.
1: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్.
0: ఎందుకంటే విభీషణుడు,
1: విభీషణ ఇస్ ఆన్ దేర్ సైడ్.
0: విభీషణుడు రామభక్తుడు.
1: విభీషణ ఇస్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ రామ.
0: కాబట్టి రామభక్తుడైన విభీషణ బిడ్డలు ఆ భక్తిని నిరూపించారు.
1: being the children of the devotee of Rama, they had to develop devotion in them.
0: ఈ విధంగా కొంచెం గడుస్తుండగానే 10 దినములైంది.
1: The time went on, passed on like that for 10 long months.
0: ఒక్క దినము ఎక్కడ చూసినా పెద్ద అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: One day there was lot of disturbance around.
0: ఏమిటది విచారించి రామ రావణ యుద్ధం అని.
1: It was a war, Rama Ravana.
0: మరి కొన్ని దినముల లోపలనే రావణుడు హతమారినాడు.
1: And after a couple of days, Ravana was killed.
0: అని వార్త వచ్చింది.
1: That message was brought.
0: దానికి సంతోషించింది సీత.
1: And Sita was happy about
0: the రాముల విజయానికి ఆనందించింది.
1: And she was very happy about the victory.
0: అయితే ఒకటి మాత్రం ఉండాలి.
1: However, there's one point here. But how am I to return?
0: ఈ సమయం లోపలనే రాముడు వార్తలు పంపించాడు.
1: In the meantime, Rama sent the message.
0: సీతను రమ్మని చెప్పని పిలిపించాడు.
1: And he wanted Sita to go over there.
0: వానరులంతా వచ్చాడు. సీతను చూడాలా చూడాలి చూడాలని ఆశతో ఒకరిపైన ఒకరు దుమికి దుమికి వచ్చేశారు.
1: The entire battalion of monkeys wanted to see Sita. They started coming close, jumping one over the other.
0: మంకీస్ చెప్పనక్కర్లేదు కదా.
1: మంకీస్ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్.
0: కొత్తది సీత చూడాలి చూడాలి చూడాలి అది.
1: ఈచ్ మంకీ వెరీ యాంగ్షియస్ టు సీ సీత.
0: అందరూ వచ్చారు.
1: ఆల్ అసెంబ్డ్ దేర్.
0: సీతను చూచారు.
1: దే సా సీత.
0: హృదయ ఆనందాన్ని పొందారు.
1: దే ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: సీతను తీసుకుని వెళ్లారు.
1: అండ్ దే ఆర్ టేకింగ్ సీత అలాంగ్ విత్ దెమ్.
0: కానీ అప్పటికి రాముడు తల వంచుకుని ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ Rama was there with his head bent.
0: కానీ రాముని చేరడానికి వీలు కాలేదు.
1: But it was not possible for her to come close by.
0: రాముడు ఒక ఆజ్ఞ వేశాడు.
1: But there is one command given by Rama.
0: కర్రలు తెచ్చి మీరు ఒక ఇది కట్టండి. కర్రలు తెచ్చి మంటపం కట్టండి.
1: Let Rama said, let all the firewood be brought over there. Let it be burned.
0: దానిపైన సీతను కూర్చోబెట్టి కాల్చండి.
1: Let Sita sit there over the pile of the firewood. And let it be burned.
0: ఆమె యొక్క సత్యాన్ని గుర్తించాలి.
1: Let the truth of Sita be known to the world.
0: సీత యొక్క గుణము రామునికి తెలుసును.
1: Rama knows fully well the chastity of Sita.
0: తెలిసి కూడాను తాను జగత్తునకు జవాబు చెప్పాలి.
1: But however, he felt that the whole world should know.
0: 10 నెలలు రావణ దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకున్నాడా అని ఏ చాకలైనా కూడా చెప్పవచ్చు.
1: That any washerman may question tomorrow, how is it that Rama could accept his wife who stayed there for 10 long months?
0: Kanka mantapa metti aniki nippu pettadu.
1: Therefore the entire firewood was kept to flames.
0: Deeniki moodu pradakshinalu chesi dantlo dumukumani cheppadu.
1: And Sita went round the fireplace thrice and she jumped into the fire.
0: Ame tana yokka satyanni gurtinchi tanu satyanni talchukuntu moodu pradakshinalu chesi aa yokka agnilo dumukindi.
1: She could know the truth. She wanted to demonstrate the truth to the entire world. She circumambulated around the fire.
0: అప్పుడు అగ్నిదేవుడు Rama ima mahapativrata.
1: Then the fire god started telling Rama, she is a pious lady. She is one of honesty and chastity. It is not proper on your part to do like this.
0: కాబట్టి ఏమైనా అంగీకరించమన్నాడు.
1: And he said, better you accept.
0: రావణ సోదరుడు అయినటువంటి వాడు,
1: the brother of Ravana,
0: అతని దగ్గర ఒక ప్లేన్ ఉంది.
1: అండ్ హి హస్ గాట్ ఎ ప్లేన్ విత్ హిమ్.
0: ఆ ప్లేన్ తీసుకుని వచ్చి,
1: ద ప్లేన్ వాస్ బ్రాట్ దేర్,
0: రామ లక్ష్మణ సీత ముగ్గురిని ఎక్కించుకుని,
1: ఆల్ ది త్రీ రామ లక్ష్మణ సీత గాట్ ఇన్ ద ప్లేన్,
0: అయోధ్యకు వచ్చి చేరారు.
1: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
0: అప్పుడే సీత యొక్క ప్రతిష్ట, సీత యొక్క ప్రమాణము అందరికీ ప్రతిష్టగా మారిపోయింది.
1: దెన్ ఓన్లీ ది హోల్ వరల్డ్ కుడ్ నో ద గ్రేట్నెస్, ద చేస్ట్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ సీత.
0: కనుక ఈ విధంగా సీత యొక్క సత్యమును, సీత యొక్క ప్రమాణమును, సీత యొక్క హృదయ సాక్షిని ప్రపంచానికి చాటింది.
1: ఇట్ వాజ్ దెన్ షీ హస్ ప్రూవ్డ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ వాట్ హర్ ట్రూత్ ఈస్, ద ట్రూత్ షీ ఫాలో, ద ట్రూత్ షీ సింబలైజెస్.
0: కనుక పరమ సాధ్వీమణి అయినటువంటి ఒక సీత యొక్క సత్యమును లోకానికి చాటినటువంటిది సీతని.
1: ఇట్ వాజ్ సీత హర్సెల్ఫ్ హూ హాస్ పబ్లిసైజ్డ్, హూ మేడ్ ద వరల్డ్ నో ద ట్రూత్, హర్ ఇంటిగ్రిటీ.
0: అప్పుడు అయోధ్యకు తీసుకుని వెళ్లి,
1: హ్యాంగ్ బీన్ టేకెన్ టు అయోధ్య,
0: కొత్తగా పట్టాభిషేకం చేసి,
1: And after spending some time there,
0: తర్వాత అయోధ్యలో తాము సుఖంగా జీవితం గడుపుతూ వచ్చారు.
1: And they spent happy time there in Ayodhya.
0: ఈ విధంగా రామాయణం యొక్క కథను,
1: greatness of Ramayana,
0: వారి యొక్క పతివ్రత ధర్మమే వారిని రక్షిస్తూ వచ్చింది.
1: Their own conduct, their own behavior protected them.
0: ఆ పతివ్రత ధర్మం అనేటువంటిది ఒక భారతదేశం మాత్రమే పరిమితమై ఉంది.
1: This conduct, this ideal behavior, dharma, is noticed here in Bharat.
0: ఏ దేశమునందు కూడాను లేరు.
1: This kind of Pativrata dharma, the code of conduct of a woman of chastity, is not noticed anywhere in the world.
0: ఆడవారిని చూసేటప్పటికి మగవారు తల వంచుకొనిపోయేవారు.
1: The men used to pass by with their heads bent when they come across women.
0: కానీ ఇప్పుడు చూస్తామంటే ఒకరికొకరు బజార్ లోపల మాట్లాడుతుంటారు.
1: But in modern times, you find them talking to each other.
0: అప్పుడే చెప్పాడు ధర్మజుడు.
1: And it was Dharmaja said long back.
0: పిల్లలు తమ సోదరులను పిలిచి,
1: calling his brothers close
0: by, అర్జున నకుల సహదేవ రండి అన్నారు.
1: He said, Arjuna, నకుల సహదేవ, come close to me.
0: కలియుగం ప్రారంభమైనది.
1: Kaliyuga is ready to begin, commence.
0: నిన్నటి దినం నేను విహారం చేస్తుంటుంటే బజార్ లోపల ఒక స్త్రీ వచ్చి ఒక పురుషునితో మాట్లాడుతుండాలి.
1: Yesterday I noticed one thing. I saw a woman talking to a man on the street.
0: కాబట్టి నేను చూడలేను.
1: I can't bear that sight.
0: ఇంకొక దినం వచ్చి అర్జునుడు చెప్పాడు.
1: Next day Arjuna said,
0: ఒకరు పంటలో ఉన్నటువంటి మడక దున్నేటువంటిది అన్ని తలపైన వేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నాడు సాయంకాలం.
1: A person was carrying the sickle and the plow on his arms and returning home from the field.
0: ఎందుకయ్యా నీవు అక్కడే వదిలిపెట్టి రాకూడదా అని ఎవరు అడిగితే,
1: when someone asked, why didn't you leave this equipment there in the field?
0: అయ్యో లేవు స్వామి, అక్కడ పంటలో పెట్టేస్తే ఎవరు దొంగలు ఎత్తుకుని పోతున్నారు, అందుకోసం నేను ఇంటికి తెచ్చుతున్నాను అన్నాడు.
1: The farmer said, if I am to leave all this equipment with me there in the field, it may be stolen by someone else. Therefore, I want to treasure it at my home.
0: కలియుగం ప్రారంభించినది.
1: కలియుగ స్టార్టెడ్.
0: కనుక ఈ దుర్లక్షణములన్నీ కూడా నువ్వు కనిపిస్తున్నవి.
1: Therefore, we find all bad qualities associated with the commencement of కలియుగ.
0: ఇంకొకరంతా కూడా ఒక ఇంటికి తాళం వేసుకుని పోతున్నారు.
1: And another day it was noticed, houses were kept under lock.
0: ఎందుకమ్మా తాళం వేయటము?
1: Why do you need lock your home?
0: అయ్యో తాళం వేయకపోతే లోపల దూరి సామాన్లతో తీసుకుని పోతున్నారు ఎవరు.
1: If the houses are not locked, someone may get in and rob the whole thing.
0: కనుక రామకారం లోపల ఇంటికి తాళం వేయటమే కానీ,
1: in ancient times houses were not locked.
0: పంటల్లో ఉన్నటువంటి యొక్క సామాగ్రిని మోసుకొని ఇంటికి రావటం కానీ,
1: and all the grain from the field is not brought to home.
0: ఇక ఆడ మగ ఇద్దరు చేరి మాట్లాడటం కానీ,
1: or man and woman talking together,
0: ఏమి ఉండేటువంటివి కాదు.
1: Nothing of that sort had taken place.
0: అతి పవిత్రమైనటువంటి కాలంలో ఇలాంటివంత ప్రారంభమవుతున్నాయి.
1: And because of the Kali age as effects, we find the contrary things happening.
0: Kali kaalam prarambhamaichindi ganuka memandaram inka vellipothamu.
1: As Kali age commenced, let us go back.
0: Andaru oka tarvata okaru Dharmajudu, Bhimudu, Arjuna, Sahadevudu, andaru kuda oka tarvata okaru Vaikunthaniki vellaru.
1: And all of them started returning, and Dharmaja was followed by Bhima, Arjuna, Nakula, Sahadeva.
0: కనుక ఆ పాండవులంతా కూడాను పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు.
1: ఆల్ పాండవస్ లెడ్ సీక్రెట్ లైఫ్.
0: ఆనాడే ఈ దేశమునకు పవిత్రమైన దేశం అని పేరు వచ్చింది.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ దిస్ ల్యాండ్ ఈజ్ అ సీక్రెట్ ల్యాండ్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రము ఎక్కడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ దట్ స్టాండర్డ్ ఆఫ్ సాంక్టిటీ ఆర్ సీక్రెట్నెస్.
0: కానీ పవిత్రం ఉన్నది.
1: హౌఎవర్ ఇట్ డస్ ఎగ్జిస్ట్.
0: కానీ అందరికీ కనిపించేటట్టుగా లేదు.
1: బట్ is not very apparent to everyone.
0: Kanaka pavitra dharmam anetundi andarni rakshistundi.
1: And it is your own dharma that protects you.
0: Kanaka pavitra dharmam anetundi manavudu prati varam kudanu maga aada iruvulu kudanu kaapadukovali.
1: Therefore men and women should uphold their pavitra dharma, the sacred code of conduct.
0: Magavadu kudanu tana yokka nischayamainatundi chittamunu nilpukovali.
1: The men should maintain their steady mind.
0: Steady mind ekakunda, comfort mind kuda pettukovali.
1: The mind should be kept in a state of comfort.
0: Pichi pichi thoughts katta chote ivagurdu.
1: You should not entertain mad thoughts.
0: Gata jeevudagu patin pratikinchi yemugalche Savitri Bharata sadvigade.
1: Savitri belonged to the sacred land because she could bring back to her life her dead husband.
0: Janadi setu gatte anaati Sriramudu ippudi uripipoyi unnavada.
1: That bridge was built by Sri Ramachandra. Those days, do we find him today?
0: Ahalya.
1: Ahalya.
0: Ketuvanti gunamantralo em telusunu. Ainappatikini bhartha shapamulaku guri ayipoyindi.
1: You know what sort of a lady Ahalya is, but she had to face the curse of her husband.
0: Kani aa samadhi paina vachi Ramulu kucchunu tachadame ami streega maaripoyindi.
1: The moment Rama stepped his foot on Ahalya, who was lying down as the form of
0: stone, he could come back to her life.
1: Therefore, God will make you sacred if you are perfect.
0: Malinyamulu kuda nu parishuddham gavistadu Bhagavantudu.
1: Even the pollution would be cleansed.
0: Kanuka manasulo enni chedda bhavam vachinappudiki Bhagavantuni tarchukunte malinyamanta maaripothundi.
1: There may be many bad thoughts in the mind. The moment you think of God, it will be cleansed perfectly.
0: కనుక భగవంతుని యొక్క దీన్ని మార్చడానికి మన యొక్క మనసే కారణము.
1: Therefore, for all our talk, it's the mind that is the main cause.
0: స్త్రీలు గాని పురుషులు గాని పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: We should develop sacred thoughts always.
0: ఆ విధంగా పెంచుకున్నప్పుడు మానవత్వము మానవత్వంగా నిలుస్తుంది.
1: With the sacred thoughts only we can be a true human being with true human quality.
0: లేకపోతే దానవత్వంగా మారిపోతుంది.
1: Or else manava, the human being, becomes dhanava, or the demon.
0: Rakshasatvanga maripotundi.
1: Or rakshasa, the demon.
0: Kanuka mana hrudayalanu malinam lekunda parishuddhanga pavitranga shuddhamaina bhavamulato manam jeevitanni kalpali.
1: Therefore we should keep our hearts always pure and sacred with pure thoughts.
2: Rama Rama Rama Sita Rama Rama Rama Rama Rama Sita.
0: In the science and technological development,
1: in spite of all your knowledge in science and technology,
0: దాని వల్ల మీకు మనశ్శాంతి కలగదు.
1: You will never have peace of mind.
0: ఇంతే కాకుండా జీవితంలో ఆనందం అనేది చిక్కదు.
1: You can never experience bliss in your life.
0: ఒక దైవనామే సర్వ విధములుగా కూడాను ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దైవనామ, గాడ్స్ నేమ్, సింగింగ్ హిస్ గ్లోరీ దట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కనుకనే వాల్మీకి అనేటువంటి వాడు కూడాను హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నాడు.
1: వాల్మీకి ఆల్సో సెడ్ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక ఆ హ్యాపీనెస్ అనేటువంటిది ఒక భగవంతునితో చేరినటువంటిది కానీ ఇంకోటి కాదు.
1: True happiness one would experience only in union with God.
0: Happiness is not true with God.
1: Union with God. Happiness lies in union with God.
0: కనుక నీకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది దైవం ఒక్కడే కాని మరొకరు కాదు.
1: It's only God who confers bliss, none else in this world.
0: ఏదో కొంతవరకునో మీకు ప్రాపంచిక శాంతిని చేకూర్చవచ్చు కానీ ఈ లౌకిక విషయాలు నిజంగా శాంతిని అందించలేవు.
1: ద వరల్డ్ థింగ్స్ మే గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఎ ఫ్రాక్షన్ బట్ నాట్ ఇన్ టోటాలిటీ.

0: కర్మమునే వృద్ధి పొంది కర్మమునే చను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిలో, కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: The being takes birth because of action. It is action that is responsible for sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Inadu lokamulo కోట్లాది మంది చదువుతూ ఉన్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యూ ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రమూ జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాభిమ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజన్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ది సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: Therefore, there is no use out of this education.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకూటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడా ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: This education that we acquire is useful to eke out our living, to get ourselves employed and to carry out our family. But it's not useful from the spiritual point of view and not even from the worldly sense.
0: ముఖ్యంగా విద్యలో ప్రతి మానవులకు నాలుగు రకములైనటువంటి విద్యలు ఉన్నవి.
1: ఎవ్రీ వన్ విల్ నోటీస్ ద ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అయితే ఈ నాలుగు మార్గములందు కూడా ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యు హావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్.
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు.
1: Some also get their PhD degrees.
0: Kani, PhD ante emti artham?
1: What is the meaning of PhD?
0: Adhe vidhamgane ee chaduvu ante emti artham?
1: What is the meaning of this education?
0: Ayya, mi pillavaadu em chestunnadu ani prashninchinappudu chaduvukuntunnadu.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, chaduvukuntunnadu.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్. చదువుకున్నారు, దే బాట్ ఎడ్యుకేషన్, బట్ దే హ్యావ్ నాట్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: దేర్ఫోర్ ఇట్స్ ది ట్రూ ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు పోలిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినటువంటివి కానీ తన అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ఈనాడు మేము ఆ విధమైన చదువు చదువాము.
1: వీ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లిసన్ టు అవర్ ఇన్నర్ వాయిస్.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: సో వాట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ అక్వైర్?
0: కేవలం అక్షరాలతో ప్రింటింగ్ ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కూరకూడదు.
1: Therefore, we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Antarvani sadhu sadhu kaadegi. Bahi sadhu sadhu kaadegi.
1: The inner voice is the true education and not the external knowledge.
0: Anduvalane ee satyanni gurtinchukunnatundi peddalu ఈనాడు విచారిస్తున్నారు.
1: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: వీ స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: Aithe manam ye vidhanga chadavali chaduv andukovali gaani chadavalsinatundi avasaram ledhu.
1: In fact, we should receive the essence of education and not merely go through the books.
0: Mana antarvali nunchi vacheetundi oka chaduvu nijamaina chaduvu.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa, ee aidu kulanu panchabhutamule.
1: Truth, righteousness, peace, love, non-violence are the five elements.
0: Ee aidu kulanu cheyinappude తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ but they don't go through in depth.
0: Avinnatvanti yokka ee panchavachikulu kodaru manu practical lo pettali.
1: All that is heard should be put to practice.
0: Manu pettalakkaledu manu ente ee panchabhutamulu kuda untunnavi.
1: We have not realized the five elements are within us.
0: Satyamu,
1: truth.
0: Satyamu anetvantidi manu ekka chadivinam?
1: Truth. Where have you learnt it? Where have you studied it?
0: Mana ende untunnadi aa satyamu.
1: The truth is within you.
0: Dharmamu.
1: Dharma.
0: Ee ekkada nunchi vachindi?
1: Where from you acquired it?
0: Aa dharmam kulanu mana ende imidi unnadi.
1: Dharma. Righteousness is within you.
0: Truth is God.
1: Truth is God.
0: Not God is truth.
1: Not God is truth.
0: Ee truth anetundi evaru nunchi vastunnadi? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్ సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా స త్య రెండు అక్షరాలు ఉంటుంటాయి.
1: హియర్ ద టూ లెటర్స్ స త్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్న.
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైచియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పడము తచ్చడము చేయటము.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: The harmony of thought, word, and deed is satya, truth.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: This truth, how is it to be spelt out, declared?
0: ఇది ఏ విధంగా తన లోపల ప్రవహిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: As the truth is within us, we should also turn inward to know its origin.
0: సత్యం చెప్పడమే కాని చేయటం అనేటువంటిది కాదు.
1: Truth is said and it is not done.
0: సత్యం పలుకు.
1: Speak truth.
0: ధర్మం చేయి.
1: Act righteously.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: But today, truth is just said.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ సత్య అండ్ రైచియస్నెస్ ధర్మ.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: టుడే అవర్ స్టూడెంట్స్ దే నాట్ నియర్లీ సే స్పీక్ అవుట్ బట్ దే ఆల్సో యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్
0: దానిని మింగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్.
0: ఆ మింగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటం.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీవటం లేదు.
1: దే డూ ఇట్ దే ఫాలో బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kanuka satyam nunchi dharmam ku povali.
1: Therefore we have to travel from satya truth to dharma righteousness.
0: Ee dharmamlo velin tarvata,
1: having reached dharma,
0: manamu sariyainatvanti sthitini pondutamu.
1: We will attain the correct position.
0: Satya dharmamlo rendu kudanu balance tu nunchinatvanti.
1: Satya dharma maintain perfect balance.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటుంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్,
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్,
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వీ సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ that we are not prepared to share or sacrifice.
0: Kani anni vintunnamu chadutunnamu.
1: We hear and we also read.
0: Dani yokka swaroopam ettideyanesvanti meer emana gurtinchara?
1: Have you realized its fundamental truth, its a true form? At any time
0: ee chesi chupinchali.
1: You should act, you should practice and then demonstrate.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము,
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపం లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: That is sat.
0: Dharma anetvanti emiti idi oka padame.
1: Dharma likewise is also a word.
0: Aa dharma anetvanti chesi tirvasindi.
1: Dharma must be practiced.
0: Shanti appude manaku shanti kalugutundi.
1: Then only you will be at peace within yourself.
0: Ee shanti kaliginappude santosham bayalderutundi.
1: Then once you are at peace, you will be happy.
0: Ee rendu lekunda matramu సంతోషమనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth ante emtini?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude tanaku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్య ధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్య ధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో అహెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్య ధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ in the true spirit, in
0: the
1: a
0: proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ee mankind ante emtidi?
1: What is this mankind?
0: Ante karunato chudinatvadi.
1: Mankind is the one with kindness.
0: Satyamu dharmamu rendu cheyinappude ee chudinatavutundi.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: ee rendu cheyinappude,
1: when both of them are in union,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
1: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
0: కనుక సత్య ధర్మం రెండింటినీ కూడా మనం ఆధారం తీసుకుని,
1: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ,
0: సత్యము అనేటువంటి దాన్ని మింగి వేసినప్పుడు,
1: వెన్ వన్స్ వీ కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్,
0: ధర్మములకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈజ్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: Dharma is the one that is the base on this foundation. The combination of these two, satya and dharma, are suffice. When the foundation is strong, you can raise walls. And then thereafter, we can make rooms in the mansion.
0: కనుక సత్య ధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్య ధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: Therefore, Satya Dharma are the beginning, the foundation for Shanti and Prema to fall.
0: ఈ నాలుగు చేరిన అప్పుడు వారికి ఆనందము.
1: All these four together will confer bliss to everyone.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: Therefore, this bliss is the aim of our life, goal of our life.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటిని కూడా ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా వచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్, యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములను కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్, యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే, లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: Today in this world, some people who acquired the secular knowledge,
0: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు,
1: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: Therefore, dharma should be acted upon.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmamlo rendu kuda balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
1: Therefore, when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharmamlo manu nadchukunnappude shanti manlo erpadutundi.
1: When once we proceed along satya and dharma, the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు, అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: Kanuka.
1: Therefore,
0: motta motta satya dharmamulu manamu aadharam cheskovali.
1: Therefore, we should base, rely on satya and dharma.
0: Satya and dharmam, satyam vadalakunda dharmam cheyakunda unte adi em matram prayojanam undadu.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth paluptaru chaala mandi.
1: Many speak. People speak truth.
0: Kani cheptare kani chesi chudaledu.
1: They say, but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga
1: rupamavutundi. So when one acts according to what is said, that is proper way.
0: Ee proper way ne manam pattukovali.
1: We should proceed along this proper way.
0: Shanti premalu koreetvanti prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: ఈనాడు సత్యము చెప్తున్నారు అంతమంది.
1: Today many people speak truth.
0: అందులో ధర్మం ఏమాత్రము లేదు.
1: But there is no trace of dharma there.
0: కనుక సత్యం ఒకటి ఉండి ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: While you retain truth without dharma, it is useless.
0: కనుక సత్య ధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: Therefore we should have satya and dharma as the main criteria.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: Dharma also permanent.
1: Dharma is also permanent.
0: రెండు పర్మనెంట్ అంత ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: Satya and dharma, which are permanent and eternal, would add on and ensure all the safety and strength.
0: సత్య ధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: Where there is no truth and dharma, there is no place for prema and love.
0: ఎక్కడైనా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: If you go anywhere, people will ask you, what is the truth there? What is satya there?
0: సత్యం అంటే ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పటము.
1: Here, satya meant the narration, description of what all that had happened or transacted.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
1: When it's not in the form of action, how is it possible to say about it?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే,
1: when you unify satya and dharma,
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: Then you will attain peace.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే,
1: then once శాంతి is attained,
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: Then you will have all
0: సౌఖ్యం కలిగినప్పుడే,
1: happiness when once with that,
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: Then only you will advance progress in education.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే,
1: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్,
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: యూ విల్ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి కానీ సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: Therefore all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైజ్ టీచింగ్ ట్రూత్, దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్ లో జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: You will have inner strength when once you unify truth and dharma and put it into practice.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: Then only you will have all the strength and the courage.
0: అది శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: When once you have this strength, you don't need to be specially told or reminded by anybody.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: You don't need to run after people when once you practice these two, satya and dharma.
0: సత్య ధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే,
1: when once satya and dharma are together,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: And the dharma is the reflection of satya, the truth.
0: సత్య ధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే,
1: when satya and dharma are one,
0: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
1: There will be a form.
0: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెట్టున్నాం.
1: That form is shanti, peace.
0: ఈ శాంతి అనేటువంటి మన రోజు చేసినప్పుడే,
1: when once this peace is within us,
0: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
1: We'll be happy in santosha.
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: If you want to be happy, what you should do today is that you should combine satya and dharma.
0: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉండేటప్పుడే ఈ రెండింటి ఏకత్వం లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: Today we are not unifying satya and dharma. Therefore, there is no shanti, there is no peace at all in the modern world.
0: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: You ask anybody, are you happy?
0: ఎక్కడ ఉంది నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంత మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంత చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
1: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్ వాట్ హ్యాపీనెస్ ఐ హావ్, ఐ హావ్ బిగ్ ఫ్యామిలీ, ఐ హావ్ మెనీ చిల్డ్రన్, ఐ హావ్ టు బ్రింగ్ దెమ్ అప్, ఐ హావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్.
0: అది మూడవది, శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్.

0: I have to bring them up. I have to get them married. I have many responsibilities to discharge.
1: ఈ నాడు మానవుని యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణమేమిటి? సత్య ధర్మములు వేరువేరు చేస్తున్నారు.
0: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సెపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
1: రెండింటినీ ఏకం చేయాలి.
0: వీ షుడ్ కంబైన్ దెమ్.
1: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి విధి మనకు లభిస్తుంది.
0: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్ గోల్ రీచ్.
1: కానీ ఈ రెండింటినీ మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
0: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ you are dividing them.
1: ఈ డివైడ్ అయినప్పుడు ఇవి ఎట్ట వస్తుంది సత్యము, ఎట్ట వస్తుంది ధర్మము?
0: వేర్ దేర్ ఇస్ డివిజన్ ఆర్ డ్యూయాలిటీ హౌ డు ఎక్స్పెక్ట్ ట్రూత్, హౌ డు ఎక్స్పెక్ట్ ధర్మ?
1: ఈనాడు పూర్వ శత్రువులు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అటాచ్ చేసుకుంటున్నారు.
0: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ. There is a lot of argumentation. There is many, many difference of opinion among the many educated people. Therefore, this unity is essential in every aspect. Spirituality, we say. The spirituality means that which is ephemeral and that which is eternal. That which is mundane, which is permanent.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
1: నీవు ఒక సంకల్పం చేశావు.
0: యు హ్యావ్ వన్ థాట్.
1: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే
0: దెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్
1: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
0: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: బోధ పడినప్పుడే
0: దెన్ వన్స్ దే అండర్స్టాండ్
1: దానికి అర్థం తెలుసుకుంటారు.
0: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
1: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నువ్వు బలం సంపాదిస్తావు.
0: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
1: మన దేహం ఉంది.
0: హియర్ ఇస్ ద బాడీ.
1: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
0: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లిమ్స్.
1: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
0: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
1: అయితే ఇది ఎందుకు ప్రధానము?
0: వై ఇస్ ఇట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్?
1: దీనికి ప్రధానత ఇచ్చినప్పుడే
0: వెన్ వన్స్ వి టేక్ ఇట్ యాజ్ మెయిన్ థింగ్
1: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
0: బాడీ యాజ్ ద ఫండమెంటల్ బేసిస్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ వుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
1: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
0: దేర్ఫోర్ The strength is not merely confined to, limited to body alone. Therefore, to begin with, we should keep this body hale and healthy. We take food. Never consider that you are eating for the body. The food is necessary for the mind also.
1: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
0: దెన్ వన్స్ ద ఫుడ్ ఈస్ గివెన్ టు ద మైండ్
1: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
0: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
1: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే
0: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ వన్
1: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
0: దెన్ వీల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
1: మీరు ఎవరైనా డాక్టర్ని అడగండి, మీరేమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా?
0: యు ఆస్క్ ఎనీ డాక్టర్ వీఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
1: సార్ మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
0: దే ఆస్క్ సార్ డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్.
1: ఆయన బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం ఉంది.
0: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ బట్ ద మైండ్ ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
1: ఈ మైండ్ వీక్ గా ఉన్న

0: బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ వీక్ ఇంటెలెక్ట్ ఆల్సో వుడ్ బి వీక్.
0: మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ అన్నింటి ఎందుకు ఏకమైనటువంటి ఈ దేహం.
1: దేర్ఫోర్ బాడీ యూనిఫైస్ ఆల్ దీస్ ద మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ దెన్ ది ఇన్నర్ సెన్సెస్ అంతఃకరణ
0: అన్నింటికి అంతఃకరణ అత్యవసరం.
1: ఇన్నర్ సెన్సెస్ అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
1: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్ బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
0: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
0: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటి లభిస్తుంది.
1: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే
1: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: ది వన్ హూ అండర్స్టాండ్ ఇట్ వెల్ విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యు మే రీడ్ ఎనీ లెంగ్త్ ఎనీ లాంగ్ అవర్స్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
0: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు కూడా తెలుస్తుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీల్ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
0: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
1: Therefore, unity is highest and noblest of all.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్నే పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
1: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
0: Body and mind రెండు కూడా ఏకమైనప్పుడు
1: when one's body and mind are united,
0: ఈ బుద్ధి అనేటువంటిది తనంత తానే వస్తుంది. వెంట
1: ఇంటెలెక్ట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మనం బుద్ధికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటెలెక్ట్.
0: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ కు తగినటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్
1: మైండ్
0: ఈ మైండ్ కు బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ స్ట్రాంగ్ ఇట్ విల్ ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనసుకు మొట్టమొదట మనం స్థానం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ప్రాపర్ ప్లేస్ కరెక్ట్ ఇంపార్టెన్స్ టు దిస్ మైండ్.
0: మైండ్ ఏంటంటే దానికి ఒక రూపమే లేదు.
1: మైండ్ హ్యాస్ నో డిఫినెట్ ఫార్మ్.
0: మైండ్ అనగా సంకల్పముల యొక్క చేరికనే.
1: మైండ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ అనేటువంటిది కూడినప్పుడే జరిగినటువంటి బలం వచ్చేసేస్తుంది.
1: ది థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్ విచ్ ఇస్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్.
0: చూడండి ఇది కర్చీఫ్.
1: దిస్ ఈజ్ ద కర్చీఫ్.
0: కర్చీఫ్ అనేటువంటిది ఏం చేరింది, దారం అటు ఇటు అటు ఇటు అటు ఇటు దారం చేరిపోయింది.
1: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం కావటం చేతనే ఇది ఒక క్లాత్ గా తయారైంది.
1: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
0: కనుక మనము మొట్టమొదట మైండ్ ను సరైనటువంటి అభ్యాసంలో పెట్టాలి.
1: Therefore, we should train the mind, control the mind to begin with.
0: Seyo hi jnanabhyasat, jnanadhyana visheshate, jnanat karma paratyage, jagatyanti anantaram.
1: It is only out of practice that man would be able to achieve everything. By practice only, one can control the mind.
0: Appude manaku sarinatvichu anandam kuda kalugutundi.
1: And then only we... be able to keep our memory retention much more than before.
0: Inte kaadu kevalam dani ekattam cheyadam maatrame kaakunda dani sarainatundi oka buddhipurvakamga dani buddhilo kodanu kalpadali.
1: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
0: Appudu naalginte oka ekattame maanava yokka shariram.
1: Therefore, the human body has got the combination of all these four: the body, the mind, intellect, and inner senses. What effort should we make to combine all these four?
0: Organization chala sakkaga undala.
1: There should be correct, perfect organization.
0: Appude deeniki tagineatvanti oka shraddha bhakti kuda erpadutundi.
1: Then only you will have Shraddha, the sincerity, steadfastness, bhakti and devotion.
0: Kanuka shraddha bhakti manaku erpadante motta motta okati practice cheyali.
1: For steadfastness and devotion, one should practice.
0: Ee vidhanga practice chestu vaste kontha kaalam adhe saripothundi.
1: Then once you practice like this, everything will be fine and perfect.
0: Kanuka meeru practice lopala anniti kuda sadhinchochu.
1: Anything can be achieved, accomplished by practice only.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: యూ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ప్రాక్టీస్.
0: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: ద ఫుడ్ ఈస్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
0: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
1: When these two do not act together in unison, you cannot eat at all. Without this duality, you cannot visualize non-dualism. Therefore, faster develop unity more and more.
0: Unity only appears, purity vastundi.
1: Out of this unity only, you will grow purity.
0: Ee purity vachinappude divinity erpadutundi.
1: When once there is purity, you will experience the divinity.
0: Kalku mana divinity avalante manu rendintini ekattam cheyali.
1: So in order to attain divinity, we should unify these two, unity and purity.
0: Ee unity chesinappude manaku anni kulu erpadipothundi.
1: With this unity, everything would be set right.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: వితౌట్ దిస్ యూనిటీ యూ కెనాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్యూరిటీ. ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞాన అభ్యాసార్థ.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ ప్రాక్టీస్
0: జ్ఞాన ధ్యానం విశేషతే.
1: And out of this practice you will be able to acquire
0: jnanat karma paratyage.
1: And thereafter you will be doing perfect action.
0: Paratyagi means adhe karma vimochana ayipindi.
1: And then you will be free from this karma or bondage.
0: Appude ee karma anetundi lekunda poyadam valla manavudu sulabhanga cheyipostunnadu.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: Kalpane ee కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేస్తుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేయదు.
1: యూ థింక్ దట్ కర్మ యాక్షన్ ఈజ్ బాండేజ్? నో,
0: ఇది బాండేజ్ కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బాండేజ్.
0: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా నువ్వు విముక్తి చెందవచ్చు.
1: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలము ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
1: liberation is not the state that could be attained by repeating God's name Ram Ram.
0: Chaala mandi adugutuntaru swami maaku eppudu liberation vastundi.
1: Many people ask Bhagwan, swami, when are we going to be liberated?
0: Cheyavalsin dhyanam chesinappude kada ik liberation kuda kalugutundi.
1: Bhagwan replies, when once you do, when once you sacrifice, follow procedure, then only you will find yourself liberated.
0: Kaluka meeru prathi okka dani kosam sadhana cheyandi.
1: Therefore you should undertake spiritual practice for every aspect.
0: Sadhana lekunda kuda nu sadhyam kadu.
1: Without sadhana, spiritual practice, nothing can be attained.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: meditation chestunnam emo antaru.
1: We say that we are meditating.
0: Meditation is empty.
1: What is meditation?
0: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
1: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
0: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి యొక్క మనసును ఒక మార్గంలో పెట్టాలి.
1: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
0: ఎన్ని రకాలుగా మనసు అటు ఇటు చెందుతుంది.
1: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
0: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
0: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేయకుండా ఉండే కదానికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
1: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
0: అలాగ మైండ్ ను మొట్టమొదటి మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
1: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
0: కాని ప్రపంచంలో ఈ చంచలించేటువంటిది చాలా సహజమైపోయింది.
1: In this world the wavering nature has become quite natural.
0: కానీ అది నేచురల్ కాదు.
1: It is not natural at all.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతుంది కానీ నిజంగా అది నేచురల్ కాదు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్ బట్ ఇట్స్ నాట్ ఇట్స్ నేచురల్ క్వాలిటీ.
0: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
1: యూ గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ and go on chanting Rama's name, Ram Ram. It is not enough. Rama's name should be combined with, should be accompanied by the form of Rama, then only it is proper and correct. Therefore, as we repeat God's name, we should do it in the correct path.
0: Satyangatve nisangatvam, nisangatve nirmohatvam, nirmohatve nischaratvam, nischaratvam jivanmukti.
1: Therefore, it's only out of good company we'll be in the proper way of life, then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
0: కనుక మీరు ఏకాగ్రత కావాలనుకున్నప్పుడు మీరు దీన్ని ఇష్టమొచ్చినట్టుగా చెల్లించకూడదు.
1: Therefore, to develop concentration, we should not allow our mind to waver.
0: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
1: Many people do it in this way.
0: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
1: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
0: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
1: యూ షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
0: ఇది అంత నిమ్మితనము ముక్కు తట్టు చూడాల.
1: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
0: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూసు.
1: Therefore, your view should be on the tip of the nose.
0: అట్టు చూసుకుంటుండగా కొద్దిసేపటికి వైపు తిరిగి క్లోజ్ అయిపోతుంది.
1: In the process, they will be closed totally.
0: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
1: And you should not fail even in this way.
0: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
1: Nor you should open your eyes totally.
0: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
1: It is అర్ధ నిమీలిత. Half closed eyes.
0: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
1: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
0: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
1: And then you can reach directly.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి ఒక స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
1: Therefore, we should know the correct procedure. And learn from elderly, experienced people and proceed.
0: అప్పుడు దీనికి సరైన స్థానం చిక్కుతుంది.
1: And then only you will hold on to the correct spiritual path.
0: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
1: you may not be doing anything.
0: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలు భక్తి చేస్తుంది.
1: Then once that concentration is so powerful and strong within you, you will be achieving, attaining all the rest of the things to follow.
0: Kanuka, meeru, rest of the people, ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి ఒక స్థితిని తెప్పించాలి.
1: Therefore, we should practice and also help others, all other people, to follow your example.
0: కేవలం మన ఇంటి వారిని మాత్రమే శాంతిగా పెట్టడం కాదు.
1: It is not enough. You and your family members are in
0: peace. The
1: entire neighborhood should be peaceful.
0: When all
1: are peaceful, you will remain in peace.
0: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
1: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
1: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్, అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
0: కనుక మనం అందరి దృష్టిని పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
1: హౌ డు యూ మెడిటేట్?
0: కానీ చంచలంగా చేస్తుంటారు.
1: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
1: when once we take one chosen name
0: okay,
1: of God, we should have one chosen name of God.
0: అంతే గాని పది నిమిషానికి మార్చకూడదు.
1: We should never change from one name to another.
0: ఆ విధంగా మనం ఏకాత్మ భావంతో ఉండేటప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
1: With this one pointed attention, holding on to one chosen name, we'll attain divinity.
0: కనుక ధ్యానం అనేటువంటిది కూడాను కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
1: Therefore, meditation is not confined to expression.
0: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
1: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
0: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతటి తామే రావాలి.
1: Meditation is a happening. Meditation is not done. It happens on its own.
0: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
1: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్, వీ కెన్ రీచ్ ద గోల్.
0: కొంచెం మహమ్మడియన్స్ చూసండి, వాడు ఏమి చేయరు.
1: యు జస్ట్ కన్సిడర్ మహమ్మడియన్స్,
0: తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
1: దే డోంట్ డూ ఎనీ పెనెన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
0: ఒకటి మాత్రం వాళ్ళు చేస్తుంటారు.
1: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ,
0: అందరూ భగవంతుని భగవంతుని అని చెప్పి చెప్పుకుంటారు.
1: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి నేను కూడా ఆ భగవంతుని పేరు చెప్పుకుంటుంటాను.
1: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
0: అంతే చాలు.
1: దట్ ఈస్ ఎనఫ్.
0: దాని ఒక జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ పెనెన్స్, యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మియర్ రెపిటీషన్.
0: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
1: It is enough if I think of his matchless glorified name.
0: నాకు ఒక్కడే ఉండేది, అల్లాహు అక్బర్.
1: Only one God exists, అల్లాహు అక్బర్.
0: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
1: There is no one greater than అల్లాహు అక్బర్.
0: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
1: With the total faith they reach their goal.
0: కనుక మనము ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని,
1: with that faith,
0: నమ్మకం రెండు నయనములేని అందులో అవని ఎందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక మనము అంధకారంలో పడకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
0: ఉన్నాడో లేదు,
1: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
0: అందరి ఎందుకు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ to the feeling of the truth that God exists, that God exists, that God dwells within us.
0: Kaluka aa vidhamainatundi namakam pettukoni manam namaskaram chestuntunte anta taane teesukuntadu.
1: With this total faith, if you repeat God's name, everything will be taken care of.
0: Kalukane manam sarinatundi namakam lekunda urike manam japam chestunte prayojanam undadu.
1: Without proper faith, There is no use in mere chanting or taking to penance.
0: Chanting chestu ravali.
1: You can chant, repeat God's name.
0: Kani chanting lopalu veliko mundu kuda chudakudadu.
1: And you should not do it in such a way as to entertain the benefit of doubt.
0: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్. ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
1: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: They sit and meditate. What they do, we don't understand.
0: Kani, manaku understanding ayyadi enti kustotamu kallu musukotamu.
1: What we understand by meditation is to simply sit with closed eyes.
0: Ee kuchunnatunti vaadu sariyainatunti manasutho kuchovali.
1: The one who sits for meditation should have concentrated mind.
0: Uttamota manam koralasindi okate.
1: What we should aspire for is only one.
0: Concentration is very important.
1: Concentration is most essential.
0: When
1: once the concentration is total, all the rest of the things will be perfect. Therefore, we should sit for meditation in the correct posture.
0: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
1: Some sit in Padmasana in the correct posture. Though they sit in Padmasana, mind goes about everywhere. We should not allow our mind to go round. When once the mind has got this single pointed attention, you can certainly attain.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ ట్రూత్.
1: గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ ట్రూ ఆఫ్ దీస్ టూ. ట్రూత్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుడి యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్. నెవర్ ఆర్గ్యూ. జస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చోజన్ డెయిటీ.
0: కానీ మీరు తలుచుకుంటుంటుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్.
0: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
0: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
1: మెనీ పీపుల్ వర్షిప్ ఎవ్రీ డే.
0: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
1: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
0: కేశవాయ మహాం.
1: కేశవాయ
0: మహాం. నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయ మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
1: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయ మహా దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
0: ప్రతి ఒక్కటి కూడా చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెచ్చుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ సే వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
1: యూ మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
0: లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మెర్లీ లవ్.
0: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
1: యు షుడ్ టీచ్ ద లైఫ్ ఆఫ్ లవ్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ హ్యావ్ ది కరెక్ట్ ఎనర్జీ ది ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని గరగపడుతున్నాయి.
1: యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ హియర్.
0: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమి ఒకటే.
1: దో దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్ లైట్ ఈజ్ వన్.
0: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
1: When this light is one, there may be any number of
0: powers.
1: Therefore, that we should understand the inner current, that is inner voice, antarvani.
0: Kanuka, ee antarvani yokka sambandhame matalu, paatalu, vijatalu.
1: Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice. Then only there will be unity. Don't make an attempt to travel to long distances in search of truth.
0: Truth
1: is truth. This truth is everywhere. Here is truth. This is truth. That is truth. Therefore, you find truth everywhere, all over. In fact, there is no place where there is no truth that is divine. Whatever is done with this understanding,
0: it
1: is correct. And we should hold on to this fundamental principle of truth. All the ancient sages, they have undertaken many spiritual paths. Finally, they could not repose faith in any one of those. They see their own reflection in every direction. Whatever they have done, all those are artificial. What is the use by following these artificial methods? So we should never adopt these artificial procedures. Therefore, we should have satisfaction to our heart.
0: Heart means physical heart.
1: Heart means not the physical heart anyway.
0: Heart means physical heart. Tanu anechodiyantu igalla.
1: Heart here means the I-ness. That I-ness at that self. We should have total faith in this self. With this faith in the on the self, you can proceed in any direction, you will be successful. As you listen, you may not be understanding. Unless you practice, you cannot understand totally. Not simply listen about it, you should also consume and know the taste. But what we do is, we go on mixing up things, making a mess of it, and land up in confusion. Many youngsters are following meditation techniques.
0: Meditation to ఏంటి వాళ్ళకి అర్థం కాదు.
1: They don't know what meditation is.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటి అర్థం కాదు.
1: They don't know what they are actually doing.
0: ఈ చేస్తున్న పని ఏంటి?
1: What is it I am doing?
0: దీన్ని మెడిటేషన్ అంటారా?
1: Can I call it meditation?
0: కాదు కాదు.
1: No.
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
1: Meditation means single pointed attention, total attention only on one.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివ్యంగా భావించి మీరు సాధన చేయండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంతవరకు చేసినటువంటి వ్యర్థం కాలేదు.
1: ఆల్ దట్ యు హావ్ డన్ టిల్ నౌ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్ ఎ వేస్ట్.
0: కానీ అందులో ఏ కొంతదైనా
1: బట్ హవెవర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
0: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
1: సర్టన్లీ యు ఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్. ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
0: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
0: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
1: టుడే వీ హ్యావ్ లాస్ట్ బో ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
0: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
1: వి ఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఇస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అన్ని దృశ్యంగా కనిపిస్తుంది.
1: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
0: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ కి పోకూడదు.
1: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
0: ఏకత్వంగా ఉంటుండాలి.
1: There should be oneness in every aspect.
0: కాని ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
1: దిస్ కెన్ బి స్టేటెడ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
0: కనుక ఇది అందరికీ ఒక చూడ పొందపట్టడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మేక్ ఇట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వ్యూ ఇట్ ఇన్ ఎ యూనిఫామ్ వే, ఇన్ ఎ యూనిఫామ్ ప్యాటర్న్.
0: ఆ వ్యక్తి యొక్క సాధన దినం ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని దగ్గర మార్చుకుంటూ పోతే తప్ప అన్ని విధాలు ఫలితం లేదు.
1: ఇఫ్ ది ఇండివిజువల్ కాగ్నైజెస్ ద ప్రొసీజర్ మెథడ్ అండ్ ద టెక్నిక్ దట్ హీ అడాప్ట్స్, హీ కెన్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ ఆల్టరేషన్, మాడిఫికేషన్ అండ్ రెక్టిఫై దేర్ ఆఫ్టర్.
0: కనుక మీరు ఏది చేయగలిగిన వీలు లేకపోతే ఒక నామస్మరణ చేసుకుంటుకోండి.
1: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ఎనీథింగ్, అట్లీస్ట్ డూ నామస్మరణ, చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
0: భజన బినా శాంతి నహి.

0: when there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema Swarupulaina Vidyarthulara.
0: Students, embodiments of love.
1: Manavatvam ento pavitramainadi ainappatikini tanu sahavasamunu puraskarinchukoni tana yokka manchi cheddalu marutu untayi.
0: Human life is no doubt sacred, but however, good and bad interchange depending on the company.
1: Inumu mattilo vesinappudu ఇది తుప్పుబడుతుంది.
0: When once iron is in the company of mud, it gets rusted.
1: కానీ అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది మెత్తదిగా మారుతుంది.
0: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly red hot.
1: Dust galito cherite gaganam varaku egurutundi.
0: The dust in the company of air will go up to the sky.
1: Kani neetito cherite lotu gunta varaku digutundi.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: Paiki egurutaku rekkalu levu dust ku.
0: The dust has no wings to fly high.
1: Krindiki digutaku kaalu levu.
0: Nor has it the legs to go down.
1: Sahavasa prabhavam chetane paiki eguratam krindiki digatam rendu kudunu jarugutu untadi.
0: It's only the effect of company that makes it go up or go down.
1: Kanuka sahavasa dosham anetundidi sahavasa mel anetundidi manam chesetundi vari manchi cheddalapaine aadharapadi untuntadi.
0: The company depends on the good and bad qualities of the people around you.
1: Kanukane sat sangattam nissangattam nissangattam nirmoolattam nirmoolatve nischalatattam nischalatattve jeevanmu. Satsangam anetuvanti danni manam cherinappude manaku entayo pavitramainatuvanti yokka divyatvanni manaku andistundi.
0: When we are in good company, naturally we entertain sacred ideas and attain divinity.
1: Dusangam tho cherinappudu manaku durbhavamulu duralochanalu duschintalu manasulo praveshinchi aneka vidhamainatundi duskaryamullo purikolputundi.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: Kanuka మానవుడు సత్సంగం అనేటువంటి దాంతో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: Kanuka pasuttamu manavurukante kinda sthayilo unnatundi.
0: Animal is below the level of man.
1: Daivasthanamu manavuniki pai sthanamlo undetundi.
0: Divine is above man.
1: Kanukane manavudu madhya lokamlo untunnadu anaga madhyalo untunnadu.
0: Man is in between the two.
1: Itti madhyalo undinatundi manavatvanni manamu ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమో ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్ బట్ యెట్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: మానవుడు దుస్సంగంతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకొని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకొని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీ విల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిసార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
1: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను శుద్ధమైనటువంటివి గాను సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
0: ద థాట్స్ షుడ్ బి ప్యూర్ సేక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
1: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు దురాలోచనలు దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా బస్ట్ అవుతుంది.
0: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
1: ఈ రెస్ట్ మనకు ఉన్నత స్థానం.
0: ఇట్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్. ఈ డస్ట్ వాట్ ఇస్ దిస్ డస్ట్.
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ దిస్ డస్ట్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగములతో ఏర్పడుతుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: కనుక మనము కాలం తీసుకున్నను తప్పులేదు. కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: డజంట్ మ్యాటర్ టేక్ టైమ్ ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: వెన్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్ వెన్ టైమ్స్ ఆర్ ఫేవరబుల్ ఆల్ విల్ గ్యాదర్ రౌండ్ యూ.
1: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు హీన స్థితికి వచ్చినప్పుడు తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
0: When situation circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయమునందు దుఃఖ సమయమునందు విచార సమయమునందు అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయమునందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: Who is the true friend? The one who is after you, who follows you like a shadow, in times of difficulties, in times of anxieties, troubles and problems.
1: చెరువునందు నీరు నిండినప్పుడు వేలకొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయియందు ఉండినప్పుడు మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహం అనగా కష్టముల యందు సుఖముల యందు నష్టముల యందు ఆదాయముల యందు అన్నింటి యందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు టేక్ టైమ్ రికగ్నైజ్ ఎ ట్రూ ఫ్రెండ్ అండ్ మూవ్ విత్ హిమ్.
1: కేవలం హలో అంటేనే హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ జాయిన్ ఎనీ వన్ బై మియర్లీ హలో.
1: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదట వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
1: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డీప్ డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
1: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
0: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హిస్ ఇన్ బ్యాడ్ కంపెనీ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్ హిస్ ఫేస్.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హి సేస్ హలో సే గుడ్ బై.
1: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కాని ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనేది చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
1: ఏ నిమిషంలో వీడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై.
1: ఇంతే కాకుండా
0: అటువంటి
1: ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్.
1: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ ఏ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్ళకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character, not social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national
1: character? కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
1: Anaga manasu chelinchani manasunu bhraminchani drishtini manam abhivruddhi parchukovali.
0: Therefore, unwavering mind, the steady look are absolutely important.
1: Patti daniki kudunu gadiyaram pendulam vale atu itu kadulutunte alanti vaani mugame chudakoddu.
0: If everything oscillates like the pendulum, you should never look at his face.
1: What a very bad boy.
0: He is a very bad boy.
1: Alanti boys tho manam ye matram kudunu friendship chesukoku.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహా గట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్.
1: కఠినంగా ఉంటుంటారు.
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికి ప్రకాశవంతంగా ఉంటుంది.
0: When it is in the company of fire,
1: కొంచెం
0: it shines.
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: When can you make your heart sacred?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
1: విడిపోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
0: The moment dust is off, it remains pure.
1: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన చుట్టూ దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
1: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made into
1: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్ సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు నీ యొక్క దుఃఖములకు నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్ ద డిఫికల్టీస్ ఎప్పుడు
1: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే.
0: When the dirt is free,
1: ee malinyam undinanta varaku kudanu agni samskaram em maatramu jaragadu.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: Kanukane prati manavudu kudanu samskarimpabadali.
0: So everyone must be refined.
1: Samskaram ante emti?
0: What do you mean by this refinement?
1: Danilo unnatundi malinyanni dooram cheyatamu gunanni poshinchatamu.
0: Removing all the dirt and keeping up its quality.
1: Ee jagattu lopala manam tine padarthamulanni kudanu sahajanga srushtimpabadutunnayi.
0: All the material that we partake is natural in its creation.
1: తింటున్నాము.
0: We eat rice.
1: వేడలు తింటున్నాము.
0: We eat dog.
1: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము.
0: We eat all sorts of material.
1: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
0: We don't eat as they are available.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the paddy growing.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: We remove the grass.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వి రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్ విల్ బి రెడీ.
1: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరింపబడిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కాని బంగారు కాని వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈస్.
1: ఈ గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాడు.
0: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్.
1: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
0: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
1: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకు పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్, ఇట్ మీన్స్ ప్రాసెస్డ్ ఇన్ ఫైర్.
1: అప్పుడే దాని ద్వారా మనం ఎనీకరగలుగుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్ విల్ బి రెడీ.
1: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ది రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరింపబడిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ యూ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే

0: అప్పుడే దాని ద్వారా మనం ఏనేక నగలను మనం చేసుకోవచ్చు.
1: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
0: ఇప్పుడు ఇది బట్టగా ఉంది,
1: దిస్ ఇస్ క్లాత్.
0: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
1: ప్రయర్ టు దాట్
0: ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: దిస్ కాటన్ హస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
0: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
1: And we have to extract the thread out of it.
0: ఈ దారం తిరిగి నేసినప్పుడు ఇది వస్త్రంగా తయారైంది.
1: The threads must be interwoven so as to shape.
0: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
1: So as to have the cloth today, it must be processed.
0: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
0: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జ్, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: ఆల్ దట్ యు స్టడీ హియర్ ఈస్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్, ఫెమిలియారిటీ విత్ ది టెక్స్ట్.
0: చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిఫైన్మెంట్ ఈస్ ఆల్సో నీడెడ్.
0: ఎంత చదువు చదివినప్పటికీ సంస్కారం లేని చదువు చదువే కాదది.
1: యు మే రీడ్ ఎ లాట్ వితౌట్ కల్చర్, యూ కెనాట్ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను ఈనుని గుణంబు మానలేడు.
1: One may have very high education, but a mean man will never give up his quality.
0: Tarachi chaduvu chaduvam tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
1: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
0: Kanuka manamu ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
1: బికాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ కంటిన్యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్.
0: ఇది కాదు చదువు యొక్క విషయం.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ.
0: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ జస్ట్ ఎ లివింగ్.
0: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
1: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్ ద నాలెడ్జ్.
0: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అండ్ కన్సిడర్ ఇట్ దట్ ఇట్స్ మెన్
0: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
1: దేర్ ఆర్ టూ పార్ట్స్ ఇన్
0: లైఫ్. జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: వన్ ఇస్ జస్ట్ ఎ లివింగ్, అనదర్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
1: వైల్ క్యారింగ్ అవుట్ అవర్ డైలీ లైఫ్ వీ షుడ్ ఆల్సో వర్క్అవుట్ టు అచీవ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
1: వి మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్.
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
1: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
0: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హింసెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
0: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
1: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
0: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
0: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
1: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
0: అవి చిరంజీవితత్వము.
1: దే ఆర్ ఇమ్మోర్టల్.
0: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంతర్లు దీన్ని పాటించవచ్చు.
1: ది ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
0: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
0: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
0: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినా అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
1: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హింసెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
0: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
0: కనుక సమాజం కూడా ఇటువంటి గౌరవించదు.
1: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
0: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుణ్ణి.
1: ఎ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ అట్ హోమ్.
0: గ్రామంలో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
1: Village head is respected by villagers.
0: దేశములో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
1: The king is respected in his kingdom.
0: కానీ
1: but
0: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
1: The one with culture is respected by the whole world.
0: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore we have to safeguard and uphold the culture of Bharat.
0: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.

0: any country for that matter, to keep up their own culture.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: This is the significance of education.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: We should have proper, exact, correct relationships today.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: You don't need to hate anybody.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: You should choose a correct person.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: Instead of having a fool as a friend, better you don't have a friend at all.
1: కనుక నీవు సరైనటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరైనటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్తేకం వచస్తేకం కర్మణ్యేకం. ఈ మూడింటి యొక్క తికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: The one who observes purity in this Trinity, harmony of thought and word and deed,
1: మనసులో ఒకటి మాటలో మరొకటి చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్ నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింగ్స్ ఇన్ వన్ వే అండ్ ఇన్ అనదర్ వే.
1: వేదాంత పరిభాషలో మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం అన్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం పాలించినటువంటి వాడే నిజమైన మనిషి అన్న.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: The proper study of mankind is man.
1: కనుకనే ఆట్టి వాడు మనుషుడిగా మారాలి.
0: Such one is a true man.
1: ఎప్పుడు చూసినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: We are not thinking even.
1: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not recognizing the power of the thoughts of the other person.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: Boy, a small example.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: Even dogs would be able to detect the thoughts of man.
1: కాని తన థాట్స్ ను తానే కనిపించటం లేదు, కనిపెట్టడం లేదు.
0: But man is not knowing his own thought.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: a perfect example.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: A dog is resting in a pit 20 feet distance.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడాను నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
1: కనుక మనం డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెలింగ్ ఒక్కటే.
0: స్పెలింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ది లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధనకంటే మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఏ సాధన అంటే?
0: వాట్ ఈస్ సాధన?
1: తపం చేయటము జపం చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: నట

0: సజ్జనులు సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
1: You find your parents, mother,
0: వీరిని గౌరవించు,
1: రెస్పెక్ట్ దెమ్,
0: వీరికి సేవించు,
1: సర్వ్ దెమ్.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
1: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
0: దీనిని భగవంతుడు కూడా అంగీకరించాడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు,
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవుల యందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనము గౌరవించాలి.
1: Therefore, it's proper feelings. You should respect people.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నస్తేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: Though we are bound to join a company, we should observe certain limits for our own welfare.
0: ఏదైనా గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హాస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
0: అయితే అందరికీ నమస్కరించు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది, అందరికి నమస్కరించు తప్పు లేదు, కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది ఇతరులు కూడా మనం తిరస్కరించాలి.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూ డిజెక్ట్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్ రిజెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు
1: సో లాంగ్ యువర్ స్టూడెంట్.
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: హియర్ వి ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
0: కానీ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: బాయ్స్ షుడ్ రిమైన్ అస్ బాయ్స్.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్
0: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీవు ఈ విధమైనటువంటి పెడమార్గం పట్టితమంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
1: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్ హావింగ్ కైండ్ ఆఫ్
0: తల్లిదండ్రులు కూడా మోసం చేసుకుంటే
1: యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్ దిస్.
0: అలాంటి తల్లిదండ్రుల గర్భంలో పుట్టి కూడా నీవు వ్యర్థుడైపోతున్నావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
0: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
1: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
0: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
1: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాల?
1: వాట్ షుడ్ ఆఫ్ ఎ లైఫ్?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: ఇఫ్ యు డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ ది హ్యాండ్స్.
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువనేని.
1: ఇఫ్ యు డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్ దయలు
0: సత్యంబు లోనత తలుపడేని.
1: ఇఫ్ యు డోంట్ హావ్ కంపాషన్ అండ్ ట్రూత్.
0: కడుగనీటికి తల్లుల కడుపు చేటు.
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేర్ మదర్?
0: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
1: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు పుట్ ద మదర్ టు సఫర్? What for?
0: సరి అయిన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: We should have perfect good character.
0: అది మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
1: That is the significance of our education.
0: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
1: Books are full of education knowledge.
0: మస్తకముల నిండు మట్టి మెండు.
1: The head is full of mud.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: పుస్తకములో ఉంటుందా చదువంతా?
1: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
0: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
1: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
0: ఇది చదువా?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
0: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
1: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
0: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యు కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
1: If the head is full of so much of matter, unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
1: In this tumbler there's water.
0: ఇంట్లో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
1: If you want to pour milk,
0: water
1: there, how do you
0: do it?
1: Remove water.
0: తిరిగి పాలు పోయాలి.
1: And then fill it up with
0: milk. అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు బ్రష్లు పట్టిపోతాయి.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them blissful.
0: అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి తల్లిదండ్రులు కూడా నువ్వు దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యువర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చబెత్తచ్చును.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వి బెగ్ హౌస్ టు హౌస్.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణము లేని సుతుడు,
1: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
0: గురు లేని విద్యలు,
1: అండ్ ఎడ్యుకేషన్
0: నిష్ఫలంబు,
1: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్,
0: శాంతి లేని జీవి,
1: ద లైఫ్ వితౌట్ పీస్,
0: శశి లేని నెసిరాత్రి,
1: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడుగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ ఇన్ ది వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్స్.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ద కంట్రీ విల్ బి రూయిన్డ్.
0: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టకైపోతే చెట్టంతా చొట్టైపోతుంది.
1: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ వుడ్ బి బెంట్.
0: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
1: Students are a foundation to the country.
0: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ది స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం,
1: దట్ ఈస్ సిలబసే.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాం.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబసే ద హౌస్ హోల్డర్,
0: దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ,
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్,
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మెన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది బట్ గట్టిది.
1: సెలిబసే, ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: నిలువునా కూడిపోతాయి.
1: ఇట్ విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్ స్ట్రాంగ్.
0: ఈ వయసు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సేక్రెడ్.
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: షుడ్ బి ప్యూర్.
0: కనుక మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: యువర్ హార్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
0: లవ్,
1: ఫుల్ ఆఫ్ లవ్.
0: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవన్నీ ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
0: కనుకని ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవరీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్
0: నిన్న చెప్పాను
1: యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్, ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: Similarly, if you throw the stones of your thoughts into the lake of your mind, it will spread all over.
0: Nee kannulanta cheddane chustayi, nee chevulanta cheddane vintayi, nee maatalanta cheddagane vastayi, nee kaallanta chedda place ke veltayi.
1: Naturally, everything will tell upon your senses. Or your eyes will be after bad looks. The legs will take you to wrong spots.
0: Paadamu modalukoni tala varaku kudanu, aa paada mastakam varaku kudanu, idhe thoughts e prakipothayi.
1: From top to toe, such thoughts will percolate, spread over.
0: Kanukane hrudayam chaala ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హార్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది హార్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
0: అది ప్రాకృతమైనటువంటి హార్ట్ అంట.
1: హార్ట్ ఈజ్ వరల్డ్లీ,
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
1: హార్ట్ ఈజ్ స్పిరిచువల్,
0: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
1: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
1: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సెక్రెడ్ అండ్ ప్యూర్.
0: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపణం వర్ణిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్.
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
1: We should keep our hearts pure.
0: Chittasya suddhaye karmaha. Manam chese sarva karmalu kuda chitta suddhiki sambandhinchinavuga cheyali.
1: All our actions we should undertake with purity in our heart.
0: Tiruttundal var undetunte vaadu
1: Tamil Nadu, in Tamil Nadu.
0: Ayam cheppetunte vaadu.
1: He used to say
0: chitta suddhi odu unnai pooja seidane sikkirame undarame rama rama ani
1: cheppadu vaadu.
0: Chitta suddhi odu unnai pooja seidane naa chitta suddhi tho ninne nenu pooja chestunnanu.
1: I worship, O Lord, with the purity of my heart.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: This life, I got it with so much of trouble.
0: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: Human life is not ordinary.
0: ఎన్ని యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: It is the merit of several past lives.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such precious life.
0: ఇది నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
1: I don't drop it.
0: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
1: This is stated by Meera.
0: కడలిల్ కుళితొరు ముత్తడితేనే కైనడువ

0: కైనడువ విడువాయో. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్ దీనిని
0: నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతి ఎల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనేది దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ విల్ నెవర్ గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవుడిగానే చావాలి.
1: Human being should die as a human.
0: పశువుగా చావకూడదు.
1: He should not die as an animal.
0: అదియే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బ్రతికితే చాలు.
1: It is enough if he leads the life of a human being.
0: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ ద స్టూడెంట్
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ వేరీ టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్
0: గుణాన్ని పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకునే వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

0: గుర్రు మనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్ ది బర్డ్ ఆఫ్ జీవ రన్స్ అవే లీవ్స్ దిస్ బాడీ అండ్ గోస్ అవుట్ ఇమీడియట్లీ దిస్ బాడీ బికమ్స్ ఎ స్టిక్ అండ్ ఈ సింప్లీ పుల్డ్ అవుట్ అండ్ థ్రోన్ అవే.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనం నందు కూడా తనను పండబెట్టారు. ముఖ్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవరు కూడా జవాబు చెప్పండి. మీరు దేహము కాదు,
1: దివ్యాత్మ స్వరూపస్
0: మీరు మనసు కాదు,
1: యు ఆర్ నాట్ ది మైండ్
0: మీరు బుద్ధి కాదు,
1: యు ఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యు షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యు.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించటకు వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యు కెన్ డు ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలులు సమకూరు ధరలో ఉన్నది.
1: దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ సెడ్ బై ఎఫర్ట్ యూ కెన్ గెట్ అండ్ అక్వైర్ ఎనీథింగ్ దట్ యు వాంట్.
0: ఎగరడానికి ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా కూడా పోతుంది పక్షి.
1: ది బర్డ్ ఇఫ్ ఇట్ మేక్స్ అన్ అటెంప్ట్ టు ఫ్లై ఇట్ కెన్ గో ఎనీ డిస్టెన్స్.
0: ఇష్టం లేకపోతే ఇంచైనా ముందుకు సాగదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు డూ ఇట్ ఇట్ కెనాట్ మూవ్ ఈవెన్ అన్ ఇంచ్.
0: కనుకని ఈ మానవత్వం అనేటువంటి దాన్ని కొన్ని ప్రయత్నముల ద్వారా మనము సాధించి పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు ఇట్టి సనాతన ధర్మములు పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: Ee Sanatana Dharma anetundi kevalamu manavuni tho paatune thanu needaga jantapachiga thanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana matamu.
1: The Sanatana religion is something which is acceptable to all humanity.
0: Manavatvanni vikasimpajeseetundi Sanatana dharmamu.
1: Sanatana Dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi Sanatana dharmamu.
1: Sanatana Dharma is something which has established the human quality.
0: Kanukani ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్ప నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: So long as you have the illusion that you are a human being, you can see God only in human
0: form. రూపములో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: It is not possible at all for you to have a vision of the Lord.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: The reason for that is it is the human form and the human nature that
0: ఏనాడు నీ హృదయమునందు నేను మానవుడను కాదు అనేటువంటి భావము నిన్ను వదిలిపోవును ఆనాడే దైవత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది.
1: దట్ డే వెన్ యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ దట్ యు ఆర్ ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్.
0: అంతవరకు నీవెన్ని గ్రంథములు చదివినప్పటికీ కేవలం తెలివితేటలు పెంచుకునవచ్చునే కానీ దైవత్వం అనేటువంటిది నీలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: టిల్ దెన్ హౌఎవర్ మెనీ టెక్స్ట్స్ యు మే రీడ్ యు కెన్ ఓన్లీ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ బట్ యు కెనాట్.
0: అనేక మంది గ్రంథములు చదువుతూ చదువుతూ చదువుతూ ఉంటుంటారు.
1: మెనీ పీపుల్ కీప్ ఆన్ రీడింగ్ టెక్స్ట్స్.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చు.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటి వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడా ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథమును చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడా అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: After reading the texts, we should recognize that we have to practice what we have read in the
0: text. కంఠశోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: We are only giving attention to people who give lectures using their throat, but practice is being kept aside by us.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్పవారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without taking, without putting into practice what you get from the texts, it is no use reading texts. It's no use making pilgrimages.
0: Manasika parinamam jaragali.
1: Transformation of the mind should happen.
0: Yenadu manasika parinamam jaruguno aanade aadhyatmika parinamam kuda labhistundi.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: Kanuka manamu ilanti satyanni kontha varaku gurtinchukoni ఈ సాధనలు కూడా నువ్వు సలుపుతు సమావేశాలు నిర్ణయించే యొక్క జ్ఞానము చూచా నచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: పెర్ఫార్మింగ్ సచ్ సాధన, రికగ్నైజింగ్, యు మస్ట్ ట్రై మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫర్గెట్ ది డెసిషన్స్ దట్ హావ్ బీన్ మేడ్ ఇన్ ది కాంగ్రిగేషన్స్.
0: సత్యసాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాము.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ee yokka shasanamulu ee nibandhanalu endukosamu aadhyatmika margane kudanu konni aapu nibandhanalu avasarama ani kontha mandi ohinchu untaru.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: Deeniki chinna udaharanam,
2: kevalam neeru posi posinchinatha maatramla mokka abhivruddhiki raadu.
1: The plant would not grow just by watering it.
0: Daniki ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరము జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలోని ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమునందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేర్పడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: Ikkada manamu brothers and sisters ani bhavistunnam.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: Mana satyasai samasthali yendu brotherhood of man, fatherhood of God ani ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: వీఆర్ కండక్టింగ్ అవర్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ విత్ ఎ డిస్టింక్టివ్ ఫీచర్, నేమ్లీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఈజ్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, దోస్ హు ఆర్ ఇన్ అమెరికా, జర్మనీ ఆర్ రష్యా, దే షుడ్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: ఈ సాయి యొక్క సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరు కూడా ఒకే మార్గాన్ని అవలంబించాలి.
1: This entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: కొంతమంది పాశ్చాత్యులు మేము ఆడ మగ రెండు కలిసి మేము భజన చేస్తుంటాము, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి. అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు, కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తులు కావు.
1: Some westerners argue that men and women should sit together and perform the bhajan, and they say that is our tradition, that is our culture. But the fact is, so long as you talk of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: Ikkada konni mana paata paddhatulu unnai, ippudu nu bharatiyulu kaani videshiyulu kaani konni anavasaramainatundi paddhatulu manam tejinchali.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం.
1: This is the spiritual path.
0: Chanchalanghi Manakrishna Pramadi Balavadrudamani Mahavirudainatunte Surudainatunte Arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వీ విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. ఇంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణం.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the మహిళా విభాగం.
0: ఇది సేవా దళము.
1: The middle finger is the seva.
0: ఇది బాల వికాసం.
1: This finger is the బాల వికాసం.
0: ఇది భజన మండలి.
1: The last one is the భజన మండలి.
0: ఈ ఐదు ఒకదానికొకటి తెగొట్టేస్తే ఏముంటుంది ఇక్కడ?
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పనిచేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఏ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ క్యాన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో అండ్ జాయిన్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములను ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo kudina tachaname roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aasayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the డివైన్ సాయి దే షుడ్ బికమ్ వన్.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటుంది.
1: హియర్ సమ్ పీపుల్ ఆర్ బీయింగ్ ట్రబుల్డ్ బై సమ్ డౌట్స్.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: హియర్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ సమ్ ఆఫ్ ది ఆఫీస్ బేరర్స్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది ఎసెన్షియల్స్.
0: వరల్డ్ కౌన్సిల్ అనేటువంటి వారి యొక్క సంబంధ బాంధవ్యాన్ని కూడా వారు చక్కగా గుర్తించడం లేదు.
1: దే ఆర్ ఆల్సో నాట్ రికగ్నైజింగ్ ది టైప్ ఆఫ్ కనెక్షన్ విత్ ది వరల్డ్ కౌన్సిల్ దే షుడ్ హావ్.
0: కొన్ని కొన్ని దేశములకు ప్రత్యేకించినటువంటి ఒక ప్రతినిధిని మనం నియమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: ఈ ప్రతినిధిని ఏ రీతిగా నియమించాలి?
1: How do we determine and decide?
0: ఎవరు నియమించాలి?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమందికి కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: misconceptions. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణా ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ఈ ఎలక్షన్ లోపల ప్రేమలు పూర్తి కూడా చచ్చిపోతాయి.
1: In such an election, all aspects of love completely disappear.
0: మన ప్రేమను కూడా మనము దుర్వినియోగం చేసుకుంటాం.
1: We will be misusing our love.
0: నిజముగా మనము ప్రేమను పెంచుకోవాలంటే ఎలక్షన్ లో మనం దిగ్గూడదు, సెలక్షన్ లో ఉండాలి.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: ఆ సెలక్షన్ సెంట్రల్ టెస్ట్ ద్వారా పోవాలి.
1: We should accept selection and not election.
0: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థలు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: పుట్టెడు బియ్యంలో చిట్టెడు మెరికలు చిక్కకుండా ఉండవు.
1: ఇఫ్ యూ హ్యావ్ సెవెరల్ బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ ఆల్వేస్ టు ఫైండ్ ఎ ఫ్యూ గుడ్ గ్రెయిన్స్.
0: సర్వసామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
1: సిన్స్ we are all ordinary human beings, some in the large number will be making some
0: anta matram cheta samasthalaku e matram kodunu debba tagaladu.
1: Because of this situation, this organization as such is not going to
0: nijamga satya sai samasthalu chestunnatundi tyagamu vannana atitam.
1: Truly the sacrifice being made by the satya sai organizations is beyond
0: ee annintiki kodunu mee premane moola karanam.
1: For all these things it is your love.
0: Oka chinna udaharanam,
1: there is one small example.
0: Sahana bhavatu sahano bhavantu ani aneka vidhamuluga kodunu vedam uchcharistu untundali kaani aa sahanam aneetundidi purvam nunchi kodunu పేర్లతో మాత్రమే తీరిపోతున్నది కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్యసాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు.
1: ఫ్రమ్ టైమ్ మెమోరియల్ ది వేదాస్ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ పేషెన్స్ అండ్ ఫర్ బేరెన్స్ దాట్ వాజ్ ఓన్లీ టాకింగ్ బట్ టుడే ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఆర్ షోయింగ్ వాట్ ట్రూ ఫర్ బేరెన్స్ అండ్ పేషెన్స్ క్యాన్ బి.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంతమంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక్క క్షణమైన నడుమొంచి పనిచేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
0: అలాంటి సుఖపురుషులు అలాంటి శ్రీమంతులు అలాంటి ధనవంతులు అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who are used to such comfort, how much patience and they're putting.
0: ఏ అనుకూలములు కూడాను ఆశించట్లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంచించటం లేదు.
1: They are not wanting to have any
0: comfort. ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకొని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ee sahanam anekuntidi mari ye samastha endukani ye yokka samaveshamlu endukani labhinchedu.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: Ante kaadu inka inka aneka samasthalu endu chinna pillalu modalukoni vruddulainatundi yokka vyaktula varaku kudanu enni rakamainatundi sevalo chestunnaru.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people,
0: swartharaitamainatundi seva okka satya sai samasthri endu maatrame untundi.
1: Selfless service can be seen only in the satya sai organizations.
0: Bharat deshamunandu konni nelalaku pooramu paschima godavari turpu godavari jillalalo goppa lakshaladi prajalu cheyeetundi pushkaralani jariginayi.
1: In this country a few months ago many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: Krishna jillalo kudanu Krishna pushkaralu kudanu vannamane jariginayi.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: Purushulu andulo chesinatvanti sevalu chuchinatvanti kannulake artham avutundi kani maatadetundi murkulaku em artham kudanu artham kaadu.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: Akkada undinatvanti yokka aa ashuddhamunu enni vidhamulaga kudanu sahinchukoni varu urchi parishuddham chesi pavitramainatvanti ritiga enta sevalu chesaru anetvanti kudanu okka deeniki daivame sakshi kani anulu sakshi kadu.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood and the witness was only God. Others cannot understand.
0: Swami yokka puttina pandaga vastunnadani kondanta aashito kaachukunnatvanti yokka aneka samasthala varu swami yokka sevakulu yokka sevane maaku swami seva ani bhavinchukoni dharmoramunandu inka guntakallunandu inka konni karnulunandu inka ikkada బాగేపల్లి ఎందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve madhava sevani రాజకీయాల్లో కావాలి కేవలం ఉచ్చరిస్తుంటారే కాని సత్యసాయి సంస్థలు ఏంది ఇది ప్రత్యక్ష స్వరూపాన్ని ధరిస్తుంది.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations service to man is service to
0: ప్రేమ స్వరూపులారా. ఎవరు వర్ణించినా లేక తిరస్కరించినా పొగడినా తెగడినా పొంగకు కుంగకు నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
1: వెదర్ యూ గెట్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ విదౌట్ సింకింగ్ ఆర్ విదౌట్ బీయింగ్ ఇలేటెడ్ యూ మస్ట్ రిగార్డ్ యువర్ సర్వీస్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ యూ మస్ట్ ఫ్రక్టిఫై యువర్ లైఫ్ బై సర్వీస్.
0: ముఖ్యముగా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలు కేవలము కాగితాల్లో చేర్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopani dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kodanu anubhuti lopala manam ee yokka aashayalanu nirupistu raavali.
1: Everyone should establish these decisions in practice.
0: Kontaru konni konni samayamunandu mana nibandhanalu ullanginchi pothuntaru.
1: Some people on some occasions they transgress.
0: Leka mana yokka aashayalu kani మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
0: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హ్యావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఈస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము ప్రేమకు మించినటువంటి ధనము ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
0: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
0: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్టిక్ ప్రెసిడెంట్ నన్ను కానీ సమితి అధ్యక్షుడు కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
1: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
1: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
0: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
0: ఇంకా రెండవది అసూయ.
1: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
0: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగా చేసుకుంటుంటారు.
1: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
0: ఈ అసూయ చెడ్డ రోగం.
1: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
0: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
1: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
0: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
1: The divine and sacred human nature is changed by him into a demonic nature.
0: Kanuka ee asuya anetunte oka rakshasini manalo praveshinchu cheyakunda chuchukovali.
1: We should not allow this demon of jealousy to enter us.
0: Inga aadambaram.
1: Now comes the exhibitionism.
0: వారు ఏదో చక్కరగా చక్కెర పొంగలు చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చేయాలి అని ఆడంబరంగా పోకూడదు.
1: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ ఎన్ ఈక్వల్ స్వీట్.
0: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
1: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
0: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
0: Misuse of money is evil అన్నాడు.
1: Misuse of money is evil.
0: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
1: Wealth is the form of Lakshmi.
0: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టు వారు అవుతాం.
1: ఇఫ్ వి మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
0: అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
1: When there is a need, you can spend any amount.
0: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
1: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
0: కనుక ఒక చిన్న మరొక విషయము.
1: There is one other instance.
0: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
0: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
0: ఎంతమందో శక్తి సామర్థ్యములు కలగవారున్నారు.
1: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
0: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
1: ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
0: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి భిక్ష ఎత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
0: ఉదాహరణ మీకు చూడండి.
1: లుక్ ఎట్ అ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
1: మోస్ట్ కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
0: ప్రపంచ సమ్మేళనం జరుగుతున్నాము ప్రశాంతి నిలయంలో.
1: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్లు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
1: పీపుల్ హూ డో నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హెస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రెసీట్స్ హెవ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
0: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not ప్రేమపూర్వక్ ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్
0: అమౌంట్. ఉదాహరణ మీకు చూడండి.
1: లుక్ ఎట్ అ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
1: మోస్ట్ కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్.

0: నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not
0: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
1: This conference, this congregation which is full of love has no need for money.
0: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
1: There is the Purnachandra auditorium which is a permanent
0: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
1: For arranging the microphones and so on, our
0: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంక మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
1: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
0: దీనికి డబ్బుతో పనే లేదు.
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్ దిస్?
0: డబ్బుతో పని లేకుండా జరుగుతుండాలి. కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
1: బికాస్ our conferences are so programmed that there is no need for money.
0: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
1: If there is any
0: connection, విభాగములు అయిపోతుంటాయి.
1: If there is any connection with money in this conference, then one will be in the east, one will be in the west, so many divisions will appear.
0: కనుకని ఈ విధంగానే my life is my message. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
1: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prasanthi Nilayam, so you must conduct your program.
0: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
1: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
0: this. Pane lede.
1: There is no need for money.
0: Kanuka ilanti vishayanni chakkaga manam gurtinchukovali.
1: We must recognize it is these things that we should recognize.
0: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasoolu chesukuneetundi yokka tappu marganni anusaristhunnaru.
1: In some states, the wrong path of collecting money even for small trivial programs is being adopted.
0: Prema swarupulara adhikari ayinatundi varu kontha varaku ee marganni avalambinchinappatikini migilinatundi varu ee bichchameseetundi marganiki meeru ee maatramu angikarinchakandi.
1: Premaswarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
0: Inka katta kadapati vishayam emantunnaga ee samaveshamlo manamu nootanamainatundi oka paddhatini kodanu avalambinchali.
1: The last item which we should be explained to you is that in these conferences we should adopt a
0: deshamlo ento mandi deenulu dikkulenatundi varu rogulu inka aneka vidhamainatundi velukabadinatundi varu untunnaru. Okkokka kutumbamu ఒక్కొక్క దీనిని పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఈచ్ ఫ్యామిలీ టు ప్రొటెక్ట్ వన్ పూర్ మ్యాన్ షుడ్ బి అటెంప్టెడ్.
0: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
1: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
0: Prati kutumbam kudano prati dinamu kudano okkanikaina kuda manam annam petti aadarinchadaniki prayatnam cheyali.
1: Each family every day it should try and give relief to one person by giving him food.
0: Annapurna swaroopanni dharinchinatundi yokka mana Bharat deshamunu annamo Ramachandra ani allaadutunnatundi variki okkadaina aadarinche vaallu edante idi annapurna kshetram ani etta cheppali.
1: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
0: for food... నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా ఒక్కటి ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
1: The new path which we should adopt from today is to give at least to one individual, needy individual, food every day by each family.
0: నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం వేది.
1: The true sadhana says that giving food to a hungry man is
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
1: Which God is there higher than the parent.
0: కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
0: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
1: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్ వరల్డ్.
0: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
1: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
0: వారిని నీవు పూజించు.
1: వర్షిప్ యువర్ ఫాదర్ వారిని
0: నీవు ప్రసన్నుని గావించుకో.
1: యూ ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుకని తల్లిదండ్రుల కన్నా దైవం ఏది జగదీ తపము కన్నా సత్యశీలం ఏది.
1: Where is the God which is higher than the father and mother?
0: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది.
1: Where is the dharma which is on a higher pedestal than
0: the

0: సంగతి కన్నా చూడ లాభం వేది, సుజన సంగతి కన్నా చూడ లాభం వేది.
1: మోర్ దెన్ గుడ్ కంపెనీ వాట్ ఈస్ దేర్ విచ్ ఇస్ బెటర్ అండ్ మోర్ ప్రాఫిట్?
0: క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది? క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది?
1: వేర్ ఇస్ ద గ్రేటర్ ఎనిమీ దెన్ యాంగర్?
0: రుణము కంటేను నన్నకు రోగం ఏది?
1: వాట్ ఈస్ ది డిజీజ్ విచ్ ఇస్ వర్స్ దెన్ బీయింగ్ ఇండెటెడ్?
0: ధరణి అపకీర్తి కంటేను మరణం ఏది?
1: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్?
0: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది?
1: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్?
0: మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: What is the thing which is higher and better than the thought of
0: kanuka ee anni vidhamulainatundi pavitramainatundi suktulaku annadanam kanna adhika danam vedi annam brahma.
1: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
0: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
1: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
0: ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. స్వామి ఈ విధంగా చెప్పారని కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్లోన అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళని అభివృద్ధి చేయదండి.
1: There is one other thing which you should note here. Because Swami has said like this, some ladies will go into the bazaar and begin to distribute food. Don't promote beggars by doing that kind of
0: thing. ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
1: This will not result in good. This will result in harm.
0: మనం ఎవరికి పెడుతున్నామో ఎవరిని పోషిస్తున్నామో రెండో వ్యక్తికి తెలియకూడదు.
1: Whom we are giving such food and whom we are protecting a second
0: person. ఇలాంటి ఆడంబరములు లేకుండా మన సమస్త యందు సోదరత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధంలో సల్పాలని నేను ఆశిస్తున్నాను.
1: ఐఎమ్ హోపింగ్ దట్ విదౌట్ ది ఎగ్జిబిషనిజం ది బ్రదర్హుడ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్స్ అండ్ ది ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ప్రమోటెడ్ క్వైట్లీ.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Uvacha.
1: కర్మానుబంధీని మనుష్యలోకే జగత్తు బ్రహ్మమయము. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం. సచ్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఆల్సో సాచురేటెడ్ విత్ యాక్షన్.
2: సృష్టి అనున్నదే కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
2: కనుక దేహమే కర్మ.
1: Therefore, body itself is as good as action.
2: కర్మ అనగా జీవశక్తియే.
1: Action refers to the power of life.
2: జీవశక్తి ఉపాధులే దేహములు.
1: The manifestations of this power of life is bodies.
2: ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు.
1: As it has worn these bodies, it has been described as action.
2: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
1: బాడీస్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మ్.
2: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
1: వీఆర్ టేకింగ్ హ్యూమన్ బాడీస్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ that I am bound binding human beings by action.
2: Manushyattam anaga kevalamu mumuchchottamto kudinatundidi maatrame kaaka karma tho anubandhamainatundidi va kudanu manamu gurtinchali.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action but also with action.
2: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: హ్యుమానిటీ ఈజ్ అసోసియేటెడ్ ఎసెన్షియలీ విత్ యాక్షన్.
2: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: ఎ పర్సన్ గెట్స్ ఎ హ్యూమన్ బాడీ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ది లేబర్.
2: తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ యాక్షన్ మీన్స్ బాడీ.
2: కర్మక్షేత్రం అనగా దేహమే.
1: ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఆల్సో ఈజ్ బాడీ.
2: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
1: ద ఫీల్డ్ ఆఫ్ ధర్మ ఈజ్ బ్రహ్మన్.
2: దేశకాలములు ప్రకృతి వికారములు.
1: ద టైమ్ అండ్ ప్లేస్ ఆర్ అసోసియేటెడ్ విత్ నేచర్.
2: సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే.
1: ఆల్ ద థింగ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
2: కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ఆఫర్ యువర్ ప్రాస్ట్రేషన్స్ టు కర్మ.
2: మంచి కాని చెడ్డ కాని,
1: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్,
2: పాపం కాని పుణ్యం కాని,
1: బీట్ సిన్ ఆర్ వర్చ్యూ,
2: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
2: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
2: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
2: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: పర్ఫార్మింగ్ యాక్షన్ ఈజ్ టు శాంక్టిఫై వన్స్ లైఫ్.
2: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
1: గెటింగ్ శాంక్టిఫైయింగ్ ది కెపాసిటీ టు శాంక్టిఫై లైఫ్ వీ కెన్ గెట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్.
2: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
2: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
2: గీత అనగా పాట.
1: గీత రెఫర్స్ టు సాంగ్.
2: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
1: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
2: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
1: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే వుడ్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్ అండ్ ఎంజాయ్.
2: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
1: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
2: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్డ్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
2: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
2: ఈశ్వర నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
2: నా బుద్ధియే నీ అర్ధాంగి అయినా పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
2: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
2: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
2: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
2: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
2: నా మాటలన్నీను నీ మంత్రములే.
1: Whatever word I utter, these are all
2: నా చర్యలన్నీను నీ పూజలే.
1: All my actions are worship for
2: you. ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యమును భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
2: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
2: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
2: మామను స్మరయుద్ధచ అన్నాడు. నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: హాస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
2: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ. దిస్ వాజ్ ద కమాండ్.
2: ఆ విధమైనటువంటి అర్పితం నాకు ప్రీతికరం అవుతుంది అన్నాడు.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ ఐ లైక్.
2: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: వితౌట్ హ్యావింగ్ లవ్ ఆఫ్ ద లార్డ్ నో డివోటీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
2: భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు ప్లీజ్ ద లార్డ్.
2: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
2: కనుక నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ ఒబే మై కమాండ్స్.
2: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
2: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
2: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
2: Rishula agnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
2: Mamakara ahankaram cheta yagnam prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced yagna.
2: Ee ahankara tattvam anetundi idi oka yuddhamuga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
2: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
1: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
1: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఎ బ్యాటిల్.
2: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
1: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
2: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
2: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
2: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
2: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
2: yagnamainappudiki yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
2: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavaadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
2: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
2: అర్జున మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్
2: అండ్ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
2: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
2: Kevalamu aar adugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
2: Vishvatmaka swaroopudavu neevu.
1: You are a cosmic personality.
2: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
2: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు.
1: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈస్ బర్త్ లెస్ అండ్ డెత్ లెస్.
2: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈస్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
2: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
2: ఈ అనిత్య నిత్యం యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
2: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
2: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ హిమ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
2: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అంట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
2: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ హిమ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
2: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
1: సెన్షెంట్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
2: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ activity and not with the atman.
2: Itte samattamaina chittamunu abhirudhi parchukomani,
1: asking him to develop this kind of equal mindedness,
2: appude nee kartavyamlo sarthakatanu sadinchagalavani,
1: then only you would be able to achieve fulfillment in your action.
2: Ee vidhamuga aneka vidhamuluga kudanu ee nitya nitya vishya parishilaniyandu aa arjununi pravesha pettadu.
1: In this way he introduced Arjuna into the discrimination of truth and untruth, permanent and impermanent things in a number of ways.
2: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
2: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: గాడ్ ఈజ్ నాట్ ఎ పవర్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ యాక్షన్,
2: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వం అని,
1: దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఆమ్నిషియంట్,
2: ఇది కేవలం దేవకి వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని,
1: this particular body is not merely born of Devaki and Vasudeva,
2: Dasaratha Kauravulaku Kausalyaku janminchinatunte vaadu kadani,
1: this is not the body which is born of Dasaratha and Kausalya,
2: ee upadhi maatrame neeku aadarshaprayamga nirupinchutunnadani,
1: this body is only holding itself as an example for you and a model for you,
2: daivattam sarvattam ainatunte aatma tattvam ani,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
2: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
2: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునికి బోధించాను.
1: దట్ ఈస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్, వెల్ అర్జున, ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
2: సూర్యు. ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మను హర్డ్.
2: మనువు నుంచి ఇక్ష్వాకుడు విన్నాడు.
1: ఇక్ష్వాకు కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
2: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
2: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్
2: హిడ్. అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సేక్రెడ్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
2: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
2: సూర్యుడు ఏనాటివాడు, కృష్ణుడు ఏనాటివాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
2: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
2: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: He said with a smile, as he knows all the minds and all the hearts, well, Arjuna, I am not this particular body.
2: Na nenu ajudu.
1: I am one who does not have birth.
2: Sarvantaryami.
1: I am omniscient.
2: Sarvajnudanu.
1: I am omnipresent.
2: Desha kalamunaku emattam kudanu baddudu kaanatuvanti vaadanu.
1: I transcend all the time and place and space.
2: Sarva kalamulu endu kudanu nenu unnanu.
1: I exist in all times.
2: Kevalam kayamunu maatrame neevu pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
1: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ, యూఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
2: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
1: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏఎమ్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
2: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమ కట్టకు.
1: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
2: కాయము మారుతుండవచ్చు,
1: బాడీ మే బి చేంజింగ్,
2: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
2: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
2: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
2: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
2: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
2: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
2: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ develop a broad mind and then develop yourself.
2: Modaru neevu vyaktito prarambham ka.
1: You start with individual personality.
2: Ee vyaktitvam nunchi samajamulo praveshinchu.
1: From individual to society you enter.
2: Nirantaramu kodanu nee vyaktitvamlone nee jeevithamunu nirantakamuga cheyinchukonaku.
1: Do not waste your entire life thinking of only an individual.
2: Ee vyaktitvam anekunte kevalamu ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటాది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
2: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
2: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటాది.
1: యాజ్ యూఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
2: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
2: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
2: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: Buddha might not have told anything about Veda, but the feelings and the inner spirit of Veda he experienced and he demonstrated.
2: Buddham saranam gacchami annadu motta motta.
1: In the first instance he said, Buddham saranam gacchami.
2: Idi kevalamu vyaktigatamainatundi.
1: This is individualistic.
2: Kramakramena sangham saranam gacchami annadu.
1: Gradually he mentioned sangham saranam gacchami.
2: Kevalamu వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
1: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
2: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
2: సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
2: కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: Therefore he commanded you develop a heart with a broad mindedness with including the entire society within your scope.
2: సంఘమునకు రూపము లేదు.
1: Society does not have a form.
2: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: Society consists of individuals, a group.
2: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
2: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
2: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
1: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
2: ఇది దైవత్వం.
1: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
2: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: Therefore he said in the society you develop broad mindedness.
2: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాది.
1: This society may consist of a few individuals.
2: ఒక దేశము సంఘము మరొక దేశమునకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: Society in a particular country may be different and it may have nothing to do with society.
2: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
2: కనుకు సంఘము కూడాను ఒక విధమైన పంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
1: There are limits even for society.
2: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
1: Do not consider the society which has limits as very great.
2: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
1: Therefore he said take shelter in dharmam which has got a very broad connotation.
2: Dharayiti dharmah, jagatune dharinchinatvantidi ee dharmam.
1: Dharmam refers to the one which has borne the entire world.
2: Dharmam ante emiti aneetvantidi manam kontha vicharisthe aa padarthamu yokka gunami.
1: When we are try to find out the meaning of dharmam,
2: ee padarthamu yokka gunamu.
1: Dharmam refers to the nature of the object. Which object?
2: Parartham yokka guna gunamu idi yokka yadartham.
1: The real meaning of dharmam is the attributes of paramatma.
2: Parartham ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
2: Adi parabrahma tattvam.
1: This is the very principle of parabrahman.
2: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmam.
1: Dharma is based upon parabrahma tattva.
2: Mayopadi mayopadi bhagavantudani antaru kaani kaadu dharmopadi bhagavantudu.
1: It is said that God has the body of maya. But he doesn't have the
2: body. కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు.
1: Dharma is the body of God and therefore he has just said for establishing dharma I come again and again.
2: కనుకనే ధర్మ స్వరూపుడు భగవంతుడు.
1: God is the very form of dharma.
2: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
1: Dharmam is one which proves broad nature and aspects of divinity.
2: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
2: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం ఉంచుకోకు.
1: డు నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
2: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
2: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
2: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్.
2: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
1: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం The entire creation becomes Brahma for you.
2: Jagatnu brahmamayanga neevu choodalanukunnappudu nee drushtini dharmamayam cheskomannadu.
1: If you want to see the entire creation as full of Brahma, your vision must
2: be dharmam emiti.
1: Your vision must be
2: vyaktigatanga neevu kshatriyudavu.
1: Individually, personally, you are a kshatriya.
2: Ee kshatriyatvamunaku taginatuvanti kartavyamu yuddhame.
1: Fighting and war, waging a war is
2: neevu kalantruki kayyanni teeskonakkaraledu.
1: You need not invite battle.
2: Kauravule nee kalantruki kayyaniki siddhamayyaru.
1: It is the Kauravas who have declared a war against you.
2: Kanuka nenu neeku aagnapinchetuvantidi nee kartavyanni nirvartinchavannadu.
1: My only command is you follow your duty.
2: Ee kartavyanni నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
2: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
1: హి హస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
2: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
2: దహన శక్తియే లేకుండినా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: If fire does not have the power to burn, it is a coal, it is not
2: manchuku
1: fire.
2: Manchuku challadanamu dani yokka dharmamu.
1: Similarly, ice has the nature of
2: aa challadanamu ni kolipoyinappudu adi manchu kaaneradu.
1: If it is not cold, you cannot call it ice.
2: Ade vidhamgani prati kayamunaku kudanu maranam aneetundi dani dharmamu.
1: In the same way, death is natural for every human body.
2: Karuku tane sahadharmane anubhavinchinappudu deeniki sankocham gaani vicharam gaani enduku.
1: When it takes its natural form and shape, why should one be worried about it?
2: Chakkeruku teepi dani dharmam.
1: It is natural taste and natural dharma for sugar.
2: Ee teepi ni lekapothe adi uppu avutundi.
1: If it is
2: chakkere kaadu.
1: If sweetness is not there for sugar, it may be salt, but it's certainly not sugar.
2: Kanukane addiki dahana shakti ettido manchuku challadanam ettido puttinatundi dehamunaku chaavu attidi.
1: Just as burning and is natural for fire, coolness is natural for ice, so also death is natural for every human body.
2: Kanuka nee bandhuvulu mitrulu yokka paristhiti nee vyavatramu kudanu lakshyam nundu unchukonaka yuddhamlo praveshinchu.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
2: ye vidhamga neevu praveshinchali ee sthita pragna lakshanaanni drishti yendu unchuko.
1: Keeping the various attributes of sthita pragna,
2: nee mohamulu nirmoolamu gaavinchuko.
1: You destroy all your moha.
2: Nirmamo nehankara satanti madagachyati. Chanti anetvindi neevu pondalanukunnappudu ee ahankaramu ee mohamu anetvindi nirmoolamu gaavinchukomannadu.
1: If you want to attain peace, you will have to destroy your ego, egotism and also attachment.
2: Kanuka daivatvanni neevu vismarinchaku.
1: Do not give up God.
2: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: డు నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
2: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
2: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
1: ఆల్ దట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమానిటీ ఈస్ టు డిస్ట్రాయ్ ది మాయా.
2: మొన్న చెప్పాను మానవత్వం అనగా ఎంఏఎన్ మ్యాన్.
1: ది అదర్ డే స్వామి హాజ్ జస్ట్ సెడ్ మానవత్వం రెఫర్స్ టు ఎంఏఎన్.
2: ఎం అనగా మాయా రిమూవ్.
1: ఎం స్టాండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ మాయా.
2: ఏ ఆత్మ సీ.
1: ఏ స్టాండ్స్ ఫర్ సీయింగ్ ఆఫ్ ఆత్మన్.
2: ఎన్ నిర్వాణం అటైన్.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ అటైనింగ్ నిర్వాణం.
2: మాయను నిర్మూలము గావించి
1: రిమూవింగ్ రూయినింగ్ ఐ మీన్ డిస్ట్రాయింగ్
2: దైవాన్ని దర్శించి
1: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
2: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
1: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్, దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
2: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
1: Repeatedly, again and again, you should contemplate on this.
2: Shanti anetundi manaku bazaarulo labhinche padartham kaadu.
1: Peace is not an object which is available in the market.
2: Leka nee rajyam lopala neevu sampadinchetundi kaadu.
1: It's not a thing which can be earned in your kingdom.
2: Leka nee bandhu mitrulu evaraina kuda neeku presentation chesetundi kaadu.
1: It is not a gift which can be given by your relatives.
2: Neeku kavalsinatundi shanti neeyende untunnadi.
1: Peace is inherent and it is within you.
2: Nee ende nee vetukunnappude nee shanti labhistundi.
1: Only when you search for it within yourself you will be able to get it.
2: Kanuka nee loka drushtini e maatram kuda nee unchukonaka antardrushtini abhirudhi parchukomannadu.
1: Therefore, not having any type of external vision, you develop internal vision, introverted
2: vision. Baita drushti kaligineetundi pasu.
1: Extroverted vision only an animal has.
2: Antardrushti kaligineetundi vaade manavastu.
1: A man has introverted vision.
2: Kanuka ee manavatvanni nu saarthakam kaavinchukomannadu.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
2: ఒకానొక సమయంలో,
1: once upon a time,
2: నారదుడు,
1: నారద
2: ఎన్నో విద్యలను అభ్యసించి,
1: after learning quite a few things,
2: 64 విద్యలంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning,
2: ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ,
1: even after learning all these 64 skills,
2: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచార దృష్టిలో ఉండేటువంటి వాడు.
1: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
2: దుఃఖమును కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
2: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
2: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
2: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూజ్?
2: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్ సారో.
2: ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్లాడు.
1: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
2: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
2: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
2: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
2: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంక జగత్తులో.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఐ హావ్ నాట్ లెర్న్.
2: సనత్ కుమార్
1: హి సెడ్ సో ఫార్ సో గుడ్. వెల్ హ్యావ్ యూ లెర్న్ ఆత్మ విద్య?
2: అది తప్ప అని నాకు తెలుసు అన్నాడు.
1: హి సెడ్ ఎక్సెప్టింగ్ ది ఆత్మ ఎడ్యుకేషన్
2: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పి చెప్పాడు సనత్ కుమార్.
1: యూ కెన్ గెట్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ ఇన్ ది నాలెడ్జ్.
2: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you held out,
2: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you will have learnt everything else, then only you would have learnt.
2: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
2: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
2: ఇరుగు పొరుగు ఇంటిలో,
1: ఇన్ ద నైబర్హుడ్,
2: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
2: పక్కింటి ఆమెతో ఈ పెండింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ సెలబ్రేటెడ్ షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
2: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
2: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
2: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళనంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
2: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
2: మీరు కూడాను మా ఇంటికి భోజనానికి రావాలి.
1: She invited her also. You please
2: మా బిడ్డ వైభవాలంతా మీరు చూడాలి.
1: Should just enjoy all the grandeur.
2: గొప్ప విశాలమైన పెండాలంతా వేస్తున్నాము.
1: We are going to put on a very big pandal.
2: ఆ పక్కింటా అన్ని బాగానే ఉంటుండాలి. అబ్బాయి ఏ ఊరు వాడు, ఏమి చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
2: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: And this lady said, well, that is not yet fixed.
2: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
2: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
2: అదే విధంగాని మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ద సేమ్ వే వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ
2: స్టడీస్? కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదునికి బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
2: ఈనాడు మానవుడు,
1: టుడేస్ మ్యాన్
2: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
2: మమకార అభిమానములతో కూడటం చేత.
1: He is also subject to possessive nature and
2: తాను ఏమి చేస్తున్నాడో,
1: వాట్ హీఈస్ డూయింగ్,
2: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
2: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
2: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
2: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేట్.
2: ఈ భ్రమణ చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
2: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
2: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: హీ థింక్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
2: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
2: ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
2: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
2: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
2: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది
2: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: అతనికి ఈ అధికారం ఉండాలి.
1: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
2: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
2: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్.
2: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
2: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
2: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
2: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
2: కష్టములు,
1: వెన్ దర్ ఆర్
2: నష్టములు,
1: సారోస్
2: బాధలు,
1: పెయిన్
2: విచారములు,
1: వరీస్,
2: మనకు పరీక్షా ఘట్టములు,
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
2: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
2: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
2: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
2: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: That is why Vemana has given a very good
2: chadugulanni uchi nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
1: It is the fools who will not be able to recognize their own mind after learning all types.
2: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
1: Whatever learning one might have, a mean person will not be able to have good
2: tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: After learning a lot of education there could be only arguments and counter arguments.
2: Chadugu chadugu chadivi chavanganeetiki chaavuleni chadugu chaduvali unnadu.
1: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have depth.
2: Kanuka chaavuleni chaduvu emiti?
1: What is that education which does not have depth?
2: Adi aatma chaduvu.
1: That is authentic knowledge.
2: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
2: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
2: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
2: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
2: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
2: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
2: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: ఏ పర్టికులర్ పర్సన్, ఏ విలేజర్ హూ వాజ్ ఎ లిటిల్ ఇగ్నోరెంట్, హీ వాంటెడ్
2: టు ఏనాడు ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్.
2: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: ఏ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్స్.
2: బా ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఈస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
2: మనిషి కూడాను ఆ రైలు పైన కమ్మీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
2: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
2: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుంది.
1: ద లగేజెస్ విచ్ దీస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
2: తనలో తాను అనుకుంటున్నాడు.
1: He was thinking within himself.
2: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: He was wondering how this train would be able to carry so many passengers and so much of luggage.
2: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
2: ఇంత మంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those few, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
2: ఎవరి పాటికి వారు సీటు పైన పడుకున్నారు.
1: They began relaxing in the seats.
2: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
1: How cruel these passengers are.
2: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
2: ఎందుకంటే నా బరువు దానికి ఏమాత్రం ఇవ్వకూడదు అనుకున్నాడు.
1: He kept the entire luggage on his own head thinking
2: నా సామాను నేనే మోస్తున్నానని భ్రమించాడు పాపం.
1: He deluded himself that he was carrying all his luggage.
2: ఎవరో ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి హెచ్చరించాడు, ఏమిటయ్యా నీ అవస్థ, నీ సామాన్ నీ తలపైన పెట్టుకోవటం ఏమిటి, కింద పెట్టకూడదా అన్నాడు.
1: The co-passenger asked him, Sir, why are you carrying this much luggage on your own head? Why should you not keep it down?
2: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నాను అన్నాడు.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage.
2: నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటిది ఈ రైలు, నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్, ఇట్ ఇస్ ది ట్రైన్ ఇస్ క్యారీయింగ్ యూ అండ్ యువర్ లగేజ్. బై కీపింగ్ ది లగేజ్
2: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హీ హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హీ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
2: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున, యూఆర్ హ్యావింగ్ డిఫరెంట్
2: గొప్ప విద్యావంతుడవే,
1: యూఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
2: ఇన్ని నిగ్రహం కలగాడవే,
1: యూ హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
2: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యూ హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్.
2: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
2: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
2: నీవి విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యూ హావ్ టు ఒబే మై కమాండ్.
2: దేహము నీవు కాదు,
1: యు ఆర్ నాట్ ది బాడీ.
2: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
2: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
2: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్
2: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
2: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్, ఇట్ ఇస్ నాట్
2: కర్మణ్యేవ అధికారస్య. యు ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
2: మిగిలినవన్నీ నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
2: లెమ్ము,
1: గెట్ అప్, అరైజ్.
2: లెమ్ము ధనుంజయ,
1: అరైజ్ ఓ ధనుంజయ.
2: ఇది బలీయము,
1: ఫేట్ ఈస్ వెరీ.
2: న్యాయము గెలుచు, న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
2: నశించు స్వార్థము,
1: సెల్ఫిష్నెస్.
2: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
2: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
2: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
2: అంత్యమున్న పిండమిను దిక్కుగలగరట ప్రారంధములు ఏమిటో.
1: అట్ ద ఎండ్ ఇస్ వాట్.
2: నా యాజ్ఞను నీవు శిరసావహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్, ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
2: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబడికీ ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
2: rites.
1: What is the reason for this?
2: Dhritarashtrani biddalu.
1: Because these are the children of
2: Dhritarashtram. Dhritarashtram. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్ర.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
2: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: You are also becoming a brother to him.
2: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ యువర్స్ రియలీ.
2: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: You are developing the vision of Dhritarashtra by thinking that you are the body when the body is not in you.
2: Ajnanamu.
1: This is ignorance.
2: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం ఇందులో ప్రవేశించదు.
1: Unless you drive away ignorance, you will not be able to get wisdom.
2: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: You have to develop discrimination and inquiry if the wisdom should enter you.
2: హృదయముందు దేహమందు,
1: heart is within the body.
2: జీవుడుండు దేహమందు,
1: the indweller is also in the body.
2: హృదయమందు దేవుడుండు,
1: in the heart there is God.
2: రెండు కూడి ఆటలాడి,
1: these two will be playing together.
2: ఒకరినొకరు వీడుచుందరు,
1: they will be living separate.
2: ఆటలాట బొమ్మలాటలు ఆడించే,
1: there is one who makes this play.
2: సూత్రధారి ఒకడు కలడు,
1: there is a director who conducts this play.
2: మంచి చెడ్డ బొమ్మలుండు,
1: there will be bad and good which will be.
2: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
2: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు, ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: దర్ ఇస్ ద ఇన్వెలర్ జీవా ఇన్సైడ్ ది బాడీ, దర్ ఇస్ గాడ్ ఇన్సైడ్ ద హార్ట్, బోత్ ఆర్ ఇన్ ది బాడీ.
2: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాడు సర్వాత్మ.
1: ఇన్ ది హార్ట్ దర్ ఇస్ గాడ్.
2: రెండు కూడి ఆటలాడి,
1: these two will be playing together.
2: ఒకరినొకరు వీడుచుందరు,
1: they will be living separate.
2: ఆటలాట బొమ్మలాటలు ఆడించే,
1: there is one

0: దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
0: panu deha pranthini dooram chesi,
1: if you remove the delusion,
0: jeeva brahma ikyanu sandhanamulo,
1: if you want to bring about the unity of jeeva
0: nityanandam anubhavinchavannadu,
1: you have to enjoy the eternal bliss,
0: brahmanandamulo cheravannadu,
1: enter into the ananda
0: advaita anandanni artham cheskovannadu,
1: understand the ananda of advaita.
0: Ee vidhanga bodhinchi kattagadapatiki ataniki oka vidhamainatvanti chita pragna drishtini andinchadu.
1: After teaching in this particular way, he has been able to impart the
0: knowledge. Chitta prajnulo undinatvanti pradhana lakshanalu ekatma bhavame,
1: feeling or a sense of same entity all over. This is the
0: indriyalaku em aatram kodunu vasham kaaka,
1: not being subject to the senses,
0: samadhi chittudai,
1: having an heart of
0: sukha dukkhamulanu,
1: sorrow and
0: jana abhimanamulanu,
1: attack
0: ninda sthitulanu,
1: censure and praise
0: ఒక్కటిగా భావించుకునేటువంటిది.
1: దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రీటింగ్ ఆల్
0: ఇవన్నీ కూడా భగవత్ విభూతులుగా విశ్వసించేటువంటిది.
1: బిలీవింగ్ ఫర్మ్లీ దట్ ఆల్ దీస్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డివినిటీ.
0: అట్టివాడే నిజమైన స్థితప్రజ్ఞుడు.
1: సత్య పర్సన్ అలో ఈజ్ రియల్ స్థితప్రజ్ఞ.
0: ఇటువంటి స్థితప్రజ్ఞుడై నా ఆజ్ఞను నీవు శిరసావహించమన్నాడు.
1: యూ బికమ్ సత్య స్థితప్రజ్ఞ అండ్ క్యారీ అవుట్ మై కమాండ్, హీ సెడ్.

రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు. పుడమిలోనున్న జీవరాశులు లెక్కలు ఉనవచ్చు.

0: One might master all the types of education, participation in the arguments in the courts and win them. He may participate in wars and achieve success and victory. One might be born as an emperor and rule the kingdom. One might be able to give in charity cows and gold. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, introvert the mind, and establish himself continuously with an equality of mind and with samachitta.
1: Veda vijnanamu anantamu.
0: The knowledge of Vedas is infinite.
1: Jnaname anantamu.
0: Wisdom itself is infinite.
1: Satyamunu chupunade jnanamu.
0: It is that may be called as knowledge which can show truth.
1: Bhuta bhavishyat vartamanamulaku atitamainadi satyamu.
0: Truth transcends all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamula uta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayamainappatikini nedu manamu danini vangmayanga manamu sevistu unnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedamaniyu.
0: Our word may be described as Rugveda.
1: Manasu Yajurvedamaniyu.
0: Our mind may be described as Yajurveda.
1: Pranamu Samavedamaniyu.
0: Our prana, the vital airs, may be described as Samaveda.
1: Brihadaranyaka Upanishattu chakkaga bodhinchutunnadi.
0: Thus, Brihadaranyaka Upanishad describes
1: Vedamu, Vedangamulu, Vedavetta, Mudunu Nenenani. గీతాచార్యుని యొక్క నుడువు.
0: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఐ ఆమ్ ఆల్ ద త్రీ, వేద, వేదాంగస్ అండ్ వేదకర్త.
1: కానీ నిత్య సత్యమును గుర్తించుకునలేక, పవిత్రమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనం అర్థం చేసుకునలేక, లౌకికమైన జీవితమునందు అలౌకికమైనటువంటి అవాంఛన చేత మానవత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ దేర్ ఫోర్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైమ్ విత్ వర్లీ థింగ్స్.
1: అయితే పవిత్రమైనటువంటి వాంగ్మయమును అనేక విధములుగా వేదములు విడివిడి అయినటువంటి పదముల చేత విపులూకరముచ్చి తద్వారా దేశమునకు శబ్ద బిందువులను అందించుచున్నవి.
0: వేదాస్ హ్యావ్ బీన్ మేకింగ్ అవైలబుల్ ద ఎక్స్ట్రాడినరీ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ సో దట్ పీపుల్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి దేశమునందు ప్రకాంతమైనటువంటి యొక్క తత్వమే దైవమని భావించి ఈ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలనని ఉచ్చరించినటువంటి యొక్క వాక్కులే రుక్కులుగా మారినవి.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: Aite yagnayagadi krutvula cheta paramarthika tattvanu artham chesukoni divyatvamu pondavalanani vyakti aashisthinchi tadvara yagnamulaku prarambhistu vachadu.
0: But man has started performing sacrifices, thinking that by such performance of sacrifices, one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శుతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించడం చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము, ప్రేయో మార్గము, మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్, దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అధర్వణ వేద.
1: అయితే అధర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అధర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్, ఓన్లీ ది ఋగ్వేద, యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్, దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి, సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి, సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అధర్వణ వేదము అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అధర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అధర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వేర్ యాజ్ అధర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అధర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వేర్ యాజ్ అధర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్ప్లౌండ్.
1: వాక్ ఋగ్వేదము కావచ్చును కానీ ఎట్టి వాక్కు ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయం అవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అదర్వణ.
1: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న, పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న, వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్న, ఈ వృత్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్, జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము, న్యాయము, సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ది త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ, న్యాయం, జస్టిస్ అండ్ సత్యం, ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్ ఇన్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటినే శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులు.
0: ది ఫస్ట్ వన్ ఈస్ మంత్ర, ది సెకండ్ వన్ ఈస్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈస్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈస్ ఉపనిషత్.
1: మరణప్రాణ సమ్మిళితమైనటువంటిది మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దీస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
0: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హ్యావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది బ్రహ్మచర్య స్థానములకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
1: గృహస్థం, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, బ్రహ్మచర్య ఈజ్
1: ఈ పునాది గట్టిగా ఉండినప్పుడే పైనటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీడ్ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్.
1: గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైన ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
1: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయంగా మార్చుకోవాలి.
0: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్, వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రం అనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
0: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లైన్ అంట్రూత్,
1: అధికంగా మాట్లాడకూడదని,
0: యూ షుడ్ నాట్ స్పీక్ టూ మచ్,
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్,
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని.
0: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్
1: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా, రాజబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: రెండవది బ్రాహ్మణము,
0: ద సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక.
1: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి,
0: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్,
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణము.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హి హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
1: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
0: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
1: లోక కళ్యాణమునకు,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి, అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
0: ఫార్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
1: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
1: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
0: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎ కమ్యూనిటీ,
1: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
0: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటి దీనిని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
1: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణ వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
0: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
1: ఈ వానప్రస్థం యొక్క తత్వమునకే ఆరణ్యకములు అని చెప్తూ వచ్చింది.
0: For Veda associated with vanaprastha, it has been described as aranyaka.
1: అనగా గృహమునందు కాని పట్టణమునందు కాని నివసించక, దీనికి సమీపంలో ఉండినటువంటి అడవుల ఎందో తోటల ఎందో తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవచిత్తన చేత తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
0: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ది నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
1: అరణ్యముల యందు కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
0: యాజ్ these are associated with a life spent in forest thinking and contemplating upon God sacred thoughts, these have been described as aranyakas.
1: Inka nalugovadi upanishattulu.
0: The fourth one is upanishads.
1: Ivi chaala chitra vichitramulainatundi oka arthamulu koodi untunnavi.
0: There will be a number of meanings for the utterances in upanishads.
1: Pradhanamainatundi oka padamu sat.
0: The most important word in connection with Upanishads is
1: sat. Sat aneetvanti padamu sat aneetvanti dhatuvu nundi puttinatvantedi.
0: This has originated from the root word sat.
1: Ee sat anaga
0: the meaning of sat is
1: kurchunuta,
0: sitting,
1: kadaluta,
0: movement,
1: nirmoolam cheyuta,
0: destroying,
1: aashrayinchuta,
0: approaching and taking
1: ani aneka vidhamainatvanti arthamulu unnavi.
0: All these meanings are available for this word sat.
1: కానీ ఈ సమయ సందర్భమును పురస్కరించుకొని ఆ పదమునకు మనం అర్థమును తీసుకోవాల్సి వస్తుంది.
0: But we'll have to take the meaning of that word in the context.
1: ఇక్కడ సత్ అనేటువంటి దానికి కూర్చుంట అనేటువంటి అర్థము అత్యవసరము.
0: In this context, the correct meaning of this word is sitting.
1: దీనికి ముందు ఉప నీ అనేటువంటి రెండు పదములు ఉంటున్నవి.
0: There are other two words before this word. One is upa, the other is ni.
1: Upa anaga samipamu.
0: Upa means nearby.
1: Ni anaga nishtato.
0: Ni means with faith and with interest.
1: Ee moodintini manam cherinappudu upanishad avutundi.
0: When you put all these three words together, it becomes upanishad.
1: Vedavettaku samipamunandu nishtato kurchunuta ani deeni artham.
0: That means sitting nearby with earnestness.
1: ee kurchuni emi cheyatam?
0: By sitting, what are you going to do?
1: ee vedavetta bodhinchinatvanti vidyalannikinu ekagra chittudai hrudayamunaku hattukonunnattuga aalakinchatam.
0: By sitting near the one who has mastered Veda, లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్, లిసన్ టు హిజ్ అటరెన్సెస్, కాన్సన్ట్రేట్, కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థము.
0: ఎరుక ఆర్ అవేర్నెస్ ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
0: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ చేతనము.
1: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ డు యూ గెట్ చేతనము?
1: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఈస్ ఆల్ పర్వేసివ్, అవైలబుల్ ఎవ్రీవేర్.
1: లోకమ్ములు, లోకస్తులు, లోకేశులు సర్వం కూడా నువ్వు చైతన్యం యొక్క స్వరూపములే.
0: ఆల్ ద వర్డ్స్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
1: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా ఏకత్వంతో కూడినటువంటిది.
0: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
0: But you find in man consciousness in a greater measure.
1: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
0: Consciousness expresses itself in man in a different way and in more expressive way compared with other living beings.
1: సామాన్యంగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
0: జనరలీ వీ థింక్ దట్ ఇట్ ఇస్ ది ఐస్ విచ్ సీ, ఇయర్స్ విచ్ హియర్ అండ్ టంగ్ విచ్ టాక్స్.
1: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
0: నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ విల్ మేక్ ఐ సీ.
1: చెవులకు శబ్దమును వినిపించినది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్ ఇయర్స్ హియర్.
1: నోటితో మాట్లాడుతున్నది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్స్ మౌత్.
1: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిర్ంద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గావించుతున్నవి.
0: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
1: సర్వత్రా కూడా చైతన్యమే ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణా కూడా ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
0: బట్ యాజ్ మ్యాన్ ఈజ్ ఎక్స్ట్రావర్టింగ్ హిజ్ విజన్ హీఈస్ నాట్ ఏబుల్ టు సీ అండ్ హీ కెన్ సీ దాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్.
1: అనగా ప్రకటితం కాకుండా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ హిమ్.
1: ఇంద్రియముల యొక్క తత్వమును క్రమక్రమేణా అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఈ యొక్క ప్రకాశము, ఈ చైతన్యము విరివిగా పెరుగుతుంది.
0: If one can control the senses and introvert them, he would be able to develop consciousness in a greater measure.
1: ఇది మానవుని కంటే కూడాను మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటారు.
0: This consciousness is found in
1: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
0: That is found more so in divinity itself. In fact, divinity
1: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణమేమిటి?
0: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example for this.
1: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
0: There are small bulbs here.
1: ఆ స్తంభంపై ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: On the pillars there are more powerful bulbs.
1: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: In the middle and the center there are the most powerful bulbs.
1: కానీ మనం ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
0: There are here flood lights which give very powerful light.
1: కాని అన్నింటి యందు ఉన్నటువంటిది కరెంట్ ఒక్కటే.
0: But the current and electricity is common in all these
1: bulbs. Voltages vyathyasamga kanipinchavachchu.
0: Because of the difference in voltage there is difference in light.
1: Kanuka sarvulu yendu sarvajeevulu yendu sarvatra kudanu unnatundi chaitanyam aneetundi tama yokka antartattamunu leka antarathamunu gurtinchukunnatundi vyaktulu yokka tattvam pai aadharapadi untuntadi.
0: Consciousness which is found all around expresses itself in differently depending upon to what extent one is having awareness.
1: Aithe ee prakashamu kontha varaku nu marugu pettadani kuda nu konni kaaranam untunnavi.
0: This consciousness is covered by certain reasons.
1: దీనికి ఆరు విధములైనటువంటి అడ్డులు తగులుతున్నవి.
0: There are six types of covers and obstacles for this.
1: వీరిని ఆరు దొంగలు అని కూడా నువ్వు బోధిస్తూ వచ్చింది వేదము.
0: Veda has described these as six types of thieves.
1: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము.
0: These are desire, anger, greed, pride and arrogance.
1: ఈ యొక్క అరిషడ్వర్గంలో మాత్రమే కాకుండా అష్ట మదములు కూడా నువ్వు దీనిని అరికట్టుతూ ఉంటున్నాయి.
0: Not merely these six types of enemies, but there are eight types of pride, mada.
1: కులమదము,
0: the pride associated with
1: gas. బలమదము,
0: associated with strength.
1: యవ్వనమదము,
0: associated with youth.
1: సౌందర్యమదము,
0: associated with beauty.
1: విద్యామదము,
0: associated with
1: ధనమదము,
0: associated with wealth.
1: రాజ్యమదము,
0: associated with kingdom and power.
1: తపస్మదము,
0: associated with tapas and penance.
1: ఈ తొమ్మిది విధములైనటువంటి మదములు కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము.
0: When all these types of pride cover us, we have not been able to see the light properly. We have not been able to enjoy it.
1: కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలన్న ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ కాన్షియస్నెస్ యాజ్ ఏ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆల్ అరౌండ్, యు వుడ్ కంట్రోల్ యువర్ ఓన్ దీస్ ప్రైడ్స్ అండ్ దీస్ సిక్స్ ఎనిమీస్.
1: కానీ ఈ యొక్క మదతత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
0: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
0: ఆల్ దీస్ గెట్ దర్ స్ట్రెంగ్త్, డిరైవ్ దర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
1: మన పోషణ నుండి ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి.
0: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్.
1: కానీ మన వలననే పుట్టి, మన వలననే పెరిగి, మన వలననే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
0: దే ఆర్ బోర్న్ ఇన్ అస్, దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్.
1: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రం నందు మీకు తెలిసినటువంటి విషయమే.
0: యు నో సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ దీస్ డేస్.
1: అనేక మంది వైజ్ఞానికులు తమ యొక్క బుద్ధి కుశల చేతను, తెలివితేటల చేతను, విద్యా సంపత్తి చేతను అనేక విధమైనటువంటి యొక్క కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడా సృష్టిస్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ the skills, the intelligence and all their capacities have been able to produce very destructive weapons.
1: Oka chinna udaharanamu atom bomb untundadi.
0: One small example, take for example atom bomb.
1: Hydrogen bomb untundadi.
0: Hydrogen bomb.
1: Ivi evaru srushtincharu?
0: Who has created these?
1: Manavuni yokka shakti sampatti chetane.
0: All these are the creatures of.
1: Deeniki evaru roopanni kaliginchaaru?
0: Who has given a shape for this?
1: Manavude.
0: It is the man who has given it.
1: ఎవడు దీనికి రూపమును కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారము స్థానములను నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
0: It is the man who has given a shape, who has given the power, who has given the capacity to the atom bomb. But the same atom bomb is threatening him with destruction now.
1: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధి పరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
0: దిస్ ఇండివిజువల్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ అన్ ఆటమ్ బాంబ్ అండ్ హౌ టు గివ్ ఇట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్, బట్ హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు కంట్రోల్ ఇట్.
1: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తున్నవి.
0: Just as atom bomb, today the all these six enemies and eight prides have grown from us and have derived all their strength from us.
1: ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: And they are giving us all sorts of trouble. And this truth we'll have to just understand by inquiry and investigation.
1: Kula madam.
0: The pride arising out of caste.
1: Kula madam ante emiti?
0: What do you mean by caste pride?
1: Caste of humanity. ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వమే నా యందు ఉంటున్నది. సర్వ మానవులు కూడా సమానత్వమే, జాతి మత భేదములకు ఏమాత్రము కూడా అవకాశం లేదు.
0: ఆల్ పీపుల్ బిలాంగ్ టు ఓన్లీ వన్ క్యాస్ట్ అండ్ దట్ ఇస్ ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. వై షుడ్ దేర్ బి దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ అపాన్ క్యాస్ట్?
1: అందరూ ఒక ప్రభువు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
0: All of us are the children of one master and one father.
1: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడివే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది?
0: If one recognizes the truth that you belong to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
1: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు, వస్తుంది పోతుంది.
0: If you take pride arising out of wealth, this is something like a passing cloud. They come and go.
1: Dhanam manavuniki avasarame.
0: Wealth is needed for man.
1: Kani enta varaku anta maatrame deeni haddulo unchukovali.
0: But he should always exercise a limit for
1: prati jeevitam ante ikkudu oka limit lone untundadi, haddulone untundadi.
0: The entire life is subject to various limits.
1: Mana deham lopala 98.4 temperature undinappude idi perfect normal.
0: For example, in our physical body, the temperature must be 98.4.
1: 99 poyinda, 99 poyinda, jwaram prarambhamaindi, rogame.
0: If it increases even slightly and goes up to 99, then we are having fever.
1: Mana deham lopala 120/80. Idi blood pressure, perfect normal.
0: The blood pressure for the human system is 126/80. This is perfect.
1: Kani 90 emanna bayaderinda ayindi rogam prarambhamaindi.
0: On the other hand, if it is 90 and 130,
1: mana kannula yokka velthiru kudanu ee konchit maatrame chudagaladu gaani mitimirinatundi velthiru chudaledu.
0: Similar is the case with our eyes. They can see limited light.
1: Mitimirinatundi yokka velthiru chuchetappudiki retina burn ayipothundi, dantlo kalipothundi.
0: If the eyes were to see excessive light, retina gets burned.
1: ఇది ఏ విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యంలో చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ అంతా ఒక లిమిటెడ్ కంపెనీ.
0: If in the same way we try to understand all our limbs, our system may be described as a limited company.
1: హద్దులో ఉండేటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
0: To such a system which has got so many limitations, why should you be so much proud of yourself?
1: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: ఇన్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్ వై షుడ్ వన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్?
1: ఎప్పుడు ఏ నిమిషమో ఎక్కడో ఏమవుతుందో,
0: అట్ విచ్ పర్టికులర్ టైమ్ వేర్ అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: 9 చిల్లుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
0: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హావింగ్ 9 హోల్స్.
1: నిమిష నిమిషములకు నీచిరూరిని కాని పునుగు జమ్మాజీలు పుట్టబోవు.
0: Moment after moment, this body may suffer from various types of bad
1: smell.
0: This consists of bones and flesh.
1: If only you
0: examine, this is covered by dirty skin.
1: When and
0: in what form you are going to get death?
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాషలు తోలు బొమ్మ అన్నాడు.
0: చెప్పు, డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ బ్యూటీ, అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
1: ee vidhamainatundi yokka tattvamunu chakkaga gurtinchinappudu manaku ee ahankaramulaku avakasame untundadu. idi ee maatram kudanu manalo praveshinchadu.
0: If only you understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
1: appude mana endundinatundi yokka chaitanyamu dedipyamananga prakashistundi.
0: Then consciousness which is inherent in you will shine with all effulgence.
1: ee chaitanyam anetundi jagrat swapna sushupti adulendu kudanu untunnadi.
0: Consciousness is prevalent in all the three states of waking,
1: stula, sukshma, karana, mahakaranam endu kudanu ee chaitanyam untunnadi.
0: In stula, sushma and kara and mahakarana states also you are having this consciousness.
1: Moodu kalamulu yendu, moodu lokamulu yendu, moodu gunamulu yendu kudanu idi mummurtanga nilchi untunnadi.
0: In all the three worlds, in all the three times and in all the three qualities,
1: chota unnadani kaani maraku cheta ledani kaani cheputaku veelugu ledu.
0: It is not possible to say consciousness exists in one particular place and not in another.
1: Alanti divyamainatuvanti yokka chaitanyamunu మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అండ్ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ సచ్ సేక్రెడ్ డివైన్ కాన్షియస్నెస్,
1: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంత తొలగించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: బట్ యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అన్కవర్ ది కవర్స్ విచ్ ఆర్ హైడింగ్ దిస్ కాన్షియస్నెస్.
1: ప్రణతి నూనె ఒత్తిగలదు దీపపు వెలుగు కలుగున.
0: If you are having a container, oil and a wick, will you be able to get light automatically like that?
1: Kaani muttinchu vaadu oka undali kada.
0: There is need for one who can light the lamp.
1: Poovulu soodi daramundi pushpamala tanaguna.
0: There are flowers, there is thread and there is needle.
1: Urcheetuvanti vaadu oka undali kada.
0: Would it automatically become a garland? There is need for one who can make a garland out of it.
1: Swarnamu ratnalu galavu sommulu nirmanamaguna.
0: You have got gold and you have got gems, but can you, would there
1: be cheseyatvanti kamsali okadu undali kada?
0: There must be a goldsmith who can make jewelry out of it.
1: Vidyagaladu buddhigaladu,
0: you have got education and you have got
1: guruvulaku labhyamaguna,
0: but if you don't have a preceptor, will you be able to just understand?
1: Pustakamulo chustunte a b c aksharalu untunnayi kaani palanadi a palanadi b palanadi c ani cheppetuvanti guruvu okadu undali kada? లేకపోతే దేనిని ఏమంటావు దేనిని బి అంటావు? కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒక ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
0: ఇన్ ది బుక్ దెర్ మే బి ఆల్ఫబెట్స్, బట్ దెర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ ఐడెంటిఫై విచ్ ఆల్ఫబెట్ ఈస్ ఏ విచ్ ఆల్ఫబెట్ ఈస్ బి, వన్ హూ కెన్ ఇండికేట్ అండ్ కెన్ పాయింట్ అవుట్.
1: కనుకనే మార్గదర్శకత్వం లేకుండా మనం మార్గాన్ని నడవలేము.
0: ఇఫ్ దర్ ఇస్ నో వన్ హూ కెన్ షో అస్ ద పాత్, ఇట్ మే బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ట్రెడ్ ది పాత్ అండ్ వాక్ ది వే.
1: అట్టి అనుభవజ్ఞుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఒక మార్గదర్శకుని మనం వెతుక్కోవడానికి తగిన కృషి చేయాలి.
0: దర్ ఇస్ నీడ్ టు ఫైండ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎక్స్పీరియన్స్డ్, హూ ఈస్ ఆమ్నిషియంట్, హూ కెన్ షో అస్ ద పాత్.
1: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
0: వేదాస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
1: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
0: ఇఫ్ వి అప్రోచ్ ఓన్లీ గురుస్ హు ఆర్ వరల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి, వీ విల్ ఫర్దర్ బి రూయిన్.
1: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
0: There is need for experienced teachers.
1: Acharana roopamainatundi prachara prabodhalu chesetundi guru atyavasaramu.
0: There is need for a teacher who practices and then expounds.
1: Kevalamu grandhamunu maatrame aadharanga teeskoni manaku ee vidhamainatundi gandhanni andinchaledu.
0: If one bases all his teaching on the text, he would not be able to teach properly.
1: Andaru guruvulani manu bhavincharadu.
0: We should not consider everyone as a teacher.
1: గురుతత్వాన్ని చక్కగా గురు తిరిగినటువంటి వాడే కావాలి.
0: ది టీచర్ మస్ట్ బి వన్ హూ రియలీ నోస్ హిజ్ ఓన్ జాబ్.
1: గురు అనగా ఏంటి? తెలుసుకోవటము.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ గురుతు? ఇట్ మీన్స్ నోయింగ్.
1: తెలపటమే చైతన్యం యొక్క స్వభావము.
0: ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ఎక్స్ప్లెయిన్.
1: ఏ విధంగా తెలుపుతుందాది?
0: హౌ కెన్ దట్ బి ఎక్స్ప్లెయిన్?
1: ఇది మంచి ఇది చెడ్డ అని తెలుపుతుంది.
0: It explains what is good and what is bad.
1: Anninti endukunu prapradhamulo manamu samatvanni bhavincharadu.
0: In the beginning stages we should not consider everything as
1: ramakrameena deeni yokka antarbhootamainatundi atma tattvanni gurtinchina tarvata samatvanni manam vahinchavachchu.
0: After gradually we understand the inner meaning of atma tattva, then only we may consider everything.
1: Ye purugu ettidaneetundi manam gurtinchukokunda anni purugulu kudanu tene purugulani manam bhavinchatamu chaala veritanam.
0: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
1: Aakupachcha pachulanni చిలుకల వలె పలుకున.
0: ఆల్ ది బర్డ్స్ విచ్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ కెన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్యారెట్.
1: పురుగులపై పారాడు, పువ్వులపై పారాడు, పురుగులు తుమ్మెగలగున.
0: ఆల్ ది ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ యూ డిస్క్రైబ్ దెమ్ యాజ్ బీస్.
1: పులి చర్మము కప్పినట్టి గాడిదతా పులియగున.
0: జస్ట్ బికాస్ ఎ డోంకీ పుట్స్ ఆన్ ఎ టైగర్ స్కిన్ కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్.
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: హౌఎవర్ మచ్ ఫ్యాట్ ఎ పిగ్ మే బి కెన్ యూ డిస్క్రైబ్ ఎ పిగ్.
1: కనుక అందరినీ కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయం.
0: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
1: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
1: డెవలప్. తనయందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి టు డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రీట్ ఆల్ పీపుల్ అలైక్.
1: మన కంటికి ఏ కలర్ అద్దాలు వేసుకుంటామో జగత్తంతా ఆరంగుగానే మనం చూడవచ్చు.
0: ది టైప్ ఆఫ్ విజన్ ఆఫ్ ద వరల్డ్ దట్ యు గెట్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ స్పెక్టికల్స్ దట్ యు వేర్.
1: హృదయం ప్రేమమయమైనప్పుడు మన దృష్టి బ్రహ్మమయంగా ఉంటుంది.
0: ఇఫ్ యువర్ హార్ట్ బికమ్స్ సాచురేటెడ్ విత్ లవ్,
1: ప్రేమ లేకుండా సర్వం బ్రహ్మమయమంటే పదంలో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
0: If your heart doesn't have love, if you merely say that the entire world consists of Brahma, it is true only in words.
1: Anukane chaitanyamayaka tattvanni manam chakkaga gurtinchadaniki prayatninchali.
0: Therefore we have to make an effort to understand
1: meerandaru kuda chaitanya swaroopule.
0: You are all forms of consciousness.
1: కనుక మొట్టమొదట ఈ చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి వాటిని, అడ్డు ఉండినటువంటి వాటిని కొంతవరకు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది ఆబ్స్టికల్స్ అండ్ ది కవర్స్ విచ్ హైడ్ దిస్ కాన్షియస్నెస్.
1: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
1: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
0: వీ డిజైర్ సంథింగ్ బట్ అవర్ యాక్షన్స్ బిట్రే అవర్ డిజైర్.
1: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు, తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ types of sadhana which will be in tune with our own desires and our own goals.
1: Vilachi aduga cheraku pettuna bellambu.
0: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
1: Pippi gotti rasamu peelchakunna.
0: You have to extract juice from the sugar cane.
1: Manamu aa yokka cherakunu chakkaga pippi gottinappude adi rasanga vastundi gaani o cheruka naaku rasam, ee cheruka naaku rasam inte istunda, appatiki ivvadu. దానిని బాగా కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటున్నది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు కూడా సహించి భరించేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
0: ఓన్లీ వెన్ యూ క్రష్ ది షుగర్ కేన్ యూ గెట్ ద జ్యూస్. By merely asking the sugar cane to give juice, we will not be able to get. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise not.
1: కానీ మనం ఆ స్థితిలో లేదు.
0: But we are not in that state.
1: ఎవరైనా నీవు చంద్రుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, పరేంద్రుడు అని వర్ణిస్తే మనం 30 pounds ఎక్కిపోతాం, అంత మనం ఊపిపోతాం.
0: If anyone describes and praises as Indra, Chandra and various gods,
1: ni dushtudu, durmargudu, paapi vaadu, itanti vaadu, alanti vaadu, pichchi vaadu ani pelichinappudu manamu krungipotham.
0: Sugar cane, you get the juice. By merely asking the sugar cane to give juice, we will not be able to get. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of

0: వేరియస్ గాడ్.
1: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడు అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
0: యు ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్, బట్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్డ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యు
1: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ హావ్ టు డెవలప్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ష్రింకింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రైజ్ అండ్ సెన్షర్.
1: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి.
0: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజర్స్ అండ్ సెన్షర్స్ మీ, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్?
1: నాకు ఏమి ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
0: ఐ హావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ అండ్ ఐఎమ్ నాట్ హర్ట్.
1: ఒకడు వర్ణించినా నేను పెరగను.
0: ఇఫ్ ఎనీ పర్సన్ ప్రైజెస్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డిఫరెంట్.
1: నాది నాది.
0: ఐఎమ్ మై సెల్ఫ్.
1: నా తత్వము నాదే.
0: మై ప్రిన్సిపల్
1: నా సత్యము నాదే.
0: మై ట్రూత్ ఈస్ మైన్.
1: ఎప్పుడు మనకు భయం ఆరంభమవుతుంది? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
0: వెన్ డూ వీ గెట్ ఫియర్? ఓన్లీ వెన్ దెర్ ఇస్ సమ్ డిఫెక్ట్, ఓన్లీ దెర్ ఇస్ సమ్ ఫాల్ట్, ఓన్లీ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్.
1: ఇలాంటి దోషము లేనటువంటి సమయం లోపల ఏమొచ్చినా మనం భయపడినక్కర్లేదు.
0: సో లాంగ్ యాజ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్ ఇన్ యూ, వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్.
1: ఆ విధమైనటువంటి దీశక్తిని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ బుద్ధి.
1: ఆ విధమైనటువంటి ఆత్మశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఆత్మిక్ పవర్.
1: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
1: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
0: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఎ స్టిక్ ఇన్ ద హ్యాండ్, ఈవెన్ ఎ షీప్ కెన్ ఫ్రైటన్ యూ.
1: కనుకనే నీ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం అనే నీ సర్వబలము.
0: యువర్ రియల్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: అది లేనటువంటి వాడే అదరటం, బెదరటం.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ డజంట్ హ్యావ్ దిస్ ఆత్మిక్ పవర్ గెట్స్ ఫ్రైటన్.
1: ఆ విధమైనటువంటి యొక్క దీశక్తిని మనం సంపాదించుకున్నప్పుడే చైతన్య శక్తి సర్వత్రా మనకు సాక్షాత్కరిస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్, దెన్ కాన్షియస్నెస్ పవర్.
1: ఎక్కడైనా నీ ఉండు,
0: వేర్ ఎవర్ యు ఆర్,
1: అడవుల యందున్నా,
0: వెదర్ యు ఆర్ ఇన్ ద
1: ఆకాశమునన్నా,
0: వెదర్ యు ఆర్ ఇన్ ద
1: పట్టణమునన్నా,
0: వెదర్ యు ఆర్ ఇన్ ద సిటీ,
1: పల్లెనున్నా,
0: వెదర్ యు ఆర్ ఇన్ ద
1: గుట్ట మీదనున్నా,
0: వెదర్ యు ఆర్
1: నట్టేటబడి ఉన్నా,
0: వెదర్ యు ఆర్ ఇన్ ద
1: మిడిల్ ఆఫ్ ది వరల్డ్, నీ చైతన్యం నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంది. నిన్ను అన్ని విధములు కూడా సంరక్షిస్తుంది.
0: వేర్ ఎవర్ యు ఆర్, కాన్షియస్నెస్ ఇస్ విత్ యు. ఇట్ ఇస్ ది సోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇట్ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యు అండ్ సేవ్ యు.
1: కనుకనే చైతన్యమున కోసమే మనము ప్రాకులాడనక్కర్లేదు.
0: Therefore, there is no need for
1: ఎక్కడో మనం వెతుకుపోనక్కర్లేదు.
0: There is no need for searching for consciousness somewhere.
1: అది నీలోనే ఉంటున్నది.
0: It is inside you.
1: నీకు దీని యొక్క చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి దానిని పరిహారం గావించుకునేటువంటి ప్రయత్నం చేయి.
0: All that you'll have to do is to remove the obstructions which cover this consciousness.
1: జగత్తంతా బ్రహ్మనే.
0: The entire world is full of Brahman.
1: సమస్త పదార్థములు బ్రహ్మనే.
0: Every object is full of Brahman.
1: సర్వస్వరూపం కూడా నువ్వు బ్రహ్మనే.
0: ఎవరీ ఫార్మ్ ఇస్ బ్రహ్మన్.
1: ఇలాంటి తత్వమే ఉపనిషత్తులు బోధించినటువంటి యొక్క సత్యతత్వములు.
0: దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ ఉపనిషత్స్.
1: కనుక మనము నిజముగా మనలో దాగినటువంటి, అగోచరంగా ఉండినటువంటి, గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
0: All that we'll have to do is we'll have to manifest the hidden and the subtle consciousness which is already there in us.
1: ఈ రీతిగా మనం వ్యక్తం గాయించుకోవాలి.
0: How can we manifest this?
1: మనకు చలి సమయాల్లోపల లోపల బనీన్ వేసుకుంటాం.
0: In winter, you put on a banin inside.
1: దానిపైన ఒక షర్ట్ వేసుకుంటాం.
0: You wear a shirt on that.
1: దానిపైన దట్టమైన కోటును కప్పుకుంటాం.
0: On that, you wear another coat.
1: ఈ విధమైనటువంటి డ్రెస్సును నీవు ధరించి నా చెస్ట్, నా హృదయం నాకు కనిపించలేదే అనుకుంటే ఏ విధంగా కనిపిస్తుంది?
0: వెన్ యూ కవర్ యువర్ సెల్ఫ్ విత్ సో మెనీ టైప్స్ ఆఫ్ డ్రెస్, యూ విల్ సే ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ మై ఓన్ బాడీ అండ్ మై ఓన్ చెస్ట్. హౌ కెన్ యూ
1: మొదట నీవు పైన కప్పినటువంటి దట్టమైన కోటును తీసివేయి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ రిమూవ్ ది కోట్ విచ్ ఇస్ సో థిక్.
1: తదుపరి అందులో ఉన్నటువంటి షర్ట్ ను కూడా తీసేసేయి.
0: సెకండ్ యూ రిమూవ్ యువర్ షర్ట్ ఆల్సో.
1: ఆ పైన బనియన్ ను కూడా తీసేసేయి.
0: And then you remove the banyan.
1: Ninnu neevu chusko, nee chest nee kanipistundi.
0: Then you try to take a look at your own chest.

0: will be able to get a view of it.
1: అదే విధంగానే ఈనాడు తమోగుణం అనేటువంటి దట్టమైన కోటను కప్పుకుందాం మనము.
0: In the same way, we have covered ourselves with this tamoguna.
1: రజోగుణం అనేటువంటి అలంకారానికి ఆకర్షించేటువంటి షర్టులు వేసుకున్నాము.
0: We have also covered ourselves with రజోగుణ, which will be completely.
1: ఈ షర్టు మాసిపోకుండా ఉండే కోసమని సాత్వికమైనటువంటి తిండిగా ఉండేటువంటి ఒక బనీని వేసుకున్నాము.
0: We are also covering ourselves with a thin
1: ఈ మూడింటితో కప్పబడినప్పుడు మన చెస్ట్, మన హృదయం మనకి ఏ రీతిగా కనిపిస్తుంది?
0: When your heart is covered by these three gunas, how can you get a vision of
1: the world? Tamogunam teesive.
0: Therefore, in the first place, remove
1: rajogunam teesive.
0: Then you remove rajoguna.
1: Apaina sattvikam kuda teesive.
0: Then you remove even sattva guna also.
1: Appude nee atma tattvam neeku kanipistundi. Ivi neevu vesukunnatvanti drasule.
0: Then only you will be able to get a vision of your atman. All these are worn by you.
1: Neevu vesukunnivi teesive ante inku unna dani neevu cheyalekkaledu.
0: All that you have to do is whatever you have worn on your atma,
1: you will have. Then
0: you will be able to get atma as
1: it is.
0: For getting a vision of it, there is no need for making any extra effort.
1: Ganuka nee gunamulu yokka tattvanni neevu penchukunnavu.
0: You have developed these three gunas.
1: Penchukunna gunamulu chinchi vey.
0: All those gunas which you have developed, you remove them.
1: Unchukunna hrudayanni chakkaga neevu darshinchu.
0: Then you will be able to get a vision of your own
1: heart. దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
0: Even for this, grace of God is essential.
1: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
0: For getting the grace of God, you have to undertake sadhanas.
1: అప్పుడే నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
0: When the negative and positive join together, then only you will be able to enjoy.
1: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా, ఎన్ని సాధనలు చేసినా, ఎందరి మానవులను దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నీవు అనుభవించలేవు ఆనందాన్ని.
0: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
1: Ayyo, puttabattiki 10 tourlu poi vachane na kashtalu theerlede etta theertayi? Puttabattiki poyistane kashtalu theertaya?
0: I have visited Puttaparthi 10 times. But my difficulties and problems are not solved.
1: Ayyo, Tirupatiki aneka mokkulu mokkukoni anni chellinchinane na badalu theeraledhe anukunte ela theerthayi?
0: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to
1: ee naati bhakti prapathulanta kuda ee tuchyamainatvanti oka prarthanalato nindi untunnayi.
0: The devotion and surrender of today is full of this kind of low.
1: Neevu koravachindi okka daivanni koru.
0: All that you have to desire is desire God.
1: ఈ సర్వస్ము తానే అనుగ్రహిస్తాడు.
0: Everything else will be given.
1: ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
0: You will go on asking one thing or the other, you would not be able to get God.
1: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగను మనం చేయించుకోవచ్చు.
0: If only you are having gold in your palm, whatever jewelry you want, you can make out of it.
1: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Our efforts must be to win the grace of God.
1: దైవాన్ని మనం కోరవలసింది.
0: All that we should desire is only God.
1: కారణం ఏమనగా నీవు కూడా దైవమే.
0: The reason is you are yourself God.
1: నిన్ను నీవు కోరుకోవటమే.
0: You will be seeking your own self actually.
1: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
0: Trying to deceive God is deceiving your own self.
1: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
0: Only when you realize truth, you will be able to get a view of consciousness.
1: కాన మన యొక్క అల్పభావనలు, అల్ప బాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నించకూడదు.
0: వి షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ లో మీన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ and thus lose God who can add everything unto you.
1: Manamu chadiveetunte chadulu kaani neercheetunte vidyalu kaani kevalam aatma tattvanni guttimpa chesukune nimittamu.
0: All the types of education that you seek, whatever learning is important, ultimately it is all for the sake of
1: chadulu. Endukanu sangati marachi udara poshanakai urukulettuchu ఎదుటి గొప్ప సహింపలేకను ఏడ్చుచుంటే ఓ సదమతమయ్యే సదమ, ఎదుటి గొప్పను చూసి ఏడుస్తున్నాము.
0: ఓ యువర్ స్టేట్ ఈస్ సంథింగ్ లైక్,
1: చదువెందుకు అనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: ఉదర పోషణకై ఉరుకులెత్తుతున్నాము.
0: యు ఆర్ ఓన్లీ సీకింగ్ టు ఎర్న్ ఎ లైవ్లీహుడ్,
1: ఇది ఆ చదువు యొక్క సారము.
0: ఈజ్ ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకురా, గొప్ప చదువరి నేనంచు తిరుగకురా, చదువుకున్నందుకు సార్థకమే మన్న సద్గుణ నడకలే సారమురా, సద్గుణ నడకలే సారమురా.
0: డోంట్ గో ఆన్ జస్ట్ మూవింగ్ అబౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్చ్యూస్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధ పెడుతున్నాను, కాలం అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నానేమో, నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఐఎమ్ గివింగ్ యూ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద డిస్కోర్స్. ఐఎమ్ బ్రింగింగ్ ద డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the 6 types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the 8 types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sai Ram.

0: దర్పంబు మతమయ్యే ధనము దైవంబయ్యే దర్పంబు మతమయ్యే.
1: మనీ ఇస్ గాడ్, ద పాంప్ అండ్ షో హెస్ బికమ్ ఎ రిలీజియన్.
0: ధనమే దైవంబయ్యే దర్పంబు మతమయ్యే శాంతమేయ జీవికి దూరమయ్యే.
1: వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ పీస్.
0: అహము ఫ్యాషన్ అయ్యే.
1: ఇగో హెస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
0: అహము ఫ్యాషన్ అయ్యే.
1: ఇగో ఈజ్ ద ఫ్యాషన్.
0: ఆర్తి అందంబయ్యే.
1: ద బ్యూటీ లైస్ ఇన్ మనీ.
0: స్వార్థంబునకు హృదయ స్థానమయ్యే.
1: సెల్ఫిష్నెస్ హెస్ ఆక్యుపైడ్ అవర్ హార్ట్స్.
0: మమత దిగజారిపోయే. దమము దగ్ధంబయ్యే నయము హీనంబయ్యే.
1: దేర్స్ నో హ్యూమన్ క్వాలిటీ. There's no charity. Humility is totally missing.
0: Kapatame jeeviki kaantiye.
1: Artificial life has become a matter of glory to the human life.
0: Premanuragamu rogala palaye.
1: Love and attachment have come down to the level of ailments or sickness.
0: Prema anuragamu rogala palaye. Dhammambunaku hrudayamu duramayye.
1: There's no place for righteousness in our hearts.
0: Bratuku baruvayye. గతులకు గతులకు గతులు దప్పే.
1: లైఫ్ హెస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బర్డెన్. వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ అవర్ డెస్టినేషన్.
0: జాగు చేసిన కడకు ఏ గతియునవును.
1: ఇఫ్ ఇట్ ఇస్ డిలేడ్ ఫర్దర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: విద్య యందు నైతిక విలువ చేర్చి.
1: The human values must be there in the education system.
0: Bharatiyapu dharmambu padayaraya.
1: Acquire the Bharatiya culture.
0: Bharatiyapu dharmambu padayaraya.
1: Acquire the dharma of Bharat.
0: Premasurupulaina vidyarthi vidyarthinilara.
1: Embodiments of love. Boys and girls.
0: Vidyaposhakulara.
1: Emancipators of education.
0: Vidyabhimanulara.
1: Patrons of education.
0: Adhyatmika sampattiki nilayamaina ee Bharata desamunandu dharmamu dinadinamunaku cheerinchipovuchunnadi.
1: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
0: అన్యాయ అక్రమ అవినీతి అనేటువంటి పైశాచిక ప్రవర్తులు స్వేచ్ఛగా విలయతాండవం చలుపుతున్నది.
1: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
0: ఇట్టి తరుణమునందు విద్యార్థి విద్యార్థినీయులు దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థులు.
1: అట్ దిస్ మోమెంట్ స్టూడెంట్స్ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ ఇట్ యాజ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యా విషయమునందు కాని విజ్ఞాన విషయమునందు కాని బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
1: డోంట్ యు ఫైండ్ ద పేరెంట్స్ ఫీలింగ్ సో సాడ్ if you are back if you are backward in education.
0: Naitika aadhyatmika margamunandu venukapadinaatundi biddanu chuchi Bharata deshamu అంతకు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
1: ఇఫ్ యు ట్రైల్ బిహైండ్ బ్యాక్వర్డ్ ఇన్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ, మదర్ ల్యాండ్ ఆల్సో విల్ ఫీల్ సో సాడ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ టైమ్స్ మోర్ దాన్ ది హ్యూమన్ లైఫ్.
0: జనని జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరము గావించుటకు విద్యార్థుల ప్రప్రథములో కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ టు డిటర్మిన్ టు సేఫ్ గార్డ్ అప్ హోల్డ్ ద కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
1: దే షుడ్ డిటర్మిన్ టు బ్రింగ్ బ్యాక్ ద పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ కంట్రీ.
0: దేశం అనగా ఏమిటి? మట్టి కాదు, మానవులే.
1: ద మదర్ ల్యాండ్ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్, అసెంబ్లీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్.
0: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
1: హౌ టు చేంజ్ ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ బీయింగ్.
0: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సాధన కానేరదు.
1: Transformation is not a separate spiritual practice.
0: నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
1: Refinement or culture meant giving a bad thoughts, bad feelings, bad thoughts, entertaining good sentiments, good feelings and good behavior.
0: విద్య అనగా ఏమిటి?
1: What is meant by education?
0: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి?
1: What sort of education should you receive and acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard yardstick?
0: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
1: What sort of education ensures progress of humanity?
0: ప్రస్తుతపు విద్య వల్ల కలిగేటువంటి ఒక ప్రయోజనం ఏమిటి?
1: What is the use of the present day education system?
0: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినో వాడే విఘ్నుడు.
1: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself is truly a knowledgeable person.
0: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
1: The value of a human being does not totally depend on education.
0: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
1: The culture of life should also accompany.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: What do you mean by culture?
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: The culture meant the hidden divinity must manifest, must be expressed in human life.
0: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
1: Life without culture is like a residence without light.
0: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి యొక్క పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
1: At home, if you don't have light, it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
0: Samskaram anaga kevalamu taadu tegina gaali patam vantide.
1: Culture meant is that like a kite without a string.
0: Ee gaali patamu ye podala paina padunu, ye indla paina padunu, ye munda paina padunu evarnu cheppaleru.
1: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
0: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
1: And education without this culture is like a coin which is useless, fake one.
0: ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
1: A coin which is not genuine is not going to be accepted even by a beggar.
0: అనగా సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
1: No one would be respected without culture.
0: ఇలాంటి పరిస్థితులు యందు మానవుడకు సంస్కారము శీల సంస్కారం అత్యవసరము.
1: At this moment, culture and character in particular are very essential.
0: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
1: Most importantly, revolutionary changes in education must take place.
0: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
1: We completed 50 years of independence and the government constituted several of the committees.
0: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధమైనటువంటి ఆదేశాలను అందించినాయి.
1: Committee suggested many of the recommendations and ideals.
0: కాని అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
1: They simply made certain suggestions but they have not been followed.
0: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
1: Even this day no one is making an attempt to follow the ancient cultural heritage.
0: ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
1: Because of this sort of education system the country is facing restlessness and agitation.
0: సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే.
1: In fact the education institutions have become centers of agitations and disturbances.
0: విద్య అనగా జ్ఞానము అని తెలుసుకోవటము.
1: విద్య the education meant to know.
0: దీనిని ఆంగ్ల భాషనందు ఎడ్యుకేషన్ అన్నారు.
1: This in English language విద్య is called education.
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
1: Education is the derivative of the Latin language educare.
0: Educare anaga emiti?
1: What is meant by educare?
0: Velupalaku tivvatamu.
1: To pass on, to bring out.
0: Manaku agocharamuga undinatuvanti danini gochirimpa chesukotame deeniki educare.
1: Educare is it meant to bring out that which is latent, that which is hidden.
0: Idi laukikamainatuvanti yokka marpu.
1: This is physical transformation.
0: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించటము.
1: హౌఎవర్ దేర్ ఇస్ అనదర్ ఇంటర్ప్రిటేషన్ టు బ్రింగ్ అవుట్ ది డివినిటీ ది డివైన్ ఫీలింగ్స్ లేటెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: వన్ ఇస్ ఎర్నింగ్ డైలీ బ్రెడ్ లివింగ్, అదర్ ఇస్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ జనరల్.
0: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
1: అలాంగ్ విత్ living is also essential to know the goal of life.
0: Rendu netramulu manavuniki enta avasaramo jeevanopadi jeevita paramavadi kudanu rendu shastramulu anetunti ga anupinchayi.
1: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
0: Cycle ku rendu chakramulu enta pradhanamo.
1: Just as the two wheels are essential for a cycle,
0: manavuni yokka jeevita rathamunaku ఈ రెండు కూడాను అంత ఆధారమే.
1: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
1: టుడే ది హోల్ చారియట్ ఈస్ మూవింగ్ ఆన్ వన్.
0: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ సెంటర్డ్ రౌండ్ దిస్ లివింగ్ ఆస్పెక్ట్.
0: ఇది కూడాను క్రమక్రమేణా దినదిన మనకు అరిగిపోతున్నది.
1: It also withers as time passes off.
0: ఈ చక్రములు అరిగిపోవటం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ withering we become tired.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
0: అది ఏ జీవిత పరమావధి.
1: That is the main goal of life.
0: Tara antarbhavam nandunnatvanti yokka aatma tattvanni antar hrudayam nandunnatvanti yokka divya prakashanni velupulaku divinchutame deeniki sariyainatvanti educare.
1: Educare meant to bring out the latent inherent immanent atmic principle and also to manifest the light of divinity.
0: Kanuka manavattamlo undinatvanti yokka divyatvanni ee reetiga manam velupulaku teevali.
1: How to bring out the divinity out of humanity?
0: Thula jagattunandu,
1: in this gross world,
0: manasika simayandu,
1: and in the mental realm,
0: sanghika prabhavamunandu,
1: the social effect,
0: nirantaramu veligeyatuvanti satyamunaku pratyaksha swaroopame vidya.
1: The education is the true reflection and the personification of the light.
0: Idi kevalamu okka rangamunandu maatrame kaadu.
1: It's not limited to one aspect.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
1: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
0: Kani ee naati yokka vidyarthulu grantha parichayam maatrame vidyaga bhavistunnaru.
1: But students today consider themselves educated by becoming familiar with the books.
0: Idi kevalamu superficial knowledge.
1: This kind of textual knowledge is superficial knowledge.
0: Idi kaadu nijamainatundi practical knowledge ga prayanam cheyali.
1: This is not the truth. You should acquire the practical
0: knowledge. Nitya jeevitamulo satya margamunu anusarimpa chesi dharma margamunu praveshinchi nitya satyamainatundi sthanamunu cheradaniki tagina kriti yokka prayanam cheyali.
1: You should travel in the direction along the path of truth, along the path of righteousness, to understand what is permanent and everlasting.
0: Ee naadu dhaname daivam ga bhavistunnaru.
1: Today we consider mammon, wealth, as God.
0: Idi chaala porapaatu.
1: It's a big mistake.
0: Ee dhanam aneetundi manasika shantini andinchadu.
1: Money will never confer mental peace.
0: Prakrutamainatundi anukoolamunu chekurchavachune kaani manasika shantini chekurchaledu.
1: It may give you physical worldly conveniences but not the mental peace.
0: Kaani deeni yokka satya swaroopanni manavulu gurtinchukonaleka prabhutvam kudanu gurtinchukonaleka vidyaragamunandu vividhamainatundi margamulo abhivruddhi pondinadani bhavistunnaru.
1: This truth is not understood by people in general nor the government. But yet they make certain recommendations in the education field.
0: Ee naadi Bharatadesham nandu vidya chaala abhivruddhi nindindani viswasistunnaru.
1: We have full faith that education is progressing in Bharat today.
0: Emiti ee progress?
1: What is this progress?
0: Neeti niyamalu granthana nilchipoye.
1: The morality and the discipline have confined themselves to books.
0: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
1: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: ద హ్యాండ్స్ హ్యావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది ఆ ప్రోగ్రెస్?
1: ఇస్ దట్ ప్రోగ్రెస్?
0: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా?
1: ఆర్ దిస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
1: In fact, one harms the person who feeds him, who serves
0: Melu
1: him.
0: Chesina vaniki keedu cheyu.
1: In fact, they betray, they harm the person from whom he receives help.
0: Vidya nerpina vanine vekkirinchu.
1: In fact, they make fun of their own teachers who teach.
0: Idi ye progress ee naadu vidyayandu?
1: This is the progress in education today.
0: Idi progress ga bhavinchukotam chaala avumanakaram.
1: It's a matter of shame to take this as progress.
0: Idi progress le kaadu.
1: It is not a progress.
0: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి ఒక మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
1: We should entertain such feelings in our heart and rectify the defect.
0: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
1: all the education he acquired should be made use of for the betterment of
0: society. సంఘం యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి.
1: We should always pray, work for the progress and welfare of the society.
0: మానవుడు ప్రధానంగా ఆశించవలసినది సంఘ సంక్షేమమే.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ షుడ్ ఎస్పైర్ అండ్ వర్క్ ఫార్ ఇస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ప్రోగ్రెస్.
0: సర్వే లోక హితే రతః. సర్వే లోక హితే రతః.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: సర్వజ్ఞాన సంపన్నః.
1: యు షుడ్ హ్యావ్ ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: సర్వే సమితా గుణై. ఈ మూడు కూడా విద్య యొక్క ప్రమాణములు.
1: దీస్ ఆర్ ది త్రీ మెయిన్ క్వాలిటీస్ of every educated
0: చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి.
1: ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ స్టెప్ ఇన్ టు సొసైటీ, సర్వ్ ద సొసైటీ అండ్ వర్క్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ that would help us to render service to people.
0: Sarve samidda gunaihi anni manchi gunamulu kudanu vidyarthi endu untundali.
1: All virtues should be present in students.
0: Vidyarthi unna sthanamu prashantamainatundi vatavaranamga untundali.
1: The centers of learning should be peaceful.
0: Pavitramainatundi yokka sthanamga untundali.
1: The centers of learning should be sacred.
0: Paropakara sambandhamainatundi yokka panulato nindi undali.
1: It should be full of activities serving society.
0: Idi ye vidyarthi yokka lakshanamu.
1: This is the quality of a student.
0: Kani itti pavitramainatundi yokka bhavamulu ee naati vidyarthulendu praveshinchadaniki ye maatramo avakasam ledu.
1: Today there is no scope for sacred thoughts.
0: Ee dosham evaridi? Students, vidyarthida? కాదు.
1: Is it the mistake of the student? No.
0: అధ్యాపకుడిదా? కాదు.
1: Or the teacher? No.
0: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
1: Whose mistake is it? It's the mistake of everybody.
0: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
1: The students do not have enough of capacity to tread along the sacred path.
0: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
1: Teachers are not familiar with that sacred path.
0: బాల్యమునంటే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
1: Teachers are not making an effort to mold the students as ideal citizens of this country.
0: మొదలు విద్యార్థికి నేర్పేటందులో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
1: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
0: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
1: When teachers follow the correct path, the students necessarily follow them.
0: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
1: Today there's no one to watch how students are studying, how teachers are teaching.
0: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
1: In fact, government is spending at the rate of 2,000 crores per year on education.
0: కానీ ఏమవుతున్నదో ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
1: What is happening all to this money? What transformation is coming up? No one knows.
0: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
1: Why crores of money should be spent?
0: దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: ఏ విధమైన మార్పు జరుగుతుందాది?
1: What change you notice?
0: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
1: No one is there to investigate.
0: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
1: It's just a matter of expenditure.
0: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
1: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
1: ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ ది స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
0: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కానీ విద్యారంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: Therefore, students should determine to grow along this royal sacred path.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి యొక్క మార్గము.
1: The life of a student is like a royal path.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహాన్ని కూడాను అందించటం లేదు.
1: Today you don't find parents encouraging their wards.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు,
1: my son is studying well,
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
1: he is securing high marks
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
0: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: Greatness is that of Ravana.
0: Duryodhana yokka greatness.
1: Greatness of Duryodhana.
0: Shishupalu yokka greatness.
1: Greatness of Shishupala.
0: కారణం ఏమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ ది వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
0: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హి కుడ్ నాట్, ఇట్ వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
0: అటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
0: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు
0: రామ. ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హి అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we should put into practice all our
0: education.
1: We should make proper use of it.
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థి యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally, you find a glow, the brilliance from the face.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్యానగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్, యు విల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
0: మనస్సు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దట్ ఈస్ టు ఎడ్యుకేషన్.
0: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ద ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
0: ఏమిటి దీని వెల?
1: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
0: దీనిలో ఏమాత్రము విలువ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవడం పశుపచ్చి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యూ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
0: అవి ఏమి చదివినాయి? ఏ కళాశాలకు పోయినాయి?
1: విచ్ కాలేజ్?
0: ఏ యూనివర్సిటీ డిగ్రీ తీసుకున్నాయి?
1: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: నాట్ మెలీ మియర్లీ ఫిల్లింగ్ ద
0: గుణమును పెంచుకోవాలి.
1: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
0: ఈనాటి విద్యార్థులందరి కూడాను
1: ద మోడర్న్ స్టూడెంట్
0: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Therefore, the modern students are working for these three aims: the kalimi wealth, balimi the strength, chalimi the friendship.
0: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యు డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
1: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
0: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడాను సమాజంలో రాణిస్తాడు.
1: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
0: సద్గుణం

0: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
1: Neti vidyalu telivi tetalane penche.
0: The modern education helps us to be more intelligent.
1: Konchamaina gunamu penchabodu.
0: The quality of life doesn't not improve anyway.
1: Koti vidyalundi gunamu lekunnacho.
0: With all the umpteen number of knowledge, without quality,
1: phalamadeemi vani viluvadeemi.
0: What is the result? Where does the value lie?
1: Ivi kaadu mana viluvalu.
0: These are not the value.
1: Guname mana viluva.
0: Character is the chief value.
1: Atti gunam aneetvanti viluvainaatvanti danni ee naadu manam kolipoyi enni vidyalu nerchi prayojanam emiti.
0: Having lost the character, what is the fun of acquiring the
1: whole ABCD modalukoni Z varaku kudanu aksharalu vacheetvanti anta degrees teeskuntunnaru.
0: We have degrees that range from A to Z, all alphabets.
1: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result by acquiring?
1: ఏమీ ఫలితం లేదు.
0: Nothing whatsoever.
1: కేవలం సమాజమునకు భారము.
0: It is a burden to society.
1: తల్లిదండ్రులకు వ్యత.
0: Also it's suffering to parents.
1: సుఖమా శూన్యమే.
0: There's no happiness either.
1: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
0: What sort of education?
1: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
0: We should acquire that form of education to make the society happy.
1: సర్వలోక సుద్విత్తంతు. ఆ సర్వలోకములకు సుద్విత్తమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
0: Our education should make everybody in society happy.
1: Society ki sahayam lenetunte oka vidyalu nechi prayojanam ledu.
0: After all, the education is useless if you cannot render service.
1: Evvaru chuchina swarthamu swarthamu swarthamu.
0: We find selfishness everywhere in everybody.
1: ఆ స్వార్థం ఉన్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
0: Where there is selfishness, there is no trace of spirituality.
1: కనుకని ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
0: Unless the selfishness totally driven out, you cannot have sacred love.
1: విద్యార్థినియులారా,
0: students, boys and girls,
1: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
0: Along with education, you should grow in wisdom.
1: వివేకము లేని విజ్ఞానము,
0: and the wisdom without discrimination, and scholarship without discretion,
1: మాధుర్యము లేని సంగీతము,
0: and the music without melody,
1: వినయము లేని విద్య,
0: education without humility,
1: క్రమశిక్షణ లేని సమాజము,
0: and society without discipline,
1: కృతజ్ఞత లేని స్నేహము,
0: and friendship without gratitude,
1: సత్యము లేని మాట,
0: and the word without truth.
1: ఇవన్నీ నిరుపయోగము లేదు.
0: They are all useless.
1: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
0: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దిస్ థింగ్.
1: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
1: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
0: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో గ్రాట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
1: విచక్షణ లేని పాండిత్యము,
0: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్,
1: వివేకం లేని విజ్ఞానము,
0: అండ్ విజ్డమ్ వితౌట్
1: ఇండిస్క్రిమినేషన్, వినయము లేని విద్య,
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ.
1: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
0: In fact, his humility is of greatest value in an educated man.
1: ఈ వినయం అనగా ఏమిటి?
0: What do you mean by humility?
1: కేవలము తలవంచుకుని తిరుగుటమా వినయము కాదు కాదు.
0: Humility does not mean walking all along bending your head.
1: మానవత్వాన్ని గౌరవించాలి.
0: You should respect the humanness or human quality.
1: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
0: You are not animal to frighten others.
1: మనం భయపెట్టడానికి కూడా మనం మానవులమే కాని మనం కూడా పశువులు కాదు.
0: ఇఫ్ యూఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి, యూ ఆర్ జస్ట్ ఎన్ అనిమల్.
1: భయపెట్టేది మృగము, భయపడేది మృగము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ అనిమల్ దట్ ఫ్రైటన్స్, ఇట్ ఇస్ అనిమల్.
1: మానవుడవు,
0: వీఆర్ హ్యూమన్ బీయింగ్.
1: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: యూ షుడ్ బి ఫియర్లెస్.
1: ఈనాడు ఎక్కడ పోయినా భయము, భయము, భయం.
0: టుడే వీ ఫైండ్ ఫియర్, ఫియర్ ఎవ్రీవేర్.
1: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
0: When are you fear stricken?
1: మనలో దుర్భావంలో, దుర్గుణంలో, దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
0: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
1: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
0: Education institutions have become centers of agitation.
1: ప్రాచీన కాలం నుండి విద్యలు, దాని విలువలు మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
0: Let's just look back the ancient cultural educational institutions.
1: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
0: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
1: ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ.
0: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
1: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ from the medical centers, the students were asked to go to different
1: places.
0: They were also examined now and then to what extent they have learned.
1: Naina, niu ninna vellinatundi adavilopala ye yokka vruchamu panikrani vruchamu aneetundi prashninchevaru.
0: They used to question this, oh boy, you have gone to that forest, tell me a useless tree that you have seen there.
1: Kontamandi adi panikradu idi panikradu ani konnichu.
0: Some answered, this tree is useless and that tree is useless. The teachers never awarded marks to such students. Ultimately they had to say all trees are good. Every tree is of medicinal value. Every tree is of medicinal value.
1: Yedi lekapoyinappudiki tana galaina andinchesi tana yokka
0: at least every tree will help you for your respiratory process by sharing the oxygen. Therefore every tree is medicinal. Every human being reflects the life principle. Today you find the fee being very high.
1: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
0: Therefore, government is also feels it a kind of setback.
1: ఫీజ్ లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
0: Education should be offered free without any fees.
1: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
0: Then there will be no strain or stress.
1: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
0: Then there would be no allotment of percentage of seats in an education institution.
1: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
0: Therefore education must be offered free.
1: మా యొక్క సంస్థ యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
1: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మేము ఆనందంగానే ఉంటున్నాం.
0: వి ఆర్ వెరీ హ్యాపీ.
1: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
0: టీచర్స్ ఆర్ హ్యాపీ.
1: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుంది.
0: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
1: సరే, ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తున్నది, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
1: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
0: Therefore we should give them every scope to grow in respect and esteem to their alma mater.
1: మా పిల్లలకు ఒక పరీక్ష ఫీజు కూడా లేదు.
0: There is no examination fee here.
1: ఏ ఫీజు కూడా లేదు.
0: No fees whatsoever.
1: Free fees.
0: Free every aspect.
1: ఈ విధమైనటువంటి దీంతో విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
0: When you study like that, your heart becomes sacred.
1: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
0: We should bring back, revitalize, rejuvenate that education system of the ancient land of this.
1: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందు కాని, ప్రభుత్వం ఎందు కాని, పిల్లలు ఎందు కాని ఏమాత్రము కనిపించటం లేదు.
0: Such sacred thoughts are not there among students, among teachers, nor the government officials.
1: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
0: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
1: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
0: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
1: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
1: ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్
1: ఫార్మ్. పరిశీలన గావించుకోవాలి.
0: వి షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విత్ ఇన్.
1: సత్శీలవంతులుగా తయారు కావాలి.
0: వి షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్, యూ విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ and ideal.
1: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
0: What we should teach to students today is to talk in a limited way.
1: Talk less, more must study.
0: Talk less, study more.
1: కనుకని ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
0: We should develop this sort of a trend among students.
1: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను, కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
0: Though Bhagavan does not say openly and publicly, భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సీక్రెట్ థాట్స్.
1: చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి.
0: దేర్ వుడ్ హ్యావ్
1: ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్.
1: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు.
0: A student teaches his own father with all humility and obedience. Father, you shouldn't be like that.
1: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
0: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here. In fact, Bhagavan does not expect anything from his students.
1: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
0: Boys should get a good name.
1: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి.
0: దే షుడ్ హావ్ గుడ్ కండక్ట్.
1: ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు.
0: యూ షుడ్ ఎంజాయ్ దట్ పీస్ రాదర్ సింప్లీ అక్వైరింగ్.
1: ఈ చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
0: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ బి మోర్ అండ్ మోర్.
1: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
0: ఏ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్
1: కాలి నుంచి తల వరకు డౌట్స్ వాళ్లకు.
0: ఫ్రమ్ టాప్ టు టో హిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
0: వెల్ ఇంటెలిజెంట్ మ్యాన్ హస్ నో
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా
0: వస్తుంది? దెన్ దేర్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హౌ టు ఎక్స్పెక్ట్
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు?
0: వితౌట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ హౌ టు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ సాక్రిఫైస్?
1: సెల్ఫ్ సాక్రిఫైస్ చేయనప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా వస్తుంది?
0: వెన్ యూ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్ హౌ టు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ రియలైజేషన్?
1: సెల్ఫ్ నే మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
1: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
0: Our boys are very happy throughout.
1: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
0: దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ ఇస్ బ్యూటీ టు దేర్ లైఫ్.
1: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
0: దిస్ బ్యూటీ ఇస్ ద వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ద నెక్టార్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
0: నాట్ ద బ్యూటీ ఆఫ్ ద బాడీ.
1: ఆనందం యొక్క స్వరూపమే అందము.
0: దిస్ రియల్
1: అది ఏ జీవిత మకరందము.
0: దట్ ఇస్ ద నెక్టార్.
1: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
0: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
0: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
0: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
1: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ
1: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
0: They left the society, they left the people by and large.
1: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుంది.
0: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
1: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
0: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ
1: లాంగర్. ప్రకృతి ప్రజల వీడి పోవచుండే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
1: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
0: ద అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హావ్ బీన్ టోటలీ మిస్ అండర్స్టూడ్.
1: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యులు పెరుగుచుండే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేద ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ లెఫ్ట్
1: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
0: దే లెఫ్ట్ ది సొసైటీ, దే లెఫ్ట్ ది పీపుల్ బై అండ్ లార్జ్.
1: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపో

0: విద్యలు పెరుగుతుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈజ్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
0: కనుకనే మనం ఈనాడు ఆర్యవేద విద్యలను మనం అభ్యసించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దట్ సేక్రెడ్ థాట్స్ మోర్.
0: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: సో స్టూడెంట్స్ షుడ్ నాట్ కన్సిడర్ ఎర్నింగ్ మనీ.
0: ధన సంపాదన కావాలి.
1: యూ షుడ్
0: గుణము లేని చదువు చదివిన బ్రతుకే కాదు.
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ నో లైఫ్ ఎట్ ఆల్.
0: అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు.
1: ఇట్ నాట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: పశు బ్రతుకు.
1: ఇట్ ఇస్ లైఫ్ ఆఫ్ అన్ అనిమల్.
0: మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: అనగా హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి టోటల్ హార్మనీ అండ్ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇదియే నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
1: దిస్ ది మెయిన్ చీఫ్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
1: వెన్ హీ హాస్ గాట్ దిస్ హ్యూమన్ క్వాలిటీ హీఈస్ ఎంటైటిల్డ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్.
0: అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సచ్ థింగ్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది బ్రెయిన్ ది హెడ్ ఇస్ ఎంప్టీ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
1: ఇది ఏ కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపన గుణ.
1: అన్లెస్ ది హెడ్ ఇస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్
0: బుద్ధిలో తలలుండే.
1: యూ ఫైండ్ ది బ్యాడ్
0: విను చెవులుండే.
1: అండ్ ది ఇయర్
0: చూచు కనులుండే. పంచి చూచు కనులుండే.
1: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో.
0: పంచల విను మనసుండే.
1: అండ్ ద మైండ్ దట్ బిట్రే.
0: పంచిత గుణ చిత్తముండే.
1: అండ్ ద హార్ట్ దట్ డిసీ.
0: వంచించే పలుకుండే.
1: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈ విధులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్న.
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
0: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
1: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
0: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉంటా ఉన్నాయి.
1: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్స్.
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్స్.
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
0: అందరూ మానవులుగానే రూపొందుతారు.
1: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
0: దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములు ఉన్నవి.
1: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చున?
1: Do you think the horns of a he buffalo would value as much as the tusks of an elephant?
0: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
1: The value of the tusks of an elephant is much more than
0: ఆకు
1: horns of a he buffalo.
0: చిలుకల వలె పలుకున?
1: Do you expect all green birds can speak like that of a parrot?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
1: Do you expect all insects that fall on the flower can ever be a butterfly?
0: ఏనుగంత బల్జి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
1: A pig may be so mightier like that of an elephant, but it can never be an
0: elephant.
1: Therefore, the human heart, which is
0: more important.
1: Make your heart sacred.
0: దివ్యమైనటువంటి పలుకును అభివృద్ధిపరచుకోవాలి.
1: Speak divine words.
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
1: అండ్ అండర్టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్
0: అందం. ఏమిటి?
1: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్?
0: దానమే అందము.
1: చారిటీ ద బ్యూటీ.
0: నోటికి అందమేమిటి? కంఠమునికి అందమేమిటి?
1: వాట్ ది బ్యూటీ టు యువర్ టంగ్?
0: దానికి మాటనే అందము.
1: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: సమాజాన్ని ఉద్ధరించండి.
1: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్. తోటి
0: మానవులకు సహాయం చేయండి.
1: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
0: ఇది నిజమైనటువంటిది.
1: This is the truth.
0: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు.
1: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కనుకనే మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
1: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
0: నేచర్ ఏ మన టెక్స్ట్ బుక్.
1: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
0: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
1: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
0: నీకు గురువు కావాలా?
1: డూ యూ వాంట్ ఎ
0: గురువు? నీ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
1: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురువు.
0: నీ హృదయమే నీకు గురువు.
1: యువర్ హార్ట్ ఈజ్ యువర్ టీచర్.
0: నీకు ఒక స్నేహితుడు కావాలా?
1: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్?
0: మంచి స్నేహితుడు ఉన్నాడు.
1: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్.
0: అతనే దైవమే నీ స్నేహితుడు.
1: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
1: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
0: ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు హలో హలో.
1: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: Athane kaadu nijamaina snehithudu.
1: He is not a true friend.
0: Daivame nee snehithudu.
1: God is your real friend.
0: Alanti daivanni snehanga teeskovali.
1: Develop friendship to go with
0: God. Prapanchamlo prati vishayanni kuda nu parisheelana cheyali.
1: Examine everything in this world.
0: Aa andulo parisheelana chesina dantu manchi bhavalni andukovali.
1: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్

0: క్వాలిటీ విల్
1: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
0: భగవాన్ డస్ నాట్ treat people, highly educated people, as true humans.
1: ఊరికి డిగ్రీ ఉంటుంటాయి పెద్దగా.
0: యూ హ్యావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
1: ఏం చేసినావు ప్రపంచానికి?
0: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
1: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు.
0: Today every man will think like this, I acquired this degree, what is it I am going to reward?
1: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
0: Never think of income out of the society.
1: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏ ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
0: Put a question yourself like this, what sort of benefit is going to be given to society out of this education?
1: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
0: In what way am I going to help my family?
1: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
0: How am I to render service to fellow men?
1: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
0: We have to find out that kind of education.
1: నేను ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
0: Never be bothered of this feeling what kind of a job you get.
1: ఉద్యోగాల కోసం కాదు చదువు.
0: Your education is not for employment.
1: విద్య విజ్ఞానం కోసమని.
0: Education is for విజ్ఞానం.
1: కృషి కూటి కోసమని.
0: And you make all kind of effort.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
0: Unfortunately, we are making use of education to carry on our living.
1: కాదు కాదు.
0: Is not so.
1: కూటి కోసం కాదు విద్య.
0: Is not for food.
1: విద్య విజ్ఞానము కోసమని.
0: And this education is meant for wisdom.
1: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: We should make every effort to acquire that.
1: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
0: We should move one among the people with all feeling of unity. We should not hate anybody.
1: ఎవరికి మనం అపకారం చేయరాదు.
0: We should not harm anyone.
1: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
0: To the extent possible, try to help.
1: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ సంస్కృతి కూడాను.
0: This is the culture of Bharat.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
0: If you work for these two things, your life would be redeemed.
1: చేతనైతే ఉపకారం చేయి.
0: If it's possible, help.
1: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
0: Or else shut your mouth and sit down.
1: అంతేకాని అపకారం మాత్రం చేయవద్దు.
0: But never harm anybody.
1: అదే పెద్ద ఉపకారం.
0: That's the greatest help you can do.
1: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
0: You know what's happening all the world over.
1: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
0: You find very high jobs.
1: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
0: These professionals earn thousands and thousands of money.
1: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
0: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
1: సరే, నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
0: ఐ రిసీవ్ 20,000 రూపీస్.
1: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ వర్కింగ్ ఈవెన్.
1: ఇది దేశ ద్రోహమే కానీ దేశ ఉపకారం కాదు.
0: యువర్ వర్క్ ఈజ్ నాట్ ప్రపోర్షనేట్ టు 20 రూపీస్. యువర్ చీటింగ్.
1: పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇస్ ట్రూలీ ఎడ్యుకేటెడ్ ఇఫ్ హి వర్క్స్ ప్రపోర్షనేట్.
1: జీతాలు మాత్రం దండకి తీసుకోవటము, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే.
0: ఇఫ్ యూ రిసీవ్ హై సాలరీ అండ్ వర్క్ లిటిల్, యు ఆర్ చీటింగ్ దిస్ కంట్రీ.
1: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
0: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ టు ఎవ్రీ స్టూడెంట్ అండ్ వర్క్ అకార్డింగ్లీ.
1: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
0: ఇఫ్ యూ డోంట్ థింక్ లైక్ దిస్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ డూయింగ్ ఎ జాబ్?
1: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
0: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుటేషన్.
1: కనుక ఇలాంటిదే మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
0: యూ షుడ్ నెవర్ స్టెప్ ఇన్ ది డైరెక్షన్.
1: కష్టపడి పని చేయాలి.
0: వర్క్ హార్డ్.
1: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
0: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
1: అప్పుడే మన హృదయం కూడా సంతృప్తి పొందుతుంది.
0: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ పవిత్రత.
0: ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
0: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
1: నిజంగా మా యొక్క సంస్థలందు,
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్,
1: మా విద్యా విధానం నందు,
0: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
1: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
0: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
1: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
0: there may be any type of student here,
1: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
0: In a month's time, a student becomes an ideal student in our institution.
1: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
0: They don't need long time.
1: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
0: They develop pious qualities, has to be ready to teach others.
1: సద్గుణములు,
0: గుడ్ క్వాలిటీస్,
1: ఇది ఏ ముఖ్యమైనటువంటిది?
0: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివి ప్రయోజనం ఏంటి?
0: Without virtues, what is the fun of studying?
1: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
0: Therefore, students, boys and girls should develop this character. They may go out and work in any institution. They should see that they get a good name to themselves and to the institution.
1: తమకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
0: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
1: అలానే సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
0: The mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai
1: institution. Mother-in-law.
0: Mother-in-law is mother-in-law.
1: నీ కన్న తల్లి మదర్ ఇన్ లవ్.
0: యువర్ ఓన్ మదర్, ఫిజికల్ మదర్ ఇస్ మదర్ ఇన్ లవ్.
1: పుచ్చుకున్నటువంటి మదర్ ఇన్ లా.
0: అండ్ అదర్ వన్ ఇస్ మదర్ ఇన్ లా.
1: అండ్ లా లో లవ్.
0: దేర్స్ లవ్ ఇన్
1: లా. ఈ లవ్ లో లా.
0: అండ్ దేర్స్ లా ఇన్ దిస్ లవ్.
1: కాబట్టి రెండింటి కూడా లవ్వే ప్రధానం.
0: సో ఫర్ బోత్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
1: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
0: దట్ గుడ్ నేమ్ మేక్స్ us హ్యాపీ.
1: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
0: యూ మే గో
1: యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అది ఏ మంచి ఆనందం.
0: దట్ గివ్స్ us హ్యాపీ.
1: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
1: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
0: This is the message of Bhagwan that makes him happy.
1: Vidyarthulara,
0: students,
1: vidyarthinilara,
0: boys and girls,
1: aneka mandi aneka vidhamuga ranks chestunnaru. Ranks,
0: you know, the students securing high ranks. Boys,
1: ee samvatsaramu మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్ కు వెళ్లారు.
0: హైయర్ సెకండరీ స్కూల్ 150 స్టూడెంట్స్ అపియర్ ఫర్ ది సెంట్రల్ ఎగ్జామినేషన్.
1: ఫస్ట్ ర్యాంక్ లోనే వచ్చారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్.
1: ఒక్కొక్క స్టేట్ లోపల ఒకడో ఇద్దరో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళంతా పెద్ద పేపర్లో వేసుకున్నారు.
0: If one student stands first in a state, you will find big publicity in newspapers.
1: నేను మా పిల్లల్ని అడిగాను, మీరందరూ కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
0: భగవాన్ asked them, since all the 150 stood in first rank, why don't you have your photographs published in newspapers?
1: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం, కానీ పేపర్లో వేయించుకోవడం కోసం చదవలేదు అన్నారు.
0: Boys replied, students replied, we have studied to please our Swami, not for publicity.
1: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
0: That made Swami very happy.
1: ఇలాంటి చిన్న పిల్లలందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరిగినటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
0: In fact, such valuable virtues are present among children.
1: పిల్లలు యందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
0: Among children there are lofty ideals.
1: జగత్తంతా కూడాను సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
0: They got all the capacity to develop the whole world.
1: కానీ వారు దానిని ఆవిర్భవింపు చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: But they don't make an effort to bring out that latent capacity and capability.
1: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
0: You are not separate from the world.
1: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
0: You are the world within you.
1: కనుక విద్యార్థులు ఏ మాత్రం కూడాను ఎప్పుడు కూడాను విచారించనక్కర్లేదు.
0: So student does not need to be sad.
1: సాధనమున్న పనులు సబకూరు ధరలోన సాధించడానికి కూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
0: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
1: కనుక విద్యార్థుని యందు లేనటువంటి బలము ఎవరి యందు లేదు.
0: In fact, the strength present in student is not noticed anywhere.
1: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
0: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికి మంచి పేరు తేండి.
0: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
0: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ బై అండ్ లార్జ్.
1: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
0: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
1: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
0: There is nothing greater than the good name.
1: శంకర్ వారు కూడా చెప్పారు.
0: శంకర్ also said.

0: యవ్వన గర్వం, యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగలిపిటికి మాట్లాడు నిశ్చేదం ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది వింగ్ ఆఫ్
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమీకృత్వా లాభో లాభ జయాజయాత్.
1: యు షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంచి వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యు ఫీల్ సాడ్ నార్ ఎలేటెడ్. యూ షుడ్ ఫేస్ ద లైఫ్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్, వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు. విద్యార్థులకు
0: మరొక చిన్న విషయము,
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్స్,
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: దిస్ వాంట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యు డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్ ఫ్రమ్
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చు కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిను. క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిను.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ అట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ bring satyam along with you both.
0: Varu vacharu,
1: they came.
0: Satyam ante entati pedda vaado entati goppa vaado ani anukunnaru vaallu.
1: They thought satyam must have been a very big man grown up or a very great person.
0: Ippude nenu inta adugulu 5 adugulu aanaadu marinta potti.
1: The present height Bhagwan, you know, in those days he was still short.
0: Chinna nikkaru veskoni,
1: wearing a small nikka,
0: chukka tudukoni
1: and a shirt.
0: Appudu 12 samvatsaram,
1: he was aged
0: 12. Nenu bayata vachanu,
1: Bhagwan came out.
0: Chusina tachaname aa commissioner bharya iruvuru kudanu స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూల్కి పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరమునకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ though it requires him to go to apply for leave to his office.
0: Sari ayana anni erpaat chesukunnadu corporation commissioner inta pedda officer ee vidhanga adukuntunte nenu e vidhanga nenu oddan cheppadaniki veelu kadani ayana kuda angikarinchi tachame principal daggariki velli ee vidhanga satyanni ballari teeskunraamani commissioner garu korutunnaru tappak selavu ivvali annaru.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey officer.
0: Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu Satyanni Ballari ke kaadu ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, take Satyam not merely to Ballari.
0: Nannu adaganakkarledu.
1: Take him anywhere. You don't need my permission.
0: Ani adigi.
1: So saying.
0: Ballariki teeskuni atani car ichi car lo pampinchadu.
1: He has sent the car and Bhagwan was taken in that car to Ballari.
0: Aa Ballari lopala 3 dinamulu vaallu intilo pettukunnaru.
1: భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ద చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షని దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిల్చుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is it that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanu velladu.
1: And he said
0: akkada kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu kodanu
1: santoram
0: maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని,
1: ఈ కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు.
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాము.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాను.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్ నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నాను.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు అప్పుడు.
1: యాజ్ దే డిడ్ంట్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్, ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు. కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్. హీ సెడ్,
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచ్చు బాబా, కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: రిటర్నింగ్ ఫ్రమ్ హంపి వేరింగ్ ద కాలర్ వై బాబా
0: మార్పు కలిగెను నాడు.
1: దిస్ పిన్ డ్రాప్డ్ ఆన్ ఇట్స్ వే విచ్ ఇస్ నాట్ సీన్.
0: ప్రాపంచ సంబంధం పిన్ అయి తొలగే.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ డ్రాప్డ్ లైక్ ద పిన్.
0: ఈ ప్రాపంచ సంబంధం అంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: ద హోల్ వరల్డ్లీ ఫీలింగ్ ఇస్ లైక్ ఎ పిన్ ఆఫ్టర్ ఆల్.
0: అది తొలగిపోయింది.
1: ఇట్ లాస్ట్, ఇట్ వానిష్డ్.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: ఐ మస్ట్ గో టు గివ్ రిలీఫ్ టు మై డివోటీస్ హు ఆర్ హ్యావింగ్ అంటీన్ సఫరింగ్.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: హీ డ్రాప్ థ్రోన్ అవే ద బుక్స్.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడి.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్. సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నాను.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడూ నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడి.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడా అతనికి చాలా కప్పి పెట్టుకుంటుంది. అది
1: విత్ స్మైలింగ్ ఫేస్ అరౌండ్ ద భగవాన్ వాజ్ సీన్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ విచ్ హాస్ మిస్టిఫైడ్ ద బ్రదర్.
0: తక్షణం ఇంటికి వచ్చాడు.
1: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
0: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
0: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
1: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
0: ఒక స్కూలు పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
1: ద మెసేజ్ వాజ్ సెంట్ త్రూ ఎ మెసెంజర్, ఎ స్కూల్ బాయ్.
0: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
1: దట్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ రిపోర్ట్ ఇమీడియట్లీ.
0: ఎవరు?
1: వర్ దే?
0: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. మీరిద్దరు బయలుదేరి రావాలి అన్నారు.
1: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు షుడ్ రిపోర్ట్ ఇమీడియట్లీ.
0: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
1: బోత్ ఆఫ్ దెమ్ కేమ్ దేర్.
0: రెండవ దినం చూసేటప్పటికే శేషంరాజు ఇంట్లో ఉన్నారు.
1: ద సెకండ్ డే అట్ ద రెసిడెన్స్ ఆఫ్ శేషంరాజు.
0: వారిద్దరినికి తీసుకుని ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన, అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హీ సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నువ్వు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటుంది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాస్
0: చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బసు చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalandarum nemu vastam ani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetundi pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu naa paatalu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: But then who will come from?
0: చాలా కష్టం అవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్.
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్నారు. డెస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: If it will be regular classroom, Bhagwan would give answers.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: Both the boys classmates were feeling sad.
0: ఒకటి 108 వచ్చేసింది.
1: The register number of one school.
0: ఇంకోటి 95 వచ్చింది.
1: The register number another 90.
0: ఇంకోటి 5 నంబర్ వచ్చింది.
1: Another 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: All of them sat at different places.
0: మా గతి ఏమవుతుందో అనే చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ హీ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ద హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబ్బుల్ హీ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: in those days
0: examination ayin tarchaname rendo dinamme results cheppetvantidi.
1: In those days the results were announced on the following day of the examination.
0: Ee Delhi no Hyderabad ekkada ponakkaledavi.
1: The scripts are not sent to long distances like Delhi and Hyderabad.
0: Vachindi results vachindi.
1: Results are announced.
0: Maa muggarame first vachesnayi.
1: All the three stood first in the examination.
0: Ikkada andariki oka pedda కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఏమని చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీడ్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్, వన్ ఈజ్
0: చూడటానికి మాత్రం ఎట్ అవుతుంది వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఉరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది త్రీ వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలో.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం విడిచాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
0: ఆసుపత్రిలో చేర్చినారు. ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాస్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్ను వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చి ఆసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: అండ్ దే టుక్ భగవాన్ టు ద మెంటల్ హాస్పిటల్ ఇన్ బళ్ళారి.
0: అక్కడ పోతాను రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు, ఏడ్చినాడు, బాధల పైన పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హావ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: later
0: ఇక్కడికి పుట్టబర్తికి వచ్చిన తర్వాత
1: అండ్ స్వామి కేమ్ హియర్,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ గేవ్ వన్ ఏకర్ ఆఫ్ ల్యాండ్ నియర్ దట్ సత్యమ్మ టెంపుల్.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: ఎ స్మాల్ హౌస్ వాస్ కన్స్ట్రక్టెడ్.
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ టూ క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ లిటిల్ స్మాల్ డాగ్స్ పపీస్.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆమె,
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా,
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారుంటాడు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజర్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: అండ్ దెన్ మిల్క్ హ్యాస్ టు బి స్ప్రింకిల్డ్ అరౌండ్.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: అండ్ షీ హ్యాస్ టు పర్సనల్లీ ప్లక్ అవుట్ ద ఫ్లవర్స్.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: అండ్ విత్ దోస్ ఫ్లవర్స్ పర్సనల్లీ పిక్డ్ అప్ ఆర్ యూజ్డ్ ఫర్ వర్షిప్.
0: అలాంటి ఆమె
1: సచ్ లేడీ
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: కేమ్ టు సీ స్వామి ఇన్ బై కార్.
0: అప్పుడు పుట్టపర్తి ఎక్కడే కానీ రోడ్లు లేదు.
1: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్
0: పాత మందిరం, అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్
0: స్వామికి నమస్కారం చేసుకుంది.
1: షీ నమస్కారం
0: వెళ్ళిపోవాలని అనుకుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణం.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటక పల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటక పల్లి.
0: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారు లేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్ ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాస్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాస్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడ నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాస్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టపర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి వచ్చి స్వామి పాదాలపైన పడింది, ప్రాణమిచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ను ఎనకల పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: Today you find there in Vrindavan the tomb of the jack.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: It was not the center.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: Swami said it should be built by the side.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: The second samadhi is also required, tomb.
0: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ అజిల్లి కూడా ప్రాణపెట్టేది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్, ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడ నిలిచిపోయారు.
1: దట్ వాస్ ది ప్రేయర్, ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
0: పిన్ లేకుండా పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడ తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీపొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీపొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ big people came from Mysore and Bangalore and said, Swami, we find it difficult to come to Puttaparthi. Come to Mysore, I'll give you palace. Swami said, palace is not important.
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: I decided to stay here.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: That night, ఈశ్వరమ్మ came and cried.
0: ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
1: Swami, many are coming and praying.
0: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
1: for their selfishness,
0: swami ikkada randi akkada randi ani teeskoni pothunnaru.
1: They want you to go there and here and there.
0: Meeru Puttaparthi vadalte nenu bratakanu.
1: If you leave Puttaparthi, I don't live any longer.
0: Kaani meeru Puttaparthi lone undali.
1: You should definitely stay here.
0: Naaku maata ivandi anni.
1: Swami, make a promise to me.
0: Nenu ichchanu maata.
1: Swami promised.
0: Ee naatikaina nenu Puttaparthi vadalanu ani ichchesesa.
1: Swami gave a promise to Ishwaramma. Any day, I will never leave this Puttaparthi.
0: Anduvalane, Puttaparthine, nenu ikkada peddadiga bhavanam metti, vache bhaktulandariki anukoolalu parichi, taginatundi sevalu chestu vachanu.
1: It is for that reason, all these things are built, all these constructions are made, for the comforts and the conveniences of the visiting devotees.
0: Appude, ee oka chinna kottam undatam manchidi kadani,
1: that a small residence is not good.
0: ఒకటి చిన్న భవనం కట్టాలని,
1: దట్ ఏ స్మాల్ బిల్డింగ్ ఇస్ టు బి మేడ్,
0: ఆ పల్లెకి దగ్గరగా ఉండకూడదని,
1: దట్ ఇస్ నాట్ గుడ్ టు బి నియర్ ది విలేజ్.
0: మహారాజా మేనమామ,
1: ద అంకుల మహారాజా,
0: సాకమ్మ,
1: సాకమ్మ,
0: వీళ్ళందరూ ఈ ప్రదేశానికి వచ్చి కొలత వేసుకుని ఇక్కడ 10 ఎకరాలు తీవాలా అన్నారు.
1: దే హావ్ డిసైడెడ్ టు అక్వైర్ 10 ఎకర్ ల్యాండ్ హియర్.
0: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్. బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్నంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్, ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
0: ద మెడ్రాస్
1: ఆర్యన్ రావు
0: అని, ఆర్యన్
1: రావు
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు
0: పిఠాపుర మహారాజా అల్లుడు,
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపుర మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు,
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దేవర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల తరతరగా అయిపోయింది బిల్డింగ్ లు.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయింట్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు.
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete
0: construction. They cut down the Swami could not come to any one matter.
1: They have decided that Swami should not be here until construction is over.
0: Every one of them, I know, Bhaktulu kichne 20 matter prakara me na narchukunte vachanu.
1: Bhagavan fulfilled all the promises given to devotees.
0: Yehi na kishtam ledu.
1: Bhagavan doesn't like any, in fact.
0: ఏది నాకు ఆశలు లేవు.
1: He has no desire.
0: ఏది నాకు కోరిక లేవు.
1: He has no desires.
0: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: From top to toe, he has no desire whatsoever.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రి పౌరులు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోనే ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 ఏళ్ళు అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఇయర్స్ ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతి నిర్మ రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హాస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతుంటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హెస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే. ఇవన్నీ కూడా
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagar.
0: Venkamma garu eppudu kudanu naaku ikkadiki vanta chesukoni teeskochetunte vaaru.
1: Venkamma garu used to make food for Bhagavan Swami.
0: Taruvatha kontha kaalamunaku Parvatamma kuda vachindi.
1: Later Parvatamma also came.
0: Ante aame chellelu, Venkamma chellelu,
1: meaning the younger sister of Venkamma.
0: Aa Parvatamma garu kudanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూర్.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: She was unconscious till she reached there.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: She never opened her eyes.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: She opened her eyes.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: And she saw Swami there.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలో కార్చింది, ప్రాణం విడిచింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
1: సేమ్ థింగ్ హెడ్ హ్యాపెన్ టు పార్వతమ్మ దేర్ ఇన్
0: బెంగళూరు. కూడా అంతే అన్కాన్షియస్ లో వచ్చింది.
1: షీ ఆల్సో కేమ్ దేర్ అన్కాన్షియస్.
0: వచ్చేటప్పటికి
1: when she came there,
0: నేను వెళ్ళాను ఇక్కడికి.
1: స్వామి వెంట.
0: పార్వతమ్మ, పార్వతమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ పార్వతమ్మ, పార్వతమ్మ.
0: ఆమె కూడా అంతే కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్ హర్ ఐస్.
0: కంటిదారులు కార్చింది.
1: షీ షెడ్ హర్ టియర్స్.
0: ప్రాణం విడిచింది.
1: అండ్ షీ డైడ్.
0: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా స్వామికి పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
1: సో లాంగ్ దే ఆర్ అలైవ్ టిల్ దేర్ లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
0: ఇదంతా కూడాను ఒక జన్మాంతర సుకృతమే గాని ఒక ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్, ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవ చేసుకుంటూ వచ్చారు.
1: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
0: వారి జన్మ సార్థకమైంది.
1: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్.
0: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
1: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
0: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పటికీ ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
1: దో షీఈస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
0: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
1: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
0: కళాతురికి తన ఇంట్లోనే ఉండమని చెప్పింది.
1: Ultimately,
0: ఇదంతా ఖాళీ చేసి ఇచ్చేస్తానని.
1: She said, I'll empty whole of my residence. You
0: stay here. చాలా మంది బంధువులంతా వచ్చారు.
1: All relations came.
0: నీవు బ్రాహ్మణుడు, మీరు క్షత్రియులు, ఎట్లా నువ్వు ఇంటికి వదులుతున్నావు అని ఆమెను అనేక మంది వాదించారు.
1: Many relations argued with her. We are Brahmins. He is Kshatriya. How can you give your house?
0: నాకెవ్వరూ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
0: నాకు ఒక స్వామి ఉంటే చాలు. నాకు
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
0: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఇవ్వని అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఇవ్వని అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు.
0: నేను ఎవరింటికి రాను.
1: ఐ డోంట్ గో ఎనీవేర్.
0: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు బి హియర్.
0: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
1: షీ హస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
0: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
1: ఫైనల్లీ షీ హడ్ వన్ డిజైర్.
0: స్వామి కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయంలోపు మీ యొక్క ముఖ సుందరం చూడాలని.
1: షీ హడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
0: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
0: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
1: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
0: వాడి తల్లి గారింట్లో ఉంది.
1: షీ వాజ్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణమిచ్చింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: And Swami was reaching, they could notice some pyre there.
0: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణమిచ్చింది అన్నారు.
1: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంకి వెళ్ళాను.
1: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్ వెంట్ టు బుక్కపట్నం.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టియర్స్.
0: అంతే, సుబ్బమ్మ ప్రాణమిచ్చింది.
1: By the time Swami reached here, Subbamma already died.
0: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: And Swami was reaching, they could notice some

0: ఆ ఇంటి వారంట.
1: దేర్ ద బాడీ వాస్ కెప్ట్ ఇన్ ద వరండా రాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: మాట ఇచ్చింది మాట.
1: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
0: ఎలాంటి పరిస్థితుల్లో కానీ ఆ మాట తప్పదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
1: స్వామి వెంట్ రిమూవ్ ద క్లాత్.
0: చీమలంతా పట్టినాయి.
1: దేర్ వర్ నంబర్ అండ్
0: బాడీ
1: డెడ్ బాడీ నేచురలీ.
0: తీసి సుబ్బమ్మా అన్నాను.
1: స్వామి సెట్ సుబ్బమ్మా.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: బుక్క పట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బ్రతికింది బ్రతికింది అని అందరూ వస్తున్నారు.
1: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
0: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
1: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
0: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
1: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి ఉండు, దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దిన్ని ఆమె నోట్లో వేసి.
1: అండ్ స్వామి హస్ పుట్ తులసి లీవ్స్.
0: ఈ నీళ్లు త్రాపించి.
1: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
0: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
1: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
0: ఆనందంగా వెళ్ళు అన్నాను.
1: బెటర్ యు గో హ్యాపీలీ.
0: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
1: షీ సెడ్ వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
0: కంటి దారిలో కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అన్నది.
1: Shedding tears, catching hold of Swami's hands, she said, smilingly, she said, I am going, Swami, blissfully.
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
1: That's how Subbamma breathed her last.
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
1: Like this, Swami never went back on the promise.
0: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
1: Subbamma served a lot.
0: కృష్ణ అవతారం లోపల.
1: In Krishna incarnation.
0: దేవికి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
1: మోర్ దెన్ దేవకి యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
0: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీల్లో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
1: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
0: ఎందుకంటే వాడు మగవాడు మగవాడు కొంచెం ద్వేషం.
1: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమాంగ్ దెం.
0: ఆమె ఇక్కడ రాకూడదు, ఈమె అక్కడ పోకూడదు.
1: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
1: సో ది యూస్ టు స్టాండ్ నియర్ ది
0: విండో. వాళ్ళు ఇద్దరు అంత ప్రేమగా ఉండేటువంటి వాడు.
1: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
0: ఇంకా పెద్ద వెంకటరాజు ఇక్కడ పుట్టవర్తిలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
1: పెద్ద వెంకటరాజు స్టేడ్ హియర్ సర్వింగ్ హెల్పింగ్ డివోట్.
0: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు. బుక్కబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
1: అండ్ హీ సర్వ్ డివోటీస్.
0: కళాతూరికి పోయేక ముందుగానా ప్రశాంత నిలయం వచ్చాడు.
1: And towards end he came to Prashant Nilayam.
0: నేను అందరిని సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
1: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
0: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
1: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
0: ఏమొచ్చినావంటే చిన్న పని ఉంది అన్నాడు.
1: When Swami asked him, why are you here? He said, small job.
0: అన్నాను.
1: Said, come in now.
0: ఏమి పని అని.
1: What is that you want?
0: స్వామి నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
1: స్వామి ఐ డోంట్ వాంట్ టు బి ఎవరి
0: ఋణము నాలో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
0: ఋణ విముక్తి జరగాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
0: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ యూ సమ్
0: పరిహార నిమిత్తమై.
1: To atone sins.
0: ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ.
0: అని 500 రూపాయలు.
1: 500 రూపీస్
0: అది నా చేతిలో పెట్టి.
1: గేవ్ టు స్వామి.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 బ్యాగ్స్ ఆఫ్ రైస్ హియర్.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: అండ్ 2 బ్యాగ్స్ ఆఫ్ జాగరి.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
1: ఆన్ ది 12th day లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్ టు ద పూర్.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు పోయాడు.
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. హీ వాస్ టాకింగ్ టు ఎవ్రీబడి. వెంట్ హోమ్ స్లెప్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్.
0: ఇంకా ఈశ్వరమ్మ.
1: దెన్ ఈశ్వరమ్మ.
0: సమ్మర్ కోర్స్ జరుగుతోంది బెంగళూరులో.
1: ఇట్ వాజ్ ఎ సమ్మర్ కోర్స్ టైమ్ ఇన్ బెంగళూరు.
0: సమ్మర్ కోర్స్ కు వచ్చేసి స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ నేను రావాలి.
1: షీ హాస్ ఎ డిటర్మినేషన్ టు ఫాలో స్వామి వేర్ ఎవర్ హీ గోస్.
0: సమ్మర్ కోర్స్ వచ్చింది.
1: ఇట్ వాజ్ సమ్మర్ కోర్స్ టైమ్.

0: ఆ పిల్లలు ఆ యుద్ధులు అందరూ వచ్చింటే వాళ్ళందరినీ చూసి ఆనందించేటువంటి.
1: షీ వాస్ సో హ్యాపీ వాచింగ్ స్టూడెంట్స్ దేర్.
0: వాళ్ళందరికీ భోజనం చేసేటప్పుడు నీళ్లు కూడా పోసి తాపడానికి పెట్టేది.
1: షీ ఆల్సో సర్వ్డ్ వాటర్ టు స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డైయింగ్.
0: మా కాలంలో మేము ఎప్పుడూ ఇట్లా చేయలేదు.
1: వీ నెవర్ డిడ్ లైక్.
0: ఈ స్వామి మాకు ఇలాంటి అదృష్టాన్ని అంతా చూపిస్తున్నాడు.
1: స్వామి gave us this fortune of witnessing
0: what all this prapti ani tan chaala santoshincheetundi.
1: She congratulated herself for her fortune.
0: Oka naadu
1: one day
0: bhojan tiffin chesindi.
1: She made tiffin.
0: Ee summer class pillalakandarki tiffin oddistunnaru
1: and all the breakfast was served.
0: Aa kuda tiffin chesindi.
1: She too had her breakfast.
0: Coffee teeskundi.
1: She had her coffee.
0: All went Venkamma undedi
1: and Venkamma was by her side.
0: Appudu Venkamma ayamiki anta chusukunteetundi.
1: Venkamma was she used to attend on her.
0: అంత చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటిది పాపం.
1: అండ్ దెన్ షీ మేడ్ అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇట్ మేడ్ టు పీసెస్.
0: అది కొట్టుకుని శబ్దం ఇస్తుంది అది పైకి నాకు.
1: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
0: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
1: Swami said, I am coming, I am coming.
0: వస్తున్నాను చెప్పాను కిందికి దిగారు ప్రాణ విడిచింది.
1: So saying, Swami got down and she died.
0: ఏ ఒక్క బాధ లేదు.
1: No suffering.
0: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తల నొప్పో కూడా లేదు.
1: No pain, not even a headache.
0: అట్లే పోయారు.
1: And both of them left like that.
0: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: Because they are chosen, selected by Bhagavan, their lives are so sacred.
0: అదేవిధంగానే రమేష్ ప్రవేశ్ వాడు కూడా వాళ్ళకి చాలా స్వామికి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ ప్రవేశ్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11 ఏడు 13 ఏడు
1: ఏజ్ 11 and 13
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానం ఇంత ప్రేమ.
1: At that young age they had such an intense love for Swami.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్డ్ డ్రెస్.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: దేర్ ఇస్ నో మనీ విత్ స్వామి.
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ 2 జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ got 2 pairs of dresses made and kept hidden
0: Raju,
1: in the desk.
0: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love only.
0: ఇది గాని మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏమాత్రము శాశ్వతాలు కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్ నాట్ గివింగ్ అండ్ రిసీవింగ్.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: దట్ ఈస్ భగవాన్.
0: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడా ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: ఇప్పుడు కూడా ఆ ఇంటి నుంచే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్ ద
0: నైట్. ఎలాగైతే ఈ ఇంటి నుండి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్
0: విత్ ది డియర్ ఇండియన్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ హెల్ప్ ఎవర్.
0: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నో బడీ సఫర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు
1: సమ్ ఇన్కార్నేషన్స్
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
0: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నాను.
1: స్వామి హాస్ చోజన్ హాస్ డిజైర్డ్ హీ విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేనే నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
1: భగవాన్ హాస్ డిసైడెడ్ విల్డ్ సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్ సో అండ్ షుడ్ బి ద మదర్.
0: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి యొక్క సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
1: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
0: ఈనాటి వరకు ఎవ్వరికి కూడా ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: He has not harmed anybody till this day.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక నేను భక్తులందరికీ లోక సమస్తా సుఖినో భవంతు.
1: సో ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ ఇస్ ద డిజైర్ ఆఫ్
0: క్షేమంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ,
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి బ్లిస్ఫుల్,
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి,
0: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
1: ఆల్ షుడ్ లివ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
1: దిస్ హాస్ బీన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ప్రాపగేటెడ్ బై భగవాన్.
0: నా పెద్ద ప్రాపర్టీ,
1: ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఆఫ్ స్వామి,
0: కాలేజీ పిల్లలే,
1: ఆర్ ది చిల్డ్రన్ స్టూడెంట్స్,
0: ప్రైమరీ స్కూల్,
1: ప్రైమరీ స్కూల్,
0: కాలేజీ,
1: కాలేజ్,
0: హైయర్ సెకండరీ స్కూల్,
1: హైయర్ సెకండరీ స్కూల్,
0: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారు పోరు, వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
1: అండ్ స్వామిస్ లవ్ ఇస్ ఆన్
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుకనే నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లడి.
1: Bhagavan wanted to declare his nature.
0: October somvaram 20th teedi,
1: and
0: ee raavadaniki kaaranam idi.
1: This is the reason for the descent of Bhagavan.
0: Ee vidhamaina putti nenu eppudu janmadinotsavalu eppudu nenu cheskonu.
1: This has not been observed nor celebrated before.
0: Kaani ee bhaktulu nannu ooruke undani varu.
1: But devotees won't leave him at that stage.
0: Swami idi birthday idi cheyal adi cheyal anta naaku edi ishtam ledu.
1: Bhagavan does not prefer nor like, but devotees
0: aanandame na birthday.
1: Your bliss is the birthday of Bhagavan.
0: Naaku pratyekamainatuvanti birthday levu.
1: There is no separate birthday celebration.
0: Nee birthday na birthday.
1: Your birthday is Bhagavan's birthday.
0: Kabatti dehalu veru veru unnappudu ee vidhamainatuvanti bhavalu undakoodadu.
1: We should not have the dual mind.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Kanuka naaku ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ

పచ్చబలమున పక్షులు ఎగురునట్లు పచ్చబలమున.

0: Love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: సేవలనగా ఏమిటి అనేటువంటిదాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
0: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
1: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు కాని స్వార్థం కోసం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: త్రూ దిస్ యూనిటీ ఓన్లీ ద హ్యూమానిటీ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one rendered to forlorn, weak, and those that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manam evarko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapaatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatvanti oka ee divyamainatvanti sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapaatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: Manavudu janmanattatama niswartha seva nimittamai.
0: Human birth is gifted to render selfless service.
1: Ee selfless anaga emiti? Swartharahitamana?
0: Selfless, what does it mean? Beyond self?
1: అది self అంటే ఏమిటి?
0: What is meant by self?
1: Self అంటే కేవలం తాను.
0: Self is this one's own identity, I-ness.
1: తన నిమిత్తమే తాను చేసుకునేటువంటి సేవలకు ఏదో ఎవరికో చేస్తున్నామని భావించుకోవటం పెద్ద పొరపాటు.
0: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
1: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
0: It's only the spirit of oneness that prevails.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: The same principle of love is in everyone.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏమాత్రము ఇందులో కానరావు.
0: There are no differences in this aspect.
1: భేదములు మన భావముల యందే ఆవిర్భవిస్తున్నాయి కాని వ్యక్తులు యందు ఏమాత్రము భేదం కనిపించటం లేదు.
0: The differences bedha lie in our bhava, the feeling.
1: Kanuka mana bhavamulu marchukoni andariyendu unnatundi daivattamu divyattamu okkate anetundi satyanni gurtinchi tana sevanu taanu chesukovataniki tagara upayamulu vetakali.
0: Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: Kanuka manavuni yokka parivartana yende sarvamu imidi untunnadi.
0: In fact, it is in this divinity where lies everything.
1: Naitikanga, dharmikanga, aadhyatmikanga, laukikanga, karmareetiga annitti yendu oke shakti kaligi untunnadi.
0: In moral, ethical, spiritual aspects, we find the same oneness.
1: Chetulato pani chesina, notito maatadina, talato vicharam chesina, ivanni kuda nu oke bhavamto kodigintayi.
0: The work that we do with our hands and the words that we speak with our mouth,
1: chetulu veru kaallu veru tala veruga undavachunu,
0: will have the same principle. The limbs may be different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: The divine power is one and the same in all.
1: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది.
0: When we really understand, experience this feeling, it could be a divine service.
1: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకారపడుతుంటారు.
0: We are egoistic because of high service, great service.
1: సేవ అనేటువంటిది మొట్టమొదట అహంకారాన్ని చంపివేస్తుంది.
0: Service, first of all, kills this ego.
1: ఏ మాత్రం కూడాను మానవుని యందు అహంకారం ఉండినా అది సేవ అనిపించుకోదు.
0: When there is a trace of ego, you cannot call it a service.
1: కనుక మనము అహంకారమును మొట్టమొదట అణచివేసుకోవాలి.
0: Therefore, we have to subdue our ego.
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి?
0: What is the reason behind ego?
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు.
0: The one with body attachment will be egoistic.
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపట్ల కూడా తిరగడానికి వీలుండదు.
0: When once you reduce this body attachment, ego will run away.
1: కనుక మానవునికి మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి.
0: Therefore, man must kill this ego.
1: అప్పుడే మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness.
1: మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నాననే భావం కలిగి ఉండాలి.
0: You may serve anybody. Consider that it is service rendered to the spirit, which is one and the same in all.
1: ఈ అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: The different parts, the limbs of the body may be different, but yet the spirit is one.
1: దేహములు అంగములు వేరు వేరుగా ఉన్నవి.
0: We have got the different limbs to
1: ఇవి చేతులు, ఇవి కన్నులు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది అన్ని విధాలు కూడా భాగములుగా కనిపిస్తుంది.
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: ఈ భాగములు అన్ని కూడా దేహములోని భాగములే.
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదములు.
0: They are only individual.
1: కాని ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి?
0: Where do you find this unification, though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైన ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get this individuality?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజం ఒక అంగము.
0: This individual is a part of the society.
1: సమాజము దేనికి అంగము?
0: The society is a part of.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: Is a part of the vast humanity.
1: మానవత్వం దేనికి అంగము?
0: The humanity is a part of.
1: ప్రకృతికి అంగము.
0: Nature.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్.
1: ప్రకృతికి పరమాత్మక అంగము.
0: ఆఫ్ ద డివైన్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఈ ప్రకృతి అంతయకుడును భగవంతుని యొక్క అంగమే.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ నేచర్ ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: కనుక అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి.
0: We have to understand the fundamental truth that the divinity is one and the same.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి.
0: Bulbs are different.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చును.
0: Colors may vary.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చును.
0: It they might differ in their voltage.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినంత మాత్రమన, రంగులు వేరు వేరుగా ఉండినంత మాత్రమన, బల్బులు వేరు వేరుగా ఉండినంత మాత్రమన అది ప్రత్యేకంగా మనం భావించరాదు.
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్, ద కలర్ అండ్ ద బల్బ్స్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
0: ద కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును.
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్.
1: అనేక భావములుగా ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ థాట్స్.
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: Atma bhavan pettukoni manavudu samajamlo kaaludali.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: Appude nijamaina seva ga roopam pondutundi.
0: then that could be a true service.
1: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: You should not have differences as if that you are different from the receiver or the recipient of service.
1: ఈ వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: This kind of dualistic feeling gives scope for the hatred, jealousy, envy, pride and so on.
1: కనుక ఈ కామక్రోధ లోభములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: For all the evil tendencies like the desire, the anger,
1: అరిషట్ వర్గములు అన్ని కూడా మానవుని యొక్క దీని నుండి ఆవిర్భవించేటువంటివి.
0: In fact, they all arise from within the man.
1: ఇది దేహముతో మనము అనుభవించేటువంటివి.
0: We experience with our body.
1: కానీ ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇలాంటివంతా కూడా మానసికంగా మనకు లభించేటువంటి.
0: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
1: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
1: తల అనేది ఏకత్వాన్ని పోతుంది.
0: The head will point out the unity, oneness.
1: హృదయం అనేటువంటిది భిన్నత్వాన్ని నిరూపిస్తుంది.
0: Whereas the heart proves the diversity.
1: ఇది భిన్నత్వాన్ని నిరూపించినప్పుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని పురికొల్పుతుంది తల.
0: ఇట్ ఈస్ ది హెడ్ దట్ ప్రవోక్స్ దిస్ ఐడియా ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే తల నివృత్తి, హృదయము ప్రవృత్తి.
0: Therefore, the head and heart stand for the outward and the inward trends of thought.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్ దట్ డిసైడ్స్ అవర్ బిహేవియర్. As we find,
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిలిచిపోయింది అని భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a standstill if you don't serve.
1: నీవు ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
0: If you don't do, someone else will undertake.
1: అంతా కూడా భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole thing is God's creation.
1: ఈ సృష్టి యందు ఉన్నటువంటి యొక్క భేదములను నీవే నీవు భావించుకొని అభివృద్ధిపరచుకొని అనేక విధములుగా కూడా ఊహిస్తున్నావు.
0: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as your own.
1: కనుక మొట్టమొదట సేవ అనేటువంటి ఒక పదమునకు అర్థాన్ని గుర్తించాలి.
0: So in the first instance, we should know the meaning of this word service.
1: ఇది ఏ విధంగా గుర్తించాలి?
0: How to know that?
1: మొట్టమొదట నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
0: I move about in human society.
1: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
0: I live in society.
1: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ మానవుడని భావించుకుంటూ మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలిపటికి నీవెవరు మానవుడని పెంచుతున్నావు.
0: Born as a human being with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: మానవుడు అంటే ఏమి?
0: What is the meaning of this word manavudu, human being?
1: ఈ మానవ అనేటువంటి పదమునకు చక్కని అర్థాన్ని తీసుకున్నప్పుడు ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
1: మానవ అనగా
0: manava meant
1: ఆకాశాది పంచభూతములన్నీ కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మస్వనేహ మానవత్వం.
0: మానవత్వం, ది హ్యూమన్నెస్, is the personification, the manifestation of the five basic
1: manavudu
0: elements.
1: Manavudu ga ee sharira sambandham kaadu,
0: not simply a form.
1: Aatmake manava ani peru.
0: The spirit atma is called manava, human.
1: Manavudu ga aakashaadi panchabhootamulakanta kudanu poolinatvantidi ee manavattvam.
0: In fact, it is in the human life we find all the basic five elements.
1: Aithe ee panchabhootamulanu vasamu gaavinchukovatam chetane idi master ga tayarayindi.
0: As he has full control over the five elements, he has become a master.
1: కాని అది ప్రాచీన కాలం నుండి కూడాను దీన్ని వశం చేసుకుని అనేక విధములుగా శాంతి భద్రతను అనుభవించారు ప్రాచీన పురుషుడు.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: కాని ఈనాటి మానవుడు ఈ పంచభూతములకు వశం కావటం చేత
0: as man has become a slave today,
1: అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
0: He has been suffering a lot.
1: ఇది కేవలము ఇది భిన్నంగా భావించరాదు.
0: We should not consider something different.
1: పంచభూతములు మానవుని యొక్క ఆధీనంలో ఉంటున్నాయి.
0: In fact, all the five elements are under your control.
1: ఆ విధమైనటువంటి ఆధీనము చేసుకున్నప్పుడే మానవుడు ఆత్మస్వరూపుడిగా రూపొందుతాడు.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే
0: in this human life
1: నాలుగు విధములైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: There are four kinds of changes.
1: అనగా ఏమిటి?
0: What are they?
1: మొట్టమొదటిది
0: the first
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: The first level, super mind.
1: రెండవది higher mind అంటారు.
0: The second, higher mind.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: The third one is related to the current.
1: అనగా
0: meaning
1: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
0: It is highly powerful.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: The fourth one, ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: When once one reaches this state of ఓవర్ మైండ్, we reach that state of totality.
1: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము
0: prior to this ఓవర్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
0: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ద కరెంట్.
1: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
1: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ జనరేటర్.
1: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అనేటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ పూర్వము హైయర్ మైండ్ అంటారు.
0: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ హైయర్ మైండ్.
1: హైయర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: హైయర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాయి.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొదటి సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటనుకుంటున్నారు మీరు?
0: వాట్ డు యూ థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
1: సూపర్ మైండ్ అనేటువంటిది
0: సూపర్ మైండ్
1: బాడీ కాన్షియస్నెస్.
0: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యూ కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్నెస్
1: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఈస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: This is called body consciousness.
1: తర్వాత క్రమక్రమేణ అది హైయర్ మైండ్ కి పోయేటప్పటికి
0: లేటర్ యాజ్ ఇట్ రీచెస్ హైయర్ మైండ్
1: ఈ యొక్క బాడీ కాన్షియస్నెస్ అనేటువంటిది
0: ద బాడీ కాన్షియస్నెస్
1: కేవలం థాట్స్ కాన్షియస్నెస్ అంటారు.
0: రీచెస్ టు ద థాట్ కాన్షియస్నెస్.
1: బాడీ ఎవరినైనా దగ్గర ఉన్నప్పుడు రెండు కొట్టవచ్చు.
0: When the physical body is near, you can beat.
1: అది పర్సనల్ కనెక్షన్ గా ఉంటుంటుంది.
0: It is at the personal level.
1: కానీ థాట్స్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎంత దూరమైనప్పుడు నువ్వు ప్రయాణం చేస్తుంది.
0: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హైయర్ మైండ్ గా పెట్టారు.
0: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హైయర్ మైండ్.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా నువ్వు కరెంట్ ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యూ ఫైండ్ ద కరెంట్.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: When once you try to remove your nails, you feel the current shock.
1: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమీ బాధ కలగదు.
0: The one who are just in this world are not hurt in any way.
1: కనుకనే
0: therefore,
1: ప్రాచీన ఋషులు నెయిల్స్ అంతా బాగా పెంచుకుంటూ వచ్చారు.
0: For this reason, the sages had long nails.
1: ఆధునిక యువకులు దీనికి అనేక రకాల అర్థాలు పెడుతున్నారు.
0: The modern youth take different meanings.
1: ఆ నెయిల్ తీసుకోవడానికి నెయిల్ కట్టింగ్స్ లేకపోవడం చేతనే వాళ్ళు ఆ విధంగా పెంచుకున్నారు అనుకుంటారు.
0: They think that the ancients didn't have nail cutter, so they had long nails.
1: కాదు కాదు.
0: No, no.
1: దాన్ని గొర్రెతోనైనా తీసివేయచ్చు.
0: You can remove it with another.
1: కానీ
0: but
1: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: But there lies the current there.
1: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
0: ఇల్యూమినేషన్ will make you feel the shock the moment you touch.
1: వారి హృదయములంతా కూడా నువ్వు పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
0: In fact, sacred thoughts have been ever on the rise within the human heart.
1: చింతించేది కూడా నువ్వు భగవత్ చింతనే.
0: Our thoughts are divine.
1: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
0: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
1: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుక ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
0: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
1: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
0: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
1: అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటది.
0: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
1: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ ది హెయిర్ యూ ఫీల్ ద షాక్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను సామాన్యమైన మానవుని ఎందుకు కూడాను దేహంలో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్.
1: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
0: దిస్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ.
1: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
0: The electricity present within goes around all over the body because of the pumping of the heart.
1: ఈ హార్ట్ కు లంగ్స్ ఉంటుండాలి.
0: We have the lungs too.
1: ఈ లంగ్స్ ఏ థాట్స్ కంత ప్రధానమైనటువంటి పంపు.
0: Lungs are mainly responsible for the thoughts.
1: దీనిని డాక్టర్స్ అంతా కూడా మరొక రీతిగా భావిస్తుంటారు.
0: Doctors consider it in a different way.
1: దేహం సర్వత్రా సంచరించేటువంటి రక్తాన్ని ఆ యొక్క ఊపిరితిత్తుల లోపల చేర్చుకుని అక్కడ తిరిగి ఆక్సిజన్ తో క్లీన్ చేసి తర్వాత హార్ట్ కు పంప్ చేస్తుంది అంటారు.
0: డాక్టర్స్ సే దట్ ద బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్ ఆన్ రిసీవింగ్ ఆక్సిజన్ దేర్ ఇన్ ద లంగ్స్ దేర్ యాక్ట్ ఫర్ సప్లై టు ఆల్ ఓవర్ ద బాడీ బికాజ్ ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్.
1: అది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ లంగ్స్ నందు ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి
0: ద లైఫ్ ఫోర్స్ ఇన్ ద లంగ్స్
1: ఈ ప్రాణశక్తి ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ద్వారా
0: త్రూ వైబ్రేషన్
1: ఆ యొక్క సంకల్పం చేత అది క్రమక్రమేణ కూడా కరెంట్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ లేటెంట్ పవర్ ఇట్ బికమ్స్ కరెంట్.
1: ఆ కరెంట్ అనేటువంటిది ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుంది.
0: దిస్ కరెంట్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: ఇక్కడ జనరేటర్ పెట్టి ఏదో ఒక 100 మైళ్ళ దూరం లోపల బల్బ్ పెట్టేస్తే అది కూడా మండుతుంది.
0: హావింగ్ జనరేటర్ హియర్ యూ కెన్ ఇల్యూమినేట్ బల్బ్స్.
1: అదే విధంగానే హృదయమునందు అనగా గుండెయందు లేక ఊపిరితిత్తులందు ఆ పవిత్రమైన భావములు ఒక కరెంట్ మాదిరి జనరేటర్ గా స్టార్ట్ అయితే
0: లైక్ వైజ్ ఇఫ్ ది సీక్రెట్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ ఇన్ ద లంగ్స్ లైక్ ద జనరేటర్
1: ఆ లంగ్స్ పంప్ కొట్టినటువంటిది గుండెకు చేరుతుంది.
0: నేచురల్లీ ఇట్ గోస్ టు ద హార్ట్.
1: ఈ హార్ట్ ఒక్కొక్కతోరి పంప్ కొట్టినప్పుడు అంతా కూడాను
0: యాజ్ ది హార్ట్ పంప్స్ ఈచ్ టైమ్
1: ఈ రక్తం అనేటువంటిది
0: ద బ్లడ్
1: 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
0: ట్రావెల్స్ టు 12,000 మైల్స్.
1: చూచారా ఒక్కతూరి ఈ లంగ్స్ నుంచి పంప్ కొట్టేటప్పటికే ఆ కంపు ఒక్కతూరి 12,000 మైళ్ళ ప్రయాణం చేస్తుంది.
0: ద మూమెంట్ ద హార్ట్ బీట్స్ వన్స్ ఇట్ వుడ్ బి ద బ్లడ్ వుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ 12,000 మైల్స్.
1: ఎంత కొలత వేశారు?
0: హూ మెజర్డ్ ఇట్?
1: మన దేహంలో ఉన్నటువంటి చిన్న నరములు పెద్ద నరములు అన్ని ఒకదానికొకటి జాయింట్ చేస్తుంటే పోతే ఇంత 12,000 మైళ్ళ దూరం అవుతుంది.
0: All the vessels in our body, if they are connected, joined together, it will run 12,000 miles.
1: Small and big.
0: Small and big.
1: ఈ విధంగా చేరినప్పుడే 12,000 మైళ్ళ దూరం ఉంటుంటాయి.
0: Small and big constitute 12,000 miles.
1: ఈ పంపు కొట్టినప్పుడు కూడాను ఆ రక్తము ఈ 12,000 మైళ్ళ దూరం కూడాను ప్రయాణం చేస్తుంది.
0: Because the pumping of the heart, the blood would go around all the 12,000 miles.
1: కనుకనే ఈ విధమైనటువంటి కరెంట్ తో సమానమైనటువంటిదే ఈ యొక్క హృదయము.
0: Therefore, heart. Has got the current.
1: దీనివల్లనే దీని ఇల్యూమినేషన్ మైండ్ అన్నారు.
0: Therefore it's called illumination mind.
1: దీనిలో ఉన్నటువంటి ఆత్మ శక్తి ఒక విధమైనటువంటి దివ్య శక్తిగా మారుతుండాలి.
0: The atmic power over there is the divine power.
1: దేహము అన్నమయ ప్రాణము.
0: The body is out of food.
1: మనసు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడాను కేవలము సూక్ష్మమయ ప్రాణము.
0: The mind, the life and the intellect are subtle.
1: ఈ సూక్ష్మమయమే సర్వము కష్టములు సుఖములు అన్నింటినీ అనుభవించేది. అది
0: ఇట్ ఈస్ ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ బాడీ అనేది కేవలము ఒక జడమైనటువంటిది.
0: ఇన్ఫాక్ట్ ది బాడీ ఈస్ ఇనర్ట్.
1: కానీ
0: బట్
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే మైండ్ అంతా మారిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఇల్యూమినేషన్ మైండ్ ఇట్ గెట్స్
1: ట్రాన్స్ఫార్మ్డ్. ఇది సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణము అన్నారు.
0: దిస్ ఇస్ సటిల్ లైఫ్ ఫోర్స్.
1: ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణంలో మూడు ఉంటున్నాయి. ప్రాణశక్తి,
0: ది లైఫ్ ఫోర్స్,
1: మనోశక్తి,
0: ది మెంటల్,
1: తర్వాత ఆత్మశక్తి
0: అండ్ దట్ ఆఫ్
1: విజ్ఞాన శక్తి,
0: ది స్పిరిట్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ద మైండ్ వుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్.
1: ఏ డాక్టర్ కానీ ఏ ఇంజనీర్ కానీ ఏ యొక్క విధి కూడాను అర్థం కాదు.
0: This cannot be understood by any doctor or an engineer or a scientist.
1: ఈ దేహములో ఏ భాగమునకైనా రెస్ట్ మనం ఇవ్వొచ్చును.
0: In fact, you can try to know any part of the body.
1: హార్ట్ కు రక్షించే వాడు ఎవరు ఉన్నారు?
0: But who can protect this heart?
1: Rest to.
0: Who can give rest to the heart?
1: దీనికి రెస్టే లేదు.
0: హార్ట్ హ్యాస్ నో రెస్ట్.
1: నువ్వు నడుచుతూ పో, నిద్రపోతూ ఉంటుండు, ఏ విధమైన పని చేస్తున్నా అది కొడుతూనే ఉంటుంటాడు.
0: యు మే వాక్ ఆర్ రెస్ట్ ఆర్ స్లీప్ బట్ ద హార్ట్ వర్క్స్ స్టిల్.
1: ఏ డాక్టర్ కనిపెట్టాడు, ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ ఇంజనీర్ కనిపెట్టాడు?
0: హూ ఇస్ ది ఇంజనీర్ దట్ డిస్కవర్డ్ దిస్? విచ్ డాక్టర్ డిస్కవర్డ్ దిస్?
1: ఇంతే కాదు, మన కన్నులు ఎందుకు కూడాను,
0: ఇన్ అవర్ ఐ
1: 13 లక్షల నరములు ఉంటున్నాయి.
0: 13 lakhs of nerves are there.
1: ఇన్ని నరములు ఈ కంటిలో ఉండడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ 13 lakhs?
1: ఎవరు చేర్చారు?
0: హూ కంబైన్డ్ దేర్?
1: ఇంత భగవంతుని యొక్క సృష్టి.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
1: భగవంతుని యొక్క సృష్టి లోపల చిత్ర విచిత్రములైనటువంటివన్నీ ఉన్నాయి.
0: గాడ్స్ మిస్టరీ ఇస్ ఫుల్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ. పెక్యూలియర్
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్
1: త్రైలోక్య పవిత్రములు,
0: సీక్రెట్ ఆఫ్ ద 3 వరల్డ్స్,
1: విత్తంబులు,
0: సన్మిత్రంబులు, సో క్లోజ్,
1: మునిజన వన పౌత్రంబులు,
0: అండ్ దట్ సో డియర్ టు ది ఏంజెల్స్ చరిత్రంబులు. దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుకనే సర్వం కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విదిన్ మ్యాన్.
1: కన్నులు తెరిచినప్పుడు ఇన్ని వేల మంది కనిపిస్తారు.
0: వెన్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐ యూ ఫీల్ సీ థౌసండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నుల యొక్క దృష్టిని లోపల అంతర్దృష్టిగా మార్చుకున్నప్పుడు అంత శూన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ యూ టర్న్ యువర్ విజన్ ఇన్ వర్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
1: కనుక కన్నుల యందు ఉండేటువంటిదంతా కూడాను అంతర్దృష్టి కోసం పెట్టారు కానీ బహిర్దృష్టి కోసం కాదు.
0: So the power is of the inside, not merely external
1: vision. నీవేదో దేవాలయానికి పోవాలని పోతున్నావు.
0: You want to go to a temple.
1: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
0: You want to see God.
1: ఆ దేవాలయం వరకు పోతావు.
0: You reach up to the
1: దేవుని దగ్గరికి పోతానే కన్నులు మూసుకుంటావు.
0: There when you stand in front of the deity, you close your eye.
1: ఈ కన్నులు మూసుకోవడానికి దేవాలయానికి ఎందుకు పోవాలి?
0: Why did you go to the temple to close your eyes after all?
1: బయట నుంచి దేవాలయానికి పోవాలని వచ్చావు.
0: In fact, you have gone there with intention.
1: దేవునికి విగ్రహానికి వెంటలో నిలుచుకున్నప్పుడు కన్నులు మూసుకుంటావు.
0: Then once you stand before the idol, you close your eyes.
1: దీని అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance?
1: అనగా భగవంతుని చర్మ చచ్చులతో కాదు చూడవలసింది.
0: You cannot see God with your physical naked eye.
1: జ్ఞాన చచ్చులు.
0: You have got the wisdom
1: eye. Close చేయి, జ్ఞాన చచ్చు అభివృద్ధి అవుతుంది.
0: Close the physical naked eye, the wisdom eye will open.
1: భజన టైం ఎందుకు కానీ, ధ్యాన సమయం ఎందుకు కానీ కన్నులు మూసుకుని ధ్యానం చేస్తారు.
0: దట్స్ ద రీజన్ వై వీ మెడిటేట్ విత్ అవర్ ఐస్ క్లోజ్.
1: ఆ రూపమును లోపల నీవు భద్రపరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు ప్రిజర్వ్ పిక్చర్ ఐస్ ద ఫార్మ్ విత్ హిమ్.
1: బయట చిత్రం అంతా కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఆర్ డ్యూ టు రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని ఆశిస్తున్నాం మనం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గో బై దిస్ రిఫ్లెక్షన్.
1: రియల్ దాన్ని మనం చూడటం లేదు.
0: యూఆర్ నాట్ going by the real reality.
1: కనుకనే illumination mind అనేటువంటిది ఒక కరెంట్ తో సమానమైనటువంటిది.
0: So illumination is equal to a current.
1: అది ఏ జ్ఞాన శక్తి.
0: That is the జ్ఞాన శక్తి.
1: అనగా దేహం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటిది. అన్నమయ ప్రాణము,
0: the physical of the food.
1: ఇంకా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ మూడు చేరినప్పుడు అది సూక్ష్మమయ ప్రాణంగా మారుతుంది.
0: And you find the subtler aspect consisting of ద మైండ్,
1: దేహమే నిజమైనటువంటి యొక్క ఇల్యూమినేషన్ మైండ్.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ది ట్రూత్ హ్యూమన్ బాడీ ద స్టాండ్స్ ఫర్ ఇల్యూమినేషన్.
1: దీన్ని కారణ దేహం అంటారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద కాసల్ బాడీ.
1: కారణ దేహం నందు ఏ రూపం కానీ, ఏ నామం కానీ, ఏ అవస్థలు కానీ ఒక్కటి మనకు తెలియదు.
0: ఇన్ ది కాసల్ మైండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఆర్ ఫార్మ్ ఎనీ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇది ఎట్లనగా,
0: హౌ ఇస్ ఇట్,
1: రాత్రి మనం పండుకునేంత వరకు అన్ని చూస్తాము.
0: You see all until you retire.
1: అన్ని పనులు చేస్తాము.
0: You do every act.
1: కానీ నిద్ర వచ్చేటప్పటికి ఏ పనులు చేయలేము, ఏది మనం చూడలేము.
0: When once you feel sleepy, you cannot see, you cannot do anything.
1: అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది?
0: Then where? What happens to mind?
1: అప్పుడు illumination mind అంటారు.
0: Then it is called illumination mind.
1: అది అన్నిటినీ సృష్టిస్తుంది.
0: It creates everything.
1: అన్ని స్థానంలో బయలుదేరుతుంది.
0: It travels anywhere.
1: అన్ని పనులు చేస్తుంది.
0: It does everything.
1: ఎట్లా చేస్తుంది?
0: How is it so?
1: మనం కలలో స్వప్నాలు పడుతుంటాము.
0: We have dreams.
1: మీరు ప్రశాంతంలో ఉన్నారు.
0: You are in ప్రశాంత నిలయం.
1: కానీ కలలో నీవు అమెరికాలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: But in your dream you go to United States.
1: ఈ అమెరికాకు పోయింది ఎవరు?
0: Who has gone to US?
1: నీ దేహం ఇక్కడే ఉంది కదా.
0: Your body is very much here.
1: కాదు.
0: No.
1: అది ఈ భావం అనేటువంటిది ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ దిస్ ఫీలింగ్ ఇస్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ ప్రపంచమంతా చుడుతుంది.
0: ఇల్యూమినేషన్ మైండ్ విల్ గో రౌండ్ ద వరల్డ్.
1: దీనికి ఒక రూపము నామము లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్.
1: అన్ని పనులు చేస్తుంది.
0: ఇట్ డస్ ఎవ్రీ యాక్ట్.
1: కానీ ప్రాకృతమైనటువంటి బుద్ధులు దానికి లేవు.
0: ఇట్ హాస్ నో ఫిజికల్ నేచర్.
1: అనగా కామక్రోధ లోభ మోహం ఈ అశ్వత్ వర్గం ఏమాత్రం అందులో కనిపించవు.
0: ఇట్ మీన్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ ద లస్ట్ గ్రీడ్ యాంగర్ అవరెస్.
1: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది కేవలము థాట్స్ మైండ్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
0: సో ఇల్యూమినేషన్ మైండ్ వీ షుడ్ బిగిన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
1: థాట్. ఈ ప్రాకృతమైనటువంటి థాట్స్ మనం అరికట్టుకున్నప్పుడే ఇల్యూమినేషన్ మైండ్ కను తెరుస్తుంది.
0: When once we control our worldly thoughts, the illumination mind starts working.
1: ఈ యొక్క థాట్స్ అనేటువంటి దీన్ని మనం అరికట్టాలనుకుంటే,
0: if you want to check your thoughts,
1: సూపర్ మైండ్ లో మనం ప్రవేశించాలి.
0: You should get into that state of super mind.
1: Super mind అంటే ఏమిటి?
0: What is super mind?
1: Superior mind.
0: It is superior mind.
1: ఈ యొక్క మనసుకు అతీతమైనటువంటిది.
0: It is transcendental.
1: చూడండి, ఇది ఇప్పుడు క్లాత్ అంటున్నాము.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: లేక ఒక బుక్ పెట్టుకున్నాము.
0: ఆర్ యు హావ్ ఎ బుక్.
1: ఆ బుక్ ను మనం చదువుతున్నాము.
0: యు గో త్రూ ద బుక్.
1: కానీ చదివినప్పుడు అది ఏం కనిపిస్తుంది? విషయాలంతా లోపల చేరుతుంది.
0: యాజ్ యు గో త్రూ ద బుక్ యు విల్ గెట్ ఆల్ ద మ్యాటర్.
1: కానీ
0: బట్
1: కాగితాలు మనకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ పేపర్ దెన్.
1: కాగితంలో చదివినటువంటి అన్ని కూడాను నీ యొక్క మనసులో చేరిపోతుంది.
0: ఆల్ దట్ ఇస్ రెడ్ ఇస్ దేర్ ఇన్ యువర్ మైండ్ నౌ.
1: కనుకని ఇది ఒక ఆకారం లేనటువంటిది ఈ యొక్క సూపర్ మైండ్.
0: సూపర్ మైండ్ ఇస్ ఫార్మ్లెస్.
1: దీనికి ఒక ఫార్మ్ లేదు.
0: ఇట్ హాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఇలాంటివి మనం చేయాలంటే ఏమి దీనికి మొట్టమొదటి ఆధారం? ఫండమెంటల్ ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ వీ హావ్ గాట్ టు డూ దెన్?
1: ఫండమెంటల్ ఏంటిది? సూపర్ లవ్.
0: What fundamental thing that we have to do is to develop super love.
1: Anaga etti vaanchalu lenetundi oka prema ne deeniki pradhanamaitundi.
0: Love which is independent of all desires.
1: Kanukunedi love is God live in love annaru.
0: Therefore Bhagwan says love is God.
1: Manavudu bratukutunnadu.
0: Man is living in this
1: world. Ellavaru lechinappudu nunchi raatri parampinanta varaku prema tone jeevisthunnadu.
0: In fact man has been continuing to live.
1: Kanukunedi పూర్వమంతా చిన్న పిల్లలకంతా చెప్పేటువంటి వాడిని
0: భగవాన్ యూస్ టు సే ఎర్లీ
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్టార్ట్ ద డే విత్ లవ్.
1: ఫండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ద డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ద డే విత్ లవ్. ఎండ్ ద డే విత్ లవ్.
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: దిస్ ఇస్ ద వే టు గాడ్.
1: మొట్టమొదట
0: ఫస్ట్
1: మనము ఈ ప్రేమను కొంతవరకు దేహం రీతితో అనుభవించాలి.
0: We have to experience to begin with this love without physical body.
1: Start the day with love.
0: Start the day with love.
1: తెల్లవారు లేచిన తక్షణమే
0: the moment you get up in the morning.
1: ఈ పని ఆ పని ఈ చింతన చేయకుండా
0: don't think of activity.
1: నిర్మలమైన ప్రేమతో లేయి.
0: Get up with all pure love.
1: కానీ ఈనాడు అట్టి నిర్మలమైన ప్రేమతో ఎవరు లేయటం లేదు.
0: No one is getting up in the morning with that pure love.
1: నేను కారణం ఏమని చెప్పాను? నిన్నటి దినము తల్లి యొక్క భావం లే దీనికి మూల కారణం అన్నా.
0: భగవాన్ సెడ్ yesterday the thoughts of the mother are responsible.
1: తల్లిదండ్రులు కొట్లాడుతూ బ్రతుకుతుంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
0: When once the parents start getting up fighting with each other, children also get up and start fighting.
1: లేచేటప్పటికి తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటుంటే
0: as the children notice parents accusing each other,
1: లేచిన తక్షణమే పిల్లలు కొట్టుకుంటూ బయలుదేరుతారు.
0: As they see accusing each other, the parents, children start fighting physically.
1: కనుకని ఈ దృశ్యములు కూడాను దానికి ముఖ్యమైనటువంటివి.
0: All they see is also important.
1: కనుకని మొట్టమొదట తల్లి గర్భం నుండి మనం లేచినప్పుడు చాలా పవిత్రమైన భావంతో వస్తున్నాం.
0: So in fact at the time of birth we have got sacred thoughts.
1: పుట్టిన బిడ్డకి ఎట్టి తలంపులు ఉండవు.
0: The newborn child
1: ఎట్టి వాంఛలు ఉండవు.
0: No desire.
1: ఎట్టి ఆశలు ఉండవు.
0: No ambition.
1: కానీ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఈ కోరికలు అభివృద్ధి అవుతుంది.
0: As the child grows older and older, desire
1: ఈ అయ్యే కొలది మానవుడు బంధంలో పడిపోతున్నాడు.
0: అండ్ డిజైర్ బైండ్స్ మ్యాన్.
1: కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి.
0: సో అవర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఏ చింతలు లేకుండా
0: విదౌట్ ఎనీ థాట్.
1: అన్ని చింతలు మర్చిపోయి
0: ఫర్గెటింగ్ ది రిమైనింగ్ థాట్
1: క్రమక్రమేణా దీనికి ప్రాక్టీస్ చేయాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్.
1: శ్రేయోహి జ్ఞాన అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ ఫలత్యాగం త్యాగే నైకే అమృతత్వ మానసో.
0: We get everything in this life only out of practice. It is only the sacrifice that confers immortality. Everything requires
1: walking
0: practice.
1: Practice.
0: Walking.
1: Talking practice.
0: Talking.
1: Eating practice.
0: Eating.
1: అన్ని ప్రాక్టీస్. రైటింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్,
0: రైటింగ్, రీడింగ్, యు నో హౌ టు ప్రాక్టీస్,
1: అన్ని ప్రాక్టీస్. కనుక నీ ఆధ్యాత్మికానికి ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు బిగిన్ ది స్పిరిచువల్ పాత్ విత్ లవ్.
1: అది సరి అయినటువంటి యొక్క ప్రాక్టీస్.
0: దాట్ ఈస్ ద కరెక్ట్.
1: ఆ ప్రేమను దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
0: వీ హావ్ టు డెవలప్, ఇంక్రీజ్ దిస్ లవ్ డే బై డే.
1: ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నాను అంటే రేపటి దినం ఇంకా 20 మందిని ప్రేమించు.
0: ఐ లవ్ 10 టుడే, టుమారో ఐ విల్ బి ఏబుల్ టు లవ్
1: 20. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం.
0: When once you practice this way, loving everybody, you have this oneness.
1: Vasudhaika kutumbanga maaripothundi.
0: This will be one family of the universe.
1: Kanukane ee deen nunchi manu prarambham chesukoni tarvata ee thoughts mind povali.
0: And then we should reach that thought mind.
1: Ee thoughts ye vidhanga utti bahirmukhanga chesetuvanti anni nilabettukoni thoughts tho dani abhivruddhi parchuko.
0: The external thoughts should be controlled and one should turn inward to the source.
1: Ee thoughts mind nunchi kramakramena
0: from this level of the thoughts mind,
1: illumination mind po,
0: then reach that illumination mind.
1: Andulo poyetappudiki thoughts kuda undavu.
0: When by the
1: action undadu, edi undadu.
0: By the time you reach that illumination mind, there will be no thoughts, no action.
1: Inuvunu kuda nu mudda chestundi.
0: The fire would make the iron also into a mass.
1: The current. ఆ విధంగానే మంచి చెడ్డ అన్నింటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
0: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్.
1: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
0: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సమాధి స్టేట్.
1: సమాధి అనగా సమాధి, అదే సమాధి మనం.
0: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్. సమాధి
1: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
0: Good and bad are kept equal.
1: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: It develops oneness, equanimity.
1: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ప్రేమతో అందరికి సేవ చేయండి.
0: So what we should do now is to serve everybody with love.
1: ఎవరికి చేసినా కానీ భగవంతుని చేసినట్టుగా భావించండి.
0: You may serve anybody, consider that you are serving
1: నేను
0: God.
1: నేను పెద్దవాడిని, వారు చిన్నవారే, నేను ఎట్లా సేవ చేసేది అనే భేదభావములకు చోటు ఇవ్వకండి.
0: Don't have differences like this that you are elder to other person that you cannot serve an youngster.
1: నేను రిచ్ మ్యాన్, వాడు పూర్ మనిషి.
0: Never feel that I am rich, other man is poor.
1: Ever rich, ever poor.
0: Who is rich, who is poor?
1: He who has much desires is the poorest man.
0: He who has much desires is the poorest man.
1: He who has much satisfaction is the richest man.
0: He who has much satisfaction is the richest man.
1: Ever rich, ever poor. తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
0: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్? ద కంటెంట్ మ్యాన్. వాడు
1: పెంచుకుంటూ పోయేటువంటి వాడు పూరెస్ట్ మ్యాన్.
0: ద వన్ విత్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్.
1: కనుక అక్కడ నుంచి క్రమక్రమేణ ఈ వాంఛను తగ్గించుకుంటూ పోండి.
0: అండ్ వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మన ఈ జీవితమైనటువంటి యొక్క దివ్య భావమైన ప్రయాణం లోపల లగేజ్ అంతా తగ్గించుకోవాలి.
0: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
1: కనుక దీనికి ఒక విధమైన సమధి అని పేరు వచ్చేసింది.
0: Therefore it's called samadhi.
1: కోరికలు ఎంత తగ్గుతుందో,
0: as the desires are lessened,
1: satisfaction is the richest man.
0: He who has much satisfaction is the richest man.
1: ఎవరు రిచ్, ఎవరు పూరు? తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
0: Who is rich, who is poor? The contented man.
1: పెంచుకుంటూ పోయేటువంటి

0: అని పేరు వచ్చేసింది.
1: Therefore it's called samadhi.
0: కోరికలు ఎంత తగ్గుతుందో
1: as the desires are lessened
0: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
1: The psychological power increases.
0: అన్నింటికీ చావులున్నది కానీ
1: everything has death.
0: కానీ మైండ్ కు చావు లేదు.
1: Mind has no death.
0: No death.
1: No death.
0: అన్నింటికీ అదే మూల కారణము.
1: That mind is responsible for everything.
0: ఇలాంటి మనసును మనం ఎందుంచుకొని
1: having that mind
0: within ఆ మనసే కేవలం ఆత్మగా మారిపోతుండాలి.
1: The very mind transforms into
0: ఈ లౌకికమైన వాంఛలతో చేరినటువంటి మైండ్ మైండ్ కాదు అది.
1: You cannot call it a mind if it's full of desires.
0: దానిని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం లేదు.
1: And you are not taking it up in a proper form.
0: ఈ క్రమక్రమేణ ఈ మనసును అభివృద్ధి పరచుకొని ఉత్తమమైనటువంటి ఒక భావం చేత పెంచుకోవాలి.
1: The mind should develop noble thoughts day by day.
0: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: యూ షుడ్ ఫాస్ట్ సీక్రెట్ థాట్.
0: నిర్మలమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ప్యూర్ థాట్.
0: నిస్వార్థమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: యు షుడ్ ఎంటర్టైన్ సెల్ఫ్లెస్ థాట్స్.
0: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
1: దెన్ యూ కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మనం తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది.
1: బై టైమ్ యూ రీచ్ ఇల్యూమినేషన్ మైండ్ యూ రీచ్ దట్
0: ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: మనోతీతం అని అంటున్నారు.
1: ఇట్స్ బియాండ్ ద మైండ్.
0: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
1: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్.
0: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది అమనస్కం.
1: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్.
0: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి.
1: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఇస్ టు బి
0: అటైన్డ్. మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది? ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్.
0: ఆత్మగా ఏమిటి? కాన్షియస్నెస్.
1: వాట్ ఈస్ దిస్ ఆత్మ? ఇట్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
1: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్?
0: సూపర్ కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్.
0: నాట్ డివైన్ కాన్షియస్నెస్.
1: ఇస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్.
0: డివైన్ కాన్షియస్నెస్ సాధనలో ఉండేటప్పుడు వస్తుంది.
1: Divine consciousness can be attained when you take to practice.
0: కానీ ఓవర్ మైండ్ అనేటువంటిది సూపర్ కాన్షియస్నెస్.
1: బట్ ఓవర్ మైండ్ ఇస్ సూపర్ కాన్షియస్నెస్.
0: దానికి కూడా అతీతమైనటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ లిమిటేషన్స్.
0: కనుక మనము ఎంత స్థాయికైనా మనం చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ఎనీ హై.
0: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెసెంట్.
0: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును.
1: త్రూ ప్రాక్టీస్ యూ కెన్ రీచ్ ఎనీ.
0: సాధనమైన పనులు సమకూర్వ ధరలో ఉన్నాయి.
1: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
0: ఒక చిన్న చీమ
1: నడుస్తూ
0: ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
1: ఎ స్మాల్ యాంట్ వెన్ ఇట్ స్టార్ట్స్ వాకింగ్
0: పెద్ద రెక్కలున్నటువంటి ఒక గరుడ
1: ఎ బిగ్ బర్డ్ విత్ వింగ్స్
0: తనకి ఇష్టమే లేకపోతే ఉన్న దగ్గరనే ఉంటుంది. ఒక అడుగైనా ముందుకు పోదు.
1: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
0: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
1: Without wings, the bird cannot fly.
0: కనుకనే
1: so,
0: ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
1: And hence, love and service are the two wings to all of us.
0: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే
1: then once
0: ఎంత దూరమైన కూడా ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
1: With these two wings you can fly high like an aeroplane.
0: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
1: You can reach an exalted height.
0: ఉన్నత స్థాయికైనా పోవచ్చు.
1: You can reach heights.
0: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం.
1: With these two wings well with the spirit of selflessness egolessness you can reach that super mind.
0: ఎంత మంది మహనీయులు ఇలాంటి ప్రాచీనం నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు.
1: Many noble souls have resorted to this kind of practice and reached their destination.
0: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము.
1: Now we are not able to sit for a couple of minutes now.
0: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము.
1: Ancients could sit like that for a prolonged period of time.
0: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుండాలి, నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుండాలి అని మనం భావిస్తున్నాము.
1: We think that this movement is because of nerves and blood.
0: ఆ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లడ్ కూడా స్టాప్ అయిపోతుంది.
1: When once you come to that illumination mind state, even blood also
0: stops. Blood stop అయిపోయినప్పుడు దేహం అంతా పాడైపోతుంది అనుకుంటారు.
1: When you think that blood circulation stops, leads to total ruin of the body.
0: Super blood వచ్చేస్తుంది. Super blood.
1: But then comes the super blood.
0: అదే దీన్నంతా కదిలిస్తుంది. దీంతో కదిలేటువంటి అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటుంది.
1: That which comes out of the super blood is superior in quality.
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసో వైసహ అన్నారు.
1: That's Veda that says raso vaisaha.
0: Upanishadanta kuda raso vaisaha annaru.
1: So also said Upanishads.
0: Raso vaisaha rasam nunchi rasame vastundi kaani neerasam raadu.
1: Out of rasa the essence you cannot get neerasa the weakness.
0: Yedi chesina yedi chuchina yedi anubhavinchina anta kuda rasa swaroopame.

0: Whatever that is seen, whatever that is heard, whatever that is experienced is full of rasa experience.
1: పానకంలో పంచదార వెతికేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా మూర్ఖుడు? పానకంలో పంచదార.
0: Is there anyone who will search for the sugar in a syrup?
1: ఆ సిరప్ చేరిందంతా షుగర్ తోనే.
0: The entire syrup is out of
1: sugar. Sugar is syrup.
0: Without sugar it cannot be a syrup.
1: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో షుగర్ అనేటువంటిది ఉంటుండాలి.
0: Therefore the syrup has
1: sugar. అదే దివ్య శక్తి.
0: That is the divine power.
1: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
0: The super power is the divine power which pervades everywhere.
1: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
0: Man, we think that is weak.
1: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
0: He is only ignorant person who considers himself
1: weak. ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: But if you know the, all the truth, fundamental truth, you'll be blissful.
1: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
0: Today you read all books.
1: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
0: Letters, where from you get them?
1: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం అనుకుంటారు.
0: యు థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్? నో,
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: దట్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
0: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
0: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
1: అంతా ఇన్నర్ బీయింగ్ ఏ చేస్తుంది?
0: ఇట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
0: బికాజ్ యు హావ్ థాట్ ఓవర్ విద్ ఇన్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
1: మాటల రీసౌండ్.
0: Words are resound.
1: హృదయము రియల్ సౌండ్.
0: The heart is the real sound.
1: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
0: ఇట్ ఇస్ ద రియల్ సౌండ్ దట్ లీడ్స్ టు రీసౌండ్.
1: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ దర్ మెనీ మెనీ సటిల్ పాయింట్స్.
1: ఎంతనో కాలంలో వ్యర్థం చేస్తున్నాము.
0: వేర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
1: ఎంతనో సాధన మనం చేస్తున్నాము.
0: వి అండర్టేక్ మెనీ ప్రాక్టీసెస్.
1: ఈ సాధన చేయనక్కర్లేదు.
0: యు డోంట్ హావ్ టు డు దట్.
1: అయితే కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
0: యు నీడ్ టు
1: ప్రాక్టీస్ కోసం మనం కూర్చోవటము ధ్యానం చేయటము ఇవన్నీ చేయాలి. కానీ
0: in fact you need to practice to
1: satyanni gurtinchukunte ye dhyanam akkarledu.
0: Then once you know the
1: ye japamu akkarledu, ye yogamu akkarledu, ye tapamu akkarledu.
0: Then once you know the truth you don't need to do any penance, you don't need to do any meditation.
1: Nati thanam na shastrana japanahi samsara sagarottare sadyanam sevanam vina. ఆ సేవలో ఉంటుండాలి.
0: నో విజిట్ టు ఎనీ పిల్గ్రిమ్ సెంటర్, నో పెనెన్స్, నో యోగిక్ ప్రాక్టీస్ వుడ్ ఎవర్ టేక్ యూ టు ఎనీ హైట్ అదర్ దాన్ ద సర్వీస్.
1: కనుక నీవు జనులకు సాధన చేయి.
0: Therefore serve everybody.
1: ఆ చేయించుకునేటువంటి వాడి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
0: As you serve, you will receive the power from the recipient.
1: అది ఏ విధంగా వస్తుంది?
0: How do you get it?
1: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది మానవుని యందు.
0: This
1: అయస్కాంతమని.
0: This is due to magnetic power of attraction.
1: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
0: Because this magnetic power, you will be able to draw the power from the other person.
1: ఒక పవిత్రంగా మారిపోతుంటాదో, క్లీన్ అవుతుంటాదో, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
0: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సేక్రెడ్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యు విల్ హావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
1: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ ఇన్ మ్యాన్.
1: పవర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ యూ.
1: ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
0: మ్యాగ్నెటిక్ పవర్.
1: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
0: అండ్ యు హావ్ గాట్ ది
1: లేజర్.
0: Laser power
1: ఉంటుండాలి. ఈ అన్ని పవర్లు కూడా మానవుని అందే ఉంటుండాలి.
0: The entire power is latent in
1: man. అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
0: Man being so powerful, why should he consider himself
1: weak? స్వామి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
0: Swami, I am not able to meditate.
1: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుండాలి.
0: Mind is not able to concentrate for a
1: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
0: It's not the meditation that's important.
1: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ
0: in fact you are controlling the body.
1: మనసును కట్టివేస్తున్నావా?
0: You are not able to control the mind.
1: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
0: First control your mind.
1: ఇది ఎట్ల కంట్రోల్ అవుతుంది?
0: How can you control?
1: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
0: You can control your mind through love only.
1: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
0: When one is love, there is no anger.
1: ఏ ద్వేషము రాదు.
0: Nothing whatsoever.
1: ఏ డౌట్స్ రాదు.
0: No doubts at all.
1: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడా నువ్వు ప్రేమిస్తావు.
0: When once you have got love, you will be able to love your enemy too.
1: అక్కడ ఎనిమీ నవ్వాలనేటువంటి రెండు లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లవ్ లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్.
1: ఓన్లీ వన్.
0: ఓన్లీ వన్.
1: ఒక్కడే అయ్యుతాడు.
0: ఇస్ ఓన్లీ వన్.
1: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
0: దట్ ఈస్ బ్లిస్ఫుల్ లైఫ్.
1: బ్లిస్ఫుల్ లైఫ్.
0: బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడదు.
0: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఈస్ ది ఫిఫ్త్ వన్.
1: ఆనందమయ కోసము,
0: ద ఫుడ్ షీట్,
1: మనోమయ కోసము,
0: మైండ్ షీట్,
1: ప్రాణమయ కోసము,
0: లైఫ్ షీట్,
1: విజ్ఞానమయ కోసము,
0: విజ్డమ్ షీట్,
1: ఆనందమయ కోసము,
0: అండ్ ది బ్లిస్ఫుల్ స్టేట్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: బట్ మ్యాన్ టుడే,
1: అన్నమయ కోసం నుంచి
0: from the teeth of ప్రాణం
1: ఉంటుండే అది ఎప్పుడు
0: మనోమయ
1: కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు
0: ట్రావెల్స్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ద షీత్ ఆఫ్ ద మైండ్
1: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు
0: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
1: కారణం ఏమిటి
0: వాయ్
1: అది తెలియదు
0: హి డజంట్ నో
1: అంతవరకు ఇంకా రోడ్ తెలుసు
0: హి నోస్ ద పాత్ టిల్
1: దెన్ అంతవరకు ఇంకా పర్మిషన్ తెలుసు
0: హి హస్ నో పర్మిషన్ టిల్ దెన్
1: కానీ అక్కడ నుంచి మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం
0: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ దిస్ మైండ్ హి షుడ్ గో టు ది స్టేట్ ఆఫ్
1: విజ్ఞానం ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు
0: యు థింక్ విజ్డమ్ ఇస్ సైన్స్
1: సైన్స్ కు విజ్ఞానమునకు చాలా డిఫరెన్స్
0: దిస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ సైన్స్
1: ఈ సైన్స్ అనేటువంటిది కేవలం మనోశక్తి చేతను యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి
0: ది సైన్స్ ఇంప్రూవ్స్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పవర్ సైకలాజికల్ స్ట్రెంగ్త్
1: కానీ విజ్ఞానం అనగా
0: బట్ విజ్డమ్
1: అన్నిటికీ అతీతమైనటువంటిది
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్
1: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము
0: దిస్ విజ్డమ్
1: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించే
0: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ
1: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ విజ్డమ్ ఇస్ డివైన్
1: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది
0: ద డివైన్ కమ్స్ ఇన్ ది పిక్చర్ దేర్ అట్ ద లెవెల్ ఆఫ్ విజ్డమ్
1: అన్నింటికి మూల కారణము సేవ
0: ఫర్ ఎవ్రీథింగ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు
0: పాండవర్స్ వర్ పర్ఫార్మింగ్ రాజసూయ యాగ
1: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు
0: అట్ దట్ టైమ్ లార్డ్ కృష్ణ కేమ్
1: ఏం బావా అన్ని ఏర్పాట్లంతా జరిగినాయా అన్నాడు
0: హి సెడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఓవర్
1: అన్ని అరేంజ్మెంట్ చేశాను
0: హి సెడ్ ఐ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్
1: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను
0: ఐ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ టు ఆల్
1: అయితే నాకే సేవ అన్నాడు
0: దెన్ కృష్ణ ఆస్క్డ్ వాట్ డ్యూటీ యు అసైన్ టు మీ
1: నాట్ డ్యూటీ సేవ
0: వాట్ సర్వీస్ యూ వుడ్ అసైన్ టు మీ
1: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి
0: డ్యూటీ ఈజ్ డ్యూయల్
1: ఎందుకనగా ఇది డ్యూయల్ మైండ్
0: ఇట్స్ ఎ డ్యూయల్ మైండ్
1: సేవ అనేటువంటి ఏకాత్మ మైండ్
0: సర్వీస్ ఇస్ నాన్ డ్యూయల్
1: కనుకనే నాకే సేవ కావాలి
0: సో వాట్ సర్వీస్ వుడ్ యూ గివ్ మీ
1: స్వామి
0: స్వామి
1: మీకు ఏ సేవ ఇచ్చేది మీరు కూర్చోండి మా సేవ తీసుకోండి అన్నారు
0: స్వామి వాట్ సర్వీస్ కెన్ ఐ అసైన్ టు యూ యూ సిట్ దేర్ అండ్ రిసీవ్ అవర్ సర్వీసెస్
1: పర్వంతో నేను సేవ చేయించుకునేటువంటి అవకాశం నాకు కాదు
0: God said, I don't need to be served by anybody.
1: ఇతరుల సేవ నాకు అక్కర్లేదు.
0: I don't want anybody
1: sir. నేనే సర్వులకు సేవ చేయాలి
0: అన్నాడు. I will serve everyone now.
1: అనగా దైవమే ఈ దేహములో చేరి సర్వ విధమైన కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
0: God in human form serves everybody that sustains the entire humanity.
1: I am servant, not master.
0: God says, I am servant, not master.
1: ఆ సత్యాన్ని మీరు దిన్నము గుర్తించండి
0: అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్
1: మీరు ఎక్కడికి వచ్చినా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు
0: యూ మే బి సీటెడ్ ఎనీవేర్ బట్ భగవాన్ కమ్స్ టు యూ హి విల్ నెవర్ ఆస్క్
1: సర్వెంట్ ఇంతేకాదు పూజరువులకు ద్వారం దగ్గర నేను నిలుచుకొని ఉంటాడట భగవంతు
0: ఇన్ఫాక్ట్ గాడ్ విల్ బి స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ యువర్ పూజా రూమ్
1: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు
0: God is ready to confer anything that the devotee asks for.
1: కరుగు భక్తుల యొక్క అభిష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
0: To fulfill the desire of a devotee, God has been waiting. He is in you, above you, below you, around you.
1: Always in you, around you.
0: God is below you, above you, in you, around you.
1: కనుకనే దైవము దేవుని కూడా ఆశిస్తూ వచ్చాడు.
0: God wants you to serve.
1: సరే ఆ సేవ దేనికోసము?
0: Why?
1: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్
0: Only to make you, to develop this practice of service.
1: నేను చేస్తున్నాను చూడండి.
0: Bhagavan does it.
1: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
0: And Dharmaja asked, what service you want?
1: Dharmaja. అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
0: Krishna said, Dharmaja, after all finish eating, he assigned me the duty to lift all these leaves which are empty or which food is served.
1: తిన్న ఆకులు ఎత్తేసేటువంటి వాడు ఎవరు పోతాడు
0: హూ విల్ అండర్టేక్ దట్ సర్వీస్
1: అదే విధంగానే ఈ దేహంతో నేను అనుభవించిన సుఖములు సంతోషములు కష్టములు దుఃఖములు అన్నింటి కూడా తీపు కారం వంటి తీపు
0: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ లైక్ స్వీట్ అండ్ హాట్
1: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు
0: సచ్ లీఫ్ విచ్ ఇస్ ఎంప్టీడ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫుడ్ ఇస్ ఈటెన్
1: అది ఎవరు ఒప్పుకోరు
0: నోబడీ విల్ టేక్ దట్ జాబ్
1: భగవంతుడి యొక్క తప్తము
0: God's nature
1: తన యందే ఉంటుండాది
0: is within him
1: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికీ
0: as man grows older
1: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
0: And he loves many other preparations.
1: Jalebi, gulab jamu, barfi, palko, ilantavanta vondukuntadu.
0: He likes so many sweets, jalebi and other sweets.
1: Vondukoni oka leta aritakulo pettukuntadu.
0: And all these sweets, delicious items are served on the plantain.
1: Brahmarpanam, brahmahavi, brahmagnu, brahmanahrutam, brahmaiva deva gantavyam ani prarthistadu.
0: Before
1: bhagavantuniki prarthistunnanu, bhagavantuniki arpitam chestunnanu.
0: Before start eating, he offers all the food served to God first.
1: ఆఫర్ చేసేటప్పుడు భగవంతుడు జవాబిస్తున్నాడు.
0: God also replies.
1: కానీ ఆ జవాబు తాను వినటం లేదు.
0: But he is not listening.
1: ఒరే పిచ్చివాడా,
0: ఓ మాట్కా,
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చతుర్భుజం.
0: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply
1: it. చెప్పినా చెప్పకపోయినా నేను భుజిస్తున్నాను అన్నాడు.
0: Whether you say or not, it's I that eat.
1: కానీ ఈనాటి మానవులు
0: బట్ మ్యాన్ టుడే
1: ఆ విధంగా చేయటం లేదు.
0: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ప్రేయర్.
1: మంచి మధురమైనటువంటి పదార్థములు తట్టలో ఆకులో పెట్టుకుని
0: ఆల్ ది డెలిషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్ ఆన్ ది ప్లాంటన్ లీ
1: మొట్టమొదటి రాక్షసులకంత నైవేద్యం చేస్తున్నారు.
0: ఫస్ట్ హీ ఆఫర్స్ ఆల్ దిస్ ప్రెషస్ ఫుడ్ టు డెమన్స్.
1: ఎవరా డెమన్స్?
0: హూఆర్ ది డెమన్స్?
1: కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
0: ద ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్ ద లస్ట్ అండ్ ది గ్రీడ్ అండ్ సో ఆన్.
1: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవునికి అర్పితం చేస్తారు.
0: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెమ్ అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్.
1: దైవానికి అర్పితం చేయాలి.
0: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
1: అదే ఆ దైవం ఎవరు?
0: హూ ఇస్ గాడ్ నౌ?
1: అహం వైశ్వానరో భూత్వ తన ఎందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
0: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
1: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
0: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
1: కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
0: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వీ మే టేక్ టు వీ మే సర్వ్
1: ఎనీబడీ. నా ఇష్ట దైవానికి సేవ చేస్తున్నానని భావించండి.
0: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోమ్ హార్ట్.
1: ఈ ప్రేమకు రూపం లేదు.
0: అండ్ దిస్ హస్ నో ఫామ్.
1: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుండాలి.
0: And love has only the name that
1: కనుక ఈ నామమే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
0: And this will improve by itself.
1: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాది ఉంటుంది.
0: And gold is something like a coin.
1: కానీ క్రమక్రమేణా మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగ్ ఒక చైన్ ఒక మెడల్ ఏదో ఒకటి చేసుకుంటుంటాం.
0: బట్ దిస్ గోల్డ్ కాయిన్ కెన్ బి మెల్టెడ్. ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ చైన్ ఆర్ రింగ్. ఎవరు
1: కల్పించినటువంటి వారు ఎవరు?
0: అండ్ ఇట్ హూ గేవ్ ఇట్ దట్?
1: మనకు మనమే రూపం కల్పించుకుంటున్నాం.
0: అండ్ వీ హావ్ గివెన్ ఇట్ ఏ ఫార్మ్.
1: కనుక దీనికి రూపమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్ ఇట్ హాస్ నో ఫామ్.
1: అలాంటి రూపరహితమైనటువంటి ఒక తత్వానికి మనమే రూపమును కల్పించుకుని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
0: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఎ ఫార్మ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
1: ఎట్టి భావము లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
1: ఎట్టి రూపము లేదు.
0: గాడ్ హాస్ నో ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: గాడ్ ఈస్ ఇమోర్టల్, ప్యూర్, అన్పొల్యూటెడ్, ఫార్మ్లెస్, అట్రిబ్యూట్లెస్.
1: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
0: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యూ నీడ్ ఎ ఫార్మ్.
1: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి.
0: అండ్ హియర్ యూ ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హెస్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఫార్మ్.
1: రక్షించేది తానే, శిక్షించేది తానే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ద ప్రొటెక్టర్, హీ ఈస్ ద రిడీమర్, హీ ఈస్ ద వన్ హూ పనిషెస్ యూ.
1: కానీ మనము పుట్టుకు ఒక మినిస్టరు, తావుకు ఒక మినిస్టరు, పోషణకు ఒక మినిస్టర్గా పెట్టుకుంటున్నాం.
0: బట్ వీ హావ్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
1: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
0: బట్ గాడ్ హ్యాస్ ఆల్ దిస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
1: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
1: నీవు చేసే సేవనంతా కూడా భగవంతునికి చేస్తున్నాననుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
0: కన్సిడర్ the service that you render to others is service.
1: ఎవరికి సేవ చేసినా కానీ భగవంత్ సేవ అనుకో.
0: Whosoever you may serve, consider that you are serving God.
1: ఎందుకంటే ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉంటున్నాడు దేవుడు.
0: Because God is present in all of the beings.
1: నీవు కనిపించినటువంటి దేవుడిగా నీవు ఉంటే,
0: if God is of your making,
1: నీ కనిపించి దేవుడిగా ఎదురుగా వస్తాడు.
0: Well, how do you expect him to appear in the way you want?
1: ప్రత్యక్షము అది పరోక్షము.
0: One is direct, other is indirect.
1: బింబము అది ప్రతిబింబము.
0: One is object, other is reaction.
1: యాక్షన్ అది రియాక్షన్.
0: One is action, other is reaction.
1: అన్నిటి ఎందుకు ఆ విధంగా వస్తుంటాయి.
0: That's there lies the relationship.
1: ఈ రెండు లేనే లేవు.
0: In fact, there's nothing dualism here.
1: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
0: However you see the apparent one.
1: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
0: There in a theater you have the screen.
1: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
0: దేర్ ఆన్ ద స్క్రీన్ యు ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అండ్ బోన్ ఫైర్.
1: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
0: బట్ ది స్క్రీన్ ఇస్ నాట్ బర్న్ట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
1: లేదు.
0: నో.
1: కానీ పర్వతాలంతా పండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
0: బట్ యు ఫైండ్ ద ఫైర్ ఆల్ ఓవర్ ద మౌంటైన్.
1: ఆ స్క్రీన్ లోపలి పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
0: అండ్ యు ఆల్సో ద ఫైండ్ ద ఫ్లో ఆఫ్ రివర్.
1: అలాంటి కొట్టుకుంటూ కూడా ప్రవహిస్తుంటాయి.
0: అండ్ యు ఫైండ్ ద హెవీ ఫ్లడ్స్ టూ.
1: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితేన కూడా నువ్వు వెట్టుంటాదే.
0: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద కర్టెన్.
1: అదే విధంగా మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి కానీ
0: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యు ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కానీ ఇల్యూమినేషన్ మైండ్ కి అది కనిపించదు.
0: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ ద
1: ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కారినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
0: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యు ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ది ఫైర్.
1: ఇదే దివ్య శక్తిని.
0: అల్టిమేట్లీ యు విల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
1: ఆ దివ్య శక్తి సర్వలు యందు ఉంటుందా? ది
0: డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: ఇది లేనటువంటి వ్యక్తే మనకు కనిపించడు.
0: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
1: అందరి యందు ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
1: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవడం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మీరు.
0: సిన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
1: ఇది కొంతకాలం ప్రేమ చేతని మనం ప్రాక్టీస్ చేయాలి.
0: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
1: అందరినీ మనం ప్రేమించాలి.
0: లవ్ ఆల్.
1: అప్పుడు అందరూ నీవే.
0: In fact,
1: నీవే అందరుగా మారిపోతున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ద వరల్డ్ యువర్
1: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
0: యు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ ప్లూరాలిటీ ఇన్ దిస్ యూనిటీ టూ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
1: మీ యందు ఉన్నదంతా ప్రేమని.
0: యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమని భగవత్ యొక్క ప్రేమ.
0: అండ్ దిస్ టోటల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
1: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
0: మ్యాన్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్.
1: అంశంగా వచ్చేసిస్తున్నాయి.
0: యు ఆర్ హియర్ ఎస్ ఎ స్పార్క్.
1: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
0: బికాస్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ పుట్ టుగెదర్.
1: కనుక మీరు నేటి నుండి
0: ఫ్రమ్ దిస్ డే
1: ఎవరికి సేవ చేసినా
0: యు మస్ట్ సర్వ్ ఎనీవన్.
1: దైవ సేవగా భావించుకుని
0: కన్సిడర్
1: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
0: Be ready to do any work, any service.
1: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
0: Don't go by the body.
1: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
0: Not circumstances.
1: అందరి మనం ఏకంగా చూసుకోవాలి.
0: You should consider everybody equal.
1: అందరి యందు ఉన్నటువంటి ఒక నాశక్తియే.
0: It's only divine power in everybody.
1: నాశక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
0: And my power is
1: ఇదంతా నా ప్రతిబింబమే.
0: In fact, it's all the reflection of my own. It's only reaction. It's all the resound of my own. You should have that feeling more and more. Then you will be able to reach that state of illumination
1: mind.
0: So first, let's begin with the super mind. At this level, you are separate from others.
1: ఇది dualism లో ప్రారంభించింది.
0: And you begin with the state of dualism.
1: ఆ dualism కూడా సత్యం కాదు.
0: Dualism is never true.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: Half blind గా నువ్వు పోతున్నావు.
0: You are proceeding in its half blinded nature.
1: అప్పుడు నువ్వు దాంతో నువ్వు ప్రారంభించి.
0: And you begin with it
1: correctly. క్రమక్రమేణ అది higher mind కి పోతుంది.
0: Gradually it goes up to the higher mind.
1: ఈ higher mind కి పోయిన తర్వాత
0: after having gone there
1: నీ తత్వం నీకు రుచింప చేస్తుంది.
0: యూ విల్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
1: ఆ రుచింప చేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు
0: ద మోర్ యూ రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ ది ట్రూ నేచర్
1: క్రమక్రమేణ ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
0: స్లోలీ యూ కమ్ టు ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
0: వెన్ వన్స్ దిస్ యూనిటీ వన్నెస్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ గోస్ అప్ టు ద ఓవర్ మైండ్.
1: అదియే నీ గమ్యము.
0: That is your goal.
1: Adiye nee yokka sarvamu.
0: That is everything for
1: you. Danu cheyadaniki nee chesetundi sadhananta nee.
0: All the efforts only to reach that goal.
1: Sadhanalu dehamto chesina sadhanalu kaadu pradhanamu.
0: Not the practices that you do with the body that are important. Ante
1: kevalam kasarattu.
0: It is only exercise.
1: Aa pillalanta chesaru chudandi monna పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
0: యు మస్ట్ హావ్ సీన్ పంజాబ్ చిల్డ్రన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్.
1: బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప
0: యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ.
1: మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు.
0: అండ్ నాట్ ద మైండ్ ఎనీ.
1: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
0: వాట్ యూ నీడ్ నౌ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్ నాట్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
1: మైండ్ ప్యూరిటీ కావాలి.
0: మైండ్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి.
0: అండ్ దెన్ యూ కెన్ రీచ్ ది ఇల్యూమినేషన్ మైండ్.
1: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
0: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్లీ సర్వీస్.
1: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికీ స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ
0: Whenever you start doing service, remind yourself Bhagavan's teachings.
1: అతను ఉన్నది కూడాను భగవంతుడే.
0: The man who receives service also is God's same God.
1: చేస్తున్నాడు.
0: And he is just acting that way.
1: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్గా ఉండాలి.
0: In this acting you should be a part.
1: కనుక మనం ధ్యానం చేసినా,
0: జపం
1: చేసినా,
0: ఆర్
1: సేవ చేసినా, అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది.
0: We may meditate or chant or do penance, we should
1: have oneness. Nata pamsi nati thanam.
0: So Upanishad said, no pilgrimage and no penance would help you.
1: Na shastra na japanahi.
0: Nor take textual information.
1: ఇది మనం చేయవలసింది. ఈ ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటే ఎవరితో మాట్లాడుతున్నా కానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి.
0: If you start repeating God's name, holding talisman on hand, simply the beads on the day.
1: Motta motta alanti practice kavali.
0: First, however, you need to practice to begin with.
1: Sajjanam sevanam vina.
0: You should serve everybody.
1: Service
0: important.
1: Poni nivu chetultone cheyanakkaraledu.
0: Not necessarily with your hand.
1: Meer edo prapanchamlo praveshinchi danto itharu seva cheyanakkaraledu.
0: Not that you don't go to far off places to serve.
1: Oka manishi emaina vaste nivu maatalato kuda atanu tripti parchu.
0: You can satisfy others with your words.
1: Ee words tho kuda tripti cheyadam kuda sevane.
0: Satisfying others with your good words is service.
1: Ogariki neevu annam petti aadarinchu adi kuda sevane.
0: Serve food to others, it is service.
1: Neevu oka manchi maatalu cheppadanni santosha pettu.
0: Make others happy by talking good words.
1: Aa maatalu kuda mrudumadhuranga cheppu.
0: Talk softly and sweetly.
1: Appude manu sevagalam.
0: That is true service.
1: Chaala mandi kontha mandi srimantulu ga undetattu vallu ayyo mem bayati poyi atti seva chesedi మేము ఏ విధంగా సేవ చేసేది, మాకు అవకాశం లేదు అని బాధపడుతుంటారు.
0: మెనీ రిచ్ పీపుల్ థింక్ దట్ వీ డోంట్ హ్యావ్ ఛాన్స్ టు సర్వ్ అదర్స్. హౌ కెన్ యూ మూవ్ అబౌట్, హౌ కెన్ యూ
1: సమాజంలో పోయి సేవ చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో టు సొసైటీ.
1: నీవు సంతోషంతో మాటలతో సేవ చేయి.
0: యూ టాక్ వెల్ విత్ ఆల్ ద స్మైల్.
1: చేతనైనప్పుడు నీవు ఎవరికైనా కాసు ఇచ్చి వాడిని ఉద్ధారపరచేయి.
0: యూ కెన్ ఆల్సో కంట్రిబ్యూట్ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ.
1: ఆ విధంగా ఉద్ధారం చేస్తే అది కూడా సేవని.
0: ఇఫ్ యూ హెల్ప్ అదర్స్ ఇట్ ఇస్ టు సర్వీస్.
1: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి గో రోడ్లు తూర్చడం, పేషెంట్ చూసుకోవటం, సొంత వారిని ఎత్తు ఇవి చేయనక్కర్లేదు. అది చేసే అవకాశం ఉన్న వాళ్ళు చేయవచ్చును.
0: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. దోస్ దట్ హావ్ స్కోప్ అ ఛాన్స్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్.
1: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
0: దే కెన్ డూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: ఒక అనంతపురం కాలేజీ గర్ల్స్ వచ్చారు.
0: అదర్ డే అనంతపూర్ గర్ల్స్
1: స్వామి బాయ్స్ అంతా కూడా పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికంతా కూడా అన్నం అందిస్తున్నారు.
0: ప్రేయర్ టు స్వామి దే సెడ్ భగవాన్ బాయ్స్ ఆర్ సర్వింగ్ ఫుడ్ ఎట్ ద డోర్ స్టెప్.
1: దాని అంత బండిల్ మాదిరి కట్టాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ప్యాకింగ్ ఫుడ్.
1: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని లేదు.
0: ద మూమెంట్ బాయ్స్ లీవ్ దిస్ ప్లేస్ వి డోంట్ హావ్ ఎనీ వర్క్. మేము
1: కొంత పనులు చేస్తామన్నారు.
0: హౌఎవర్ వి వాంట్ టు డు నౌ సంథింగ్ మోర్.
1: వెళ్ళండి.
0: Bhagavan said, go by all means.
1: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు ఎంత ఉన్నాయి.
0: యు ఫైండ్ టెంపుల్స్ బిల్ట్ ఇన్ ద ఓల్డ్
1: టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
0: అండ్ ఆల్ ది టెంపుల్స్ ఆర్ ఇన్ డైలాపిటేటెడ్ కండిషన్.
1: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
0: యు క్లీన్ దోస్ టెంపుల్స్.
1: వాటికి వైట్ వాష్ వేయండి.
0: వైట్ వాష్ దెమ్.
1: క్లీనింగ్ చేసుకోండి.
0: క్లీన్ దెమ్.
1: ఈ విధమైన పనులు మీరు చేయండి.
0: డూ దట్ వర్క్.
1: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
0: Body is the temple of God.
1: Deho devalaya prakto jeevo deva sanatana.
0: Body is the temple of God, the indweller is God himself.
1: Devalayanu paint vestunnavani anukoddu. Nee dehaniki nu paint vesko.
0: Don't think that you are painting the temple outside. No.
1: Daniki sunnamto paint vesti dinki premato paint vey.
0: You paint the outer temple with lime, you paint your own body with love. The temple of God.
1: Adhe chaal.
0: That's enough.
1: అదే సేవ.
0: దాట్ ఈస్ టు సర్వ్.
1: నీ మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడండి.
0: టాక్ స్వీట్లీ.
1: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకుంటాం.
0: నెవర్ బి హార్ష్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: మృదుమధురంగా మాట్లాడు.
0: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెందుకు అనేది వాడు
0: గణించేయకూడదు. If anyone asks you, what are you doing? You say, how are you concerned? You should not say that.
1: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
0: It's not service, it's hurting.
1: కనుకని అది అంటే మాటలు మాట్లాడకూడదు.
0: Never be harsh to others.
1: ఎవరిని కఠినమైనటువంటి పదంతో హృదయాన్ని గాయం చేయకూడదు.
0: Never hurt anybody by using harsh words.
1: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టొచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయొచ్చును.
0: For any wound, you can put some medicine, put some bandage.
1: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి.
0: బట్ ద వుండ్ బికాజ్ ఆఫ్ ద వర్డ్స్ కెన్ నెవర్ బి హీల్డ్.
1: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ. ఏ అబ్బాయి ఎట్లున్నావు
0: స్వామి? ఆల్వేస్ ఇస్ బాయ్ హౌ ఆర్ యూ.
1: అంతా ప్రేమనే.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్ స్వామి.
1: ప్రేమతో మాట్లాడు.
0: టాక్ విత్ లవ్.
1: కానీ ఆ ప్రేమ మనం అభివృద్ధి చేసుకుంటే వస్తుంది.
0: Yes, you can develop love on your
1: own. ప్రకృతి భావంతో మనం ప్రేమను పెంచుకోవాలి.
0: You start with the feeling of the nature.
1: తర్వాత అదే డివైన్ ప్రేమగా మారుతుంది.
0: Then that gets transformed into the divine
1: love. గా తయారవుతుంది.
0: That becomes divine love.
1: డివైన్ లవ్ వచ్చినప్పుడే
0: with this advent of divine
1: person గా మారిపోతావు.
0: You become divine person.
1: ప్రపంచమంతా ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: In fact, the whole of the world, there is only one thing that exists.
1: అలాంటి ఏకత్వానికి మనం ఉంటే
0: that oneness we should attain.
1: Seva ante edo uriki chestu chesetundi pannu sevaga bhavistunnaru.
0: Service is not merely the one that done with physical hands.
1: Chesulu chesetundi seva kadu.
0: It's not really so.
1: Maatanto cheyavachunu.
0: You can serve by good word.
1: Manastho cheyavachunu.
0: With the mind.
1: Bhavamto cheyavachunu.
0: With your feelings.
1: Kaani ee vidhanga sharira manasika aadhyatmika tattuto ee sevanu manam cheyali.
0: So at the physical level, mental level also you can serve.
1: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
0: యు కెన్ సర్వ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
1: ఎవరైనా బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తారు ఏడుస్తుంటే వాళ్ళను నువ్వు కూడా జోకొట్టు.
0: ఇఫ్ యు ఫైండ్ ద చిల్డ్రన్ క్రైయింగ్ యు కెన్ జస్ట్ హెల్ప్ దెమ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్.
1: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయి.
0: ఇఫ్ యు గాట్ చాక్లెట్ విత్ యు కెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్ హూ ఇస్ క్రైయింగ్.
1: అది గొప్ప సేవ.
0: ఇట్స్ అ బిగ్ సర్వీస్.
1: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
0: బేబీ సిట్టింగ్ ఇస్ అ బిగ్ సర్వీస్. ఇట్ ఇస్ సర్వీస్.
1: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
0: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక సేవలు చేసేటువంటి వాళ్ళు సేవా దళము అంటున్నారు మీరు.
0: యు సే సేవా దళ్.
1: సేవా దళ్.
0: సేవా దళ్.
1: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
0: యు ఫైండ్ మెనీ పెటల్స్.
1: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
0: ఎస్ యు హావ్ మెనీ.
1: క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
0: అండ్ ద పెటల్స్ ఫేడ్ అవుట్ అండ్ డ్రాప్.
1: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేది ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
0: Fundamental thing remains after all the petals fall down.
1: అందులోని విత్తనములు బయలు చేస్తాయి.
0: And therefrom starts seeds.
1: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
0: And that's become the foundation for the future.
1: కనుక ఈ లోక వాంఛనటువంటి petals అంతా కూడా రాలిపోవాలి.
0: So the petals of worldly desires should drop.
1: అదంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
0: When once the desires, the petals drop down, the will develops.
1: కనుక సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
0: We have to develop good thoughts.
1: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
0: Good thoughts lead to good action.
1: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
0: Good action takes you to satsang, good company.
1: సత్కర్మలంతా మనం చేస్తాము.
0: We do everything.
1: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
0: Let us do all good actions with love.
1: With love, with love.
0: With love, with love.
1: Only love, love, love, love.
0: Everything should be based on love and love, love alone.
1: ఎందుకంటే మానవుడు జీవించేదంత ప్రేమతోనే.
0: Because human life is sustained.
1: పుట్టిందే ప్రేమతోనే.
0: And you are born with love.
1: సత్యది ప్రేమతోనే.
0: You end your life with love.
1: కనుకనే ఇవన్నీ కూడాను ప్రేమమయంగా మారుతుందని.
0: So everything should be full of love for that matter.
1: ప్రేమమయమే జీవితము.
0: The human life.
1: ప్రేమాధారమే జీవితము.
0: And love is the foundation.
1: ప్రవర్తనే జీవితము.
0: The human conduct is love.
1: ప్రేమ ప్రవర్తనే.
0: And it is the love principle that governs life.
1: ఈ విజయమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
0: You are forgetting the essence of
1: love. భౌతికమైన ప్రాక్తమైనటువంటి ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
0: You are developing an only worldly physical love.
1: ఇది కాదు నిజమైనటువంటి ప్రేమ.
0: దిస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
1: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
0: వెన్ యూ యాక్ట్ లైక్ దిస్
1: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంతా వివరించి మీకు చక్కగా బోధిస్తాను.
0: దేర్ యూ హ్యావ్ స్టిల్ టూ మోర్ డేస్. టుమారో అండ్ డే ఆఫ్టర్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ.
1: ప్రేమ ముదిత మనసే.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 25th discourse on Gita Bhagavan delivered on 6th September 1984. In this discourse, Bhagavan sweetly explains how a spiritual aspirant can overpower two of his common enemies, namely jealousy and hatred. Sai Bhagavan Uvacha.
1: సర్వభూతముల యందు సర్వత్ర వ్యాపించినటువంటిది దేహి.
2: ద ఇన్వెలర్ హ్యాస్ పర్వేడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ హీఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: దేహము అనిత్యము అశాశ్వతము, దేహి నిత్యము సత్యము.
2: బాడీ is impermanent, transient. The indweller is permanent entity.
1: Kevalam dehamunandu maatrame undatam dehi anipinchadu.
2: The fact that he is merely dwelling inside the body cannot qualify him to be called indweller.
1: Virata swaroopam kudanu dehame.
2: The cosmic person also may be described as the indweller.
1: Vishwamaneetvanti dehamunandu దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది.
2: ఇన్ ద వరల్డ్ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ బాడీ, ది కాస్మిక్ పర్సన్ ఈజ్ ద ఇన్వెలర్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. సనాతనమై నిత్యమై సత్యమై ఉండినటువంటి ఆత్మతత్వమే కై దేహి అని పేరు.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఈస్ పర్మనెంట్ ఎవర్ లాస్టింగ్, that may be described as dehi.
1: Itti dehini gurtinchutakai shastramulu pramanamulu.
2: To recognize this dehi, the scriptures provide a basis.
1: Shastra pramanam maatrame chaladu.
2: The scriptural truths themselves may not be sufficient to prove that.
1: Shastram valane idi manaku labhyam kaadu.
2: We would not be able to attain this through scriptures alone.
1: Shastra pramanamunu aadharamuga teesukoni swaprayatnamato swasaktito sadhinchutakai prayatninchali.
2: On the basis of the declarations of the scriptures, we will have to make efforts to attain that.
1: Shastramulu upanishattulu vedamulu itihasamulu puranamulu ivanni kudanu kevalamu మార్గదర్శకమైనటువంటివి.
2: స్క్రిప్చర్స్, ఉపనిషత్స్, వేదాస్, పురాణాస్, ఆల్ దీస్ ఓన్లీ షో ది పాత్.
1: ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
2: దే మే బి కంపేర్డ్ టు గైడ్ పోస్ట్స్.
1: ఇది దిక్కులను చూపగలదు కానీ నడిపించుటకు ప్రయత్నించదు.
2: దీస్ థింగ్స్ కెన్ ఓన్లీ షో యూ ది డైరెక్షన్, but you will have to walk all by yourself.
1: Gamyamunu cheragorinatvanti vyaktulu deenini aadharam goni tama prayanamu taame saginchali.
2: People who are desirous of reaching the goal on the basis of the direction given by the shastras, they will have to travel, take the journey and reach the goal.
1: Bhagavad Gita samastamunu bodhinchinadi.
2: Bhagavad Gita has taught everything.
1: Idi secondo adhyayam lopala.
2: In the second chapter,
1: నోచ్యోచహాని నవేశోచహాని 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
2: గీత కమెన్సస్ ఇన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ శ్లోక నంబర్ 11.
1: నోచ్య కాని ఇది ఎక్కడికి అంత్యమవుతుంది?
2: బట్ వేర్ డస్ దిస్ ఎండ్?
1: ఇది క్రమక్రమేణ దుఃఖ నివృత్తి మాత్రమే కలిగింపచేస్తుంది.
2: This only leads you to avoiding of grief.
1: ఈ దుఃఖ నివృత్తికి మార్గం ఏమిటి?
2: What is the way for prevention of grief?
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీనికి నీవు దుఃఖించడం మంచిది కాదు అన్నాడు.
2: He has declared that there is no use in your grieving over things which are impermanent and transient.
1: దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
2: ఓ అర్జున, యు ఆర్ గ్రీవింగ్ ఓవర్ ఎ మ్యాటర్ ఓవర్ విచ్ యు షుడ్ నాట్ రియలీ గ్రీవ్.
1: ఇందులో ప్రతి పదార్థం నందు కూడాను అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ ఐదు యొక్క తత్వములతో కూడి ఉంటుండాలి.
2: ఎవ్రీ ఆర్టికల్ హ్యాస్ ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్, అస్థి భాతి ప్రియం రూపం నామం.
1: ఈ అస్థి భాతి ప్రియముకే సంస్కృత పదములందు సత్ చిత్ ఆనందము అన్నారు.
2: ది సంస్కృత్ ఈక్వలెంట్స్ ఫర్ అస్థి భాతి ప్రియం ఆర్ సత్ చిత్ ఆనంద.
1: ఈ సత్ చిత్ ఆనందము మొదటి మూడు సత్యమైనటువంటివి.
2: సత్ చిత్ ఆనంద, దీస్ త్రీ ఆర్ వెరీ,
1: ఇవి నిత్యమైనటువంటివి.
2: దే ఆర్ పర్మనెంట్ వన్స్.
1: ఇది దైవత్వంతో కూడినటువంటివి.
2: దే ఆర్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: దీనికి పుట్టుక చావులు లేవు.
2: దేర్ ఇస్ నో బర్త్ అండ్ డెత్ ఫర్ దీస్ త్రీ.
1: కనుక ఇవి ఏ దైవత్వములకు తగినటువంటి చిహ్నములు.
2: దేర్ ఫోర్ దీస్ త్రీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
1: రూపనామములు కల్పనలు.
2: ది నేమ్ అండ్ ఫారం ఆర్ ఓన్లీ ఇమాజినేషన్.
1: ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు వచ్చుటకు ఎంత స్వతంత్రం ఉన్నదో పోటుకు కూడా ఆ స్వతంత్రం ఉంటుంటాయి.
2: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ విచ్ ఆర్ క్రియేటెడ్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు కమ్ యాజ్ వెల్ యాజ్ టు గో, బర్త్ అండ్ డెత్.
1: ఇవి కేవలము బంధువుల వంటివి.
2: దీస్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: బంధువులు వచ్చి పోయేటువంటి వారే కాని స్థిరంగా ఇంటూ నిలిచేటువంటి వారు కాదు.
2: రిలేటివ్స్ కమ్ ఫర్ ఎ వైల్ అండ్ స్టే అండ్ గెట్ బ్యాక్. దే ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ ద హౌస్ పర్మనెంట్లీ.
1: అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి.
2: ఇన్ ద సేమ్ వే హ్యాపీనెస్ అండ్ గ్రీఫ్ మే బి కంపేర్డ్ టు రిలేటివ్స్.
1: కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు.
2: Such entities like name and form, which are transient and temporary, should not be understood as permanent in the context of understanding spirituality.
1: ఇవి ఏనాటికైనా కూడాను వెళ్ళునవే.
2: These things any day will be leaving.
1: మార్పు చెందునవే.
2: They undergo change.
1: నశ్వరమైనవే.
2: They are impermanent.
1: అలాంటి స్థితికై నీవు శోకించటం ఇది సరి అయినటువంటి తత్వం కాదన్నాడు.
2: For such things which are impermanent, grieving over them is not correct.
1: అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ ధ్యాన్ని మనం ఆశ్రయించాలి?
2: దెన్ ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, వాట్ షుడ్ బి ది బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్?
1: కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి.
2: వి హావ్ టు టేక్ షెల్టర్ ఇన్ సర్టన్ వర్చ్యూస్.
1: భక్తి యోగములో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని.
2: యాజ్ హస్ బీన్
1: మామే ప్రియో నరః, ఇట్టివాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు.
2: యాజ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భక్తి యోగ, యాజ్ హస్ బీన్ డిక్లేర్డ్ బై కృష్ణ, ద వన్ హూ హ్యాస్ 26 క్వాలిటీస్ డిస్క్రైబ్డ్ ఇన్ దెమ్ ఆర్ డియర్ టు ద లార్డ్.
1: ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు.
2: దెర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఆల్ ది 26 క్వాలిటీస్.
1: అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి.
2: There will be a number of matchsticks in a matchbox.
1: అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు.
2: If you want to fire, there is no need for striking all of them.
1: ఒక్క పుల్లను గీసి కావాల్సిన అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
2: One matchstick can be struck and you can develop fire in the way that you want.
1: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్న ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ జరపవచ్చు.
2: If you want to inquire into the principle of Atman with the help of certain important attributes and qualities, you'll be able to undertake that.
1: నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాం.
2: Yesterday we have understood about forbearance and patience.
1: ఈనాడు అసూయ ద్వేషము.
2: Today we will take up jealousy and hatred.
1: ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు.
2: Jealousy and hatred are twin thieves.
1: ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు.
2: వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు లివ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్.
1: ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయం కలిగినటువంటివి.
2: దే టేక్ మ్యూచువల్ షెల్టర్.
1: కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
2: ఇన్ సర్టన్ రెస్పెక్ట్స్ దేర్ ఇస్ ఎన్ ఇన్ఎక్స్ప్లికబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్.
1: ఇవి ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది.
2: Hatred may be compared to a pest.
1: ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది.
2: జెలసీ
1: ద్వేషం.
2: హేట్రెడ్ మే బి కంపేర్డ్ టు అనదర్ టైప్ ఆఫ్ పెస్ట్.
1: ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు.
2: జెలసీ అండ్ హేట్రెడ్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పెస్ట్.
1: ఇవి రెండు కూడాను వృక్షమును నాశనము చేయనటువంటివి.
2: టుగెదర్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ డిస్ట్రాయ్ ది ట్రీ.
1: నవనవలాడుతూ
2: ట్రీ విచ్ ఈస్ వెరీ గ్రీన్,
1: పువ్వులు పూచి,
2: విచ్ ఈస్ ఫ్లవరింగ్,
1: కాయలు కాచి,
2: విచ్ ఈస్ గివింగ్ ఫ్రూట్,
1: చూచుటకు అందముగా,
2: ఎ ట్రీ విచ్ ఈస్
1: ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల,
2: ఎ ట్రీ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు లుక్ అట్,
1: చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణము నుండి ఇది వాడిపోతుంది వృక్షం.
2: వెన్ పెస్ ఎంటర్ ఇన్ టు ద వెరీ రూట్స్ ఆఫ్ దిస్ ట్రీ, ది ట్రీ బికమ్స్ డ్రై విత్ ఇన్ ది వెరీ నెక్స్ట్ మూమెంట్.
1: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది.
2: దిస్ పర్టికులర్ పెస్ట్ గోస్ టు ద వెరీ రూట్ ఆఫ్ ద ట్రీ.
1: ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది.
2: ఇట్ గోస్ టు ది బాటమ్ ఆఫ్ ద ట్రీ.
1: చీడ పురుగు పైభాగంలో సంచరిస్తుంది.
2: ది అదర్ టైప్ ఆఫ్ పెస్ట్ చీడ, ఇట్ గోస్ టు ది బ్రాంచెస్. అండ్
1: వేరును కొట్టడం వేరు పురుగు.
2: వన్ టైప్ ఆఫ్ పెస్ట్ స్ట్రైక్స్ అట్ ద వెరీ,
1: అనగా ప్రాణమును తీవటమే వేరు పురుగు.
2: వన్ టైప్ ఆఫ్ పెస్ట్ ట్రైస్ టు డిస్ట్రాయ్ ది వెరీ లైఫ్,
1: అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు.
2: ది అదర్ టైప్ ఆఫ్ పెస్ట్ స్పాయిల్స్ ది వెరీ బ్యూటీ.
1: ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి.
2: బోత్ ఆఫ్ దెమ్ అకంపెనీ ఈచ్ అదర్.
1: ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ నో జెలసీ దెర్ ఇస్ నో హేట్రెడ్.
1: ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాడు.
2: వేర్ హేట్రెడ్ ఈస్ విజిబుల్ దేర్ కుడ్ బి ఇన్విజిబుల్ జెలసీ.
1: అసూయకు రూపం లేదు.
2: ఫర్ జెలసీ దేర్ ఇస్ నో ఫార్మ్.
1: ద్వేషం ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది.
2: హేట్రెడ్ కెన్ బి సీన్ ఇన్ ఎ పర్టికులర్ ఫార్మ్.
1: కనుకని ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి.
2: జెలసీ అండ్ హేట్రెడ్ therefore will be inherent and hidden.
1: ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కనరాడని చెప్పవచ్చు.
2: It may be said that in the world there is no person who does not suffer from
1: ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కలిగించి ఉంటుంది.
2: There will be room for even at least a small way for this jealousy in every person.
1: కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దీస్ జెలసీ అండ్ హేట్రెడ్ డూ నాట్ మేక్ ఎనీ ఎంట్రీ ఇన్ అవర్ సిస్టమ్, వీ హావ్ టు డెవలప్ లవ్.
1: ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ కెనాట్ బి ఎనీ ఎంట్రీ ఫార్ జెలసీ అండ్ హేట్రెడ్.
1: ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే.
2: ఇఫ్ జెలసీ అండ్ హేట్రెడ్ డూ నాట్ ఎంటర్ దెన్ యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
1: ఈ ఆనందములకు అందం అనేటువంటిది దీని స్వభావం.
2: Beauty is a form of bliss.
1: ikkada ekkada andamuga untunado akkada aanandam kudanu manaku labhistundi.
2: Wherever there is beauty there is joy also. A thing of beauty is joy forever.
1: ee padarthamunandu andam untundado akkada aanandam manalo uppongipothundi.
2: In whichever article and object you have beauty,
1: andam yemiti,
2: what is this beauty?
1: Jagatta andamu,
2: is it the world which imports
1: padarthama andamu,
2: is it the object which is
1: ivanni marpu chindunave kada,
2: all these things undergo a change.
1: Marpu chindunadi enta kalam andamu,
2: things which undergo change for how long can they be beautiful?
1: Kanuka shashtamaina yediyo adiye andam.
2: Only that which is permanent can be beautiful.
1: కనుకనే శాశ్వతమైన ఉంటాడు భగవంతుడు.
2: The permanent entity is God.
1: భగవంతుడే సౌందర్యవంతుడు.
2: God alone is beautiful.
1: కనుకనే భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కానరాదు.
2: There is nothing in the world which is more beautiful than God.
1: ఆ అందమును కలిగేటువంటి ఒక మకరందం అనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: The most important duty of a devotee is to drink the nectar of bliss which emanates from that beauty.
1: Itti aanandamayudainatunti oka daivatvanni koradaniki sadgunamulo aadharam.
2: For aspiring for divinity which is full of this beauty, there is need for virtues.
1: Ee sadgunamulnu manam pempondinchukuntakai దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు డెవలప్ వర్చ్యూస్ వీ హావ్ టు డిస్ట్రాయ్ వీక్నెసెస్ అండ్ షార్ట్ కమింగ్స్.
1: దైవత్వమునందు కూడాను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది.
2: జెలసీ ట్రైస్ టు ఎంటర్ ఈవెన్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
1: అర్జునుడు రథములో కూర్చున్నాడు.
2: అర్జున వాజ్ సీటెడ్ ఇన్ ద చారియట్.
1: కృష్ణుడు రథమును నడుపుతున్నాడు.
2: కృష్ణ వాజ్ డ్రైవింగ్ ది చారియట్.
1: కేవలము భగవంతుడనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసము అర్జున్ యందు ఉంటున్నది.
2: అర్జున వాజ్ ప్రాబబ్లీ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫుల్ డివినిటీ ఆఫ్ ద లార్డ్ బట్ హీ వాజ్ ఫీలింగ్ కృష్ణ వాజ్ ఎ గ్రేట్.
1: కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడాను వింటున్నాడే కానీ తినటం లేదు, అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించటం లేదు.
2: అర్జున వాజ్ ఏబుల్ టు హియర్ ఆల్ ద థింగ్స్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పౌండెడ్ బై కృష్ణ బట్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: ఈ విషయమునందు ఒక చిన్న ఆదర్శము,
2: దేర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్,
1: ఒక ఉపమానము,
2: దేర్ ఇస్ ఎ సిమిలీ.
1: యుద్ధము జరుగుతున్నది,
2: వార్ వాజ్ గోయింగ్ ఆన్.
1: మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతని పైన ప్రయోగిస్తున్నారు.
2: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద వార్ వెరీ డ్రెడ్ఫుల్ వెపన్స్ వర్ ఎంప్లాయ్డ్.
1: ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుపుతాం.
2: ఆన్ దట్ పర్టికులర్ డే హీ వాజ్ వేజింగ్ వార్ విత్ భీష్మ.
1: భీష్ముడు క్రింద కూలిపోయాడు.
2: భీష్మ ఫెల్ డౌన్.
1: ఆనాడు మహాభయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథములో ప్రవేశించాయి.
2: మోస్ట్ డ్రెడ్ఫుల్ వెపన్స్ ఎంటర్డ్ ఇన్ టు దట్ చారియట్.
1: ఈ అర్జునుడికు ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధమునందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
2: అర్జున హ్యాడ్ ఫెయిత్ ఇన్ డివినిటీ బట్ హీ వాజ్ ఫీలింగ్ ఆరోగెంట్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది సక్సెస్ ఇన్ ద వార్.
1: సూర్యాస్తమం జరిగింది, రథముతో పాటు ఇంటికి వచ్చి చేరారు.
2: ఆఫ్టర్ ద సన్ సెట్ దే కేమ్ ఇన్ ద చారియట్ అండ్ రీచ్డ్ హోమ్.
1: కృష్ణుడు కేవలం రథమును నడుపుతున్నాడే కానీ యుద్ధంలో విజయాన్ని సాధించేటువంటిదంతా నేను అనేటువంటి అహంకారము ప్రవేశించి అంది అర్జునులో.
2: అర్జున ఫెల్ట్ ఆరోగెంట్ అండ్ ఈగోయిస్టిక్ దట్ హీ వాజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద విక్టరీ ఇన్ ద వార్. కృష్ణ వాజ్ ఓన్లీ డ్రైవింగ్ ది చారియట్.
1: తమ యొక్క బసకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
2: అర్జున హ్యాడ్ ఫెయిత్ ఇన్ డివినిటీ బట్ హీ వాజ్ feeling arrogant that he was only responsible for all the success in the war.
1: Suryastam

0: ఏరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు.
1: యాజ్ సూన్ యాజ్ ది చారియట్ రీచ్డ్ దేర్ టెన్ కృష్ణ ఆస్క్డ్ అర్జున, అర్జున యు ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ ది చారియట్ అండ్ యు కెన్ గో ఇంటు ది హౌస్.
0: ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవర్ కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి.
1: అర్జున హూ వాస్ పఫ్డ్ అప్ విత్ ఈగోయిజం వాస్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, కృష్ణ వాజ్ ఓన్లీ ఎ చారియటియర్, హీ హాస్ టు గెట్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్, దెన్ ఓన్లీ యాజ్ ద మాస్టర్ ఐ హావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
0: బావా నీవు ముందు దిగిపో అన్నాడు అర్జునుడు కృష్ణుణ్ణి.
1: అర్జున టోల్డ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా యూ ప్లీజ్ గెట్ డౌన్ ఫస్ట్.
0: లేదు లేదు అర్జున నీవు ముందు దిగి వెళ్ళమన్నాడు.
1: కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యూ ప్లీజ్ గెట్ డౌన్.
0: ఈ విధంగా వాదోపవాదనలు జరుగుతూ వచ్చాయి.
1: దిస్ వే ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూడ్.
0: కొంత కృష్ణుడి పైన అసూయ కూడా వచ్చింది.
1: అర్జున డెవలప్ ఎ సార్ట్ ఆఫ్
0: గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ.
1: అర్జున ఆల్సో ఫెల్ట్ జెలస్ ఆఫ్ కృష్ణ, థింకింగ్ దట్ ఐ హావ్ బీన్ థింకింగ్ దట్ కృష్ణ ఈజ్ గ్రేట్ అండ్ దేర్ ఫోర్ హీ ఈజ్ అస్యూమింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెల్ ఇట్ ఈస్ మై ఓన్ మిస్టేక్.
0: సరే ఇంకా యుద్ధం జరగవలసి ఉంటుండాలి, మొదలే కృష్ణుడితో ద్వేషం చేసుకుంటే రేపటి దినం ఏమైపోతుందో అని కొంచెం భయపడి అర్జునుడు దిగాడు.
1: అర్జున థాట్ ద స్టిల్ వార్ హ్యాస్ టు బి ఫాట్ అండ్ ఐ డు నాట్ వాంట్ టు డెవలప్ ఎన్మిటీ విత్ కృష్ణ, ఇట్ మే నాట్ బి మై ఓన్ ఇంట్రెస్ట్, దేర్ఫోర్ అర్జున గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్.
0: నిలిచాడు రథం దగ్గర అర్జునుడు.
1: అర్జున గాట్ డౌన్ అండ్ స్టూడ్ నియర్ ది చారియట్.
0: కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు, నీ వెళ్ళు లోపలికి వెళ్ళు అన్నాడు.
1: కృష్ణ బిగాన్ ప్రెషరైజింగ్ అర్జున యూ ప్లీజ్ గెట్ ఇన్ టు ది హౌస్.
0: చేయలేక వెళ్ళి లోపల
1: లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ అర్జున ఎంటర్డ్ ద హౌస్.
0: తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు కృష్ణుడు.
1: కృష్ణ జంప్ డౌన్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ ద చారియట్ ఏ లాంగ్ డిస్టెన్స్.
0: తక్షణమే రథం భస్మం అయిపోయింది.
1: ద మొమెంట్ కృష్ణ కేమ్ అవుట్ ది ఎంటైర్ చారియట్ వాజ్ డిస్ట్రాయిడ్ టు యాషెస్.
0: ఇది చూచినటువంటి ధర్మజుడు అర్జునుడు ఆశ్చర్యపోతూ దీనికి కారణం ఏమిటని అడిగారు.
1: ధర్మజ అండ్ అర్జున హూ ఆర్ జస్ట్ సీయింగ్ దిస్ దే ఆస్క్ కృష్ణ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ సీన్.
0: అర్జున దైవతత్వం గాని దైవ లీలలు కాని దైవత్వాన్ని ఎవరు కూడా అర్థం చేసుకునిలేరు.
1: డివినిటీ ద యాక్ట్స్ ఆఫ్ డివినిటీ నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఓ అర్జున.
0: దైవమునకు స్వార్థం లేదు.
1: ఫర్ డివినిటీ దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
0: భక్త రక్షణే అనే అతని యొక్క ప్రతిజ్ఞ.
1: ప్రొటెక్షన్ ఆఫ్ ది డివోటీస్ ఈజ్ హిస్ ఓన్లీ వర్వ్.
0: భక్తోద్ధారమే అతని కర్తవ్యం.
1: టు ఎంకరేజ్ అండ్ సేవ్ ది డివోటీస్ ఈజ్ ఓన్లీ డ్యూటీ.
0: భీష్ముడు వేసినటువంటి అంబులన్నీ కూడాను నా కాలి కింద తొక్కుని అణగదొక్కున్నాను.
1: ఆల్ ది వెపన్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ బై భీష్మ ఐ కెప్ట్ ఇట్ అండర్ మై.
0: కనుకనే ఆ అస్త్రములు నీపై ఏమాత్రం కూడా పని చేయలేకపోయాయి.
1: As I held them under my foot, they were not able to exercise their power over you.
0: నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడా భస్మం చేసి ఉండేది.
1: If only I had got down from the chariot first, these weapons would have destroyed you and also the chariot.
0: ఈ స్థితిలో నీవు కూడాను భస్మం అయి ఉండేటువంటి వాడు.
1: Under those circumstances, you would have also been reduced to ashes.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని లేక నన్ను ముందు దిగమని ఒత్తిడి పెట్టావు.
1: Not recognizing this truth, you are asking me to get down first.
0: ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు.
1: ద మొమెంట్ అర్జున హర్డ్ దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ హీ
0: దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ డివినిటీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ జెలసీ.
0: ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ జెలసీ.
0: తమకంటే అధిక కీర్తిని సంపాదించేటువంటి వారిపైన అసూయ కలుగుతుంది.
1: Jealousy is developed against persons who earn greater fame than themselves.
0: Tanakante adhika sampada kaliginatundi vaanipaina asuya kalugutundi.
1: And a person who is having more wealth than himself, there will be jealousy.
0: Atanakante kontha andamuga undinatundi vaanipaina asuya kalugutundi.
1: Jealousy is developed against a person who is more beautiful.
0: Atanakante adhika markulu teesukunetundi vidyarthi paina asuya kalugutundi.
1: And a student who scores a higher mark also, jealousy is developed.
0: Idhe vidhamgane tanakante ఏ విషయం నందైనా కూడాను అందము నందు కాని అధికారం నందు కాని ఇంకే విధమైన సంపదలు ఎందుకు కాని గౌరవం నందు కాని ప్రతిష్టలు ఎందుకు కాని అధికంగా ఉంటుండేటువంటి వారిపైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
1: It is the weakness of ordinary human beings to develop jealousy against

0: people who excel them in terms of wealth, in terms of position, in terms of beauty, in terms of
1: అసూయ అనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే
0: the moment jealousy enters into any person
1: ఎంతో కాలం నుండి సాధించి సంపాదించుకునేటువంటి సద్గుణములు కూడాను భస్మమైపోతాయి.
0: All those virtues which people would have cultivated for a long time and earned would be destroyed.
1: ఈ అసూయ ఊరికి వదిలేటువంటిది కాదు.
0: Jealousy is not going to leave you just like that.
1: మానవునికి ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడాను నాశనం చేస్తుంది.
0: It would destroy all the great qualities and virtues which are
1: రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది.
0: It develops demonic nature.
1: మానవత్వాన్ని మాయం చేస్తుంది.
0: It destroys human nature.
1: పశుత్వాన్ని బలపరుస్తుంది.
0: It strengthens animal nature.
1: ముందు వెనుక యోచన చేయదు.
0: It doesn't look forward or backward.
1: కనుక మొట్టమొదట అసూయ అనేటువంటిది మానవుని యందు ఉండకుండా చూసుకోవాలి.
0: Therefore, in the very first place, everyone has to try to see that jealousy doesn't enter into him.
1: ఇతరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the sight of others.
1: ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the progress of others.
1: ఇతరుల యొక్క మేలును చూచి నీవు ఆనందించు.
0: You should enjoy at the welfare of others.
1: ఇదే నిజమైనటువంటి సద్గుణము.
0: This is a true virtue.
1: ఇట్టి పరోపకారార్థం నిదం శరీరం. పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరైనటువంటి సద్గుణం అని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
0: భగవద్గీత హెస్ ఆల్సో టాట్ డిజైరింగ్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఎ గుడ్ క్వాలిటీ.
1: మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
0: ఫర్ ఆల్ ది సఫరింగ్స్ అండ్ గ్రీఫ్ ఆఫ్ ఇండివిజువల్స్
1: అధ్యాయమునందు భగవద్గీత యందు అర్జున నీవు అనసూయుడు కమ్ము అసూయుడు కాదు అనసూయుడు.
0: ఈ కృష్ణ ఆస్క్ అర్జున, అర్జున యు షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ జలస్, యు షుడ్ బి అనసూయ, యు షుడ్ నాట్ బి జలస్.
1: అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు.
0: అనసూయ మీన్ ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ జలసీ.
1: అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసిపాపలుగా కూడా చేసుకుంది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జలస్లెస్నెస్ కెన్ కన్వర్ట్ ఈవెన్ డివినిటీ ఇన్ టు స్మాల్ చైల్డ్.
1: ఆమె అనసూయ.
0: షీ వాజ్ అనసూయ.
1: ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది.
0: షీ వాజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ కేమ్ టు టెస్ట్ హర్ ఇన్ టు చిల్డ్రన్.
1: అనగా మన యొక్క గుణములను కూడాను మనం వశం చేసుకోవచ్చును. సత్వరజోతమ గుణములు కూడాను మనం జయించవచ్చును.
0: We'll be able to control and conquer the guna, sattva, rajas and tamas if we are free from jealousy.
1: ఈ అనసూయ వల్ల ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ జెలసీ యుడ్ బి ఏబుల్ టు కాంకర్
1: అనసూయ.
0: వితౌట్ దాట్ జెలసీ యుడ్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
1: కనుక అసూయనే ఉంటే మన సమస్తమును కూడాను నాశనం చేస్తుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ జెలసీ ఇట్ ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఆల్ యువర్.
1: ఇది పరులను నాశనం చేయటమే కాదు తనను కూడా తాను నాశనం చేస్తుంది.
0: ఇట్ వుడ్ నాట్ మెర్లీ డిస్ట్రాయ్ అదర్స్, ఇట్ వుడ్ బి డిస్ట్రాయింగ్ ది పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ జెలసీ ఆల్సో.
1: అసూయాపరునకు సుఖముగా నిద్ర కూడా ఉంటుండదు.
0: ఏ జెలస్ పర్సన్ విల్ నాట్ హ్యావ్ గుడ్ స్లీప్.
1: కంటి నిండుకు నిద్ర, కడుపు నిండుకు తిండి కూడా తినడు.
0: హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు స్లీప్ వెల్ ఆర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఈట్ టు బి.
1: ఈ అసూయ ఏ విధమైన రోగం లేకపోయినప్పటికీ మనిషిని క్షీణింపచేస్తుంది.
0: Even if a person does not have any physical ailment or disease, this jealousy will
1: be antar chaya ani cheppukodani deeniki oka peru.
0: This is an inner tuberculosis.
1: Chaya rogam anetuvantidi dehanni kramakramena kalipinche reethiga taggistundi.
0: Tuberculosis will weaken a person and
1: kaani ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది.
0: జెలసీ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఏ పర్టికులర్ పర్సన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్
1: ఇది మహాఘోరమైనటువంటి వ్యాధి అని కూడా చెప్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఎ డిసీజ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ అట్ ఆల్.
1: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీని కూడాను అనుగ్రహిస్తాడు.
0: గాడ్ విల్ బ్లెస్ అస్ విత్ హిస్ గ్రేస్ ఇఫ్ ఓన్లీ ఈవెన్ దో ఇఫ్ వి ఆర్ ఇన్ ఎ స్మాలర్ పొజిషన్ వి షుడ్ ఎంజాయ్ అట్ ది గ్లోరీ.
1: తనకు లేదని ఉన్న వారిని చూచి మనం అసూయ పడితే తన యొక్క స్థితి మరింత దిగజారిపోతుంది.
0: ఇఫ్ ఎ పర్సన్ జస్ట్ ఫీల్స్ బ్యాడ్ జస్ట్ బికాస్ అదర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ గ్రేటర్ థింగ్స్ విచ్ హీ డస్ నాట్.
1: ఇది ఈనాడు కలియుగములో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి ఈ అసూయ.
0: Jealousy is all pervasive these days of Kali Age.
1: Yogi yandu, భోగియందు, జోగియందు, విరాగియందు, వైరాగియందు, సర్వులు ఎందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి.
0: జలసీ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ఆల్ పీపుల్ బీయింగ్ యోగి, జోగి, భోగి, రాగి, విరోగి.
1: కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ జలసీ పీపుల్ ఆర్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఒకనొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళుతున్నాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ బుద్ధ వాస్ గోయింగ్ బెగింగ్ ఫర్ ఆల్మ్స్.
1: తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి.
0: హి వాస్ అబౌట్ టు రీచ్ ద విలేజ్ విచ్ హి వాస్ అటెంప్టింగ్.
1: ఆ గ్రామం లోపల అందరూ కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు.
0: ఆల్ దోస్ పీపుల్ ఇన్ ద విలేజ్ వర్ హావింగ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ బుద్ధ.
1: అయితే గ్రామం సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు.
0: బట్ యాజ్ సూన్ యాజ్ రీచ్ దట్ పర్టికులర్ విలేజ్ ఇన్ అవుట్స్కర్ట్స్ సమ్ అన్డిజైరబుల్ ఎలిమెంట్స్ దేర్ బిగాన్ క్రిటిసైజింగ్ హిమ్.
1: కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
0: హి స్టాప్డ్ దేర్ అండ్ హి జస్ట్ సాట్ డౌన్ ఆన్ ఎ స్టోన్.
1: నాయన, మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు.
0: హి ఆస్క్డ్ దెమ్, వెల్ జెంటిల్మెన్, వాట్ ఈస్ ది ప్లెజర్ దట్ యు గెట్ ఇన్ క్రిటిసైజింగ్ మీ.
1: దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు.
0: వితౌట్ గివింగ్ ఎనీ రీజన్స్ ఫర్ దాట్ దే ఇంక్రీజ్డ్ దేర్ క్రిటిసిజం అగెన్స్ట్ బుద్ధ.
1: సరే, ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు.
0: బుద్ధ సెడ్, గో ఆన్ యాజ్ లాంగ్ యాజ్ యు వాంట్.
1: సరే, వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారింకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు.
0: దే క్రిటిసైజ్ టు ఏ పాయింట్ ఆఫ్ టైర్డ్నెస్. దే ఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ అబౌట్ టు గో.
1: అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన, రాబోయేటువంటి గ్రామం లోపల నా పైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుందో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
0: When they were about to go, Buddha addressed them, children, I want to tell you one truth. In the village where I am going, all those people love me so much that if only you criticize like that, they will cut you to pieces. And in order to save you from that danger, I allowed you to revile and to criticize me here itself. I have given you enough time.
1: ఇతరులను సంతోషపెట్టాలంటే మనం ఎన్నో విధములుగా శ్రమ పడాలి, ధనం వ్యయం చేయాలి.
0: If you want to give joy to people, you have to spend a lot of money and make number of.
1: కనుకా నేను ఈనాడు ఏ నయా పైసా ఖర్చు కాకుండా, ఖర్చు చేయకుండా, ఏ విధమైన శ్రమ పడకుండా నీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు.
0: బుద్ధ సాహెబ్, వితౌట్ స్పెండింగ్ ఎ పై, వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్, ఐ హావ్ బీన్ ఏబుల్ టు గివ్ యూ సో మచ్ ఆఫ్ జాయ్ బై అలవింగ్ యూ టు క్రిటిసైజ్ మీ. హౌ హ్యాపీ ఐ ఆమ్.
1: నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం.
0: If you are deriving some joy by criticizing me, then I am responsible for your joy.
1: Yedu biliki vidhamuga neeku trupti kaliginchanu kabatti ee trupti kaliginchatam cheta naaku chaala aanandam anukunnadu.
0: Somehow or the other I have been able to give you some kind of satisfaction and joy. By giving you satisfaction, I am deriving satisfaction.
1: Parulu santrupti pette kosamani aneka mandi chatralu kattistaru.
0: For giving joy and satisfaction, number of
1: chavulu trogistaru.
0: Well served that.
1: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైన కర్మలు ఆచరిస్తారు.
0: ఏ నంబర్ ఆఫ్ యూస్ఫుల్ యాక్టివిటీస్ ఆర్ అండర్టేకన్.
1: కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గులను సంతోష పెట్టినానంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
0: వితౌట్ అండర్టేకింగ్ ఎనీ సచ్ యాక్టివిటీస్ యు హావ్ బీన్ ఏబుల్ టు గివ్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ దీస్ వికెట్ పీపుల్, ఐ థింక్ ఐ మస్ట్ బి హ్యాపీ.
1: మరి ఇంకా ఒక విషయం ఏంటంటే దీనిని వారికి చక్కగా హృదయానికి హత్తుకునేటట్టు బోధించాడు.
0: వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వాస్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ మేడ్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ దేర్ హార్ట్స్.
1: నీ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
0: సే సపోజ్ ఎ బెగర్ కమ్స్ టు యువర్ హౌస్.
1: భవతి బిచ్చాన్ దేహి అని అడిగాడు.
0: హి ఆస్క్డ్ ఫర్ ఆల్మ్స్. భవతి బిచ్చాన్ దేహి.
1: నీవు బిచ్చం తీసుకుని వచ్చావు.
0: యూ బ్రింగ్ ఆర్మ్స్.
1: కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు.
0: యూ హావ్ బ్రాట్ ద వన్ విచ్ ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్.
1: అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
0: సపోజ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ది ఆర్మ్స్ విచ్ యూఆర్ గివింగ్, వాట్ విల్ యూ డూ?
1: నీవు తీసుకోకపోతే నేను వెనుక్కు తీసుకుని పోతాను, ఆ బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు.
0: హి సెడ్, వెల్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్, దట్ విల్ బి బిలాంగింగ్ టు మీ ఓన్లీ.
1: అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు.
0: సిమిలర్లీ యు ఆర్ గెటింగ్ దిస్ క్రిటిసిజం అండ్ యు ఆర్ జస్ట్ గివింగ్ దట్ యాజ్ ఆల్మ్స్ టు మీ, ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్ దట్.
1: అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది?
0: టు హూమ్ వుడ్ దిస్ గో దేర్?
1: రీడైరెక్ట్, నీకే చేరుతుంది.
0: ఇట్ గెట్స్ రీడైరెక్టెడ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు యూ.
1: కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ నన్ను కాదు.
0: That way you are criticizing yourself and you are not criticizing.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ కింద రాసి ఒక మిత్రునికి పోస్ట్ లో వేస్తే,
0: if you send a registered post, a letter by registered post to a friend,
1: ఆ ఫ్రెండ్ ఆ రిజిస్టర్ కవర్ ని తీసుకోకుండా పోతే,
0: if the friend does not accept that registered
1: postal
0: post,
1: department లో ఏమవుతుంది ఆ కవర్?
0: What would the postal department do with that cover?
1: అది redirect, ఎవరు పంపించారో వాళ్ళకి చేరుతుంది.
0: It will be redirected back to the person who has sent it.
1: అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావంటే లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఆర్ రివైలింగ్ ఎనీ పర్సన్, ఇఫ్ దే డు నాట్ యాక్సెప్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
0: It is only a mean type of satisfaction to think that with jealousy and hatred we have been giving trouble to others. We are not giving trouble to others, we are troubling ourselves.
1: Kanuka ee asuya aneetundi manavunni aneka vidhamulga tanantane himsistundi.
0: Jealousy gives a lot of trouble to a person who is having it in a number of ways.
1: Oka maharishi,
0: em particular maharishi,
1: aneka phalapushpamulato kodinatundi okka vanamunu penchukuntu unnadu.
0: He was bringing up a garden with full of flowers and fruits.
1: Kani atani endukudano oka vidhamainatvanti yokka ahankaram bayalderindi.
0: Even that maharshi developed a sort of egoism in him.
1: Ahankaram bayaldere tappudike asuyi kuda praveshinchindi.
0: The moment he developed egoism, jealousy also entered into
1: ahankar asuyilu rendu chere tappudike desham aneetvanti akada attend ayindi cheripoyindi.
0: When egoism and jealousy developed, hatred automatically joined there.
1: ఒకానొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాస వస్త్రము ధరించాడు, వేషం చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము, దీన్ని ఏదైనా మార్చాలి అని ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణ వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు.
0: God saw this particular person. He wears the robes of a sannyasin, but his heart is full of poison. I should teach him certain things. He disguised himself as a old Brahmin and came to that garden.
1: Oka chettu daggare poyadu ee musili brahmanudu. Aha, ee vruksham enta abhivruddhi ayipindi, ee phalapushpalu enta aanandanga untunnayi chudadaniki, dushyamulo entaina aakarshaneeyanga untundali, ee thotanu penchina vaaru evaru ani ee musili vaadu aa sannyasin prashninchadu.
0: This old Brahmin went to a particular tree, appreciated the tree as a very nice tree which has developed, and then said, who is the person who is responsible to develop such a fine tree in God?
1: Sannyasi vachi ayya brahmanottama ratrimbavulu biddallu pinchinattu pinchinanu kantireppavale kaapartu vachanu ee mokkana naatindi nenu idi abhirudhi parichindi nenu ninu cheedavarte teesesindi nenu veru purugu varte kottesindi nenu ee roglu vesindi nenu ee alankaram chesindi nenu cuttings chesindi anni nenu nenu nenu anukuntu vachadu papa.
0: This sanyasin came outward and just said, oh Brahmin, I am responsible for bringing up this entire garden. I am responsible for developing this particular tree. I have developed the roads. I have made this entire thing beautiful by my own effort.
1: ఈ తోటనే నా ప్రాణంగా చూసుకుంటున్నాను.
0: I am looking after this garden as
1: ఒక్క తోటమాలి లేడు.
0: There is no gardener.
1: నీరు తోడటం నేనే.
0: I draw water.
1: ఎరువు వేయటం నేనే.
0: I put manure.
1: రోడ్ అంతా క్లీన్ చేయటం నేనే.
0: I clean the roads.
1: ఈ పలపుష్పాలను పరుల కోసమే నేను పెంచుతున్నాను అన్నాడు.
0: I am developing these flowers and fruits for the sake of others.
1: సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ బ్రాహ్మిన్ వెంట్ అవుట్ ఆఫ్ ద గార్డెన్.
1: కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ కౌ ఎంటర్డ్ దేర్.
1: ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాలా చిన్నాభిన్నం చేస్తుంటుండాలి.
0: ఇట్ ఎంటర్డ్ ది గార్డెన్ అండ్ ఇట్ వాస్ అబౌట్ ఆల్మోస్ట్ స్పాయిల్ అండ్ డిస్ట్రాయ్ ది గార్డెన్ అండ్ ఫ్యూ ప్లాంట్స్ దేర్.
1: ఈ పుష్పగుచ్చలనంతా కూడా నువ్వు చిన్నా భిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు.
0: సన్యాసి హూ అబ్జర్వ్డ్ దిస్ కౌ స్పాయిలింగ్ ది గార్డెన్ టుక్ ఎ స్టిక్ అండ్ త్రూ ఫ్రమ్ దేర్.
1: ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది.
0: ద మూమెంట్ ది స్టిక్ టచ్ దట్ పర్టికులర్ కౌ, ది కౌ డైడ్.
1: సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమో అని లోపల భయపడుతున్నాడు.
0: దిస్ సన్యాసి థాట్ దట్ ఐ మే బి షేర్ ది సిన్ ఆఫ్ కిల్లింగ్ ది కౌ.
1: మరి కొంతసేపటికి ఈ ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు.
0: ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ఎ షార్ట్ వైల్ ది సేమ్ ఓల్డ్ బ్రాహ్మిన్
1: అదే దారి నడుచుకుంటూ వచ్చి, అయ్యో పాపం గోవును చంపినటువంటి వారు ఎవరో ఏమిటో అని ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: ఓల్డ్ బ్రాహ్మిన్ కేమ్ ఇన్ దట్ పర్టికులర్ రోడ్, సా ద కౌ అండ్ జస్ట్ సెడ్, హూ ఇస్ దట్ పర్సన్ హూ హాస్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ.
1: అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, ఎవరయ్యా ఈ గోవును చంపినారే ఎవరిది అని చెప్పి ప్రశ్నించాడు.
0: హీ వెంట్ టు ద సన్యాసి అండ్ ఆస్క్డ్ హిమ్, సార్ హూ ఇస్ ఇట్ హూ హాస్ జస్ట్ కిల్డ్ దిస్ పర్టికులర్ కౌ.
1: అంత దైవేచ్ఛ.
0: The sannyasin said that it is the will of the Lord, will of God.
1: Daivechane lekapothe okar champithe ee pranam potunda.
0: Without the will of God, even if it is killed, can it be killed like that?
1: Aa maata vinna tachiname ee brahma cheppadu. Totanu benchindi nuvvu, poovunu vippinchi chesindedi neevu, govunu champindedi maatram daivam.
0: The moment this brahmin heard this statement from the sannyasin, this brahmin told the sannyasin, well, you are responsible for bringing this garden, for all these plants, for putting the roads, but for killing
1: it. Kanaka manchivanta nenu ani ahankaranto cheppukuntunnam, cheddanu matram daivam paina vestunnam.
0: You are taking credit for all the good things that have happened, but for everything that is bad you are just putting the blame on God.
1: Ee ahankaram kudanu kevam asuyam yokka pradama bhagam annadu.
0: He said that this egoism and manifestation of jealousy.
1: Appude cheppadu, అయ్యా నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం నిన్ను హతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతను తెలుపుకున్నాడు.
0: ద ఓల్డ్ బ్రాహ్మిన్ రివీల్డ్ హిస్ ఐడెంటిటీ. హీ జస్ట్ సెడ్ ఐ యామ్ గాడ్ హింసెల్ఫ్, ఐ హావ్ కమ్ డౌన్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగోయిజం.
1: కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పటకు సాధ్యం కాదు.
0: In what form God appears and tries to correct a person who is having jealousy and egoism, it is difficult to say.
1: Kanuka motta modatine manam asuya deshamu ahankaramulaku avakasam ivvakunda chuchukovali.
0: Therefore, in the very first place, we'll have to take care to see that we do not develop egoism, hatred and jealousy.
1: Ee asuya aneetundi kevalam grandapatanam chethu labhinchetundi kaadu naasam chesukotaniki.
0: It is not possible to destroy jealousy by merely reading scriptures.
1: Ee swaprayatnamato
0: With self effort,
1: sadhanalu salipi,
0: by doing spiritual exercises,
1: hrudayamunandu parivartanalu gavinchukoni,
0: by transforming one's own heart,
1: paripurnamainatundi premanu penchukoni,
0: by developing complete love,
1: daivarpitamainatundi buddhito ee asuyanu hatamarchukovali.
0: We can destroy this jealousy by offering all the things at the lotus feet of
1: Lord. Asuya manayandu undinanta kalam kudanu manam ee matram kudanu raanimpa cheyadu.
0: So long as we have jealousy, we can never shine.
1: మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
0: ఆల్ ది గ్రేట్ వర్చ్యూస్ ఇన్ us విల్ బి డిస్ట్రాయిడ్ బై దట్.
1: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటము ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత.
0: భగవద్గీత హస్ దేర్ఫోర్ టాట్ దట్ ఇట్ ఇస్ ది ప్రైమరీ థింగ్ ఫర్ ఎవ్రీ పర్సన్ టు సీ
1: నిత్య జీవితం లోపల
0: ఇన్ డైలీ లైఫ్
1: ఆదర్శవంతమైనటువంటి గుణములతో
0: విత్ ఐడియల్ వర్చ్యూస్
1: అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుని
0: ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్ లాట్ బి క్రియేటెడ్ ఫర్ వన్ సెల్ఫ్
1: ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే
0: వెన్ వన్ లివ్స్ ఎ హ్యాపీ లైఫ్
1: ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకోనకుండినా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేము.
0: If we do not develop these great good qualities in daily life, we will not be able to understand డివినిటీ
1: యొక్క ప్రకాశం సర్వత్రా ఉంటుండాలి.
0: ద ఎఫల్జెన్స్ ఆఫ్ ఆత్మ ఇస్ ఎవ్రీవేర్.
1: ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్సన్.
1: ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడా వెలుతురుగా ఉంటుండాలి.
0: యాజ్ ఎ క్వాలిటీ, యాజ్ ఎ షైనింగ్, ఇట్ విల్ బి ఇన్ ది ఎంటైర్ హాల్. అస్
1: ఈ వెలుతురుకు కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ లైట్?
1: ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లనే వెలుతురు మనకు కనిపిస్తుంటాది.
0: వీ గెట్ లైట్ అండ్ వుడ్ బి ఏబుల్ టు సీ లైట్ ఓన్లీ వెన్ దెర్ ఈస్
1: జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు.
0: ఫర్ లైట్ దెర్ ఈస్ ఫార్మ్, బట్ ఫర్ ది ఎఫల్జెన్స్ దెర్ ఇస్ నో ఫార్మ్.
1: కనుకనే ఆత్మ అనేటువంటిది ప్రకాశం వంటిది.
0: ఆత్మ మే బి కంపేర్డ్ టు ఎఫల్జెన్స్.
1: ఈ ప్రకాశములకు ఒక రూపము ఒక నామము లేదు.
0: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దర్ ఇస్ నో ఫార్మ్.
1: ఏ రూపమైనా ఏ నామైనా ధరించవచ్చు.
0: ఇట్ మే టేక్ ఎనీ ఫార్మ్ అండ్ ఎనీ నేమ్.
1: ఉపాధిని ఆధారం చేసుకునే రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి.
0: టేకింగ్ ఎ వెస్చర్ యాజ్ ద బేసిస్ ఇట్ టేక్స్ ఎ పర్టికులర్ ఫార్మ్.
1: అండి బల్బ్ లో లైట్ వస్తుండాలి.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఈస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద
1: ఫ్యాన్. లో గాలి వస్తుండాలి.
0: ఫ్రమ్ ద ఫ్యాన్ యూ గెట్ బ్రీజ్.
1: స్టవ్ లో వంట చేస్తుండాలి.
0: యూ బి ఏబుల్ టు కుక్ ఫుడ్.
1: మిషన్ లో పని చేస్తుండాలి.
0: ఇన్ ద మెషిన్ యూ బి ఏబుల్ టు జస్ట్ ప్రొడ్యూస్.
1: మిషన్ చేసే పనికి ఫ్యాన్ చేసే పనికి విరుద్ధంగా ఉంటుండాలి.
0: ద వర్క్ విచ్ ఇస్ డన్ బై అ మెషిన్ అండ్ ఫ్యాన్ ఆర్ డిఫరెంట్ అండ్ ఆపోజిట్.
1: లైట్ ఇచ్చేటువంటి బల్బ్ ఇచ్చేటువంటి లైట్ కును స్టవ్ చేసే వంటకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దెర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద లైట్ విచ్ ఇస్ ఎమినేటింగ్ ఫ్రమ్ బల్బ్ అండ్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఆన్ ఎ స్టవ్.
1: ఈ మిషన్ల యొక్క ఇది వ్యత్యాసం వేరువేరుగా ఉంటుండాలి.
0: ఇన్ ద మెషినరీ దెర్ ఇస్ డిఫరెన్స్.
1: ఈ యంత్రములు వేరువేరుగా ఉంటుండాలి.
0: ది మెషిన్స్ ఆర్ డిఫరెంట్.
1: యంత్రముల యొక్క ఫలితం వేరువేరుగా ఉంటుండాలి.
0: ఎఫెక్ట్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ కరెంటు ఒక్కటిగానే ఉంటుంది.
0: బట్ ది కరెంట్ ఈజ్ వన్.
1: అదే విధముగానే భిన్న భిన్న ఉపాధులు యందు భిన్న భిన్న రూపము ధరించి ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి. అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడా బోధిస్తుంటుండాలి.
0: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇన్ డిఫరెంట్ బాడీస్ ఇట్ ఇస్ మేనిఫెస్టింగ్ డిఫరెంట్లీ బట్ ప్రూవింగ్ ద సేమ్ యూనిటీ.
1: బల్బు ఇది చాలా ఇదిగా కనిపిస్తుంటుండాలి. ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటుంది.
0: బల్బ్ హ్యాజ్ ఎ పర్టికులర్ ఫార్మ్. ట్యూబ్ లైట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫార్మ్.
1: డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది.
0: ది డైనింగ్ రూమ్ బల్బ్ మే బి వెరీ బ్రైట్.
1: బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది.
0: ద బల్బ్ ఇన్ ద బెడ్రూమ్ మే బి డిమ్.
1: కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి ఇక్కడ బ్రైట్ ఏమిటి ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వి ఆర్గ్యూ ఇఫ్ ఇట్ ఇస్ ది సేమ్ కరెంట్ బోత్ ఇన్ ద బెడ్రూమ్ బల్బ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద డైనింగ్ రూమ్ బల్బ్ వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ లైట్.
1: బల్బ్ లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కరెంట్ బట్ ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద బల్బ్స్.
1: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వం అనేటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ది లవ్ ఆఫ్ యువర్ హార్ట్.
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది.
0: ఇఫ్ యువర్ లవ్ ఇస్ హోల్సమ్ ఫుల్ అండ్ కంప్లీట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫుల్.
1: సంకుచితమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్ గా ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ అ నారో లవ్ దట్ విచ్ యు ఆర్ హావింగ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బెడ్రూమ్ బల్బ్.
1: బల్బ్స్ మార్చుకో కానీ కరెంట్ ను మార్చడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ది కరెంట్. యూ చేంజ్ ది బల్బ్స్ టు గెట్ గ్రేటర్ లైట్.
1: కనుకని అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్గా ఉంటుంటాయి.
0: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ జెలసీ ది పవర్ ఆఫ్ ద లైట్ విల్ బి
1: ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌజండ్స్ ఆఫ్ వోల్టేజ్ ఈజీగా ఉంటుంటుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ లవ్ దెన్ ది పవర్ వుడ్ బి సంథింగ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్
1: వోల్టేజ్. కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో.
0: Therefore, develop love.
1: ఈ ప్రేమ చేతనే దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ డివినిటీ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: పుట్టిన చంద్రుడిని నీవు చూడాలంటే ఒక టార్చ్ లైటో పెట్టమాక్స్ లైటో అరికెన్ ల్యాంటర్న్ తీసుకుని రానక్కర్లేదు.
0: ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ అండ్ సీ మూన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గెటింగ్ ఎ టార్చ్ లైట్ టు లుక్ అట్.
1: చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: Through the light of moon itself you can see the moon.
1: Kaduka prema swarupunni nu chudalanukunte prema dwarane prema swarupunni chudali.
0: If you want to see and perceive God who is love, you through his love only will be able to see him.
1: Deshamuto prema swarupunni chudataniki veelu kaadu.
0: It is impossible to see him with hatred because he is the very
1: opposite. Elantante blindness oka kannu leni grudivani vantidi.
0: Hatred is something like blindness. It makes
1: grudivani eduruga enta powerful aina light pettinappudiki viniki cheekate gaani velthuru kaadu.
0: Whatever powerful light is kept before a blind man, he would not be able to see light at all.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
0: So long as one has these bad qualities, divinity which will be very near also will not be recognized.
1: ఎవడు సత్యముతో ప్రేమతో అనసూయతో నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు.
0: Any person who is free from jealousy, who is free from egoism, who is free from hatred, he will be able to directly
1: perceive divinity. A
0: person who has opened the eye of wisdom
1: will be able to perceive.
0: A person who has closed his eye with ignorance would not be able to
1: perceive God.
0: By closing the eyes, you will have to search for a towel which may be here.
1: కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను.
0: ఇఫ్ యూ ఓపెన్ ది ఐ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ది
1: కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు.
0: దేర్ఫోర్ జ్ఞాని వైజ్ పర్సన్ వుడ్ బి ఏబుల్ టు డైరెక్ట్లీ రీచ్ గాడ్.
1: ఇది సద్గుణములు కలిగినటువంటి వాడు.
0: జ్ఞాని ఇస్ వన్ హూ ఇస్ హావింగ్ ఫుల్ ఆఫ్
1: సద్గుణములతో దుర్గుణములతో,
0: విత్ బ్యాడ్ క్వాలిటీ,
1: సంశయాలతో,
0: డౌట్స్,
1: అనుమానాలతో,
0: విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సస్పెక్షన్
1: అలవటించేటువంటి మానవునకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు.
0: ఏ పర్సన్ హూ ఈజ్ సాచురేటెడ్ విత్ దీస్ థింగ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: కనుకనే డెత్ ఈజ్ స్వీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ డెత్ ఈజ్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిదే అసూయ.
0: జెలసీ ఇస్ వన్ విచ్ డెవలప్స్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడా లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
0: Therefore, students who are having tender heart, who have a lot of progress to make,
1: ఎవరైనా మీ class క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ జెలసీ అట్ ఆల్. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్
1: నా క్లాసులో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
0: ఇఫ్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ క్లాస్ గెట్స్ ఎ ఫస్ట్ ర్యాంక్, షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. ఇఫ్ యూ
1: లేక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని, నీవు కష్టపడి చదువు.
0: యూ కెన్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు గెట్ ది ఫస్ట్ ర్యాంక్.
1: నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము. చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టం రెండో తప్పు.
0: వితౌట్ స్టడీయింగ్ వెన్ యూ డు నాట్ గెట్ ఫస్ట్ ర్యాంక్ యూ ఫీల్ జెలసీ. దేర్ ఆర్ టూ మిస్టేక్స్. యూ హావ్ నాట్ స్టడీడ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ అండ్ ఆన్ ది అదర్
1: నాకు రాలేదే అని ఏడ్చడం మూడో తప్పు.
0: అండ్ క్రయింగ్ ఓవర్ యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ ఈస్ ది థర్డ్ మిస్టేక్.
1: కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉన్న కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి యొక్క కుటుంబాలను చిన్నా భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు కాజ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ డిస్ట్రాయ్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ హ్యాపీ, హూ ఎవర్ ఇస్ ఎంజాయింగ్ ఆల్ ద ప్లెజర్స్ ఆఫ్ లైఫ్.
1: అదే విధంగానే దుర్యోధనుడు గుణాల గురించి అర్జునుడు చెప్పుకుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాడవలనింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు.
0: వైల్ డిస్క్రైబింగ్ ది సేమ్ థింగ్ టు అర్జున హీ జస్ట్ సెడ్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ ధృతరాష్ట్ర దే ఆర్ బోర్న్ 101 హూ వాంట్ టు డిస్ట్రాయ్ పాండవాస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: పాండవులనింప జనించినారు కార్చిచ్చై రేడు సూతసూతు స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం.
0: ఇన్ ట్యూన్ విత్ దీస్ పీపుల్స్ బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇస్ కర్ణ హూ ఎన్కరేజెస్ దెమ్.
1: ఈ అసూయ పరులకు దుర్మార్గులు తోడునీడవుతారు.
0: ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ జెలస్ బ్యాడ్ పీపుల్ విల్ గెట్ గివ్ కంపెనీ.
1: దానిపై కచ్చిలు రేపి ఆ శకునిగాడు.
0: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ దేర్ ఇస్ దేర్ శకుని హూ ఈస్ ఎన్కరేజింగ్ ఎన్మిటీ.
1: వాడు కూడా అసూయ పరుడే.
0: హీ వాజ్ ఆల్సో ఎ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు అందరూ చేరి గుంతలో పడిపోయారు.
0: ఆల్ దీస్ బ్లైండ్ పర్సన్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫెల్ ఇన్ ద.
1: ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి?
0: వాట్ లాస్
1: ఎవరి అసూయ వారిని హతమార్చింది?
0: ది జెలసీ ఆఫ్ దోస్
1: పర్సన్స్ ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింపజేసింది?
0: ది వికెడ్నెస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ది పర్సన్ విల్ డిస్ట్రాయ్ దెమ్.
1: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి.
0: If we really want to understand Bhagavad Gita, in the very first place we'll have to develop good virtues.
1: Sadgunamulu manam penchukunnappude Bhagavad Gita salakshanamga manaku artham avutundi.
0: If we want, only when we develop good qualities and virtues we'd be able to understand.
1: Lekapothe okka shlokamaina kuda manam artham chesukolem.
0: Correct understanding of Bhagavad Gita is possible only.
1: Idi anantamaina arthalato kurchinatvanti ee Bhagavad Gita.
0: Bhagavad Gita is full.
1: Idi kalparuchyamto samanamainatvanti Bhagavad Gita.
0: Bhagavad Gita is a wish fulfilling.
1: Evaru korina arthanni variki andistu vastundi.
0: It gives the meaning according to their desire.
1: Kaani ee naadu manam anarthalu teeskoni యథార్థాన్ని కప్పివేస్తున్నాం.
0: బట్ టుడే వీఆర్ ఓన్లీ టేకింగ్ రాంగ్ మీనింగ్స్ బట్ వీఆర్ నాట్
1: ఓన్లీ అనర్థాన్ని ఒకటి తీసుకున్నా పర్వాలేదు, అనర్థానికి నానార్థాలు పెంచుతున్నాము.
0: ఫర్ ది రాంగ్ మీనింగ్ వీఆర్ గివింగ్ నంబర్ ఆఫ్ అదర్ మీనింగ్స్ ఆల్సో.
1: కనుక నీ భగవద్గీత వ్యర్థం అయిపోతుండాలి.
0: దేర్ ఫార్ భగవద్గీత ఇస్ బికమింగ్ ఎ వేస్ట్.
1: కనుక అర్థం చేసుకోవాలంటే సద్గుణాన్ని పెంచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ రియలీ అండర్స్టాండ్ యూ మస్ట్ డెవలప్ వర్చ్యూస్.

ಜನರ ಸದಾ ಬಸದ ಏಕ ರಾಮ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th September 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: Na jayate mriyate idi సాంఖ్య యోగంలోని ప్రాణము ప్రధానము ప్రమాణము.
2: దిస్ ఈస్ ద వెరీ ప్రూఫ్ బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్య యోగ.
1: నజాయతి, జననం ఉన్నదంటే దానికే మరణం కూడా ఉంటుంటుంది.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
1: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
1: నజాయతి, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ బర్త్ అలోన్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ హ్యావింగ్ six types of change would not arise.
1: Deniki jananam ledu atmaku.
2: What does not have birth? Atma does not have it.
1: Atma nirvikaram.
2: Atma doesn't undergo any modification.
1: Karanam najayate. Deniki jananam ledu kanuka idi nirvikaram.
2: The reason for not going undergoing any modification is it doesn't have birth.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఇస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, body has six types of modifications, body has death.
1: Kanukane idi dehi atma tattvam.
2: Therefore the indweller of the body has to be taken as atman.
1: Dehi niramayundu,
2: the indweller is niramaya himself.
1: Ilanti atma tattvamunu gurtinchukunnappudu అన్నియు మనకు నశ్చరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంక్షో ఏనకేన చిట్, అనగా ఆశను పెంచుకునరాదు, లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మా మే ప్రియో నరహ, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంక్షు, ఈ వాంచ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగ దట్ దేర్ ఆర్ 26 క్వాలిటీస్ which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important characteristic of a devotee.
1: Yanta undinappatikini, enni bhogamlo anubhavinchinappatikini, enta sampadinchinappatikini, inka chaladu, ledu, aneetuvanti yokka aavedana sadhakuni yandu undaradu.
2: A sadhaka should not have the desire to enjoy things after seeing and after enjoying so many types of luxuries, so many types of enjoyment, so many types of things.
1: Unnadanite trupti nundi idiye sarvasvamga bhavinchi santoshinchinappude adaniki shanti chekurutundi.
2: One would be able to get peace when one is content with whatever one has and thinks that which he has is everything.
1: Santushti leinatunti vaani hrudayamu kevalamu eduru dabbalato allabadinatunti gampato neeru todinattuga untuntadi.
2: The heart of one who does not have contentment may be compared to a basket which has a number of holes with the help of which
1: bamboo
2: basket with the help of which the water is tried to taken out.
1: Bavi nundi ఈ గంపతో నీరు తోడినప్పుడు పైకి వచ్చేటప్పటికి అంత నీరు కారిపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ వాటర్ త్రూ దిస్ బ్యాంబూ బాస్కెట్ ఫ్రమ్ ఎ వెల్ బై ది టైమ్ ది బాస్కెట్ కమ్స్ అప్ ఆల్ ది వాటర్ వుడ్ హావ్ లీక్డ్ అవుట్ అండ్ గాన్.
1: చుక్క నీరైనా కూడాను ఆ గంపలో నిలవదు.
2: దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ దట్ బాస్కెట్.
1: అదే విధముగానే ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థం.
2: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ goes out of his heart, discontentment will be left with him.
1: Yemi leni manavudu edo oka 100 rupayalana chikkite aanandanni anubhavistanani aashisthadu.
2: A person who does not have anything at all may feel happy, contented if he gets 100 rupees.
1: 100 rupayalu labhinchina ayyo 1000 rupayalu labhisthe enta aanandanga untadi ani maroka aashanu abhivruddhi parchukuntadu.
2: The same person when he gets 100 rupees he would think how nice it would be if I can get 1000 rupees.
1: ee 1000 rupayalu labhinchina 100 rupayalu kavali ani aashisthadu.
2: If he gets by chance 1000 rupees he desires to have a lakh of rupees.
1: ee 100 rupayalato taanu tripti pondadu nenu jamindar kavali anukuntadu.
2: He would not be content with obtaining a lakh of rupees, he would be aspiring to become a landlord.
1: ee jamindar nunchi tirigi maharaj kavalani aashisthadu.
2: From landlordship he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
2: ఫ్రమ్ దట్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ కింగ్షిప్ హీ వుడ్ లైక్ టు ఒబ్టెయిన్ ది స్టేట్ ఆఫ్ మాధవత్వ.
1: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
2: బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ మాధవత్వ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ అండ్ వెల్త్.
1: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
2: యాజ్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్ or crossing all limits he is becoming a lot of discontent.
1: Labhinchina sampattato labhinchina sukhamuto labhinchina bhogamulato santrupti padetunte vidhananni gurtinchali vyakti.
2: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
1: Daivanugrahamuto labhinchinatvanti yokka సుఖ సంతోషములను కాపాడుకునుంటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
2: ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరీ ఇండివిజువల్ ఈస్ టు సెక్యూర్ వాట్ ఎవర్ హీ హెస్ గాట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
2: ఆల్ పీపుల్ కెన్ సే దట్ గాడ్ ఈస్ గ్రేట్.
1: కానీ ఇది ప్రధానం కాదు.
2: బట్ దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్.
1: దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
2: God has to say, tell the devotee that you are great.
1: Daivamu daivamunu andaru kudanu premistaru.
2: All people love God.
1: Indulo emiyu prayojanam ledu.
2: But there is no use in this particular problem.
1: దైవము అందరిని ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
2: One has to put a question to oneself whether God is loving all.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
2: We say God is eternal truth.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
2: We believe that God is ours.
1: కాని దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది. ప్రేమిస్తారు.
2: All people love God.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
2: But there is no use in this particular problem.
1: దైవము అందరినీ ప్రేమించు.

0: దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
1: బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గాడ్ హ్యాస్ టు సే దట్ యు ఆర్ మైన్.
0: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
1: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
0: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమున చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వేసినట్టు.
1: By merely telling that God is great, it may be compared to
0: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెడ్జ్మెంట్ అతని నుంచి రావాలి.
1: But from God we'll have to get the acknowledgement that, oh child, you are also great.
0: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
1: From him a word has to come that you are my dear, you are dear to me.
0: అది ఏ శాశ్వతమైనటువంటి,
1: this is permanent entity.
0: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
1: To obtain this result, every sadhaka has to undertake different types of sadhana.
0: అట్టి ఫలితమునే అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమునే మనం అందుకోనకపోయినా, మన సాధనలన్నీ కూడాను వ్యర్థమే.
1: If we cannot attain and obtain that result, all our efforts and sadhana would be a waste.
0: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
1: ది హోప్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది సాధన వుడ్ బి టు గెట్ ఫ్రమ్ ది లార్డ్ దట్, ఓ చైల్డ్ యు ఆర్ మైన్.
0: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
1: అర్జున వాజ్ వన్ హూ గాట్ దట్ ఎలిజిబిలిటీ అండ్ దట్ క్వాలిఫికేషన్.
0: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
1: He might have had a number of desires.
0: కాని అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతపరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
1: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
0: నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
1: All that we have to attain, the goal, the object, the purpose, is only to earn his grace.
0: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
1: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
0: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
1: If a person just says that I am highly educated person, I am highly wealthy person, I am a jamindar, I would like to just have passport merely by telling like that.
0: నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
1: All these things might be personal accomplishments and attainments. But if you want to go abroad, there is a particular procedure which will have to be followed.
0: దానియందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
1: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
0: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారెవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
1: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
0: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిరసంపదలు వారు ఏమాత్రము పాటించరు, టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యూఆర్ ఎ వెల్తీ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఆల్ దాట్. దే వుడ్ బి హ్యాపీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ టికెట్ విత్ యూ.
0: లేకుండా మెడబెట్టి బయటికి నెట్టుతారు.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద టికెట్ యుల్ బి నెక్డ్ అవుట్.
0: అదే విధముగానే మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించుటకు ఇక్కడ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని పొంది నీవు నావాడు నాయన అనేటువంటి పాస్పోర్ట్ ని మనం అందుకోవాలి.
1: In the same way,

0: If you want to enter into the kingdom of liberation, you should have the grace of God, then only you would get entry into it.
1: ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రము కూడాను మరి కొంతవరకు అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి.
0: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: దీనికి ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడా సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
0: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్ యు షుడ్ హావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్ బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి.
0: If you want to enter into the kingdom of liberation, you should have the love of God and you should have the sadhana of the sadhaka. When these two go together, then only you will be able to
1: kanukane sadhakunaku 26 sadgunamulo atyavasaramani ee 26 sadgunamulo ye okkataina kudanu undinappatikini tana yokka anugrahanni pondadaniki arhulam avutamani kudanu bodhinchindi. Bhagavad Gita,
0: that is why has taught that any person who wants to enter into the kingdom of liberation and moksha, he should have 26 qualities, virtues. Even if he has one, he would be able to just get qualified to get into the
1: indulo santrupti atyavasaram entundi.
0: Of all of them, the most important thing is contentment.
1: అసంతృప్తో జుజో నష్టహాని, సంతృప్తి లేనిటువంటి వానికి ఏ విధమైనటువంటి సుఖశాంతులు ఉండవు.
0: ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ కెనాట్ హ్యావ్ జాయ్, హ్యాపీనెస్ అండ్ పీస్.
1: అతనే గొప్పవాడు.
0: ద వన్ హూ హ్యాస్ కంటెంట్మెంట్ అలోన్ ఇస్ గ్రేట్.
1: అతనే ఒక విధమైనటువంటి అధికారి.
0: హీ అలోన్ హ్యాస్ పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్.
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, హూ ఇస్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది గ్రేటెస్ట్ మ్యాన్.
0: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: కనుక మనలో సంతృప్తి అనేటువంటి దానిని అభివృద్ధి చేసుకోవాలి.
0: Therefore, we have to develop satisfaction and contentment in us.
1: జగత్తులో నశ్వరమైనటువంటి యొక్క సుఖశాంతులకు, భోగభాగ్యములకు, అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
0: We should not get lost in the world aspiring for impermanent joys, impermanent wealth, impermanent position, luxuries.
1: Undinanta varaku mana sukha santoshamlo anubhavinchavalsindi.
0: So long as we are alive, we will have to enjoy the joys which are inside.
1: Deha abhimanam undinanta varaku ee desha abhimanam kuda nu undavalsindi.
0: So long as you have body attachment, you may have attachment to the place in the country.
1: Ee panchabhutamulu yokka sambandham kaliginanta varaku kuda nu ee panchabhutika dehanni kaapadukovalsindi.
0: So long as you have association of the five great elements, you have to take care of the body which consists of five elements.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు. లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుంచుకోవాలి.
0: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Guppa srimantulu undetundi vaadu.
0: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
0: He traveled the world over.
1: Prapanchamulo lenetundi taanu chudanetundi evaru vinanetundi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
0: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, not even.
0: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali, enni kota rupayalaina kodana sariye vyayam chesi shashvatamaina tundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
0: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
0: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
0: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
0: He constructed a house which satisfies people from all points of view externally.
1: Sari kotlaku prajalu vacharu dinu chustunnaru.
0: Crores of people came and took a look at it.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
0: దిస్ వెల్తీ మ్యాన్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్.
1: అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
0: Before inauguration, he called a number of engineers and experts in the field and asked them, do you find any defect and
1: jogulu bogulu viragulu bairagulu sarvannu kodanu aakmaninchadu.
0: He invited all types of people, wealthy
1: koppa koppa rishulandaru kodanu aashirvadam andukovalani pilipinchukunnadu.
0: He invited great rishis to get their blessings.
1: Indro sthita pragnulu kodanu cheripoyaru.
0: Among the invitees there were sthita pragnas also.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి వీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
0: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దాట్. ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్, I would humbly just ask you to let me know if there are any defects in the
1: chain. Engineers goppa goppa varandaru kodanu ee bhavanamulo lopamulu chupincheetundi adhikaram evarkundi, etti lopamu ledu maharaja, idi chaala goppa ga untundali, divyam ga untundali, bhavyam ga untundali, navyam ga untundali annaru.
0: Engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this, it is absolutely flawless, it is very grand, very new and extremely novel and unique.
1: ఏదో ఒక మూల నిలుచుకున్నటువంటి ఒక యోగి సమీపించి, రాజా ఈ భవనంలో రెండు దోషములు ఉంటున్నాయన్నాడు ధైర్యంగా.
0: One yogi who was standing in a corner came forward and pointed out, O king, there are two flaws in this particular building.
1: ఈ మాట వినేటప్పటికి సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
0: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ అలాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులు జోడించి, మహానుభావ ఆ దోషములేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
0: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, O Swami, you can just let us know what those defects are, I'll rectify.
1: Srimantuda, ee doshamu nee chetha sarididukovadaniki chetha kaadu annadu.
0: That yogin said, O wealthy man, it is not within your reach to correct those defects.
1: Ee modati doshamu, ee bhavanamu kaalaantaramlo eppudu sidhilamaipothundi, idi maatram tappindi kaadu, idi oka dosham annadu.
0: One defect is that in the passage of time this building will come to destruction. This is one which cannot be changed.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
0: The second defect is that the person who has constructed this particular house is going to die. This cannot be escaped even over a period of time.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
0: Not realizing this particular truth, you are thinking that you are really very great.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
0: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
0: హి ఆల్సో సెడ్ సచ్ ఎ మ్యాన్షన్ ఈస్ ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి కంపేర్డ్ టు ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్.
1: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటువన్ని కూడాను ఇవి నశ్వరములైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమైనటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
0: Therefore, we'll have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకుని అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు, ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మభావం.
0: On the basis of this, Krishna told Arjuna, Arjuna, you are thinking that you are going to kill people, they, this is a wrong feeling.
1: నీవు శాశ్వతుడవు.
0: You are a permanent entity.
1: నీ యొక్క తత్వము మరణము కూడినటువంటిది కాదు.
0: The principle and the doctrine which you embody is not associated
1: with the body. In the
0: same way, the principle of Atman associated with
1: the body.
0: This is not being born.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్య యోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడా సందేహించడానికి అవకాశం లేదన్నాడు.
0: If you can recognize this truth, you will not be getting any doubts in this particular chapter, Sankhya Yoga.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు. ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
0: Therefore, you are not the one who is going to die. You are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరం అన్నాడు.
0: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడు అతను చెప్పాడు, నకాంచో, ఈ విధమైన నాకు ఆసన, ఈ విధమైన స్వర్గమైనా సరే నాకు ఏ విధమైన రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
0: Arjuna then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
1: అయితే ఇది సత్యము నెరిగి నీవు చెప్తున్నావా లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్ ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
1: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
0: రికగ్నైజింగ్ ది ఎంటిటీ ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఇఫ్ యూ టాక్ ఇట్ బి
1: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు వేరు.
0: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్ విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
0: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ. దీస్ ఆర్
1: నీవు ఆత్మసత్యాన్ని ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
0: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ నో డిఫెక్ట్ నో.
1: కనుక భగవద్గీత యందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
0: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
0: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going
1: to. వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
0: బట్ whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
0: A hunter or some bad or wicked person killed a number of
1: ee kramakramina kudanu manushula varaku vyapinchipoyindi.
0: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించడము వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తు వాహనాదులు అపహరించడము.
0: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే వర్ క్యారీయింగ్ విత్ దెం.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
0: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ for this particular person for coming that committing that
1: crime. Judgment jarugutundani veendi kuda baaga telusunu.
0: He came to know that judgment would be given the next day.
1: Appudu Bhagavad Gita odi jobilo pettukoni Supreme Court ku vellaadu.
0: This person carried Bhagavad Gita in his packet and he went to Supreme Court.
1: Judge cheppadu, nayana repati dinam 7 gantalaku neeku uru shiksha ani nirnayam chesukunnanu annadu.
0: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
1: కారణం ఎందు ఏమిటి అని అడిగాడు ఇతను.
0: దిస్ పర్సన్ క్వశ్చన్, వాట్ ఇస్ ది రీజన్?
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
0: బికాస్ యూ హావ్ మర్డర్డ్ సచ్ అండ్ సచ్ పీపుల్ దిస్ పనిష్మెంట్ హెస్ బీన్ అవార్డెడ్ టు యూ.
1: జోబి నుంచి భగవద్గీత తీశాడు.
0: హీ టుక్ అవుట్ భగవద్గీత ఫ్రమ్ హిస్ ప్యాకెట్.
1: సార్ జడ్జి, నేను చంపిన వాడు కాదు, వారు చచ్చిన వాడు కాదు, భగవద్గీతనే దీనికి ప్రమాణం అన్నాడు.
0: హీ షోడ్ భగవద్గీత అండ్ సెడ్, వెల్ సార్, I am neither the killer of those people nor have they been killed.
1: సాక్షాత్ భగవంతుడే చెప్పినటువంటి మాటను నీవెట్ట ధిక్కరిస్తావు అన్నాడు.
0: హి ఆస్క్డ్ ది జడ్జ్, హౌ డు యు డినై దోస్ స్టేట్మెంట్స్ మేడ్ బై గాడ్ హింసెల్ఫ్.
1: జడ్జీలు కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు.
0: జడ్జెస్ ఆర్ ఆల్సో మ్యాచ్ ఫర్ సచ్ పీపుల్, దే ఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు దెమ్.
1: నిజమే నాయన, నిజమే. నీవు చంపినవాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటిదినం సిద్ధంగానే వెళ్ళు అన్నాడు.
0: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
1: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad Gita-nu aadharanga teesukotamu manchidi kaadu.
0: We cannot use Bhagavad Gita to suit to the circumstances for our convenience.
1: Atmatattvanni erigi, mana pravartanu gurtinchi, ee satyanni manamu andukovadaniki siddhanga undali.
0: We have to take this, the truth in the statements made in Bhagavad Gita, after realizing the inner
1: ee Bhagavad Gita kevalam Arjunudiki maatrame bodhinchinatundi kaadu.
0: This Bhagavad Gita has not been taught only to Arjuna.
1: Tarthulu prithvi putrulainatundi varandarikini bodhinchinatundi oka dharmam idi.
0: This particular dharma has been taught to all the people born on earth.
1: Arjunudu nimitta maatranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
0: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
1: Aithe Arjunudu prajaprathinidhi.
0: Arjuna stands as a representative of humanity.
1: Kanuka ee prajaprathinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi.
0: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
1: Kanuka mottamodata manamu ee vanchanu kramakramena tagginchukoni aatmatattvanni కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనం నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వి విల్ హావ్ టు గ్రాడ్యువల్లీ రిడ్యూస్ అవర్ డిజైర్స్ అండ్ వాంట్స్, అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అండ్ రీచ్ ది స్టేట్ ఆఫ్ కంటెంట్.
1: సామాన్యమైనటువంటి మానవులు, సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: Yetti gunamulu kaliginappudu yetti satyanni manam gurtinchadaniki sadhyamavutundi aneetundi vidhananni manam vetakali.
0: We have to find out what truths will be revealed under what circumstances.
1: Bhagavad Gita loni 700 shlokalu manam kantastham chesinanta matramna manaku Bhagavad Gita saramu anubhavinchalemu.
0: By memorizing 700 shlokas of Bhagavad Gita, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి యొక్క సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి, సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We will have to recognize what these 26 qualities are. We will have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంచ, ఇచ్ఛ, ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
0: టుడే వీ విల్ హావ్ టు రికగ్నైజ్ దట్ వీ విల్ హావ్ టు కీప్ అండర్ కంట్రోల్ డిజైర్ అండ్ గ్రీడ్ అండ్ దస్ రీచ్ ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్.
1: దైవం యొక్క ప్రేమతత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ to earn the love of God and to get his grace.
1: నీవు ప్రేమించినంత మాత్రమే నా ప్రయోజనం లేదు.
0: There is no use
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
0: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
0: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
1: మనం అదే సాధించవలసినటువంటిది.
0: దట్ ఈస్ వాట్ విల్ హావ్ టు అటైన్ అండ్ విల్ హావ్ టు అచీవ్.
1: అట్టి సాధనకు తగినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ క్వాలిటీస్ విచ్ విల్ బి ఇన్ ట్యూన్ విత్ దాట్.
1: అవి ఏ ఏ గుణములు అనేటువంటిది రేపటి నుంచి మనం మాట్లాడుకుందాం.
0: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

ఫలము సున్న సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబు సున్న ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ

0: without satya, dharma, and shanti, and prema, the value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti, and prema, truth, righteousness, peace, and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti, and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace, and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous, and worthy members of this august assembly.
1: చెంతజేచ్చెనటంచు సంతసించుదమన్నా చెంతజేచ్చెనటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేర్చెనటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయదరేమో పొగడుచున్నాడని పొంగిపోయదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి ప్రార్థించుండు అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చననీడు వెనుక పోనీడు ముందుకు చావనీడు చిట్టి శ్రీపతి వాసుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని
0: హీ హాస్ బ్రాట్ అస్ క్లోజర్ సో వీ ఆర్ ఎ పిక్చర్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ But before you know what's happening, you have been cast far away and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This sigh would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
2: Prema Swarupulara.
0: Embodiments of love.
2: Manavani Shariram Nandu. Marumulana. Dagi Untina 20 Yokka Divyatvanni. ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
0: ఇన్ ఆర్డర్ దట్ వన్ క్యాస్ట్ అవే ద ఫీలింగ్ పర్టైనింగ్ టు ద బాడీ అండ్ దేర్ బై అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ విద్ ఇన్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ స్ట్రైవ్స్ ఫార్వర్డ్.
2: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
0: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యూ హ్యావ్ ద రిఫ్లెక్షన్ of God to be found within you.
2: Enda needalu janta pachulu,
0: like you have the light and shadow which go together, the twin birds.
2: Enda valane needa erpadutunnadi,
0: because of sunlight you have shadow.
2: Needa yendu kudanu kaanti unnadi,
0: but within the shadow you could find light.
2: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతని.
0: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దేర్ ఇస్ లైట్ బై ద సైడ్ ఆఫ్ షాడో.
2: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
0: దిస్ లైట్ అండ్ షాడో ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్.
2: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
0: ఇన్ ద సేమ్ మేనర్ జీవ అండ్ బ్రహ్మ ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్ టుగెదర్.
2: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు.
0: Even in this jeevi, there is this godliness which is shadowing him.
2: Ilanti divyattamunu prati vyakti kudanu gurtinchadam atyavasaramu.
0: It is necessary for every person to understand this truth, this divine truth.
2: Aite needalu anekamu,
0: but then there are shadows of different descriptions.
2: Enda okkate,
0: but the light as such is one.
2: అనేకత్వమైనటువంటి జీవరాశులు యందు ఏకత్వమైనటువంటి దివ్యత్వం అనేటువంటిది సాక్షిభూతమై ఆత్మస్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇన్ ద మెనీ ఫార్మ్స్ దట్ యు హ్యావ్ అరౌండ్ యూ దేర్ ఇస్ వన్ ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ ఎ కామన్ డినామినేటర్ ఫర్ ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్.
2: ఆత్మ నిత్యము.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్.
2: అదే సత్యము.
0: దట్ ఈస్ ట్రూత్.
2: నిత్య సత్య సంధూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని,
0: దిస్ ఆత్మ విచ్ ఈస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ ఇన్ ట్రూత్ ప్రాపర్,
2: చర్మ అస్థి స్వరూపము కప్పపడటం చేత ఈ ఆవరణమునందే ఆనందమున్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: బికాస్ దీస్ ఆర్ కవర్డ్ బై దీస్ టూ, చర్మ అండ్ అస్థి, మ్యాన్ టెన్స్ టు ఫర్గెట్ హిస్ ఓన్ నేచర్.
2: ఆవరణమును అధికమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే, ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: The primary duty of a jiva is to try and secure for himself this bliss that is there for him to tap and make it his own.
2: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
0: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
2: ఇట్టి దివ్య సత్వాన్ని ఈ రుత్రాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవలనన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది.
0: మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ reality, this truth proper, his own understanding, he has to secure ways and means of going about his task.
2: Sadhana anaga aashinchina vastuvunu andukune nimittamai pade pade aacharinchetunti karmale sadhanalu.
0: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
2: Atmanu sannihitattvam gavinchukoneetvante sadhana.
0: Sadhana, therefore, is a process wherein this Atma Tattva, the nature of the Atma, is realized by you.
2: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnanaatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
0: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
2: Dehamunaku marpu. Dehamunaku marpu.
0: The body tends to change.
2: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
0: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
2: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
0: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్, పర్మనెంట్ అండ్ ఎటర్నల్, యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
2: నీ హృదయమునందే, నీ యొక్క అంతరాత్మ ఎందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
2: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతువులను ఆచరిస్తూ ఉన్నారు.
0: In order to secure this Atma, many perform yajnas and yagas.
2: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
0: They also perform penance, they also do japa and other forms of worship.
2: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
0: బట్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ దిస్ ఆత్మ.
2: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
2: సత్య ధర్మంలో లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
0: బికాస్ వితౌట్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ, ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
2: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
0: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
2: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ టు లుక్ విదిన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
2: దేహం ఒక రథం వంటిది.
0: ది బాడీ లైక్ ఎ చారిట్.
2: దీనిలో సారది బుద్ధి.
0: అండ్ ద చారిటీర్ ఇస్
2: బుద్ధి,
0: ద ఇంటెలెక్ట్.
2: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
0: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్,
2: అనగా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు.
0: There is these five senses of touch.
2: ఇవి నిరంతరము కూడాను విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
0: These five try and turn you towards a material existence.
2: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
0: They keep running after this material world.
2: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
0: And it is the mind which is the reins which checks the run of these horses.
2: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
0: If the intellect were not to be steady, these horses would run after these material things and the charioteer himself could come to grief in the process.
2: కనుకనే బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: So our intellect should be made pure, sacred and strong.
2: దీనికి సాధన ఏమిటి?
0: What is the sadhana for this?
2: ఇంద్రియములలో ప్రధానమైనటువంటిది వాక్కు.
0: In these five senses, it is the word, the tongue, that is most important.
2: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
0: This has two purposes of uttering words.
2: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడాను దీనికి పేరు పెట్టారు.
0: And of eating. That's why Upanishads say the tongue, it is determines your word as well as your deed.
2: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడాను మనం సహజంగా కూడాను అదుపులోకి తెచ్చుకోవచ్చు.
0: If you are able to curb the word, you would verily curb all the other sensory perceptions.
2: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
0: In order to curb this word, then we have to do sadhana.
2: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడాను ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకును ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
0: దిస్ వర్డ్ షుడ్ నాట్ బి టర్న్ టు ద అవుట్ సైడ్ వరల్డ్, రాదర్ షుడ్ బి టర్న్ విదిన్, సో దట్ విచ్ ఇస్ విదిన్ యూ, దిస్ ఆత్మతత్వ విల్ బి నోన్ టు యూ.
2: అశుద్ధమైనటువంటి విషయాలు ఎందు,
0: ట్రైంగ్ టు ఇండల్జ్
2: పరులను బాధించేటువంటి మాటలు ఎందు,
0: ఇన్ ఇంప్యూర్ వర్డ్స్ ఆర్ డీడ్స్ అండ్ హర్టింగ్
2: పరులను కష్టపెట్టేటువంటి చర్యలు ఎందు,
0: ఆర్ మేకింగ్ అదర్స్ కమ్ టు గ్రీఫ్,
2: ఈ వాక్కును ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశపెట్టరా.
0: యూ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫర్ సచ్ పర్పసెస్.
2: వాక్కునందు మాధుర్యము,
0: ఇన్ యువర్ వర్డ్ దేర్ షుడ్ బి స్వీట్నెస్,
2: శాంతము
0: అండ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పీస్.
2: ఈ పరతత్వం కూడా నువ్వు ఇందులో నిమిత్తమై ఉంటుండాలి.
0: అండ్ ద రియాలిటీ ప్రాపర్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ఇన్ యువర్ వర్డ్స్ ఆల్సో.
2: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటల యందేనా కూడాను పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
0: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వి మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్, బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్.
2: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
0: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
2: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
0: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
2: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
0: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
2: మనసును అదుపులో తెచ్చుకుని ఈ విషయవాసన యందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా నువ్వు గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
0: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్, షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిసొల్యూషన్ ఆఫ్ థాట్స్, రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటెలెక్ట్.
2: వాక్కు మనసులో, మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
0: ద వర్డ్ విత్ ద మైండ్, ద మైండ్ విత్ ద ఇంటెలెక్ట్, దట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
2: క్రమక్రమేణా బుద్ధికి కూడా నువ్వు బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
0: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటెలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
2: కనుక వాక్కు మనస్సులో, మనస్సు బుద్ధిలో, బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
0: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
2: Atma anantam.
0: Atma is limitless, boundless.
2: Satyamunu nirupinchetvantide Atma.
0: Atma is that which establishes the truth.
2: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్, సర్కమ్స్టాన్స్ అండ్
2: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
2: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
0: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
2: జ్ఞానమునకు సత్యము కూడాను ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
0: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
2: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి.
0: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్, యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
2: కనుక వాక్కు, జ్ఞానము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్, జ్ఞాన అండ్ ఆత్మ.
2: దేవుడు ఎక్కడ ఉండినాడని మనం దేవలాడనక్కర్లేదు.
0: వి నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
2: దేవుడు నీవే.
0: You verily are God.
2: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
0: Your heart is the temple of God.
2: ఇతను సర్వాంతర్యామి.
0: He is omnipresent.
2: ఈశావాస్యం ఇదం సర్వం.
0: He is present in all beings.
2: ఈశ్వర సర్వభూతానాం.
0: And he is present all around you.
2: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
0: Try to have conviction in this truth.
2: దేవుడనగ వేరు దేశమందున లేడు.
0: God is not one who could be found elsewhere.
2: దేవుడనగా తన దేహమంది.
0: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
2: పాపమనగ వేరు పరదేశము లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
2: తాను చేయు పనులు తగిలియుండు.
0: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
2: కనుక మన పనులు ఎండి పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
0: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
2: మంచి మనసుతో,
0: విత్ ఎ గుడ్ మైండ్,
2: మంచి మంచి కర్మలు చేసి,
0: డూ గుడ్ థింగ్స్,
2: మంచిని అనుభవించి,
0: ఎక్స్పీరియన్స్ గుడ్,
2: మాధవుణ్ణి చెందాలి.
0: Reach out to God.
2: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ద డివినిటీ కంటైన్ విదిన్ మ్యాన్.
2: మనలో అవ్యక్తమైనటువంటి యొక్క దివ్య శక్తి ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ ఈస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్, ఇట్స్ లేటెంట్.
2: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లేటెంట్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్.
2: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
0: ఇట్ ఈస్ త్రూ ద మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
2: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
2: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
0: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
2: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
0: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
2: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు,
0: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగెన్స్ ద మ్యాచ్,
2: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తం అవుతుంది.
0: ద ఫైర్ విదిన్ ఈస్ షోన్ అవుట్.
2: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైనా కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
0: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
2: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
0: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
2: మన దేహమే ఒక అగ్గిపెట్టె వంటిది.
0: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
2: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
0: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
2: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
0: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
2: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
0: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా దెన్ దేర్ ఇస్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
2: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
0: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
2: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
2: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
0: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
2: ఎవరిని పరిహసించరాదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిజెక్ట్.
2: ఎవరిని పరాభవం చెందరాదు.
0: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
2: ఎవరిని బాధించరాదు.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
2: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వల యందు కూడాను ఉంటున్నది.
0: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
2: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
0: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీ hurting him and
2: sarvajeev namaskaram kesavam pratigacchate.
0: You do namaskar, you pay your obeisances to all your
2: ఎవరికి చేసిన నమస్కారం అయినా కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
0: You are paying your obeisances to all, verily you are paying obeisances to God.
2: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్.
2: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఈ రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
0: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
2: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన నిత్యమైన సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్, విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్, అండ్ దేర్ఇన్ లైస్ యువర్ శాంక్టిటీ.
2: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కన్సెంట్మెంట్.
2: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
0: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యు ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్
2: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు?
0: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ సాటిస్ఫై అదర్స్?
2: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
2: ఆత్మతృప్తి అత్యవసరము.
0: మీనింగ్ ద ఆత్మ ఈజ్ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
2: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది.
0: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
2: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
0: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్, దెన్ దేర్ఇన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ.
2: అయితే
0: యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ, బట్
2: నీవు మొట్టమొదట
0: బట్ అట్ ద వెరీ బిగినింగ్
2: తృప్తిగా ఉంటుండాలి.
0: You should be contented.
2: త్యాగము చేయాలి.
0: You should do sacrifice.
2: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
0: Only then will you come face to face with the vision.
2: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
0: So that which is at the basis of this satisfaction, this sacrifice.
2: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలుగదు.
0: Sacrifice and సాక్షాత్కార is faith. Without faith you don't have satisfaction.
2: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
0: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
2: భవనములకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
2: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
0: బట్ దాట్ విచ్ హాస్ గివెన్ రైస్ టు ద మ్యాన్షన్ ద సపోర్ట్ ద బేసిస్ ఈజ్ నాట్ దట్ ఈస్ అట్ ద బేసిస్ ఆఫ్ ఇట్.
2: ఆ ఆధారమే నమ్మకం.
0: That foundation proper is your faith.
2: భవనం నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొదట పునాదులు యొక్క భద్రతను.
0: వన్ హూ వాంట్స్ టు ఎరెక్ట్ ఎ మ్యాన్షన్ షుడ్ ట్రై అండ్ మేక్ హిస్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అండ్ సెక్యూర్.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదే పునాది.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ ద ఫౌండేషన్ స్టోన్.
2: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదే గోడ.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ లైక్ ద వాల్స్.
2: సెల్ఫ్ సాక్రిఫైస్ అదే రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఈజ్ లైక్ ద రూఫ్.
2: సెల్ఫ్ రియలైజేషన్ అదే లైఫ్.
0: And self-realization, self-realization, that is your life.
2: కనుక మన సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కారమైనటువంటిది మన హస్తంలోందే ఉంటుండాలి.
0: సో దిస్ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ విత్ ఇన్ యువర్ గ్రాస్.
2: ఎట్టి తిండో అట్టి తేపు.
0: The type of food you eat determines the belch that
2: you get. Pindo atti rotte.
0: The type of flour that you have determines
2: bhavamo atti phalatamu.
0: Determine the taste of the bread.
2: Yetti cheryalo atti sthanam.
0: The thought determines the action.
2: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
0: సో ట్రై టు డూ గుడ్.
2: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
0: ఫర్ మ్యాన్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ యాక్షన్.
2: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
0: త్రూ కర్మ యు హావ్ ఉపాసన.
2: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
0: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
2: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా విస్తుంది.
0: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
2: కనుక కర్మలు ఎందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి సమత్వంతో కూడినటువంటి యోగత్వంతో కూడినటువంటి త్యాగభావంతో ఉన్నటువంటి చర్మలీయ చర్యలలో మనం పాల్గొనాలి.
0: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. దే షుడ్ బి ఈక్వల్ మైండెడ్ పర్పస్ ఫ్రమ్ యువర్ సైడ్. దే షుడ్ బి వెకమెంట్ ఆఫ్ యోగా.
2: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
0: అట్ ద వెరీ బిగినింగ్ అగైన్ వి షుడ్ ట్రై అండ్ కర్బ్ అవర్ డిజైర్స్.
2: ఆశలు కలిగినటువంటి వానికి ఎవడు కూడాను ఏ నాటికి తృప్తి చేయలేడు.
0: వన్ హూ ఇస్ క్యారీడ్ అవే బై డిజైర్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్.
2: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
0: బట్ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హాస్ నో ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్.
2: ఒకానొక సమయంలో,
0: వన్స్ అపాన్ ఎ టైమ్,
2: ఒక భక్తుడు,
0: వన్ డివోటీ,
2: బ్రహ్మను దర్శించి
0: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
2: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు,
0: అనగా
2: బంగారు కొండను పుట్టించావు.
0: O Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
2: Yavari kosam puttinchav.
0: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
2: Tyagi ki danito pani ledu.
0: A man of sacrifice has no place for it.
2: Aasa kaliginatundi vaniki inlanti parvatalu inka veyi srushtinchina vaniki aasa theeradu.
0: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
2: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్నాడు.
0: So what's the use of having any number of these mountains of
2: meru? అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
0: What it means is today's desires and wishes are on the increase.
2: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా పుట్టించావు.
0: O Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
2: ఎవరి కోసం పుట్టించావు?
0: But for whose sake have you given rise to this mountain of Meru of gold?

0: మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ కర్బ్ యువర్ డిజైర్స్ కెన్ యూ హ్యావ్ పీస్ అండ్
0: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
1: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
0: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
1: Rather, love is not merely the root of one's life, but it is verily the root itself, life itself.
0: Itti premane lekundina jeevitame vyarthamu.
1: Without such a trace of love, life is useless.
0: Kashtamulu yandu manamu ee kashtamulanu dharinchadaniki bharinchadaniki daivanni preminchali.
1: In times of difficulties, in order to shoulder such difficulties,
0: mana baadhalu,
1: we should pray to
0: God. Mana dukkamulu,
1: our difficulties,
0: mana vicharamulu,
1: our worries.
0: తీరవాలంటే ఈ ప్రేమ ద్వారానే మనం తీర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ యూ హ్యావ్ టు ఫ్రీ ఆర్సెల్స్ ఫ్రమ్ దీస్, లవ్ ఈస్ అ మీడియం ఫర్ దాట్.
0: దైవ ప్రేమను మనం అందుకున్నటువంటి సమయం నందే ఎట్టి బాధలు కూడా మనం బాధించవు.
1: వెన్ వీ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్, నో డిఫికల్టీ కెన్ పాసిబ్లీ ట్రబుల్ అస్.
0: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
1: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
0: ఈ ప్రేమనే లేకుండా,
1: without this love,
0: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
1: Now we are loving our father and mother,
0: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం,
1: our brothers,
0: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం,
1: and our relatives and others,
0: వస్తువులను ప్రేమిస్తున్నాము,
1: our material things.
0: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
1: It is through this love that we are able to have this bridge of understanding.
0: ప్రేమనే లేకపోతే అమ్మ నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
1: Between ourselves and others, without this element of love, there is no relationship between father and mother.
0: ప్రేమనే లేకుండా అన్నతమ్ముల అనేటువంటి సంబంధం కూడాను లేదు.
1: And without love again, there is no link between brothers and sisters.
0: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడాను తాను ఆశించడు.
1: Without love again, one does not look to one's body.
0: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
1: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
0: కనుక ప్రేమతో జీవించాలి.
1: సో లివ్ విత్ లవ్.
0: ప్రేమతో చర్యలు చేయాలి.
1: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
0: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
1: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కనుక సత్య ధర్మ ప్రేమ,
1: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
0: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
1: And peace. We should try and secure these in a natural way.
0: Shanti anaga emiti?
1: What is this peace?
0: Indriyamulanu adupulo unchukotame nijamaina shanti.
1: Trying to put the senses under control is true shanti.
0: Shanti anaga kevalamu oka opika anu manu bhavistunnamu.
1: Now the common understanding of the word peace is patience.
0: Idi kaadu nijamaina shanti.
1: This is not the meaning of peace.
0: Samattamunu vahinchinappudu వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
1: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్,
0: సుఖ దుఃఖములు యందు,
1: ఐదర్ ఇన్ డిఫికల్టీ
0: లాభ నష్టములు యందు,
1: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్
0: నిందాస్తుతులు యందు,
1: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ,
0: క్షమను వహించటమే శాంతి.
1: వేర్ యూ హ్యావ్ ఫోర్బేరెన్స్, దట్ ఈస్ ట్రూ శాంతి.
0: ఓర్పును వహించటమే శాంతి.
1: To being having fortitude, that is peace.
0: సమత్వమును పొందటమే శాంతి.
1: Being having equanimity is peace.
0: కనుక సమత్వం యోగం ఉచ్యతి అన్నారు.
1: దిస్ ఈక్వానిమిటీ ఇస్ వెరీలీ యోగా.
0: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
1: త్రూ దిస్ ఈక్వానిమిటీ యూ హ్యావ్ యోగా, యూ హ్యావ్ పీస్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ ది సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సార్థక మార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్, అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
0: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
0: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
0: దీనులను మనం సేవించాలి.
1: ట్రై అండ్ సర్వ్ the poor and the downtrodden.
0: దిక్కులేని వారిని ప్రేమించాలి.
1: Those who the hopeless cases should be looked after by us.
0: అక్కడ కూడాను దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
1: They also try to believe that Lord resides in them.
0: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటారు ఆత్మతత్వం.
1: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇది ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
1: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక.

0: cannot be killed, he does not kill, and nothing can exterminate it.
1: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
0: హీఈస్ వెరీలీ ఆత్మ.
1: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
0: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
1: మరినపు కొంప.
0: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
0: వేర్ యూ హావ్ ఫిల్త్ అండ్ వేర్ యూ హావ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్.
1: భవసాగర మీదకి లేని కంప.
0: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
1: అంబుల పదలమ్ము మనం ఎప్పుదలంప.
0: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమ్.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
0: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్.
1: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
0: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
1: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
0: టైమ్ ఈజ్ వెరీలీ గాడ్.
1: కాలమే సర్వస్వము.
0: గాడ్ ఈజ్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
0: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
1: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానము.
0: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్.
1: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
0: దట్ బాడీ విచ్ సాంక్టిఫైస్ టైమ్ ఈస్ రియలీ సాంక్టిఫైయింగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
1: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
0: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
1: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఈస్ దట్ యు హావ్ దిస్ డిఫికల్టీస్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖ దుఃఖ సంకష్టాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
0: దిస్ వరల్డ్, దిస్ ఓషన్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
1: Sukhamu dukkhamu pratyekanga undetundi kaadu.
0: There is no distinction between joy and sorrow.
1: Ivi rendu kudanu needala vantivi.
0: They are like shadows within
1: enna needala vale kudanu ventaadutuntai.
0: They are like light and shadow.
1: Ivi rendinti endu kudanu avinabhava sambandham undi.
0: They two are linked up in such a way you cannot separate them.
1: Bahya jagattuku,
0: the world outside,
1: antar prapanchamunaku,
0: and the world within,
1: ekattvam aneetundi untundadi.
0: There is a link between these.
1: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
0: We can understand this in one aspect.
1: ఆహారాన్ని ఆస్వాదించేది,
0: the process of eating food,
1: ఇంద్రియాలతో ఆనందించేది,
0: what you experience through your senses,
1: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
0: and whatever is given to play in terms of your sensory perceptions.
1: ఇది దేహమా ఆత్మన?
0: Is it the body or the ఆత్మ?
1: కాదు కాదు.
0: No, no.
1: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
0: It is the ఆత్మ proper.
1: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మన దేహమా?
0: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యూ ఇంటూ డిలైట్, ఇస్ ఇట్ ఆత్మ ఆఫ్ ద బాడీ?
1: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కాని,
0: ద నోస్ ఇస్ మియర్లీ ఎ సెన్సరీ పర్సన్.
1: అనుభవించేదంతా అంతఃకరణే.
0: బట్ ద వన్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ దట్ విథిన్ ఇట్.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్ల వంటివి.
0: దీస్ ఆర్ ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఇవి కరణములు.
0: These are merely organs.
1: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
0: యూ కెనాట్ రియలీ tap that which is permanent through
1: you. కనుకనే మనయేమ మనుష్యానాం కారణం బంధమోచయో.
0: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
1: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడాను పని చేయలేవు.
0: Without the mind the senses cannot perform.
1: ఈ మనసే ఇంద్రుడు.
0: The mind is Indra.
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
0: This Indra is the lord of these senses, so it's called Indra.
1: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా కదలవు.
0: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
1: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధన యొక్క ప్రారంభం.
0: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో నుంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
1: కంట్రోల్. మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
0: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
1: దేహాన్ని కాని మనసును కాని మనం ఏమాత్రం కూడా అనుసరించరాదు.
0: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
1: హృదయాన్ని అనుసరించాలి.
0: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
0: దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్ యు.
1: ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము.
0: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
1: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
1: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
0: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
1: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
0: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
1: ఎప్పుడు కూడా పరులు తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
0: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: పరులు తప్పులు వెతకరాదు.
0: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
1: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
0: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్స్.
1: తనలో ఉన్నటువంటి దోషములను
0: ట్రై టు రెక్టిఫై ది మిస్టేక్.
1: తనలో ఉన్న తప్పులను
0: అండ్ ద షార్ట్ కమింగ్స్ విత్ ఇన్ యూ.
1: దీన్ని తాను చూసుకుని సక్కదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: ట్రై టు లుక్ ఎట్ దెమ్ అండ్ ట్రై టు రెక్టిఫై దెమ్.
1: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
0: వన్ హూ కెన్ రెక్టిఫై హిస్ ఓన్ షార్ట్ కమింగ్స్ కెన్ ఫాలో ద
1: నిరంతరము పరుల దోషములనే మనం పాటిస్తూ పోవటం చేత మన హృదయం కూడా నువ్వు దోషమయమైపోతుంది.
0: కెన్ ఫాలో ద గుడ్ పాత్. వన్ హూ లుక్స్ ఫర్ ద షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ విత్ బ్యాడ్ థింగ్స్.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
0: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
1: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
0: హూ ఇస్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
1: కేవలము దుష్టుడే.
0: One who is evil minded.
1: సజ్జన మార్గములో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
0: One who has taken the noble path will never seek the faults of others.
1: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
0: That's why
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
0: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear. And the evil minded is after mistakes and shortcomings.
1: కనుక మనం నిరంతరం ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
0: సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్ యు ఆర్ ఎన్ ఈవిల్ మైండెడ్ పర్సన్.
1: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
0: దేర్ ఇస్ నోబడీ హూస్ బియాండ్
1: ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
0: సర్టెన్లీ దేర్ ఆర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మిస్టేక్స్.
1: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
0: బట్ వీ షుడ్ నాట్ గో బై దెమ్.
1: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: యు ట్రై అండ్ లవ్ ఆల్ ద అదర్స్ అరౌండ్ యూ.
1: తప్పులు ఎన్ను వాడు తమ తప్పులు ఎరుగరు.
0: Now one who looks for faults in others cannot find his own faults.
1: అందరి యందు సోదరత్వమును,
0: this brotherhood in everyone,
1: అందరి యందు కూడాను దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
0: and seek and experiencing the divinity in all,
1: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
0: You will become deserving of the grace of God.
1: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
0: Who is close to God, who has secured the grace of God, that person who has loved all beings is
1: close to God. Once
0: you have pleased God, you have pleased everybody, everything around you.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
0: that this body has a birthday,
1: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
0: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
1: కాబోయేటువంటి వారు, సాధకులు కాబోయేటువంటి వారు,
0: those who aspire to become sadhaka,
1: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
0: those who want to secure the grace of God,
1: పల్లెల్లో ప్రవేశించి,
0: should go to the villages,
1: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
0: one who are weighed down with these sorrows,
1: తగిన సేవలు చేసి,
0: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
1: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
0: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
1: సేవ సేవ సేవ సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
0: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
1: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
0: లీవ్ అవుట్ సేవ, యు డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
0: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
1: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను, అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి, తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్
1: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
0: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
1: సాధ్యమైనంత వరకు,
0: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
1: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
0: బై ట్రైయింగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
1: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
0: those who have been afflicted thus,
1: అట్టి కష్టములకు చిక్కులుకున్నటువంటి వారిని,
0: those who are subjected to such untold misery,
1: తగినటువంటి సేవలో మీరు పాల్గొనాలి.
0: Trying to bring relief to such people, do some service.
1: నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి సేవాదళ సభ్యులంతా కూడాను ఈ కార్యంలో రేపటి నుంచి ప్రవేశించి తగినటువంటి సాయం చేయాలి.
0: Now those Sevadal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
1: Inte kaakunda parisar prantramulu varainatundi Guntooru, Krishna, West Godavari, veerandaru kudanu andulo palgoni ee sevalo meeru jeevithanni saarthakam chesukondi.
0: Not only that, the neighboring districts in terms of Guntooru, Krishna and West Godavari districts, they also should join this service activities and sanctify
1: yourself. Toti sodari sodari mandalanta kudanu baadala padutunte manamu ee vidhamainatundi chustu నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
0: When your own brothers and sisters are suffering thus, we should not be mere passive spectators. It's not proper on our part.
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడాను కలగవచ్చు.
0: Certainly suffering would come to every person.
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
0: When you go to the help of the suffering ones now, tomorrow others will come to your moment in your moment of distress.
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడాను మనం సేవలు చేయరాదు.
0: And again, we should not go for the sake of winning praise and acclaim.
1: Nirapechato,
0: without having any
1: nishkama karmalu acharinchali,
0: indulging in selfless service.
1: Bhagavad Gita lo pradhanamainatundi yokka sukti adiye.
0: This is the first principle in the Bhagavad Gita.
1: Nishkama karma.
0: This selfless service.
1: Idi sthita pragna lakshanam.
0: This is the hallmark of any
1: kanuka
0: person who has equanimity of purpose. Therefore,
1: inadu pradhanamainatundi aadeshamu.
0: Today the primary injunction being given to you is
1: sarva jeevunu preminchi,
0: love all living forms and beings,
1: daiva anugrahamunu pondutakai,
0: in order to secure the grace of God,
1: nitya prarthanalayandu,
0: in your daily worship,
1: loka samasta sukhino bhavantu,
0: may all wherever they are enjoy peace, prosperity,
1: sarvulu kudanu chemanga untundali,
0: let all beings be safe,
1: sarva deshamulu kudanu chemanga untundali,
0: all countries enjoy peace and prosperity. Bharatadeshamaneetvanti
1: yokka sankuchitamaina bhavamu unchukoraadu.
0: You should not have this narrow feeling that only India should prosper or benefit.
1: Vichara bhavamuto
0: have this broad mind, broad thoughts.
1: Meeru sevalu cheyataniki prayatninchali.
0: Do your service in the form of a broad vision.
1: Vichara hrudayame lekundina,
0: without this broad mindedness,
1: sarva sadhanalu kudanu kevalamu oka vyaktam aipothayi,
0: all your service would become useless and fruitless.
1: Kanaka neti nundi,
0: therefore from today,
1: raboye 60th birthday, 60th samvatsaramulo birthday ani meeru anukuntunnaru,
0: and what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
1: Ee lopala meeru sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
0: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: Okkokka pallaku kudanu vidyanu andinchali.
0: Achieve the targets laid down.
1: Vidya samasthanu sthapinchali.
0: In every village, have an education institution.
1: Vaidyamunu prayatnapurvakanga sadinchali.
0: Bring the health care to these villages.
1: Jalamunu variki andinchali.
0: Give them drinking water.
1: Roadlanu veyyali.
0: Lay down roads.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
0: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
0: And in order to execute these tasks, you need not bother about the finances. Sadhyamainanta
1: varaku idi dhanamuto emaatram sambandham lekunda hrudayamuto dehamuto cheyavalsinatuntvi cheyali.
0: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: Ee seva cheyataniki konchi dhanamunu progu cheskovali.
0: Certainly, in order to do it, you need a little amount of money.
1: Kanukane ceiling on desires ani naalugu rakamainatuvanti margalu bodhincham.
0: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ ద ఫుడ్ దట్ వి ఈట్.
1: దుర్వినియోగం చేయరాదు.
0: వి షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
0: ఈట్ వాట్ యు రియలీ నీడ్.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
0: సో దేబా యు మస్ట్ సేవ్ అప్ సమ్ మనీ.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
0: అండ్ ఇన్ అడిషన్ టు దిస్ ఫుడ్ వి ఆల్సో షుడ్ నాట్ వేస్ట్ అవే ద ఫెసిలిటీస్ అవైలబుల్ టు అస్.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
0: in order that we might make some savings of money, try to curb our expenditure.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
0: There are many wealthy people who on occasions like marriage and so on spend thousands of rupees.
1: ఈ ఉన్న వారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుట కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ. రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డు నాట్ హ్యావ్ మనీ టు గో బై అండ్ దే బై బ్రింగ్ సమ్
1: రిలీఫ్ అన్నారు.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్స్ బీన్ సెడ్.
1: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
0: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste money.
0: Don't waste money.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
0: And once you have accomplished these, you can do any amount of seva.
1: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
0: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own convenience.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఈ ప్రయాణములు చెల్పడానికి చేతిలో కాసు ఉంటుండదు.
0: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
1: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము.
0: For want of money, they are not able to do so.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కానీ.
0: This money is given now for you to undertake
1: your...
0: for undertaking journeys for your spots of service. It should not be wasted. Therefore, for every village, we are giving a certain amount of money now.
1: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
0: You must regard this as... You must regard this as the significance of today's celebration of birthday. That is this element of love. And having received this love, plunge into service activities. Today, I, born out of, with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: డాక్టర్ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్. గోగాయ్ అస్సాం. గుప్తా బీహార్. మాథూర్.
2: నెక్స్ట్ వన్ ఇస్ భరద్వాజ్ ఫ్రమ్ ఢిల్లీ. మిస్టర్ ఆర్ఎస్ ప్రసాద్ ఫ్రమ్ హర్యానా.
1: Gujarat?
3: Yes.
1: Mathur.
2: Himachal Pradesh, Mr.
1: Haryana,
2: Verma.
1: Haryana.
3: Yes.
2: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K.S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Shrikant Savant.
1: Madhya Pradesh.
2: Orissa, Mr. Pani.
1: Come on.
2: Madhya Pradesh.
1: Orissa.
2: Punjab, Mr. B.K. Soni. Rajasthan, K.S. Goel. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamla Mal. West Bengal, Nitin Majmudar. These are all state Sevadal conveners. As you know, the Education and Human Values program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Shri Manima, take it.
4: ప్రేమ ముదిత మనసిక.

ఆచరించి చెప్పు, ఆచరించి చూపు, ఆదర్శముల నెల్లా ఆచరించి చూపు, ఆదర్శముల నెల్లా అతడే

0: ఆచరించి చూపు ఆదర్శముల నెల్ల. అతడే యూతు ఆమె యువతి కాదే, ఇట్టివారు ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు. ఇట్టివారే బెస్ట్ ఫ్రెండ్ నాకు.
1: ఇన్ గుడ్నెస్, ఇన్ హ్యూమన్ క్వాలిటీ, ఇన్ మొరాలిటీ, ఇన్ టోటల్ ట్రూత్, ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ ప్రీచెస్ ది ఆల్ ది ఐడియల్స్, హీ ఈస్ ది ట్రూ యూత్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ది టర్మ్ అండ్ ఎన్ యంగ్స్టర్ యంగ్ ఉమెన్. అండ్ సచ్ పీపుల్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ సచ్ వన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ టూ.
0: ప్రేమ స్వరూపులారు,
1: embodiments of love.
0: manchitanamunandu manavatvamunandu yemti manchitanam.
1: What is goodness?
0: Good behavior, good manners, good discipline, good character.
1: Goodness meant good behavior, good manners, good discipline.
0: Manavatvamunandu satya dharma shanti prema ahimsa ee aidu ప్రతి మానవునికి పంచ ప్రాణములు.
1: ద హ్యూమన్ యాజ్ హ్యూమన్ క్వాలిటీ కంప్రైజింగ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మానవుని ప్రయాణము అతి సూక్ష్మమైనటువంటిది. అతని యొక్క జీవితం యొక్క గమ్యం కూడాను అత్యంత సమీపమైనటువంటిది.
1: The life sojourn of a human being is so subtle and the goal is very near.
0: Itti samipamaina prayanamunu manavudu gamyam cheratanki aneka janmalu aneka samvatsaramulu kalam teeskuntunnadu.
1: In this life journey to reach the destination, man takes very long time and in fact even many lives.
0: ఎందుకు ఇంతకాలం?
1: వై దట్ లాంగ్?
0: ఎందుకు ఈ శ్రమలు?
1: వై ఎగ్జర్షన్?
0: చాలా సమీపమైన ప్రయాణం ఇది.
1: ఇట్ ఇస్ సో క్లోజ్ టు యూ.
0: ఫ్రమ్ ఐ టు వి ఇదే ప్రయాణం.
1: ఇట్స్ ఆల్ ద ట్రావెల్ ఫ్రమ్ ఐ టు వి.
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనే స్థానానికి చేరటమే మానవుని యొక్క జన్మము గమ్యము.
1: ద హ్యూమన్ లైఫ్ సీక్రెట్ అండ్ ద డెస్టినేషన్ లైస్ in traveling from the position of I to the position of we.
0: ee naati yuvati yuvakulu yavat prapancham nandunnatvanti yokka vishayam nannikudunu telusukunnataku gurtistunnaru prayatnistunnaru.
1: Youngsters today are making every attempt to know what all that has been happening all over the world.
0: Kaani okka ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ ఫండమెంటల్ ట్రూత్.
0: యావత్ ప్రపంచం నందు గల సమస్త విషయమును కూడా గుర్తించినంత మాత్రమున మనకు వచ్చే ఫలితం ఏమాత్రమూ లేదు.
1: యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ అట్ ఆల్ బై కమింగ్ టు నో వాట్ ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్.
0: ఎన్ని శక్తులు సాధించి కూడా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆల్ యూస్లెస్, ఆల్ కెపాసిటీస్.
0: లోకములో వేలాది మంది మేధావులు ఉన్నారు.
1: There are thousands of intellectuals in the world.
0: లోకములో వేధాల మంది అనేక మంది పండితులు ఉన్నారు.
1: There are many scholars too.
0: కానీ విద్యావంతులు ఉన్నారు.
1: They're educated people.
0: గొప్ప తెలివితేటలు గలవారు ఉన్నారు.
1: Highly intelligent are present.
0: కానీ
1: బట్
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all these people? Why?
0: మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి.
1: First one has to know who he is, to know one's own self.
0: తనను తాను తెలుసుకొనక ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: Know thyself. All the rest will be useless if you do not know that.
0: ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటి పనులే. నిరుపయోగమైనటువంటి విద్యలే.
1: All the rest will be in vain, useless knowledge.
0: కనుకనే మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది తన తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man has to know his innate true nature, first of all.
0: మానవుడు ధనమును కోల్పోతున్నాడు.
1: Man is losing his wealth.
0: కానీ దీన్ని ఏదో శ్రమపడి తిరిగి దీన్ని సంపాదించుకునవచ్చు.
1: Having lost wealth, by straining himself, he can get it back.
0: అనేక మంది మిత్రులను కోల్పోతున్నారు.
1: We are losing our friends.

0: யாவத் சர்வம் புனர்லப்யம் ஏதத் சர்வம் புனர்லப்யம் ந சரீரம் புனப்புன దేనిని పోయినా నువ్వు తిరిగి మనం సాధించుకునవచ్చు, కానీ మానవతాదిలోనే పోయినా తిరిగి మనం సంపాదించుకునలేము.
1: ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ యూ కెన్ గెట్ దెమ్ బ్యాక్ బట్ హ్యూమన్ వాల్యూస్ వెన్ వన్స్ దే ఆర్ లాస్ట్ దే కెనాట్ బి అక్వైర్డ్.
0: ఈనాటి మానవుడు అన్నింటినీ సాధించాడు, కానీ ఈ మానవతా విలువను మాత్రము పోగొట్టుకున్నాడు.
1: మ్యాన్ హెస్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ టుడే బట్ హెస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
0: ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం వంటిది.
1: Each one is a life breath.
0: మానవుని నుండి సత్యమే మనం వెలుబడినా సత్యం పోయినటువంటి ప్రాణి అవుతాడు వీడు.
1: If truth is gone, he is a creature without life of truth.
0: ధర్మమే ఆచరించకుండా తాను రెండవ ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడు.
1: If righteousness dharma is gone, he will be losing second life breath.
0: రెండేమిటి, మూడేమిటి, నాలుగేమిటి, ఐదు ప్రాణములు కూడా పోగొట్టుకున్నాడు ఈనాటి మానవుడు.
1: Man has lost all the five life principles.
0: ఈనాటి మానవుడు కేవలం ప్రపంచం లోపల కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: Man today is leading an artificial life.
0: సహజ జీవితాన్ని గడపటం లేదు.
1: He is not leading a natural life.
0: సహజ గుణములు తనయందు లేవు.
1: He has no natural quality.
0: కేవలము డ్రామాల వేషం వేసినట్టుగా మానవ వేషమును ధరించి జీవితాన్ని డెడ్ బాడీ మాదిరి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: He is just living as a human being, as enacted in a drama, but in reality it's a dead life.
0: మానవునికి దైవం చాలా ప్రధానమైనటువంటిది.
1: In fact, God is important for everyone.
0: Who is God?
1: Who is God?
0: Where is God?
1: Where is God?
0: అని క్వశ్చన్ వేసుకుంటే, truth is God, love is God.
1: If you put a question, who is God, where is God, you will understand truth is God, love is God.
0: ఈ truth, భారతీయుల truth, అమెరికన్ truth, జపాన్ ట్రూత్, జర్మన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్ అనే భేదము లేదు. ట్రూత్ అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. బీ దట్ బీ జపాన్ ఆర్ జర్మనీ ఆర్ అమెరికా ఆర్ పాకిస్తాన్, ట్రూత్ ఈజ్ వన్ అండ్ సేమ్.
0: ప్రపంచమునకు అన్నింటికీ ట్రూత్ అదే దైవము.
1: ట్రూత్ ఈజ్ గాడ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: దేశ భాషలు, ప్రవర్తనలు, సిద్ధాంతములు వేరువేరు ఉండవచ్చు, కానీ సత్యం ఒక్కటే.
1: Languages, the traditions and ideologies may differ, but the truth is one.
0: Itti satyam nasti yo dharmaha. Priyam pinti oka satyanni manam pogottukunnam.
1: And that fundamental truth is lost today.
0: Prema manavuni oka prana samanam.
1: Love is our life.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Aa premane ee naadu manam kolipoyinam.
1: We have lost that love today.
0: Ee prema kudanu కృత్రిమైనటువంటి ప్రేమగా నటిస్తున్నాము.
1: ఈవెన్ దట్ లవ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్ టుడే.
0: ఈ ప్రేమ అట్టిది కాదు, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: బట్ ద డివైన్ లవ్ ఇస్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్,
0: నాట్ బాడీ టు బాడీ.
1: ఇట్స్ నాట్ బాడీ టు బాడీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: Follow the conscience.
0: ఆ హృదయ స్థానమును అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ సత్యం మనకు గోచరిస్తుంది.
1: When once you observe that which comes out of the heart, you will experience this truth.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: మెన్ అండ్ విమెన్,
0: మీ జీవితం చాలా దీర్ఘ ప్రయాణం చేయవలసినటువంటిది.
1: యువర్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
0: ఇలాంటి ప్రయాణం లోపల లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: ఫాలో ద ప్రిన్సిపల్ లెస్ లగేజ్.
0: ఈ కోరికలు అనేటువంటివి ఈ లగేజ్ గా ఉంటున్నాయి.
1: యువర్ డిజైర్స్ కాన్స్టిట్యూట్ ద లగేజ్.
0: వీటిని క్రమక్రమేణా మీరు తగ్గించుకోండి.
1: యు హావ్ టు లెసన్ ద బర్డెన్ ఆఫ్ డిజైర్స్.
0: ఎంతకాలం ఈ కోరికలు?
1: హౌ లాంగ్?
0: ఈ కోరికల వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ యు గెట్ అవుట్ ఆఫ్ దెమ్?
0: ఏమీ కలగటం లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కానీ
1: బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హి ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద లైఫ్.
0: ఏ దేశంలో పుట్టినటువంటి వారైనా ఆ దేశం యొక్క బిడ్డలే.
1: In fact, you are the children of your own country.
0: Manaku birth enkosam vachindi.
1: Why are we born?
0: Kevalam tinatam kosam, త్రాగటం కోసం, నిద్రించడం కోసం, సుఖించడం కోసం వచ్చింది ఆ జీవితం.
1: ద లైఫ్ బర్త్ ఈజ్ నాట్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. నౌ
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: మనం అందరినీ ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ ఆల్.
0: సేవే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: సర్వీస్ ఇస్ అవర్ డ్యూటీ.
0: కానీ ఈ డ్యూటీ ఆ డ్యూటీని గవర్నమెంట్ డ్యూటీస్ కాదు మనకు.
1: ఇట్స్ నాట్ అఫీషియల్ డ్యూటీ ఆర్ గవర్నమెంట్ డ్యూటీ.
0: తోటి మానవులను సేవించి
1: వి షుడ్ సర్వ్.
0: తోటి మానవులను ఆనందపరిచి
1: వి షుడ్ మేక్ బ్రదర్ హ్యాపీ.
0: తోటి మానవులను సుఖపెట్టడమే మన కర్తవ్యము.
1: అవర్ డ్యూటీ లైస్ ఇన్ మేకింగ్ అవర్ బ్రదర్ హ్యాపీ.
0: కనుకనే మొట్టమొదట మనము సర్వీస్ లో ప్రయాణం కావాలి.
1: ఫస్ట్ వి షుడ్ టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఈ సర్వీస్ లో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.
1: వెన్ వన్స్ వీ టేక్ దిస్ జర్నీ ఆఫ్ సర్వీస్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: హైయెస్ట్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ టు లవ్ ఇన్ టు సర్వీస్.
1: ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సాధన ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ లవ్ ఇన్ టు సర్వీస్.
0: ఈ సర్వీస్ అనేటువంటిది దేని వల్ల ప్రయత్నించింది?
1: హౌ డు యూ గెట్
0: ఫ్రమ్ సర్వీస్ టు డివోషన్?
1: And the service will take you to devotion.
0: అది ఏ నిజమైనటువంటి డివోషన్?
1: That is a true devotion.
0: ఈ సర్వీస్ లో ఉండేటువంటి మహత్తరము మరొక చోట లేదు.
1: The mystery behind the service is not noticed anywhere.
0: ఆ రోగములు దేహానికి వస్తుంటాయి.
1: In fact, the body suffers from ailments.
0: అనేక విధమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
1: The body suffers from diseases.
0: కానీ డాక్టర్స్ దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తారు.
1: Doctors also give treatment.
0: కేవలం డాక్టరే కాదు,
1: డాక్టర్
0: దైవానుగ్రహం మొట్టమొదటిగా ఉండాలి.
1: గాడ్స్ గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: దైవానుగ్రహమే లేకపోతే ఎన్ని మంది రాజులంతా పోయి ఈ దేహాన్ని కోల్పోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ మోస్ట్ నెసెసరీ. హ్యావ్ యూ నాట్ నోటీస్ మెనీ పీపుల్ డైయింగ్.
0: కనుక మనం దేహములు కాపాడుకోవటం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ ఇన్ సేఫ్ గార్డింగ్ అవర్ బాడీ.
0: మంచి నీతిని కాపాడుకోవాలి.
1: నిజాయితీని
0: కాపాడుకోవాలి.
1: ఇంటెగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: సత్య జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ లీడ్ ఎ ట్రూ
0: ప్రేమతత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి యూతులు ఎందు ప్రేమ ఉన్నది? ఎట్టి ప్రేమ ఉంటుండాలి? ఆర్టిఫిషియల్ ప్రేమ.
1: దేర్ ఈస్ లవ్ అమంగ్ యంగ్స్టర్స్. వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్?
0: హలో హలో లోపలంతా హాలో.
1: Is only hollow, hollow, with hollow inside.
0: ఎక్కడ ఉంది ఈ విధమైనటువంటి జీవితాలు? ఎంతకాలం గడిపినప్పటికీ ఇదంతా ఒక పిక్చర్ జీవితాలుగా తయారవుతున్నాయి.
1: We may lead life like that for so long a time, but it's all just a film or a movie.
0: నడుమంచి పని చేసి ఆ సేవలో మనం దిగాలి.
1: Bend your body and serve.
0: ఈ విధమైనటువంటి సేవ ఎందే మానవత్వాన్ని మనం దైవత్వంగా రూపొందింప చేసుకుని ఈ దైవత్వాన్ని దివ్యత్వంగా మనం మార్చుకోవచ్చు.
1: ఇన్ ది పాత్ ఆఫ్ సర్వీస్ ద హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఈనాటి మానవుడు దివ్యత్వం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: అసలు మానవత్వం అంటే ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో దివ్యత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ది డివినిటీ?
0: మొట్టమొదట నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: మానవత్వం చాలా సార్థకమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్.
0: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ద డివినిటీ.
0: దివ్యత్వమే దైవత్వంగా రూపొందేటువంటిది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: మానవత్వం వేరు, దైవత్వం వేరు కాదు.
1: ద హ్యూమన్నెస్ అండ్ ద డివినిటీ ఆర్ నాట్ సెపరేట్.
0: అంతా ఒక్కటే.
1: బౌత్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈస్ వన్. స్కాలర్స్ మే రిఫర్ ఇన్ ఎ వేరీడ్ వే.
0: కనుకనే ఈ సత్యతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు సులభంగా మన జీవితాన్ని సార్థకం గావించుకోవచ్చు.
1: వెన్ వన్స్ వీ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ వీ కెన్ వర్క్ ఫర్ అవర్ లిబరేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము మరి ఏ యొక్క శక్తి ఎందుకు కారరాదు?
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: మానవుని ఎందున్నటువంటి దివ్యమైన తత్వము ఏ పదార్థం నందు కానీ ఏ శక్తి ఎందుకు కారరాదు?
1: ద డివినిటీ విచ్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్ కైండ్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఇన్ ఎనీ అదర్ క్రియేచర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు కేవలము హైయెస్ట్ మ్యాగ్నెట్ పవర్.
1: The whole world is full of highest magnetic power.
0: ఆ ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి మానవులు కాబట్టి ప్రతి పదార్థం కూడాను మ్యాగ్నెట్ పవర్.
1: Therefore, having been out of this nature, every material will have this magnetic power.
0: ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: Every little object,
0: ఒక వస్తువు తీసుకుంటే అది మ్యాగ్నెట్ పవరే.
1: A clock being is also magnetic power.
0: కనుకనే ఈ విధంగా కూడాను ప్రయాణం చేస్తుంటే మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు ఎక్కడ కూడాను కారరావు.
1: In fact, the divine power latent is in man, is nowhere else.
0: మానవుని పాదం నుండి తల వరకు కూడాను దివ్యమైన శక్తియే ప్రసరిస్తుంది.
1: In fact, this divine power from top to toe in every man.
0: కానీ ఈ దివ్యతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక జపములు తపములు యోగములు ఈ పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశించి తన దివ్యత్వాన్ని భంగపరుచుకుంటున్నాడు.
1: In fact, we are not able to experience the divinity within. We follow other rituals like meditation, chanting the name and so on.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది ప్రయోజనం లేనటువంటిది.
1: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమతో నీవు ఏ మాట అయినా చెప్పు అది సత్యమే అవుతుంది.
1: విత్ లవ్ వాట్ ఎవర్ యు మే యుటర్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ప్రేమతో ఏ పని అయినా చేయి అది ధర్మం అవుతుంది.
1: ఎనీ వర్క్ యు మే అండర్టేక్ విత్ లవ్ ఇట్ ఇస్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మంలో ప్రత్యేకంగా మన ఎందు లేవు.
1: సో
0: ప్రేమ ఎందు లీనమై ఉంటున్నవి.
1: సో ట్రూత్ అండ్ రైట్నెస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ లవ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్.
0: కనుక మనం మొట్టమొదట ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ద్వేషము అసూయ దమ్మము ఇత్యాది కర్మలన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
1: Therefore, the hatred, the envy, jealousy, the pomp and show are animal
0: qualities.
1: In fact, the food that is responsible for all anger, the lust, avarice, greed and so on and so forth. All the six bad qualities are of our own making.
0: ఈ యొక్క చెడ్డ క్వాలిటీస్ లోపల ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దివ్యమైనటువంటి తత్వాన్ని కూడా విస్మరిస్తున్నాడు.
1: Because of the bad qualities, we have forgotten our human quality, leave alone divinity.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దివ్యమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: Everyone must cultivate divine quality.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క మతి గతి స్థితి సంపత్తి ఈ నాలుగు గుణములు కూడాను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వన్ హ్యాస్ టు డెవలప్ దీస్ ఫోర్, ద మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, స్థితి ద సిచ్యువేషన్, ద సంపత్తి ద వెల్త్.
0: ఈ వెల్త్ అంటే ప్రాకృతమైనటువంటి ధనం కాదు వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ వెల్త్.
0: ఇంద్రియ శక్తి యొక్క వెల్త్ నిజమైన వెల్త్.
1: దిస్ వెల్త్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ శక్తిని మనం గట్టిగా పోషించుకోవాలి.
1: ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ మస్ట్ బి వెల్ ప్రొటెక్టెడ్.
0: ఇంద్రియ శక్తిని కోల్పోయిన తర్వాత మనం సర్వమును కోల్పోయిన వారం అవుతాం.
1: When the power of the senses is lost, everything is gone.
0: Natapamsi natithanam na shastrana japanahi.

0: నతపాంసీ తపస్సు వల్ల మనకు ప్రాప్తించదు.
1: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ పిన్
0: నా తీర్థాన
1: నో పిల్గ్రిమేజ్
0: నా శాస్త్రాన జపానహి
1: నా సీక్రెట్ టెక్స్ట్ నో చాంటింగ్ హిస్.

0: cross this ocean of family life,
1: there's seva, no seva, seva.
0: Service is the only
1: seva
0: way.
1: Seva rendu padamulato kudinatuvanti padamu.
0: Seva, service is a two-lettered one.
1: Kani deeni yokka ananta shaktini enni tons lo manam cheppalemu.
0: The infinite power is immeasurable.
1: దాన్ని కొలత వేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ మెజర్ ఎస్టిమేటెడ్.
1: అలాంటి ప్రేమతత్వాన్ని మనం వదిలిపెట్టి అల్పమైన స్వల్పమైన యొక్క ఈ లౌకిక విషయంలో మనం ప్రవేశించి
0: యూ హ్యావ్ లెఫ్ట్ దట్ గ్రేట్ నోబ్లెస్ లవ్ అండ్ యు ఆర్ అడాప్టింగ్ ది లో
1: విలువైనటువంటి బలమైనటువంటి మన మానవత్వాన్ని కోల్పోతున్నాం.
0: యూ హ్యావ్ లాస్ట్ దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మొట్టమొదట మీ దివ్యతత్వాన్ని మీరు గుర్తించండి.
0: రికగ్నైజ్ ది డివినిటీ విదిన్.
1: నేనెవరు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించు.
0: ఫస్ట్ నో థై సెల్ఫ్.
1: తనను తాను గుర్తించుకున్నటువంటి వాడు సర్వం నువ్వు గుర్తించుకోగలడు.
0: ద వన్ హూ నోస్ హూ హీ ఈజ్ కెన్ అండర్స్టాండ్ ద వేస్.
1: అందరూ కొత్త పిల్లలుగా ఉన్నారు.
0: సిన్స్ మెనీ ఆర్ న్యూ హియర్,
1: మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలతో మీరు గుర్తించుకోవచ్చు.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ సింపుల్ థింగ్స్ టు బిగిన్ విత్.
1: ఇది ఏమిటి?
2: నా బట్ట.
0: దిస్ మై క్లాత్.
1: ఇది నా తట్ట.
0: దిస్ మై ప్లేట్.
1: ఇది నా దేహము.
0: మై బాడీ.
1: ఇది నా మనసు.
0: మై మైండ్.
1: ఇది నా బుద్ధి.
0: మై ఇంటెలెక్ట్.
1: బట్ హూ యామ్ ఐ?
0: దెన్ హూ యామ్ ఐ?
1: నా దేహము.
0: మై బాడీ.
1: నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ. బట్ హూ యామ్ ఐ?
0: మై బాడీ, మై మైండ్, మై ఇంటెలెక్ట్. దెన్ హూ యామ్ ఐ?
1: నా బాడీ అనుకుంటే నీ బాడీ వేరు, నీవు వేరు.
0: వెన్ ఐ సే మై బాడీ, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్, సెపరేట్ ఫ్రమ్ ద బాడీ.
1: నీవెవరు?
0: Then who are you?
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to know this truth.
1: ఈ బాడీ మైండ్ ఇవంతా కూడాను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఈ పనిముట్లు మనం పట్టుకుని పనిముట్లే నేను ప్రేమించుకోవటం ఎంత వెర్రితనము.
0: We go by these instruments and identify ourselves with instruments.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణం అన్ని కూడా పనిముట్లే.
0: Therefore the body, mind, intellect, senses and inner instruments are all instruments.
1: You are the master.
0: You are the master of all.
1: Master the mind, be a master mind.
0: Master the mind and be a master mind.
1: నీవు మాస్టర్ గా ఉండాలి.
0: You be a master.
1: నీవు ఈ దేహానికి, మనసుకు, బుద్ధికి బానిస కాకూడదు.
0: You should never be a slave to your body, mind and intellect.
1: ఈనాటి మానవుడు దేహమునకు, బుద్ధికి, మనసుకు బానిస కావటం చేతనే సర్వమునకు బానిస అయిపోయినాడు.
0: Man has become a slave to his body, the senses, mind and intellect. Therefore has become a slave to everybody.
1: దేహం మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, మనసు మన స్వాధీనంలో పెట్టుకోవాలి కానీ, దాని స్వాధీనంలో మనం కాకూడదు.
0: In fact body and mind should be under your control. You should not be controlled by them.
1: ఒక అమ్మాయి చెప్పింది, స్వామి ఇంతకు పూర్వమంతా కూడా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: అండ్ భగవాన్ సేడ్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: కానీ ఇప్పుడు చెప్తున్నాడు, యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్.
0: నౌ దే సే యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్,
1: నాట్ యువర్ మెసేజ్,
0: నాట్ యువర్ మెసేజ్.
1: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్,
0: యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: మీ తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: నో యువర్ నేచర్.
1: నువ్వు పిచ్చి పిచ్చి మార్గంలో ప్రవేశిస్తే,
0: if you are in the wrong path,
1: tappu margamulo nee pravesinchi,
0: in the wrong way,
1: cheyrani pannu chesi,
0: do all wrongful
1: things, idantha kudunu daivam yokka roopame anukunte adi tappadu.
0: Never consider them godly. You are mistaken.
1: Adantha kudunu your message is not my message,
0: and that's all your message, nothing to do with swami's message.
1: Kalukune manam chesinappudu daivatvanga unnappudu anta daiva karyamla cheyali.
0: From the standpoint of God, all your actions
1: సత్యమార్గంలో ప్రవేశించాలి.
0: దే షుడ్ బి ట్రూత్ఫుల్.
1: ధర్మమైనటువంటి రూపాన్ని ధరించాలి.
0: దే షుడ్ బి రైట్.
1: శాంతి హృదయాన్ని పొందాలి.
0: అండ్ పీస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: అహింసలో ప్రవేశించాలి.
0: అండ్ యూ షుడ్ టేక్
1: టు నాడు. ఎక్కడ పోయినా హింస, హింస, హింస.
0: ఎవ్రీవేర్ దిస్ వైలెన్స్.
1: ఎక్కడికి హింసలు?
0: వేర్ ఫార్ యూ గెట్?
1: ప్రతి ఒక్కటి తన నుండి ఆవిర్భవించినటువంటి
0: ఎవ్రీథింగ్ comes out
1: reflection of reflection of the inner being.
0: Everything is a reflection of the inner being.
1: హింస అవుట్సైడ్ లేదు, నీ అందే ఉంటుంది.
0: వైలెన్స్ ఇస్ ఇన్ యూ.
1: చెడ్డ అవుట్ సైడ్.
0: యువర్ మిస్టేక్.
1: అదంతా కూడా యువర్ మెసేజ్ ఇస్ నాట్ మై మెసేజ్.
0: అండ్ దట్స్ ఆల్ యువర్ మెసేజ్, నథింగ్ టు డూ విత్ స్వామీస్ మెసేజ్.
1: కనుకనే మనం చేసినప్పుడు, దైవత్వంగా ఉన్నప్పుడు అంత దైవ కార్యంగా చేయాలి.

0: ఇంట్లో అవుట్ సైడ్ లేదు, నీయందే ఉంటున్నది.
1: వైలెన్స్ ఇస్ ఇన్ యూ.
0: చెడ్డ అవుట్ సైడ్ లేదు, నీయందే ఉంటుంది.
1: దాట్ ఇస్ నాట్ అవుట్ సైడ్.
0: నీ చెడ్డని నీవు అభివృద్ధి చేసుకుంటున్నావు.
1: అండ్ యూ ఇంప్రూవింగ్.
0: మొట్టమొదటి నీ చెడ్డని నీవు నిర్మూలన చేయించుకో.
1: కిల్ ఆల్ ద బ్యాడ్ ఇన్ యూ.
0: నీవు ఎక్కడ చూసినా కానీ మంచే కనిపిస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ సే గుడ్ ఎవ్రీవేర్.
0: వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని నీవు నిర్ణయించుకునే అధికారం నీకు లేదు.
1: యూ హ్యావ్ నో అథారిటీ టు డిసైడ్ ఆర్ జడ్జ్ ఎనీబడి గుడ్ అండ్ బ్యాడ్.
0: ఆ మంచి చెడ్డ నీకు నీవే కానీ ఇతరులు కాదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ. నక్కలు
0: మొట్టమొదటి చెడ్డ వచ్చినప్పుడు ఇది నా చెడ్డనే అని మొట్టమొదటి దాన్ని నిర్మూలన చేసి,
1: దెన్ వన్స్ యూ ఐడెంటిఫై ద బ్యాడ్ క్వాలిటీ, నో దట్ ఇట్ ఇస్ ఇన్ యూ.
0: మంచి చూసినప్పుడు ఇది నా మంచి.
1: When you find good, yes, it belongs.
0: నువ్వు ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే జగత్ అంతా అలాంటి కలర్ గా కనిపిస్తుంది.
1: As the color of the glasses you put on, so is the color of the vision.
0: అది జగత్ యొక్క దోషమా? కాదు.
1: Nothing wrong with the creation.
0: నీ వేసుకున్నటువంటి గ్లాసెస్ యొక్క దోషమా?
1: The mistake lies with the color of the glasses.
0: కనుకనే మొట్టమొదటి ఏది చూసినప్పటికీ భగవంతుని యొక్క తత్వం నా హృదయం నుంచి వచ్చేటువంటివి.
1: Therefore, the God's nature, divinity is within you.
0: ప్రతి మానవుని యొక్క సంకల్పం కూడా హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఆల్ థాట్స్ ఒరిజినేట్ ఫ్రమ్ యూ.
0: కాబట్టి హృదయం అనేటువంటిది భగవస్థానము.
1: హార్ట్ ఇస్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: అక్కడ నుంచి అన్ని పవిత్రమైనటువంటివి రావాలి.
1: ఆల్ సీక్రెట్ థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: మన నడతలన్నీ కూడా పవిత్రమైన నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి సీక్రెట్.
0: కానీ ఈనాటి యువకుల యొక్క నడతలు చాలా వికారమైనట్టుగా కనిపిస్తున్నాయి.
1: టుడే ది బిహేవియర్ ఆఫ్ ది యూత్ ఇస్ రియల్లీ పర్వర్టెడ్.
0: కానీ ఆ నడత యువతునికి సరైనటువంటి యొక్క కీర్తిని తేనివ్వదు.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ పర్వర్షన్ విల్ నెవర్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: మంచితనమును,
1: గుడ్నెస్,
0: మంచితనం అనేటువంటి ఉన్నప్పుడే ఇది యువకుడి తత్వానికి గుర్తు వస్తుంది.
1: గుడ్నెస్ ఇస్ ద ట్రూ క్వాలిటీ ఆఫ్ యూత్.
0: యువకుడు అనుకుని ఇష్ట ప్రకారం అంతా కూడా సంచరిస్తే వీడు యువకుడు కాదు.
1: Being an youngster, if you act in a wayward nature, you cannot
0: qualify as a
1: youth. You are not a human.
0: కేవలం అనిమల్ హృదయంగా ఉంటుంటారు.
1: It's like that of an animal.
0: ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించేటువంటి డాగ్స్ కానీ మ్యాన్ కాదు.
1: The one with the wayward nature acting as per whims and fancies.
0: కాబట్టి నేను మనిషి అనుకున్నప్పుడు నీ మనిషికి తగినటువంటి ప్రవర్తన నడిచించు.
1: If you say you are a human being, act in a human way.
0: కామ క్రోధ లోభ మోహ మత్స్యములన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్ కానీ హ్యూమన్ క్వాలిటీస్ కాదు.
1: The lust, greed and avarice and the hatred are animal qualities.
0: ఒక్క క్షణంలో నీకు క్రోధం వస్తుంది.
1: At one moment of time you are furious.
0: Take time. Am I a dog or man? I am not dog. I am man. Answer this.
1: When you are angry, put a question to yourself like this. Am I a dog or am I a man?
0: Lega, aneka vidhamaina chanchalatvam prarambhamavutundi.
1: And there starts the real thing.
0: That time, take time.
1: Take
0: Don't
1: time.
0: Don't haste.
1: Don't
0: haste. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondarapadakudu manam. Don't haste. Take time.
0: Pichi bhavalu vachinappudu, I am not monkey, I am man. Aa rakanga chintichu, nee monkey thoughts pothundi.
1: When all silly thoughts find their way in your mind, put a question like this.
0: Manavuni yandu aarudhinchetundi prati durgunamulaku ane rogani kudanu tanayende untunnadi divya aushadhalu.
1: In fact, very good drugs, medicines are in you, curative for all the sicknesses, ailments. And all the bad qualities will go by taking the medicines
0: in you.
1: Then once you develop good qualities,
0: you'll
1: be a Never submit your
0: succumb yourself to the diseases. బాధపడుతుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్లీ సంక్ ఇన్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ కంపెనీ, మెనోవరింగ్, వికెట్ థాట్స్.
0: ఈనాడు ఈ యొక్క దుర్గుణములను, ఈ అశాంతిని మనం రూపు మాపాలంటే యువతి యువకులే దీనికి తగినటువంటి సార్థకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ డిటర్మిన్ టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ టు రిమూవ్ రెస్ట్లెస్నెస్.
0: గుణవంతులైనటువంటి యువతి యువకులు ఇద్దరు మాత్రం డెవలప్ చేసుకుంటే జగత్తులో ఉన్నటువంటి సర్వచింతలు నిర్మూలమైపోతాయి.
1: When once we have virtuous youngsters, all the bad in the world can be killed.
0: ఈనాడు మానవుని యొక్క పవిత్రమైనటువంటి గుణములను పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Man must make an attempt to develop sacred qualities.
0: ఆ క్వాలిటీస్ మనం పెంచుకోవాలి. కానీ
1: we have to develop those qualities.
0: కానీ పిచ్చి కోరికలపైన క్వాంటిటీ దానిపై సవాల్ చేస్తున్నాం.
1: బట్ వీఆర్ మ్యాడ్ ఆఫ్టర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ బర్డన్ అవర్ సెల్ఫ్.
0: ఈ కోరికలు తగ్గించుకోవాలి.
1: లెట్ అస్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: ఎంతనో అంత మానవ జీవితానికి తగినంత లిమిట్ లోపల మనం జీవించాలి.
1: వీ మస్ట్ హ్యావ్ ఎ చెక్ ఆన్ అవర్ డిజైర్స్.
0: ఈనాటి మానవునికి

0: మన దుఃఖములకు మూల కారణము కోరికలే.
1: ఫర్ ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్ డిజైర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: అందులో యువకులు ఎందు మరింత కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
1: డిజైర్స్ ఆర్ రాంపెంట్ అమంగ్ యంగ్స్టర్స్.
0: ఈ కోరికలు చాలా వరకు తగ్గించుకోవాలి.
1: కట్ షార్ట్ యువర్ డిజైర్స్ టు ద మాక్సిమం.
0: నీవు ఒక విద్యార్థిగా ఉన్నావు, విద్యను అభ్యసించు.
1: యువర్ యాజ్ అ స్టూడెంట్ స్టడీ వెల్.
0: ఇది చక్కగా మంచి మార్క్స్ తో పాస్ చేయి.
1: Secure high percentage.
0: తర్వాత ఉద్యోగంలో ప్రవేశించు.
1: Take it to your job.
0: మీ తల్లిదండ్రులను గౌరవించు.
1: Respect your parents.
0: వారిని సేవించు.
1: Serve your parents.
0: పెద్దలను సేవించు.
1: Serve elders.
0: దేశానికి తగినటువంటి సేవలు చేయి.
1: Serve your country.
0: మీ సమాజంలో నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో.
1: Lead a sacred life in the
0: society. సమాజంలో గుడ్ నేమ్ తీసుకుని రావాలి.
1: And get a good name in the society.
0: అప్పుడే నీ యొక్క చదువుకు తగినటువంటి విద్య వస్తుంది.
1: Then only the aim of education is fulfilled.
0: సమయం లోపల నేను గొప్ప విద్యావంతుడని నీవు గర్వించవచ్చు.
1: అట్ వన్ టైమ్ యూ మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: నీ విద్య అంత ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ స్టడీ?
0: నీవు చదివినటువంటి చదువు అంతా సమాజం నుంచి తీసుకున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డ్రాన్ ది ఎడ్యుకేషన్
0: సమాజం నుంచి అర్పించినటువంటి చదువులంతా సమాజానికే అర్పితం చేయాలి.
1: యూ హావ్ టు సరెండర్ డెడికేట్ యువర్ నాలెడ్జ్ టు ది సొసైటీ.
0: సమాజం నుంచి సంపాదించుకున్నటువంటి ఈ సద్గుణముల యొక్క విద్యను నీవు సమాజమునికి అర్పితం కాకుండా చేసుకుంటే నీవు చదివిన పుస్తకాలు ప్రయోజనం లేదు. అవంతా ఒక మంటిలో పోయి.
1: ఇఫ్ ఆల్ ద లెర్నింగ్ ఇస్ నాట్ డెడికేటెడ్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ బెటర్ యూ బర్న్ ఇట్.
0: కనుక నీవు చదివిన చదువులు సొసైటీకి యూజ్ చేయాలి.
1: సో లెట్ యువర్ నాలెడ్జ్ బి దేర్ టు సర్వ్ ద సొసైటీ.
0: అది నిజమైనటువంటి ఒక విద్య.
1: దాట్ ఈస్ టు ఎడ్యుకేషన్.
0: నేను చదువుకోవటము, నేను డిగ్రీ తీసుకోవటము, ఉద్యోగాలు చేసుకోవటం, డబ్బులు సంపాదించు, ఈ డబ్బులు ఏమిటిది?
1: ఐ గెట్ ద డిగ్రీ, ఐ టేక్ ద జాబ్ అండ్ ఎర్న్ మనీ, వాట్ ఫార్.
0: మొరాలిటీ చాలా ఇంపార్టెంట్.
1: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ ఉన్నప్పుడే ఈ విద్యలన్నీ కూడా పనికొస్తాయి.
1: వెన్ వన్ దేర్ ఇస్ మొరాలిటీ, ఆల్ ద నాలెడ్జ్ ఇస్ యూస్ఫుల్.
0: ఈ డబ్బుతో మనం కొంతవరకు జీవితం ఉంటాయి.
1: మనీ ఇస్ నెసరీ టు లీడ్ యువర్ లైఫ్.
0: కానీ ఎంతనో అంతవరకు.
1: అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: మొరాలిటీ కమ్స్ అండ్ గోస్.
1: మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: గ్రోస్. ఈ గ్రోస్ అయ్యేటువంటి మొరాలిటీని పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ డెవలప్ దిస్ మొరాలిటీ దట్ గ్రోస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యువతులారా, మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వమే.
1: హ్యూమన్నెస్ ఇస్ నథింగ్ బట్ సీక్రెట్.
0: భగవంతుడు వేరు కానీ నీవు వేరు కానీ కాదు.
1: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు.
1: Until you recognize, experience the truth, you conduct yourself as a human being.
0: కానీ నీ సత్యాన్ని గుర్తించుకుంటే నీవే దేవుడైపోతావు.
1: And once you know the truth, you know that you are God.
0: అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి.
1: And you have to recognize the divinity in other fields.
0: ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ వన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
0: ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనేది రాణించదు.
1: Without the divine principle, the human being can never shine.
0: కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ టేక్ టు సర్వీస్.
0: ఎట్టి సేవలు చేయాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్?
0: ఏదో ఒక అలంకారం కోసమని, ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు.
1: నాట్ ఫర్ పబ్లిసిటీ, నాట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రొపగాండా.
0: హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి.
1: యూ షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి.
1: దట్ బ్లిస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: నీవు అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: ది బ్లిస్ యూ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ షేర్ విత్ అదర్స్.
0: కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాము అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు?
1: మెనీ సే దట్ దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఇన్ విలేజెస్. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్?
0: సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి.
1: బిఫోర్ యూ టేక్ టు సర్వీస్,
0: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఎక్స్పాన్షన్ లవ్.
1: ఎక్స్పాన్షన్ లవ్,
0: కంట్రాక్షన్ లవ్.
1: నాట్ కంట్రాక్షన్ లవ్.
0: నేను నేను నేను అనేటువంటి దీంట్లోనే జీవితం అంతా గడిపోతే ఇక మనం అనేది ఎప్పుడు చేరే.
1: సో లాంగ్ యూ గో బై దిస్ ఐనెస్.
0: ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది.
1: విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టుగెదర్నెస్.
0: జగత్తంతా కూడా ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ యూనివర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ.
0: అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్.
0: నాకు అదే కావాల్సింది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఈ దేహం పుట్టినప్పటి నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ బర్త్
0: సేవ సేవ సేవ.
1: భగవాన్ రెండర్డ్ సర్వీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: సేవ లోపలనే జీవితాన్ని అంతా అర్థం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ సర్వింగ్.
0: మై మెసేజ్.
1: This is the message of Bhagavan.
0: కనుక నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: Bhagavan does that. నేను
0: సర్వులను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించమంటున్నాను.
1: He loves and wants.
0: కానీ ఈ ప్రేమ తత్వాన్ని మీరు యువకులు సరైనటువంటి అర్థంగా తీసుకోవటం లేదు.
1: But youngsters do not take it in the true sense.
0: మీ భావాలను పురస్కరించుకుని ఈ ప్రేమ యొక్క తత్వాన్ని మీరు దురస్తం చేసుకుంటున్నారు.
1: Basing on your feelings and thoughts, you understand the love in your own
0: that
1: way.
0: That is not my mistake, your mistake.
1: This is not Bhagavan's mistake.
0: మీ అండర్స్టాండింగ్ లో చాలా తప్పుగా ఉంటుండాలి.
1: Lot of mistake in our understanding.
0: కనుక మొట్టమొదటి ఏ పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి.
1: But everything we should have perfect
0: అండర్స్టాండింగ్ చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: When once there's perfect understanding, the
0: adjustment కూడా అయిపోతుంది.
1: And it can be well done.
0: మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు.
1: వెన్ దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్ దేర్ విల్ బి నో అడ్జస్ట్మెంట్.
0: ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది.
1: వెన్ దేర్ ఇస్ నో అడ్జస్ట్మెంట్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ ఫైట్.
0: మొట్టమొదటి దైవ ప్రేమను తర్వాత అర్థం చేసుకోవాలి.
1: ఫస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివైన్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పుట్టినప్పటి నుంచి మీ వెంట జంట ఇంట ఒకట వచ్చింది ప్రేమ ఒక్కటే.
1: ఇస్ ఓన్లీ లవ్ దట్ హ్యాస్ బీన్ విత్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్. Is with you in your
0: family. బంధువులు కూడా నీ వెంట రాలేదు.
1: No relatives followed you.
0: ఏ యొక్క మిత్రులు నీ వెంట రాలేదు.
1: No friends either.
0: నీ వెంట వచ్చింది ఒక్క ప్రేమ మాత్రమే.
1: Is only love that followed you since birth.
0: ఆ ప్రేమనే నిజమైన దైవము.
1: And that love is God.
0: అతనే నీ వెంట వచ్చాడు.
1: And he is with you.
0: ఆ ప్రేమ చేతనే నీ యొక్క జీవితాన్ని అంత్యం గావించుకో.
1: And end your life.
0: పది మందికి ఈ ప్రేమని పంచు.
1: షేర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఈ ప్రేమ చేతనే నీవు ఆనందాన్ని అనుభవించు.
1: అండ్ ఎంజాయ్ బ్లెస్ విత్ దిస్ లవ్.
0: ఈ జగత్తులో ఆనందం లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ప్రేమ కోల్పోవటమే.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాజ్ అబ్సెన్స్
0: ప్రేమ లేదు. ప్రేమ లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏమిటి ఈ చూపించేటువంటి ప్రేమలంతా?
1: వాట్ ఇస్ ఆల్ దట్ యు సీ?
0: ఇవంతా కృత్రిమమైనటువంటి ప్రేమ లేదు.
1: ఆల్ దట్ ఇస్ మియర్లీ ఆర్టిఫిషియల్.
0: నయా పైసా కూడా పనికిరాదు.
1: దే యూస్లెస్.
0: ఇలాంటి దాన్ని మనం పెంచుకునే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్? వై షుడ్ డెవలప్ దట్?
0: మనం బ్రతికినా చచ్చినా కూడా జగత్తులో శాశ్వతంగా నిలిచేది ప్రేమని.
1: Whether we are alive or dead, that which is permanent is love.
0: అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనం పెంచుకోండి.
1: అండ్ వీ షుడ్ డెవలప్ దట్ పర్మనెంట్ లవ్.
0: శాశ్వతమైన సత్యాన్ని మనం అనుభవించండి.
1: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ ట్రూత్.
0: అది ఏ ఋతం ఋతం ఋతం అన్నారు వేదములు.
1: దిస్ పర్మనెంట్ ట్రూత్ ఇన్ వేద ఇస్ కాల్డ్ ఋతం.
0: సత్యం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ఏదో జరిగింది జరిగినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ నరేటింగ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్.
0: చూసింది చూసినట్టు చెప్పుకోవటం సత్యం కాదు.
1: నాట్ ద టెల్లింగ్ వాట్
0: చేసింది చేసినట్టు చెప్పుకోవటం సత్యం.
1: నాట్ డిస్క్రైబింగ్ వాట్ ఇస్ డన్.
0: త్రికాలం ఎందుకుంటుందో శాశ్వతంగా నిలిచినటువంటి సత్యం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: నువ్వు దినం కూడా డ్రెస్సులు మార్చుకోవచ్చు.
1: యూ మే చేంజ్ యువర్ డ్రెస్.
0: ఈనాడు ఒక కలర్ వేసుకోవచ్చు, రేపు ఇంకో కలర్ వేసుకోవచ్చు.
1: యు మే వేర్ వన్ కలర్.
0: ఈ కలర్స్ అంతా మారిపోతుంటాయి. ఇవంతా డ్రెస్.
1: ది డ్రెస్ యూ మే చేంజ్.
0: కానీ నీ దేహం ఒక్కటే కదా.
1: బట్ యువర్ బాడీ ఇస్ వన్.
0: కాబట్టి ఈ డెత్ అనేటువంటి దానికోసం మనం ఏమాత్రం వెలవకూడదు.
1: లెట్స్ నాట్ ఫియర్ డెత్.
0: మనం దిన్నము డ్రెస్సులు మార్చినట్టుగా డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: జస్ట్ యాజ్ వీ చేంజ్ అవర్ డ్రెస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెత్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: మనం డ్రెస్సులు మార్చినట్టుగా పోతుంటాయి ఇవంతా.
1: Yes, the lives come and go as we change our dresses.
0: పుట్టడానికి ఏమి కారణము? చావడానికి అదే కారణం.
1: Why are you born? To die anyway.
0: ఏదో వస్తుంది పోతుంది. Everything is passing cloud.
1: And everything is a passing cloud.
0: ఏది కూడా permanent clouds కాదు.
1: There's not even single permanent.
0: ఉన్నంత వరకు ఈ దేహం గట్టిగా ఉన్నంత వరకు 10 మందికి సేవ చేసి మనం చావాలి.
1: So long you're alive, serve people and die.
0: అంత్యం ప్రాణం విద్యప్తి వరకు కూడా మనం సేవ చేయాలి.
1: And in fact, so long we're alive, every moment we should serve.
0: జీవ సేవలు చేయాలి.
1: We should serve the fellow man.
0: దేవ సేవలు అవసరం లేదు.
1: In fact, you don't need to serve God.
0: జీవుడే దేవుడు.
1: In fact, individual is God.
0: కనుక జీవ సేవలు చేస్తే దేవుని సేవ చేసినట్టే.
1: If you serve the mankind, it amounts to service to God.
0: కనుక నే మొట్టమొదట మీ సేవలో ప్రారంభించండి.
1: Start your life with service.
0: మొట్టమొదట నడుమొంచి పని చేయండి.
1: Bend your body and work.
0: ఇంద్రియాలను అరికట్టుకోండి.
1: హ్యావ్ కంట్రోల్ ఆన్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలను అరికట్టుకోకుండా పోతే సేవలు ఎన్ని చేసి కూడా ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ హావ్ నో సెన్స్ కంట్రోల్ ఆల్ ద సర్వీస్ ఇస్ యూస్లెస్.
0: కనుక మొట్టమొదటి ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్స్.
0: మానవుని సర్వ విధంగా దుర్మార్గునిగా చేసేది, రాక్షసునిగా చేసేది మన ఇంద్రియములే.
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెమోనిక్ ఎనిమల్ మెంటాలిటీ ఇస్ ద లాస్ ఆఫ్ ఇంద్రియములు.
0: ప్రేమమయంగా మార్చుకుంటే
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: సర్వము ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ లవ్.
0: ఇప్పుడు మిమ్మల్ని ఇంతమంది వచ్చారు ఇక్కడికి.
1: సో మెనీ అసెంబ్లీ హియర్.
0: ఎవరికి ఆహ్వానం చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్?
0: ఎవరికి ఇన్వైట్ చేశాం?
1: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
0: కానీ మా ఇద్దరికి ఉండేటువంటి ప్రేమనే దీన్ని ఇన్వైట్ చేశాం.
1: ఇట్ ఈస్ ఓన్లీ కనెక్షన్ ఆఫ్ లవ్ బిట్వీన్ భగవాన్ అండ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: మీకు నా పైన, నాకు మీ పైన ఉండేటువంటి ప్రేమనే మన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచింది.
1: ఇట్ ఈస్ భగవాన్స్ లవ్ టువర్డ్స్ యూ అండ్ ఇన్ టర్న్ యువర్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యూ హియర్.
0: కనుక మనకు ప్రేమనే ఇంత సన్నిహిత సంబంధ బాంధవ్యానికి వస్తున్నారు కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానము లేదు.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ ఈజ్ ద కనెక్షన్ కాంటాక్ట్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఈ ప్రేమముని చోటు ఏ విధమైన బాధలు కూడా మనకు గుర్తించడానికి వీలుండదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ సార్ట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్. ఈ ప్రేమ
0: ఎంతవరకు పోతుండాలి? కుటుంబము, బంధువులు, మిత్రులు అంతవరకు ఇది ప్రయాణం అవుతున్నది.
1: అండ్ లవ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ టుడే.
0: ఏ దేశం నందైనా కూడాను
1: ఇన్ ఎనీ
0: మొట్టమొదట విద్యావంతులు తగినటువంటి యొక్క గౌరవాన్ని అందించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ మస్ట్ బి రెస్పెక్టెడ్ ఫస్ట్.
0: తల్లిదండ్రులు దానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహాలు చేకూర్చాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ ద యంగ్స్టర్స్.
0: కానీ ఆ తల్లిదండ్రులు కూడా ఆదర్శాన్ని చూపించేటువంటి తల్లిదండ్రులు ఈనాడు కానరా.
1: టుడే వీ డోంట్ హ్యావ్ ఐడియల్ పేరెంట్స్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి గురువులు కూడా కానరాదు.
1: దే ఆర్ నో ఐడియల్ టీచర్స్ ఈదర్.
0: ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఫ్రెండ్స్ కూడా లేరు.
1: వీ డోంట్ హ్యావ్ ఐడియల్ ఫ్రెండ్స్.
0: కాబట్టి పిల్లల్ని దోషంగా ఉండకుండా పోవడానికి ఎట్లా వీలు అవుతుంది?
1: హౌ కెన్ ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ యంగ్స్టర్స్?
0: మొట్టమొదటి ఇంటిలో తల్లిదండ్రులు దీనికి ప్రారంభం చేయాలి.
1: ఫస్ట్ ద పేరెంట్స్ షుడ్ బి గుడ్.
0: స్కూల్స్ లోపల టీచర్స్ ప్రారంభించాలి.
1: టీచర్స్ షుడ్ టేక్ అప్ దిస్ జాబ్.
0: ఫ్రెండ్స్ అంతా కూడా దీనికి చేరి సన్న సంబంధ బాంధవ్యాన్ని పెంచాలి.
1: అండ్ ఫ్రెండ్స్ ఆల్సో షుడ్ ఎస్టాబ్లిష్
0: సత్సంగం. సత్సంగం,
1: గుడ్ కంపెనీ ఇస్ ఇంపార్టెంట్.
0: మంచి కంపెనీతో చేరినప్పుడు మనం మంచి వారమే అవుతాం.
1: వెన్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ బి గుడ్.
0: చెడ్డ కంపెనీతో చేరినప్పుడు మనం చెడ్డవారమే అవుతాం.
1: వెన్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి కంపెనీ చేస్తున్నావు అలాంటి వాడిగా నీవు తయారవుతున్నావు.
1: As is the company, so you become.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు దుస్సంగం దుస్సంగం దుస్సంగమే.
1: From dawn to dusk you are in bad company.
0: ఈ విధంగా ఉన్న మనం దుష్టులు కాకుండా ఎక్కడ పోతాం?
1: Well, you can't be otherwise.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడా చాలా గుణవంతులే.
1: In fact, you are all virtuous.
0: చాలా మంచివారే.
1: Very good.
0: కానీ ఆ మంచితనాన్ని పెంచుకోవడానికి తగిన కృషి చేయండి.
1: You should make every effort to improve the good quality.
0: ఇక్కడ ఉండేటువంటి ఈ మూడు దినముల లోపల ఎంతైనా మంచితనాన్ని పెంచుకోవచ్చు.
1: Within this span of 3 days, you can develop this goodness in you.
0: ఈ దుష్టంగములను దూరం చేసి,
1: give a bad company.
0: దుష్ప్రవర్తనను దూరం చేసి,
1: give a bad
0: behavior. దురాలోచనలు దూరం చేసి,
1: bad thinking.
0: సద్భావాలను పెంచుకోండి.
1: And develop good thoughts.
0: అది ఎలాంటిది?
1: వాట్ సార్ట్?
0: అందరూ నా బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
1: ఆల్ ఆర్ మై బ్రదర్స్.
0: ఆ విధంగా తీసుకో.
1: గో,
0: వీడు మాత్రం నా బ్రదర్, వీడు నా బ్రదర్ ఇండ్లా అనేటువంటి భేదం పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ది ఫీలింగ్ హీ ఇస్ మై బ్రదర్ అండ్ సో మై బ్రదర్.
0: బాడీకి సంబంధమే కానీ మనకు ఆత్మకు అందరూ బ్రదర్స్. మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, అందరూ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: సో ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ రిలేషన్షిప్ ఫ్రమ్ ది ఆత్మిక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద స్పిరిట్. All our brothers, all are the sparks of the divine.
0: Vakka suryundu aneka divyalu aneka roopalaga kanipistuntadu.
1: There is only one sun and his reflections are many.
0: Kanaka ee reflection reaction resound ku manam longakoodadu.
1: We should not submit ourselves to this reaction.
0: Reality ni manam sampadinchali.
1: Go by this reality.
0: Enduku ee reflection?
1: Why this?
0: Enduku ee reaction?
1: And why this?
0: Enduku ee resound?
1: Why this sound?
0: ఇది మనం పంచుకుంటున్నాము.
1: అండ్ దిస్
0: అంతా మనం మాట్లాడేదంత రీసౌండ్.
1: వాట్ ఆల్ వీ స్పీక్ ఈజ్ రీసౌండ్.
0: మనం చేసేదంత రిఫ్లెక్షన్.
1: ఆల్ అవర్ యాక్షన్ రిఫ్లెక్షన్.
0: ఇంకా ఎట్లా మనకు రియాలిటీ మనకు తెలుస్తుంది?
1: దెన్ హౌ డు యూ నో ద రియాలిటీ?
0: మన రియాలిటీని మనం చూడాలంటే మనలో నుండి ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది రియాలిటీ, అండర్స్టాండ్ ది దివ్యత్వం.
0: ఒక్కటే ఒక్కటే ఉంటుండాలి.
1: Only one is
0: అది
1: there.
0: అది నిజమైనటువంటి దివ్యత్వం.
1: That is the true divinity.
0: అది కదిలేది కాదు, మెదిలేది కాదు.
1: It does not move, it doesn't
0: అది
1: shatter.
0: అది ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
1: It's permanent and eternal.
0: ఆత్మభావాన్ని మనం పెంచుకోవాలి.
1: Develop the spirit.
0: ఈ రూపనామాలను మనం పెంచుకొని పెంచుకొని పెంచుకొని కళాదురికి మన రూపాన్ని కూడా పాడు చేసుకుంటుంది.
1: In fact, when you go by the name and form, you lose your own form.
0: రూపనామాన్ని త్యజించండి.
1: Give up this name and form.
0: దివ్యమైనటువంటి భావాన్ని వరించండి.
1: Develop the divine thoughts.
0: ఆ వరించినటువంటి భావాన్ని మీరు తరింపజేసుకోండి.
1: అండ్ దిస్ డివైన్ ఫీలింగ్ విల్ గివ్ లిబరేషన్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మీరు ఈ మూడు దినాల్లో చక్కగా చూడగలరు.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ విత్ ఇన్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 3 డేస్.
0: ప్రతి మానవుని ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ వారు ప్రయత్నించడం లేదు.
1: బట్ దే డోంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.
0: అంతా ప్రపంచం ప్రపంచం ప్రపంచం. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరు ప్రవేశిస్తున్నారు.
1: దే గాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్. అవుట్వర్డ్.
0: ఇవంతా కూడా కదిలిపోయే మేఘముల వంటివి.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్ అండ్ క్రిస్టల్ క్లియర్ ద డివైన్.
0: అలాంటి రియాలిటీ నీవు చూడు.
1: ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ.
0: ఈ ప్రాపంచమైన ఏది కూడా నువ్వు రియాలిటీ కాదు.
1: హ్యావ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్.
0: కానీ నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యాస్ వెల్.
0: తల్లిదండ్రులను గౌరవించు.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించు.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను సేవించు.
1: సర్వ్ యువర్ ఎల్డర్స్.
0: ఎల్డర్స్ అంతా కూడా తగినటువంటి సహాయం చేసి వాళ్ళకి తగినటువంటి తోడ్పాటు చేయి.
1: హెల్ప్ ఎల్డర్స్. సర్వ్ దెం వెల్.
0: ఈ విధమైనటువంటి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మీరు గుర్తించుకుంటే ఎంతైనా మీరు సాధించవచ్చు.
1: ఇఫ్ యు ప్రాక్టీస్ దిస్ టూ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ రెండు కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చాయి? అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయ పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ ప్రిన్సిపల్స్ ఎసెన్స్ ఆఫ్ 18
0: సర్వ వేదముల యొక్క సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్ వేద ఇస్ కంటైన్డ్ ఇన్ ది
0: సర్వ వేదాంత సారము ఈ రెండు పదములలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ది
0: సర్వ బైబిల్ సారము ఈ రెండు అక్షరంలోనే ఉంటుంది.
1: ఎసెన్స్ ఆఫ్ ఆల్ హోలీ
0: సర్వ ఖురాన్ లోపల కూడా ఉన్నటువంటి ఈ రెండు అక్షరాల్లోనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎపిక్స్ స్పీక్ ఆఫ్
0: బైబిల్ ఖురాన్ గ్రంథరాజము భగవద్గీత వ్యాకరణం అన్నిటి అందుకును సత్యం ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హోలీ టెక్స్ట్ లైక్ బైబిల్ ఖురాన్ గ్రంథరాజ్ స్పీక్ ఆఫ్ ది సింగిల్ ట్రూత్.
0: అంతా ఒక్కటి.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: మతములు వేరువేరుగా భావిస్తున్నారు కానీ అది చాలా పొరపాటు.
1: యు థింక్ దట్ రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: మతములు వేరు లేదు.
1: రిలీజియన్స్
0: మతములే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్.
0: మన అందరిది చేరి ఒకే మతమే.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్.
0: అదే మానవ మతము.
1: దట్ ఇస్ ద రిలీజియన్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ హ్యుమానిటీ రిలీజియన్ ఆఫ్ లవ్.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: దీన్ని మీరు పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ in your view.
0: ఈ విధంగా మీరు జీవించడానికి పోయినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If you lead your life along these three principles, you can achieve anything.
0: కనుక
1: so
0: మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి
1: first start with service.
0: నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి.
1: We should start our journey from the point of
0: I. అది ఎట్లా చేరేదని నేను చెప్తాను.
1: భగవాన్ will tell us in due course of time.
0: కనుక
1: so
0: మొట్టమొదటి మీకు ఈ ప్రాప్తి చిక్కింది.
1: లోకంలో
0: ఎంతో మంది ఉంటున్నారు, లక్షల మంది ఉంటున్నారు, కానీ ఆ ప్రాప్తి మీకు మాత్రమే లభించింది.
1: దేర్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్. యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు బి హియర్.
0: ఈ లభించినటువంటి యొక్క అవకాశమును సద్వినియోగపరచు.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్చూన్ గుడ్ లక్ కన్ఫర్డ్.
0: దానిని మీరు 10 మందికి కూడా పంచండి.
1: అండ్ షేర్ దిస్ జాయ్ విత్ ఎవ్రీబడీ.
0: జగత్తుని సేవించండి.
1: సర్వ్ ద హోల్ వరల్డ్.
0: మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ అధికారం కోసం పుట్టలేదు.
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్ నాట్ ఫర్ అథారిటీ.
0: ఈ అథారిటీ ఏమిటి? అథారిటీ
1: వాట్ ఇస్ దిస్ అథారిటీ?
0: మనం సేవించడం కోసమే పుట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
0: భగవంతుని పుట్టించింది ఏదంతా కూడా సేవ కోసమే పుట్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ఫర్ సర్వీస్.
0: సర్వీస్ కోసమని మనం పుట్టామని సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వి ఆర్ బోర్న్ టు సర్వ్.
0: సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు.
1: ఇట్స్ నాట్ గవర్నమెంట్ సర్వీస్.
0: సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి.
1: యూ కెన్ సర్వ్ దట్ వే.
0: విశ్వ సర్వీస్, మానవ సర్వీస్ ఏ మన సర్వీస్.
1: అండ్ ది రియల్ సర్వీస్ ఇస్ సర్వింగ్ ది హ్యుమానిటీ, హ్యూమన్ సర్వీస్.
0: బీదలను ఆదుకోండి.
1: అండ్ హెల్ప్ ద పోవర్ అండ్ ఫోర్
0: రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి.
1: అండ్ హెల్ప్ ద సిక్.
0: శక్తిహీనులైనటువంటి వారికి శక్తిని అందించండి.
1: అండ్ హెల్ప్ దోస్ హూ ఆర్ వీక్.
0: ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: అండర్స్టాండ్ దర్ మెనీ పోర్ అండ్ నీడీ పీపుల్ అవుట్ సైడ్.
0: ఎన్ని బాధలు పడుతుంటారు.
1: దర్ మెనీ సఫరింగ్ పీపుల్.
0: అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన
1: గో టు ది రెస్క్యూ.
0: అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం.
1: ఆధ్యాత్మికం,
0: ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికం అంటే ఏమిటి? అది స్పెషల్ గా ఉండేటువంటిది కాదు.
1: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ స్పెషల్ ఫీల్డ్.
0: నిత్య జీవితం లోపల అది మనకు వే ఆఫ్ లైఫ్.
1: స్పిరిచువాలిటీ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: మన ప్రత్యేకించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అవర్ లైఫ్.
0: మనం ఒక డిగ్రీ తీసుకోవాలంటే కొంత సబ్జెక్ట్ తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ గెట్ ఎ డిగ్రీ.
0: కానీ ఏ సబ్జెక్ట్ లేదు.
1: బట్ దేర్ నో సబ్జెక్ట్.
0: సబ్జెక్ట్ ఒకటే ఒకటి. లవ్ ఈజ్ బెస్ట్ సబ్జెక్ట్.
1: ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ లవ్ ను మనం పెంచుకుంటే అన్ని సబ్జెక్టులు దాంట్లో లీనమైపోతాయి.
1: దెన్ వన్స్ యూ డెవలప్ లవ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ విల్ ఫాలో.
0: కనుక ప్రేమ స్వరూపులైన మీరు ప్రేమను పెంచుకోండి.
1: యువర్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వీస్ ని పెంచుకోండి.
1: సర్వ్ పీపుల్.
0: అప్పుడే అన్ని విధాలు మీరు సార్థకమవుతుంది.
1: దెన్ యూ విల్ బి సక్సెస్.
0: ఇంకా ముందు మీ యొక్క కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి పిల్లలకు, సహజమే.
1: యంగ్స్టర్స్ విల్ హ్యావ్ మెనీ డౌట్స్.
0: ఆ డౌట్స్ కంతా నేను రిప్లై ఇస్తాను.
1: భగవాన్ విల్ గివ్ ఆన్సర్స్ టు యువర్ డౌట్స్.
0: మీరు ప్రేమను అధికంగా పెంచుకోండి.
1: ఎవరితోన
0: ద్వేషం కానీ, ఎవరితో అసూయ కానీ ఇలాంటి మీరు చేయకండి. ఆడంబరాలు మీరు పనికిరావు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఈనాడు మానవులంతా ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: There's more of pomp and show today, more and more.
0: అది మనకు పనికిరాదు.
1: Now it's useless.
0: Humble devotees గా ఉండాలి.
1: Be humble devotee.
0: హంబుల్ సర్వెంట్ గా ఉండాలి.
1: And you should be very humble.
0: సర్వీస్ మనం చేయాలి.
1: And you should serve.
0: అదే నిజమైనటువంటిది.
1: That is the true one.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 11th discourse on Gita Bhagavan delivered on 13th August 1984. This is an intense and inspiring lesson of Vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Pradrusyate vastuni tatra dosha. వస్తు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం, రినన్సియేషన్.
1: ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫికల్ అండ్ వెరీ డిటర్మిన్డ్ ఇన్ ఇట్స్ అప్రోచ్.
1: కనుకనే అర్జునుడు చంచలంకి మన కృష్ణ ప్రమాది వలవ దృఢమని ప్రార్థించాడు. నాయన ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిది నాకును తెలుసు, కానీ అంత మాత్రము నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ. If you can resort to practice and detachment, you'll be able to control the mind.
1: Gajamu chala balamainatundi.
2: Elephant is very strong and powerful.
1: Chala kruramainatundi kudanu.
2: It can be very cruel also.
1: Ilanti gajamunu swadhina parchukunataku ankushamu entaina kudanu ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది అంకుశం.
1: గుర్రము చాలా చంచలమైనటువంటిది.
2: హార్స్ ఈస్ వెరీ ఫికల్, అన్స్టడీ, వేవరింగ్.
1: ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగంలో కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
1: మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుకునే ఉంటుంది అది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ద లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: Ashram means that the one which indulges in continuous wavering of the mind.
1: Asatvrucham untaru. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాయి. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది ఇట్ విల్ బి ఆల్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్ దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళం ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము?
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫికల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువులపైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ వుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్ దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలము షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఈజ్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: In the temple of Vishnu, you will have the Garuda. And in the temple of Shiva, you will have the bull, Nandi. And in the temple of Rama, you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga, దుశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తు నందు విముఖతను దైవత్వము నందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ది టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కానీ గరుడని యొక్క దృష్టి కానీ హనుమంతుని యొక్క దృష్టి కానీ తమ ప్రభువులైనటువంటి వారిపైన మరల్చినాయి కానీ జగత్తు వైపును మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ బీట్ నంది బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ యు కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్. వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధన కనక వస్తు వాహనాలతో తురుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దుష్టికల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: కేవలము వస్తు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యము కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you'll have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta matramna prayojanam ledu, aanandamunuku taginatundi krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునకి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫర్ ది జాయ్ అండ్ ద బ్లిస్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ దిస్ ఈజ్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి గుణమును స్వీకరించాలి.
2: యూ హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో ప్రాణము పోయేటువంటి సమయంలో ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganiga oka manishi maraninchinadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smasanamunaku teeskelli deeni nippulo petti bhasmam chesaru.
2: This body was taken to the cremation ground and it was cremated.
1: Leka guntalo petti mattini kappar.
2: It was buried.
1: ఈ దృశ్యము చూసే సమయంలో ఎట్టి దేహమైన కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment, stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి మార్పు.
2: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomena, a temporary feeling.
1: Oka gruhini prasava vedana samayam lopala abba inka ee biddale naaku akkaraledu ani aneka vidhulaga kodanu taanu oka vidhamainatundi vairagyanni poonuvutundi.
2: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలని ఆశిస్తుంది.
2: దిస్ ఈస్ ఏ టెంపరీ ఫీలింగ్ అండ్ టెంపరీ ఫీలింగ్ ఆఫ్ డిటాచ్మెంట్. వన్స్ అన్ఫార్చునేట్లీ బై ఛాన్స్ అట్ దట్ పర్టికులర్ టైమ్ ఇఫ్ ది షీ గెట్స్ ఏ ఫిమేల్ చైల్డ్ దెన్ షీ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ మేల్ చైల్డ్ నెక్స్ట్ టైమ్.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
2: ది ఫస్ట్ టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈస్ డిటాచ్మెంట్ విచ్ అరైజెస్ ఇన్ క్రిమేషన్ గ్రౌండ్ వెన్ హి సీస్ ది సైట్స్ దేర్. అండ్ ది సెకండ్ వన్ ఈస్ ది ప్రసూతి వైరాగ్యం, వైరాగ్యం విచ్ కమ్స్ డ్యూరింగ్ డెలివరీ టైమ్. దీస్ ఆర్ things which occur any number in the day to day life for people. This is not real.
1: కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు.
2: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే.
2: All these things may be described as temporary and not permanent type of vairagya.
1: Idi vairagyamu rendu vidhamuluga untundadi.
2: Detachment may be described and classified as two types.
1: Teevra vairagyamani, manda vairagyamani.
2: Intense detachment and very dull detachment, not so intense.
1: Edaina oka pani chestam anukunte రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
2: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెన్స్ టు పోస్ట్పోన్ ఫర్ ది నెక్స్ట్ డే ఆఫ్ టూ డేస్ లేటర్ అండ్ ఆల్ దాట్.
1: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
2: దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కమ్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ డీడ్స్.
1: బద్రీకి వెళదామా, కేదార్నాథ్కి వెళుదామా, ఇంకా కాశీకి వెళుదామనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యక్తం చేస్తారు.
2: ఇఫ్ ఇట్ ఇస్ ఎ డెసిషన్ రిలేటింగ్ టు గోయింగ్ టు బద్రీ, కేదార్నాథ్ ఆర్ కాశీ, ది టెండెన్సీ ఈస్ టు పోస్ట్పోన్ ఇట్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ విల్ డూ.
1: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ యాక్టివిటీస్, ది ట్రెచరస్ యాక్టివిటీస్, దెన్ దేర్ విల్ నాట్ బి పోస్ట్పోన్మెంట్, వన్ వుడ్ లైక్ టు జస్ట్ డూ ఇట్ ఇమీడియట్లీ.
1: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడాను అంత ప్రయత్నించరు.
2: To do good acts and good activities immediately, people do not make such great efforts.
1: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
2: This is a type of slow vairagyam which tends to postpone the happening of things and the implementation of things.
1: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
2: Intense vairagyam is essential for a man if he comes to know and decides that a particular thing is good, a particular thing is sacred, a particular thing is permanent. He should not postpone, he should immediately implement and see that that particular thing is achieved.
1: Idi buddhudu nirupinchinatvanti oka raja bata.
2: This is a right royal path which was laid down for all by Buddha.
1: Okkaturi idi sariyainatvanti kaadu. Dehamu nasinchetvantidi. మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరుబిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
2: గౌతమ్ బుద్ధ వన్స్ హీ రియలైజ్డ్ the body is not permanent, things are not going to last, and it is a truth which has to be sought. He gave up his family, his kingdom, everything. He went to forest, he did penance to realize the truth.
1: Maha Chakravarti ayinatundi Harishchandrudu kudanu durudrishta vashattu swasanamulo kaati kaapariga nilchadu.
2: Satyaharishchandra also, though he was a great emperor, by unfortunate events, he had to just become katakapari in the cremation ground.
1: Atanu modati munchu kudanu teevra vairagyam ainappatikani ee vidhamaina vruttulanni kudanu prati chana chanam kudanu taanu teevra vairagyam vaipane prayanam chestu vellaadu.
2: Although he was emperor, he had intense sense of sacrifice and detachment, and even earlier he had practiced these things.
1: Okanati sayankalam shrimantuni yokka dehamunu వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
2: When he was in the cremation ground doing performing his duties, on a particular day the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
1: వచ్చారు, కాస్నం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఇండకు వెళ్లారు.
2: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
1: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
2: When it is put on the fire, they usually just put a little weight on the body, because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
1: Bandhulu mitrulu evvaru leru akkada, okka Harishchandrudu maatrame unnadu.
2: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular thing.
1: Kattelanta vestunnadu paapam.
2: He was putting a little fuel.
1: Okka chanam lopala ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
2: సడన్లీ హీ జస్ట్ సా దట్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
1: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చింది అని. మరి దగ్గరికి పోయి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
2: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్డ్. హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ పర్టిక్యులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
1: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
2: Then he just said that I thought that this world which is unreal to be real.
1: Mohambuto naillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrugun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamlaatundi eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెలతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
2: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హి షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ విల్ బి కమింగ్ అండ్ నో వన్ విల్ బి జస్ట్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
1: వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
2: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the persons and also
1: yenatikaina eppatikaina ee deham aneetundi kaani vastulu aneetundi kaani vishayam aneetundi kaani maarakunda undavu.
2: Any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
1: ఈ మార్పు అనేటువంటిది కల్పితములు కావు.
2: These changes are not artificial and they are not imagined.
1: ఊహాజనితములు కావు.
2: They are not imaginary either.
1: సహజ సిద్ధమై దీనికి స్వయం స్వరూపమైనటువంటివి ఈ మార్పులు.
2: These changes which come about in the articles are very
1: natural.
2: This is the defect which is inherent in the persons and also
1: ఏనాటికైనా ఎప్పటికైనా ఈ దేహం అనేటువంటిది

0: దీనికి స్వయం స్వరూపమైనటువంటివే ఈ మార్పులు.
1: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
0: కనుక ఇట్టి మార్పులు కలిగినటువంటిది ఈ జగత్తుని దీని దోషములు గుర్తించిన తర్వాత తిరిగి ఈ జగత్తు పైన మమకారం పోవటము ఏమాత్రము వీలుండదు.
1: Once you recognize that the world is such where changes are natural and inherent, you would not develop any sort of
0: పాము విషమున్నదని గుర్తించినటువంటి వ్యక్తి పామును ఏమాత్రము సమీపించడు.
1: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
0: తేలులో విషం ఉన్నదని గుర్తించినటువంటి వ్యక్తి తేలుపైన కాలు పెట్టడు.
1: A person who recognizes that poison is in a scorpion, she would not trample on it.
0: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
1: Only a small child who might not recognize this or an insane person might go near to it, get stung and then he may die.
0: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ దీని అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
1: Gitacharya has taught that instead of undergoing all these things, developing attachment and then getting disillusioned once things happen, it is better in the beginning itself we develop detachment towards the things and objects of the world.
0: Manavudu satyanni gurtinchukonaleka yemeemo cheyalani aneka vidhamulaga prayatnam chestuntadu.
1: Man not recognizing the inherent truth, he will be planning so many things to do.
0: Idi chetu adi chetu ఇంకెన్నో చేతుల అంచు ఊహలు వల్లి అలసిపో.
1: డోంట్ గెట్ ఎగ్జాస్టెడ్ థింకింగ్ దాట్ యూ షుడ్ డూ దిస్ అండ్ యూ విల్ డూ దాట్ అండ్ యూ విల్ డూ మెనీ మోర్ థింగ్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
1: వాట్ ఎవర్ సీడ్స్ యువర్ సోన్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ యూ బి గెటింగ్ బ్యాక్ ది కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫుల్నెస్.
0: విత్తనం ఒకటైనా ఏదైనా ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును?
1: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
0: Enni chesina manchi ainanu chedugaina tunchakunda brahma meekichi pampunu baruvu mala annadu.
1: Whatever acts you indulge in, the appropriate fruits thereof will be given by brahma to you in the form of a garland which will be very weighty.
0: Talli garbham nundi జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: వైల్ బీయింగ్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లెండ్ విచ్ కెన్ బి సీన్.
0: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు.
1: గార్లెండ్స్ ఆఫ్ పర్ల్స్ విల్ నాట్ బి దేర్ ఈవెన్ ఫర్ శాంపుల్.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: గోల్డెన్ గార్లెండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్ రౌండ్ ద నెక్.
0: రత్నాలహారము రంజింపగాలేదు.
1: The pearls and gems will not be also there.
0: Pachala gellanu potakaledu.
1: The other types of precious stones, garlands also will not be there.
0: Kaladu. Kaladokka mala mee kanthamandu.
1: But then there is one garland, one definitely one garland around your neck.
0: Janma janmala karmalu pogu chesi.
1: The activities and the deeds which you have done over a number of births.
0: కర్మలన్నీ చూచిన కంఠమాల.
1: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్
0: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
1: దిస్ వెయిటీ గార్లెండ్ ఈస్ గివన్ టు యూ బై బ్రహ్మ.
0: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
1: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ but the garland of the fruits of action is round your neck all the time.
0: He satyanni gurtinchinatundi vyakti sakarmala aacharistu padarthamunandu oka vidhamainatundi doshamunu gurtinchi gunamunu swikarinchadaniki tagina krushi cheyatame vairagyamani sadhakunku pratyekamainatundi sadhanaga nirupinchabadindi.
1: Persons who recognize the truth that there will be consequences for actions, will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
0: Brahma jnanam anetunte perulo

0: మహాప్రవీణత జనక మహారాజు.
1: జనక కింగ్ జనక హ్యాస్ అక్వైర్డ్ ఎక్స్ట్రాడినరీ ప్రొఫిషియన్సీ ఇన్ బ్రహ్మజ్ఞానం.
0: ఇతను వైదేహి అనగా విదేహ మహారాజు, దేహముకు ఏ సంబంధము లేదని ఆత్మజ్ఞానమును వర్ణించినటువంటి వాడు.
1: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఒకనాటి రాత్రి భుజించిన తరువాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: అనే పర్టికులర్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ హీ వాజ్ జస్ట్ డిస్కసింగ్ సర్టన్ థింగ్స్ విత్ ద మినిస్టర్స్ అండ్ ద నియర్ వన్స్.
0: కొంత ఆలస్యంగా పడక గదికి వెళ్లాడు.
1: హీ వెంట్ టు ద బెడ్రూమ్ ఎ లిటిల్ లేట్.
0: దాసదాసీలు పాదసేవ చేస్తూ వింజామరలు వీస్తూ మహారాణి గుడిను ప్రక్కన ఉంటున్నారు.
1: The maid servants were doing seva and service to the princess.
0: Rajulaku nidra vachindi.
1: Janaka got asleep.
0: Ee oka samayanni paraskinchukoni rani garu dasi dasilanu bayata vellamannaru.
1: In this particular context, the queen asked the servants to quit the room.
0: Maharaj chala alasipoyi unnadani ataniki ee matram kudanu shramani ivvakunda అతని నిద్రకు భంగం కానివ్వకోకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
1: ద క్వీన్ హాస్ టేకన్ ఆల్ ద కేర్ టు సీ దట్ కింగ్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ ఇన్ హిస్ స్లీప్.
0: కొంతసేపటికి జనక మహారాజు లేచాడు. లేచి పిచ్చి పిచ్చిగా అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని కేకలు వేస్తూ వచ్చాడు.
1: సడన్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ కింగ్ జనక గాట్ అప్ ఫ్రమ్ హిస్ స్లీప్ అండ్ బిగన్ in a very peculiar way asking the question, is that the truth, is this the truth, is this the truth, is that the truth.
0: Maharani chala kangaru vesindi. Ee maharajani aneka vidhamula prashninchinappudiki aanu prashnalaku e maatramu jawabu ledu. Pratti daniki adi nijama idi nijama, adi nijama idi nijama ani maatladutu unnadu.
1: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth, is that a fact, is this a fact, is
0: Parikarakulna this pinchindi, mantrulnu rappinchindi Maharani.
1: She brought the ministers and the other important people over there.
0: అందరూ వచ్చి మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం నిలుస్తున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
1: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్
0: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుల్ని పిలిపించారు.
1: All these ministers got Vasishtha to the court.
0: Vasishtha kuda vachi maharaja em jariginadi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari taata kaadu andarki adi nijama idi nijama adi nijama idi nijama ee prashnane vesukuntu vacharu.
1: Maharishi Vasishtha also questioned Maharaja, the king, what exactly are you asking, what is your doubt, may I clarify? And whatever question he was asking, king began repeating, is that truth, is this truth, is this a fact, is that a fact.
0: Vasishtha varu kunta kannu moosi teloka gnani kanuka deeniki kaaranam emtani yochinchadu.
1: Maharishi Vasishtha being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
0: దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు.
1: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: అతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు.
1: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ
0: హంగ్రీ. ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు.
1: హీ వాజ్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ. హీ వాజ్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు.
1: And he also just saw a sight wherein there were a few dacoits in the forest and they were eating something in the leaves.
0: Ayyo, evaro maharaja tunte vaadu ochinaade ani vaaru edo inta vaaru tineetundi annam taraku andinchadaniki poyinappudu oka gradda vachi aa annamunu kodunu kottukoni poyinattu kala vachindi.
1: taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
0: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినాని అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట. మెలకు వచ్చింది.
1: He realized that he was not able to get that particular food given by the dacoits also, and suddenly he began shouting, "Oh, what has happened? I am hungry."
0: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము, హంసతూలిక, పానపు, మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు, నేను కలను చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూచేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతతూలిక పాంపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
1: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
0: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా, అది నిజము కాదు ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: Maharshi Vasishtha, who recognized this particular thing, the reason for this question which was being put by King Janaka, he said, "King Janaka, neither that is a fact or truth, nor this is truth, but the truth is yourself. You are the truth."
0: Swapnamalo jagrata ledu, jagratalo swapnam ledu.
1: There is no dream in the waking state, and there is no wakefulness in the dream state.
0: Swapnamlona neevu unnavu, జాగ్రత్తలోనా నీవు ఉన్నావు.
1: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఎ రియాలిటీ.
0: కనుక ఏ రెండింటి యందు నీవు కలవో అదే అని నీ ఆమ్ని ప్రెజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
1: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్, డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్, యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
1: The life in the broad daylight, it is day dream, and in the life in the night, it is a night dream.
0: Kanaka jagrat swapnamulu anni kudanu oka vidhamaina pinti yokka bhramtule ani kudanu dinni nirupistu vachayi.
1: Both wakeful state and dream state, both of them are an illusion.
0: Itti doshamulu kalinatunti yokka jagattu kanaka idi doshamunu manam gurtinchadaniki prayatninchadame nijamaina vairagyam ani kudanu గీతాచార్యుడు చెప్పాడు.
1: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we'll have to recognize this particular truth, that the world is changing and the world is
0: changing. కేవలము అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
1: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
0: Tapasanaga emiti talakinda vetti kaaru paiki pettadama kaadu, idu oka vidhamaina kasarat ani cheppochu.
1: Penance or tapas doesn't refer to going in a topsy-turvy posture. That is not it. It could be
0: deeniki sirasasanam gurinchi cheptu untaru.
1: It could be an exercise, it is an asana, sirshasana.
0: Idi oka aarogya nimittame aacharinchekunte asanaalu maatrame.
1: This is only an exercise for acquiring some health.
0: Tapasthanaga daivamlo kuchi taapamu, aa taapame tapas.
1: Tapas refers to the extreme anguish which one experiences for God.
0: Sarvakala sarvavasthali endu kudanu atani edabaatunu sahinchukoleniti tapasse pedda tapas. Taapame oka tapas.
1: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
0: Ilanti tapas samayamulandu moodu gunamulu undavu.
1: During this particular period of anguish and aspiration for reaching the God,
0: tamassu kani, rajassu kani, sattvikam kani moodu pratyekanga manaku kalipinchavu.
1: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
0: Itti tapamu yokka sthiti yandu moodu nu ekamai potayi.
1: During this particular period of tapas, all these three gunas will become one.
0: Trigunam yokka ekatvame tapas ani kuda nu cheppavachu.
1: The unity or union of all these three gunas can be described as tapas.
0: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandame tapas phalamu ani.
1: the joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
0: Manam nitya jeevithamlo current varalla manam anubhavisthunnam.
1: In every day to day life we enjoy the benefits of electricity.
0: Fan untundadi.
1: There is a fan.
0: Daniki moodu blades untunnayi.
1: There are three blades for the fan.
0: Ee moodu bladeslu moodu vaipulu chustu unte manaku gaali em maatramo ledu.
1: These three blades and are in three directions, you will not be able to get any breeze.
0: Moodu bladeslu cheri okka reetiga round tirigindattante chakkani gaali vachesestundi.
1: When the circle as if it is only one blade all around, then you get beautiful and plenty of breeze.
0: Kavati బ్లిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
1: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గో ఆన్ సర్కిలింగ్ అండ్ గివింగ్ ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ దే మర్జ్ దెమ్సెల్వ్స్ ఇంటు వన్, యు గెట్ ది రియల్ బ్లిస్.
0: ఇది మన హృదయమే ఒక గది.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ రూమ్.
0: మూడు గుణములే సత్వ రజో తమో గుణములే మూడు బ్లేడ్ ఫ్యాన్.
1: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
0: మన బుద్ధియే స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
0: మన యొక్క ఆత్మశక్తియే కరెంటు.
1: అవర్ ఆత్మిక్ పవర్ మే బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
0: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
1: అవర్ సాధన ఇస్ మే బి కంపేర్డ్ టు పుట్టింగ్ ఆఫ్ ది స్విచ్ ఆన్.
0: ఆ తాపమే ఈ యొక్క ఆనందం.
1: That anguish itself becomes bliss.
0: కలుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
1: Who can convert our entire life power itself into tapas?
0: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
1: But today's man is encouraging tamoguna instead of tapoguna.
0: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
1: వెన్ యూ లెట్ గో యువర్ విజన్ ఆన్ దిస్ టెంపరరీ అండ్ ట్రాన్సియంట్ వరల్డ్ ఇట్ బికమ్స్ తమస్.
0: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
1: వెన్ యూ కాన్సన్ట్రేట్ యువర్ లుక్ అండ్ యువర్ విజన్ ఆన్ ది పర్మనెంట్ గాడ్ దెన్ ఇట్ బికమ్స్ తపస్.
0: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుందాది సర్వశక్తులు.
1: ఆల్ ది పవర్స్ రెస్ట్ అండ్ వెస్టెడ్ ఇన్ the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
0: Aneka paryayamulu pillalaku cheptuntanu oka talapunaku taalam vesi untaru.
1: A number of times Swami has told this particular thing. A particular door is locked
0: kaani andulo key petti edam vaipu tippite terchukuntundi kudu vaipu tippite moosukuntundi.
1: If you insert the key and turn towards the right it opens and turns to the left it closes.
0: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
1: సేమ్ లాక్ అండ్ ది సేమ్ కీ.
0: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్ ది సైడ్స్.
0: అదే విధంగా మన హృదయమే తాళం.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ లాక్.
0: మన మనసే కీ.
1: అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు కీ.
0: దైవం వైపున తిప్పితమే మోక్షము.
1: ఇవి
0: ప్రకృతి వైపున తిప్పితమే బంధన.
1: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
0: Kanukare mana eva manushyanam karanam bandhamochyam.
1: Therefore, it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
0: Kanuka ee manasunu nasharamaina jagattu paina prasarimpakunda shashtamainaatundi daivattam paina dinni lagnam gaavinchukuneatundi sadhana cheyatame nijamaina vairagyam.
1: True vairagya may be described as turning our mind towards God who is a permanent entity and taking our mind away from the world.
0: Ee vairagyam teevramainatundi vairagyanga manam abhivruddhi parchukovali.
1: This detachment or sacrifice must be developed into very intense type of one.
0: Next ani pokoddu manam.
1: We should not go on postponing to next day, next day, next day.
0: Oka pendiki emaina manam vellalanukuntunte ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాం.
1: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్ పర్పస్.
0: ఒక సినిమాకైనా వెళ్ళాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
0: ఒక వాకింగ్ కైనా వెళ్ళాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ going on a walk, even for that we get ready.
0: కనుక మన జీవితం అనేటువంటిది నెక్స్ట్ నెక్స్ట్ అనేటువంటిది ఏ రీతిగా మనం చెప్పగలం?
1: How can we go on postponing as if we are having an assured span of life?
0: అప్పుడు తీవ్ర వైరాగ్యంతో సంసిద్ధులమై ఉంటుండాలి.
1: Always and ever ready. We must be completely ready to accept what comes our way.
0: కాలం ఎవరి కోసము ఆగదు.
1: Time waits for none.
0: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
1: Man has to implicitly follow time. Time will never wait for man.
0: కాలము ప్రవాహికమైనటువంటిది.
1: Time is a continuous flow.
0: కనుక నీవు తీవ్రమైనటువంటి దీంట్లో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
1: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: యజ్ఞ వాటిని పాటింప ఏమి చేయు. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. క్షమయే ఈశ్వరునకు శాంతియగును. ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Krutayuga Tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఎ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎన్హిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్ట గుణములను, దుష్ట భావములను, దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరియే శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణం గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice, only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamulo ee naati samapti yokka antarathamunu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu, indriyamulu yokka durmargamu, indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడాను కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: బాహ్యమైనటువంటిది.
1: దే ఆర్ ఎక్స్టర్నల్.
0: ప్రాకృతమైనటువంటివి.
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు, దురాచారములు, దుర్భావములు.
1: ద అవుట్ వర్డ్ నేచర్ ద ట్రెండ్ రిప్రజెంట్స్ ద వికెట్ ద క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము, ప్రేమ, సహనము, సానుభూతి.
1: All those that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: The qualities of the external path are temporary and make you suffer.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: To whom are they to be offered?
0: భగవంతుడు అన్నారు.
1: They are to be offered to God.
0: భగవంతుడు అనగా ఏంటి? భగవాన్ అంటే ఏం? దీని అర్థము
1: What is the meaning of this word Bhagavantudu, Bhagavan?
0: Bhagavan.
1: Bhagavan.
0: Ba anaga kantini, kantini prasarimpajeseetundi vadu.
1: Bha means the one who sheds light.
0: Prakashamanu andinchetundi vadu.
1: The one who passes on the light.
0: Tejasunu kaliginchetundi vadu.
1: He is very illumination.
0: Velugunu abhruthi parichetundi vadu.
1: He increases the radiance, brilliance.
0: Idi bhakaram yokka antarathamu.
1: All this is contained within this letter.
0: Ga.
1: Ga.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: గా మీన్స్ దిస్ ఎక్స్పాన్సివ్ నేచర్.
0: దేనిని వ్యాప్తి గావించటము?
1: వాట్ ఈస్ టు బి ఎక్స్పాండెడ్?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షేడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్.
1: వాన్.
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు స్ప్రెడ్.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్, బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన యందుండేటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: ద లైట్ విత్ ఇన్ ఈజ్ సో బ్రిలియంట్.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్.
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును, ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకు అత్యవసరము.
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పార్ట్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును, ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: So it is said panchabhuta, five elements.
0: Panchabhutamulu anaga bhumi, prithvi,
1: meaning the earth.
0: Modatidi dinine bhudevi ani pilcharu.
1: This also called mother earth.
0: Rendavadi jalamu.
1: Second water.
0: Dinini ganga devi ani pilcharu.
1: Water is described as ganga devi.
0: Moodavadi agni.
1: Third fire.
0: Agni devudu ani pilcharu.
1: Fire is represented as fire god.
0: Nalugavadi vayuvu.
1: Four wind.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ ఎస్ విన్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకును పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్ అండ్ వర్షిప్ యాస్ డివైన్.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: హూ ఇస్ గాడ్? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థలములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకూడను ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశములు కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్, నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడాను దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకును ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present in basic life.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వాళ్ళకు సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: As it is possible, as it is not possible for the ordinary one to imagine the God and his form, they have assumed the forms of their own choice and started worshiping. పంచభూతములు
0: యందు ఎట్టి దోషములు లేవు.
1: In fact, there are no mistakes at all, basically.
0: పంచభూతములు యొక్క ప్రవృత్తులు యందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find some
0: mistakes.
1: ఇవన్నీ
0: ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: There are all the nature of the external power.
0: మన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of,
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలే.
1: They are all the nature of the external power.
0: కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాది.
1: But the qualities of the inner path are formless, attributeless, permanent and pure.
0: దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: The inward path has been described as pure, unsullied, eternal, nectarine, immortal, the stable, changeless.
0: శాశ్వతమైనగా ఉండేటువంటివి.
1: It is permanent all over.
0: ఇది శాశ్వతమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి చేసుకుని
1: we have to develop these permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary, ephemeral, momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: బాడీ యాక్ట్స్.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటుంది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటుంది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పనది మనసే.
1: It is the mind that distinguishes. And then it is the body that
0: behaves.
1: Man is the combination of these three.
0: కరుకనే ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the atma,
0: ఇది దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్,
0: దైవత్వం అనగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ ఆత్మ.
0: ఆత్మాభిమానమును మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాంట్స్ యు టు హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమునే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ది మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly
0: used, సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని,
1: based on the circumstances and the
0: సమయ స్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: We have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: Just as the mind is given, you cannot think as you like.
0: పరిమితములు ఉంటున్నాయి.
1: The thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: What is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: What is good, what is
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: One must inquire with the mind.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: On inquiry that you find good must be practiced, adopted.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనినే దానవత్వము అన్నారు.
1: Is demonic temperament.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏ మాత్రము లెక్క చేయక,
1: is not mindful of the nature of the mind,
0: దేహమునే లక్ష్యంలో దుంచుకొని,
1: keeps always the body,
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ,
1: and carries on the life,
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడాను అనుభవిస్తూ ఉండటం,
1: and experiences with the body are in every way,
0: దీనికి ఏ మాత్రము తారతమ్యం లేదు.
1: The body has no differences.
0: హెచ్చు పల్లములు లేదు.
1: No differences, ups and downs.
0: భేదములు ఏ మాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించకపోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడాను అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు.
1: The elders in the world also say.
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమరా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way, easily in a free way, they ask you, are you animal?
0: కేవలం మనసును మాత్రమే అనుభవించుకుంటూ ఉండేటువంటి కేవలం అతనికి రాక్షసుడు అంటుంటారు.
1: If it's only at the mental levels, it's a demonic quality.
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది?
1: Where from has it started?
0: శరీరమును త్యజించి,
1: giving up the body,
0: ఆత్మను విసర్జించి,
1: giving, forgetting our spirit,
0: మనసు యొక్క తత్వమునే ప్రాటిస్తూ ఉంటాము.
1: And then he proceeds along the psychological path.
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ,
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది.
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ, ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుకనే దీన్ని దేంతోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్.
0: ఈ మనస్సు శరీరమును త్యజించి,
1: and giving up the body, and
0: ఆత్మాభిమానంతో సంచరించేటువంటి వాడే దైవత్వము.
1: గివింగ్ అప్ ద మైండ్, వన్ ఫాలోస్ ద సెల్ఫ్, హి అటైన్స్ డివినిటీ.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని పొందేటానికి ఈ మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రీచ్ డివైన్.
0: మనసు ఉండవచ్చును,
1: మైండ్ ఎగ్జిస్ట్,
0: శరీరం ఉండవచ్చును,
1: బాడీ ఇస్ దేర్,
0: కానీ ఇది శరీరం పనిచేసే నిమిత్తము.
1: బట్ బాడీ ఇస్ దేర్ టు ఫంక్షన్.
0: మనసు విచారణ చేయాలి,
1: మైండ్ షుడ్ ఎంక్వైర్,
0: మంచి చెడ్డలను తర్కించాలి,
1: మైండ్ షుడ్ డిస్క్రిమినేట్,
0: ఈ తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి.
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు.
1: గాడ్ షోస్ లైట్,
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు.
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్.
0: మనస విచారణ చేసి,
1: mind investigates,
0: ఆత్మాభిమానం పెంచుకునేటువంటిది,
1: and wants you to develop attachment to
0: self. ఆత్మాభిమానం అనేటువంటిది ఈనాడు మర్చిపోయినారు.
1: Today we don't find attachment to
0: spirit. దేహాభిమానమే జీవితమంతా గడుపుతున్నారు.
1: The life is carried today being attached to the body.
0: ఏమిటి?
1: What is this body?
0: ఇది పాంచభౌతికమైన దేహమే.
1: It is made up of the elements.
0: ఇది అనిత్యమైనటువంటిది.
1: But it is temporary.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience. అదే ఆత్మ అనుసరించు.
1: Follow the conscience, the self.
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది.
1: Then you will find the right path.
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు.
1: There is nothing wrong in experiencing all the three, body, mind, and the self.
0: కాంతి చేత,
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్,
0: మనసు యొక్క ప్రబోధన చేత,
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్,
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు.
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ.
0: వీటిని ప్రాకృతమైన ధర్మములు అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్.
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి.
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్.
0: ఏది హృదయ ధర్మము?
1: వాట్ ఈస్ దట్ రిలేటెడ్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: That dharma of the heart is constant integrated awareness.
0: కాని శారీరక సంబంధమైనటువంటిది, మానసిక సంబంధమైనటువంటి ధర్మములంతా కూడాను ప్రాకృతమైనటువంటి ప్రవృత్తులు.
1: The physical and the mental dharma are external.
0: ఇవన్నీ ప్రవృత్తులే.
1: They all represent the external way.
0: కానీ నివృత్తికి ఏమాత్రము సంబంధం లేదు.
1: It has no relationship with the inward journey.
0: కానీ ఈ యొక్క మూడింటి యొక్క చేరిక చేతనే ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: We can experience at the same time the combination of ప్రవృత్తి external and నివృత్తి internal.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: of మొట్టమొదట మానవునికి ఉండినటువంటి ఈ మూడు ఇంద్రియములను కూడాను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Man should proceed in the right direction with these three.
0: శరీరంతో కర్మలు ఆచరించాలి.
1: Do all activity with this body. కానీ
0: ఎట్టి కర్మలు ఆచరించాలి?
1: What kind of action?
0: ఎప్పుడు ఆచరించాలి?
1: When?
0: దేనికోసం ఆచరించాలి?
1: What for?
0: దీని యొక్క ఫలితం ఏమిటి?
1: What is the result?
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని,
1: One has to understand all aspects.
0: ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
1: one has to answer all these questions where, when, why, how. With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం నిచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము లోక సంధమ్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మమును ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: The body is given by God to do right action.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: Body is given to do all right activity.
0: మనసు ఇచ్చినటువంటి దేని కోసం?
1: Why mind is given?
0: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
1: Mind is there to inquire what is right and what is wrong.
0: పరిశీలన గావించే కోసమని.
1: And to discriminate what is good and bad.
0: కనుక ఈ పరిశీలన గావించి
1: one should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గావించాలని ఫీల్ అవుతుంది?
1: And how is it possible to inquire?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: The inquiry is possible basing on the light of the
0: spirit. మనసు మధ్యలో ఉంటుండాలి.
1: The mind is in between.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: On one side there is the body, the other side the self.
0: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
1: the mind should follow the spirit.
0: శరీర కర్మలు ఆచరించడం
1: and should undertake activity with the body.
0: మార్గమే.
1: This is the proper path.
0: కానీ ఇప్పుడు ఆత్మ ధర్మాన్ని విసర్జిస్తున్నారు.
1: Today one has given up the nature of the self.
0: శరీరాన్ని ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: And they go by the body in the external path.
0: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటివన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచారణ శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire wisdom?
0: ఆత్మాభిమానం సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise. That is non-dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the
0: శరీర మనసును ఏ మాత్రం కూడా టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context,
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact, we can carry on life surgery by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్,
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఆర్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తివి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దెర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్మెంట్ టు ది సెల్ఫ్. నీకు
0: ఉన్నాయి, నీకు కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: యూ హావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యూ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, it is not enough if you are
0: simply attached to self. మానసిక ధర్మమును ఆత్మ హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: The physical activity and the mental activity could be taken by attaching
0: to the spirit. శరీర ధర్మమునే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: Therefore if and once you do the right activity, mind will enjoy
0: peace. మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: When once the mind is at rest in peace, one can visualize the
0: self. ఈ మూడు కూడాను ఒకే శరీరమునందే మనం సంచరిస్తున్నాయి.
1: All the three are present in one and the same man.
0: వేరు వేరు మార్గంలో లేదు.
1: They are not diversified.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: what man has to do today.
0: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: Whatever action might be done, whether it's good or bad.
0: నా గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
1: Whether it upholds the prestige of family.
0: నా మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా?
1: Well, it will represent the manhood and human quality.
0: నన్ను మానవుడిని ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
1: Will people call me a human being or not?
0: సమాజం కూడా ఒక వైపు ఉంటుండాలి.
1: There is society on one hand.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: Therefore, we have to investigate the individual change, the societal change and the transformation of the spiritual.
0: కనుకని మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపరమెంట్స్ అండ్ జడ్జ్మెంట్స్.
0: వీటిని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీనికి కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్రైచియస్నెస్,
0: దొంగతనము చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇంటు ఎ సీక్రెట్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తూ ఉంటుంది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వి హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫిజికల్ లెవెల్. సమాజ
0: ధర్మము మనం పాటించాలి.
1: అండ్ వి హావ్ టు అబ్జర్వ్ ద సోషల్
0: సమాజంలో ఏమిటి ఇది.
1: వాట్ ఈస్ సొసైటీ.
0: త్రాగటము, తినటము, ప్రవర్తించటము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ది ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్ ఇస్ జస్ట్ వరల్డ్.
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఇస్ ఆల్సో ఎన్ ఎక్స్టర్నల్ ట్రైట్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటుంది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్, సోషల్ చేంజ్, దెన్ విత్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్స్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే ఎస్ఏఐ అన్నారు.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ ఎస్ఏఐ.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: What is yes?
0: అది ఏ స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
1: What is A?
0: Association పరివర్తన.
1: Changing association.
0: అది సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: All these three are there only in Sai.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్స్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హాస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక మితమే లేదు.
1: It has no limits. It has no boundaries nor limitations.
0: ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటుంది.
1: It goes about in a wayward way.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: It does not discriminate good and bad.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టము.
1: Under these circumstances it is difficult to follow the mind. కొన్ని
0: సామాజిక ధర్మములని తనే అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: We follow the social norms.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: There are many reasons for the misconduct in society.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదట పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: When one there is a spiritual transformation there will be change in the society automatically in a simple way.
0: స్వరూపులారా,
1: embodiments of
0: law. ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము.
1: The country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే.
1: Everywhere there is fear.
0: ఏం చేసినా భయమే.
1: Whatever you do.
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever is said.
0: సత్యాన్ని కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొదట ఆధ్యాత్మికత చాలా అవసరమైనటువంటిది.
1: Under these circumstances spiritual change is necessary.
0: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
1: as the self confidence is lost.
0: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: There are so many distortions, perversions and
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: he may be great man,
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: however wise he is,
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: wealthy person,
0: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: But he is proceeding in the wrong way.
0: పేరు పెద్దది,
1: he has got a big name,
0: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: But his conduct is so mean and low.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: You have a good name by following the right conduct.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is no other beyond the righteous conduct.
0: అన్ని విధాలా వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: Therefore, it is the conduct that decides your nature.
0: కానీ ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: It's not necessary to give up external path.
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: To the extent possible, proceed in the right direction.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for the satisfaction of your conscience.
0: నీ ఆత్మతృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడాను నీకు సరైన విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల, ప్రవృత్తి లక్షణం లోపల,
1: ఇన్ ది ఎక్స్టర్నల్ నేచర్,
0: త్రేతాయుగ ద్వాపర యుగములందు,
1: ఇన్ ఎర్లియర్ ఏజెస్,
0: కొన్ని వేళతో ఎంచేకు మాత్రమే సాధ్యమవుతుండేది.
1: ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దోస్ డేస్.
0: కానీ కలియుగం లోపల ఈ పాపములకు పరిమితమే లేదు.
1: ది సిన్స్ హావ్ నో లిమిట్స్ అట్ ఆల్.
0: ఇది ఎంచుటకు వీలు కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ ఇట్.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: ఎవ్రీ మూమెంట్ సిన్ ఇస్.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ ఫుల్ ఆఫ్
0: సిన్. ప్రతి అణువు కూడాను పాపమే.
1: అండ్ ఎవ్రీ సెల్ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: వెన్ ది సిన్ఫుల్ నేచర్ ఇస్ సో ప్రిడామినెంట్, హౌ టు కాంకర్ ఇట్.
0: కనుకనే సో కృష్ణుడు కూడా చెప్పాడు,
1: ఆల్సో సేడ్,
0: అర్జున
1: అర్జున,
0: నీవు యుద్ధానికి పోతున్నావు.
1: You are going to the battlefield.
0: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఆర్డినరీ బ్యాటిల్.
0: అన్ని విధాలా కూడా చాలా అభివృద్ధిగా ఉండాలి.
1: అండ్ యూ ఫైన్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ దేర్.
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరి అయినటువంటి విజయం కాదు.
1: ద విక్టరీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఈస్ నాట్ ద రైట్ వన్.
0: నెమ్ము ధనం చేయ.
1: Get up, Arjuna.
0: విధి బలీయము.
1: The fate is certain.
0: న్యాయము గెలుచు.
1: Justice will be triumphant.
0: స్వార్థము.
1: Sacrifice the sacrifice. And this is going to be the
0: norm. నన్ను నీవు అనుసరిస్తే కనుగొమ్మిక.
1: అండర్స్టాండ్ దిస్.
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా,
1: ద ఫాదర్ విత్ 100 సన్స్,
0: అంత్యమున పిండమేయుడు ఎక్కువగలగడా? ప్రారంభమదేమిటో?
1: The father of 100 sons will not be left behind even if one to do obituary rites.
0: Intiye kaadu.
1: Not only this.
0: Inka saravarsham tappadu vishwajatikinna.
1: There is bound to be the rain of arrows for world peace.
0: Kevalam nee ambula cheta nee sampanchi ambula cheta nee potaadte prayojanam kaadu. Saravarsham tappadu.
1: It is not simply enough to fight with an arrow.
0: Ambula varshame kurchali.
1: There should be the rain of arrows.
0: Ramulukone manta minta vivachuni inta.
1: And it's going to happen all over here and there.
0: Okavaipuni sekuni.
1: And there is Shakuni.
0: One side Karnudu.
1: And Karna on one side.
0: These two కూడాను దుర్మార్గమైన మార్గాన్ని అవలంబిస్తున్నారు.
1: They are following the wrong wicked path.
0: సత్యము తెలిసి కూడాను కర్ణుడిని ప్రవేశించడం లేదు.
1: And Bhishma has not gone into the right way.
0: సత్య ధర్మమును పూర్తి తెలుసు కర్ణునికి.
1: And Karna knows satya and dharma.
0: ఎంత సత్యమున్నా ఎంత ధర్మమున్నా ఈయన గుణము మానలేడు.
1: Though with all this righteousness and the truth he has not given up his mean mentality.
0: కర్ణుడంతటి వాడు
1: కర్ణ
0: కడపటికి ఏమయ్యేది?
1: వాట్ హ్యాపెన్ టు హిమ్ ఎట్ ది ఎండ్?
0: వినుడు భారతీయ వీరసుడా.
1: ద సన్ ఆఫ్ భారత్ అండర్స్టాండ్ దిస్.
0: కర్ణుడు ఎలాంటి దానకర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
1: యు నో ద కర్ణ స్టాండ్స్ ఫర్
0: చారిటీ. కర్ణుడు కూడాను కట్ట కడపటికి ఏమనిపించాడు?
1: వాట్ హ్యాపెన్ టు కర్ణ ఎట్ ది ఎండ్?
0: కనుకనే భగవంతుని అండదండలు పొట్టి పొందినారు పాండవులు.
1: Pandavas were the recipients of God's grace.
0: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
1: They never disobeyed God's command.
0: యుద్ధముకు రాయబారానికి వెళ్ళాడు.
1: When emissary was sent,
0: కానీ తిరిగి వచ్చినప్పుడు,
1: when he returned,
0: నకుల సహదేవులు ఇద్దరు కూడాను పాదాలపై పెనబడ్డారు.
1: నకుల సహదేవ fell at the feet of Krishna.
0: కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
1: They love Krishna intensely.
0: బిడ్డల వలె వారు ఆశించేటువంటి వారు.
1: And in fact he treated them as his children.
0: కృష్ణ ఏమి జరిగింది నీ సంభాషణలో?
1: Krishna, what happened there?
0: నాయన వారు యుద్ధమునకు అంగీకరించారు అన్నారు.
1: He said they accepted to fight.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he says,
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
1: హావింగ్ గాన్ దేర్ ఫర్ కాంప్రమైజ్,
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి,
1: యు హావ్ రిటర్న్డ్ సేఫ్ ఎనఫ్,
0: ఇది ఏ 10,000 నేటికి,
1: దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ ఎనఫ్ ఆల్ ద వెల్త్ ఫర్ దిస్ డే,
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారో అని భయపడ్డాను.
1: వి ఆర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్.
0: కానీ మా కృష్ణుడు క్షేమంగా ఇంటికి వచ్చాడు.
1: యు రిటర్న్డ్ సేఫ్,
0: ఇది మాకు 10,000 అన్నారు.
1: దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్.
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
1: దే వర్ సో హ్యాపీ ఎట్ దట్ మోమెంట్.
0: ఇంతే కాకుండా అర్జున్లో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
1: అర్జున కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్.
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు,
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి వెంట్ టు ది అంబాసిడర్,
0: మనకు అక్కర్లేదు.
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్,
0: సిద్ధమని చెప్పు.
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్.
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
1: వెల్ వార్ స్టార్టెడ్.
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను, గురువులను, శిష్యులను అందరినీ చూచాడు.
1: హి కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్ ప్రిసెప్టర్స్ అండ్ అసోసియేట్స్.
0: అభిమానం మారిపోయింది.
1: అండ్ దెన్ దేర్
0: దేహాభిమానము. అక్కడ దేహాభిమానంతో ఇంత అర్జునుడు పాల్గొన్నాడు.
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
0: ఇందరి బంధుమిత్రులు, గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
1: How is it to kill all these relationships and so many people relations?
0: నా కన్నులు దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు,
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి వెంట్ టు ది అంబాసిడర్,
0: మనకు అక్కర్లేదు.
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్,
0: సిద్ధమని చెప్పు.
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్.

0: these relationships and so many people relations.
1: నా కన్నులు తిరుగుచున్నవిక కాలం గడుపుకాక కదలం ఇంటికిన్నాడు.
0: My head is reeling, I am not able to stand here, let me go back.
1: కృష్ణుడికి కోపం వచ్చింది.
0: Krishna was angry.
1: నేను ఊరుకున్నటువంటి వాడిని నన్ను పురికొల్పావు.
0: In fact, you provoked me.
1: యుద్ధము సిద్ధమని చెప్పావు.
0: You said that I should be ready to fight.
1: రమ్మిక యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకయ్యేలా.
0: And you said, why waste of time? Be ready.
1: ఈ కాలహరణమే చేయొద్దు.
0: యూ సెడ్ డోంట్ వేస్ట్ టైం.
1: యుద్ధం సిద్ధమని చెప్పు.
0: బి రెడీ టు ఫైట్.
1: చెప్పినటువంటి ఈ అర్జునుడు కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
0: అండ్ హి సెడ్ డోంట్ వెయిట్ లెట్ మీ గో బ్యాక్ హి సేస్ నౌ.
1: కానీ కౌరవులు ఎలాంటి వారు?
0: బట్ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ కర్ణ ఇస్?
1: కేవలము చాలా విషపురుగులు.
0: అండ్ దే ఆర్ లైక్ ఆల్మోస్ట్ పాయిజనస్.
1: అమృతంతో కలిపినటువంటి యొక్క విషములు.
0: అండ్ దే ఆర్ ఫుల్లీ హైలీ పాయిజనస్.
1: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితనము.
0: టు థింక్ ఇన్ దిస్ లైన్ ఇస్ ఫులిష్నెస్.
1: మీ నిమిత్తమై నేను ఇంతకూడదు రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
0: ఫర్ యువర్ సేక్ ఓన్లీ ఐ యాక్టెడ్ యాజ్ అన్ అంబాసిడర్ యాజ్ యువర్ ఎమిసరీ.
1: కాలకూటమున అమృతము సృజింప వీలా? కాలకూటమున అమృతము సృజింప వీలా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ద పాయిజన్ ఇంటూ నెక్టర్?
1: బై ద దావాగ్నిలో మళ్ళీ పూల వెజదలు లీలా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ద ఫ్లవర్స్ ఇన్ ద పుష్కరుని
1: మ్రోలా?
0: అండ్ ఇస్ ఇట్ పాసిబుల్
1: హితోక్తులు మేలా గుణజాల? ఏలయ్యకి ఈ సంధి మాటలు?
0: Will wicked people listen to all good words? Is the path of right way?
1: కాలకూటమును అమృతం సృజింపవీలా? ఈ కాలకూటములో అమృతం పుడుతుందా?
0: In this poison, is it possible to have nectar?
1: బై దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
0: Would you throw the jasmine flowers into the flames?
1: ముష్కరుని మ్రోలా?
0: In front of the all bad people?
1: హితోక్తులు మేలా?
0: విల్ దే పే హిమ్ టు గుడ్ వర్డ్స్?
1: బోధించే గాని ఇవి సరిపోయేటువంటివి కాదు.
0: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్స్ అట్ ఆల్.
1: నీకు సర్వవర్షము తప్పది విశ్వశాంతికి నన్న.
0: దేర్ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్ రెయిన్ ఆఫ్ ఆరోస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
0: వెన్ దర్ ఫ్లేమ్స్ ఆల్ ఓవర్
1: వేరు ఫైర్ వ్యాన్లు అంతా తీసుకుని పోయి
0: అండ్ దే వెంట్ ఇన్ దేర్ ఫైర్ వ్యాన్.
1: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
0: దే కుడ్ ఎక్స్టింగ్విష్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఎక్కడ చూసినా కానీ అగ్ని మండుతుండే సమయం లోపల
0: వెన్ ది ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్
1: దీనికి ఏ యొక్క ఇంజిన్లు ప్రయోజనం లేదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ది ఫైర్.
1: ఏ ప్రయత్నము దీనికి సాధ్యం కాదు.
0: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
1: శరవర్షము తప్పది విశ్వశాంతికి. కృష్ణ, ఇంక దీనికి శరవర్షమే తప్పదు.
0: The rain of arrows should happen.
1: ఇది కూడా దేని కోసం? విశ్వశాంతికి.
0: What for? For the world peace.
1: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
0: Even for world peace one has to fight.
1: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
1: ఎందుకోసం అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
0: బికాస్ వికెడ్నెస్ ఈస్ రైజింగ్.
1: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
0: ద బ్యాడ్ టెంపరమెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్.
1: మంచితనం మడుగుపడిపోయింది.
0: గుడ్నెస్ ఈస్ సబ్డ్యూడ్.
1: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
1: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
0: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
1: మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
0: ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
1: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
0: Therefore, under these circumstances for the world peace, the rain of arrows should happen.
1: కనుకని ఈనాడు
0: టుడే
1: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
0: We should pray for the peace of the whole world.
1: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ
0: on one side you find the rain of arrows.
1: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
0: There is wickedness on one side.
1: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
0: ద క్రూయల్టీ ఇస్ రైజింగ్ ఆన్ ద అదర్ వే.
1: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
0: దేర్ ఇస్ నో రైటియస్నెస్ ఇన్
1: జస్టిస్. ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టం చేయగలుగుతున్నాయి.
0: ద వన్ హూ ఇస్ ప్రొసీడింగ్ ఆన్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు. ఇన్
0: దీస్ సర్కమ్స్టాన్సెస్ ద రెయిన్ ఆఫ్ ఆరోస్ విల్ హ్యాపెన్.
1: అట్టి పరిస్థితి లోపల
0: దెన్
1: అర్జున్ని పంపుతుండాలి.
0: అండ్ అర్జున్ వాస్ సెంట్.
1: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు దానికి పూర్వము అభిమన్యు కూడా పంపించింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అభిమన్యు వాస్ సెంట్ ప్రయర్ టు అర్జున.
1: సుభద్ర.
0: సుభద్ర సెంట్ హిమ్.
1: అయ్యో, నా అక్కగారైన ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడా నశించిపోయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
1: పాండవులందరూ కూడా గొంతులు కోసరి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
1: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
0: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
1: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్లా రక్షించుకోవటము?
0: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
1: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
0: దెన్ అభిమన్యు సేస్,
1: అమ్మా, నా తండ్రి లేడు.
0: My father is not here.
1: మా తండ్రియు మామయ్య లేరిచ్చట.
0: And my father uncle are not here.
1: మానవుని తలపింక మంచి.
0: Don't entertain this kind of a thought, mother.
1: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
0: Tell me to be prepared to fight.
1: ధర్మజుడు ఒక్కడే మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
0: ధర్మజా was only one at home.
1: నాయన, నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
0: He says, my dear son, how can I send you?
1: అందులో ఆ పద్మవ్యూహము పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
0: The 12th one among that group is very bad.
1: దుష్టుడు.
0: And wicked man.
1: దుర్మార్గుడు.
0: And is very dangerous.
1: పద్మవ్యూహం పన్నాడు.
0: And he has

0: the device of the Padma Vyuha.
1: ఈ పద్మ వ్యూహం లోపల జయమనేటువంటి చెప్పటము చాలా కష్టము.
0: It is not possible to get into his Padma Vyuha.
1: వద్దు వద్దు అన్నాడు.
0: So don't go, he said.
1: అప్పుడు అభిమన్యుని కోపం వచ్చింది.
0: Then he was so angry with his mother.
1: నా మామ అయినటువంటి కృష్ణుడు నా తండ్రి అయినటువంటి అర్జునుడేగా నేను వచ్చేస్తే వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
0: And in fact, after the return of my father Arjuna, uncle Krishna,
1: if they find me at
0: home, they will kill me.
1: కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
0: Being born a son, I should bring the repute, good name to the family.
1: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
0: They should get a good name.
1: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతు వస్తాడు నా తల్లి.
0: And therefore, if he finds that I am bringing a bad name, he will kill me.
1: కనుక నేను ఇక్కడ ఉండను.
0: Therefore, I won't stay back.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he says,
1: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What for? Why should I stay?
1: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
0: Instead of dying here, better I fight there and die and reach heaven.
1: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
0: Then Subhadra could not hear any longer, started blessing him. My dear son,
1: నీవు చాలా గొప్పవాడు.
0: You are very great.
1: నాకున్నది ఒకే కుమారుడు.
0: I have only son.
1: కానీ పరిస్థితి సరైనటువంటి కాదు.
0: And the situation is not
1: good. నీ మామయ్య తండ్రి నేరిచట.
0: And then your uncle also
1: భార్య గర్భవతి.
0: Your wife is in the family way.
1: కాలమిటును చెప్పలేము.
0: And we cannot say.
1: మానము నీ తలపింక పుత్రక.
0: Better you give up this idea, son.
1: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టగట్టు ఆశీర్వాదం చేస్తున్నది.
0: And at the end she blessed him.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్ర గర్భ భంజనోద్దామ పనుండు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటుండు చెప్పలేము మీ మామయ్య తండ్రి లేచిట మానుము నీ తలపింక పుత్రక.
0: And said, my dear son, give up this idea because the entire Padma Vyuha is the design of Dronacharya and your father is not at home, the uncle is not at home and the great fighter Karna is over there. Give up this idea.
1: అప్పుడు తనకి ఆశీర్వాదం చేస్తుండాలి తల్లి సుభద్ర.
0: అండ్ సుభద్ర మదర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్ అల్టిమేట్లీ.
1: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరి తనకు కిడ్డ మీర రచ్చ.
0: The blessing conferred by Gauri to her son while slaying Tarakasura.
1: Shambharasura veera champaga achanu veela bhargava sutakidda bhavya raccha.
0: While killing Shambharasura, the blessing given by Bhargava.
1: Matrudasitambu manpan aruguveda vinata putruna kidda vimala raccha.
0: The kind of blessing given by Vinata to her son.
1: Atti.
0: That blessing.
1: Ganaraccha.
0: The mighty blessing.
1: Sri raccha. Yanga raccha. Rachalandunu divyamamu Sri Rama raccha. Todu nidai ninnu kapadugaka.
0: The kind of sacred blessing, the divine blessing and the benediction be with you forever and ever and protect you.
1: Parayanam rasi inta talli yokka premaku paatrudayyadu.
0: And then he was so totally blessed.
1: అలాంటి కుమారుడు ఈ జగత్తులో ఎక్కడ ఉన్నారు?
0: Where do you find such a son today?
1: అందరూ అపకీర్తిని తెచ్చేటువంటి కుమారుడే.
0: And most of the people bring bad
1: ఈ కలికాలం లోపల చూస్తామంటే
0: in this Kali age
1: ఈ చదువుల కోసం అని చెప్పి విదేశాలంతా పంపుతున్నారు.
0: And in fact for education
1: we go విదేశాల్లో కుక్కల కంటే హీనంగా బ్రతికి వస్తున్నారు.
0: And there we lead the life much worse than that of a dog.
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తించి వస్తున్నారు.
0: And we behave much worse than animals.
1: ఇలాంటి వారిని తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు.
0: And parents also endorse this idea.
1: వీరు మంచి వారిని పొగుడుతున్నారు.
0: And they praise their children.
1: తల్లిదండ్రులే పిల్లలను గొంతులు కొస్తున్నారు.
0: And in fact they are killing their own wards.
1: ఈ విధమైన తల్లి లోపల ఈ పవిత్ర భారతదేశం నందు మంచి సార్థక నామాన్ని తీసుకుని రావాలి.
0: And in fact they should bring a befitting name to this country.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
0: యు ఆర్ రియలీ గ్రేట్.
1: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
0: అండ్ యూ హావ్ డెవలప్డ్ గుడ్ క్వాలిటీస్ ఇన్ ద
1: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
0: ఆల్ ద వర్చ్యూస్ దట్ యు కల్టివేటెడ్ డెవలప్ దెమ్ మోర్
1: అండ్ మోర్. ఆచరణలో పెట్టాలి.
0: అండ్ యు ప్రాక్టీస్ దెమ్.
1: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
0: హావింగ్ ప్రాక్టీస్డ్ ప్రొపగేట్ అండ్ షేర్.
1: ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపిస్తే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
0: వెన్ యు ఫైండ్ ఇన్జస్టిస్ టీచ్ హిమ్ ఎ లెసన్.
1: నాయన ఇది మంచిది కాదు.
0: టెల్ హిమ్ ఇట్స్ నాట్ గుడ్.
1: మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
0: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ నాట్ అనిమల్, యు ఆర్ నాట్ డెమన్. బిహేవ్ ప్రాపర్లీ.
1: నోరెత్తితే అబద్ధము.
0: అండ్ యు ఫైండ్
1: పాలు పెడితే అధర్మము.
0: And we are unrighteous at every step.
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక దుర్మార్గము.
0: And wickedness, cruelty.
1: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినాయి.
0: అండ్ ఇట్ హాస్ బికమ్ మోస్ట్ కామన్ ది క్రూయల్టీ అండ్ ది వికెట్నెస్ ఆల్ ఓవర్ బోత్ ఇన్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ అండ్ థాట్స్.
1: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచివారైనప్పుడే దేశం మంచిదవుతుంది.
0: ఫస్ట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ వుడ్ బి గుడ్.
1: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్.
1: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
0: వెన్ ది ఫీలింగ్స్ ఆఫ్ టు స్టూడెంట్స్
1: మంచివైతాయి.
0: దేర్ కండక్ట్ విల్ బి
1: గుడ్. ప్రవర్తనలు మంచిదైనప్పుడే
0: వెన్ ది బిహేవియర్ ఇస్ గుడ్
1: మానసిక శాంతి లభిస్తుంది.
0: దేర్ విల్ బి మెంటల్ పీస్.
1: కనుక మొట్టమొదట మీరు థాట్స్ సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
0: దేర్ఫోర్ మేక్ యువర్ థాట్స్ ప్యూర్.
1: సత్య సంకల్పాలను పెంచుకోండి.
0: డెవలప్ యువర్ థాట్స్.
1: సత్యభావాల్లో మీరు ప్రవేశించండి.
0: గెట్ ఇన్ టు ట్రూత్ఫుల్ వే.
1: సత్యమైనటువంటి మార్గాన్ని అనుసరించండి.
0: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
0: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
1: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
0: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
1: అయితే ఆ యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
0: బట్ ఇట్ షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
1: మానసిక తృప్తిగానే ఉండాలి.
0: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: Therefore we should give up all bad qualities.
1: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: That is the chief purpose of యజ్ఞ.
1: రాక్షస గుణములను దూరం చేయాలి.
0: Demonic nature should be given up.
1: రామ లక్ష్మణులు వెళ్లారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
0: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
1: రాక్షసులు కనిపించారు.
0: There are demons all over.
1: విశ్వామిత్రుడు చెప్పాడు.
0: విశ్వామిత్ర సే
1: నాయన ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నాడు.
0: Now your task begins he said.
1: అనగా ఏమిటి?
0: What is it?
1: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
0: Meaning what? Annihilating the demonic temperament.
1: అప్పుడే నా యజ్ఞం పరిపూర్ణమైంది.
0: Then that will be totality.
1: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
0: టోటల్ టాస్క్ ఇస్ రియలైజ్డ్ విశ్వామిత్ర బ్లెస్డ్ హిమ్.
1: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
0: దెన్ మెసేజ్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ జనక.
1: సీత యొక్క స్వయంవరం కోసమని
0: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ ఆఫ్
1: సీత. శివధనస్సును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
0: అండ్ ద వన్ హూ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ది శివధనుస్సు షుడ్
1: పార్ట్. ఆ యొక్క వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు కాదు.
0: అండ్ దిస్ మెసేజ్ ఇస్ కన్వేయ్డ్
1: చెప్పాడు.
0: అండ్ ద మెసేజ్ వాస్ కన్వేయ్డ్ టు దెం.
1: అప్పుడు రామలక్ష్మణుడికి ఏమిటి పెండి పైన కాదు ఇష్టము.
0: అండ్ ఇట్స్ నాట్ ది వెడ్డింగ్ దట్ ఇస్
1: ఇంపార్టెంట్. శివధనస్సు అంటే ఏమిటి?
0: అండ్ వాట్ ఇస్ ది శివధనస్సు?
1: దీన్ని చూడాలి.
0: వన్ హాస్ టు
1: దీన్ని ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివధనస్సు చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
0: రామ లక్ష్మణ వర్ ప్రిపేర్ టు సీ ద శివధనస్ హౌ టు లిఫ్ట్ ఇట్ హౌ టు బ్రేక్ ఇట్ దట్
1: వాస్ ది వే. రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
0: అండ్ రామ వాస్ నాట్ ఇనిషియలీ ప్రిపేర్డ్.
1: విశ్వామిత్రుడు చెప్పాడు.
0: విశ్వామిత్ర సెడ్
1: నాయన ఇది చాలా అవసరమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: శివధనస్సును నీవు చూడవలసినటువంటిది.
0: యు మస్ట్
1: చూడతగినటువంటిది.
0: యు షుడ్ నెసెసర్లీ సీ దిస్ శివధనస్.
1: కానీ చెప్పాడు అప్పుడు రాముడు.
0: దెన్ రామ సేస్
1: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనస్సును చుట్టూ కోసం నన్ను పంపలేదు.
0: రామ సేస్ మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్ నాట్ టు గో టు మిథిలా.
1: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
0: వై షుడ్ ఐ గో టు జనక?
1: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
0: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
1: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళాను.
0: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
1: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
0: దెన్ విశ్వామిత్ర సేస్
1: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
0: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ.
1: పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
0: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
1: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
0: హి ఇస్ ఎ కామన్ పర్మిషన్.
1: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
0: సో హి మస్ట్ నెసెసర్లీ కన్సీడ్.
1: బండల్లో బయలుదేరారు పోతున్నారు.
0: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
1: పోయిన తర్వాత అక్కడ శివధనస్సును తెచ్చారు.
0: దేర్ దే సా ద శివధనుస్.
1: ఆ శివధనస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహలపడుతున్నారు.
0: రామలక్ష్మణ వెరీ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనస్.
1: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
0: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
1: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు.
0: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
1: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి.
0: దే కాన్సంట్రేటెడ్ ఆన్
1: దిస్. ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
1: నేను పోయినటువంటిది శివధనస్సును చూసే కోసమని.
0: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనస్.
1: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
0: సో వీ డోంట్ లుక్ ఎనీవే.
1: ఊరికి కనురెప్పని వేయకుండా ఆ యొక్క శివధనస్సును చూస్తున్నారు.
0: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
1: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
0: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్.
1: యువకులు
0: దే ఆర్ యంగ్స్టర్స్.
1: వీరు చాలా ముద్దు బిడ్డలు.
0: అండ్ దట్ సో
1: రాజకుమారులు వీరు.
0: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
1: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనస్సు పైన ఉండాలి.
0: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
1: శివధనస్సు.
0: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
1: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
0: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
1: ఈనాడు
0: టుడే
1: మన వారు చదువుకోవటానికని అమెరికాకు పంపిస్తే
0: When our people are sent to America for studies,
1: అక్కడ స్టడీ విషయం మర్చిపోతారు.
0: They forget studies.
1: ఇంకా అనేక విషయాల్లో వీళ్ళు దృష్టిని ప్రదర్శించేస్తారు.
0: They get into different fields of activity.
1: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
0: He goes on studying lifelong.
1: పాస్ చేస్తే కదా.
0: He will never pass.
1: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది అని రాస్తుంటారు.
0: But he reports to their parents that he is secure.
1: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
0: But who will go to that university to investigate? No one will go there.
1: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
0: But this was not
1: there. రామలక్ష్మణుడు దృష్టిని ఒకే శివధనస్సు పై పెట్టారు.
0: రామ లక్ష్మణ హస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
1: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
0: And then Ravana started proceeding towards Sivadhanasu.
1: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి ఒక శరీరంతో ఆ శివధనుసును ఎడం చేత్తో ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
0: Ravana went there with all the courage and the mighty hefty personality, tried to lift it.
1: కానీ సాధ్యం కాలేదు.
0: It was not possible.
1: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
0: And with both the hands he wanted to
1: lift. బలమంతా వినియోగించాడు.
0: He used all the strength.
1: కట్టగడ కింద పడిపోయాడు.
0: And
1: ఆ శివధనుసు తనపైన పడిపోయింది.
0: He fell down and శివధనుసు fell upon him.
1: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
0: And nobody to lift it up.
1: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
0: Rama watched the situation.
1: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
0: He wanted to go and release him.
1: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
0: విశ్వామిత్ర నోటీస్ ద టైం,
1: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
0: బెటర్ యూ గో అండ్ మేక్ యువర్ అటెంప్ట్.
1: అతను శివధనుసును వెచ్చడానికి పోలేదు.
0: He has not gone there to break Shivadhanusu.
1: పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలి అని.
0: బికాస్ రావణ షుడ్ బి రిలీజ్డ్ బికాస్ శివధనుసు ఫెల్ ఆన్
1: హిమ్. హర్ట్ నెవర్,
0: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ వాస్ ద ప్రిన్సిపల్.
1: ఈ రావణంతకు నువ్వు హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
0: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
1: దాన్ని తీశాడు.
0: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్
1: ఆ పెట్టెలో పెట్టాడు.
0: అండ్ kept it on one side.
1: ఈ ఎత్తేటప్పటికి అందరూ ఆశ్చర్యపడ్డారు.
0: When Shivadhanusu was lifted, all were astonished.
1: దీన్ని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
0: No one can lift it up.
1: అనగా ఏమిటి?
0: What does it
1: 100%
0: mean? 100%.
1: ఇతని యందు ఆ శక్తి ఉంటుందా, దివ్య శక్తి.
0: He has got the divine power that made him lift up the Shivadhanusu.
1: ఆ divine power ని ఏమన్నారు?
0: What did they say?
1: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
0: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుందా అది రాముల లోపల.
0: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెజెంట్.
1: అయస్కాంతము అని దాని పేరు.
0: దట్ ఈస్ మ్యాగ్నెట్.
1: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
0: పీపుల్ ఆర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
1: అప్పుడు జనకుడు వచ్చాడు.
0: దెన్ దేర్ కేమ్
1: జనక. ఎత్తినటువంటి వాడు దాన్ని విచ్చడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
0: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
1: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
0: And Vishwamitra command
1: is necessary.
0: One has to follow the command. And my
1: atana aagna lekunda nenu danni manchadaniki veelu kaadu.
0: My guru brought me here, I cannot disobey.
1: Ani Vishwamitra vaipu chuchaaru.
0: And he watched.
1: Vishwamitra sayi chesadu cheyamannadu.
0: And Vishwamitra gave him signal to proceed.
1: Yedavu chestu danni patti itla vanchadu pakkani irigipoyindi.
0: And then he was trying to bend the bow, it broke.
1: జయధ్వనులంతా కూడా ప్రజ్వరిల్లుతున్నాయి. శ్రీరామచంద్రునకు జై జై జై అని
0: పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ శ్రీరామచంద్ర జై.
1: కానీ ఇంకా కళ్యాణము.
0: అండ్ దెన్ వెడ్డింగ్.
1: వచ్చాడు జనక మహారాజు.
0: జనక కింగ్.
1: నాయన నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
0: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్.
1: ఇదం సీత అన్నాడు.
0: హియర్ లై సీత.
1: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
0: ఇట్ మీన్స్ హియర్ ఇస్ సీత.
1: రాముడు చూడలేదు.
0: రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
1: తనకి మరి ఇటువంటి వైపును కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
0: అండ్ హి మేడ్ హర్ సీత ఆన్ ద అదర్ సైడ్.
1: కానీ రాముడు ఇటువైపును తిరిగాడు, చూడలేదు.
0: అండ్ రామ టర్న్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
1: ఏ జవాబు ఇవ్వలేదు.
0: అండ్ హి డిడ్ నాట్ గివ్ రిప్లై.
1: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు.
0: Then Vishwamitra told Janaka.
1: అప్పుడు రాముడు చెప్పాడు.
0: Then Rama replied.
1: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా,
0: without permission of my parents,
1: నేను యువకుడైనటువంటి వాడు,
0: being an young man,
1: ఏ కార్యములకు నేను ముందు పోను.
0: I don't proceed.
1: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించారు, వచ్చాను.
0: I followed you to protect your sacred
1: ritual. నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనుసును చూడడానికి వచ్చాను.
0: Following your command, I saw the Shivadhanusu. That's all. Task is over.
1: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రం ఇష్టం లేదు.
0: But I am not prepared to.
1: నేను అంగీకరించను.
0: I don't accept.
1: బిడ్డనైనా చూడండి అన్నారు.
0: And he said, at least look at her.
1: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
0: It is worst of the sins to look at a woman before marriage.
1: ఆ మాట అనేటప్పటికి,
0: when that is said,
1: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: జనక వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: ఇలాంటి సత్యశీలుడు కూడా లోకంలో ఉన్నారా?
0: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్?
1: కానీ దేనికి అంగీకరించలేదు.
0: రామ డిడ్ నాట్ కన్సీ.
1: సైన్యాన్ని పంపించాడు రథాలతో అయోధ్యకు.
0: అండ్ ది ఆర్మీ వాజ్ సెంట్.
1: తిరిగి వారు రావడం కోసం నాలుగు దినములు పట్టింది.
0: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద రిప్లై.
1: ఈ నాలుగు దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికి
0: బై టైమ్ ది రిటర్న్
1: ఎక్కడా పోలేదు, ఎవరిని చూడలేదు.
0: రామ లక్ష్మణ డిడ్ నాట్ స్టర్ అవుట్.
1: జనక మహారాజు ఇంటికి విందుకు కూడా పోలేదు.
0: దే డిడ్ నాట్ గో అండ్ ఎంజాయ్ ద బ్యాంక్వెట్. నో,
1: ఈ సంబంధమే నాకు అక్కర్లేదు అన్నాడు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ రిలేషన్షిప్.
1: అలాంటి దీక్షను పోయినటువంటి వాడు రాముడు.
0: రామ హ్యాడ్ దట్ డిటర్మినేషన్.
1: తల్లిదండ్రులు వచ్చారని తెలిసేటప్పటికి
0: అండ్ హావింగ్ కమ్ టు నో పేరెంట్స్,
1: రామ భరత శత్రులు ముగ్గురు కూడా నలుగురు కూడా వెళ్లి వారికి నమస్కరించారు.
0: రామ లక్ష్మణ భరత శత్రులు నా పేరు దేర్ ఓవర్సాన్.
1: అప్పుడు విశ్వామిత్రుడు ఈ కథనంతా కూడా చక్కగా వర్ణించాడు.
0: అండ్ విశ్వామిత్ర narrated the whole lot.
1: జరిగింది.
0: అండ్ ఇట్ హ్యాపెన్
1: నలుగురు పీటలపైన కూర్చున్నారు.
0: ఆల్ ద ఫోర్ టుక్ దేర్ ప్లేసెస్.
1: నలుగురు మాలలు పట్టుకున్నారు.
0: అండ్ దే ఆర్ హోల్డింగ్ గార్లెండ్స్.
1: మాలలు పట్టుకొని వారి కంఠం నందు ధరించడానికి సిద్ధమైపోయారు.
0: దే ఆర్ అబౌట్ టు గార్లెండ్ దేర్ రెడీ.
1: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే ఆనాటి యువకుల యొక్క గుణములు, ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటి మీకు గుర్తింపజేయడానికి.
0: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us నో ది కండక్ట్ అండ్ ద వర్చ్యూ అండ్ ద ట్రూత్ఫుల్ నేచర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆఫ్ దోస్ డేస్.
1: సీత కూడాను హారం తీసుకుని వచ్చింది.
0: సీత ఆల్సో ప్రొసీడింగ్ ద గార్లెండ్.
1: ప్రథమంలో ఆమె యొక్క స్వయం వరమే ముఖ్యమైనటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: స్వయం వరం వల్లే వీరు నలుగురు అన్నదమ్ముల వల్ల నలుగురు బిడ్డలు కూడా తనతో సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
0: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హ్యాపెన్ టు బి దేర్ ద బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్.
1: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది.
0: అండ్ సీత వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
1: కానీ రాముడు ఆమె వైపునే చూడలేదు.
0: అండ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
1: తల కిందికి ఉంచుకొని ఉన్నాడు.
0: అండ్ హీ బెంట్ డౌన్ హిస్ హెడ్.
1: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడా కొంచెం రామ నీవు ఆజానుబాహుడు కొంచెం వంగు అన్నాడు.
0: అండ్ విశ్వామిత్ర సెడ్ రామ ఇస్ సో టాల్ జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెండ్.
1: గురుజీ నేను రాజకుమారుడు.
0: అండ్ ద ప్రిన్స్
1: నేను పురుషరత్నాన్ని.
0: అండ్ మ్యాన్
1: నేను సత్యశీలము కలవాడు.
0: అండ్ ఓన్ ఆఫ్ ట్రూత్
1: నేను స్త్రీలకు తల వంచను.
0: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ ఉమన్.
1: నేను వంచను.
0: నో ఐ డోంట్ బెండ్.
1: ఎవరు ఆ స్త్రీ?
0: హూ ఇస్ దట్ ఉమన్?
1: ఆమె నాకేమి సంబంధం లేదు.
0: వాట్ రిలేషన్షిప్ ఐ
1: హావ్? అలాంటి ఆమెకు నేను శిరస్సు ఎందుకు ఉంచాలి?
0: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
1: పెండ్ అయిన తర్వాత కావచ్చును భార్య.
0: ఆఫ్టర్ వెడ్డింగ్
1: కానీ పెండ్ కాదు, ఆమె వేరు నేను వేరు.
0: ప్రయర్ టు దట్ వి ఆర్ సెపరేట్.
1: నేను వంచను అన్నా.
0: ఐ డోంట్ బెండ్.
1: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు,
0: లక్ష్మణ వాచింగ్ దిస్,
1: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
0: అండ్ హి వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్.
1: రామలక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
0: రామ లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
1: రాముని యొక్క సైజు లక్ష్మణుకి గుర్తించాడు, గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
0: అండ్ రామ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
1: అప్పుడు రాముని చెప్పాడు.
0: అండ్ రామ సెడ్,
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్ట ఎత్తు అన్నాడు.
0: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
1: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు.
0: లక్ష్మణ
1: అన్న, సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాలి.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైజ్ దట్ పార్ట్ వేర్ సీత ఇస్ స్టాండింగ్, ద హోల్ ఎర్త్ మస్ట్ బి రైజ్.
1: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు.
0: యూ విల్ ఆల్సో బి రైజ్డ్.
1: కాబట్టి ఇది సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, హి సెడ్.
1: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
0: దెన్ దేర్ షుడ్ బి సమ్ డివైస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్.
1: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
0: ఆల్ పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ వెయిటింగ్.
1: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుక ఆనందంతో కూతలూస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే వెంట్ దేర్ టు వాచ్ దిస్ హోలీ వెడ్డింగ్.
1: కుతూహలంతో ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
0: అండ్ దే హావ్ గాట్ ద లిమిట్లెస్ జాయ్ అండ్ ద బ్లిస్.
1: చచ్చనే ఉన్నట్టు ఉంటుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
0: ఇమీడియట్లీ లక్ష్మణ ర్యాన్ ఆల్ ద వే అండ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
0: అండ్ హి డిడ్ నాట్ గెట్ అప్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అప్పుడు రాములు లక్ష్మణ లెమ్ము అని వంగి అతని లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
0: దెన్ రామ జస్ట్ బెండ్ డౌన్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ హూ ఫెల్ ఇట్ హిస్ ఫీట్. ఇమ్మీడియట్లీ సీతా గారు
1: రామ కళ్యాణం జరిగింది.
0: అండ్ దట్ వాస్ ది వెడ్డింగ్ టైం.
1: అప్పుడే విశ్వామిత్రుడు చెప్పాడు.
0: దెన్ విశ్వామిత్ర సెడ్,
1: నాయన నేను పుట్టినది దీనికోసమని.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ
1: యామ్ హియర్ తపస్సంతా దీనికోసమని.
0: అండ్ ఆల్ దిస్
1: నా శక్తి అంతా దీనికోసమని. నా తపస్సంతా శక్తి ఈ శక్తినంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాములకు అర్పించాడు.
0: విశ్వామిత్ర దెన్ సెడ్ ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఇస్ ఫర్ దిస్ టాస్క్ ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ. అండ్ దెన్ హి గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
1: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
0: And then when Janaka said, here is my daughter Sita, then Rama
1: looked at her.
0: Until not till then.
1: ఈ నాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
0: But students today
1: అన్నీ జరిగిపోయి పిల్లలైన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
0: And they get married after begetting children.
1: ఏమిటి ఈ కర్మలో ఏమిటో, ఏమిటి ఈ పాపమో ఏమిటో,
0: why this sin, what is the plight?
1: ఇంతేకాదు
0: నాట్ ఓన్ దిస్
1: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు
0: దేర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్
1: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడూ చేయకూడదు
0: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది
1: తల్లిదండ్రులను సంతోష పెట్టండి
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ
1: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి
0: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్స్
1: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్లకు మాటలు చెప్పి వాళ్ళని సంతృప్తి పరచండి
0: if they don't agree with you explain them sweetly softly
1: viruddhamaina margalo meeru eppudu praveshinchakandi
0: never act against their interests
1: ee ramachandrani yokka tattvame jagatkanta vyapti ayipoyindi
0: it is the nature of rama that's widespread all over
1: the world samasamlo ainappatikini ramachandrani yokka charitra bharat desamlo ippudiku kudanu nootaranga jariginattiga kanipistundi
0: thousands of years have passed still rama's glory and yesterday our sun
1: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరములైంది
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ వాస్ బోర్న్ క్రోడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో
1: కోట్ల సంవత్సరముల పూర్వమే రామచంద్రుని యొక్క ఇది
0: అండ్ రామా స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యోర్
1: అట్టి రామచరిత్రను ఈనాటి కూడాను గొప్ప చరిత్రగా ప్రవర్తిస్తున్నారు
0: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామా ఇస్ సో మైటీ అండ్ నో నోబుల్
1: అలాంటి సత్యశీలుడు కావాలి
0: సో వన్ షుడ్ బి వన్ ట్రూ
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి
0: అండ్ వన్ షుడ్ హావ్ సచ్ డిజర్వింగ్ సీక్రెట్ హార్ట్
1: కానీ దేనియందు లేకపోయినప్పటికీ
0: ఇట్ మే బి దే నాట్ బి దే
1: నదర్ ఏరియా విషయమునందు మాత్రము ఏ మాత్రం కూడా మనసు చరించి చేయకూడదు
0: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్
1: లాంగ్ లైఫ్
0: యు హావ్ గట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్
1: ఈనాడు అట్ట కాదు ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు మరి మూడవ దినం విడాకులకు బయలుదేరుతున్నారు
0: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్ దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్ అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్
1: యోచన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు
0: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్
1: నా ఇష్టం అంటారు
0: దే సెడ్ ఇట్స్ మై విష్
1: నీ ఇష్టము ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా
0: యూ కెనాట్ యాక్ట్ యాస్ పర్ యువర్ విష్
1: ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది
0: Wherefore you got this wish?
1: Conscious and it will ఆత్మ నుంచి రావాలి
0: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్
1: కేవలం పిచ్చి దృష్టి నుంచి కూడా వచ్చింది
0: ఇస్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాడ్ లుక్స్ బ్యాడ్ టెంపర్మెంట్
1: కనుక నీ బ్యాడ్ లుక్ బ్యాడ్ థాట్స్ వల్ల నీకు వచ్చింది
0: యువర్ విష్ ఇస్ బేస్డ్ ఆన్ ది బ్యాడ్ లుక్స్ బ్యాడ్ థాట్స్
1: నీ మాటలు ఏం మంచి సత్యమైనటువంటివా
0: ఆర్ యువర్ వర్డ్స్
1: కాదు కాదు అసత్య సంబంధమైనటువంటి మాటలు
0: దే ఆర్ అటర్లీ ఫాల్స్
1: దుర్గుణమైనటువంటి చూపులు
0: ఆల్ బ్యాడ్ లుక్స్
1: దురాచారమైనటువంటి చర్యలు
0: ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్
1: దీని వల్ల నీకు దుర్గుణాలు బయలుదేరుతున్నాయి
0: దట్స్ ద కాజ్ ఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్
1: కానీ అలాంటి దుర్గుణాలకు విద్యార్థులు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు
0: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
1: టెండెన్సీస్ తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి
0: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ప్లీజ్
1: వారిని ప్రసన్నులు గావించండి
0: మేక్ దెమ్ హ్యాపీ
1: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు ఫలించదు
0: వితౌట్ యువర్ పర్మిషన్ బ్లెస్సింగ్ వాట్ ఎవర్ యూ డూ యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్
1: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి
0: దిస్ ఈస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే
1: యజ్ఞయాగాదం చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయటం కోసమని
0: సీక్రెట్ రిచువల్స్ యజ్ఞాగా కండక్టెడ్ టు
1: దురాచారంలో త్యాగం చేయటం కోసమని
0: బ్యాడ్ ప్రాక్టీసెస్
1: సత్కర్మను సదాచారంలో అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే
0: యూ హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్
1: అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు
0: దెన్ యూ విల్ బి వన్ ఆఫ్
1: ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవటం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి
0: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే దేర్ ఫోర్ ఎడ్యుకేషన్
1: ఎక్కడ చూసినా కానీ దుఃఖం లే
0: ఎవ్రీవేర్
1: ఎక్కడ చూసినా కానీ విచారం లే
0: యూ ఫైండ్ యాంగ్జైటీ పేపర్
1: ఎత్తితే చాలు dead bodies
0: the moment you see the newspaper killing and violence
1: ee vaarthalu vinatamu kaadu kaadu
0: and we find everywhere agitation
1: eppudu nunchi cheptunnanu mottamota indriyalu arikattinappudu manaki ee vidhamainatundi durmarga bhavalu raavu
0: when once you control your senses there will be no bad ideas
1: appudu evaripaina dvesham raadu
0: then you will not hate anybody
1: tittinavaadu naayende unnadu nenu kudunu tittinavaani ende untunnanu
0: in fact the one accused me is in me and I
1: tittinavaadu nenu
0: tittinavaadu kaadu and we are not different
1: adani endu unnadi oke aatma na endu unnadi oke aatma
0: the same self is present in both of us
1: ekatma bhavanni meeru gurtinchukochesukunte evvari paina dvesham raadu neeku
0: and when once we have this one pointed spirit of the self
1: appude allandaru aanandanga untaru
0: and both of us will be happy
1: jabade sambhavinchavu
0: and there will be no problems
1: at all jabade sambhavinchavu
0: no anxieties
1: ee okka ye vidhame ippudu dvesham le manaku raavu
0: there will be no hatred at all
1: atti premanu manam pravinchukovalante ekatma bhavanni abhruddhi parchukovali
0: develop that love we should have single point
1: ఇందు నా ఎందు ఉన్నది ఒకే ఆత్మనే
0: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ బోత్ ఆఫ్ us
1: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు
0: ద సేమ్ ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్ ఎవ్రీవేర్
1: కనుకనే మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి
0: టు గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ వి షుడ్ హావ్ దిస్
1: దేహాలు భిన్నంగా ఉండవచ్చును
0: బాడీస్ మే బి డిఫరెంట్
1: మనసులు భిన్నంగా ఉండవచ్చును
0: మైండ్స్ మే వేరీ
1: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే
0: బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్
1: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి
0: సో మెనీ హావ్ అసెంబ్లడ్
1: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఆత్మతత్వం ఒక్కటే.
0: సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ సేమ్.
1: ఉదాహరణగా మీరు తీసుకోండి, ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
0: యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ యు ఫైండ్ సో మెనీ బల్బ్స్.
1: ఇక్కడ బల్బులు ఉన్నాయి, ఇక్కడ విడివిడి బల్బులు ఉన్నాయి, ఇక్కడ గుత్తి బల్బులు ఉన్నాయి. ఎన్ని బల్బులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
0: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్ బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
1: దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివి.
0: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
1: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
0: ఇట్ హస్ గాట్ ది బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్స్. అందరి
1: యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని
0: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని దేహాభిమానం క్రమక్రమేణా తన్నగించుకు చేసుకోండి.
0: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
1: అతి శీఘ్ర కాలంలోందే
0: వెరీ సూన్
1: ఈ ఏకాత్మవాదం వల్ల లోకములో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమములు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడా ఆశీర్వదిస్తాడు.
0: యు ప్రే ఫర్ ది వరల్డ్ పీస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ వార్ ఆర్ ఎజిటేషన్ ఇన్ దిస్ వరల్డ్ వెన్ యు ఆర్ వెన్ వీ హావ్ వన్ పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్. డోంట్ హేట్ ఎనీబడీ.
1: లోక సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
0: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
1: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
1: విశ్వ కుటుంబీకులమే మనము.
0: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: మానవులందరూ ఒక కుటుంబీకులే.
0: ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
1: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
0: ద హ్యూమన్ సొసైటీ.
1: ఈ జాతి అంతా తండ్రి భగవంతుడే.
0: అండ్ గాడ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
1: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: బ్రదర్ హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్ హుడ్ ఆఫ్ గాడ్.
1: ఈ రెండింటినీ మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దీస్ టూ ఐడియాస్.
1: అప్పుడే లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
0: ఆల్ దట్ హస్ బీన్ ప్రేడ్ ఫర్ అండ్ సెడ్ దట్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: అతి శీఘ్ర కాలంలోనే
0: వెరీ సూన్
1: ఈ జగత్తునందు
0: ఇన్ దిస్ వరల్డ్
1: అన్ని దేశముల వారి కొడును క్షేమంగా ఉండాలి.
0: ఆల్ పీపుల్ షుడ్ బి హ్యాపీ.
1: అన్ని దేశముల వారి కొడును ఆనందంగా ఉండాలి.
0: పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ షుడ్ బి జాయ్ఫుల్.
1: ప్రార్థన మీరు చేసి
0: ప్రే లైక్ దట్.
1: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని, ఆనందాన్ని కూడా అనుభవించి
0: అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్
1: జగత్తు కొడును దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
0: ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద నీడ్ టు బి జాయ్ఫుల్, హ్యాపీ అండ్ పీస్ఫుల్.
1: ఇదే మనం చేయవలసినటువంటి పని.
0: దిస్ ఇస్ ద జాబ్ దట్ వి షుడ్ డూ.
2: भजन बिना सुख

బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములయు విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు.

0: పరమశివుడు తృంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ ఆర్ యూనివర్స్. ఇట్ ఈస్ విష్ణు ద సస్టైనర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ of the whole creation. And it's Lord Shiva, the annihilator, who is responsible for the destruction of all of the beings that are wicked. This is the truth declared by Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Ee vishala prapanchamunandu anantamaina vishyamiyandu అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవుడు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ థాట్ అండ్ వరీస్ ద మ్యాన్ బీయింగ్ టోటలీ వరీడ్ and so totally lost for himself. What is that he is in search of? What is that he really wants?
0: Kondaru praaptamainatvanti chintala nimittamai mari kondaru apraaptam nimittamainatvanti oka chintalu salaputu kaalamulu vyartham chavistunnaru.
1: Some are wasting their time thinking of the world, while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: Kani aadhyatmika margamunandu aneka mandi daivanni darshinchalani daivanni smarinchalani daivantho sambhashinchalani chintinchutunnaru.
1: But in the spiritual field, many of the aspirants, they want to enjoy the proximity to the divine. They want to converse with him. They want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarulani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarulu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Veeriki aakaramulu levu.
1: They have no forms.
0: Aadharamulu levu.
1: They are nothing whatsoever.
0: Deeni valla labhinchetuvanti oka aanandamu ledu.
1: And there is no bliss out of such form of worship.
0: Aithe ee muvuru kudanu ye aakaramto unnaru ani vicharana chesthe upadhulu lenetuvanti oka gunakarulai unnaru.
1: If you want to know the real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: Emiti ee oka aakaramlu?
1: What is the vesture, the form they have put on?
0: Ishvara sarva bhutanam annaru.
1: It is said God dwells in all of the creatures.
0: Ishvara anni bhutamlu yendu untunnadu.
1: God is present in all of the beings.
0: Kaani ye aakaramto untunnadu?
1: Yet in what form is he present?
0: Ee aakaram telinatvanti oka roopamunu chintinchi emi prayojanam?
1: What is that you derive by contemplating on that which has no form?
0: Kanuka ishvaratvam anaga kevalam manavuni yandu కనిపించేటువంటి వినిపించేటువంటి తలపించేటువంటి మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: కానీ ఈ శబ్దము ఏ విధంగా మనకు గోచరిస్తుండాలి?
1: The sound, how do you able to listen to it?
0: ఈ శబ్దమును రాకారంగ అనుభవించాలంటే ఏమి చేయాలి?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: దీనిని ఉపనిషత్తులు,
1: this Upanishads,
0: బ్రహ్మ అన్నారు.
1: Call it Brahma.
0: ఆత్మ అన్నారు.
1: Also call it ఆత్మ.
0: ఇలాంటి ఆకారరహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: Man cannot understand by listening to these terms that have no specific forms.
0: అయితే ఈ శబ్దమునకు ఆకారం ఏమిటి?
1: Yet what is the form behind this sound?
0: ఇట్టి శబ్దబ్రహ్మమైనటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని ఏ ఆకారంగా మనం చింతించాలి?
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: దీనిని ఈశ్వరత్వము అన్నారు.
1: This is the divinity.
0: ఈశ్వరత్వమనగా అర్థం ఏమిటి?
1: What is the meaning of ఈశ్వరత్వ?
0: మంగళకరమైనటువంటి యొక్క శ్వాస అని అర్థం.
1: That only means the breath which is auspicious.
0: ఇట్టి మంగళకరమైనటువంటి శ్వాస ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుండాలి?
1: How do you get this auspicious breath?
0: ఈ ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి.
1: The divinity is present in the very breath of man in the form of soham.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు.
1: It is said that very syllable so is my form.
0: అదే నా ఆకారం అన్నారు.
1: That is my form.
0: అయితే ఇట్టి ఆకారాన్ని మనము గుర్తించడానికి వీలవుతుందా?
1: Is it possible to recognize that form?
0: తనను తాను గుర్తించుకోవటమే ఈ యొక్క శ్వాస యొక్క ఆకారం.
1: To know one's own self, to recognize one's own self, amounts to recognition of the breath.
0: ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందం లభించదు.
1: In spite of prolonged period of contemplation of the divinity, you can never attain bliss.
0: కనుకనే మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: మనం శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారమునందు మాత్రమే లక్ష్యం ఉంచుకొని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏ మాత్రము గోచరం కాదు.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి.
1: So some form has to be assumed or decided.
0: ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం.
1: The guna or the attribute is the proper form.
0: అనగా ఇది సాత్వికమైన గుణము సోహం.
1: సోహం represents the sattvic quality, the piousness.
0: ఈ సాత్వికమైనటువంటి యొక్క గుణము నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వం.
1: The very pious quality is the sign of divinity.
0: అయితే ఈ శ్వాస నుండి మరొకటి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: Out of breath emanates some other thing.
0: అది ఏ? విష్ణుత్వము అని.
1: That is sustenance, విష్ణుత్వ.
0: అనగా ఈ విష్ణుత్వమునకు ఆకారం ఏమిటి?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham aneetundi shabdam nundi aavirbhavinchinatundi yokka mano tattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham anetundi din nundi anni rakamaitundi shabdamulu kodanu aarambhamavutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: Ee shabdamu manasu yokka aakaranga nirupistundadi.
1: And this very sound represents the form of the mind.
0: Idane Vishnuvu annaru.
1: And he is Vishnu or sustainer.
0: Manase Vishnuvu ani.
1: Mind is Vishnu.
0: Ee Vishnu anetundi naabhi nundi kodanu maroka aakaram aavirbhavistundadi.
1: Out of the navel of the sustainer Vishnu arises some other form.
0: Adi ye Brahma ani.
1: That is Brahma.
0: Kanukane ఈశ్వరత్వము విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే
1: Therefore, the three aspects, the creation, the substance, annihilation, begin with the soham principle to begin with.
0: మనసు యొక్క తత్వమే విష్ణుత్వాన్ని నిరూపిస్తుండాలి.
1: Therefore, the principle of sustenance speaks of the nature of the mind.
0: ఈ శ్వాస నుండి వచ్చేటువంటి యొక్క ఈశ్వరత్వం అనగా దైవత్వము బ్రహ్మత్వంగా వచ్చింది.
1: Therefore, the divinity out of this breath speaks of the creation aspect. This has taken the form of the speech faculty. All that words that we utter, they represent the
0: Brahmatva.
1: So every word that we speak represents the
0: creativity.
1: Every thought is out of the principle of Vishnutva. And every aspect is Ishwaratva, divinity. Therefore, Ishwaratva is breath. Then the mind. This mind is the principle of sustenance,
0: Vishnutva. Therefore,
1: the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: Kanukane దైవత్వం అనగా మన యొక్క శ్వాస నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సోహం తత్వమే దైవత్వం.
1: Therefore the divinity represents the principle of soham or the primal sound out of
0: the breath. అది ఏ నాటికైనా కూడాను మనల్ని వదిలిపెట్టకపోదు.
1: It will never leave you at any point of time.
0: మనం దేహంతో ఉండినంత వరకు కూడాను ఆ యొక్క శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: So long we are alive in this body, this breath continues.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఇస్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: దేర్ఫోర్ ద కైండ్ ఆఫ్ సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ ఆఫ్ ది విష్ణుత్వ ఈస్ ద వర్డ్.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: దట్ ఇస్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటివిటీ.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: శబ్దమును ఆకర్షించినటువంటిది ఈ బ్రహ్మత్వము.
1: And this brahmatva creativity is after the sound.
0: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి అని అంది.
1: And one is of sound, the other one is of motility.
0: ఈ శబ్దం అనేటువంటి వాక్ ద్వారా
1: the sound that comes out by word
0: సరస్వతిని ఆకర్షించాడు.
1: And is drawn by Saraswati.
0: కనుక సరస్వతి దుర్గా లక్ష్మి ఈ ముగ్గురు కూడాను ఈ మూడింటి యొక్క ఆకారములే.
1: Therefore, Saraswati, Durga, Lakshmi, the triune aspect of the divinity, represent these three principles.
0: కనుక ఆకారంలో మనం ఆరాధన చేసి లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: Therefore, the real bliss you do not experience by merely worshipping the form.
0: ప్రతి మానవుని ఎందుకూడను శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: You cannot arrest your breath without carrying this soham principle.
0: Manasu aneetundi sankalpam lekunda ee maata aneetundi raadu.
1: Without thought you cannot speak.
0: Kanukane mana yokka swasa nunchi vachinatundi yokka vaaku.
1: So the words come out of breath.
0: Vaaku nunchi vachinatundi antaratamu.
1: And the inner significance of the words.
0: Ee muniti yokka ekatvame.
1: The unity of the three.
0: Avinabhava sambandhamu anyonya aashrayamu.
1: Represents the interrelationship and interdependence.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You can't get it by following spiritual pursuits.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You cannot know by inquiry.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: And you have got to experience and investigate.
0: కనుక పరిశోధనలు చదివినప్పుడే పరతత్వం మనకు అర్థమవుతుంది.
1: When you investigate, you can understand spiritual principles.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని,
1: the truth which is the standard,
0: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని,
1: that which is eternal truth,
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని,
1: and that bliss which is the ultimate,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని,
1: the harmony of the three,
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should make an attempt to recognize.
0: కనుకనే
1: so
0: మానవుడు ఈనాడు
1: man today
0: ఉపనిషత్తులు ఎన్నియో చదువుతున్నాడు.
1: He goes through many of the Upanishads.
0: ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటి?
1: What is the essence of Upanishads?
0: ఉపనిషత్తుల యొక్క సారము నీ యొక్క తత్వాన్ని బోధించడమే.
1: Upanishad, the essence of Upanishads teaches you your reality.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే.
1: It clearly proves the unity in diversity.
0: దేహము అభ్యసిస్తున్నాము.
1: And you have the body.
0: కానీ దేహాన్ని పోషిస్తున్నాము.
1: And you maintain your body.
0: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
1: వై డూ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ బాడీ?
0: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై దిస్ మెయింటెనెన్స్?
0: ఏమాత్రము లేదు.
1: Nothing whatsoever.
0: దేహం ఉన్నంత వరకు నువ్వు భుజించాలి.
1: So long the body lasts, you should partake.
0: భుజించినంత వరకు నువ్వు నిద్రించాలి.
1: You have got to sleep.
0: నిద్రించినంత వరకు నువ్వు ఆనందాన్ని పొందాలి.
1: And you can be happy as you sleep.
0: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
1: The moment you get up, what happened to this happiness?
0: కనుకని ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి,
1: we have forgotten the essence of Upanishads.
0: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి,
1: we are after the perverted interpretation.
0: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
1: We just go by the name and form only.
0: కనుకని నామమే ప్రధానమైనటువంటిది.
1: So God's name is most important.
0: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
1: In fact, God has no specific name.
0: అన్ని పేర్లు తనవే.
1: All names are His.
0: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
1: He is in every name.
0: తనది కానటువంటిది,
1: there is nothing which he is not.
0: తాను లేనటువంటిది ఎక్కడా మనకు కనిపించదు.
1: There is no place where he is not present.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమనే.
1: In fact, the God's nature is this love.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ కూడా ఈ దేహం నుండియే మనకు లభిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ దిస్ బాడీ.
0: దేహంలో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ బాడీ దిస్ లాట్ ఆఫ్ మిషనరీ.
0: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
1: ద మిషనరీ ఇన్ ద బాడీ, its significance cannot be known by any investigation.
0: Main switch okati untundadi.
1: There lies the main switch for the functioning of the machinery.
0: Kannulu chustunnayi,
1: eyes watch.
0: Aneka kaantulu manaku kanipistunnayi.
1: We see many light rays.
0: Naluka padarthanni bhujistundayi.
1: The tongue eats.
0: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి.
1: వీ టెస్ట్ మెనీ డిషెస్, మెనీ ఐటమ్స్.
0: కానీ చెవులు ఉంటున్నవి.
1: వీ హావ్ ఇయర్స్.
0: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుంది.
1: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
0: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
0: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది చేతనే.
1: బికాస్ ఆఫ్ దిస్ సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్.
0: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
1: ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
0: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
1: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
0: దానిని మనం ఆత్మ అన్నాము.
1: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈస్ ఆత్మ.
0: ఈ ఆత్మతత్వం చేతనే,
1: బికాస్ ఆఫ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్,
0: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
1: సో మెనీ థాట్స్ అరైజ్ అవుట్ ఆఫ్
0: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ థాట్ ప్రాసెస్?
0: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి,
1: హార్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిది వేదము.
1: దిస్ హృదయ ఈజ్ వేద.
0: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి శృతులు.
1: ద థాట్స్ ఆర్ శృతీస్.
0: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతములు.
1: The meaning of these srutis, is Vedanta, philosophy.
0: కనుకని వేదములు ఎక్కడ ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
1: Never consider Vedas are far away from you.
0: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: The sounds which are present, sound waves everywhere, are with you, in you.
0: కనుక మన హృదయం అనేటువంటి యొక్క వేదము నుంచి,
1: out of the heart the Veda,
0: మనము ఈ శబ్దములు అనేటువంటిది, కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
1: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
0: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ అట్టర్.
0: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
1: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈజ్ ది వెరీ ఫిలాసఫీ.
0: సర్వత పాణిపాదం అన్నది.
1: It is said sarvata panipadam.
0: Tat sarvatokshi shiromukham annadi.
1: Tat sarvatokshi shiromukham, it declares.
0: Ee vidhamainatundi antarathanni manu chakkaga gurtinchukunte,
1: if we know the meaning clearly,
0: appude manaku ee vedarthamulu manaku gurtuntadi.
1: Then you will be expert in philosophy.
0: Tellavarinappudu mana yokka Purnachanda auditorium lopala vedamulu aneka rakanga ucharistu untaru.
1: In the morning times there in the Purnachandra auditorium you find the chanting of Veda.
0: కానీ ఆ శబ్దమును వింటుంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది.
1: As you listen to Vedic sounds you will experience bliss.
0: కానీ పదములు వింటేంత మాత్రమే ఆనందం కలుగుతుంది, కానీ పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: You don't understand their meaning but yet you experience the bliss.
0: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూస్?
0: ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే,
1: ఇఫ్ యూ నో ద మీనింగ్ క్లియర్లీ,
0: అప్పుడే మనకు ఈ వేదార్థములు మనకు గుర్తుంటాయి.
1: దెన్ యూ బీ ఎక్స్పర్ట్ ఇన్.

0: ఈ మీనింగ్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద మీనింగ్?
0: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
1: నో ద పవర్ ఆఫ్ ద సౌండ్ ఇన్ ది
0: అటరెన్స్. ఎన్ని రకములైనటువంటి మీనింగ్ లో ఉంటుంటాయి.
1: దర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ దీస్ టర్మ్స్.
0: కానీ నానార్థములందు
1: ఇన్ డిఫరెంట్ మీనింగ్స్
0: అనర్థములు తీసుకుని
1: అండ్ యూ గో బై ద రాంగ్
0: యథార్థాన్ని విశ్వసిస్తున్నాము.
1: అండ్ యూ హావ్ ఫర్గాటెన్ ద రియాలిటీ.
0: యథార్థాన్ని విస్మరించడం చేతనే మనకు సత్యతత్వం గుర్తించడానికి వీల్లేనట్టు ఉంది.
1: బికాస్ ద రియాలిటీ ఈస్ జస్ట్ ఫర్గాటెన్ అండ్ దేర్ ఫోర్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు నో ద
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
1: నెవర్ గివ్ అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్
0: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
1: Every word has many meanings.
0: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
1: Each one should take his own interpretation.
0: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
1: when you go by your own path,
0: నిజమైనటువంటి యొక్క పారార్థం మనకు అర్థమవుతుంది.
1: You can understand the true spiritual pursuit.
0: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే
1: if you want to follow the spiritual pursuit,
0: నిజమైనటువంటి యొక్క మౌనం వహించాలి.
1: You should observe true silence.
0: అర్థం తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు.
1: డోంట్ ట్రై టు ఇన్వెస్టిగేట్ టు నో ద మీనింగ్.
0: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
1: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్.
0: విచారణలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ.
0: అట్టి విచారణ అనేటువంటిది
1: దట్ ఎంక్వైరీ
0: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: ఈస్ బేస్డ్ ఆన్ యువర్ విల్ టు నో.
0: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
1: just as love is in you,
0: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది.
1: దట్ విల్ ప్రాంప్ట్ యూ, టేక్ యూ, లీడ్ యూ టు ఎంక్వైరీ.
0: కనుక
1: సో
0: మన విచారణ చేయాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైర్,
0: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ థాట్ ప్రాసెస్ విల్ బి స్టడీ.
0: నిన్న దినం చెప్పాను,
1: భగవాన్ సెడ్ ది అదర్ డే,
0: ఏ పదార్థం ఎందుకని దాని మధురమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వస్తుండాలి.
1: ద స్వీట్నెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ఆల్ దీస్ స్వీట్స్, హౌ డూ యూ గెట్ ఇట్?
0: అది కేవలం ఒక మానవులు ఉచ్చరించినటువంటిది కాదు, మానవులు ఉద్భవింప చేసినటువంటిది కాదు.
1: ద స్వీట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్.
0: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఈస్ ద నేచురల్ క్వాలిటీ.
0: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్?
0: వేప లోపల కారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై ది చిలీస్ ఆర్ హాట్?
0: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది నీమ్ ఇస్ బిట్టర్?
0: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్?
0: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వంలో అనుకుంటారు.
1: We think, we consider it as natural quality.
0: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
1: హౌ కెన్ యూ నో ద నేచర్?
0: కాదు కాదు,
1: ఇట్స్ నాట్ సింపుల్.
0: పరమాత్మని యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ నేచర్.
0: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ క్లియర్లీ.
0: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్.
0: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
0: డిఫరెన్స్. అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ మీనింగ్స్ టు.
0: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
0: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
1: టు నో గాడ్ ఇన్ ఫుల్,
0: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిట్.
0: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్?
0: నీ సంకల్ప వికల్పం నుంచినే వచ్చినాయి.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: నీ శ్వాస నుంచే వచ్చాయి.
1: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్.
0: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
1: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్?
0: దాని తర్వాత
1: లేటర్
0: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దమును విచారించాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సౌండ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము?
1: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ, బ్రహ్మత్వ.
0: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
1: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
0: సోహ నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
1: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
1: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ దిస్ సోహం యాజ్ ద బేసిస్.
0: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ దిస్ సౌండ్.
0: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు.
1: విదౌట్ దిస్ సోహం ద ప్రైమల్ సౌండ్ యూ కెనాట్ నో యువర్ లైఫ్.
0: కనుకనే మనం జీవించే దేని నిమిత్తమై?
1: Why should we live? What's purpose?
0: Soham yokka tattvanni artham gaavinchukovatam kosamani.
1: The purpose of life is to know the meaning of soham.
0: Kaani deeni artham e vidhanga untuntadi?

0: How is its meaning?
1: Soham.
0: Soham.
1: Idi Hamsa Gayatri ani chepparu.
0: This soham is also called Hamsa Gayatri.
1: So ante adi.
0: So that.
1: Ham anaga nenu.
0: Ham I.
1: Adi nene.
0: I am that.
1: Idi adi nene ante yedi.
0: I am that means what is that here?
1: అక్కడ ఏది ఉన్నది అది నేను అనడానికి.
0: వాట్ ఈస్ ప్రెసెంట్ దేర్?
1: అక్కడే మనస్సు ఉన్నది.
0: దేర్ లైస్ ద మైండ్.
1: ఈ మనస్సే నేను అనుకుంటే.
0: అండ్ ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ద మైండ్.
1: ఈ సాధనకు మనస్సు అంతా అడ్డు తగులుతుంటది.
0: అండ్ దిస్ మైండ్ ఈజ్ అన్ అబ్స్టకల్ ఇన్ స్పిరిచువల్ పాత్.
1: కాబట్టి మనస్సే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రమో అర్థం లేదు.
0: ఇఫ్ యు ఐడెంటిఫై విత్ ద మైండ్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
1: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: అలాంటి మనసును నమ్ముకుని ఇవి ఏ మార్గమును పోగలవు.
0: అండ్ వాట్ ఈస్ దట్ యు కెన్ డిరైవ్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
0: డోంట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మైండ్.
1: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
0: కన్సిడర్ మైండ్ యాజ్ డివైన్.
1: ఈ మనసే విష్ణు స్వరూపము.
0: దిస్ మైండ్ ఈజ్ రిప్రజెంట్ సస్టైనర్, విష్ణుత్వం.
1: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
0: విదౌట్ ద మైండ్ దేర్ ఇస్ నో శ్వాస ఆర్ ద బ్రెత్.
1: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ద మైండ్ ఈజ్ ఫంక్షనల్.
1: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ సౌండ్, ప్రైమల్ సౌండ్, యూ విల్ అండర్స్టాండ్ క్రియేటివిటీ.
1: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: We cannot understand the Upanishad principles in depth.
1: ఈ ఉపనిషత్తుల లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
0: There are many, many sacred, noble interpretations in Upanishads.
1: కానీ ఇలాంటి అర్థము మనకు గోచరించడానికి మనం ఏం చేయాలి?
0: What is that we should know, do now to know the meaning?
1: విచారణ చేయాలి.
0: We should inquire.
1: కూర్చున్నావు.
0: You are seated.
1: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
0: You just find this soham
1: going. దీన్ని వాచ్ చేయాలి.
0: Watch this soham.
1: ఏది సో, ఏది హం?
0: What is so? What is hum?
1: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
0: And what is the origin, the beginning place?
1: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
0: And what is the nostril through which hum comes up?
1: ఒకటి పోవటము, ఒకటి రావటము.
0: One is inhalation, other is exhalation.
1: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
0: And if you watch this inhalation and exhalation process, it is
1: okay. Lopara potundadi.
0: One goes in breathing.
1: Adi so.
0: Breathing in is so.
1: Hum.
0: Hum.
1: Ide ahankaramo.
0: దట్ ఈస్
1: అది ఏ బయట పోయేటువంటిది.
0: దట్ ఇస్ అహంకార, ఈగో, బ్రీద్ అవుట్.
1: కాబట్టి బయట పోయేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
0: ఆల్ దట్ ఈస్ బ్రీద్డ్ అవుట్ మస్ట్ బి లెఫ్ట్ అవుట్.
1: లోపల పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
0: వీ హావ్ టు హోల్డ్ ఆన్ టు ద లైఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ బ్రీద్డ్ ఇన్.
1: కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
0: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హెస్ బిన్ టేకెన్ ఇన్.
1: కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు.
0: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
1: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
0: బ్రీద్ ఇన్ త్రూ వన్ నాస్ట్రల్.
1: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
0: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
1: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
0: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక, రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
1: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
1: కాలం యొక్క ప్రమాణం మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
0: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, leads to danger of your life.
1: కనుకనే సో అనేటువంటిది ఎంత కాలం నీవు తీసుకుంటున్నావో,
0: the time you take it to breathe in,
1: అంతకాలము దాన్ని కుంభకం చేయాలి, నిలపాలి,
0: must equal for its retention కుంభక.
1: ఎంతకాలం నీవు నిలిపినావో అంతకాలం దానిని వదలాలి.
0: The time that you take to retain the breath must equal the time that you breathe out.
1: కనుకని కాలస్వరూపాయ నమః అన్నాడు బ్రహ్మను.
0: సో బ్రహ్మ, గాడ్ ఈజ్ టైమ్.
1: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
0: సోహం ఈజ్ బ్రహ్మత్వార్ క్రియేటెడ్.
1: కనుకని కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
0: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
1: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
0: when we act appropriately,
1: kartavyanni gurtinchukuntu ravali.
0: We have to recognize our duty.
1: Ee kartavyam ante emiti?
0: What is this kartavyam?
1: Adi manasu yokka sankalpame.
0: It is just the thought.
1: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
0: వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్?
1: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
0: అండ్ దెన్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ ఈజ్ యువర్ డ్యూటీ.
1: కనుకనే విష్ణువును సాత్వికుడు అన్నారు.
0: సో విష్ణు రిప్రజెంట్స్ పాయస్నెస్.
1: కనుక సంకల్పములంతా కూడా నువ్వు సాత్వికమైనటువంటివి.
0: ఆల్ థాట్స్ మస్ట్ బి పైయస్.
1: కనుక నీ మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పైయస్ థాట్స్.
1: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే
0: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్.
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
0: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
1: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రమము అవినాభావ సంబంధములు.
0: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్
1: లింక్డ్. ఇది కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
0: దట్ దస్ నాట్ మియర్లీ
1: ప్రవర్తనతో లభించేటువంటివి.
0: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్.
1: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
0: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్.
1: పవిత్రతతో చేరేటువంటివి.
0: ఇట్ రిప్రజెంట్ సాంక్టిటీ.
1: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
0: ఇట్స్ నాట్ సింప్లీ సో.
1: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
0: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
1: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: సో వి షుడ్ మేక్ ఎవరి attempt to comprehend the harmony and the unity of the Trinity.
1: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగా ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
0: ఉపనిషత్స్ గో ఆన్ ఎక్స్టోలింగ్ అండ్ నరేటింగ్ దీస్ ట్రూత్స్.
1: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తుల యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్.
1: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే
0: if you want to describe every sloka
1: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే
0: in order to teach the depth of every
1: కనీసం ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
0: యూ రిక్వైర్ వన్ ఫుల్ మంత్ టు నో ది మీనింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఎవ్రీ శ్లోక.
1: అనగా ఏమిటి, అనేక అర్థములతో కూడినటువంటి
0: మీనింగ్. ఇట్ హాస్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్.
1: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగిన అర్థాన్ని తీసుకోవాలి.
0: బట్ ద మీనింగ్ విత్ దట్ సూట్స్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ మస్ట్ బి అక్సెప్టెడ్
1: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంటుంది.
0: ఎనీథింగ్ కెన్ బి సెడ్ దట్ రిప్రజెంట్స్
1: చిన్న పిల్లవాడు ఉంటుంటాడు.
0: హియర్ ఇస్ ద బాయ్.
1: వాడికి మాటలు రావు.
0: And you cannot speak.
1: అలాంటి పరిస్థితి లోపల
0: at that moment
1: వయ ప్రమాణాన్ని పురస్కరించుకుని రామా అని నీవు చెప్పిస్తే
0: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యు వాంట్ హిమ్ టు రిపీట్ రామా
1: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
0: దట్ బాయ్ విల్ సే లామా
1: అనగా అది కూడా అర్థమే.
0: ఈవెన్ దట్ ఆల్సో హస్ ద మీనింగ్.
1: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
0: ఓ ఇట్స్ ద ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్ అట్
1: వాడు కూడా చిన్నగా రామా అనుకుంటే అది అర్థం కాదు.
0: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
1: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థం.
0: అట్ దట్ మూమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
1: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
0: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
1: కానీ ఆ వయస్సుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతికి ఇది లామా అనేది రైట్.
0: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఇస్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
1: ఇదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఆ వయ ప్రమాణము
0: ద ఏజ్
1: దేహ ప్రమాణము
0: ద బాడీ
1: సమయ ప్రమాణము
0: అండ్ ద మూమెంట్
1: పద ప్రమాణము
0: అండ్ ద సర్కమ్స్టాన్సెస్
1: అన్ని ప్రమాణమును మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
0: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
1: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు.
0: హియర్ మెనీ పీపుల్ హియర్.
1: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
0: దర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
1: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
0: And if you want to say, all of you to say, chapa, many can't say.
1: Chapa, ani cheppante chapa antaru.
0: If I want you to say chapa, you say chapa, the fish.
1: Cha, sa, sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: One should know the difference between cha, sa, sa.
1: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
0: Well, to say spell out this word chapa, the tongue is important.
1: Kaani akade enta prayatnam chesinappudiki chapa ani vastundi gaani chapa ani raadu.
0: Chapa the mat, but you say chapa the fish.
1: Cha cha sa saha
0: sha sha saha.
1: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఎన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
0: అండ్ దేర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్ సౌండ్.
1: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
0: బెటర్ యూ గో హోమ్ అండ్ ట్రై నౌ. చాప కెన్ యూ సే దాట్
1: అన్న లేరు.
0: యూ కెనాట్.
1: కానీ చాప యొక్క తత్వం గుర్తించినటువంటి వాడే ఇది చాప అన్నట్టు.
0: బట్ ద వన్ హూ నోస్ ద మ్యాట్ చాప కెన్ సే ఇట్ ఈస్ చాప మ్యాట్.
1: చాప అర్థం తెలియనటువంటి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది చాప అని అనలేడు.
0: ద వన్ హూ డస్ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ చాప ద మ్యాట్ హీ విల్ బి సేయింగ్ ఓన్లీ చాప.
1: అదే విధంగా మహాభారత యుద్ధ సమయం నందు
0: ఎట్ ద టైమ్ ఆఫ్ మహాభారత వార్
1: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
0: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
1: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
0: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
1: గజ గజ నిల్చు నిల్చు నేను వస్తున్నాను అన్నాడు.
0: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్ ఐఎమ్ కమింగ్.
1: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
0: అండ్ విష్ణు వాజ్ జస్ట్ రన్నింగ్ ద వే.
1: లక్ష్మి ప్రక్కన ఉంటుంది, అతను ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
0: అండ్ లక్ష్మి డిడ్ ఫైండ్ టైమ్ టు ఆస్క్ హిమ్ వేర్ హీ ఈస్ ప్రొసీడింగ్.
1: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ద మూమెంట్.
1: అడిగేదన్నని కడి వడిజను.
0: She's going very fast to know the reason.
1: అడిగిన తన మడ నుండి నడిచి నడుగును వెడ వెడ చిడిముడి తట్టబడి నడుగుడి అన్నాడు. అడిగేదనని కడి వడిజను.
0: She is going very fast to know the reason.
1: అడిగిన తన మగడు నుడుక నడుగును తను చెప్తాడో చెప్పలేడో.
0: The husband would respond or not.
1: వెడ వెడ చిడిముడి తట్టబడ పరిగెత్తిపోవడానికి పోతుంటే ముడి కూడా జారిపోతుండాలి.
0: అండ్ ఐ వాస్ రన్నింగ్ ఇఫ్ దిస్ ఇన్ ది ప్లాట్ ఫ్రమ్ దేర్ ఇస్ డ్రాప్ డౌన్.
1: నడుగుడి అన్నాడు. అడుగు పెట్టడానికి లేదు, అడుగు తీవడానికి లేదు.
0: యూ కెనాట్ ప్రొసీడ్ నాట్ రిట్రీట్.
1: ఇది చాలా సరైన సమయం కాదు.
0: దిస్ నాట్ ద రైట్ టైం.
1: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతనే ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైన అంతరాత్మంగా పోతున్నాయి.
0: బికాజ్ ద వర్డ్స్ ఆర్ నాట్ యూస్డ్ ఎట్ ద రైట్ టైం వీ ఫైండ్ ఆల్ డిస్టార్షన్.
1: ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
0: అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చదికే వెళ్ళి దాని అంతరాత్మాన్ని గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్ యూ షుడ్ అప్రోచ్ ద స్కాలర్స్ అండ్ ట్రై టు లెర్న్.
1: ఈ సర్వ ఉపనిషత్తు సారమైనటువంటిది బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటివి.
0: అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ.
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది వాక్ స్వరూపమే.
0: అండ్ దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
0: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
1: విష్ణు తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
0: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
1: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
1: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
0: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
1: కనుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
0: సో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఆర్ నాట్ సెపరేట్.
1: బ్రహ్మ శ్వాసము.
0: బ్రహ్మ ఇస్ బ్రెత్.
1: విష్ణువు మనస్సు.
0: విష్ణు ఇస్ మైండ్.
1: ఇంకా మహేశ్వరుడు.
0: మహేశ్వర
1: అది ఏ వాక్కు.
0: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
1: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
0: దేర్ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనస్సు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
1: కనుక ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
0: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్?
1: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
1: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
0: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
0: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్.
1: కారణమేమనగా అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు మీకు అనేక అనంతాలు చేసుకుంటారు.
0: నేచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
1: కనుక ఉపనిషత్తులు అనేటువంటిది చాలా శాంతంగా,
0: you should know it peacefully,
1: samaspurtiga,
0: at right time,
1: pravartana pavitranga,
0: making the conduct
1: vaak shuddhiga,
0: and in good words,
1: appude swasa shuddhiga manu cheppali,
0: and then you can have the purity.
1: Mana swasa kudanu parishuddham kavali,
0: and the breath should be purified.
1: Kanukane deeniki upanishattulo pala oka vidhamainatundi mantram chepparu.
0: Ee upanishads a mantra is said.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాస తత్వంలోనే మంత్రం చెప్పారు.
0: అండ్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
1: అనగా దీని వల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్.
1: దీని వల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
0: దెన్ యుల్ బి శాంక్టిఫైయింగ్ ద బ్రెత్.
1: పవిత్రం కావటమే కాకుండా,
0: నాట్ ఓన్లీ దాట్,
1: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
0: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
1: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
0: As you repeat these mantras, the blood becomes rather thin.
1: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
0: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
1: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
0: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ also is going to be sacred.
1: Kanukane manamu ee shabdamulu kochu sarayina reetiga teeskovali.
0: So Vishnu the sounds in a proper sense.
1: ఈ సరైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి అంతరార్థాలు వస్తుంటాయి.
0: ఇఫ్ యు నో ద రైట్ మీనింగ్, you will know its right application.
1: ఒక ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాత్రమే మనం తీసుకుంటే దేహం యొక్క తత్వాన్ని అంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది.
0: If you know the essence of one Upanishad, you will be knowing the true meaning of your whole body.
1: మన నాలుక ఏ విధంగా టేస్ట్ చిక్కుతుండాలి?
0: The tongue, how does it taste?
1: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచినే మనకు గోచరమవుతుంది.
0: అండ్ విల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వి పార్టేక్.
1: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనే ఎంత ఎన్ని ఉన్నాయి?
0: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దేర్?
1: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
1: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
0: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
1: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
0: అండ్ 36,000
1: 51,000 ఇవన్నీ కాకుండా దృష్టి
0: అండ్
1: ప్రకాశం యొక్క శక్తి
0: అండ్ ద లైట్ విజన్,
1: 51 కోట్లు ఉంటున్నాయి.
0: 51 crores.
1: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము?
0: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్?
1: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం?
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ myriad vision, what is it that is proper?
1: కనుకని నీవు సమయ సందర్భాన్ని సారంగా నీది వాడుకోవాలి.
0: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అప్రోప్రియట్లీ బేసింగ్ ఆన్ ది సిచ్యువేషన్.
1: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా
0: నాట్ ఓన్లీ క్యూర్ ఫర్ ది
1: సరైన అర్థాలు గుర్తించినప్పుడు
0: వెన్ వీ నో ది ట్రూ మీనింగ్
1: ప్రవర్తన కూడా మారిపోతుంది.
0: అవర్ కండక్ట్ ఆల్సో చేంజెస్.
1: ఈ ప్రవర్తన మారినప్పుడు
0: వెన్ అవర్ బిహేవియర్ చేంజెస్
1: మన వర్తన కూడా మారిపోతుంది.
0: అండ్ ఆల్ అవర్ మెంటాలిటీ
1: మన వర్తాన్ని మారిపోయినప్పుడు
0: when the whole thing changes,
1: sariyainatundi oka bhavam manlo avirbhavistundi,
0: you will have proper thoughts.
1: Kalukane proper thought manlo vachinappude idi sariyainatundi oka padam ga roopistundi.
0: When once there is a proper thought, you will have proper words,
1: prema swarupulara,
0: embodiments of love.
1: Lokam lopala
0: in this world
1: inniyo vidhamainatundi padamulu untunnavi.
0: There are so many words,
1: inniyo vidhamainatundi arthamulu untunnavi,
0: many meanings.
1: కానీ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
0: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
1: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
0: యూ గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
1: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాం, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి చూడాలి.
0: ఓంకారం, జస్ట్ టేక్ ఇట్ స్పెల్లింగ్.
1: ఓం అంటారు.
0: మెనీ సే ఓం.
1: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
0: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
1: ఇది ఒక పదము.
0: ఇట్స్ ఎ వర్డ్.
1: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
1: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఓం ఈ మూడు చేరితే ఓం అనే పదం వచ్చింది.
0: అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో స్పెల్లింగ్, ఏ యుఎం ఆ ఊఎం.
1: ఈ పదము చెప్పాలంటే అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
0: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
1: ఊ అనేటువంటిది నోలక నుంచి వస్తుంది.
0: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
1: అనేటువంటిది పెదవుల నుంచి వస్తుంది.
0: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
1: ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
0: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్.
1: కనుకనే హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండే నిజమైనటువంటి సౌండ్.
0: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
1: చాలా మందికి ఆ ఊం అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
0: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
1: తెల్లవారుజామున ఓంకారం చెప్పాలంటే ఆ ఊం అంటారు.
0: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ ద ఓంకార ఇస్ సెడ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: మూడింటి యొక్క సేవం ఏంటి? స్వరూపం అనేది సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు సే అటర్ ఓంకార ఇన్ ద కరెక్ట్ వే.
1: ఎక్కడి నుంచినో ప్లెయిన్ వస్తుంటుంది.
0: The plane is dashing forward.
1: ఆ శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టుగా తెలుస్తుంది.
0: And you will be able to know its sound.
1: కానీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది.
0: And you will listen.
1: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
0: And you will also hear the sound from distance.
1: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దము.
0: That is Omkara principle.
1: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
0: And it should come from within.
1: ఆ నాభి నుంచి రావాలి.
0: It should come out of the nose.
1: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
0: And when once it comes out of the throat,
1: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది.
0: And then at the final stage, it declines.
1: కనుకనే ఈ శబ్దం అంతా కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది.
0: So we should consider every word in the proper sense and know its meaning.
1: అనేకమంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
0: Many people chant, repeat ఓంకారా.
1: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
0: They do it for many years.
1: స్వామి, ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదురుతుండేది.
0: Many comments say, Swami, I have been repeating ఓంకారా, but I am not able to have steady devotion. How is it possible?
1: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా.
0: You are not doing it meaningfully.
1: సరైన శృతిలో నువ్వు పెట్టుకుంటే కదా.
0: You don't say it properly.
1: శృతిలో రాగ తాళములు మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
0: And there should be a kind of proper rhythm and the beat.
1: కనుకనే శృతి కూడా ఉండాలి.
0: And the tune is necessary.
1: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
0: అండ్ దేర్ షుడ్ బి ప్రాపర్ రిథమ్.
1: ఈ కాలము కూడా ఉంటుండాలి.
0: అండ్ ద టైం.
1: కాబట్టి మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
0: సో ది బీట్ అండ్ ద రిథమ్ అండ్ ద టైం, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హావ్ గాట్ టు బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్.
1: అనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
0: We think the Upanishads are very tough.
1: కాని దాని అర్థం గురించి తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
0: బట్ ఇఫ్ యు నో ఇట్స్ మీనింగ్, దేర్ ఇస్ నథింగ్ దట్ కుడ్ బి సింప్లర్ దెన్ దాట్.
1: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
0: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల
1: యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
0: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
0: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
1: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటారు.
0: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
1: బయట ఉచ్చరించక్కర్లేదు. బయట ఉచ్చరించక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రిపీట్.
1: మీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నా.
0: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
1: కొంతమంది మీకు తెలుసును,
0: యు నో సమ్,
1: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిది.
0: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
1: కొంతమంది స్వరం పెట్టుకుంటారు.
0: దే గో బై దిస్ వాయిస్.
1: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
0: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
1: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పోస్చర్.
1: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
0: చేంజ్ యువర్ పోస్చర్.
1: ఆనందం అనేటువంటిది కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
0: దేర్ లైస్ ది ప్లేస్.
1: కానీ ఆకారం మారినప్పుడు,
0: వెన్ ది పోస్చర్ చేంజెస్,
1: శబ్దం మారినప్పుడు,
0: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్,
1: ఆకారంలో అనంతమైన అయినటువంటి వికారమే కలుగుతుంది.
0: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
1: చాలా మంది మీకు తెలుసును,
0: మెనీ ఆఫ్ యూ నో,
1: సంగీతం ప్రారంభించినప్పుడు,
0: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్,
1: చాలా మంది అంటారు,
0: దే జస్ట్ మేక్ ఏ బిగినింగ్.
1: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
0: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
1: ఆ శృతికి తగినట్టుగా లేకపోతే దానికి అపస్వరంగా వస్తుంది.
0: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి, ఇట్ విల్ బి ఎ రాంగ్ వే.
1: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
1: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు,
0: యు మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్,
1: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక గజం దూరం వస్తుంది.
0: అండ్ వెన్ దే జస్ట్ సింగ్ ఎట్ హై పిచ్, దే విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ ది మైండ్.
1: గొంతు మారకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ టోన్.
1: దూరం రాకూడదు అని.
0: అండ్ యూ షుడ్ నాట్ బి సో
1: కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: యూ షుడ్ బి ఆన్ యువర్.
1: కొంతమంది కన్నులు మూసుకుంటారు.
0: సమ్ క్లోజ్ దేర్ ఐ.
1: కన్నులు కొన్ని ఒక కన్ను పైకి ఒక కన్ను కిందికి వస్తుంది.
0: అండ్ వన్ ఐ అప్వర్డ్ డైరెక్షన్, అనదర్ ఐ డౌన్.
1: వికారములు కూడా చాలా తన యొక్క స్వరూపాన్ని మార్పు చేస్తుంది.
0: అండ్ దీస్ పాస్చర్స్ ఆల్సో చేంజ్ యువర్ ఫామ్.
1: అందువల్లనే హార్మోని వాయించే సమయం లోపల,
0: యాజ్ యూ ప్లే యువర్ హార్మోని,
1: హార్మోని పైన ఒక అద్దం పెడతారు.
0: And they keep a mirror there.
1: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
0: Why mirror there?
1: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు, తన నోరు, తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
0: As you play the harmonium, you should just look at the mirror and see your past, your postures and modulation.
1: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే, స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
0: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్, యు విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
1: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
0: వెల్, వన్ మే సింగ్ వెల్, బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్ ఆఫ్ దట్.
1: ఆకారం సకారంగా ఉండాలి.
0: సో హీ షుడ్ బి ప్రాపర్.
1: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
0: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్, ఇట్ విల్ బి వికార.
1: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
0: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
1: కనుక ఇతరులకు అకారాన్ని అనేక విధమైన అశాంతిని కలిగించకూడదు.
0: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్ అదర్స్.
1: ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా.
0: దిస్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
0: అండ్ యూ షుడ్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
1: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం.
0: వీ డూ సర్టన్ యాక్షన్స్.
1: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
0: అండ్ వీ షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్.
1: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
0: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
1: మనం కొన్ని పాలు త్రాగుతూ,
0: యాజ్ యూ డ్రింక్ ది మిల్క్,
1: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలంతా కిందికి పడిపోతాయి.
0: And as you drink milk and start conversing with
1: others, the milk will spill
0: up. And the throat also will be spoiled.
1: While eating
0: and drinking, you should not converse. All ancient good
1: people. And
0: no one should speak as they die.
1: Brahmavid. బ్రహ్మాగ్ను బ్రహ్మనాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ రెండు చెప్పేంత వరకు కూడా నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
1: భోజనం పూర్తి అయ్యేంత వరకు నువ్వు మాట్లాడుతూ మనం భోజనం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
1: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ స్పాయిల్డ్.
1: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
0: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
1: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోంచేసేయి.
0: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే దెన్ స్టార్ట్ టు
1: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
0: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
1: ప్రశాంతంగా భోంచేయాలి.
0: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్
1: నవ్వుకుంటూ భోంచేయకూడదు. నవ్వుకుంటూ భోంచేయకూడదు.
0: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్ నాట్ లాఫ్.
1: లేక ఏడ్చుకుంటూ భోంచేయకూడదు.
0: నార్ షుడ్ యు క్రై.
1: ఎండు లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోంచేసేయాలి.
0: ఈట్ పీస్ఫుల్లీ.
1: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
0: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
1: భోజనంకు ముందుగా కూడా ఏ చింతను కూడా తెచ్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
1: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: దీని యొక్క తత్వాన్ని,
0: దిస్ నేచర్,
1: దీనికి విష్ణుతత్వాన్ని,
0: ది విష్ణు
1: వాక్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మ వాక్ మనసు,
0: ది త్రీ ప్రిన్సిపల్స్, ఆత్మ ద సెల్ఫ్ ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
1: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా,
0: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్,
1: ఈ అశాంతి లేకుండా,
0: వితౌట్ రెస్ట్లెస్నెస్,
1: ఒక దినం ఆత్మ, ఒక దినం మనసు, ఒక దినం వాక్,
0: అండ్ వన్ డే ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్, వన్ డే ద మైండ్ అండ్ ద టాక్.
1: కేవలము వాక్ను మాత్రమే గురించి మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్.
1: అది రామతత్వము.
0: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్.
1: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము.
0: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
1: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
0: అండ్ దెన్ వెన్ కమ్స్ ది బ్రహ్మత్వ ది క్రియేటివిటీ ఆస్పెక్ట్.
1: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
0: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
1: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
0: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
1: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
0: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సీక్రెట్ నో.
1: కనుకనే విష్ణు క్రాంత, జయ క్రాంత, శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
0: యూ ఫైండ్ సో మెనీ క్రాంత.
1: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించండి.
0: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతాస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
1: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకుని ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
1: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
0: యూ ప్రాక్టీస్ శ్లోకా,
1: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సాధన సాధన సాధన అనుకుంటారు కానీ సాధన అంత సులభమైనటువంటిది కాదు.
0: వీ స్పీక్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్. సాధన
1: మార్గం లోపల శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దర్శనం, స్నేహం, ఆత్మ నివేదనం, ఇది చాలా చెప్పడం సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు రిపీట్ ద 9 స్టెప్స్ ఆఫ్ డివోషన్.
1: ఎప్పుడది ఆత్మ నివేదన అవుతుంది?
0: సరెండర్ ద ఫైనల్. హౌ డు యూ రీచ్ ఇట్?
1: స్నేహం ఏర్పడిన తర్వాత సరెండర్ వస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ దేర్ విల్ బి సరెండర్.
1: స్నేహం కాక పూర్వము ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఎప్పుడు రావడానికి?
0: ప్రయర్ టు ఫ్రెండ్షిప్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ సరెండర్.
1: స్నేహం అనేటువంటిది ఫ్రెండ్షిప్.
0: ది స్నేహ ఇస్ ఫ్రెండ్షిప్.
1: అది వచ్చేంత వరకు మాత్రం నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు.
0: అంటిల్ యూ రీచ్ ద స్నేహ,
1: ఆత్మ నివేదన కానే కాదు,
0: ఇట్ కెన్ నెవర్ లీడ్ యూ టు సరెండర్. ఆత్మ
1: నివేదన స్నేహం అయిన తర్వాతనే ఆత్మ నివేదన వస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ స్నేహ ఫ్రెండ్షిప్.
1: కానీ అనేక పిల్లలకు స్నేహం అంటే ఏమో తెలియదు.
0: బట్ పీపుల్ డు నాట్ నో వాట్ స్నేహ ఫ్రెండ్షిప్.
1: స్నేహం అంటే హలో హలో హలో హలో హలో హలో.
0: వీ థింక్ ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
1: ఏమిటిది హలో?
0: ఇస్ ఇట్ హలో? ఇట్ ఇస్ హలో.
1: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
0: నో మీనింగ్ ఎట్ ఆల్.
1: అది కాదు స్నేహం అంటే.
0: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: ఇద్దరు రెండు ప్రాణం లోపల, రెండు దేహం లోపల ఒక్క ప్రాణంగా ఉండాలి.
0: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
1: అది నిజమైనటువంటి స్నేహం.
0: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: కానీ రెండు దేహములకు రెండు భావములు ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
0: When there is diversity, when there is duality, two bodies, two thoughts, it cannot be friendship.
1: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
0: There should never be two thoughts.
1: A man with dual mind is half blind. And
0: the man with dual mind is half blind.
1: కనుక నీవు రెండు థాట్స్ ఉంటుంటే అది dual mind అవుతుంది.
0: So the dual thought represents the dual mind.
1: Dual mind అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
0: With the dual mind you cannot think of divinity.
1: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
0: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
1: కనుక వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
0: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
1: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
0: యు జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
1: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉన్నప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ దిస్ సీక్రెట్ పాత్ యూ విల్ సెటిల్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: తప్పక మీరు సాధించగలరు.
0: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
0: విత్ ఇన్ ఎ మోమెంట్ యు కెన్ అచీవ్.
1: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
0: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
1: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్.
1: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్.
1: కాలమే మన యొక్క జీవితము.
0: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
1: కాలాయన మహా కాల కాలాయన మహా కాల తప్పమాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా కాల నియమితాయన అంత కాలమే.
0: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
1: కనుకని ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
0: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ డు యు ఎక్స్పెక్ట్
1: కాలాన్ని సార్థకం భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
0: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
1: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
0: టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కాలా టైమ్,
1: కర్మను కూడా సక్రమైనట్టుగా ఉండాలి.
0: వీ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలు అంత ఏకం కావాలి.
0: దేర్ ఫర్ ఆల్ ది త్రీ, ది కాయా ద బాడీ, కాలా ద టైమ్,
1: దేహం ఏమిటి, వాటర్ బబుల్.
0: Body is like water bubble.
1: పోతే పోతుంది.
0: And it may bubble may just vanish.
1: ఏం ఏనాటికైనా పోయేటువంటిది.
0: Body is bound to fall.
1: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
0: Either today or tomorrow.
1: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
0: You cannot escape from death.
1: వచ్చింది పోక తప్పదు.
0: That which is born will come back. That which has gone will come back.
1: కనుకని ఈ పోక రాకలతో మనం కేవలము విచారం చేయనక్కర్లేదు.
0: Don't be worried about this entrance and exit.
1: ఈ రెండు లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
0: Know that which is beyond this entrance and exit.
1: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
0: What is sacred, what is unsacred.
1: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
0: But some consider the sacred.
1: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
0: Some consider the reverse way.
1: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
0: And in fact that what you consider sacred more than that.
1: కష్టమే మనకు చాలా సుఖాన్ని అందిస్తుంది.
0: It is all the difficulty that gives.
1: సుఖం కావాలి సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్.
1: కష్టంనే ఆశిస్తూ రావాలి.
0: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
0: ద విజ్డమ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్.
1: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
0: యు ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ సేజ్.
1: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు.
0: హౌ కుడ్ యు అక్వైర్ దిస్ విజ్డమ్.
1: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు, ఎంతో కష్టాలు పడ్డాను, ఆ కష్టం చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
0: అండ్ యు విల్ రెస్పాండ్ బై టెలింగ్ యు దట్ I suffered, I passed through the countless problems.
1: నాకు ఇంతటి జ్ఞాని కావడానికి ఆ కష్టమే దీనికి మూల కారణము.
0: I could be a wise man because of the difficulties I passed through.
1: కష్టే ఫలి.
0: Only difficulty gives you joy.
1: కనుకని అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
0: When you go through these crucible of difficulties, you will have bliss.
1: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంట్లో మనకు లభించదు.
0: సో ద ట్రూ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
1: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
0: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ
1: కాస్ట్ ఖర్చు కాకూడదు.
0: దే డోంట్ వాంట్ టు స్పెండ్
1: మనీ. కష్టం దాటకూడదు.
0: అండ్ దే డోంట్ వాంట్ స్టెప్
1: కైవల్యం ఊట్టి ఒళ్ళో పడాలి.
0: దే వాంట్ టు హావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
1: ఎట్ట పడుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది అసాధ్యము.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కనుక మనం నడుమొంచి పని చేయాలి.
0: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
1: చెమటాచి మనం పని చేయాలి.
0: అండ్ యు షుడ్ స్వెట్.
1: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టమైనటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
0: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
1: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
0: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
1: ఒకానొక సమయం లోపల కుంతి చెప్పింది.
0: కుంతి ఆల్సో సెడ్ ఇట్ వన్ టైం.
1: కృష్ణుడు వచ్చాడు.
0: కృష్ణ కేమ్.
1: నాయన ఎప్పుడొచ్చావు నాయన, మన యుద్ధవారంతా ఎట్లున్నారు, ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
0: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ఫేర్ గోయింగ్ ఆన్ దేర్, ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
1: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
0: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
1: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
0: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
1: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
0: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
1: కనుక నీవు ఈ చింతను నువ్వు మానేసి.
0: సో గివ్ అప్ దిస్ వరీ.
1: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
0: దెన్ వాట్ డు యూ వాంట్?
1: నాకేమి వద్దు నాయన.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టములే అందించు అని.
0: షీ ప్రే టు కృష్ణ దిస్ వే అంటిల్ ఐ డై అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్ కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిండే చాలదా?
0: Is it not enough of troubles you had so
1: long? పాండురాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టములే అనుభవిస్తున్నావు.
0: రైట్ ఫ్రమ్ ద
1: బిగినింగ్ కష్టం ఎందుకు కావాలి?
0: యు హావ్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ డిఫికల్టీస్. వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యు వాంట్?
1: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
0: షీ సెడ్ కృష్ణ యూ డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హ్యావ్ ఇన్ పెయిన్.
1: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
0: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
1: ఏమి సుఖం నీకు?
0: What kind of happiness?
1: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
0: To enjoy the proximity of God.
1: నా పుత్రులందరూ కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
0: And all my children are the recipients of your grace.
1: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణునికి పాత్రులుగా ఉన్నారు.
0: All my sons are your devotees.
1: అదే నాకు ఆనందము.
0: That gives me happiness.
1: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
0: Well, without that happiness, what for the
1: children? కొలుకులు పుట్టిన కౌరవేంద్రుని కనేకులు ఏగతిని పడిచిరి.
0: There are 100 Kauravas there. What happened to them?
1: కొడుకులు పుట్టిన కౌరవేంద్రులకు అనేకులు వారి ఏపతీర్థ పెట్టి.
0: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
1: పుత్రులు. ఆ శుకుని కొన్ని పొందనే దుర్గతులు.
0: అండ్ దెన్ డోంట్ యు ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ద ఎండ్?
1: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
0: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఎ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్. నాట్
1: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
0: అండ్ ద సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
1: సత్ప్రవర్తనలో జీవించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: సత్సంగము చేరాలి.
0: హి షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
0: అండ్ హి షుడ్ బి క్లోజ్ టు
1: గాడ్. నా కుమారులు అందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్. దే రిపీట్ గాడ్స్
1: నేమ్.
0: దట్ మేక్స్ మీ హ్యాపీ.
1: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
0: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కానీ ఈనాటి తల్లు అట్ట కోరుతారా? కోరరు.
0: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
1: కొడుకు బాగానే ఉండాల్సిందే.
0: ద గుడ్ సన్ షుడ్ బి గుడ్.
1: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
0: బట్ ద మదర్ డజంట్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
1: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
0: అండ్ ఇఫ్ మై సన్ ఇస్ క్లోజ్ టు గాడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
1: ఏమవుతాం ఏమిటి? అదే కావటము.
0: And in fact, he should be divine.
1: దైవ సన్నిధి చేరటమే కావాలి.
0: And what is to be desired is that proximity only.
1: దాని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
0: And if that's not attained, what for is the life?
1: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
0: And then having been born, we should reach the destination.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
0: Having determined, you should hold on.
1: పట్టు నెగ్గిన దాకా అట్టే ఉండు.
0: Until it's fulfilled, hold on.
1: కోరేదేదియో కోరనే కోరితివి.
0: Having desired.
1: కోరిక తీరుడు దాకా పోకుండు.
0: Until the desire is granted,
1: అడిగినదేదియో అడగనే అడిగితివి.
0: Having asked.
1: అడిగిన దిడుగాక విడుకుండు.
0: Until it is given, hold on.
1: తలచింది తలచనే తలచితివి.
0: Having thought over.
1: తలపు తీరుడు దాకా పోవకుండు.
0: Until the thought is fulfilled, don't go.
1: కోరుపడలేక నేనే ప్రభు వలియు.
0: And out of disgust, you should confirm.
1: నడుతనేక నీవైన అడుగు వలియు.
0: Or you should ask
1: repeatedly. అంతే కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్న.
0: It is not the quality of a devotee to return until the desire is granted by God.
1: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
0: In difficult in this life you experience. And you should not be bothered of them.
1: దైవ సన్నిధిని నేను పెళ్లిగా అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ కన్సిడర్ ప్రాక్సిమిటీ టు ద డివైన్.
1: దాంతో అచేతనమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
0: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ గ్రో ఇన్ డివోషన్.
1: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
0: అండ్ నెవర్ ఎంటర్టైన్ డిస్బిలీఫ్ ఆర్ ఎనీ
1: సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది ఏ నీకు కావాల్సింది.
0: దాట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్.
1: కనుకని నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటి యొక్క స్థిరమైన భక్తిని కావాలి.
0: సో స్టడీ selfless, pure devotion is required.
1: కాని అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
0: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
1: ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి.
0: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
1: ఎట్లా లభిస్తుంది?
0: హౌ కెన్ యూ హ్యావ్ గాడ్ అండ్ మ్యామన్ టుగెదర్?
1: ఒక నోరు ఆ నోటి తోపల నేను పాలు తాగాలి, నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
0: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్, యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్.
1: కాబట్టి ఒక హృదయంలో ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
0: సో యూ షుడ్ డిజైర్ ఓన్లీ వన్.
1: అది ఏ దైవత్వాన్ని.
0: అండ్ దట్ ఇస్ గాడ్.
1: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్ ద రెస్ట్ విల్ ఫాలో.
1: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
0: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
0: అండ్ when pandavas were triumphant
1: andulopara edi pradhanamainatundi
0: what was the main factor
1: edi sukhamainatundi
0: what is that
1: edi shashvathamainatundi
0: what is permanent
1: edi aanandamunu andinchetundi
0: what is blissful
1: ani anukunte
0: if you think so that way
1: aanandamunu andinchetundi bhagavantudu yokka sannidhiye
0: and it's only closeness to god that gives you happiness
1: chekuchedi bhagavantudu yokka aanandame
0: and it's only the bliss of god that you experience
1: bhagavantun daggara dukham ledu
0: there's no misery in god
1: bhagavantun daggara ashanti ledu
0: there's no agitation in god
1: bhagavantun daggara vicharam ledu
0: there's no worry
1: కనుకనే భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
0: When once you are close to God, misery has no chance to be there.
1: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి, కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుంది అన్నాడు.
0: But someone comes to Swami and say, Bhagwan, I am a devotee, but yet I am suffering.
1: నిజంగా నీవు భక్తుడివి అయితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
0: If you are really a true devotee, how is that you are miserable?
1: నీవు భగవంతుని నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా?
0: Whatever you receive from God is just bliss and joy. Nothing less than that.
1: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
0: God will never give you any sadness.
1: అందుకే ఆ దుఃఖం లేదు.
0: There's no sadness whatsoever.
1: కాబట్టి నీకు అందుకునేది ఏంటి?
0: Then what is that you receive then?
1: నీవు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకుంటావు.
0: And in fact you are suffering the misery of someone else. Not from God.
1: ఎవరిదీనో నీవు తీసుకుని భగవంతుడి నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు ఇవ్వదు.
0: యూఆర్ మిజరబుల్ అండ్ సాడ్ ఆన్ సమ్ అదర్
1: అకౌంట్. ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
0: గాడ్ గ్రాంట్స్
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: యూఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఇన్ రిటర్న్.
1: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావంలో వస్తాయి.
0: బీయింగ్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ హ్యావ్ డివైన్ క్వాలిటీ.
1: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిగా వస్తుంది.
0: బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ యూ విల్ రిసీవ్ ద గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్.
1: భగవంతుడి నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
0: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
1: కాని కొంతమంది భావిస్తుంటారట్లా.
0: But అజ్ఞానపరులు, some they feel so.
1: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
0: At one time there's Madhvacharya in that region of Kannada.
1: అతను చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
0: He is an ardent devotee of Krishna.
1: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
0: And he has a disciple.
1: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
0: And he went on thinking of his guru Madhvacharya.
1: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
0: మధ్వాచార్య is a great preceptor with all nobility.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: And he always chants, sings the glory of Krishna.
1: కృష్ణుడు ఇప్పుడు కష్టంలో అందించడం.
0: అండ్ కృష్ణ నెవర్ గాట్
1: అందించేటువంటి కూడా సుఖమే.
0: అండ్ వాట్ ఎవర్ కృష్ణ గివ్స్ హిస్ హ్యాపీనెస్.
1: సరే రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
0: టుమారో ఇస్ భీష్మ ఏకాదశి.
1: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
0: త్రీ డేస్.
1: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవాన్ని చింతించాలి అన్నాడు.
0: డ్యూరింగ్ దీస్ త్రీ డే పీరియడ్ యూ షుడ్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
1: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
0: అండ్ హీ కెనాట్ స్వాలో ద సెలైవా.
1: పిచ్చితనం.
0: అండ్ వాట్ ఫూలిష్నెస్ ఇట్ ఈస్.
1: అప్పుడు రాత్రి కృష్ణుడు కళ్ళ వచ్చాడు.
0: నైట్ టైం కృష్ణ అపియర్డ్ ఇన్ ద డ్రీమ్.
1: ఇది కాదు సాధన.
0: దిస్ ఇస్ నాట్ సాధన.
1: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిది విడిబేడి అన్నాడు. అనగా గర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
0: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: వదలి తిరిగి కట్టుకోవద్దు.
0: And having given up, don't pick it up again.
1: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
0: And then when once you pick it up, it will never
1: leave. వదలటం కట్టుకోవటం వదలటం కట్టుకోవటం ఇదేంటంటే ఇంక ఎప్పుడు దీనికి సార్థకం చేస్తావు?
0: What is the fun of following it and giving it up, dropping later?
1: పట్టుదివా ఇంక దాన్ని వదలొద్దు.
0: When once you have it,
1: ఏమైనా సరే,
0: let anything happen.
1: కానీ నేను అనుభవించేటువంటిది అది.
0: That's what's my experience.
1: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
1: హిందూ మాడిద ఏకాదశి పండుతి దేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
1: కనుకనే మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోసలు దీన్ని పట్టుతుంది.
0: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ 4th డే దే ఫిల్ ది బెల్లీ.
1: అది 4th డే చేర్చే దోశ కాదు.
0: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
1: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
0: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
1: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ There will be no appetite.
1: ఆకలి తప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
0: The సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ టు ఫైట్ దిస్ అపెటైట్.
1: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుని తీసుకుని పోతున్నారు.
0: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ గాడ్ యజ్ఞ.
1: దశరథ మహారాజు కుమారుడు సరస్సు కుమారుడు.
0: In fact, the sons of Dashrath are so tender. They never faced
1: ఎలాంటి ఆహారం కూడా భుజించిన వారు కాదు.
0: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్ ఫుడ్.
1: కానీ వీరందరినీ అరణ్యం తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
0: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
1: జమునా తీరం పోయేటప్పటికి
0: when they were close to the river,
1: రామ లక్ష్మణ రండి అన్నారు.
0: అండ్ విశ్వామిత్ర కాల్ రామ లక్ష్మణ టు కమ్ క్లోజ్ బై.
1: ఆనంద ఉదయంతో వెళ్లారు.
0: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
1: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
0: అండ్ హి టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
1: రాములు అవతార పురుషుడు అని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామా ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
1: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
0: బట్ దో హి ఇస్ గాడ్ హి హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: To conquer appetite, one mantra.
1: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: In order to conquer sleep, another.
1: ఆహారం నిద్రలు రెండు లేకపోతే ఎంత సాధనైనా చేయవచ్చును.
0: In order to sacrifice the food and drink, one has
1: ఎంత యుద్ధమైనా కూడా సాధించవచ్చును.
0: You can also be sleepless.
1: ఎంత రాక్షసులైనా జయించవచ్చును.
0: And you can win over any demon.
1: కనుకనే ఆ యమునా తీరముకు పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశాడు.
0: Along the river shore, these two forms of knowledge were
1: taught. కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
0: After some distance, స్వామి ఎందుకు
1: నాకు ఈ మంత్రోపదేశం చేయటము?
0: స్వామి, why did you teach these two?
1: నాయన, మీరు సుకుమార పుత్రులు.
0: You are so tender.
1: ఆకలి దీని జఠరాగ్ని.
0: And then you have appetite.
1: అంటే ఆకలి కాకుండా ఉండాలి.
0: In order to see that you will conquer hunger. నువ్వు
1: చూస్తుంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
0: Because the demon may come any moment.
1: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడొస్తారో ఏమిటో.
0: When you are fast asleep, the demon
1: may mind. కన్నులంతకును రాక్షసుపైనే పెట్టాలి.
0: So you should watch the situation.
1: నీ యొక్క భావమంతా కూడా నువ్వు ఆనందంతోనే నింపాలి.
0: You should always be vigilant, blissful.
1: కానీ బల అబల రెండు కూడా చేయటం వల్ల నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
0: So బల అబల are taught to you in order to sacrifice the food and drink. ఈ
1: కారణం నిమిత్తమై మహనీయులు మంత్రోపదేశం చేస్తుంటారు.
0: So these mantras are taught by the noble souls for this purpose.
1: మంత్రోపదేశం చేయటం నేను కృష్ణుడని తెలిసి రాముడని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
0: And you should not argue why mantra be taught to incarnation.
1: నీకు కేవలము దేవుడని కానీ ఇంకొక మనిషి అని కానీ మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
0: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్ మ్యాటర్స్.
1: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమై.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
1: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వము కేవలము ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారము.
0: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ సెంటర్స్ అరౌండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్. The
2: Atma,
0: the Self,
2: Manas,
0: the Mind, and the
2: Vaku,
0: the
2: Talk.
3: Bhajana bina sukha shanti nahi.
2: Hare Bhajana bina sukha shanti nahi.

0: ఆలు బిడ్డలు వదలి, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
1: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, ద ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్, గోయింగ్ టు ద ఫారెస్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిపెండెన్స్, వన్ విల్ నాట్ బి బెనిఫిటెడ్ బై దాట్.
2: న శాస్త్రాన జపానహి.
0: ఆరు శాస్త్రములు తెలుసుకుని కూడాను, తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుట లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద సిక్స్ సీక్రెట్ డేస్ ఆర్ వన్ మే డూ పెనెన్స్ రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ది ఆబ్జెక్టివ్.
0: సమ్

0: జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వులు ఎందు ఉండినటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కానీ వీరందరికీ ఏ క్షణమైన శాంతిని దాన్ని అనుభవించినారా?
1: Have they experienced peace at least for a moment?
0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: Have they understood what peace is?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటనేది తెలుసుకున్నారా?
1: Have they known what happiness is in this world?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?
0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: Peace is the fundamental principle in everyone's life.
0: ఈ శాంతియే లేకుండా మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: Human life is in total vain without peace.
0: కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: Sage Tyagaraja also said, without peace there is no happiness in this world.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది.
1: When once there is peace, there is happiness coupled with it.
0: శాంతి లేని మానవునకు జగత్తంతయకును అంధకారంగానే గురుస్తుంది.
1: A peaceless person finds the whole world entirely dark.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: A blind person finds everything dark around.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్తంతయకును శూన్యంగానే ఉంటుంది.
1: A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: Because we have got the physical naked eye, let's not think that we see everything.
0: పశుపక్షి మృగాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: The birds and animals also have eyes.
0: క్రిమి కీటకాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: Insects too have their own eyes.
0: చక్షువులు ఉండినంత మాత్రమున వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result in having this eye?
0: కనుక ఈ చక్షువుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant
0: ఈ కన్నముల ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము.
1: What is to be heard, what is to be listened to is this divine primal sound.
0: ఈ చంచల మనస్సు ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి.
1: With this wavering mind we should be successful to experience peace.
0: అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are denied of this peace?
0: ఈ శాంతి అనుభవం లేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి?

0: Why it doesn't come to our experience at all?
1: మానవునకు ఐదు విధములైనటువంటి ప్రేషములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి.
0: Man is afflicted by five types of sufferings.
1: మొదటిది అవిద్య క్లేశము.
0: The first one is of avidya.
1: రెండవది అస్థిర కేశము.
0: The second one is asthira.
1: Asthita.
0: Asthita.
1: మొదటిది అవిద్య క్లేశము.
0: The first one is avidya klesha.
1: ఈ అవిద్య అనగా ఏమిటి?
0: What do you mean by avidya?
1: విద్య లేకపోవటం కాదు.
0: Not illiteracy.
1: Vid అనగా జ్ఞానము.
0: Vid means wisdom.
1: ఈ జ్ఞానము లేకపోవటమే.
0: Absence of wisdom is
1: avidya. ఎట్టి జ్ఞానము లేకపోవటము.
0: What sort of wisdom?
1: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనేటువంటి జ్ఞానం లేకపోవటమే.
0: The wisdom that make you feel that you are divine.
1: నేను మానవుడను.
0: To feel that I am a human.
1: నేను అజ్ఞానిని.
0: I am ignorant.
1: నేను కేవలం అమాయకుడను.
0: I am innocent.
1: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ హీ సఫర్స్.
1: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
0: ది ఫస్ట్ టైప్ ఆఫ్ సఫరింగ్ విల్ నాట్ హెల్ప్ యూ టు అక్వైర్ డివైన్ విజ్డమ్.
1: కేవలం దేహమును, మనస్సును, ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
0: హీ పుల్స్ ఆన్, క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ basing on the body, mind and the nature.
1: దివ్యత్వం అనేటువంటి దైవత్వం తనయందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
0: He forgets the truth that the divinity is in him latent.
1: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
0: This is avidya.
1: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి.
0: He suffers because of body attachment.
1: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుండాలి.
0: He is deluded by the world around.
1: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
0: దిస్ ఇస్ అవిద్య, ల్యాక్ ఆఫ్
1: విజ్డమ్. అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుండాయి.
0: The suffering is limitless because of avidya or absence of wisdom.
1: అస్థిత క్లేశము.
0: The second suffering is asthita klesha.
1: అనగా
0: ఇట్ మీన్స్
1: మానవుడు ఈ సంసారమునకు, ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఆల్ హిస్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్.
1: సమస్త సంసారమునకును మూల కారణమనేటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు.
0: మ్యాన్ ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ సఫరింగ్ అండ్ ద డిఫికల్టీ.
1: మనస్తత్వాన్ని విస్మరించడం చేతనే దీనికి అనేక విధములైనటువంటి అమాయకత్వం ఇందులో ప్రవేశిస్తుండాలి.
0: ది ఎంటైర్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ ఈస్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సును అనేటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయినందువల్ల ఇతనికి అనేక విధములైనటువంటి క్లేశములు బాధిస్తూ ఉంటుండాలి.
0: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ మైండ్ హీ హ్యాస్ టు సఫర్.
1: సమస్త బాధలకు మనసే మూల కారణము.
0: Mind is the cause for all suffering and difficulty.
1: Samasta dukkhamulakunu manase moola karanamu.
0: Mind is the cause for the misery.
1: Samasta nashtamulakunu moola manase moola karanamu.
0: Mind is the cause for all losses.
1: Kalukani itti moola karanamainatundi manastatvanni gurtinchukolekapotame asthita klesham.
0: Asthita klesha is the one which we are put to because we don't know the nature of the mind.
1: Inga raga kleshamu.
0: Third one is raga klesha.
1: Ragam anaga emiti?
0: What do you mean by raga?
1: Ragam ante paatalu paadeetunte ragam kaadu.
0: It's not the tune as you sing.
1: Vishayavanchanle ragamu.
0: The sensual pleasure is
1: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
0: Desiring the sensual indulgence is raga.
1: Ee vaanchalu mitimire poyekoladikundanu ee ragame roganga bail deertundi.
0: This raga, excessive desire, will become roga, the disease.
1: కనుకని ఈ వాంఛనను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి.
0: As he could not control his desire, he naturally suffers.
1: కనుక మొట్టమొదట మన రాగములను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should control our desire.
1: దీనిని less luggage, more comfort అన్నారు.
0: This is what he said, less luggage, more comfort.
1: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ excess of desire. He forgets the eternal truth, the divinity in him, and therefore is ignorant and innocent.
1: Kanuka mottamota vanchananu manam arikattukovali.
0: Therefore we must put a ceiling on our desire.
1: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
0: So long there is desire, there will be no peace at all.
1: ఉండాలి వాంఛలు, కానీ ఎంతవరకు ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: There should be desire, but yet under certain limits.
1: ఇంకా దేశ క్లేశము.
0: The third one is ద్వేష క్లేశ.
1: దేశ క్లేశం అనగా ఏమిటి?
0: What do you mean by ద్వేష క్లేశ?
1: ఏదో కష్టములందు, బాధలు ఎందు, కష్టములు ఎందు ఒకరిని ఆశ్రయించి ఆ ఆశ్రయం ద్వారా ఎంతనో ఫలమును పొందగలదని ఆశిస్తుంటాడు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, లాసెస్ అండ్ సఫరింగ్ వన్ అప్రోచెస్ సమ్వన్ ఎల్స్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ రివార్డ్ అండ్ సొల్యూషన్.
1: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
0: దో హీ అప్రోచెస్ ఎక్స్పెక్టింగ్ ఏ రివార్డ్, ఏ సొల్యూషన్ టు హిస్ ప్రాబ్లం, because it's not fulfilled, he is frustrated.
1: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడాను మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
0: In this world, good and bad will put us in misery.
1: మంచి ఆనందాన్ని అందించటం లేదు.
0: Good is not giving bliss.
1: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించటం లేదు.
0: And it's not the bad that puts us in
1: మంచి చెడ్డలు రెండు కూడాను మానవుని దుఃఖంలోనే ముంచుతుండాలి.
0: Good and bad anyway lead to misery.
1: ఇది ఏ విధంగా?
0: How?
1: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుండాలి?
0: How do you expect the good leading
1: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తుండాలి?
0: How do we suffer because of these things good?
1: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
0: తులసిదాస్ హెస్ సెట్ ఎన్ ఐడియల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రిన్సిపల్.
1: చెడ్డవారిని చూచి నమస్కరించాడు.
0: He paid his respects, namaskar, looking at the bad people.
1: Manchivarini chusi namaskarinchadu.
0: He also paid his respects to good people.
1: Manchivaniki cheddavaniki iruviriki ma namaskaram annadu.
0: He respected both good and bad alike.
1: Manchivaniki namaskaram cheyatamlo oka vidhamainatundi yokka artham untundadi.
0: There is some meaning in respecting a good person.
1: Cheddavaniki namaskaram cheyatamlo artham em untundadi.
0: Then why do you do namaskar, pay respects to a bad person?
1: Ani tanlo taanu vicharana chesukunnadu.
0: He inquired within himself.
1: ఈ చెడ్డవాని సంయోగం నాకు దుఃఖాన్ని అందిస్తుంది.
0: Association with the bad man will put me to suffering.
1: కనుక ఓ చెడ్డవాడ నీ సంయోగం నాకు ఉండకూడదని వానికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు.
0: He salutes the bad person saying that let me not have your company and association with you.
1: మంచి వానికి ఒక నమస్కారం చేశాడు.
0: He salutes good person.
1: ఓ మంచివాడా, నీ వియోగం నాకు సంభవించకూడదు, దానివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది, కనుక నీకు ఒక నమస్కారం అన్నాడు.
0: He pays respects to a good man because, oh good man, let me not be separated from you.
1: చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుందని.
0: Union with a bad person, separation from a good person will put you to suffering.
1: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
1: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం ఉన్నారు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎన్ ఓషన్ ఫుల్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
1: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
0: Union with bad people will certainly put us to misery.
1: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
0: So also separation from pious people.
1: కనుకనే మంచి ఎవరు చెడ్డవారిని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
0: We don't have the capacity to judge who is good and who is
1: bad. కనుకనే సుఖ దుఃఖే సమే కృత్వా లాభమునా విజయాజయాత్ రెండింటినీ సమసత్వంలో చూచు.
0: Therefore we should take these two with equanimity.
1: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ టు డెవలప్ దిస్
1: వాణి మంచి వీడి చెడ్డ రెండు నీవు చూడవద్దు.
0: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఇరువురు ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
0: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
1: ఇరువురి ఎందు కూడా ఏకాత్మ భావమే.
0: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
1: అది దివ్యాత్మ భావము.
0: దట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక దేహములు వేరు వేరైనప్పటికి,
0: the bodies are different,
1: manasu bhavamunu veru verainappudiki,
0: feelings of the mind vary,
1: kaani divya bhavam okkati gaane untundadi,
0: but the divinity is one and the same.
1: Roopanamamulu bhinna bhinnamulu kavachunu,
0: names and forms are different,
1: kaani divyattvam aneetundi bhinnam kaadu,
0: but the divinity is one.
1: Kanuka ee rakamaina tundi oka bhedamulu undinanta varaku kudanu naaku ee shanti chekkuradu ani తులసిదాసు ఏకత్వాన్ని విడిచిపెట్టాడు.
0: Tulsidas propagated this principle because so long you have got this duality, observe differences, you cannot be free from misery.
1: కనుకని ఏకాత్మ భావాన్ని నేను వరించాలి.
0: So let me have that one pointed principle. దానినే
1: దివ్యాత్మం అనేటువంటి దాన్ని నేను వరించాలి.
0: That is the principle of the divinity.
1: పవిత్ర భావంలోనే నా జీవితం గడపాలి.
0: I should spend the lifetime with this sacred principle.
1: అని దైవత్వాన్ని సర్వభావంతో సర్వ జీవుల యొక్క భావంతోనూ అనుభవిస్తూ వచ్చాడు.
0: And he has been experiencing divinity among everyone around.
1: సర్వ జీవాత్మ సర్వ దేహాత్మ సర్వ ఆత్మాత్మ ఇది మూడు రకములైనట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
1: దీనినే అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ us repeatedly.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అది దేహాత్మ భావం.
0: దట్ ఈస్ దేహాత్మ బాడీ.
1: The one others think you are, అది జీవాత్మ భావం.
0: The one others think you are, జీవాత్మ individual.
1: The one you really are.
0: Third one, the one you really are. That is the one of the spirit.
1: ఈ మూడింటి యొక్క తత్వము అన్ని మతములు యందు కూడా ఏకంగానే ఉంటుండాలి.
0: These three are similar in all of the religions.
1: క్రిస్టియన్ మతం నందు కాని, ఇస్లాం మతం నందు కాని, పర్షియన్ మతం నందు కాని, జైన మతం నందు కాని, ఇంకా నానక్ మతం నందు కాని, అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
0: వీ ఫైండ్ ద సేమ్ యూనిఫార్మిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై ఆల్ రిలీజియన్స్ అలైక్.
1: అది జీసస్ చెప్పాడు.
0: దట్స్ వాట్ జీసస్ సెడ్.
1: ఫస్ట్ ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: ఫస్ట్ హీ సెడ్ ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: సెకండ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: సెకండ్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: థర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: థర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: నెక్స్ట్ హోలీ గోస్ట్.
0: Next comes Holy Ghost.
1: In the Persian language lo kudanu,
0: in the Persian language,
1: vaari grandhamlandu kudanu,
0: in the text,
1: I am in the light. Second, the light is in me. Third, I am the light.
0: There is no weight.
1: Kanuka అన్ని మతముల యొక్క సారము ఒక్కటే.
0: సో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: అందరికీ గమ్యం ఒక్కటే.
0: ద గోల్ ఇస్ వన్ ఫర్ ఎవరీవన్.
1: అందరికీ దైవం ఒక్కటే.
0: గాడ్ ఇస్ వన్ ఫర్ ఆల్.
1: కానీ ఇందులో భేదములు ఎందుకు మనకు?
0: దెన్ వై డు యు అబ్జర్వ్?
1: ఇందులో వాదోపవాదములు ఎందుకు?
0: వై డు యు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్?
1: ఇందులో కలహములు ఎందుకు?
0: వై షుడ్ దేర్ బి
1: కలహములు ఎందుకు?
0: వై హెసిటేషన్?
1: ఇవన్నీ కూడా కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం.
0: దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్.
1: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
0: ఫూలిష్ పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ డివినిటీ రిసార్ట్ టు సచ్ అజిటేషన్. దేనియందు
1: మనం భేదం పెట్టుకోకూడదు.
0: లెట్స్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
1: ఏ మతమును కూడా మనం విమర్శించకూడదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
1: ఏ సాధనను కూడా మనం విమర్శించకూడదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
1: ఎవరిది వారిది.
0: ఈచ్ వన్ ఫాలోస్.
1: ఎవరి ఆనందం వారిది.
0: ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ పాత్.
1: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలము.
0: When we welcome everybody, we can attain divinity.
1: తనకే ఒక శాంతి లేనటువంటి వాడు ఇంకా ఇతరులకు శాంతిని ఏ విధంగా అందించగలడు?
0: ద వన్ హూ హాస్ నో పీస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు కన్ఫర్ పీస్ ఆన్ సమ్వన్ ఎల్స్?
1: మొట్టమొదట నీ శాంతిని నీవు పొందు.
0: ఫస్ట్ బీ పీస్ఫుల్. తదుపరి
1: నీ గృహంలో శాంతిని ప్రసరింపచేయి.
0: అండ్ దెన్ సీ ద అదర్ వన్ ఆల్సో విల్ రిసీవ్ పీస్.
1: తదుపరి నీ గ్రామంలో ప్రసరింపచేయి.
0: సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ ఇన్ యువర్ విలేజ్.
1: ఈ విధంగా క్రమక్రమేణా కూడా నీ శాంతిని అంతర్బహిర్చ సర్వవ్యాప్తం.
0: Gradually experience peace within and around.
1: ఇది నిజమైనటువంటి సాధన.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పర్సూట్.
1: అంతేగాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
0: Not spending life in a narrow mindedness cannot be the spiritual
1: pursuit. ఇతరులు చెడ్డ మంచిది అన్నిటిని నీవు ఏమాత్రం ఎదురు చూడవద్దు.
0: Don't bother about the good and bad of outside.
1: నీ మంచిని నీవు పోషించుకో.
0: Think and protect your goodness.
1: నీవు సంరక్షించుకో.
0: Protect your own goodness.
1: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: This is your chief aim.
1: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
0: థింకింగ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్
1: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
0: ఆల్ ద బ్యాడ్ క్వాలిటీ విల్ గెట్ ఇన్ యు.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎదుటి వ్యక్తిని ఫోటో తీవ్వాలని కెమెరా తీసుకుంటావు.
0: యు హ్యావ్ యువర్ కెమెరా టు టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద పర్సన్.
1: వాడిపైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే
0: ఇఫ్ ది లెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ హిమ్
1: స్విచ్ ఒత్తితే
0: వెన్ యు పుట్ ఆన్ ది స్విచ్
1: ఏమవుతుంది?
0: వాట్ విల్ హ్యాపన్?
1: వాడి ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
0: హిస్ ఫోటో. His picture will be picturized.
1: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
0: యువర్ లుక్స్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ లెన్స్.
1: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు,
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్యాడ్ ఆఫ్ అదర్స్,
1: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు
0: వాడి
1: చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
0: వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ద బ్యాడ్ ఇన్ అదర్స్ విల్ గెట్ ఇన్ టు యూ.
1: అదే విధంగానే మంచివాడిపైన నీ యొక్క దీన్ని తీసుకో.
0: Likewise, take the good.
1: ఫోటోలు తీవాలంటే ఎక్కడంటే వారు అక్కడ వారు ఫోటో తీయరు.
0: They don't.
1: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
0: They'll certainly have the photographs of those they want.
1: కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
0: It only means they like good people.
1: వారి వైపున నీ యొక్క మనసును మరల్చు.
0: Direct your mind towards good.
1: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
0: Then the feeling of the person who is good will get into you.
1: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
0: నెవర్ బి బోదర్డ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ ఎనీబడి.
1: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ రావడం నీవే చెడ్డవాడైపోతావు.
0: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
1: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
0: యాజ్ యు థింక్ సో యు బికమ్.
1: అదే ఒకనొక సమయం లోపల
0: దట్ ఎట్ వన్ టైమ్
1: గోపికలను వచ్చి
0: గోపికస్
1: రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
0: దేవర్ ఆస్కింగ్
1: అమ్మా నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
0: రాధా యూ ఆల్వేస్ చాంట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
1: కనుక నీవు చింతించడం చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడే వెళ్ళిపోతావు.
0: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ బికమ్ కృష్ణ యువర్ సెల్ఫ్.
1: అప్పుడు నీకేం సుఖము? నీవే కృష్ణుడైపోతావు.
0: యూ బికమ్ కృష్ణ.
1: ఇక్కడ ద్వైతం అనేటువంటి లేదే.
0: దేర్స్ నో జువలిజం హియర్.
1: రాధనే మాయమైపోతుంది.
0: దేర్స్ నో రాధ ఎనీమోర్.
1: అప్పుడు నెమ్మదిగా చీలికత్తెలకు చెప్తుంది.
0: దెన్ రాధ స్టార్టెడ్ టెలింగ్ సాఫ్ట్
1: గోపికలారా
0: గోపికస్
1: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును.
0: బై థింకింగ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ ఐ మే బికమ్.
1: నిరంతరము రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు.
0: యాజ్ కృష్ణ థింక్స్ ఆఫ్ రాధ కంటిన్యూస్లీ కృష్ణ ఆల్సో బికమ్స్
1: రాధా. కృష్ణుడు ఏకమే కదా.
0: Is it not unity of both Radha and Krishna?
1: Kanuka daivanni manam chintinchinappudu manamallu kuda daivam chintistadu.
0: So as you think of God, God also will think of you.
1: Endukanuga neevu oka daivanni srushtinchukuntunnavu.
0: Because you are creating God yourself.
1: Daivanni evaru srushtincharu?
0: Who created this God?
1: Sadhakudu daivanni srushtinchadu.
0: An aspirant.
1: Daivam evarini srushtinchadu?
0: Whom has he created? God.
1: దైవం సాధకుడిని సృష్టించాడు.
0: God has created an aspirant.
1: దైవము సాధకుడిని సృష్టించాడు.
0: God has created aspirant.
1: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
0: Aspirant has created God.
1: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
0: So the unity of the two lies in creation, which is one and the same.
1: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుంది.
0: So man has got the power of
1: creation. దైవం యందు సృష్టి యొక్క శక్తి ఉంటుంది.
0: God has got the power of
1: creation. కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే.
0: Therefore the power is one and the same in both.
1: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్యత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ డిఫరెన్సెస్, మెయింటైన్ ఈక్వాలిటీ, యూనిటీ.
1: ఈ విధమైన దేశములకంతా మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్?
1: వాంఛలే మూల కారణము.
0: Physical worldly desires are responsible for misery.
1: తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తు పైన మనసు దృష్టినంతా మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి.
0: యూ ఫర్గెట్ యువర్ ఓన్ ఇన్నేట్ నేచర్ అండ్ క్వాలిటీ అండ్ యు ఆర్ క్యారీడ్ అవే బై దట్ డిజైర్.
1: అనుభవించు.
0: Experience, enjoy what you have. Why do you think of that what you don't have? Forget what you don't have. That is the true spiritual path.
1: We are
0: giving up what we have. We are not able to get what we don't have. Then how do you expect to be happy? No.
1: కనుక ఉన్నదాన్ని అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ విత్ ద లాట్ యు హావ్.
1: దానిని సర్వులకును పంచు.
0: షేర్ విత్ ఎవ్రీవన్.
1: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: విశాల ప్రపంచంలో విశాల హృదయులైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
1: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
0: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఏ హ్యూమన్.
1: అనేక మంది
0: many
1: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
0: many pray to swami we want broad mind.
1: హృదయం అంటే ఏంటి? హార్ట్.
0: the hridaya is heart.
1: heart enlarge కావాలి అంటారు.
0: they say that the heart be enlarged.
1: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయటం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
0: heart enlargement is a heart complaint, ailment.
1: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
1: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
0: ద హార్ట్ ఈస్ ఫిజికల్ హార్ట్.
1: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటి కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడా మెయిన్ స్విచ్ వంటిది.
0: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
1: కానీ ఇది నిజమైనటువంటిది కాదు. మెయిన్ స్విచ్ మాత్రమే.
0: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
1: కానీ కరెంట్ కాదు.
0: ఈస్ నాట్ ద కరెంట్.
1: కరెంట్ అనేటువంటిది నీలతోయద మధ్యస్థాద్దు లేకే ఉభాస్వర నీవారసూక వర్తంతేని వేదమునందు నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాసర. ఈ విద్యుల్లేక ఎక్కడ నుంచి ఉంటుంది?
0: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్
1: విద్యుల్లేక? కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుండాలి ఈ యొక్క తేజోమయమైన శక్తి.
0: దిస్ లైట్నింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వర్టిబ్రల్ కాలం బిట్వీన్ ద వర్టిబ్రే 9 to 12.
1: దీనినే సుషుమ్నా నాడి అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సుషుమ్నా నాడి.
1: ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటి స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది సుషుమ్నా నాడి యు గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
1: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు.
0: మెనీ పీపుల్ హు డోంట్ నో మే నో
1: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
0: యు ఫైండ్ హార్ట్ సర్జరీ.
1: ఈ హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి?
0: When the heart is operated upon, if you say that there is life in the heart,
1: heart
0: will happen to the life?
1: Negative. నెగిటివ్ నే హార్ట్.
0: హార్ట్ ఈజ్ నెగిటివ్.
1: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క చేరిక నేను తెలవాలని ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
0: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
1: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
0: దేర్ఫోర్ వి హావ్ హార్ట్ లంగ్ మిషన్ టుడే.
1: కనుక హార్ట్ లంగ్ అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై హార్ట్?
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: హృదయం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: హృదయ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: ఒక్క స్థానంలో లేదు.
0: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
1: అందువల్లనే సర్వతప్పాణి పాదం తర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
0: దేర్ఫోర్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతుండాలి.
0: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
1: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
0: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
1: కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉండాలి?
0: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
1: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
1: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
0: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ లెగ్.
1: కనుకని సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
0: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె.
0: It is only the physical heart which functions.
1: ఇది కేవలం రక్తాన్ని ప్రసరింపజేస్తుండదే కాని
0: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
1: ప్రాణాన్ని అందించడం లేదు.
0: ఇట్ డజంట్ గివ్ లైఫ్.
1: ఇది కేవలం ఆక్సిజన్ అనేటువంటి అందిస్తుంటుండాలి.
0: ఇట్ ఓన్లీ సప్లైస్.
1: ఈ ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
0: Without any air, even this oxygen you cannot consume.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
0: సో ది హృదయ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
1: కాన మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ బ్రాడెన్ దిస్.
1: ఎలాంటి హృదయము?
0: వాట్ సార్ట్ ఆఫ్ హృదయ?
1: ప్రేమ హృదయము.
0: ఇట్ ఇస్ ద హృదయ ఆఫ్ లవ్.
1: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే
0: ఇన్ ద హార్ట్ ఇస్ ఫిల్డ్
1: విత్ లవ్ ఈ క్లేశములు ఏమాత్రము మనం బాధించవు.
0: దేర్ విల్ బి నో క్లేష ఆర్ సఫరింగ్ ఎనీ మోర్.
1: ఎన్ని కష్టమైనప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు.
0: యూ విల్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్. సో
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ
0: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ మే హావ్
1: దాన్ని శాంతంతో భరించి
0: బేర్ ఇట్ విత్ ఆల్
1: దైవచింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
0: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్
1: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ. బి హ్యాపీ.
1: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి.
0: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటైనా కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్.
1: కనుక
0: సో
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించి
0: నో దిస్ ట్రూత్.
1: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
0: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే.
1: దైవచింతనతో కాలం గడపండి.
0: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్.
1: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవచింతన చేయాలి.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ థింక్ మోర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్సో నెసెసరీ.
1: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిడుతుంటారు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్, దే అక్యూజ్ గాడ్, దే క్రిటిసైజ్ గాడ్.
1: ఏం దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా విత్తన దుఃఖం వినటం లేదా అని ఈ విధంగా విదూషిస్తుంటారు.
0: యు గో ఆన్ అక్యూజింగ్ గాడ్. వాట్ హ్యాపెన్ టు యూ గాడ్? డోంట్ యూ హ్యావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్? డోంట్ యూ హ్యావ్ ఐస్ టు సీ మై
1: ప్రాబ్లమ్? దైవాన్ని అమితంగా మనం పూజించాలి.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్.
1: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఎందే ఉంటుండాలి.
0: Aspirant should spend his lifetime.
1: Patient ఉంటున్నాడు హాస్పిటల్లో ఉండినా ఇంట్లో ఉండినా మందేమో తీసుకోవాల్సిందే.
0: Patient, whether he is inpatient or a patient staying at home, he should continue to take medicine.
1: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు అవసరం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు.
0: Since I am admitted in the hospital, I don't need a medicine. He can't say that.
1: నీవు ఇంట్లో ఉండినా సరే ఆసుపత్రిలో ఉండినా సరే మందేమో తీసుకోవాలి.
0: Whether you may be at home or in the hospital, you are bound.
1: దుఃఖంలో కానీ సంతోషంలో కానీ రెండింటి ఎందుకు భగవత్ చింతన చేయాలి.
0: Either in times of misery or happiness,
1: చాలా ఔషధంగా మారిపోతుంది.
0: Then it transforms into medicine that is required.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పంచభౌతికమైన శరీరము పంచీకరణముల ద్వారా ఏర్పడినటువంటిది.
1: ది ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద 5 ఆఫ్ ది ఎలిమెంట్.
0: ఇట్టి పంచభూతములు కూడాను భగవత్ ప్రేరితమైనటువంటిది.
1: దీస్ 5 ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ ది డివైన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూత తత్వములను ఏమాత్రం కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: సకల

అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు, చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి, కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి

0: నిలు నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడా.
1: వన్ కెన్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ స్కాలర్స్, వన్ కెన్ బి కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ది హోల్ ఆఫ్ ది కింగ్డమ్, వన్ కెన్ టేక్ టు యాక్షన్స్ ఆఫ్ చారిటీ, ఆఫరింగ్ ద గోల్డ్ అండ్ ది కౌస్, వన్ కెన్ ఈవెన్ కౌంట్ ది స్టార్స్ ప్రెసెంట్ ఇన్ ది స్కై, వన్ కెన్ ఈవెన్ మెన్షన్ ది నేమ్స్ ఆఫ్ ది డిఫరెంట్ బీయింగ్స్, వన్ కెన్ లర్న్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వన్ కెన్ రీచ్ మోర్, బట్ యెట్ ఈజ్ దేర్ ఎనీ వన్ హూ కెన్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కీప్ ద మైండ్ స్టేడీ అండ్ కాన్సన్ట్రేటెడ్ అండ్ మెయింటైన్ ద స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ?

0: either charity or yajna or penance or wisdom or the practice of ancient dharma or adherence to truth or any discipline, without this control, there cannot be any kind of creation.
1: Divya Atma Swarupa.
0: Embodiments of divine Atma.
1: Bhoomilo neeru chaala tarigipoyinadi.
0: There is less and less of water on earth today.
1: Karanam enti?
0: What's the reason?
1: Manavuni yandu neeti nirmoolamu vaavatam chetane bhoomi yandu neeru kudanu imidipothunu.
0: As there is no morality in mankind, there is no water today.
1: Manava jeevitamunaku neetiye pranam.
0: For human life, morality is the very life.
1: Neeti manavattam nunde vikasimpajestundi.
0: The morality blossoms in human life.
1: Atti neetini eenadu manavudu kolipovatam chetane nirulukulanu kolipovadaniki avakasam erpadindi.
0: As man lost his morality, he is losing water also.
1: Eenadu vedantamulu అనేక విధములుగా ప్రచార ప్రబోధన చేస్తున్నారు.
0: Today spirituality is publicized and taught in a varied manner.
1: ఈ వేదాంతం యొక్క ప్రభావం చేత మానవుని యొక్క మనసు వేడెక్కుతున్నది.
0: The brain is heated up because of such teachings of spirituality.
1: ఈ వేదాంతం చేత హృదయం అనేటువంటిది కేవలము చలించిపోతున్నది.
0: Such mere teaching will make our mind waver.
1: జీవితమే ఒక సందేహాస్పదంతో ఉండిపోతున్నది.
0: The life will be one of doubt.
1: ఈనాడు మానవునికి కావలసినటువంటిది వేదాంతము కాదు.
0: It's not the religion that man needs today.
1: సిద్ధాంతము కాదు.
0: Not theory.
1: దాంతము కావాలి.
0: It is the sense control that is needed.
1: దాంతుడు కాక వేదాంతుడు కాలేడు.
0: Without having any sense control, you cannot be spiritual.
1: త్యాగరాజు బోధించాడు.
0: It's taught by Tyagaraja.

0: లేక సౌఖ్యము లేదు.
1: వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
0: యు కెనాట్ బి ఎట్ పీస్ బై మియర్లీ లర్నింగ్
1: వల్ల మనకు శాంతి లభించటం లేదు.
0: యు కెనాట్ ఎర్న్ పీస్ అవుట్ ఆఫ్ ఎనీ థియరీ.
1: శాంతుడైనటువంటి వాడే శాంతిని పొందగలడు.
0: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ విల్ బి ఎట్ పీస్.
1: శాంతం అనేటువంటిది పురుషాత్మతో ఏర్పడేటువంటిది.
0: ద సెన్స్ కంట్రోల్ ఈజ్ వన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
1: ఇట్టి పురుషత్వంతో ఏర్పడేటువంటి యొక్క శాంతం యొక్క తత్వాన్ని ఈనాటి మానవుడు సిద్ధాంతముగా అనుభవించటం లేదు.
0: Man today is not experiencing in practice this principle of sense control.
1: మానవత్వంలో ఏదో వెతుకుతూ ఉన్నాడు అంత కాలం నుండి.
0: He has been in search of the true human quality.
1: ఏమి వెతుకుతున్నాడో అతనికే తెలియటం లేదు.
0: He does know what he is searching for.
1: కానీ వెతుకుతున్నాడు.
0: Yet he searches.
1: ఇట్టి వెతికేటువంటి యొక్క విషయ తత్వాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈనాడు కోట్లకు కలరు.
0: There are crowds of such seekers who do not know what they are seeking.
1: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రభావములకు మాత్రమే లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
0: Man has submitted himself to the physical worldly aspect, but he has forgotten his eternal truth.
1: ప్రభావం అనేటువంటిది ప్రారంభంతో ఏర్పడేటువంటిది.
0: That he earns out of the past.
1: స్వభావం అనేటువంటి పురుషార్థంతో చేకూరేటువంటిది.
0: The nature we acquire to the objectives of life.
1: ఇట్టి పురుషార్థమును విస్మరించి
0: forgetting such a thing.
1: ప్రారంభానికి భోగనై
0: he submits himself.
1: మానవత్వాన్ని విస్మరించి
0: he forgets human nature.
1: మానవత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
0: And he passes through the demonic quality.
1: ప్రతి మానవుని ఎందుకుడను స్వార్థమే శ్వాసగా భావిస్తున్నాడు.
0: Every man considers the selfishness as
1: durasane oka pranamuga visheshisthunnadu.
0: The excess of desire is his life.
1: Anintiyandu tanake vijayam chekuralani aashisthunnadu.
0: He wants to be successful in all.
1: Ee vidhamainatundi vyaktulu ekkada chuchina takku ledu dinidina abhirudhi pondutunnaru.
0: There are lots and lots of people ever rising today.
1: Prati vyakti endu kudanu ee swarthamu sapriyodaname taandavamaadutundadu.
0: But selfishness and self-interest is dancing the human heart.
1: ఇలాంటి వారు ప్రతిభాశాలు కాగలరా?
0: Can they be one of talent?
1: తెల్లవారు లేచిన తక్షణమే
0: the moment they get up in the morning.
1: దినపత్రికలు వారపత్రికలు మాసపత్రికలు వీడియోలు రేడియోలు సినిమాలు ఇలాంటి జీవితాన్ని గడపడానికి ఉర్రూత నూగుతుంటారు ఈనాటి మానవుడు.
0: Man today is after daily magazines, weekly, monthly magazines, video and radio.
1: ఇంకా గడియకు కూడాను తన కుల మత భాష ప్రాంతీయ అభిమానం అనేటువంటిది వారి యందు అమితంగా అభివృద్ధి అవుతూ వస్తున్నారు.
0: అవట్ ఆల్ వీ ఫైండ్ ఇన్ హిమ్ ద నేరో ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ అండ్ ద రీజియన్.
1: ఇలాంటి వ్యక్తులు ప్రభావంతులుగా అందడానికి అవకాశమే లేదు.
0: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ విత్ సచ్ influences.
1: Itti manavulu pratibhaku pattabhishekam kattagalara?
0: Can ever they be talented? Can they recognize talent?
1: Kaadu kaadu.
0: No.
1: Ee naati manavuni yandu tyagamu seelamu damamu ee moodinti yandu tana yokka jeevithanni ankitam gaavinchadu.
0: Man should dedicate his life for sacrifice character and sense control.
1: Manavudu nityamu aneka manditu parichayam gaavinchukuntunnadu.
0: Man acquaints himself with many people.
1: Aithe ee parichayam gaavinchukunnatundi vyaktulalo kondaru mitrulu mari kondaru shatrulu.
0: Out of all the acquaintances, few are friends, the others are enemies.
1: Kaani ee mitrattamu shatrutamu ekkada nunchi vachindi?
0: Friendship or enmity, where from have they come?
1: Manavuni yokka manasu nundi aavirbhavinchinatundive ee rendu kudalu.
0: Both of them originated out of the human mind.
1: Prati manavuni yandu kudanu ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రుత్వము దినదినాభివృద్ధి చెందుతున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ సచ్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ ఆర్ ఇంక్రీజింగ్.
1: దీనికి కారణం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఫైండ్ ద రీజన్.
1: రాముడు ఏ పాపం చేశాడు?
0: వాట్ ఇస్ ద సిన్ కమిటెడ్?
1: ఏ దోషం ఆచరించాడు?
0: వాట్ మిస్టేక్ హి
1: కమిటెడ్? కానీ రావణునికి మహాద్వేషం.
0: బట్ రావణ హ్యాస్ హేట్రెడ్ టువర్డ్స్.
1: రావణుని చూస్తే రావణునికి మహాద్వేషం.
0: రావణ హ్యాస్ బిట్టర్ హేట్రెడ్ టువర్డ్స్.
1: కృష్ణుని చూస్తే దంతవక్రుడు శిశుపాలకి మహాద్వేషము.
0: దంతవక్ర శిశుపాల హేట్రెడ్ కృష్ణ.
1: ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్ ఫర్ హేట్రెడ్?
1: తాము ఆచరించినటువంటి దోషములే ఈ ద్వేషానికి మూల కారణము.
0: ద వెరీ మిస్టేక్స్ దట్ కమిటెడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హేట్రెడ్.
1: ఇవి ఆ దోషములంతా వారి ఎందే ఉన్నవి కానీ వీరి ఎందు లేవు.
0: defects are in them, mistakes are in them, not here.
1: ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు, అజాత శత్రు అని పేరు గాంచినటువంటి ధర్మరాజుని ఎందుకు కూడాను కౌరవులు శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.
0: ధర్మజ స్టాండ్ ఫర్ రైచియస్నెస్, హ్యాడ్ నో ఎనిమీస్ ఎట్ ఆల్, బట్ కౌరవస్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
1: కనుకనే ఈనాటి లోకములో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు.
0: Therefore, we don't have anyone without enemies today.
1: దీనికి కారణము మీరు కాదు. ఎవరి భావములే వారికే కారణము.
0: యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే మానవుని యందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి.
0: Therefore, your own mistakes are responsible for enmity.
1: కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు.
0: We don't need to fear the enmity.
1: మిత్రుత్వాన్ని అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make effort to improve.
1: ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికీ,
0: like anyone accuse you,
1: విమర్శించినప్పటికీ,
0: they criticize you,
1: పరిహసించినప్పటికీ,
0: make fun of you,
1: మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
0: We don't need to be mindful.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఈ దూషణ వల్ల, ఈ విమర్శల వల్ల, ఈ పరిహాసం చేత ఎవరికి నష్టం?
0: Who will be put to loss because of such criticism?
1: వ్యక్తులైనటువంటి వారు ఈ సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
0: The individuals must recognize this truth.
1: దూషించేటువంటి వ్యక్తి దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు.
0: The one who criticizes will be giving a relief to the person whom he is criticizing.
1: కనుకనే పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి.
0: And therefore the sins of the person of whom you make fun of will go to you.
1: ఏ వ్యక్తి పొగడుతున్నాడో, ఎవరు పొగడించుకుంటున్నాడో, ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి.
0: Therefore, if you are praised, all your merit will go to the person who praises you.
1: సత్యంగా మనం గుర్తించి వ్యక్తించినప్పుడు మనల్ని దూషించేటువంటి వాడే మనకు మిత్రుడు కాని నర్మించేటువంటి వాడు మిత్రుడు కాదు.
0: Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters
1: you.
0: As he criticizes, he receives your mistakes.
1: ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా చక్కగా గుర్తించాలి.
0: ఎవ్రీ పర్సన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ క్లియర్.
1: కర్మమున పుట్టు జంతువు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ యాక్షన్.
1: కర్మమున వృద్ధి పొంది కర్మముని తను.
0: హీ గ్రోస్ ఇన్ రిటర్న్.
1: కర్మమే నరునకు దైవము.
0: It is very divinity.
1: Karma me sukha dukkhamulaku karanamillo.
0: This action is responsible for the pleasure and pain.
1: Ee karma anetvantidi.
0: This action
1: moodu vidhamulaitvanti karmalaga untunnayi.
0: Is of three types.
1: Sankalpinchadamu oka karma.
0: One, the decision.
1: Sankalpinchinatvanti dalini abhivyaktam cheseetvantidi maroka karma.
0: Expression is second.
1: Abhivyaktam chesinatvanti karmanu aacharinchadam inkoka karma.
0: Having expressed, taking to action is third.
1: Kalakane sankalpame manasu.
0: Therefore, this thinking is the mind.
1: Abhivyaktam cheyatame vaku.
0: Expression is speech.
1: Abhivyaktam chesinatundi dani aacharinchatame hastam.
0: That which is expressed is taken to action by
1: hand. Kanukane sharira mano vakkayamulu yokka tattame manavattvam anetundi satyanni chakkaga nirupistu vastundadi.
0: Therefore, human life is a combination of these three, the body, the mind and the speech.
1: Prati meetvantidi.
0: This action
1: moodu vidhamulaitundi karmalaga untunnayi.
0: Is of three types.
1: Sankalpinchatamu oka karma.
0: One, the decision.
1: సంకల్పించుకునేటువంటి దాన్ని

0: For human life is a combination of these three, the body, the mind and the speech.
1: ప్రతి మానవుని యొక్క సుఖ దుఃఖములకు ఈ మూడే కారణము.
0: ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ దీస్ త్రీ ఆర్ ద కాజ్.
1: ఈ మూడు లేకుండా మానవుడు నిలచడానికి వీలు కాదు.
0: వితౌట్ దీస్ త్రీ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక శత్రుత్వము మిత్రుత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే.
0: దట్ ద ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ ఆర్ ద నేచర్ ఆఫ్ అవర్ మైండ్.
1: ఎవడు విమర్శిస్తాడో వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: ద వన్ హూ క్రిటిసైజెస్ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్.
1: ఈ దోషం అనేటువంటిది మన యందు లేదు.
0: The mistake is not in you.
1: కనుక మనం ఈ విధమైనటువంటి విచారణ కలిపి సత్యాన్ని గుర్తించి మన మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుంటూ రావాలి.
0: Therefore, we have to investigate this way and develop.
1: ఎవరు చేసినటువంటి యొక్క కర్మలు, ఎవరు చేసినటువంటి యొక్క భావములు వారిని అనుభవింపజేస్తాయి.
0: In fact, you have to pass through the consequences of your thought and
1: ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరి కర్మలు వారి యొక్క ఫలితంగా అనుభవింపజేస్తున్నాయి.
0: Today what you see is one passes through the consequences of one's own
1: action. అట్టి మొక్క.
0: As is the seed, so is the plant.
1: ఎట్టి తిండో అట్టి త్రేపు.
0: As is the food, so is the bed.
1: కర్మము మాత్రము తప్పినది కాదు.
0: You cannot escape from the consequence.
1: అయితే ఒక్క భగవత్ అనుగ్రహము చేత ఏమైనా కూడా సాధించవచ్చు.
0: But however with God's grace you can achieve anything.
1: అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహమునకు తగినటువంటి యొక్క పాటు పడాలి మానవుడు.
0: సో మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్ టు ఎర్న్ డివైన్ గ్రేస్.
1: కర్మ ఎప్పుడో ఒక పర్యాయం మనకు దానిని ఫలితం అందిస్తుంటుంది.
0: సమ్ టైమ్ ఆర్ అదర్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: చేసిన తక్షణమే అందించేటువంటి కర్మలు కొన్ని.
0: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఈల్డ్ రిజల్ట్స్ ఇమీడియట్లీ.
1: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
0: దేర్ ఆర్ సమ్ దట్ గివ్ యు ద రిజల్ట్స్.
1: కొన్ని దినముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
0: అదర్స్ ఆఫ్టర్ డే.
1: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
0: దేర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ఇయర్స్.
1: కొన్ని యుగముల తర్వాత అందించేటువంటివి కొన్ని.
0: సమ్ విల్ పాస్ ఆన్ ఆఫ్టర్ ఏజెస్.
1: మనము నడుస్తూ ఉంటే కాలు జారింది.
0: యాజ్ వి వాక్ వి స్లిప్.
1: కానీ ఆ కర్మకు తక్షణమే మన యొక్క ఎముక విరిగిపోతుంది.
0: ఇమీడియట్లీ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్.
1: జారటము ఎముక విరగటము రెండు ఒకే పర్యాయం జరిగింది.
0: యు స్లిప్ అండ్ యు సస్టైన్ ఎ ఫ్రాక్చర్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
1: మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కత్తి మనకు తగిలింది.
0: వెన్ యు వర్క్ యువర్ నైఫ్
1: తగిలిన రక్తం వస్తుంటుంది.
0: ఇమ్మీడియట్లీ బ్లడ్ బ్లీడ్.
1: కర్మకు తక్షణమే దీని ఫలితము ఈ రక్తము.
0: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బ్లడ్ బ్లీడింగ్.
1: ఇంకా రెండవది ఏమిటి, కొన్ని గంటలు తీసుకుంటుంది.
0: ద సెకండ్ ఫామ్ విల్ టేక్.
1: తెల్లవారి మనం భుజించినటువంటి యొక్క భోజనము ఆహారము రెండు గంటల తర్వాత అరుగుతుంది.
0: ద ఫుడ్ డైజెస్టెడ్
1: గంటలు తీసుకుంటుంది ఈ కర్మ.
0: దిస్ డైజెషన్ టేక్స్ అవర్.
1: ఇంకా ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు అది కూడా మొలక రావాలంటే కొన్ని దినములు తీసుకుంటుంది. మొక్కనే వృక్షం కావాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
0: ద ప్లాంట్ గ్రో ఇన్ టు ట్రీ టేక్స్ ఇయర్.
1: వృక్షమే ఫలం ఇవ్వాలంటే మరికొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది.
0: ఫర్ ద ట్రీ టు ఈల్డ్ ఫ్రూట్స్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ ఇయర్స్.
1: ఈ విధంగా కర్మ ఫలితము క్షణములు గంటలు దినములు నెలలు సంవత్సరాలుగా తీసుకుంటుంటారు.
0: Therefore results of our actions may take moments or hours in the days.
1: కానీ కొంతమంది మూర్ఖులు నేను చేసినాను దుర్మార్గమైనటువంటి కర్మ, దీనికి ఫలితం ఏమిటి, నాకేమి చిక్కలేదే అనుకుంటారు.
0: Some fools may say I have committed this wicked act but I have not faced anything.
1: కానీ ఉన్నది, దీనికి ఉంటున్నది, ఈ కర్మ ఫలము తప్పినది కాదు.
0: There lies a head, the result you can
1: escape. Aithe karmalu moodu vidhamulaitundi karmalu untundayi.
0: But there are three forms of action.
1: Sukarma, vikarma, akarma.
0: Sukarma, vikarma and akarma.
1: Sukarma anaga manchi karmalu yokka phalitamu.
0: Sukarma is the results of good action.
1: Manchi panulu cheyinchatamu.
0: Making others to do good action.
1: Manchi panulu yokka phalitamu manchigane andinchatamu.
0: Good actions will give you good results.
1: Vikarma anaga chedda karmalu cheyinchatamu.
0: Vikarma means making others do bad.
1: కర్మల యొక్క ఫలితము తర్వాత చెడ్డగాని అందించటము.
0: లేటర్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్.
1: అకర్మలు,
0: అకర్మ.
1: ఎట్టి కర్మలు చేయకపోయినప్పటికీ అది ఒక కర్మరూపంగా వస్తుంటుంది.
0: యు మే నాట్ అండర్టేక్ ఎనీ యాక్షన్ బట్ యట్ యు ఫేస్ ద రిజల్ట్.
1: పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ కర్మల యొక్క ఫలితము అని చెప్పవచ్చు.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ సే ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
1: సీత ఏ కర్మలు చెడ్డ కర్మలు చేయలేదు పాపం.
0: సీత డిడ్ నాట్ కమిట్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
1: కానీ ఆమె అరణ్యములో పడి పతి వియోగంతో అశోకవనంలో దుఃఖించడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మదర్ సీత క్రయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ సపరేషన్?
1: సత్య హరిశ్చంద్రుడు ఎలాంటి పాపకర్మను ఆచరించలేదు.
0: సత్య హరిశ్చంద్ర హాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్.
1: కానీ అతను తన భార్యను అమ్ముకొని బిడ్డను కోల్పోయి కాటి కాపరిగా నిలచడానికి కారణం ఏమిటి?
0: బట్ హి హాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ సన్ అండ్ హాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది
1: క్రియేషన్. ఒకరికొకరు వీడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద సపరేషన్ ఆఫ్ నలదమయంతి?
1: ఇది సుకర్మ కాదు.

0: కాదు, ఇది అకర్మ.
1: ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్షన్స్ టు కర్మ, రాంగ్ యాక్షన్స్.
0: కర్మలు చేయకపోయినప్పటికీ జన్మాంతర కర్మలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పరిణామాన్ని చెప్పిస్తుంటాయి.
1: యు మే నాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ, బట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఈ విశిష్టతను ఈ చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్.
0: ఈ చిన్నదాన్ని మనం అనుభవించినప్పటికీ ఇది కర్మల యొక్క ఫలితమే.
1: వాట్ ఎవర్ యూ మే ఎక్స్పీరియన్స్ అట్రాక్షన్, ఇట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఇది ఎప్పటికీ తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే తప్పినది కాదు, కనుకనే తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: యాజ్ యూ కెనాట్ ఎస్కేప్ ఆర్ ఇవేడ్, ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందాలి,
1: యు షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: ఇలాంటి దీనికి మనం తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్.
0: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాన్ని లోపల పెంచుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్యము, ప్రేమ, శాంతి, కరుణ, సహనము ఇత్యాది మత్స్య భావములను హృదయములో ఆవిర్భవింప చేసుకున్నప్పుడు,
1: వెన్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ ఆఫ్ ట్రూత్, లవ్, పీస్, కంపాషన్,
0: జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది.
1: దేర్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ బ్యూటీ లైక్ ఎ గార్డెన్.
0: కాని దుర్మార్గము, దుష్టత్వము, దురాలోచన, పాపము ఇలాంటి సంకల్పములను తన హృదయంలో ప్రవేశించుకున్నటువంటి వానికి కేవలం మలమూత్ర దుర్గంధంతో కూడినటువంటి ఈ యొక్క నదిగా ప్రవహిస్తుంది. దీనినే వైతరిణి నది అంటారు.
1: ఇఫ్ యూ ఫిల్స్ హిస్ హార్ట్ విత్ ఆల్ ద వికెడ్నెస్, బ్యాడ్ థాట్స్ అండ్ సిన్ఫుల్ యాక్షన్స్, ఇట్ విల్ ఎమిట్ ఫౌల్ స్మెల్.
0: విచారించుకోవచ్చును, నేను సుందరమైన నందనవనాన్న లేక వైతరిణి నదినా అని తన యొక్క సంకల్పాలు తగినట్టుగా గుర్తించుకోవచ్చు.
1: ఎనీవన్ కెన్ క్వశ్చన్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఈజ్ మై లైఫ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ఆర్ ఎమిట్ ఫౌల్ స్మెల్.
0: భావములు ఎవరికి గుర్తించడానికి వీలు కాదు, తనకు మాత్రమే తెలుసు.
1: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు నో.
0: చెత్త భావములు ఉండడం చేతనే వాడు తెలియనటువంటి వైతరిణి నదిలో పడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అన్ నోయింగ్లీ హీ గెట్స్ ఇంటు దిస్ వైతరిణి.
0: మంచి భావములు ఉండటం చేతనే సుందరమైన నందనవనంగా రూపొందుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ హిస్ లైఫ్ షేప్స్ ఇంటు ఎ బ్యూటిఫుల్ గార్డెన్.
0: కనుకనే ఎవరికి వాడే సాక్షి.
1: సో ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
0: కనుక ఇంకొకరు సాక్షి అనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీవన్.
0: మనసుకు మనం సాక్షి.
1: We are the witness to the mind.
0: Manishiki gunam sachi.
1: If the character is witness to human
0: being.
1: For the gangsters, the foolishness is the witness.
0: Yavariki vare sachi.
1: Each one is one's own witness.
0: Dine atma sachi ani antunnaru.
1: This is what we call self-witness.
0: Kanuka manam tappulu chesi oppuluga manam act cheyavachunu.
1: We may commit mistakes and pretend as if we have done good.
0: Kani nee yokka abhinayamulo manchiga kanipinchavachunu kani లోపల దోషం నిన్ను చాలా హింసిస్తూ ఉంటాయి.
1: యు మే యాక్ట్ వెల్ సూపర్ఫిషియలే, బట్ యువర్ మిస్టేక్ ఇస్ నోన్ టు యు వెల్.
0: అలాంటి వాణిని ఎవరు కూడా ఏమాత్రం కూడా ఇచ్చగించరు.
1: నో వన్ వుడ్ రిలీష్ యాక్సెప్ట్ సచ్ ఎ పర్సన్.
0: అయితే ఎట్టి దోషములు లేని, ఎట్టి పాపములు లేని దివ్యత్వాన్ని సర్వులు కూడా ప్రేమిస్తుంటారు.
1: బట్ ద డివినిటీ హ్యాస్ నో సిన్, హ్యాస్ నో మిస్టేక్. Therefore, the divinity is loved by all.
0: వారు కూడా అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో దే ఆల్సో పాస్ త్రూ ఆల్ ప్రాబ్లమ్స్.
0: ఇది కాదు,
1: నాట్ దిస్.
0: కేవలము మన పాపములను మనం దూషించేటువంటి వారు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
1: వీ కెన్ సే దట్ అవర్ సిన్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద వన్ హూ క్రిటిసైజ్.
0: మన పుణ్యములు మనం వర్ణించేటువంటి వాడు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
1: ద వన్ హూ ఫ్లాటర్స్ దెమ్.
0: కానీ భగవంతుని దూషించేటువంటి వారు ఏం తీసుకుంటున్నారు?
1: బట్ వాట్ ఈస్ దట్ రిసీవ్డ్ బై ద వన్ హూ క్రిటిసైజెస్ గాడ్.
0: భగవంతునిలో పాపము లేదు, పుణ్యము లేదు.
1: గాడ్ హ్యాస్ నైదర్ సిన్ నర్ మెరిట్.
0: పుణ్యం

0: భగవంతుడి అంటే ఉన్నటువంటిది ఇవే. నా పుణ్యం, పుణ్యం లేదు అతన్ని అంటే.
1: There is no punya or merit there.
0: Na papam.
1: No sin.
0: Na mantram na tirtham.
1: No mantra there. No, it's no pilgrim center now.
0: Na japam na tirtham.
1: No japa.
0: Sachidananda rupam sivoham sivoham.
1: It is the very form of eternal bliss. It is Siva.
0: Kanukane. భగవంతుని దూషించినటువంటి వాడికి కాని, ప్రేమించినటువంటి వాడికి కాని, పరిహసించినటువంటి వాడికి కాని శివోహం శివోహం శివోహం, మంగళం మంగళం మంగళం అని అంటాడు భగవంతుడు.
1: యు మే క్రిటిసైజ్, యు మే బ్లేమ్, బట్ గాడ్ విల్ బ్లెస్ యూ, లెట్ యువర్ లైఫ్ బి ఆస్పిషియస్.
0: కనుకనే అనేక మంది, మీకందరికీ తెలుసు భాగవతంలో కంసుడు నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: You know, in Bhagavata, Kamsa went on accusing Krishna continuously.
0: నిజమైనటువంటి భక్తులు ఏ భగవంతుని చూచినప్పుడు, ఏ పూజామందిరంలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తారు.
1: A true devotee will think of God when he sees him in worship.
0: దేశి నిరంతరము దూషిస్తూనే ఉంటాడు.
1: The one who hates, he goes on.
0: నిరంతరము దూషణ అనేటువంటి పేరుతో భగవంతుని స్మరిస్తున్నాడు.
1: In the name of hatred, he thinks of the Lord continuously.
0: కనుకనే అట్టి కంసుని యొక్క రక్తము కట్టగడపటికి కృష్ణుని పాదాల పైన పడింది.
1: ఫర్ దట్ రీజన్ ద బ్లడ్ ఆఫ్ కంస ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
0: శిశుపాలుని యొక్క రక్తము భగవంతుని పాదాల పైన పడింది.
1: ద బ్లడ్ ఆఫ్ శిశుపాల ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణుని దూషించటము శిశుపాలుని యొక్క దూషణ కంటే మించిన దూషణ మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి హయ్యర్ క్రిటిసిజం దాన్ ద వన్ ఆఫ్ శిశుపాల.
0: ఎంత కఠినంగా దూషించాడు.
1: బట్ హార్ష్ వర్డ్స్ హి యూజ్.
0: స్నానం బుజేయు ఆ జవరంధ్ర చీరలు కాజేసి నందుక పూజ నీకు.
1: Should you be worshipped for the simple reason that you have stolen all the sarees of the ladies who are bathing at the time?
0: జవరంధ్రతో తల్లలాడడు నీకు అర్ఘ్యముడిగుట అది ఒక పెద్ద తప్పు.
1: It's a big mistake to worship you because you are involved in playful acts there.
0: కట్టి పెట్టు పంచాంగం ఇంకా.
1: Stop, don't speak any longer.
0: Yogadugana goku tarinchu moolinar annadu.
1: Stop, shut up, he said.
0: Shut up annadu Krishnuni.
1: He said, shut up Krishna.
0: Tachanme cut up aipoyindi.
1: Immediately what happened? He was beheaded, cut up.
0: Kattakadapadiki tana yokka vakke tanaku prathibhalanga roopondindi.
1: His very word gave him the result.
0: కనుక భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఏదో మేము విమర్శిస్తున్నామని ఆనందిస్తున్నారు కానీ ఆ విమర్శలు తిరిగి తప్పినవి కాదు, ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాది.
1: Fools may criticize God one way or other, all the results will follow them.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్న.
1: No one can escape from the consequences of one's own action.
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Who can say when and how and what one has to experience?
0: Ramulantati vaadu ramani sitanu baasi kamaruni valiyachananna.
1: Rama cried like an innocent man because of separation from Sita.
0: Alanati pandavulu alu aakulalumunu mesi adavi paalai poyiranna.
1: Pandavas had to spend their life in a forest.
0: చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వన్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ టు సఫర్ బికాజ్.
0: ఈ కర్మలను పరిహారం గావించుకునే నిమిత్తమే మానవుడు సత్కర్మలలో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటోన్ వన్ హ్యాస్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: ఈ సత్కర్మలు ఎంతటి పర్వతము లాంటి పాపములైనప్పుడు పరిహారం చేస్తాయి.
1: ఇట్ ఆల్సో అటోన్ ద సిన్స్ దట్ వుడ్ మేక్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్.
0: పర్వతములలోనే వచ్చినటువంటి దుఃఖములంతా కూడా మనసు వలె మాయం చేస్తాయి.
1: The misery of the size of a mountain will vanish.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యం అంత కటుత్వంగా ఉండేటువంటిది.
1: That is the strength and the capacity of God.
0: భగవంతుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయవచ్చు.
1: The will of God can achieve
0: anything. భగవంతుడైనటువంటి యొక్క పరమాత్మని భక్తితో సరైనటువంటి భావంతో ప్రార్థించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make an effort to worship our Lord with the proper feeling.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమ.
1: Today is Guru Purnima.
0: ఏమిటి ఈ గురు పూర్ణిమ అంటే దీని యొక్క అంతరార్థం?
1: What is the significance of Guru Purnima?
0: గురువులకు పూజ చేయటము,
1: వర్షిపింగ్ గురు,
0: వారిని అనేక విధంలో ప్రసన్నులు గావించటము,
1: వి ప్లీజ్ దెమ్,
0: వారికి ఏదో మంత్రోపదేశం చేసుకోవటము,
1: వి అక్సెప్ట్ మంత్రం.
0: ఇది కాదు నిజమైన గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ గురు పూర్ణిమ.
0: గురు
1: గురు
2: గురు అజ్ఞానము
1: గురు ఇగ్నోరెన్స్
2: నిర్మూలం గావించటము
1: రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
2: అజ్ఞానము నిర్మూలం గావించటం గురు
1: ద వన్ హూ రిమూవ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు
2: అనగా ఇంకా పూర్ణిమ గురు పూర్ణిమ
1: దెన్ పూర్ణిమ
2: పూర్ణిమ అనగా మనస్సు పరిపూర్ణ ఆనందంతో ఉండినప్పుడే దీనికి పూర్ణిమ అంటారు
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్
2: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత మనసుకు చంద్రుడికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
1: దేర్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ ద మూన్
2: అనగా ఏమిటి పరిపూర్ణ మనస్సు నందు ఏ దోషమును ఏ చీకటి ఏ అజ్ఞానము లేకుండా నిర్మూలమవుతుంది అది ఏ గురు పౌర్ణిమ యొక్క అంతరాత్మ
1: సిగ్నిఫికెన్స్ గురు పౌర్ణిమ ఈస్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్టేక్ ఎనీ డార్క్నెస్
2: ప్రాకృతమైనటువంటి గురువులు గురువులు కాదు
1: దర్ నాట్ ది ఓన్లీ గురు
2: గురువు అనేటువంటిది నీ హృదయమనందే ఉంటుండాలి
1: గురు ఈజ్ ఇన్ యువర్ హార్ట్
2: దేవుడనగా వేరు దేశమందులు లేడు దేవుడు అనగా తనదు దేహమందే
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ హీస్ ఇన్ యువర్ బాడీ
2: పాపం అనగా వేరు పరదేశము లేదు తాను చేయు పనులు తగిలియుండు
1: sin is not present in a foreign country
2: మన హృదయమునందే ఉంటున్నాయి
1: both are in our heart
2: కనుక మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి
1: therefore we should expand our heart
2: మాలిన్యాన్ని కడిగి పెట్టాలి
1: we should cleanse the dirt
2: ఈ మనసును కడిగినటువంటి సమయమునందే
1: when we wash our mind
2: ee manasunandu madhavudu nivasistadu
1: then madhava dwells there
2: ee manasulo durbhavamulu praveshinchinappudu
1: then there are bad thoughts
2: madhavatvam anetundi akkada nivasinchadaniki veelu kaadu
1: divinity cannot stand there
2: alanti paristhiti yandu
1: and these circumstances
2: daivatvanni manam chakkaga manam chintinchali
1: we should think of god
2: దైవాన్ని మరవకూడదు
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్
2: మర్చవలసినటువంటి లోకాన్ని
1: యూ హావ్ టు ఫర్గెట్ ద వరల్డ్
2: దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతించాలి
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవమే సర్వవిధమైనటువంటి రక్షకుడు
1: గాడ్ ఈజ్ ప్రొటెక్టర్
2: దైవము తప్ప మరొకటి ఈ జగత్తులో కానరాదు
1: దేర్ ఇస్ నో వన్ ఎల్స్ అదర్ దెన్ గాడ్
2: పశ్చన్న పితాన పశ్చతి మూఢో మూఢో మూఢో దైవాన్ని చూడాలి దైవాన్ని చూడాలి అనుకుంటున్నావు
1: యూ సే దట్ యూ వాంట్ టు సీ గాడ్
2: చూస్తూనే ఉన్నావు కదా
1: యు ఆర్ సీయింగ్
2: భగవంతుడు సహస్ర రూపంతో కనిపిస్తున్నాడు
1: గాడ్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ హియర్
2: అన్ని రూపములు కూడా భగవంతునివే
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
2: అన్ని పాదములు భగవంతునివే
1: ఆల్ ద ఫీట్ ఆర్ హిస్
2: అన్ని నేత్రములు భగవంతునివే
1: ఆల్ ఐస్ ఆర్ హిస్
2: హస్తములు భగవంతునివే
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్
2: కనుకనే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఈ విధంగా పురుష సూక్తం చెప్తూ వచ్చింది
1: దేర్ఫోర్ పురుష సూక్త డిక్లేర్స్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్
2: కనుక నేను భగవంతుని చూస్తున్నామనేటువంటి అర్థాన్ని గుర్తించాలి
1: యు హావ్ టు నో ద మీనింగ్ వెన్ యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం
1: యు సీ గాడ్ ఇన్ దిస్ ఫామ్ యు సీ గాడ్ ఇన్ దట్ ఫామ్
2: అన్ని రూపములు తనవే
1: ఆల్ ఫామ్స్ ఆర్ హిస్
2: అన్ని నామములు తనవే
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్
2: ఇంకా తనను ప్రత్యేకంగా చూచేది ఎక్కడ వెతికేది ఎక్కడ
1: దెన్ వేర్ కెన్ యు సర్చ్ ఫర్ హిమ్
2: కనుకనే భగవత్ అన్వేషణ అని చాలా మంది భావిస్తుంటారు
1: మెనీ థింక్ ఆఫ్ సర్చింగ్ ఫర్ గాడ్
2: భగవంతుడు సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషించడం ఎందుకు
1: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు సర్చ్ హిమ్
2: నీవే భగవంతుడవు
1: యు ఆర్ గాడ్
2: నిన్ను నీవు వెతుకోగలుగుతున్నావా
1: ఆర్ యూ ఏబుల్ టు సర్చ్
2: నిన్ను వెతుకునేటువంటి వాడు నీవు మూర్ఖుడే
1: ద వన్ హూ సర్చెస్ ఫర్ వన్స్ ఓన్
2: సెల్ఫ్ భగవంతుని వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు
1: సో ద వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్
2: సర్వము భగవంతుడే
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
2: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తి శిస్తతి ఏది చేసినా భగవంతుని యొక్క కర్మనే
1: వాట్ ఎవర్ యు డూ దట్స్ గాడ్స్ యాక్షన్
2: ఇట్టి పరిపూర్ణమైన భావాన్ని మనము పెంచుకోవాలి
1: వీ షుడ్ హ్యావ్ దట్ టోటల్ ఫీలింగ్
2: అప్పుడే పూర్ణ మన పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్చటి అదే పూర్ణమే ఇది పూర్ణమే
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
2: రెండు పూర్ణమైనప్పుడు ఇంకా పూర్ణత్వాన్ని వెతికేది ఎక్కడ
1: వెన్ బోత్ ఆర్ ఫుల్ వేర్ డు యు నీడ్ టు సర్చ్ ఫర్ ఫుల్నెస్
2: అలాంటి విశాలమైనటువంటి మనసును మనం పెంచుకోవాలి
1: యూ షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్
2: కానీ ఈనాటి మానవుడు సంకుచితమైన భావాల్లో జీవిస్తున్నాడు
1: బట్ మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద నారో మైండెడ్నెస్
2: కేవలము ఒక విధంగా కుత్సితమైనటువంటి భావంతో ఉన్నాడు
1: హీఈస్ లీడింగ్ ఎ మీన్ లైఫ్
2: ఈ విశాలమైన మనసును పెంచుకోవాలి
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండ్
2: రామకృష్ణ పరమహంస దగ్గర కూడా కొందరు వెళ్లారు
1: సమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస
2: స్వామి మీరు భగవంతుని చూచారా అతనితో మాట్లాడారా అతను దర్శనమిచ్చాడా అని ప్రశ్నించారు
1: సమ్ స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్ డిడ్ యూ టాక్ టు హిమ్ డిడ్ యూ క్వశ్చన్ హిమ్
2: ఆయన నవ్వుతూ చూచాను మాట్లాడాను దర్శించాను మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను భగవంతుడితో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాను
1: స్మైలింగ్ హీ సెడ్ yes I saw him I talked to him I questioned him and I also had his divine
2: మాట కనిపించడం లేదే
1: but I don't see him that way then
2: appudu chakkari jawabu cheppadu ramakrishnudu
1: then ramakrishna gave a prompt reply
2: oh pichivada
3: Madman.
2: నీవు ధనం కోసం ఏడుస్తున్నావు.
3: You cry for money.
2: భార్య కోసం ఏడుస్తున్నావు.
3: Cry for your wife.
2: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
3: Cry for children.
2: ఇంటి కోసం ఏడుస్తున్నావు.
3: Cry your family.
2: పరిస్థితుల కోసం ఏడుస్తున్నావు.
3: You cry for your reputation.
2: భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
3: But do you pine for God?
2: అలాంటప్పుడు నీకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు?
3: Under these circumstances, how do you expect to see
2: God? భార్య పైన ఉన్నంత అభిమానం కూడా భగవంతుని పైన లేదే.
3: You don't have that much of attachment.
2: ఒక ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: You have got the love for money.
2: భగవంతుని పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: Love for authority.
2: భగవంతుడు ఏ విధంగా నీకు దర్శనమిస్తాడు?
3: Then how do you expect to see God?
2: Possible, పోమన్నాడు.
3: He said it's impossible, but you go back.
2: నీకు సాధ్యం కాదన్నాడు.
3: It's not possible, he said.
2: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ప్రార్థించు, భగవంతుని కోసం నీవు పరితపించు, భగవంతుని కోసం సర్వసంగా పరిత్యాగం చేయి.
3: Therefore you pray to God.
2: అప్పుడు
3: you sacrifice everything for God.
2: అంతేకాని గుడ్డి వానికి సూర్యుడు వచ్చి ఎదురుగా నిచ్చినప్పటికీ వానికి అంధకారంగానే ఉంటుంటారు.
3: For a blind man, even if sun is to stand in front of him, he cannot see.
2: చూడలేడు.
3: He can't see.
2: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
3: There's a small story.
2: గుడ్డి వానికి బిడ్డ పుట్టింది.
3: A blind man had a son.
2: బిడ్డలు పుట్టేదాన్ని గుడ్డివాడు కుంటివాడు అనేటువంటి ఏమి భేదం లేదు.
3: బ్లైండ్ మ్యాన్ డజంట్ మ్యాటర్.
2: బిడ్డ పుట్టింది.
3: Yes, yes, the daughter.
2: ఆ భార్య ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉండినది.
3: The wife was attending the household work.
2: కానీ పుట్టిన బిడ్డను కూడా తనకు చూసేటువంటి ప్రాప్తి లేదు.
3: But he can't see his own child.
2: ఆ భార్య ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒక బాటిల్ తెచ్చి పెట్టింది ఈ గుడ్డివాడి దగ్గర.
3: వైఫ్ కెప్ట్ ఎ బాటిల్ బై ది సైడ్ ఆఫ్ ది చైల్డ్.
2: అబ్బాయి నిద్రపోతున్నాడు, లేచి అరిచేటప్పటికి ఈ పాలు అతనికి అందించండి అన్నాడు.
3: He said, the child is sleeping now. When the child cries, give him this bottle.
2: ఈ గుడ్డివాడికి పాలంటే ఏమిటి అన్నాడు.
3: Then this blind man asked, what do you mean by milk?
2: పాలంటే తెల్లగా ఉంటుంది అన్నాడు.
3: And then wife said, milk is white.
2: తెలుపంటే ఏమిటి అన్నాడు.
3: Then he said, what do you mean by white?
2: కొంగ మాదిరి ఉంటుంది అన్నాడు.
3: Then he said, it's like a crane.
2: కొంగ అంటే ఎట్టుంటది అన్నాడు.
3: దెన్ హౌ డస్ క్రేన్
2: కొంగ అంటే ఇట్టుంటది అన్నాడు.
3: దెన్ ఇట్ ఇస్ బెండ్.
2: ఆ చేయి పట్టుకొని చూచాడు గుడ్డివాడు.
3: అండ్ ద బ్లైండ్ మ్యాన్ టక్ ద హ్యాండ్.
2: ఇంత పెద్దదాన్ని పిల్లవాడి నోట్లో పోస్తే ఏమైపోతాడో అన్నాడు.
3: ఇఫ్ సచ్ ఎ బిగ్ థింగ్ ఈస్ టు బి పోర్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద చైల్డ్ వాట్ వుడ్ హ్యాపెన్.
2: పాలంటే ఏమిటో తెలియనటువంటి వానికి ఇంకా ఈ విధమైన ఎన్ని వర్ణనలు చేస్తే వానికి అర్థమవుతుంది.
3: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ మిల్క్ ఈస్ వాట్ ఇస్
2: భగవంతుడి ఏమో తెలియనటువంటి వానికి ఎన్ని చెప్పినా కానీ వానికి మూర్ఖత్వం వదలదు.
3: In spite of repeated teaching, he will never be free from all pain.
2: Bhagavantu ante anandamayudu sachidanandamayudu.
3: God is of eternal bliss.
2: Nirantaram kudanu thanu anandamto undetunti vaadu.
3: He is one of bliss, continuous bliss.
2: Athani rooparahitamainatunti vaadu.
3: He is formless.
2: Kaani talanchinappudu ye roopamaina taalu pondavachchu.
3: By his will he can assume any form.
2: అలాంటి తత్వం లోపల ఎట్టిది ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
3: నన్ కెన్ డిసైడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే.
2: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్న నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
3: Therefore, in order to experience, enjoy divinity, దీనికంటే
2: మించినటువంటి సాధన మనొకటి లేదు.
3: There is no other greater spiritual pursuit.
2: ఒకానొక సమయం లోపల
3: at one time
2: రాధమ్మ కొంతమంది తన యొక్క చెలికత్తెలను తీసుకుని మధుర నుంచి బృందావనానికి పోతుండాలి పడవలో.
3: రాధ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ మధుర టు బృందావన్ ఇన్ ఎ బోట్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్.
2: తెల్లవారు లేచారు.
3: They got up next morning.
2: ఆ గుంపంతా బోట్ లో పడవలో కూర్చున్నారు.
3: They were all seated in that boat.
2: వంతుల ప్రకారం ఒకరికొకరు ఒకరికొకరు దాన్ని నడుపుతూ పోతున్నారు.
3: They were driving it by turns.
2: ఎంతసేపు చేశారు పాపం డ్రైవింగ్.
3: They have driven it for long.
2: చేతులంతా నొప్పి వచ్చింది.
3: They had pain.
2: ఆ లోపల తెల్లవారింది.
3: It's morning.
2: తెల్లవారేటప్పటికి వాళ్ళు చూచారు.
3: They watched the ram.
2: తిరిగి మధుర రేవు లోపల మధుర వాళ్ళంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు.
3: But they were there in that very shore of Madura. People came there to fetch water.
2: డ్రైవ్ చేశారు కానీ మధురలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా.
3: They have driven round the night, but still they were there in Madura.
2: ఏమిటా దీనికి కారణమని చూసుకుంటే,
3: when they wanted to know the reason,
2: దానికి ఆ పడవను ఒక కర్రకు గూటానికి కట్టి వేసింటారు లంకనమంటారు.
3: And this boat is tied up with a rope to the post there.
2: ఈ పోస్ట్ కు తగిలించినటువంటి దీన్ని విప్పలేదు వీళ్ళు పాపం.
3: They did not loosen it. They have not untied it.
2: అది విప్పకుండా ఎంతసేపు డ్రైవ్ చేసినా కానీ ఉన్న చోటే ఉంటుంది.
3: So long it is tied to the post, it would remain where it has been.
2: అదే విధంగానే ఈనాటి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని తపములు చేసినప్పటికీ ఈ మనస్సు అనేటువంటి అభిమానంతో కట్టినటువంటి దీన్ని మనం విప్పటం లేదు.
3: So long the mind is tied up to the post of attachment. In spite of
2: spiritual
3: practice,
2: there is no use.
3: Then once we untie it, the rope of attachment and possessiveness.
2: కాని అటాచ్మెంట్ అంతా కూడా దీని లంకన చేసి మనం పోవాలి ముందుకంటే ఎట్లా పోగలము?
3: With this rope of attachment, how can you move forward?
2: ఇది వీలు కాదు.
3: It's not possible.
2: కనుకనే మొట్టమొదట నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనికి అమృతత్వ మానసు త్యాగం కావాలి.
3: Sacrifice is essential.
2: ఈ అభిమాన మమకారములు క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
3: You should reduce attachment and possessiveness.
2: అప్పుడే మన యొక్క భావము దైవత్వంలో లీనమవుతుంది.
3: Then our feeling will merge in divinity.
2: ఇది మనము అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమైన మనసు మనలో ఆవిర్భవిస్తుంది.
3: When you are released, then you will experience full mind.
2: పూర్ణ చంద్రుని లోపల ఏ మచ్చ కూడా మనకు కనిపించదు.
3: In full moon there is no spot.
2: కనుకనే మన పూర్ణ హృదయమునందు మనసునందు కూడా ఎలాంటి దోషములు మనకు కనిపించవు.
3: లైక్వైజ్ ఇన్ ఎ ఫుల్ మైండ్ దేర్ విల్ నో మిస్టేక్.
2: ఈనాడు మనం దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నామంటే ఎవరో కాదు దీనికి కారకులు.
3: Why do we suffer? Why are misery? Nobody is responsible.
2: Mana bhavamule manaki ee vidhamaina suffer andistundadi.
3: Our thoughts are responsible.
2: Mana yokka doshamule manaki ee kashtam andistundadi.
3: It's only our mistake that
2: ee satyanni manam chakkaga gurtinchali.
3: We have to know this truth.
2: Evaro veeri valla maaki ee kashtam kaligindi, vaari valla maaki ee nindalu vachinayi ani evarno nimitta matranga manam poshinchadu.
3: We should not blame anybody that we are put to suffering by this person or that person.
2: Ee ni neeve moola kaaranamu.
3: You are responsible for both.
2: ఈ సొసైటీలో మనం ఉండినంత వరకు కూడా
3: సో లాంగ్ వేర్ ఇన్ సొసైటీ,
2: ఈ సొసైటీ నియమాలను మనం అనుసరిస్తూ రావాలి.
3: వీ హావ్ టు ఫాలో ద సోషల్ డిసిప్లిన్.
2: ఈ సొసైటీ అనేటువంటిది ఒక విధమైన వ్యాపారం వంటిది.
3: ద సొసైటీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
2: ఒక గ్రామం లోపల ఒక వ్యాపారం ప్రారంభించారు.
3: ఇన్ ఎ విలేజ్ ఎ
2: బిజినెస్. అక్కడ
3: 10 మెంబర్స్ జాయిన్ హిమ్.
2: వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్స్ అంతా వేసుకున్నారు.
3: దే హావ్ ఈక్వల్ షేర్స్.
2: ఈ వ్యాపారం చేస్తూ పోయారు.
3: They are doing business.
2: కానీ ఈ వ్యాపారంలో వచ్చిన లాభం కూడా ఈక్వల్ గానే ఉంటుంది.
3: సో ద ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ఈక్వల్.
2: నష్టం కూడా ఈక్వల్ గానే వస్తుంది.
3: సో ఆల్సో ద లాస్.
2: కనుకనే మనము ఈ సమాజం లోపల సర్వులు కూడా మెంబర్స్.
3: Therefore in society all are members.
2: అందరూ మన భావం అనేది పవిత్రమైన దీంతో మనం అభివృద్ధి పరిచినప్పుడు మనకు చక్కని ప్రాఫిట్ మనకు వస్తుంది.
3: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో అండ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్. You will get good profit.
2: అతనికి వచ్చిన ప్రాఫిట్ మనకు వస్తుంది సమానంగా.
3: యు విల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ షేర్
2: హోల్డర్స్.
3: యు ఆర్ ఆల్ షేర్ హోల్డర్స్.
2: కనుకనే ప్రతి మానవుడు కూడా భగవత్ అనుగ్రహం అనేటువంటి బిజినెస్ లో అందరూ సమానమైన షేర్ హోల్డర్స్.
3: సో ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆల్ ఆర్ షేర్ హోల్డర్స్.
2: మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్.
2: ఎక్కడ?
3: వేర్?
2: అనుగ్రహం అనే బ్యాంక్ లో మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్ ఇన్ ది బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: అప్పుడు లేకుండా బ్యాంక్ లో కావాల్సినంత ధనం ఉంటుంది.
3: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ది బ్యాంక్.
2: కానీ ఎవరు దీన్ని ముట్టడానికి వీలు కాదు.
3: నో వన్ కెన్ టచ్.
2: యు ఓన్లీ కేవలం ఒక గార్డియన్.
3: యు ఆర్ ఓన్లీ ఎ గార్డియన్.
2: ఈ గార్డియన్ అనేటువంటి వానికి హక్కు ఉండదు.
3: యు హావ్ నో రైట్.
2: ఏదైనా సహాయం చేయవచ్చు.
3: యు కెన్ హెల్ప్.
2: బ్యాంకులో చూడండి మీరు, క్యాషియర్ అనేటువంటి వాడు ఉంటాడు.
3: దేర్ ఇన్ ద బ్యాంక్ యూ సీ ద క్యాషియర్.
2: ఈ క్యాషియర్ చేతిలోనే బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కూడా ఉంటుంది.
3: ద క్యాషియర్ హ్యాస్ ఆన్ హ్యాండ్ ద క్యాష్.
2: కానీ ఇదంతా నా చేతిలో ఉంది కానీ ఒక నయా పైస కూడా ముట్టడానికి అధికారం లేదు.
3: బికాస్ యూ హావ్ క్యాష్ ఆన్ హ్యాండ్ యూ కాంట్ టచ్ సింగిల్ నయా పైస.
2: ఎవరు వచ్చి చెక్ ఇస్తారు వాడికి మాత్రం క్యాష్ ఇస్తుంటాడు.
3: యూ కెన్ ఓన్లీ గివ్ ద క్యాష్ టు హూమ్ సో ఎవర్.
2: అనుకున్నటువంటి బ్యాంక్ లోపల
3: ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
2: భగవంతునికి ఈ డబ్బుతో ఏమాత్రం పని లేదు.
3: గాడ్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ మనీ.
2: డబ్బును ఈ వ్యవహారం భగవంతునికి కానే కాదు.
3: ఇట్ నాట్ గాడ్స్ బిజినెస్.
2: అయితే నీవు ఆ సాధనా ఫలితం అనేటువంటి చెక్ ఇచ్చినప్పుడు ఈ అనుగ్రహం అనేటువంటి క్యాష్ నీకు అందిస్తుంది.
3: దేర్ఫోర్ వెన్ యూ ఇష్యూ ద చెక్ ఆఫ్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ గెట్ ది క్యాష్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: ఇక్కడ బ్యాంక్ యొక్క సిస్టమ్ లో మూడు రకంగా ఉంటుంటాయి.
3: ఇన్ బ్యాంక్ సిస్టమ్ దర్ ఆర్ త్రీ టైప్స్.
2: ధనం కావాలనుకుంటే
3: వెన్ యూ వాంట్ మనీ
2: నువ్వు ముందుగా ఏదైనా సంపాదించినటువంటి ధనమును అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకున్నట్టు.
3: ద మనీ యూ హ్యావ్ యూ షుడ్ డిపాజిట్ దేర్.
2: అప్పుడే తిరిగి నీ డబ్బును నువ్వు తీసుకోవడానికి అధికారం వస్తుంది.
3: లేటర్ యూ కెన్ విత్ డ్రా.
2: ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంకులో కట్టకుండా ఉండినప్పుడు
3: సపోజ్ దేర్ నో మనీ
2: అని అడుగుతావు
3: యూ వాంట్ లోన్.
2: అప్పుడు స్థిరాస్తిని దాంట్లో తాకట్టు పెట్టి నీవు అప్పు తీసుకోవచ్చు.
3: దెన్ యూ కెన్ మార్ట్గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్స్ అండ్ గెట్ మనీ.
2: ఇంకా అది లేకుండా పోయినప్పుడు డబ్బు కావాల్సి వస్తుంది.
3: యూ నీడ్ మనీ.
2: ఒక శ్రీమంతుని గ్యారంటీగా తీసుకుని పోయి అతని ద్వారా నీవు అప్పు తీసుకోవచ్చు.
3: ఏ రిచ్ మ్యాన్ కెన్ బి యువర్ గ్యారంటర్ అండ్ యూ కెన్ రిసీవ్ మనీ.
2: ఈ మూడు మార్గం లోపల ఇది ఆధ్యాత్మికము అన్నారు.
3: దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
2: పూర్వజన్మంలో నీవు సంపాదించినటువంటి పుణ్యమును భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకులో కట్టినప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీవు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకోవచ్చు.
3: ఆల్ ద మెరిట్ అండ్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ ద ఫాస్ట్ ఆర్ డిపాజిటెడ్ in the bank of God in the present also you can withdraw.
2: ఇంకా రెండవది ఏమిటంటే నీ స్థిరాస్తిని తాకట్టు పెట్టి నీవు తీసుకోవచ్చు.
3: సెకండ్ యూ కెన్ మార్ట్ గేజ్ యువర్
2: స్థిరాస్తి అనేటువంటిది ఏమిటి?
3: What is that permanent assets?
2: ఈ పూర్వం చేసినటువంటి పుణ్యఫలమే స్థిరాస్తి.
3: It's all the good you have done in the past.
2: ఇంకా గ్యారంటీ ఎవరైనా ఉండాలి కదా.
3: Then surety, guarantor.
2: ఎవరంటే వారు చిన్న చిన్న వారిని గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వరు.
3: You cannot take any person as a guarantor.
2: కానీ గొప్పవాడే తీసుకుని పోయి చూపించాలి.
3: యూ షుడ్ బ్రింగ్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
2: గొప్పవాడు గ్యారంటీ ఇచ్చేటువంటి వాడే గురువు.
3: ద షూరిటీ ఇస్ గురు హియర్.
2: ఆ గురువులకు గ్యారంటీతోనే మీకు అనుగ్రహం అనేటువంటి ధనం అందిస్తుంటాడు.
3: బికాస్ గురు ఇస్ గ్యారంటర్ యూ కెన్ హ్యావ్ ద క్యాష్ ఆఫ్ ద గురు.
2: అంటే ఎవరు?
3: అండ్ హూ ఇస్ గురు?
2: అది అజ్ఞానరహితమైనటువంటి యొక్క దివ్యత్వమే గురుజీ.
3: ద డివినిటీ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్
2: తీసుకునియే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరు ఈ గురువు?
3: హూ ఇస్ గురు?
2: ఎవరో ఒక మంత్రోపదేశం చేసిన వాడు కాదు.
3: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
2: గురు బ్రహ్మ ఆ పరమాత్ముడే గురువు.
3: గాడ్ ఈస్ గురు.
2: గురు విష్ణు ఆ విష్ణువే గురువు.
3: దట్ విష్ణు ఈస్ గురు.
2: గురు దేవో మహేశ్వర ఆ ఈశ్వరుడే గురువు.
3: ఈశ్వర ఈస్ గురు.
2: అనగా ఏంటి? సర్వము నువ్వే అనేటువంటి దీంట్లో ఆ గురుత్వాన్ని మనం పొందాలి.
3: వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ గురు ఈజ్ ఎవ్రీథింగ్.
2: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైపోతుంది.
3: వెన్ యు ఎక్స్పీరియన్స్ దట్ వన్నెస్ యు విల్ బి అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
2: కనుక మన అజ్ఞానం నిర్మూలం కావటమే గురువు అనే పదమునకు అర్థము.
3: ద రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్.
2: పవిత్రమైనటువంటి అర్థాన్ని ఈనాడు విస్మరించి
3: ఫర్గాటన్ ద సీక్రెట్
2: మీనింగ్. ఆ వస్త్రాన్ని చూసినప్పటికీ పరిగెత్తిపోతుంటారు.
3: వి రన్ ఆఫ్టర్ ది ఆఫర్ రోడ్.
2: ఏదో 10 రూపాయలు ఒక చేతిలో పెడితే
3: if you just give 10 rupees
2: chevulo oka mantram cheptadu
3: he will whisper into your ear
2: chevulo mantramu
3: cash on hand and whispering into your ear
2: idi kaadu gurutvaniki sarinchi artham
3: this is not the meaning of a guru
2: daivani nee hrudayamlo pratishtimpa chesukovali
3: install god in your heart
2: aa conscious nunchi vacheetundi oka vibration nu anusarinchali
3: you should follow the vibrations that come out of your conscious
2: nunchi nee radiation lo poi cheripovali
3: out of the vibration you reach radiation
2: పరబ్రహ్మ తత్వం జ్ఞానం అన్నాడు.
3: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ ద విజ్డమ్.
2: ఆ జ్ఞానమే భగవత్ స్వరూపము.
3: దట్ విజ్డమ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఆ జ్ఞానం ఎట్టి రూపము లేదు.
3: విజ్డమ్ హాస్ నో ఫార్మ్.
2: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనింది వేదం.
3: The Veda called it ప్రజ్ఞాన.
2: ప్రజ్ఞానం అనగా ఏంటి?
3: వాట్ ఇస్ ప్రజ్ఞాన?
2: ఒక సమయంలో ఉంది మరొక సమయంలో తెలియపోవటం కాదు.
3: ప్రజ్ఞాన ఇస్ నాట్ ద వన్ దట్ ఎగ్జిస్ట్ అండ్ అబ్సెంట్ లేటర్.
2: ఇది ఒక టవల్. ఇది జ్ఞానమే.
3: This is a tumbler, that's knowledge.
2: ఇది ఒక స్పీకర్. అది ఒక జ్ఞానమే.
3: This is a speaker, knowledge.
2: ఇది టంబ్లర్. ఇది ఒక జ్ఞానమే.
3: టంబ్లర్.
2: ఇదంతా ప్రాప్తమైన పదార్థ జ్ఞానము.
3: This is all the worldly objective matter.
2: ఇది కాదు నిజమైన జ్ఞానము.
3: This is not the true knowledge.
2: పదార్థ జ్ఞానము.
3: It is a spiritual knowledge.
2: పదార్థ జ్ఞానంలో ఎప్పుడు కూడా రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
3: This worldly knowledge is full of reaction, reflection and resound.
2: ఒక చిన్న ఉదాహరణము.
3: A small example.
2: ఇప్పుడు నేను ఈ టేబుల్ కొట్టాను బాగా గట్టిగా.
3: Suppose you have thumped this table.
2: కానీ నేను టేబుల్ ను కొట్టాను అని చెప్పి నీవు అనుకుంటున్నావు.
3: యు సే దట్ యు బీటెన్ ది టేబుల్.
2: కాదు కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
2: ఇది రియాక్షన్.
3: దిస్ ఇస్ రియాక్షన్.
2: కొట్టావు అనుకుంటున్నావు.
3: యు హావ్ థంబ్ ఇట్ అండ్ యు హిట్ ద టేబుల్.
2: దెబ్బ తగిలింది.
3: యు ఆర్ ఆల్సో హర్ట్.
2: నీవు టేబుల్ ను కొట్టడమే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: యు హావ్ నాట్ ఓన్లీ బీటెన్ ద టేబుల్, యు ఆర్ ఆల్సో బీటెన్ బై ది టేబుల్. This is
2: the sound, reflection, reaction in the పదార్థం.
3: The worldly knowledge will have reaction, reflection.
2: కానీ దైవం అనేటువంటి జ్ఞానము దీనికి ఏమాత్రం కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ లేదు.
3: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ హాస్ నన్ ఆఫ్ దీస్.
2: కాలము స్థానము భేదం అనేటువంటి దీనికి లేవు.
3: ఇట్ హాస్ నో కన్సిడరేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
2: కనుకనే దీనిని ప్రజ్ఞానం అనేది చెప్పడానికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
3: సో ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
2: ఏమాత్రము మార్పు చెందినటువంటిది.
3: ఇట్ ఈస్ చేంజ్లెస్.
2: అది ఏ బ్రహ్మ.
3: దట్ ఈస్ బ్రహ్మ.
2: అట్టి బ్రహ్మతత్వాన్ని మనం కనుక్కోవాలంటే
3: టు నో సచ్ బ్రహ్మ.
2: మనసు చక్కని శుద్ధమైన అద్దంగా పెట్టుకోవాలి.
3: మైండ్ షుడ్ బి క్లీన్ లైక్ ఎ మిర.
2: ఈ అద్దంలో ఏ కొంచెం డస్ట్ తగిలినప్పటికీ తక్షణమే దాన్ని స్విచ్ చేస్తూ రావాలి.
3: ఇఫ్ దేర్ ఇస్ లైటెస్ట్ ద డస్ట్ ఇన్ ద మిర యు
2: హావ్ టు వైప్ ఇట్. ఈ అద్దంలో ప్రవేశించిన తక్షణమే
3: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్
2: అనేటువంటి ఇది బటన్ తీసుకో.
3: You take the towel of love.
2: దానేటువంటి జలంలో ముంచు.
3: Put it there in the water of sincerity.
2: హృదయం అనేటువంటి యొక్క పద్ధతిలో దాన్ని పవిత్రం గావించు.
3: Then wipe it the mirror
2: and make జ్ఞానము.
3: This is wisdom.
2: ఇలాంటి పవిత్రమైన జ్ఞానము ప్రతి వ్యక్తి ఎందు ఉంటున్నది.
3: That sacred wisdom is in everyone.
2: దీన్ని గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
3: You can't know through text.
2: గురువుల బోధంతో లభ్యమయ్యేటువంటిది కాదు.
3: Not to be taught by teacher.
2: తనకు తానే దాన్ని పరిశుద్ధం గావించుకో.
3: One has to cleanse one's own self.
2: అలాంటి దివ్యమైన భవ్యమైన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగినటువంటి కృషిగా ఉంటుండాలి.
3: We have to make every effort to know this novel, unique, divine knowledge.
2: గురు పూర్ణం అనగా ఏమి? మనసును పవిత్రమైన రీతిగా పూర్ణమైనటువంటి రీతిగా మనం పెంచుకోవాలి.
3: గురు పూర్ణిమ మీన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ మైండ్స్ సో యాస్ టు మేక్
2: మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
3: వీ హావ్ టు క్లీన్ ద డర్ట్ దేర్.
2: కేవలం భగవంతుని వర్ణించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
3: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్స్టోల్ గాడ్.
2: భగవంతుని ప్రేమించాలి.
3: యూ హావ్ టు లవ్ గాడ్.
2: ప్రేమించడం గొప్పతనం కాదు.
3: Not merely enough.
2: It's not ప్రేమికులు కాకూడదు.
3: You should not be lovers.
2: ప్రేమనే కావాలి.
3: You should not be lovers. You should be love.
2: ప్రేమించేటువంటి వాడు ఒకరినో ఇద్దరినో ప్రేమిస్తాడు.
3: A lover may love one or two.
2: కానీ ప్రేమనే నీవైతే జగత్తునే ప్రేమించచ్చు.
3: If you are love, you can love the whole world.
2: కనుక నేను ప్రతి పర్యాయంకుడను.
3: Every time.
2: ప్రేమ స్వరూపులారా అంటుంటాను. అందరూ ప్రేమనే.
3: భగవాన్ అడ్రెసెస్ యూ అస్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: అందరూ ప్రేమ అయినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు.
3: When you are love, you can love the universe.
2: కానీ ఒక లవర్ అనుకుంటే ఒకరిని ఇద్దరు లవ్ చేయొచ్చు.
3: But if you are merely lover, you can love one or two.
2: ఇది నారో మైండెడ్.
3: This is narrow minded.
2: ఇది సంకుచితమైన భావమే.
3: It's a narrow feeling.
2: పూర్ణ భావం కానే కాదు.
3: It's not a complete feeling.
2: హృదయం అంతా కూడాను ప్రేమతో నింపుకోవాలి.
3: So fill your heart with love.
2: ఇది నిజమైన పూర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
3: This is the main significance of Guru Purnima.

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: So long we follow the truth, you will find wealth there, prosperity.
0: సత్యము త్రికాల భాగ్యము.
1: Truth remains the same in all three periods of
0: time. సత్యమే దైవ స్వరూపము.
1: Truth is God.
0: ఇట్టి సత్యాన్ని అనుసరించినటువంటి మానవునకు ఈ భౌతిక జగత్తునందు ఎట్టి కొరత కూడాను ఉండదు.
1: Man who follows truth suffers from no shortage or dearth.
0: త్యాగానుసారిణి కీర్తి. ఏ మానవుడు త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడు అట్టివానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది.
1: The man who follows sacrifice will certainly earn reputation.
0: కాని ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు.
1: But today in the world there is no truth and sacrifice.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: Truth and sacrifice are the goals of life.
0: అభ్యాసానుసరణి విద్య. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యు కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానము చేతనే త్యాగము వస్తుంది.
1: త్రూ మెడిటేషన్ యూ కెన్ కల్టివేట్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: బై సాక్రిఫైస్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఈజ్ ఎసెన్షియల్.
0: పుట్టిన ప్రతి మానవులకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: వాకింగ్ టాకింగ్ రీడింగ్ దర్ ఆల్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: కనుక విద్యలయందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ అవర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగములు అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘములు పురస్కరించుకుని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ అవర్ గుడ్ క్వాలిటీ బై జాయినింగ్ గుడ్ కంపెనీ.
0: ప్రపంచంలో నిజమైన బోధకుడు ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: వన్స్ ఓన్ హార్ట్ ఈస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఈస్ ద ట్రూ టీచర్.
0: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
1: వరల్డ్ ఈజ్ ఎ బుక్.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అదియే మనకు సరియైన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెడమార్గం పోనివ్వదు.
1: కాన్షియన్స్ విల్ నెవర్ గైడ్ యు ఇన్ ద రాంగ్ పాత్.
0: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: సో హూ ఇస్ ద ట్రూ టీచర్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఇస్ ద ట్రూ టీచర్.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: టైమ్ గోస్ అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ టైమ్ విల్ నెవర్ చేంజ్.
0: ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు.
1: టుడే వీ హావ్ టూ టైప్స్ ఆఫ్ టీచర్స్, బాధ పెయిన్, బోధ ద టీచింగ్.
0: కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: ఇట్స్ డిఫికల్ట్ టు హ్యావ్ ద ప్రిసెప్టర్స్ ఆఫ్ నోబుల్ టీచింగ్.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
1: In order to have good instruction, the time is the best teacher.
0: Kalakala prapannanam kalakim karishyati. Kalamu manavuni yokka kayamunu mirugutundi.
1: It is the time that swallows life span.
0: Kani kalamu kudanu mirugetvanti vaadu Ishwarudu.
1: But Ishwara is beyond time.
0: Kalukane Ishwara prabhavanni hrudayam nandu unchukoni ee kalamunu bodhinchinatvanti yokka margamunu anusarinchinappude మానవుడు సక్రమమైన మార్గంలో గమ్యంలో చేరుతాడు.
1: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్, హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
0: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: వి రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని, రామాయణమని, మహాభారతం అని, ఖురాను, బైబుల్, మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: వి రీడ్ బుక్స్ లైక్ గీత, ఖురాన్, బైబుల్, రామాయణ.
0: కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ట్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: లౌకిక, భౌతిక, ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్, దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
0: ప్రాకృతికంగా, పారమార్థికంగా, లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే.
1: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects, everything.
0: కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము.
1: So world is a true book.
0: ఈ ప్రపంచములో నేర్చుకోలేనటువంటి ఒక్కటి కూడాను లేదు.
1: There's nothing that you cannot learn from the
0: world. మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ,
1: man may be very intelligent,
0: సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచే తాను నేర్చుకోగలుగుతున్నాడు.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
1: When there is no world, there is no education.
0: పూర్వం ఈ ప్రపంచమంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: Earlier, the whole world was pitch dark.
0: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘముతో కప్పి ఉండేది.
1: Crores of years back, it was completely clouded.
0: క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము ఎడతెరని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: After lakhs of years subsequently, there is downpour of rain.
0: ఈ వర్షం లక్షల సంవత్సరములు కురిచింది.
1: The rain lasted for lakhs of years.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు, సముద్రము, నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: Thereafter, the mountains and sea, they have come to existence.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు, సముద్రములు, నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: As mountains, sea and rivers formed, you find the darkness diminishing.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు, నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: Because of the light, the sun and stars appeared.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: As Bhagavan said yesterday, tamaha, darkness gives rise to the light.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ది రైట్ఫుల్ యాటిట్యూడ్, వీ హావ్ టు టేక్ ది వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పినటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ది బుక్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రుడు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దేర్ ఇస్ పొజిషన్.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: He's not such a good friend.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు.
1: A permanent friend.
0: నిర్మలమైనటువంటి మిత్రుడు.
1: A pure friend.
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు.
1: Selfless friend.
0: నిరంకారమైనటువంటి మిత్రుడు.
1: Egoless friend.
0: అతనే భగవంతుడు.
1: He is God himself.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకు ఎట్టి బాధలు ఉంటుండవు.
1: If you take God as true friend, you will not suffer.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: Then the worldly friends may be
0: afraid. కానీ భగవంతుడు అనేటి మిత్రుడు in you, with you, above you, below you, around you.
1: But God, ella
0: velani endu kudanu neetone untunnadu.
1: But God, the true friend, is always with you, in you, above you.
0: Bandhuvulandaru vaakiti taakani vallakaatike vatturu.
1: Relatives come up to the doorstep as
0: in bayani bhagavat naamame nijamainatunti bandhuvu.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: Nee ventane jantane intane kantane untundi ninnu kaapaadtu untadu.
1: God is with you, in you, above you, below you, around you.
0: కనుక మనం మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే.
1: సో గాడ్ ఈస్ ద ట్రూ
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్రెండ్.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: గాడ్ ఈస్ ద ఓన్లీ ఫ్రెండ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు కానేరడు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ నో.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: టుడేస్ ఫ్రెండ్స్ మే బి ఎనిమీస్ టుమారో.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడా నువ్వు శత్రుడు కాదు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There's no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: It is a worldly type, a ritual.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి విత్తులు కానీ,
1: ఎనీథింగ్,
0: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ ఒకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారకమైనప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో ఒకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాసికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాసిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాసికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
0: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హౌఎవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వెలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలలు ఎందు కూడాను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలలు ఎందు కూడాను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
0: అలలు ఎందు కూడాను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్,
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాసికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాసిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాసిక ఇస్ ఫోమ్.
0: అదియే ప్రాతిభాసికము.
1: దట్ ఈస్ ది.
0: అయితే ఆ ప్రాతిభాసికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హౌఎవర్ ప్రాతిభాసిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాసికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no wave.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no foam.
0: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమైన నురుగే లేదు.
1: Without the way of ritual there cannot be the form.
0: ప్రాతిభాషికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అరను ఆధారం చేసుకుంది.
1: Therefore form depends on the wave.
0: వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థ్యం అనేటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: So also the wave depends on the sea.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్ పారమార్థికము సన్
1: ద స్పిరిచువల్ ఇస్ సన్
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్
0: కనుకనే గ్రాండ్ ఫాదర్ ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క
1: వితౌట్ ది వే ఆఫ్ రిచువల్ దేర్ కెనాట్ బి ద ఫోర్
0: ప్రాతిభాషికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకుంది.
1: దేర్ ఫోర్ ఫోమ్ డిపెండ్స్ ఆన్ ద వేవ్.
0: వ్యావహారికమైనటువంటి

0: అది సముద్రము యొక్క తత్వము.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది
0: మరి ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ not to get elated or depressed.
0: Anaga ahankara mamakaram lenetvanti oka tattamu ee samudram yokka tattamu.
1: The sea has no trace of ego or possessiveness.
0: Kani manayandu vyavaharikam veru pratipashikam veru aadhyatmikam veru aneetvanti bhavamunu teggottunnam.
1: But within us there is diversity. We drive them apart.
0: Kaadu kaadu పారమాత్మికము నుండి వ్యవహారకము ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వి షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ విల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ దిస్
0: పారమాత్మికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
1: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్ వంటివి.
1: లైక్ పాసింగ్ క్లౌడ్స్
0: కదిలిపోయే మేఘములు.
1: దే పాస్ ఆఫ్ క్లౌడ్.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమాత్మికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వి ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
0: కనుకనే మనం పారమాత్మికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి లయ రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమాత్మికం నుంచి ఉండాలి.
1: బట్ ద కంటెంట్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను పాడుతున్నాను
1: ఐ సింగ్.
0: కానీ నోటుతో కాదు పాడేది.
1: నాట్ సింగింగ్ విత్ ద మౌత్.
0: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
0: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
1: వెన్ యు సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
0: ఆ హృదయమే సముద్రము.
1: దట్ హార్ట్ ఇస్ ద సీ.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: అది ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: దానిని కంపాషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ కంపాషన్.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు గాని నో కైండ్నెస్.
1: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రములందు ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రల ఎందు ఉంటున్నాడు, ఏ యొక్క మందిరములు ఎందు ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్
0: సర్వత్రా ఉంటున్నాడు. కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్ హార్ట్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి
1: స్వామి
0: నేను త్రికాలములు ఎందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ద త్రీ టైమ్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో.
1: వేర్ యూ విల్ బి?
0: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
1: వైకుంఠం
0: స్వర్గం అంటున్నారు,
1: హెవెన్,
0: ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
1: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు.
1: దెన్ నారాయణ సార్
0: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. నారద
1: నారద
0: వైకుంఠము, కైలాసము, స్వర్గము ఇవన్నీ కూడా బ్రాంచ్ ఆఫీసులు.
1: వైకుంఠ కైలాస దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: కానీ హెడ్ ఆఫీసు నా హృదయమే. భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను.
1: హార్ట్ ఈజ్ మై రెసిడెన్స్.
0: ప్రతిష్టామి నారద. నేను వశామేం చెప్పలేదు. తత్ ప్రతిష్టామి నారద. అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను.
1: హీ సేస్ దట్ హీ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ దేర్.
0: చూచారా, భగవంతుడు తన హృదయం

0: ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: When God is in the heart, you are in search of God elsewhere.
0: అయితే
1: However,
0: ఆ భజన కాని ఆ ప్రార్థన కాని స్వచ్ఛమైనటువంటి హృదయంతో నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు.
1: However, we don't pray, we don't sing with pure heart and selflessly.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: If it's a pure heart, if you think of him once, God will manifest there.
0: యాచింతాభువి పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే. ఏ చింత? పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే. పుత్రుల నిమిత్తమై, మిత్రుల నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంతో ఉపయోగపెడుతున్నామో,
1: దట్ మైండ్ విచ్ యు మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్ ద ఫ్రెండ్స్ ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యా చింత ధన ధాన్య యశస్సెస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమై మనం ఉపయోగపెడుతున్నామో,
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: నందనందన పదద్వందారు విందీచ్చని.
1: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు.
2: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
1: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
2: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్లీ.
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతి.
1: భోగములు కావాలి.
2: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
1: సదా జాయతి. ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
2: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందారవిందే క్షణే.
1: ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదములపైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
2: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
1: గంటలు దినములు నెలలు సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుతున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెడితే అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
2: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
1: ఇంతకాలం నీవు అవస్థలు పడి
2: సఫరింగ్
1: సంవత్సరములు నీవు శ్రమించి
2: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్
1: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
2: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు గాట్?
1: ఏమీ లేదు.
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
2: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
1: కోటీశ్వరుడు కావాలి.
2: You want to become a millionaire.
1: Evadu Kotishwarudu.
2: Who is the rich man?
1: Who is the biggest man in this world?
2: Who is the biggest man in this world?
1: He who has much satisfaction, he is the biggest man.
2: He who has much satisfaction is the biggest man.
1: Who is the poorest man in this world?
2: Who is the poorest man in this world?
1: He who has much desires is the poorest man.
2: He who has much desires is the poorest man.
1: Ee kavasnanni aasalu lopala unchukoni నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
2: విత్ ఆల్ ద డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యూ బి రిచెస్?
1: దీన్ని త్యాగము అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
2: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
1: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
2: యు రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్.
1: మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
2: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
1: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
2: ఇఫ్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యు బికమ్ మ్యాడ్.
1: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
2: Be happy with what the lot you have.
1: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తు పో.
2: Discharge your duty well.
1: ఇది ఏ త్యాగం?
2: This is sacrifice.
1: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము.
2: Today what the world needs is truth and sacrifice.
1: ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు.
2: Others don't need to do that.
1: అనేక మంది సాయి భక్తులు అంటున్నారు.
2: Many call themselves devotees.
1: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
2: They are lakhs and crores.
1: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
2: We don't need to ask anyone.
1: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
2: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
1: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
2: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
1: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
2: సాంక్టిఫైస్ హార్ట్.
1: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
2: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
1: ఈ రెండింటి వల్ల అంతర్ బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
2: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem
1: భగవంతుణ్ణి వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
2: You should love God and redeem your life.
1: నీకు నిత్య జీవితమునకు ధనం అవసరమే.
2: Money is necessary for our life.
1: దానికోసం నీవు పాటుపడు, తప్పు లేదు.
2: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
1: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
2: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
1: కొంతమంది అనుకుంటుంటారు,
2: సమ్ థింగ్స్
1: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
2: సమ్
1: ఆస్కర్ కావాలి అంటుంటారు.
2: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
1: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుడతారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
2: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా బై గెటింగ్ యువర్ సన్ మ్యారీడ్.
1: ఏమిటి తాత, బిర్లా, బిర్లా, కులాస్కర్? వారికి ఏమైనా కించిత్ శాంతి ఉందా?
2: టాటా బిర్లా కిలాస్కర్ డూ దే హావ్
1: ప్రపంచానికి గొప్పవారే కానీ శ్రీమంతులే కానీ మానసికంగా శాంతి లేనటువంటి ఒక అశాంతులు.
2: బట్ దే ఆర్ వెరీ రిచ్ బట్ దే డోంట్ హావ్ మెంటల్ పీస్.
1: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
2: విత్ మనీ యూ కెన్ హ్యావ్ కన్వీనియన్సెస్.
1: మంచి డెన్లప్ పెట్టి వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
2: యూ కెన్ హ్యావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
1: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు.
2: బట్ ఈ వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్
1: వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
2: టు స్లీప్ వెల్ యూ హ్యావ్ ఎ బెడ్.
1: మంచి పిల్లోని వేసుకున్నావు.
2: యూ హ్యావ్ ఎ పిల్లో.
1: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది.
2: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్.
1: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుంది.
2: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
1: కానీ నీకు నిద్ర రావటం లేదు.
2: యూ డోంట్ స్లీప్.
1: ఏమి ప్రయోజనం?
2: వాట్స్ ది యూస్?
1: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
2: వై హావ్ యు గాదర్డ్?
1: దేనికోసం అమర్చుకున్నావు?
2: వై హావ్ యు గాట్ దెం?
1: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
2: యు హావ్ దెం ఓన్లీ టు స్లీప్.
1: నిద్రనే లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
2: వెన్ యు కనెక్ట్ స్లీప్ వై?
1: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
2: వై సీలింగ్ ఫ్యాన్?
1: ఈ డెన్లప్ బెడ్ ఎందుకు?
2: వై డెన్లప్
1: బెడ్? ఈ డెన్లప్ పిల్లో ఎందుకు?
2: వై డెన్లప్
1: పిల్లో? ఇవన్నీ వ్యర్థమే కదా.
2: దే ఆర్ యూస్లెస్.
1: అదే విధంగానే
2: సిమిలర్లీ
1: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకుందాం.
2: The body, mind, intellect are given only to have peace within.
1: Shanti lenappudu
2: without peace
1: ee manasu enduku?
2: Why mind there?
1: Ee buddhi enduku?
2: Why intellect?
1: Ee antakarana enduku?
2: Why inner senses?
1: Ee deham enduku?
2: Why this body?
1: Kanukane ivanni kuda nu kevalamu aatma shanti nimittame yerpadinatundi anetundi satyanni gurtinchi vartinchali.
2: We have to know the truth and conduct ourselves with the idea that they're all meant for
1: inner peace. Bhautika kosam kaadu ee deham raavatamu.
2: Body is not for external peace or comfort.
1: Bhautika aanandam nimittamai kaadu ee manasu raavatamu.
2: It's not for worldly happiness that the mind is
1: getting. Ee indriyamanta pettadamu kevalam bhautikamainatvanti drishyanni chuttam kaadu.
2: It's not to watch the outer scenario.
1: Aatma aanandamunu ponde nimittamai ivanni bed, pillow, fan, ceiling fan ivanni ga pettunnattuga undali.
2: It's only to enjoy the blissful state of the spirit. The external things are men.
1: Kalaki ee naadu anni amarchukunnamu aina adi lekunda pothundadi.
2: Today we have everything but we don't have peace and bliss.
1: Manam sakramaina margani manu chakkaga anusarinchukunda pothe mana jeevitham anta vyartham avutundi.
2: When we don't follow the right path.
1: Deni kosam bhagavantudu ee shariranni andinchadu.
2: Why God has given the
1: sharira madhyam kalu dharma sadakam.
2: To do all good activity.
1: కర్మలు అన్ని చేస్తున్నాయి. పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
2: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
1: అదే ఈ దేహం కూడా చేస్తుంటుంది.
2: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
2: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
1: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
2: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
1: కనుకనే సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
2: Therefore, the body should take to service.
1: నడుమొంచి పనిచేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
2: The man who cannot bend and serve is a lazy man.
1: కనుకనే realization is the best and rest.
2: So realization is the best and the rest.
1: Laziness is the rust and dust.
2: So laziness is rust and dust.
1: కనుక ఈనాడు లేజినెస్ మనం పెంచుకుంటున్నాము.
2: సో వీఆర్ మోర్ లేజీ.
1: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
2: ఇన్ భారత్
1: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
2: లాట్ ఆఫ్ వాటర్.
1: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
2: బట్ ద షార్టేజ్.
1: కారణం ఏమిటి?
2: వై
1: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
2: మ్యాన్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
1: కేవలం కాలంలో వ్యర్థం గావిస్తున్నాడు.
2: ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
1: టైమ్ ఈజ్ గాడ్.
2: టైమ్ ఈజ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ టైం.
2: డోంట్ వేస్ట్ టైం.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
2: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కనుకనే మనము టైం ను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
2: బై వేస్టింగ్ టైం వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
2: సో వరల్డ్ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
1: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
2: హియర్ ద టూ ఆస్పెక్ట్స్ ద వన్ విత్ అటిట్యూడ్
1: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
2: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
1: ఏది సాకారము ఏది నిరాకారం?
2: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఇస్ ఫామ్ లెస్?
1: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
2: హియర్ ఇస్ వాటర్.
1: నీరుకు ఏ రూపము లేదు.
2: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
1: ఏదో నీరు నీరుగా ఉంటుంది, పేరు ఉంది కానీ రూపం లేదు.
2: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
1: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
2: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఇస్ ఎ స్పెసిఫిక్
1: మంచుగడ్డ సాకారము.
2: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
1: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
2: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్లెస్.
1: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
2: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
1: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
2: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
1: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
2: సమ్ సే వి డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వి వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
1: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
2: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్.
1: సాకారం నిరాకారం రెండు కూడా ఒక్కటే.
2: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: నిరాకారం అనేటువంటి నీటి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
2: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
1: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము, భౌతికము, వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
2: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
1: కానీ దురదృష్టవశాత్తు
2: ఈనాడు
1: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల, రేడియో లోపల, పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
2: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్ మెనీ
1: సత్యం అంటే ఏమిటి,
2: వాట్ ఈస్ దిస్ సత్,
1: న్యాయం అంటే ఏమిటి,
2: వాట్ ఈస్ జస్టిస్
1: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
2: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్.
1: ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జ్.
2: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
1: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
2: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
1: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
2: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్ వైస్ వర్స.
1: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
2: The matter of the book should get into the head and be taken to practice.
1: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
2: Then the form will change.
1: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
2: A small example.
1: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
2: Water of the sea is saline.
1: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
2: Because of the heat of the sunlight, it becomes vapor.
1: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
2: When once it becomes vapor, the salinity is lost and becomes sweet.
1: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
2: It becomes cloud.
1: ఈ మేఘములే వర్షబిందువులుగా వస్తాయి.
2: The clouds come back as rain.
1: ఈ వర్షబిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
2: And the water of the rain water is sweet.
1: చాలా ప్యూర్ గా ఉంటాయి.
2: The rain water is very pure.
1: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
2: Doctors call it distilled water. As it has no
1: ఆ మేఘము నుంచి
2: పొల్యూషన్
1: ఎంత నిర్మలంగా ఉంటుండాలి,
2: సో
1: ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
2: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
1: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
2: అవుట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది సీ
1: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
2: వెన్ వన్స్ ది రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
1: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
1: కనుకనే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
2: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
1: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
2: ఇట్స్ ఓన్లీ ద మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
1: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
2: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్ ఆఫ్
1: యాక్షన్స్. ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
2: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
1: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల యొక్క ప్రతిఫలమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్
1: యువర్ రియాక్షన్. నీ రీసౌండే నీ రిఫ్లెక్షన్.
2: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరిపైన పూనుతున్నావు.
2: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్మన్ ఎల్స్.
1: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
2: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ.
1: కారణమేమిటి?
2: వై?
1: అన్ని నీవు చేసుకున్నవే.
2: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: దీనికి నీవు అనుభవించవలసిందే.
2: యూ హ్యావ్ టు సఫర్.
1: అనుభవించడానికి చేత కానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
2: When you cannot suffer, pray to God.
1: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
2: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
2: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ స్కై ఇన్ టు ఎర్త్.
1: కనుక అట్టి సర్వశక్తిమయుడైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
2: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
1: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనమేమిటి?
2: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
1: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
2: వీ ఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ద ప్రాపర్ వే.
1: ఎందువల్ల?
2: వై?
1: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
2: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
2: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగునబడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
2: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: Adugani sabarini aadarinchade.
2: Without asking, sabari has been given.
0: Adugadanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade.
2: The bird Jatayu was given jatayu rights, adiginda. Original rights.
1: Sabari adiginda.
2: Sabari has not asked. No.
1: Prarthana chesindi.
2: They just pray.
1: Ee prarthane adi okka vidhamiki magnet.
2: Prayer is the magnet.
1: ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెట్.
2: The whole world is a magnet.
1: అయస్కాంతం స్వరూపమే.
2: It's all magnet.
1: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది.
2: Prayer, the magnet will draw near everything.
1: కనుకనే
2: సో
1: భగవంతుని ప్రార్థన చేసి,
2: praying to God,
1: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి,
2: we should get the magnet of grace.
1: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
2: And we should see that the electricity spreads all over.
1: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
2: That is electricity.
1: అది ఏ విద్యా శక్తి.
2: That is the.
1: అది ఆత్మ శక్తి.
2: That is the power.
1: అది అనంత శక్తి.
2: That is infinite.
1: అది అద్వైత శక్తి.
2: That is non-dual spirit.
1: అది సచ్చిదానంద శక్తి.
2: That is the eternal blissful state.
1: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
2: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్, వీ ఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
1: అన్ని మన యందే ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ ఇస్ విత్
1: మన యందు. లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
2: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
1: ఆ సత్య ఆనందము రెండు కూడా మన యందే ఉంటున్నాయి.
2: దట్ ఎటర్నల్ ట్రూత్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్ అస్.
1: కానీ తెలియకపోవటం చేతనే,
2: బికాస్ వీ డోంట్ నో దాట్,
1: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
2: వీ గో
1: అడకర్మల్లో ప్రవేశిస్తున్నాము.
2: వీ గో టు డిఫరెంట్ ప్లేసెస్.
1: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
2: వీ థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెమ్.
1: కనుక మనకు ఇది అవసరం లేదు.
2: ఇట్స్ నాట్ నెసెసరీ.
1: తనం తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
2: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: తన ఎందుకున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
2: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
1: ఎవరిని మనం నిందించకూడదు.
2: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: ఏ మతమును మనం నిందించకూడదు.
2: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: ఏ సమాజమును మనం నిందించకూడదు.
2: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
1: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
2: ఫాలో యువర్ ఓన్ పాత్.
1: నిజముగా దైవత్వంపై విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
2: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
1: వచ్చినా కూడాను పర్వతంలో మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
2: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ వుడ్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
2: దో దే ఆర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్, వీ డోంట్ రికగ్నైజ్ ద డివినిటీ.
1: దినదినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
2: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
1: క్షణక్షణమునకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
2: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
1: వాంఛలకు అదుపే లేదు.
2: డిజైర్స్ హావ్ నో చెక్.
1: ఇంకా ఆనందం ఎట్ట నీకు ప్రాప్తిస్తుంది?
2: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
1: నీ యందే ఉంటున్నది ఆనందము.
2: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
1: నీవే ఆనంద స్వరూపుడు.
2: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
1: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
2: యట్ వాట్ ఇస్ ది యూజ్?
1: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
2: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
1: కానీ మనకు తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
2: బికాస్ యూ డోంట్ నో దాట్ యు సఫర్.
1: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
2: దేర్స్ వాటర్ అండర్ నీత్ ది ఎర్త్.
1: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
2: హౌ టు డ్రా వాటర్.
1: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
2: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
1: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో, ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
2: దిస్ ఇస్ ద మట్, ద వరల్డ్లీ ఫ్యాన్సీస్ విచ్ హావ్ గాట్ టు బి రిమూవ్డ్.
1: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
2: వెన్ యూ రిమూవ్ ద హోల్ మట్ ఆఫ్ ద వరల్డ్ యూ విల్ గెట్ ద వాటర్ యూ నీడ్. అదర్వైజ్
1: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే,
2: వెన్ వన్స్ యూ ఇన్స్టాల్ బోర్ వెల్
1: చక్కగా కొట్టి కొట్టి కొట్టి జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది.
2: ఇట్ విల్ గో డైవ్ డీప్ అండ్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ది బాటమ్.
1: అది ఏ నామస్మరణ.
2: దట్ ఈస్ సింగింగ్ ఆఫ్ ది నేమ్. నానుకు
1: పైన నామం అనేటువంటి బోర్ వెల్ వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
2: దెర్ఫోర్ ఇఫ్ యూ ఇన్స్టాల్ ద బోర్ వెల్ ఆఫ్ గాడ్స్ నేమ్, యూ కెన్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుకనే నామమును నాలుక పైన నాట్యం ఆడించాలి.
2: లెట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ సింగ్ ఆన్
1: యువర్. ఏ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
2: యు మే డూ ఎనీథింగ్, హ్యావ్ డివినిటీ విత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
2: Then work will be transformed into worship.
1: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
2: యు మే డూ ఎనీథింగ్, టేక్ ఇట్ యాస్ డివైన్ యాక్టివిటీ.
1: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
2: We should open our hearts today.
1: నోరును ముయించాలి.
2: We should shut our mouth.
1: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
2: But we are going in the wrong direction.
1: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
2: We open our mouth and close our heart.
1: ఇదియే దైవ ద్రోహము.
2: You are betraying, you are a traitor to God.
1: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
2: To the extent possible, shut your
1: mouth. హృదయాన్ని తెరిపించు.
2: Open up your heart.
1: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వదనం ధరిస్తూ.
2: For this reason ancient saints observed silence.
1: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
2: For small things and big things we go on talking, vain gossip.
1: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
2: That day when we control our talk, you'll be blissful.
1: మాటలాడేటువంటి వాడు పనులు చేయలేడు.
2: The one who talks cannot do.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
2: A doer, the one who acts will not.
1: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడో వాడు పని చేయలేనటువంటి సోమరి.
2: So the one who talks continuously is a lazy man who won't do.
1: మాటలను తగ్గించుకో.
2: Cut short your talk.
1: హృదయాన్ని తెరిపించుకో.
2: Open your heart.
1: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించు.
2: Then God will install
1: your హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది.
2: Or else it will come out.
1: కనుకనే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
2: We should know the unity of these two.
1: కనుక ఈనాడు భజన చేశారు.
2: Today we have done bhajan.
1: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
2: You have done it from the worldly view point.
1: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
2: భగవాన్ ఇస్ అబ్జర్వింగ్.
1: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
2: When girls are singing, boys did not join.
1: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
2: When boys are singing, girls did not join in chorus.
1: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
2: Both of them sing the glory.
1: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు?
2: వై డోంట్ యూ జాయిన్ టుగెదర్ అండ్ రీచ్?
1: ఇది ఎంత స్వార్థము!
2: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్?
1: ఎంత సంకుచితమైన భావము!
2: వాట్ నారో మైండెడ్నెస్!
1: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము!
2: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: ఈ విధంగా ఉండకూడదు.
2: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
1: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
2: ఏ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్, ఇట్స్ జస్ట్ మ్యూజిక్.
1: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
2: వన్ డే ఎంపర్ అక్బర్ వాస్ జస్ట్
1: చెట్టు కింద కూర్చొని
2: ఒక
1: బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
2: హీ నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
1: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది.
2: యాజ్ దట్ బెగర్ వాజ్ సింగింగ్, ద హార్ట్ ఆఫ్ దట్ బా మెల్టెడ్.
1: రథం నిలిపాడు.
2: హీ వెంట్.
1: ఆనందంగా విన్నాడు.
2: హీ హర్డ్ ఇట్.
1: ఆనంద బాష్పాలు రాల్చాడు.
2: షెడ్డింగ్ ద
1: టీర్స్ ఆఫ్ జాయ్. ఆనందంతో మునిగిపోయింది.
2: హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
2: We should spend our life singing the glory of God that pleases him.
1: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యము మాధుర్యమే.
2: Let him be a beggar or a rich man or a great musician.
1: After all, it's singing only.
2: There's no difference such as a woman and a man.
1: ఆడ మగల అనేటువంటి దేహ సంబంధమైనటువంటిది కానీ గాన సంబంధమైనటువంటి కాదు.
2: After all, the man and woman is only body
1: consideration.
2: Whether they sing or you sing, it's only God's name. Therefore, we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
1: ఇంకా మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికములో కూడా పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
2: In future, you also see there will be the spiritual content, background as you sing.
1: అప్పుడే నీకు సరి అయిన ఆనందం కుదురుతుంది.
2: దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
1: భేదం అనేటువంటి నీకు ఉండకూడదు.
2: దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
1: ఎలాంటి దాంట్లో?
2: వేర్?
1: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
2: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దెర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
1: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
2: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
1: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
2: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
1: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నాడు.
2: Swami said the caste of humanity.
1: Nijame, caste yes. of humanity.
2: Yes, caste of humanity.
1: Swami caste of humanity annaru kadani evarnaithe emi ani pendi cheskundam ani ishtam ochinattu pravestunnaru.
2: Swami said caste of humanity so I can marry anybody.
1: Caste of humanity annanu kani culture of humanity ani cheppaledu nenu.
2: Bhagavan made a mention of caste of humanity but not culture of humanity. There is culture.
1: ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి.
2: We should follow this culture.
1: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
2: What is the culture of man?
1: సంస్కృతి ఎటువంటిది?
2: What is culture?
1: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనమే ఉంది.
2: We have forgotten this culture. We go by the worldly way.
1: కనుక భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంతో ప్రవేశపెట్టింది.
2: The culture of Bharat is highly sacred.
1: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
3: There are no caste differences. All belong to one caste.
1: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
3: But this difference in the culture.
1: ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
3: Because of the difference in the culture, the life pattern.
1: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
3: So you should also consider that.
1: నీకు అవసరమైనదైతే సామ చెప్పాడు అని చెప్పింటారు.
3: If it's to your convenience, you quote
1: అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించడు.
3: That we don't want to do, you don't quote Swami.
1: ఇది సరైనటువంటి భక్తియ?
3: Is it proper devotion?
1: స్వామి చెప్పినప్పుడు అన్నింటిని నీవు అనుసరించాల్సిందే.
3: You should follow whatever Swami says.
1: నీ ఇష్టమైనటువంటిది మాత్రం అనుసరించడము, ఇష్టం కాని దానికి కల్చర్ ని మొదలుపెట్టుకోవటం మంచిది కాదు.
3: You follow that what you like and drop that you don't like.
1: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
3: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
1: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
3: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
1: అక్కరకు రాని చుట్టము,
3: ఎ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్,
1: నొక్కిన వరమిని మేల్పు,
3: గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్,
1: మోహమున తానెక్కిన పారని గుర్రము,
3: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్,
1: కున విడువంగ వలయు,
3: యు హావ్ టు డ్రాప్ ఇట్ ఇమీడియట్లీ,
1: నిమిషంలో దాన్ని వదిలిపెట్టు,
3: గివ్ ఇట్ అప్ ఇన్ ఎ మినిట్.
1: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
3: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్.
1: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
3: యు ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్.
1: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
3: ద హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్.
1: ఇది ఎవరికి చెప్పాడు?
3: టు హూమ్ ఇస్ దిస్ సెడ్?
1: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
3: This is said in three ways.
1: అది వదిలిపెడుతున్నారు.
3: They forget that.
1: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
3: They take these things.
1: కట్ట కనపడి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
3: This is said at the end, Sumati, to a man with a good mind.
1: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
3: Without having this good mind, you go on thinking this relation has not come to my rescue. చేస్తే
1: ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
3: If you don't help him earlier, how do you expect help now?
1: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు.
3: Even parents won't come to your rescue.
1: కనుక అక్కరకు రాని చుట్టము,
3: the relation will not come to your needs.
1: అప్పుడు సుమతిగా నీ ఉంటుంటే చా, అందరూ బంధువులు అంతా వస్తారు, భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు, సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
3: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్, నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
1: గుర్రం ముఖమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదే అంటే ఏం గతి అవుతుంది నీకు?
3: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్, హీ బ్లేమ్ ద హార్స్.
1: అజ్ఞానమే,
3: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
1: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు, కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
3: An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse.
1: Bhagavantuni paina sampurnamaina prema kaliginatundi vaade bhagavantuni hrudayapurvakanga prarthistadu, bhagavantudu kuda athaniki varalu andistadu.
3: The one with full faith in God will pray to him wholeheartedly.
1: Faith lekunda devudu naaku idi chechi pettu ante etla chechi pettadu?
3: Without faith, how do you demand? Oh God, give me this.
1: He is not your servant.
3: God is not your servant.
1: Kaani aa bhaktiye neelo untunte neeku servant, servant, servant.
3: But if you have that faith and devotion, you will be servant of the servants.
1: కరుకనే భగవంతుడు సర్వలకుడు సర్వెంటే.
3: God is the servant of all.
1: అందువల్లనే
3: so
1: మీకు చక్కని చిన్న ఉదాహరణము,
3: a very good example.
1: సర్వెంట్ ఎప్పుడు కూడాను,
3: సర్వెంట్ ఆల్ ద టైమ్,
1: భగవంతుడు పూజ రూమ్ కు దగ్గర ద్వారం దగ్గర నిల్చుకొని ఉంటాడంట సర్వెంట్ గా.
3: సర్వెంట్ విల్ బి దేర్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: నా భక్తుడు ఏమి కోరుతాడో అతని కోరిక నెరవేర్చాలి అని అక్కడ కాచుకొని ఉంటాడట.
3: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఇస్ ద సర్వెంట్ సో హస్ టు నో ద
1: డివోటీ. వాడు భక్తుడేగిన కాకుండా పోతే,
3: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
1: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
3: ఇఫ్ దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
1: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
3: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
1: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
3: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
1: అతను గొప్ప గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
3: హి ఇస్ వర్చువస్ అండ్ ఇస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
3: But in front of God Rama, he is very humble.
1: Ravana dagra dheerudai nilchadu.
3: In front of Ravana, he stood there in front of him.
1: Karanam emiti?
3: What the reason?
1: Ahankaram galavana dagra dheeruduga nilchadu bhaktudu.
3: In front of an egoistic man, the devotee stood as a warrior.
1: Premamayudainatundi bhagavantudu dagra dheerudai unnadu.
3: In front of God, who is the embodiment of love, he was so humble.
1: Kalustuga prabhavam nalaka paristhitini puraskarinchukoni జీవితాన్ని జరుపుకోవాలి.
3: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు భక్తులకు పరాధీనుడే.
3: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్
1: భక్త పరాధీన అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
3: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీస్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు పరాధీనుడే.
3: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్
1: ఎప్పుడు నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
3: వెన్ దర్ ఇస్ ప్యూర్ డివోషన్ హీస్ విత్ యూ.
1: కనుక భగవత్ నామాన్ని అందరు కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
3: వి షుడ్ టేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ది బేసిస్ ఫర్ అవర్ లైఫ్ ద ప్రైమ్ ప్రిన్సిపల్.
1: భగవంతుడు గానగోనుడు.
3: గాడ్ విల్ బి క్యారీడ్ ఇన్ ద మ్యూజిక్. హి లవ్స్ మ్యూజిక్.
1: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
3: దేర్ఫోర్ నారద తుమ్మురా కంటిన్యూ టు సింగ్.
1: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
3: వెన్ వన్స్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ గాడ్
1: గానంలో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
3: ద మ్యూజిక్ విల్ బి ఏబుల్ టు మెల్ట్ ఎ పర్సన్ అండ్ మూవ్ అండ్
1: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
3: సమ్ పోయట్స్ కంపోజ్
1: రామా నన్ను కాపాడు. ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
3: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దెర్ విల్ బి ఈగో.
1: ఇంకా గేయం రాస్తుంటారు.
3: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్.
1: అందులో రామా నన్ను కాపాడరా అంటుంటారు.
3: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొజెక్ట్ స్టైల్.
1: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
3: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దాట్.
1: కానీ అదే గాయకుడు వచ్చి
3: బట్ ఎ సింగర్
1: రామా నన్ను కాపాడు ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామా నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
3: బట్ వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్
1: దట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
3: ఫిట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్.
1: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
3: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
1: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
3: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
1: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకును హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకం అవుతుంది.
3: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ to find its fulfillment.
1: కాన ఇంకా మున్ముందు
3: in future
1: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
3: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
1: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
3: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
1: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
3: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
1: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
3: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
1: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
3: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
1: ఇది చూడండి వస్త్రం.
3: దిస్ ద క్లాత్.
1: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
3: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: దీన్ని ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
3: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
1: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
3: The collective singing, mass singing is very strong.
1: అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాయి.
3: The voices and the feelings stand in unison.
1: కనుక
3: సో
1: ఇంకా మున్ముందు కూడాను
3: ఇన్ ఫ్యూచర్
1: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
3: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ అండ్ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిడెంప్షన్ అండ్ ఎమాన్సిపేషన్ అండ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ కోర్స్ టు ఎ క్లోజ్.

0: sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day.
1: రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీవన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందున్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరములకు పూర్వం అయినప్పటికీ
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulsidasu avidhamga kaadu.
0: But Tulsidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu aadarsha murti ani ninnayinchukunnadu.
0: Tulsidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
0: Ayodhya is the capital of the kingdom Kosala.
1: Idi Manu Chakravarti swayamga nirminchinatuvanti okka pattanam.
0: It is the city built by Manu emperor himself.
1: Inta sundaramaina pattanamu mari ee desham nundu ekkada kodanu kanipinchadu.
0: Such a beautiful city you don't find anywhere in the world.
1: Anade ee Ayodhyalo 7 antastulu 8 antastulu medalu undetuntivi.
0: There in Ayodhya in those times you found mansion 7 storied buildings.
1: Vishalamainatvanti okka bazaarlu.
0: Very wide streets.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్ విత్ ఆల్ ద డెకరేషన్ అరౌండ్.
1: ఆనాటి పరిస్థితులు యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
0: ఇన్ దోస్ సర్కమ్స్టాన్సెస్ అయోధ్య వాస్ వన్ ఆఫ్ బ్యూటీ అండ్ స్ప్లెండర్.
1: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు.

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: దశరథ
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకార స్వరూపుడు.
1: Is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ వెరీ లైఫ్ అండ్ రెండర్డ్ ఆల్
0: ప్రజాపరిపాలన యందు తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: యథా రాజ తదా ప్రజాన, ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ దే వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One over two.
0: ఇంద్రియనిగ్రహం గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ట
0: వామన్
1: వామన
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ట అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచువస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ద వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూతలూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్ డిసాటిస్ఫైడ్.
0: దశరథునకు చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ హి హస్ హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ టు హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: ఓ లార్డ్, దేర్ ఇస్ వన్ కింగ్ బై నేమ్ రోమపాద.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: హీఈస్ ది కింగ్ ఆఫ్ అంగదేశ.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: రోమపాద ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దశరథ.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ ఓవర్ ఇయర్స్.
0: ఆ రోమపాదుడికి కూడాను పిల్లలు లేరు.
1: రోమపాద కింగ్ ఆల్సో హ్యాడ్ నో చిల్డ్రన్.
0: అందువల్ల అతను కూడా విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: వెన్ రోమపాద వాజ్ ఆల్సో ఫీలింగ్ సో సాడ్, ఇట్ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ద కౌసల్య బిగాట్.
0: ఆ బిడ్డ పేరే శాంతి.
1: ది నేమ్ ఆఫ్ ద డాటర్ ఇస్ శాంతి.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: శాంతి ది డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు దిస్ శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ ఎన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చుతున్నామే కాని మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకూడను ఒకే మనసే ఉంటుంటాది. కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషి సింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటుంది.

0: మాత్రం అన్ని రూపములు ఎందుకు ఒకే మనసే ఉంటుంటది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: karmalane vrutchamulu penchi,
1: and develop the tree of action,
0: asantrupta anetundi phalamulu bhujinchi,
1: and we partake the
0: ashantiga jeevithamulu gadipetundi deeni swabhavamu,
1: and its nature is to confer, give us the restlessness.
0: Kanuka ee manasu yokka swabhavamu gurtinchinatundi yokka sumantudu,
1: sumanta who has understood the nature of mind,
0: ee maharishini pilipinchi ashvamedha yagamunu cheyinchali annadu.
1: Summoned the sage and decided to conduct this
0: Ashwamedha Yaga.
1: What is this Ashwamedha Yaga?
0: Ashwamanaga chalinchetundi.
1: Ashwa, the horse, is the one that swears.
0: Medhanaga buddhi.
1: Medha
0: chalinchetundi manasunu stiraparchukotame Ashwamedha Yaga.
1: To make that mind steady which is wavering all through.
0: Ashwamedha.
1: Ashwamedha.
0: Kanuka ee chalinchetundi manasunu bhramimpa cheyakunda arikattatame ee Ashwamedha Yaga.
1: To control the mind which is otherwise wavering.
0: ఈ బాహ్య రూపములోపల అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
1: And this is taught in various ways.
0: కాని ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: This king summoned that king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: Maharaja,
1: O king,
0: na alludainatundi rishisimha unnadu.
1: There's one rishisimha
0: anaga shanti bharta,
1: and who is the husband of
0: shanti. Adani pelipinchi neevu oka kratuvunu cheyali annadu.
1: You call him and you must conduct a ritual here.
0: ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి క్రతువు కూడా చేయవచ్చును అన్నాడు.
1: యు కెన్ ఆల్సో పర్ఫార్మ్ అనదర్ వన్ కాల్డ్ పుత్రకామేష్టి.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ద టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకు ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: చిత్తలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no one without anxiety, worry.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: One sort of worry or other.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is worry.
0: భూమి నుండుట చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతయు చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత.
1: Old age.
0: జీవించుట ఒక చింత.
1: Life.
0: చెడుపు చింత.
1: Failure.
0: కర్మలన్నీ చింత.
1: Action.
0: కష్టములు ఒక చింత.
1: Difficulty.
0: సంతసం ఒక చింత.
1: Happiness.
0: వింత చింత.
1: Mystery. It's all forms of worry.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: How is it possible for mankind to be happy with all these worries and anxiety?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖమును రెండును కలిగియుండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగు ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు అని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: as things went on,
0: దేవతలు సురులు కిరులు కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: As things went on, all angels, celestial bodies prayed to God.
0: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: The wicked activity of
0: సాధువులను మునులను ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ was hurting all the sages and saints.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: They all prayed to Brahma.
0: బ్రహ్మ కూడాను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: They also reminded him of the boon conferred.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైనటువంటి మరణమును కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడాను మరణించడానికి వీలవుతుంది.
1: All sages said, Oh Lord, you have granted him so as to be deathless. How is it possible that he would die?
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: Then Brahma said,
0: పిచ్చివారలారా,
1: మ్యాడ్ పీపుల్,
0: నేనంత తెలివి

0: తక్కువ వాడని కాదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఫూలిష్.
0: వాడు అడగటం, నేను అనుగ్రహించటము, ఇది నిజమే.
1: హిస్ రిక్వెస్ట్ అండ్ మై బోన్ ఆర్ క్వైట్.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడా నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక నేను అతనిని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ సీ టు కిల్ హిమ్.
0: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
1: Then they said, "Oh God, you are very divine. How do you take the human form?"
0: దైవం మానుష రూపేణ.
1: God is in human.
0: నేను మనిషి రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసును సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: He said that I will take human form in the city of Ayodhya and kill all the demons around.
0: ఇంకా ఎవ్వరి వల్ల కూడాను రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: There is no scope for Ravana to die in the hands of anybody. మానవ
0: స్వరూపం చేతనే రావణు యొక్క మరణం ఏమిటి ఉంటున్నది.
1: Ravana's death is in the hands of man only.
0: ఈ రెండింటికి నీ సరైన సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: There is intimate relationship between the two.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణువు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
0: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ ఋషిశృంగుడు వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋషిసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్, అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: Because of devotional steadfastness of Emperor Dasharatha, he was a recipient of God's grace and he gave him pudding.
0: Bhaktavishtamunu anugraham chesetundi dantlo bhagavantudu chala sulabudu.
1: It's quite easy to have God out of devotion.
0: Nijamaina bhaktulu matram kanipinchatam ledu kani bhagavat anugraham sarvatra untundi.
1: In fact, there is no true devotee as such, but God's grace is all pervading.
0: Kani aanaati Dasharathudu nijamaina bhaktudu.
1: Those times they represent true devotion.
0: నిర్మల హృదయుడు,
1: pure hearted,
0: నిస్వార్థపరుడు,
1: that's selfless.
0: దైవాన్ని హృదయమునందు ఇముడ్చుకొని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: They spent all the time thinking, chanting the glory of God.
0: సత్య ధర్మములే తన యొక్క నేత్రములు.
1: Their eyes happen to be the
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు.
1: The peace and love are principles.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రాలను పెట్టుకుని తాను సర్వశాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రమనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై సీక్రెట్?
0: శాసించినదంతయును శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equality.
0: Dharmame manuvunika pradhanam sutramga teeskovali.
1: They should go by the principle of righteousness.
0: Asthamunakaina asatyam adakudadu.
1: They should never utter a lie even
0: pedalukudanu attivare.
1: People who are of that sort.
0: Mantrukudanu maha pavitrule.
1: Ministers are sacred, no doubt.
0: Yenadaina kudanu ye rajyamaina kudanu ramarajyanga marchalanukunte.
1: If you want to confer, make any kingdom ramarajya.
0: Dasharathulu vanti raju.
1: A king of the type of Dasharatha.
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: ministers of that type.
0: వశిష్ఠ వామన్య వంటి పురోహితులు ఉండినట్టే ఏ రాజ్యమైనా మనము రామరాజ్యంగా మార్చవచ్చు.
1: If you have the priests of the type of Vasishtha Vamana, any kingdom for that
0: type can be Ramarajya. ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: Any kingdom can be shaped into Ramarajya.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయమునందు నాటుకొని రామరాజ్యం మనం స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్యధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: Dasharatha performed this ritual and was the recipient of God's
0: ఇక్కడ
1: grace.
0: అనేక మంది పండితులు అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: The scholars interpreted in various ways as the way how this pudding, payasa, is distributed.
0: ఇది ఏ కంప్యూటర్ కూడాను సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
1: No one can give correct answer.
0: కానీ అది చాలా అసత్యం.
1: But that's all false.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం నుంచుకున్నటువంటి వాడు.
1: Dasharatha had equal love towards all the three wives.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: He distributed to all the three equally.
0: ఒకరికి అర్ధమని ఒకరికి కాలు భాగమని దాంట్లో మరొక భాగం ఒక్కొరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: People went on calculating that half is given to one, three fourths one, one
0: fourth to another. Beda buddhudu Dasharatha nindu enadu ledu.
1: Dasharatha had no differences of that sort.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్య సుమిత్ర కైకేయ ఆల్ ద త్రీ వైఫ్స్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్
0: వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దే వర్ నాట్ సెపరేట్ ఎనీవే నో డిఫరెన్సెస్ వాట్
0: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ద రైటర్స్ యూ ఫైండ్ సర్టన్ మిస్టేక్స్ దేర్
0: కానీ పవిత్రమైన చరిత్ర యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
1: But actually speaking in that sacred history, there's no mistake or defect either.
0: సహజమైనా సంపూర్ణమైనా సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి యందు కూడా సమత్వమే వహిస్తుంది.
1: In respect of natural total happiness, that all are same there.
0: ఆ యోగమే సమత్వాన్ని కూడా పెంచుతుంది.
1: And this very principle will help us to develop this yoga principle.
0: Kaika ee payasamunu aanandanga andukundi.
1: And the pudding is received happily by them.
0: Karanam em anaga?
1: Reason.
0: Kaikanu vivaham aadeka puramu.
1: Prior to marrying Kaika,
0: Gargulu purohitudiga vachi.
1: Gargya came as the priest.
0: Kaikaku puttetuvanti kumarunike rajyam pattabhishekam cheyalani ee yokka vaagdanam ichinappude ee yokka Kaika vivaham aadutundi annadu.
1: Gargya the priest said that Kaika would marry Dasharatha if only the son she would be made a king.
0: Kani patuluku satuluku ikka pranam kudanu ardha bhagame.
1: And in fact the half of the share goes to the rest of the two.
0: Kanukune Dasharathudu akkada ye matanu ivvadaniki poonukonaka intiki vachi Kausalya Sumitranu kontha varaku sampradinchadu.
1: Dasharatha did not make any promise. He consulted Kausalya and Sumitra.
0: Kausalya Sumitralu hrudayamunu pumpondippa chesukoni atyanta aanandam cheta natha మీరే బాధను పెట్టుకోపెట్టకండి. మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్య సుమిత్ర సెడ్ డోంట్ వరీ ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
1: బెటర్ యూ మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: ఇట్ వాజ్ అట్ దట్ టైమ్ కైక వాస్ మ్యారీడ్.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: Sumitra had no desire anything.
0: Yetti vanchalu levu.
1: No aspiration.
0: Ame andarito kudunu maitriga undetundedi.
1: She was a friend to the rest of the two.
0: Ame manasu ye vidhamainatundi chelampulu kudunu chelinchadakudunu avakasam ledu.
1: At that time she had no wavering mind anything.
0: Aase nirasaluku atheetamainatundi yokka manasu amedi.
1: Her mind is beyond appointment and disappointment.
0: Sukadukkumulaku kudunu atheetamainatundi manasu.
1: Her mind is transcendental beyond.
0: Kanuka తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
1: హి నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
0: అందరి ఎందుకును సౌమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్ షీఈస్ కాల్డ్ సుమిత్ర.
0: ఆమె శిరస్నానం చేసి
1: ఆఫ్టర్ హెడ్ బాత్
0: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: షీ వాస్ డ్రైయింగ్ హర్ హెయిర్ ఆన్ ద టెర్రస్.
0: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ ఎన్ ఈగిల్ కేమ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ కప్ ఆఫ్ పుడింగ్.
0: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైనటువంటి కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
1: షీ ఈస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ ద రిప్రిమాండ్ దట్ షుడ్
0: జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
1: షీ నేరేటెడ్ ఆల్ ది ఎపిసోడ్ టు కౌసల్య అండ్ సుమిత్ర.
0: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
1: దే ఆర్ వన్ ఆఫ్ వర్చ్యూ.
0: నీ విచార పడకూడదు.
1: డోంట్ వరీ, దే సే
0: మేము దీన్ని సవరించుకుంటామని. కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము. ఈమె కప్పులో పోసి ఈమె కూడాను సమర్థం చేశారు.
1: దే సే డోంట్ వరీ, వి విల్ అడ్జస్ట్ నౌ, రెక్టిఫై ద డిఫెక్ట్. అండ్ కైక గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్, కౌసల్య గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్.
0: కనుక కైక భాగంలో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
0: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
0: ఈ రామాయణంకంతా కూడాను మూల నాయకుడు రాముడు.
1: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
0: కనుక ఈ రామునికు సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
1: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
0: ఉపనాయకుడు భరతుడు.
1: The next leader is Bharata.
0: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవల యందు కూడాను తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: Sumitra is the one who gave birth to these two, who could redeem the lost.
0: Adrishta, adrishta vantaralu naaku puttinatundi iruvuru kumarulu kudanu rama bhaktulu yokka sevalu chestunnaru.
1: I am very lucky, two of my sons serve Rama and Bharata.
0: Idi ramaamshamu, adi bharataamshamu.
1: One is the spark of Rama, while the other is the spark of Bharata.
0: Ye amshamu aa amshamulo cheradaniki veelavutundi.
1: Naturally the spark
0: works in the total. Mamai vamso jeevaloke jeevabhuta sanatana annadu bhagavantudu. Anta naa amshamule.
1: That's why God said in Gita, everything is only my spark.
0: Ee amshamulu terigi ekam kavadam lopala ee maatram aashcharyam ledu.
1: There's nothing surprise if the spark merges in total.
0: Idi deeni yokka sahajamu.
1: It's quite natural.
0: కనుక లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
1: సో లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రామును లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి.
0: లేకపోతే రాముని కూడా క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: ఈ సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావం అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ గ్రేస్ అండ్ ది సాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ది డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్ అండ్
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమనందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి అయినను లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్
0: కౌసల్య. కానీ లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: But yet it is impossible to get a brother of the type of
0: Lakshmana. అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: Rama had that sort of love.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులే అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్ లైక్ వేదాస్.
0: బాహ్యమైనటువంటి స్వరూపంలో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
0: వాక్కే ఉద్వేగము. వాక్
1: ద టాక్
0: ఉద్వేగము.
1: ఋగ్వేదము
0: మనస్సు యజుర్వేదము.
1: మైండ్ ఇస్ యజుర్వేద.
0: ఇంకా ప్రాణము సామవేదము.
1: లైఫ్ ఇస్ సమవేద.
0: బుద్ధి అధర్వణ వేదం.
1: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
1: ఆల్ ఫోర్ వేదస్ హావ్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ ఫోర్ బ్రదర్స్ హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ.
0: ఈ నాలుగు వేదములు కూడాను ఎట్టి భేదములు కూడాను లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ అమంగ్ దీస్ ఫోర్ వేదస్.
0: ఈ కేవలము రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్స్.
0: సాక్షాత్ దైవ స్వరూపమే.
1: దే ఆర్ వెరీ డివైన్.
0: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
0: మానవాకారము ధరించినటువంటి మానవుడు దైవాన స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్
0: మానవుడుగా రూపొందుతుంటాడు.
1: అండ్ హీ థింక్స్ సో.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రావునిగా విశ్వసించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఐడియల్.
0: రాముని పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
1: ఇఫ్ యూ థింక్ రామా ఇస్ బోర్న్ అండ్ హిస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియలిజం టు ద వరల్డ్ అండ్ హిస్ లైఫ్ ఎండెడ్,
0: రామును ప్రతి హృదయమునందు కూడా రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
1: It's only Rama who has got all that blissful virtues.
0: Raminchetvanti atmane Rama swarupamu.
1: It's only that atma, the spirit, which
0: is Raminchetvanti hrudayam lenatvanti manavudu ee jagattulo kanaraadu.
1: In this world there's no one without the heart that is after bliss.
0: Kanuka idi aadhyatmika margamlo manam vicharana chesinappudu ramulanitunte vaadu pratyekaminchinatunte vaadu kaadu.
1: Therefore in spiritual path if we investigate Rama is
0: itanu dasharathini kumarudu.
1: Idi son of dasharatha.
0: Evaru ee dasharathudu?
1: Who is dasharatha?
0: Kosala desamunaku raja.
1: Is it the king of Kosala kingdom?
0: Idi kevalam oka maharaja
1: or emperor?
0: Kaadu kaadu dasharathudu.
1: Dasharatha.
0: Dasharathulaga dasendiyamulu kratamainatundi ee dehamu.
1: This body is the chariot of what? 10 senses.
0: Aidu karmendriyamulu, aidu gnanendriyamulu, rendu cherinatundi dasendriyamulato kudinade ee deham.
1: And five sense cognitive and cognitive senses 10.
0: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
1: So therefore Dasharatha, which is the body with all the 10 senses, has got 4 children.
0: కుమారులు ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: They represent the 4 objectives of life: dharma, righteousness, మానవులకు కామ డిజైర్ మోక్ష లిబరేషన్.
0: మానవులకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములనేది ఈ పురుషార్థములు.
1: Therefore objectives of mankind are found in everybody.
0: ee purushartamulu anetundi lekunda veedu punyudu kaaledu.
1: Without these objectives he will never be redeemed.
0: Kankane prathi manavudu kudanu ee dharmarthakama mocham anetundi oka margamani sirasavahinchali.
1: Therefore everyone should follow these 4 principles objectives.
0: Dharmam mottamadavi.
1: First one is righteousness.
0: Rendavadi artham annaru.
1: Second is artha.
0: Ee artham dharma rahitamainatundi ga undakoodadu.
1: The wealth should not be bereft of righteousness.
0: కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: The wealth should be supported by dharma, righteousness.
0: ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడా ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: Kama desire should also be righteous.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: And therefore the artha wealth should have foundation dharma. So also the desire.
0: శ్రీ రామచంద్రుడు.
1: And Sri Rama is the very embodiment of righteousness.
0: Ramo vigrahavan dharma annaru.
1: So Rama is the very embodiment of dharma.
0: Ee dharmamayamainatundi daninni manamu ee lokamulo anubhavistu dharmamunu aadharanga teeskoni mana purushartamulanu manamu anubhavinchali.
1: Therefore we should lead our lives along the path of dharma and have various
0: ee naadu prathi manavuniki athyavasaramu.
1: This is most essential to the modern man today.
0: Ee purushartamulu naadukkudanu kevalamu ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
1: ద ప్రెసెంట్ పొజిషన్ ఇస్ సచ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ దీస్ 4 కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: కనుకనే ధర్మార్థ కామమోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు అకంప్లిష్ అచీవ్ ఆల్ ది 4.
0: ధనము సంపాదించాలి.
1: వీ షుడ్ ఎర్న్ మనీ.
0: ఏ విధంగా సంపాదించాలి?
1: హౌ షుడ్ వీ ఎర్న్?
0: ధర్మముతో ధనమును సంపాదించాలి.
1: వీ షుడ్ ఎర్న్ రైచియస్లీ.
0: కోరికను నెరవేర్చుకోవాలి.
1: ఫుల్ఫిల్ అవర్ డిజైర్.
0: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
1: హౌ టు ఫుల్ఫిల్?
0: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: ఆల్సో త్రూ ఇన్ ది రైచియస్ పాత్.
0: ధర్మమును విసర్జించి ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ. ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
1: దిస్ ధర్మ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
0: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
1: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
0: ధర్మమునకు స్వతంత్రం లేదు.
1: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
0: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
1: ధర్మ హ్యాస్ ఎ మాస్టర్.
0: అతనే భగవంతుడు.
1: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
0: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షమునియందు
1: In these four objectives, dharma, artha, kama, moksha.
0: Dharmamunu visarjinchi.
1: He has given up dharma.
0: Artha kamamunu matrame aashistu vacharu.
1: He is after the artha, the wealth and kama.
0: Andavalane etanlo unnatundi durgunamulu dinadinamulaku abhirudhi avutu vachayi.
1: For that reason, the wicked qualities in Ravana were increasing day by day.
0: Ravana goppa vidyavantude.
1: Ravana is highly educated.
0: 64 vidyalu nechinatundi vadu Ravanu.
1: He is an expert in 64 forms.
0: Ravana chustama ante 35 vidyalu nechinatundi vadu.
1: Rama knows only 30.
0: Kani రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
1: బట్ వాట్ ఆల్ దట్ రామ హాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హీ రెడ్.
0: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
1: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హీ రెడ్ అండ్ అక్వైర్డ్
0: ఈ అజీర్ణ రోగం ఈ కామము.
1: దిస్ ఇండైజెషన్ ఈజ్ దిస్ డిజైర్.
0: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్ అస్.
0: ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది.
1: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్
0: అపార్ట్. సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
1: రామ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ వైల్ రావణ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
0: అధర్మము. కామము అధర్మము.
1: ది డిజైర్ ఇస్ అన్రైచువస్.
0: ఇది ధర్మము.
1: And this
0: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
0: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడిగా రూపొందాడు.
1: యాజ్ రామా ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ద ట్రూ ఫార్మ్.
0: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడిగా మారాడు.
1: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
0: సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడు భేదం జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
0: సత్యము నిత్యమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
0: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
1: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
0: నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
1: దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
1: దర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
0: రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
1: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ
0: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
1: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్,
0: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ టు బి అచీవ్డ్,
0: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
1: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
0: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
1: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
0: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే
1: when we shape ourselves as
0: kutumbamlo aadarshavantamainatundi vyaktiga manam roopondutamu,
1: then you will be ideal in the family.
0: aadarshavantamainatundi yokka kutumbanni manam anusarinchinappude samajamlo manam aadarshaprayamainatundi mahaveerulaga roopondutamu.
1: when there is ideal family there will be ideal society.
0: ee vidhanga natinchiye ramulu aadarshapurushudiga roopondadu.
1: it is only in this direction rama is an ideal
0: aadarshamurtiga pravanchaniki chaattu vachadu.
1: He has publicized what idealism is.
0: సుఖదుఖములను సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
1: He had got the equanimity between pleasure and pain.
0: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
1: He taught the principle of oneness, unity to the world.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. అందరి యందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములు యందు ఉంటున్నాడు.
1: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: రాముడు అనగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
1: We should not think that he is merely the son of the
0: Lord. భౌతికంగా అతను ఒక స్వరూపమే.
1: Physically as a form.
0: కాని అంతర్ముఖంగా ఇతను అందరి హృదయమునందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
1: But actually speaking is the divine power latent in everyone.
0: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to know the divine power today.
0: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
1: You don't need to follow different paths.
0: ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of love.
0: ఈ ప్రేమతత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ యూ విల్ బి రైచువస్.
0: ఈ ధర్మం అనే సత్యంగా రూపొందుతుంది.
1: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
0: కనుక నేను సత్య ధర్మ స్వరూపుడే ప్రేమాస్వరూపుడు.
1: దేర్ఫోర్ ఇట్స్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచువస్నెస్.
0: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దీస్ టూ క్వాలిటీస్.
0: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
0: ప్రతి వ్యక్తికి కూడా ఒక విధమైనటువంటి ధర్మం ఏర్పడి ఉంటుంది.
1: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
0: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
1: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
0: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
1: And the quality of burning is the dharma of fire.
0: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గు అవుతుంది.
1: If it doesn't burn, it's no fire, it's coal.
0: ఇంకా ఐసు మంచుగడ్డ, మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
1: It's ice that is so cold.
0: కానీ ఈ ఐసు ఈ చల్లదనం కోల్పోయింది అంటే ఇది ఐసు కానేరదు.
1: The ice is not so not cold, it cannot be ice.
0: అదే మానవుడు అంటే ఏమిటి, దీనికి సహజ ధర్మము.
1: So what is the natural quality of mankind?
0: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
1: Therefore he has to follow his own heart, utter truth and follow righteous path.
0: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను ధర్మ స్వరూపమే.
1: Therefore whatever we do with all the purity of heart is bound to be righteous.
0: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
1: Therefore the divine human life is the one that adheres to the
0: మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
1: Today there is no relationship among different codes of dharma.
0: ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కాని ధర్మం అనేటువంటి ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
1: వీ జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్, బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
0: ధర్మం అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి,
1: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి, బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి, సన్యాస ధర్మం ఉంటుండాలి, వ్యావహారిక ధర్మం ఉంటుండాలి,
1: వరల్డ్లీ,
0: ఇంకా ఫ్యామిలీ ధర్మము, ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ హోల్ లైఫ్.
0: దీన్నే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Therefore our word, thought and deed should be united.
0: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
1: Today we don't find that harmony, unity.
0: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
1: There is a scope to recognize it today.
0: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
1: Therefore there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతి అన్నారు.
1: It is said that this is full and this is also full.
0: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
1: This human life is total, full.
0: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
1: As Ravana did not understand this principle, he considered man as an insect.
0: లెక్కనే చేయలేదు.
1: He never bothered, neglected man.
0: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
1: In fact, all powers are latent
0: in man. శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
1: There is no other power outside man.
0: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
1: God is in human form.
0: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience all codes of conduct in human life.
0: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది, నిజమైనటువంటి తృప్తి.
1: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
0: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
1: We should develop that spirit of satisfaction within.
0: ఈ తృప్తి,
1: what is this satisfaction?
0: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: We should never entertain any sort of doubt.
0: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కాని దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
1: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestal form.
0: రామాయణం యొక్క ఒక చిన్న రహస్యంగా మనం బోధిస్తూ ఉన్నాం.
1: This is taught as a secret in Ramayana.
0: కానీ ఆ డీటెయిల్స్ అంతా కూడాను క్రమక్రమేణా మున్ముందు రామ అంటే ఏమిటి, లక్ష్మణ అంటే ఏమిటి, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరైన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ దట్ టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామ ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
1: In fact, there is only one spirit of unity, oneness in all.
0: వేరు భిన్న భిన్న రూపములు దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుండాలి.
1: Because of various vestures put on, we find the diversity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
1: The nature of Rama is
0: రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that you cannot achieve with this principle of Rama.
0: ఇంత మాత్రమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
1: It's a mighty power.
0: కనుకనే ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటిది పాతుకొని పోయింది.
1: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
0: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
1: Many foreigners wanted to change the
0: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
1: In spite of all changes around,
0: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
1: It remained quite novel and new, fresh.
0: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
1: And there are infinite secrets there.
0: అణువులో ఘనముగా ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము.
1: It's Rama's nature that proves the smallest of the small and the biggest.
0: సర్వములు యందు నిలిచినటువంటిది రామతత్వమే.
1: It's Rama's principle present in everyone.
0: ఉపాధులు నశించినప్పటికి రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
1: The vesture of the form may go off, but yet it remains all through divinity.
0: కనుకనే రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామ అలోన్.
0: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫామ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ ప్రకటిస్తూ వికసిస్తూ విభజిస్తూ వస్తుండాలి.
1: Therefore, the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests, expresses. When this truth is recognized by
0: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది.
1: దే విల్ అండర్స్టాండ్ వాట్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
0: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఐడియల్ హ్యూమన్ లైఫ్,
0: అవతార తత్వాలను మనం అనుసరించాలి.
1: వీ హావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్.
0: అవతారమును కూడా కేవలం మానవాకారం ధరించవచ్చును.
1: God takes human form.
0: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
1: We should not be deceived, go by the form alone.
0: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును, కానీ
1: ఇట్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
0: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
1: బట్ వీ షుడ్ నెవర్ టేక్ దాట్ సేమ్ యాజ్ అవర్ బాడీ.
0: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
1: బోత్ ద ఫార్మ్స్ లుక్ అలైక్.
0: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
1: వాచింగ్ ఇట్ దట్ లిటిల్ పార్సల్ ఆఫ్ వెరీ సాల్ట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇస్ క్యాండీ.
0: చెరకని నీవు తినవద్దు.
1: డోంట్ మిస్టేక్ దట్ ఆఫ్ ది ఫార్మ్స్.
0: రూపు చూచి మోసపోకు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫామ్.
0: దైవమే నిజ మన రూపము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్.
0: ఈ మనిషి రూపమైనటువంటి దైవ రూపమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ ఫామ్ హస్
0: కూరగాయ చూచి మామిడి అని బలచవద్దు.
1: సో డోంట్ బి డెల్యూటెడ్ బై ద ఫామ్ అలోన్.
0: ఊరగకాయ కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫామ్ అలోన్.
0: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
1: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్. నో,
0: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
1: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గాన్ అవే ఫ్రమ్ దిస్ పాత్.
0: మానవుని ఉద్ధరింప చేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
1: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్.
0: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: The animals and birds and insects follow their own natural dharma.
0: దానికి అవతారం అక్కర్లేదు.
1: Incarnation is not needed.
0: సర్వధర్మమును విస్మరించి
1: all dharma
0: పడమార్గమును పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
1: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్, హూ హెస్ ఫర్గాటెన్.
0: మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
1: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
0: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
1: It's only emancipation of humanity which is required.
0: పశుపక్షులు కాదని కూడా ఉద్ధరించడం లేదు.
1: Not for beasts and birds and insects.
0: మానవులే ధర్మం తప్పిండేది.
1: It's only man that has gone.
0: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
1: Man is treading on the path of lie.
0: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు.
1: Only human quality is totally
0: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
1: to acquire all that is lost and
0: తిరిగి మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
1: అండ్ హీ హాస్ టు షేప్ హింసెల్ఫ్. అందువల్లనే
0: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
1: టు ప్రొటెక్ట్ ది పాయస్ పీపుల్.
0: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
1: వీ హావ్ టు ప్రొటెక్ట్ దిస్ పాయస్.
0: ఈ సాధుత్వం మానవుని ఎందే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: దట్ పాయస్ క్వాలిటీ ఇస్ ఫర్గాటెన్ లాస్ట్.
0: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: హీ బిహేవ్స్ లైక్ ఎన్ అనిమల్ అండ్ ఎ డెమన్.
0: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
1: Therefore human quality has to be shaped in the right direction.
0: కనుక ఈ మానవత్వమును మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
1: How to shape the human quality transform into divine.
0: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాను.
1: భగవాన్ హ్యాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
0: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
1: సో వీ షుడ్ నాట్ థింక్ ద రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
0: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
1: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
0: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
1: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
1: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
0: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని కొంటూ పోతే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
0: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
0: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
1: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
0: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
1: Therefore with this love we can understand Rama and follow the path of love.
0: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
1: in spite of going through texts,
0: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
1: in spite of repeating Vedas,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of spiritual practices,
0: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: When there is no change in the human mind, the other things are useless.
0: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
1: Mental transformation is necessary.
0: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
1: We should believe that mind is the cause.
0: ఈ మనసును మానవ స్వరూపంగా మార్చాలి.
1: The very mind can be transformed into the divine.
0: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
1: Therefore it is that which is the basis in the beginning.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: లోకములో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: కనుక ఇది ఆనాటి నుంచి వారు ఇచ్చినటువంటి ఒక సంప్రదాయం.
1: Hence, this has been the tradition since those times.
2: నారదుడు వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
1: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
1: What is the fun of simply singing is the glory. The mere singing is the quality of a lazy man.
2: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: This singing glory of God is doing for my own satisfaction.
2: శ్రవణం కీర్తనం విష్ణు

0: listening, thinking, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, where is rest for God?
1: Ani tirigi naradude vachi bodhinchadu.
0: Thinking so, Narada returned and started teaching.
1: Narayana mem namamnu atme cheppudu gaani namarasamane pitidi nee endunnadi nee va rasam ichinappudeve mem dhanyulu avutamu ani taanu prarthinchadu.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంత దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: And Narada said,
1: Aya, nee chetiki 5 vellu unnai.
0: Your hand has 5 fingers.
1: Ee 5 fingers kudanu 5 lives. Lives.
0: The 5 fingers are 5 lives.
1: Ee 5 fingers kudanu oka finger evane oka ni chuputuntunte mita 3 fingers ni chuputuntai.
0: If the pointing finger is directed towards you, the other 3 fingers are pointed towards you only.
1: Chudu adi nee gurtinchukovatam ledu. Okati nee vaadu ani cheppiste nee moodu nuvvu ani cheptuntaru.
0: You are showing the other man with the pointing finger, but the 3 fingers are directed towards you.
1: Adhe vidhamgane kontaru velli naadantu chepparu.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga mem chestune unnamu kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude yantamatramu evaru telachina antamatame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపల నేను మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనటువంటి వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క హృదయం వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha na krishnudu kavali, krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna, she wants him.
1: Kani Radha yokka chellale Prabha undadu.
0: But Radha's sister Prabha,
1: Prabha ane tuttama na krishnudu vaddu, na krishnudu vaddu అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావనం వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడా వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుడు.
0: వన్ డే హి హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తున్న సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో వస్తున్నాడట, నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫార్మ్ తాగిస్తే మంచిది అన్నారు.
0: At once, you take the form of the husband of

0: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక నేను ఒకటిగానే తలుస్తానని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
1: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ దట్ వే.
0: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
1: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
1: ఆన్ ద 4th డే చంద్రిక ఆల్సో స్టార్టెడ్ జర్నీ.
0: రాజుతో పాటు రావటము,
1: రాజుతో
0: పాటు భజన చేయటము,
1: అండ్ షీ టు దస్ భజన్.
0: ఆ భజన లోపల భగవంతుని తాను లీలం చేసుకోవటం.
1: అండ్ వైల్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ షీ ఫర్గెట్స్ హర్సెల్ఫ్.
0: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్.
0: కానీ ఇది ఎందుకోసం చెప్తున్నానంటే రాధాభర్త చంద్రభర్తగా మారిపోవటం.
1: వై భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
0: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధవలే మారటం.
1: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
0: ఈ రెండు కూడాను కేవలం జీవబ్రహ్మల యొక్క మార్పులే.
1: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
1: Therefore her reply was, I want to remain as Radha and as Radha I am worshipping you.
0: భగవంతుడు ఎట్టి లేనను చూపవచ్చు.
1: God can play, can will, do any miracles whatsoever.
0: కానీ కలికాలం దీన్ని అంగీకరించదు.
1: But in this Kali age people do not accept.
0: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు లేనని భగవంతుడివి.
1: Whether people accept or reject, God's will continue.
0: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
1: There will be no defects or mistakes in the will of God.
0: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తారు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
1: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
0: మిస్టేక్ లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
1: When there is no mistake, why should he have any fear at all?
0: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
1: All that we say may change.
0: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
1: This is all the magic of words.
0: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
1: We should not be carried away by the magic of words.
0: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభకుడను చాలా ఏకమైపోయింది.
1: As things went on, Prabha could accept like Radha, both are one now.
0: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
1: both are one now.
0: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
1: They were praying to Krishna.
0: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
1: Krishna is the cosmic form of his own, the divine will.
0: కనుక ఇట్టి కృష్ణుని మేము ఏమాత్రము వదలము.
1: We will not give up. We will not leave Krishna under any circumstance.
0: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
1: This was declared by Krishna even before.
0: రాధా, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
1: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
0: Attachment lekapothe ఈ ప్రేమనే నాకు రాదు.
1: When there is no attachment, there will be no trace of love at all.
0: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
1: Because for this reason of love and attachment, God goes on changing his form.
0: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
1: In fact, there are no mistakes in God.
0: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
1: He is not bothered whatever we say about him.
0: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
1: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
0: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
1: What I hold is best known to me and not to others.
0: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడే కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
1: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
0: Krishna is Leela.
1: These are all Leelas of Krishna.
0: Krishna Leelalu evariki teliyadu.
1: Leelas of Krishna are not comprehended, understood by anybody.
0: Krishna vale vastadu.
1: Comes as Krishna.
0: Pamaru vale velutadu.
1: And he returns as innocent one.
0: Pamaruga vallinadu.
1: Krishna being so innocent.
0: Tiri pamarudu kaadu.
1: And he is not innocent any longer.
0: Adaru Krishnudu Krishnude.
1: Krishna is Krishna at any time.
0: Kanuka Bhagavantuni yokka leeladu. ఎవ్వరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
0: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
1: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
0: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
1: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
1: కృష్ణ ఈజ్ లైక్ దిస్, ఇట్ ఈస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్ టు కృష్ణ.
0: కృష్ణుడికి ఎట్టి వాంఛనలు లేవు.
1: Krishna is desireless.
0: Desires are there.
1: He has no desire at all.
0: He kaanchalu atariki ledu.
1: And he has no ambition whatsoever.
0: Atuvanti kaanchalu ledatuvanti bhagavantunni aneka rakamuga veedu vardinchukotamu ee kevala veedu maya gani veedla yokka manasu gani bhagavantuni yokka dosham kaadu.
1: It is only our deluded mind that thinks that God has desires. In fact, God has no desire at all.
0: Kattagalapatiki dada ప్రభలు ఇద్దరు కూడా ఒకటారు.
1: ఫైనలీ వాట్ హ్యాపెండ్? రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
0: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
1: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ప్రభ.
0: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
0: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బీ.
0: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
1: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్.
0: నా సిస్టర్ కూడా నా వల్లే మార్చాలి.
1: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో, షీ షుడ్ బి లైక్ మీ.
0: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
1: లైక్ దిస్ రాధ అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్, దే ఆర్ వన్.
0: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
1: ది అదర్ నేమ్ ఆఫ్ చంద్రిక ఈజ్ ప్రభ.
0: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
1: మదర్ అడ్రస్సెస్ her as Prabha.
0: Baita prajalanta kuduru pilchedi Chandrika.
1: She is Chandrika in society. That's how she is called by everybody.
0: Kali rendu moodu peru untunta andarki kuda.
1: And people have two to three other names also.
0: Karuka aa Prabha Radha iddaru kuduru okatai poi.
1: Prabha and Radha are one.
0: Iddaru manasu ekamai poi.
1: Both the minds are one.
0: Minds ekam cheyatam chaala kashtam.
1: It is very difficult to unify minds.
0: Dennaina maarchachu gaani manasunu maarcheki veeru kaadu.
1: You can transform anything. It is not possible to change the mind.
0: Kaani ani oka bhagavantuniki maatrame telusu.
1: It is only God who can change the mind.
0: Kanuka manava maarpulu kavalanante daivam tappa anyuniki idi artham kaadu.
1: If you want any change in your mind, give yourself to God, surrender to God. He only can change your mind.
0: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
1: God has given the mind that he can change.
0: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని, వాడి మనసు మార్చండి స్వామి, నీ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
1: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow. Because he has not developed any kind of love for you. Please change his mind.
0: నా కుమారుడు చాలా మంచివాడు.
1: My son is very good.
0: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
1: But he'll never take to any wicked activity, cruel actions.
0: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
1: And they also say, you should only set him right, Bhagavan.
0: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
1: God says, I too cannot change.
0: ఎందుకంటే మైండ్ మైండ్
1: మైండ్ ఇస్ ద మైండ్
0: మనోమూలం మీద జగత్తు
1: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్
0: కనుక ఈ యొక్క ప్రపంచం మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది
1: Therefore the whole universe goes on depending on the mind
0: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు
1: Therefore by transforming the mind the principle of devotion is propagated in this world
0: ఈ విధంగా మార్చి
1: having transformed
0: కృష్ణుడు తన యొక్క కార్యములను తన జరుపుతూ వస్తున్నాడు
1: And Krishna went on fulfilling his own tasks.
0: Kaluka Bhagavati yokka yuddhamu Ramayanam gani Bharatam gani Bhagavatam gani mooditi antakudanu kevalam daivam yokka marpu valle jarugutu vachindi gani yuddham vijayam kaadu chuttu vachindi gani lekapothe vaari yokka manoshakti valla kaadu
1: Ramayana Bharata Bhagavata they speak of leelas of God how he goes on changing and how wins the victory it is not based on the mind of man
0: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్
0: కర్ర తిట్టవచ్చు చిన్నగాను
1: యూ కెన్ జస్ట్ చేంజ్ ద బెండ్ బెండ్ అండ్ స్ట్రైటన్ ఎనీ ట్రీ
0: కానీ రాయి మార్చగలరా
1: కెన్ ఎనీ వన్ చేంజ్ ద మైండ్
0: కానీ మనసు మార్చగలరా
1: బట్ కెన్ దే ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ అండ్ ఇట్స్ మెంటాలిటీ
0: మైండ్ మార్చడానికి వీలే లేదు
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్
0: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావమే
1: ద నేచర్ ఆఫ్ ది మైండ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్
0: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా మార్చేసేస్తూ వచ్చాడు తానే మారే వస్తున్నాడు
1: దేర్ఫోర్ మ్యాన్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ బట్ హీ హాజ్ నాట్ చేంజ్డ్ హిస్ మైండ్
0: తానే మారుతాడు కానీ పరుల యొక్క మైండ్ మార్చడు
1: యు మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్
0: అండ్ అదర్స్ కాదు సెల్ఫ్ ఆల్సో చేంజ్
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్
0: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు
1: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్
0: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి
1: Under these circumstances, one should have strong faith in God.
0: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
1: When our faith is strong, God also will help us.
0: కనుక God అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
1: God is not a specific form.
0: అదొక శక్తి.
1: It is power.
0: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
1: God is the divine power infinite.
0: ee power cheta ettivi maarpulenu cheyavachunu.
1: This infinite divine power can bring about any number of changes.
0: Aa vidhanga Radha Chandrikaru iddu kuda ekamaipoyi
1: Radha and Chandrika are one and the same unified.
0: Vaar iddu ekamaipoyi gokulamunta kuda poorthi maarchi vesaru.
1: Being one, both of them could bring in total transformation in the whole of Gokulam.
0: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు
1: బోత్ ఆఫ్ దెమ్ ప్రేడ్ టు కృష్ణ
0: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే
1: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక
0: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి
1: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్
0: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు
1: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ
0: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు
1: హ్యావింగ్ సెడ్ సో కృష్ణ
0: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు
1: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్
0: ఇందులో అన్ని చెప్పిన మాటలు ఇంతకుముందు మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధా ప్రభులు
1: అండ్ దీస్ పీపుల్ థాట్ దట్ కృష్ణ హ్యాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు దెమ్
0: ఉన్నట్టు ఉండి ఒక దినము కథం వచ్చింది
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ ద చారియట్ రీచ్డ్ దేర్
0: రీచ్డ్ ఎక్కడికి ద్వారకు
1: అండ్ ఇట్ రీచ్డ్ ద్వారక
0: ద్వారకు వెళ్ళాడు కృష్ణుడు దిగాడు
1: And Krishna got down there.
0: Dwaraka nunchi andaru anni veyi kanulato chustu vacharu.
1: All people were waiting for him with thousands of years waiting longing for
0: him. Enduku Krishna vastunnadu ikkada vastunnadu ani aashchary paddaru.
1: They were very much surprised to watch the chariot there. What has brought him here?
0: Akkada ee ilatvanti Krishnudu ఎక్కడ ఉన్నాడంటే రాధా ఇంటిలో ఉన్నాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? వేర్ ఇస్ కృష్ణ? ఈస్ ఫౌండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ రాధా.
0: అప్పుడు అందరూ కనుక్కున్నారు ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
1: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
0: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరిని తీసుకుని ద్వారకు వెళ్ళారు.
1: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
0: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
1: రాధా చంద్రిక హ్యాడ్ ప్రేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ది డిజైర్స్.
0: రాధా చంద్రికడే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
1: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
0: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ దేర్.
0: చూసేటప్పటికీ కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధా చంద్రిక వేరుగానే ఉంటున్నారు.
1: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
0: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
1: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
0: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
1: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
0: కానీ దేహం ఒక్కటే.
1: బట్ ద బాడీ ఈజ్ వన్.
0: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
1: There may be many paths and many forms, but the divine power is one and the same.
0: అందరి యందు ఒక పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
1: You think that the divine power varies from person to person.
0: వేరు వేరుగా ఉండదు.
1: That's not different.
0: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుందో, ఏ ఆత్మ ఉంటుందో, అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంది.
1: ఆత్మ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ in that body also.
0: అందరి యందు కూడాను అదే ప్రేమ ఉంటుంది, అదే ఆత్మ ఉంటుంది.
1: The same atmic principle is present in every one of you.
0: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు, అంటే ఇన్ని రకాలైన మార్చు అది కరెంట్ ఏమో ఒకటే.
1: యు మే సే దిస్ ఇస్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఇస్ కరెంట్.
0: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి యందు ఒక్కటే ఉంటుంది.
1: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
0: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
1: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
0: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
1: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
0: కీర్తి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
1: The mind which is difficult to be changed, it is only for God to whom it is possible to bring about this transformation.
0: Kanuka mano marpulu manavulu valla jarigeyatundi kadu.
1: The changes are not of our making.
0: Kani mantralu valla jarigeyatundi kadu.
1: It is not possible to bring
0: about mantralu valla jarigeyatundi kadu.
1: By mantra or tantra
0: yantramto kodalu mahalu.
1: It is not possible to bring about change with yantra.
0: Kaduga change ayyinattu kodunu bhagavantulu marchinappude andariki manasu maarutuntadi.
1: The real change possible if only God wills it.
0: Kaduga bhagavantulu emainanu cheyagaladu.
1: God can do anything.
0: Ekkadigainanu vellagaladu.
1: He can reach anywhere.
0: Evarinaina kodunu cheskon pogaladu.
1: He can know anybody and approach and be him.
0: Kaani evaru tisukoni vellinappudiki అది ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి అప్పుడు పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
1: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
1: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
0: కానీ ఎట్టి రూపం కొరు అతనిది కాదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్, none of the names belong to him in reality.
0: Kaani taanu okkade.
1: But God is one. Krishna
0: ekam eva advitiyam brahma.
1: God is only one and not two.
0: Endu gaadu jeedu.
1: And he is not two, he is not dual.
0: Okkade gaane unnaru.
1: God is non dual one.
0: Ekkade poyinappudiki ikkade undinappudiki ee desham poyinappudiki God okkade okadu.
1: You may be anywhere, you may go anywhere, you may be whatever you may be, but God is present in you all the time.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ చేంజెస్ Everything else will change.
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
1: So God is changeless, he is eternal.
0: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడే ఇన్ని విధాల మనసు చెప్పి తిప్పించాడు అని అనుకోవటము కేవలం ఒక పొరపాటు.
1: It is a mistake if you think that these changes are brought in you by God. No, it's a big mistake to think so.
0: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము నిత్యము నిర్మలము నిరంజనము.
1: God is eternal, he is immortal, he is ever effulgent.
0: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: డివైన్ లవ్ ఈజ్ చేంజ్ లెస్.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టా కానీ పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
1: There are many names, Venkateswara, Rama, Krishna, any name, but God is one and the same.
0: Andukosam cheppadu ekam eva adityam brahma.
1: Therefore Bhagavan says God is only one, not two.
0: Renduga ledu.
1: He is not dual.
0: Kaani kontha mandi bhavichachu devudu ramuduga maarnadu, vishnuduga maarnadu, ippudu devudu ledu ani antunnaru.
1: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
0: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్, బట్ గాడ్ ఈజ్ చేంజ్ లెస్.
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం తప్పేముంది?
1: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: వి షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ దట్ ఈజ్ చేంజ్ లెస్.
0: కనుక దైవం ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
1: బికాస్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
1: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
0: అది మారినందుకే సర్వము మారవచ్చు.
1: వెన్ వన్స్ ది విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
1: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
0: ఆ ప్యూర్ ని ప్యూరిటీగానే తీసుకోండి.
1: That pure love, let it remain with all its purity.
0: కానీ ప్యూరిటీ నే యూనిటీ.
1: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
0: యూనిటీ నే డివినిటీ.
1: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
0: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
1: కన్వర్ట్ ది ఇండివిజువల్ లవ్ ఇన్ టు డివైన్ లవ్.
0: అప్పుడు డివైన్ లవ్ ఏ నిజమైనటువంటి యొక్క భగవత్తుడిగా మారుతుంది.
1: And that divine love will make you experience divinity. With the divinity, you can accomplish, you can attain, achieve anything.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
1: You doubt divinity and you question the divinity. Some people do it.
0: కానీ ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
1: We can never question the will of God.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: అండ్ వీ థింక్ దట్ వీ హావ్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ హావ్ చేంజ్ అవర్ మైండ్, వీ థింక్ సో.
0: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
1: బట్ గాడ్స్ మైండ్ ఈజ్ చేంజ్ లెస్, ఇట్ ఈస్ యూనిఫామ్, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
0: అది స్థిరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్.
0: స్టడీ అండ్ స్ట్రాంగ్.
1: ఇట్ ఈస్ స్టడీ అండ్ స్ట్రాంగ్.
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: దట్ స్ట్రాంగ్ డివినిటీ, దట్ స్టడీ డివినిటీ, వెల్ వీ కెనాట్ మెడిల్ విత్ ఇట్.
0: ఒక చెక్క ఉంటుండది, వుడ్ ఉంటుండది,
1: అండ్ హియర్ లైస్ ద వుడ్.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును,
1: యూ కెన్ మేక్ విత్ దట్
0: అంబు మాదిరి చేయవచ్చును,
1: యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ఏ బాల్
0: అంబుగా చేయవచ్చును,
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ఏ బౌ అండ్ అన్ ఎరో.
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
1: అండ్ యూ కెనాట్ మేక్ ఇట్ ఇంటు కంప్లీట్లీ బెండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బౌ.
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్, ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
1: ద యూనివర్సల్ మైండ్ బిల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
1: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
1: God can bring about any change to
0: any ఏమైనా చేయగలడు.
1: He can do anything.
0: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒక దర్శనమే వచ్చిన.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: But each one will not have the darshan separately meant, designed for him.
0: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యు మే విజువలైజ్ గాడ్.
0: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయొచ్చు.
1: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఇట్టి రహస్యమంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
1: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
0: Oka divinity telusukunte universe anta telusukunnatte.
1: And once you know the divinity, you will be knowing the whole of the universe.
0: Kaluka ee okka dani meer gurtinchandi.
1: This factor you should know.
0: Kani kontha mandi chustaru mari maarchukuntaru.
1: Some people experience but they get changed.
0: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
1: నెవర్ చేంజ్ లైక్ దాట్.
0: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకెంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
1: ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
0: గాడ్ రూపంలో మీరు లీనమైపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
1: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
0: కాని నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: All of you remain with one pointedness, with one mind.
0: అనేక మంది యోగులు, భోగులు, జోగులు, విరాగులు, వైరాగులు అందరూ కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్, ద సీకర్స్, ద రిచ్, ద అఫ్లుయెంట్, ద రెనన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
0: వారి మనసు ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్ దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆర్ ది మేనిఫెస్టేషన్.
0: ఋషికేశ్ పోయినప్పుడు ఋషికేశ్
1: వెన్ భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్,
0: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ సెలబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠకేవలో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ కేవ్ నియర్ ఋషికేశ్.
0: వశిష్ఠ కేవ్,
1: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవరు ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని,
1: అండ్ హస్ గాట్ ఎ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్,
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ హీ రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ గివ్ అస్ సమ్ మిల్క్.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
0: ఎనిమిది కానీ, ఆవుది కానీ, గేదెది కానీ, ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్, that you have, he used to ask, would you give me some milk? And he takes from them the milk and keeps it in a safe place. And then he used to make use of it.
0: He will
1: mix it with water and add some tea and sugar and consume
0: it.
1: He didn't have sufficient strength to climb upon the mountain and walk. The mountain is very high en route to Rishikesh. And he had to crawl with both the legs and hands. And if anyone gives him some milk, he used to keep it for a week. And then
0: he will
1: mix some water in the milk. And for 1 week, he never visited anybody. And he spent all the time with that little milk he had. Such a person, Purushottamananda, when one Swami had been to Rishikesh, Purushottamananda saw Bhagavan there.
0: Please, come Bhagavan.
1: He wrote a small slip. Please, come Bhagavan.
0: Darshan Dev.
1: Oh Bhagavan, give me your darshan. I want your darshan, he prayed. The moment Bhagavan saw that slip, immediately Bhagavan went there. But Bhagavan went there and he closed his doors. He didn't have enough of strength to get up and open the door. And Kasturi ran behind Swami as Swami was proceeding ahead. Kasturi was relatively quite strong at that time. Kasturi and Bhagavan went there. Purushottamananda was speaking very softly. Now he says, I am Purushottama, the noblest among men. Now I am a noble man. No one is there to tap the door. Kasturi was there all alone. And he was very happy.
0: I
1: am so happy that both of you have come. And Purushottamananda was inside, called Bhagavan also to go in. Swami went into that.
0: And Purushottamananda Kasturi cheppadu.
1: And Purushottamananda told Kasturi.
0: Kasturi, meeranta lopala chudandi. Lopala.
1: He said, Kasturi, you see what all is there inside?
0: And tappiki Kasturi kochuvada paper vaadu kada. Adiki kochu aasaga undindi.
1: Kasturi, being a journalist, he was quite inquisitive. So he went on watching the surroundings. But Purushottamananda has cast his concentrated looks on Bhagavan. Bhagavan gave a date.
0: If you
1: want to see me, there will be lot of confusion. There will be lot of disturbance in the vicinity. Bhagavan said, I'll give you a letter. And then you can open the letter and go through the contents. And he collected a small slip from Kasturi. Bhagavan sent the message, I will certainly come at a specific date, on such and such a time, such and such a date.
0: That
1: day he got up, had his holy dip in Ganges, and sat quietly.
0: Na yokka darshanam kosamani kaachukoni unnadu.
1: He was waiting for darshan of Bhagavan.
0: Aayana cave lenipothe nenu ayana kanapadu, aayana naaku kanapadu.
1: If he is not there in the cave, it is not possible for him to see Bhagavan, and Bhagavan cannot see him physically.
0: Kanuka adi pettukoni kucchunnadu. Chustu chustu chustu unnadu, atte padipoyadu.
1: He was watching and he was staring and fell.
0: Appudu atanu naaku oka telegram ichchadu.
1: And then he sent a telegram to Bhagavan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagavan. I am coming today.
0: Be ready, be ready, be ready.
1: Be ready, be ready.
0: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి. రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: And there is also Rajareddy in the company of Bhagavan. He is now there in Bombay.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: Bhagavan told Rajareddy,
0: ఇవో పలాంటి డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియో పెట్టుకుంటారు, మీకు తెలిసింది కానీ నాకు తెలియదు.
1: And you keep this slip with you. I am going to visit you on such and such a date at a particular time.
0: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
1: There in Delhi, all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
0: అందరూ కాచుకున్నారు.
1: They were all waiting for him.
0: Waiting చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చింటారు.
1: Then there was broadcast news.
0: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
1: And they could tune their radio and they all could see Swami.
0: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
1: As all were watching, పురుషోత్తమానంద fell down and breathed his last.
0: పోయేటప్పటికి అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
1: And all sent telegrams to Bhagavan.
0: Swami పురుషోత్తమానంద వచ్చారు.
1: Swami, పురుషోత్తమానంద reached you.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ yes, yes, he reached me.
0: కనుక అతని అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ Vasishta cave where పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను తెరిచి చూస్తే,
1: when they opened the door and started seeing the whole cave,
0: guha anta kuda nu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala doriki Shivananda vaadu anta vachesi ayanu teesukoni poi ayanu ganga lo kalipaaru.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appudu nunchi kuda nu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day, Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 dinalu nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagavan, our guru reached you and we all have come here.
0: Kanuka memu atani darshinchukoni povalla.
1: Want to see him and go, Bhagavan.
0: అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద ఈజ్ రియల్లీ నోబుల్ సోల్.
0: ఉత్తముడే, పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: Ani andaru chaala aanandincharu.
1: All were very happy on noticing this.
0: Purushottamananda kevalam nenu rendu dinalu untunnanu.
1: Swami stayed with Purushottamananda for 2 days.
0: Oka dinam undi vellipodam anukunnanu.
1: One day he wanted to return.
0: Kaani ayana koraadu inka oka dinam undi isipondi vachinaratte nenu ani cheppu.
1: He prayed to Bhagavan to stay there for a day more.
0: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుండి అతని సంతోష పెట్టి అతను అన్ని విధాలు ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ వన్ డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
1: And the sleep took him to samadhi state. And he didn't get up for any length of time.